రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమామృతం కార్యక్రమానికి స్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి 54వ జన్మదిన వేడుకల్లో భాగంగా నవంబర్ 22, 1979 సాయంత్రం సాయి కుల్వన్ సభామంటపంలో కింగ్డమ్ ఆఫ్ సత్యసాయి వారి మొదటి వార్షికోత్సవం జరుపబడింది. సత్యసాయి కళాశాల పూర్వ విద్యార్థులతో కూడిన ఈ సదస్సును ఉద్దేశిస్తూ స్వామి అనుగ్రహించిన దివ్య ప్రసంగం మీకిప్పుడు అందిస్తున్నాం.

ఎంఏలు బిఏలు పాస్ అయి వచ్చియు పెరుగాంచిన పెద్దవారలైనా

ఏనాటికి భక్తులకు తాటిరారు భక్తులకు ఏనాటికైనా దైవ భక్తులు కానిదే రాదు శక్తి. ఇంతకన్నను వేరెద్ది ఎరుగపరతూ ఇంతకన్నను వేరెద్ది ఎరుగపరతూ సాధు సద్గుణగణ్యు

చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిడి తన్నెరుగడు మందమతుడు. ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణంబు మానలేడు. తరచి చదువు చదువ తర్కవాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు. చదువు చదువు చదివి చావంగ నేటికి చావులేని చదువు చదువవలయు. దివ్యాత్మ స్వరూపులైన విద్యార్థులారా, విద్యాభిమానులారా, విద్యా పోషకులారా, గడచిన యుగముల కంటే ఈ కలియుగములో కడతేరుటకు అనేక సులభ మార్గములున్నవి. వివేకమా కావలసినంత ఉన్నది. విద్యయ గరుపుటకు వేలాది కళాశాలలున్నవి. ధనమా ఆర్జించుటకు అనేక సులభోపాయములు కలవు ఈ జగత్తునందు. కాని మానవుడు ఇన్ని విధములైనటువంటి అనుకూలము నుండినప్పటికీ శాంతికి నోచుకునలేకపోతున్నాడు, సౌఖ్యానికి అతి దూరమైపోతున్నాడు. కారణమేమిటి? ఇన్ని విధములైనటువంటి సదుపాయములు, ఇన్ని విధములైనటువంటి యొక్క సౌకర్యములు మానవునికి ఉండినప్పటికీ శాంతి సుఖములను అందుకునలేకపోయినటువంటి దురదృష్టవంతుడకు కారణమేమిటి? ప్రవర్తనే కారణం. ప్రవర్తనకు గుణమే ఆధారము. గుణ సంహితమైనటువంటి యొక్క ప్రవర్తనే మానవులకు నిజశాంతిని అందించును. సర్వసామాన్యంగా జగత్తునందు నిజమైన బలము, నిజమైనటువంటి బ్రతుకు జ్ఞానమని చెప్పుదు. కాని ఇది కాదు నిజమైన బ్రతుకు, ఇది కాదు నిజమైనటువంటి యొక్క బరువు, ఇది కాదు నిజమైనటువంటి యొక్క భారము. నిజమైనటువంటి బలము, నిజమైనటువంటి బ్రతుకు గుణమే, ప్రవర్తనే. యుగ యుగముల నుండి అనేక మంది మహనీయులు ఆదర్శవంతమైన జీవితాన్ని అందించి లోకమునందు నేటికి కూడాను మానవుల హృదయమునందు సజీవులుగా సంచరించేటువంటి మహనీయులు అనేక మంది ఉన్నారు. జీసస్, మహమ్మద్, జొరాస్ట్రియన్, బుద్ధ, శంకరాచార్య, మధ్వాచార్య, రామానుజాచార్య ఇత్యాది మత ప్రవక్తులు అనాది కాలము నుండి తమ యొక్క ప్రవర్తన చేతనే, తమ యొక్క గుణముల చేతనే మానవుల యొక్క హృదయమునందు అమరజీవులుగా నేటికి కూడా నిలిచి ఉండాలి. అమోఘమైనటువంటి కీర్తి ప్రతిష్టలకు విద్యలు కాదు ప్రధానము, గుణ ప్రవర్తన. ప్రవర్తన లేకున్నా పశువుతో సమానం. కనుక చదువు చదువు అనగా కేవలము ఒక గ్రంథ పరిచయమే చదువుగా మనం భావించుకొని విర్రవీగుతున్నాము. నీ చదువెంత? నీ అనుభవం ఎంత? నీ అహంకారం ఎంత? నిత్య జీవితములో మానవునికి సత్యమైనటువంటి యొక్క సూక్తులు, పవిత్రమైనటువంటి యొక్క నడతలు, దివ్యమైనటువంటి భావములు ఏమిటో, ఏవియో వాటిని గుర్తించడానికి ప్రయత్నించడమే విద్య యొక్క ప్రధానమైన లక్ష్యం. సత్యాన్వేషణే విద్యార్థుల యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం. త్యాగమే జీవిత పరమావధి. ఆశయాలను అందించుటలో, ఆదర్శవంతమైనటువంటి జీవితమును నిరూపించుటలో జీవితమునైనను త్యాగం చేయటమే విద్య యొక్క పరమ గమ్యము. రాగద్వేషాలతో ద్వేషితము కానటువంటి యొక్క చిత్తము విద్యార్థులకు అత్యవసరము. అసత్యాదులతో దూషితం కానటువంటి వాక్కు విద్యార్థులకు అత్యవసరము. హింసాదులతో దూషితం కానటువంటి కాయము వీరు పవిత్రము గావించుకోవాలి. ఈనాడు అట్టి విద్యార్థులు మత్సురకైనను కనిపించటలేదు. భారతదేశమునందు శ్రీమంతులు కోటాను కోట్ల కలరు. కనుక ఇందులో రాజకీయ నాయకులు కూడాను జగత్తునందు లేకపోలేదు. మేధావంతులైనటువంటి సైంటిస్టు కూడాను ఈ యొక్క భారతదేశం నందు లేకపోలేదు. దివ్య జ్ఞానమును ప్రబోధించేటువంటి యొక్క శాస్త్రజ్ఞులు కూడాను భారతదేశం నందు లేకపోలేదు. మహామహా విద్యావంతులైనటువంటి యొక్క వేత్తలు కూడాను ఈ యొక్క భారతదేశం నందు లేకపోలేదు. ఎంతమంది ఉండి ఏమి ప్రయోజనం? ఒకరికొకరికి మధ్యనున్నటువంటి యొక్క సంబంధ బాంధవ్యం అనేటువంటిది విరుద్ధంగా ఉంటుండాలి. ఒక సైంటిస్ట్ కు మరొక సైంటిస్ట్ కు విరుద్ధమైన భావములు, ఒక శాస్త్రజ్ఞులకు మరొక శాస్త్రజ్ఞులకు పరమ విరుద్ధమైనటువంటి భావములు. రాజకీయ నాయకుల విషయమా చెప్పనక్కరలేదు. అనైక్యత అనేటువంటి యొక్క పెనుభూతమును శిరస్సునందు ఉంచుకొని ఎన్ని విద్యలు నేర్చి
ఎన్ని శాస్త్రములు నేర్చి ఎన్ని విధమైనటువంటి విజ్ఞానవేత్తలైనప్పటికీ దీనివల్ల జగత్తునకు ఏమాత్రం కూడా శాంతి సుఖములను అందించలేకపోతున్నారు. ఏనాడు మానవుని యందు సహనము, ప్రేమ, దయ, కరుణ, ఐక్యత ఈ నాలుగును ఏనాడు మానవుని యందు అభివృద్ధి అవునో ఆనాడే ఈ జగత్తు సుశాంతి, నిత్య కళ్యాణ, పచ్చన తోరణంతో కిలకిల కలకలలాడుతూ ఉంటుంటాది. ఈనాడు ప్రతి ఒక్క వ్యక్తి కూడాను మహాభారతం నందు ధర్మజుడు బోధించినటువంటి యొక్క సూక్తులను నిరంతరము స్మరించుతుండటం అత్యవసరం. ఒకనొక సమయం నందు శ్రీకృష్ణుడు ధర్మజ సోదరులు ఎక్కడున్నారు అని ప్రశ్నించినప్పుడు కొంతమంది సోదరులు హస్తినాపురంలో ఉన్నారు, మరికొంతమంది అరణ్యంలో ఉన్నారు అన్నాడు. అప్పుడు కృష్ణుడు, ధర్మజ మతిపోయినదా, ఉన్న 5 మంది సోదరులు కూడా అరణ్యం నుండే ఉన్నారు కానీ హస్తినాపురం నుండి ఎవరు కూడా లేరు కదా అన్నాడు. కృష్ణ, క్షమించు, మేము సోదరులు 105 మంది, 105 బ్రదర్స్. కృష్ణుడు ఆశ్చర్యపడ్డాడు, ఉన్నది ధర్మజ, భీమ, అర్జున, నకుల, సహదేవుడు, 5 మందే కదా పంచపాండవులని పేరు ప్రతిష్ఠలు అందారు, 105 మంది చెప్పుటలో ఏమిటి ఈ అంతరార్థం అన్నాడు కృష్ణుడు. ధృతరాష్ట్రుని పుత్రులు 100 మంది, పాండవుని పుత్రులు 5 మంది, మేమందరూ కూడా సోదరులమే కనుక 105 మంది అన్నాడు. ఒకరికొకరు కలహించుకొనకుండినంత వరకు మేము 105 మంది, కలహించటమా, మేము 5 మంది అన్నాడు. కనుక కలహించటము అనేటువంటిది జరిగినప్పుడు ఏమైపోతుండాలి, సోదరత్వం చిన్నాభిన్నమైపోతుండాలి. కలహించకుండినంత వరకు కూడాను సర్వులు కూడాను సోదరులే. ఈనాడు ఒక్కొక్క గ్రూపు, ఒక్కొక్క సమితి, ఒక్కొక్క ఇదిగా తయారవుతుండాలనుక ఇందులో ఎన్ని కలహములు ప్రవేశిస్తున్నాయో, ఎన్ని విధమైనటువంటి కలహములు జరుగుతున్నాయో ఇంక చెప్పనక్కరలేదు. కనుక అనైక్యత అనేటువంటిది మానవుని యొక్క హృదయాన్ని, మానవుని యొక్క రక్తమును చిన్నాభిన్నము గావించి విరుద్ధమైన భావన చేత వ్యక్తిత్వాన్ని నాశనము గావిస్తుండాలి. ఎవరికి ఈ విధమైనటువంటి యొక్క అనైక్యత అనేటువంటిది బలపడిపోతుండాలి? గుణము లేనటువంటి వానికి, గుణము లేనటువంటి వాని ప్రవర్తన దుష్ప్రవర్తనగా ఉంటుంటాది. అట్టి ప్రవర్తన కలిగినటువంటి వానికి స్వార్థమే పదార్థంగా భావిస్తుంటాడు. కాన మానవత్వంలో ప్రధానమైనటువంటి యొక్క బ్రతుకు, ప్రధానమైనటువంటి బలము ప్రవర్తన అనేటువంటి సత్యాన్ని విద్యార్థులు ప్రప్రథమంలో గుర్తించాలి. అడవిలో సంచరించేటువంటి మృగమును చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంటాది. వాటి యొక్క ఆనందము, వాటి యొక్క స్వేచ్ఛ, వాటి యొక్క ప్రవర్తనలు ఎంతో పవిత్రమైనటువంటివిగా ఉంటుంటాది. అడవిలో సంచరించేటువంటి మృగములు పరుల యొక్క ఉన్నతను చూచి ఏడ్చవు, వారి వలే నేను బ్రతకలేదే అనేటువంటి యొక్క దుఃఖము తాము అనుభవించవు, తమకు పేరు ప్రతిష్టలు రావాలని ప్రాకులాడవు, పదములు సంపాదించాలని ప్రణాళికలు వేయవు, అధికమైనటువంటి యొక్క ఆస్తిని ప్రోగు చేసుకోవాలనేటువంటి యొక్క దురాశ ఆ మృగములకు లేదు. ఈ సద్గుణమును బట్టి చూడగా మానవుల కంటే మృగములే ఎంతో గొప్పగా జీవిస్తున్నాయి. మానవుడు విద్యావంతుడై, ప్రజ్ఞావంతుడై, వివేకవంతుడై ఉండినప్పటికీ దురాశకు మాత్రము తాను కట్టుబడి ఉంటున్నాడు, కనుకనే దుఃఖమునకు గురి అవుతున్నాడు, దురాశ దుఃఖమునకు చేటు ఉన్నాడు. మనం విద్యలను అభ్యసించటము, అపవిత్రమైనటువంటి దురాశను పెంచుకోవటమే జరుగుతూ ఉండాలి. ఏ డిగ్రీ తీసుకుంటే ఏ విధమైనటువంటి ఉన్నత స్థాయిని నేను పొందగలను, ఏ PhD తీసుకుంటే ఎంతవరకు నేను శాలరీని పెంచుకోగలను, ఏ విధమైనటువంటి యొక్క ఉద్యోగము చిక్కితే దాని నుంచి సరైనటువంటిది నేను పొందగలను అనేటువంటి తన స్వార్థమునే అభివృద్ధి పరుచుకుంటూ కేవలము కాకి కంటే హీనంగా జీవించడానికి ప్రయత్నిస్తున్నాడు విద్యావంతుడు. చదువుకున్నటువంటి విద్యావంతుడు సమాజం నుంచి ఏమి లాగాలి, ఏమి తస్కరించాలి, ఏమి అందుకోవాలి అనేటువంటి యొక్క స్వార్థముతోనే తన జీవిస్తున్నాడు. కానీ తన నుంచి సమాజమునికి ఏమందించాలి, తన నుంచి సమాజం ఎంత ఉద్ధరించాలి, తన నుంచి సమాజమునికి ఎంత ఉపకారం చేయాలి అనేటువంటి ఇచ్చుకునే భావము తనలో శూన్యము పుచ్చుకునేది తాను హీరోగా ఉంటున్నాడు. పల్లెల యందు జీవించేటువంటి విద్యార్థులు సహితము ఆస్తిపాస్తులను అందించి అమ్మా నాన్నల కంటిల్ని నీరు నింపి అనేక అవస్థలకు గురి చేసి ఏదో కొంత డిగ్రీ అనేటువంటి భిక్షా పాత్రను తీసుకుని పట్టణములు చేరి అనేక విధములైనటువంటి దురవస్థలకు గురి అయిపోతున్నారు. ఇది సరి అయినటువంటి విద్య యొక్క లక్షణము కాదు. పల్లె విద్యార్థులు తాము ఉన్నత విద్యను గడిపి పల్లెయందే జీవిస్తూ పల్లె వారికి తగినటువంటి యొక్క సహకారాన్ని అందిస్తూ ఆ పల్లె యొక్క అభివృద్ధికి తగినటువంటి యొక్క కృషులు సల్పటము, ఇది విద్యావంతుల యొక్క సులక్షణము. అనైక్యత
అసభ్యాన్ని అనత్వాన్ని అభివృద్ధి పరుస్తుండాలి. సైఖ్యత అనేటువంటిది, సఖ్యము అనేటువంటిది దేశములకు ఎంతో కూడాను మంచిని చేస్తూ వస్తుండాలి. సమత్వాన్ని అభివృద్ధి పరుచుకునేటువంటి యొక్క స్థితి యందు విద్యార్థులు కొంత ముందంజ వెయ్యాలి. అయితే బయట ప్రపంచమునందు ఈ విధమైనటువంటి యొక్క అవస్థలు జరుగుతుండటము, అశాంతులు అభివృద్ధి కావటము, అసంతృప్తికి గురి కావటము, అసభ్యమైన ప్రవర్తన జరగటము కొల్లలుగా జరుగుతుండాలి. ఇట్టి దురవస్థను దూరము చేసే నిమిత్తమై, ఇట్టి దుర్బుద్ధులను దూరము గావించే నిమిత్తమై, ఇటు దుర్భావములను మనసునందు లేకుండా చేసే నిమిత్తమై సంకల్పించి సత్యసాయి కళాశాలను స్థాపించడం జరిగింది. కనుక సత్యసాయి కళాశాల యందు ఉత్తీర్ణులైనటువంటి యొక్క విద్యార్థులు ఉన్నత విద్యను గడిపి అనేక విధమైనటువంటి రంగములందు ప్రవేశించి సత్యసాయి ఆశయాలను, పవిత్రమైన భావాలను, నిస్వార్థమైన సేవలను జరిపే నిమిత్తమై బయట ప్రపంచమునందు ప్రవేశించాలని సత్యసాయి యొక్క అనంతమైన ఆశ. స్థలములు మారినా, లోకములు మారినా సత్యసాయి యొక్క ఆశయాలు మాత్రము మారకుండా ఉండే నిమిత్తమై మీరు తగినటువంటి గట్టి శ్రమ పడాలని కూడాను నా యొక్క ఆశ. సత్యసాయి కళాశాల విద్యార్థులు అన్ని రంగములు ఎందుకును ప్రవేశించాలి. నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, రాజకీయ, లౌకిక, విజ్ఞాన రంగములు ఎందుకును మన యొక్క విద్యార్థులు ప్రవేశించాలి. రంగములు మార్చవచ్చును కానీ రంగులు మార్చకూడదని నా యొక్క ఇష్టం. బృందావనమందు ఉండినంత వరకు కూడాను వీరి స్వభావములు, వీరి ప్రవర్తనలు, వీరి నడతలు, వీరి వేషభాషలు వేరుగా ఉంటాయి. బృందావనము వదలగానే వీరి యొక్క ఆహార విహారములు, వీరి యొక్క వేషభాషలు విరుద్ధమైనటువంటి రీతిగా జరుగుతూ ఉంటాయి. ఈ విధమైనటువంటి యొక్క దౌర్బల్యము కలిగినటువంటి హృదయాలు ఎక్కడ ఉండినప్పటికీ సార్థకం ఉండదు. దౌర్బల్య హృదయుడు జగత్తునికి ఏ కాదు, ఏ విధమైన ఎందుకు ఉపకారము చేయలేడు. కేవలం మృగము వలె తన పొట్టకు తాను నింపుకునే నిమిత్తమే ప్రాకులాడేటువంటి యొక్క సమస్య తప్ప జగత్తునకు ఉపకారం చేసేటువంటి ప్రభావమైనటువంటి యొక్క విశాలమైన భావములు వీరిలో అభివృద్ధి కావచ్చవు. బలహీనుడే అనుకరణకు ప్రయత్నిస్తాడు. ఈ ఇమిటేషన్ అనేటువంటిది కేవలము ఒక దౌర్బల్యమైనటువంటి హృదయం. నీ సత్యాన్ని నీవు విశ్వసించక, నీ హృదయాన్ని నీవు నమ్మక, నీ కన్నులతో నీవు చూడక, ఇతరుల యొక్క కన్నులు ధరించి నీవెందుకు చూడటం, ఇతరుల యొక్క హృదయంతో నీవెందుకు ఆలోచన చేయటం. 5 సంవత్సరములు, 7 సంవత్సరములు, 9 సంవత్సరములు బృందావనం జీవించి ఏ తల్లి కూడాను ప్రేమించలేనటువంటి యొక్క 1000 తల్లుల ప్రేమను నీవు అనుభవించి కేవలం బయట ప్రదేశమునకు పోయి ఇతరులను అనుసరించటము ఈ దౌర్బల్యమైన మార్గానికి నీవు గురి అయితే నీవు విద్యార్థి ఏ రీతిగా కాగలవు? తల్లి ముక్కు కోసినటువంటి వానికి మేనత్త ముక్కు బెండపు వంటిది అన్నారు. 1000 తల్లుల ప్రేమను అభ్యసించినటువంటి, అందుకున్నటువంటి యొక్క సాయి ఆశయాలకే నీవు విరుద్ధంగా నడిచినటువంటి వాడవు. ఇంకా నిజమైనటువంటి నీ తల్లిదండ్రుల ఆజ్ఞలు కాని లేక నీకు అమిత మిత్రులైనటువంటి వారి యొక్క ఆజ్ఞలు కాని ఎంతకాలం నీవు పాటించగలవు? దైవ ద్రోహానికే గురి అయినటువంటి వ్యక్తి ఇంకా సర్వం సామాన్యమైనటువంటి మానవులకు ఎంత ద్రోహం చేయగలవు? కనుక ఈ విషయాలను పాత విద్యార్థులు హృదయమునందు అభివృద్ధి గావించుకుని మున్ముందైనా కూడాను ఉత్తమమైన భావములు, పవిత్రమైన చిత్తమును, నిస్వార్థమైనటువంటి కర్మలను ఆచరించి సార్థకమైనటువంటి పేరును ఈ సత్యసాయి కాలేజీకి తెప్పించాలని నేను ఆశిస్తున్నాను. విద్యార్థి అనేటువంటి వాడు సమాజమునకు హృదయం వంటి వాడు. ఈ సమాజమునకి హింస గావించుకునేటువంటి యొక్క విద్యార్థి ఈ సమాజం యొక్క ద్రోహి. సత్యసాయి విద్యార్థులు ఏ ప్రదేశము వెళ్లినప్పటికీ, ఏ స్థానము చేరినప్పటికీ, ఏ దేశము పోయినప్పటికీ తన యొక్క వినయ విధేయతలు, తన యొక్క అభ్యాసములు, తన యొక్క వేషభాషలను చూచి తెలియనటువంటి వారు కూడాను నీవు సత్యసాయి కాలేజీ స్టూడెంటా అని ప్రశ్నించేటువంటి యొక్క ప్రవర్తనతో ఉంటుండాలి. అట్టు కాకుండా వేషభాషలు ఎందు మార్పు చేసుకుని సైడ్ బన్స్, లాంగ్ హెయిర్స్, ఇంకా పెద్ద మీసాలు, ఇంకా హిప్పీస్ మాదిరి తయారైపోయి ఈ రకమైనటువంటి యొక్క విద్యార్థి ఎవరి దగ్గరికి పోయి నీవు నేను సత్యసాయి కాలేజీ స్టూడెంట్ అనుకున్నా కూడాను నీవు చీచీచి నీవు సత్యసాయి కాలేజీ స్టూడెంట్ కాదని నీ వేషమనే వారికి విరుద్ధంగా అనిపిస్తుంది. నీవు నిజమైనటువంటి యొక్క సూర్యుడవు, నీవు నిజమైనటువంటి సేవకుడవు, నీవు నిజమైనటువంటి ఆశయాలను అందించే
అనేటువంటి యొక్క వ్యక్తిగా నీవు తయారైనప్పుడు నీవు హంబుల్ గా ప్రవర్తించాలి, నిరహంకారంగా ఉంటుండాలి. కనుక చనువు యొక్క సమస్యలు ఈ విధమైనటువంటి యొక్క ప్రవర్తన చేత కూడాను నిరూపిస్తూ ఉంటాది. అయితే సత్యసాయి కాలేజీ పాత విద్యార్థులు ఈ విధమైనటువంటి మార్గమును ఇంకనూ ప్రవేశించకుండా ఉండినప్పటికీ నేను మున్ముందు హెచ్చరించే నిమిత్తమై నేను ఇంత గాఢంగా చెప్పవలసి వచ్చింది. ఒకనొక సమయంలో మదనమోహన మాలవ్య, మీకందరికీ తెలిసినటువంటి విషయమే, రాజకీయ నాయకుడు, మహాతత్వవేత్త, అన్ని విధమైనటువంటి యొక్క విజ్ఞానవేత్త. అతను పెద్ద పెద్ద మీసములు కలిగి ఉండేటువంటి వాడు పూర్వం. ఒకనాడు తెల్లవారి వచ్చేటప్పటికి అన్ని షేవ్ చేసుకుని స్నేహితుని దగ్గరికి వెళ్ళాడు ఒక క్లబ్ లో. అప్పుడు ఆ యొక్క స్నేహితుడు ప్రశ్నించాడు, మాలవ్య ఏమిటి ఈనాడు నీ యొక్క ముఖ వచ్చేస్సు కొంత విరుద్ధంగా కనిపిస్తున్నది అన్నాడు. ఆ విరుద్ధమేమిటో నీవే చెప్పమని మదనమోహన మాలవ్య ప్రశ్నించాడు. నీ ముఖమునందు నీ మూతియందు ఏదో కొంత మార్పు కలుగుతుంది, నీకున్నటువంటి మీసములు ఎందుకు కొరిగించావు అన్నాడు. మగవాడను మగవాడనేటువంటి యొక్క అహంకారం చేత నేను ఇంతకాలము నేను మీసములు పెంచాను, కానీ ఈ భారతదేశమునందు తోటి మానవులు అనేక మంది అనేక అవస్థలకు అనేక దుఃఖములకు అనేక విచారములకు గురి అవుతున్నారు. ఒక్క మానవుని దుఃఖమైనా కూడాను నేను తీర్చలేనిటువంటి మగతనము నాకెందుకని కొరిగించుకున్నాను అన్నాడు. కనుక మనము నిజంగా ధీరులమైతే మీసములు పెంచటము, సైడ్ బర్న్స్ పెంచటము, అనవసరమైనటువంటి వేషాలు పెంచటము, ఇది కాదు మానవత్వానికి గుర్తు. నిజమైనటువంటి దీంట్లో సమాజంలో దుమికి సేవలు చేసి జగత్తునకు సరి అయినటువంటి కీర్తిని తెప్పించేటువంటి యొక్క ప్రయత్నంలో మన విద్యను అంకితం గావించాలి. తల్లిదండ్రుల యొక్క బాధమనే నివారణ గావించలేనిటువంటి నీ మగతనము, తోటి మానవుల యొక్క బాధమును నివారణ గావించలేనిటువంటి నీ మగతనము కేవలం హాస్యాస్పదం. కాన మన యొక్క విద్యాతత్వము ప్రవర్తన ద్వారా మన యొక్క మానవత్వాన్ని, మన మగతత్వాన్ని మనం నిరూపించేటువంటి యొక్క మార్గంలో మనం ప్రవేశించాలి. సత్యసాయి యొక్క పవిత్రమైనటువంటి యొక్క ఆశయాలను ప్రవర్తన రూపకంగా ప్రచారం సలిపి ఆచరణ రూపమైనటువంటి యొక్క అనుభూతి లోపల మీరు సంచారం సల్పాలి. విద్యార్థులారా, మీరు ఉన్నత డిగ్రీని అందుకొని మీ తల్లిదండ్రులకు సంతోషపెట్టి ఏదో ఏ ప్రదేశంలో అయినప్పుడు నువ్వు ఉద్యోగం చేసుకుని నీకు సుఖశాంతమైనటువంటి జీవితం గడుపుకుంటూ ఆదర్శవంతమైనటువంటి భావాలను సమాజముకు అందించేటువంటి కంకణం కట్టుకోండి. ధనమును సంపాదించుకునేటువంటి యొక్క దుర్భావం చేత మీరు ఉద్యోగంలో చేయకండి. గుణములను పోషించుకునేటువంటి యొక్క ఉద్దేశంతో మీరు ఉద్యోగంలో చేయండి. ఏ ఆఫీసుకు పోయినా కూడా పర్వాలేదు, ఏ ఉద్యోగం చేసినా తప్పు లేదు, కానీ ఆఫీసుల యందు ఆ ఉద్యోగముల యందు గుణదోషములు కలగకుండా ఉండేటువంటి ప్రయత్నానికి మీరు అతి జాగ్రత్తగా మెలగాలి. మీకు తెలుసు, మనీ కమ్స్ అండ్ గోస్, మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్. ధన సంపాదన గొప్పది కాదు. ఎంతమంది జగత్తు లోపల అన్యాయ అక్రమ అనాచార అసత్యములతో ధన సంపాదన చేయటం లేదు. గడిచిన సంవత్సరము బొంబాయి లోపల ఒక బెగ్గర్ కూడాను బెగ్ చేసి 60,000 రూపాయల కుండలో కింద పెట్టుకుని పండుకున్నాడు. కనుక బెగ్గర్ కూడాను భిక్షాధికారి కూడాను ధన సంపాదనకు ప్రయత్నం చేస్తున్నాడు. నీవు ధనమే ప్రధానమైన లక్ష్యం నందు పెట్టుకుంటే నీవు చదువుకున్నటువంటి బెచ్చగాడవా? కనుక ధన లక్ష్యంతో మీరు చదువును ఆశించటము కేవలము ఒక బెగ్గర్ యొక్క లక్షణమనే భావించవచ్చు. దేశం యొక్క ఉద్ధారం నిమిత్తమై, సమాజం యొక్క పవిత్రత నిమిత్తమై, దేశం యొక్క అభివృద్ధి నిమిత్తమై నీవు విద్యను ఆర్జించాలి. ఈ విధమైనటువంటి సద్గుణములను మన సత్యసాయి పాత విద్యార్థులందరూ కూడాను కొంతవరకును సమావేశమై మున్ముందు ఈ విధమైనటువంటి ఆశయాలను జగత్తునకు చాటి సమాజమును శుద్ధపరిచి పవిత్రం చేసి తద్వారా భారతదేశం యొక్క అనాది కీర్తిని తిరిగి నిలబెట్టుటకు మీరు ప్రయత్నించాలి. సత్యసాయి కళాశాల ప్రాత విద్యార్థులు కింగ్డమ్ ఆఫ్ సత్యసాయి అని చక్కని పేరును పెట్టుకున్నారు. కింగ్డమ్ ఆఫ్ సత్యసాయి అనగా ఏమిటి దీని అర్థం అంటే సత్యసాయి రాజ్యము అని పేరు. సత్యసాయి రాజ్యము అని పెట్టుకుని సత్యసాయికి సంబంధించినటువంటి యొక్క ఆశయాలను మీరు ఈ రాజ్యం నందు ప్రచార ప్రబోధములు చేయకున్నా ఈ సత్యసాయి రాజ్యం అనేటువంటిది కేవలము ఒక విధమైనటువంటి అలంకార పేరుగా నిరూపించవచ్చు. కనుక పేరు సార్థకం కావాలంటే ప్రవర్తన కూడా సార్థకమైనటువంటిదిగా ఉంటుండాలి. త్యాగరాజు ఎంత చక్కని పేరు. త్యాగములో అతను రాజట,
ఆ యొక్క పేరుకు తగినట్టుగా ప్రవర్తించాడు ఈ త్యాగరాజు. మహారాజు వజ్రవైడూర్య మరగదమాణిక్య గోమేద పుష్పరాగములతో చూడినటువంటి యొక్క సిరి సంపదలంతా కూడా తెచ్చిపెట్టినప్పుడు, నిధి చాలా సుఖమా, ఈశ్వర సన్నిధి చాలా సుఖమా, నిజముగ తెలుపు మనస అని ఆ వచ్చినటువంటి యొక్క సంపదను వెనుకకు తిప్పి పంపించాడు. తక్షణమే రాముల చెంతకు పోయి, రామా, నా హృదయాన్ని డబ్బిచ్చి కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నావా? నీకు ఏనాడో అర్పితము గావించుకున్నాను ఈ హృదయం. నీకు అర్పితము గావించుకున్నటువంటి హృదయాన్ని తిరిగి ఇంకొకరికి తాకట్టు పెట్టడం అనేటువంటిది ఎంత పాపం. ఇంకా కొంతమంది పేర్లు ఉంటుంటాయి, సౌందర్య రాజు అని పేరు ఉంటుంటాది. ఒక్కొక్క పళ్ళు ఒక్కొక్క వైపున, ఒక్కొక్క చెల్లు ఒక్కొక్క వైపున, ఇది సార్థకమైన పేరేనా ఇవి? కనుక ఈనాడు మన భారతదేశములందులో అర్థరహితమైనటువంటి పేర్లతో మనము కాలమును వ్యర్థం చేస్తున్నాము. రామరాజ్యము ఎంత పవిత్రమైనటువంటి రీతిగా పరిపాలన జరిగిందో, ఎంత ధర్మంగా, ఎంత న్యాయంగా, ఎంత సౌమ్యంగా, ఎంత సన్నిహితమైనటువంటి ఐకమత్యంగా జరిగిందో మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే. పితృవాక్య పరిపాలన నిమిత్తమై ఈక్షాకుల వంశము ఆడిన మాట తప్పదు అనేటువంటి యొక్క సార్థక నామాన్ని నిలబెట్టే నిమిత్తమై తనకు అధికారం ఉన్నటువంటి రాజ్యమును కూడా త్యజించి అరణ్యానికి వెళ్లినాడు. రాముడు దురాశకు గురి కాలేదు. తన యొక్క ఆశయాలను జగత్తునకు వ్యాప్తి గావించేటువంటి లక్ష్యమే రాముని యొక్క సంకల్పము. రామో విగ్రహవాన్ ధర్మ హాని, రామును సాక్షాత్ ధర్మస్వరూపుడు అని జగత్తునకు వ్యాప్తి గావించుకున్నాడు. అదే విధంగానే కింగ్డమ్ ఆఫ్ సత్యసాయి అనేటువంటి దానికి సార్థకతను అందించాలనుకున్నప్పుడు సత్యసాయి ఆశయాలను సత్య ధర్మ ప్రేమ శాంతి అహింసా తత్వముల చేత మీరు జీవించడానికి ప్రయత్నించాలి. జగత్తును వంచేటువంటి యొక్క వేషభాషలలో మీ యొక్క జీవితాన్ని అంకితం కావించకూడదు. కొంతమంది విద్యార్థులలో కూడాను కొంత ఆపోహలు కలుగుతుంటాయి. కొరే, మేము కళాశాల వదిలిపెట్టిన తర్వాత మేము ఎప్పుడో ఒక పర్యాయం స్వామి దగ్గరికి వెళ్లినా కూడాను స్వామి మమ్మల్ని చూడటం లేదే, పలుకరించడం లేదే అనేటువంటి ఆపోహలతో వారు గురి అవుతుంటారు. నిజముగా సత్యసాయి ఎందుకు పలకరించలేదు, ఎందుకు చూడటం లేదు? 5 సంవత్సరములు, 7 సంవత్సరములు, 9 సంవత్సరములు ఉంటుండి కూడాను ఈ బృందావనంలో ఉన్నటువంటి విద్యార్థులు గుర్తించుకోలేకపోతున్నారంటే ఇది నిజంగా వారిలో సరైనటువంటి యొక్క భావం ఇంకా అభివృద్ధి కాలేదు. సాయికి ఆగ్రహము కాని అనుగ్రహం కాని రెండూ లేదు. సాయి ఒక పరిశుద్ధమైన అద్దం వంటివాడు. ఆ యొక్క అద్దమునందు నీవు ఏ విధముగా ప్రవర్తిస్తువో దాని యొక్క ప్రతిబింబమే అందు నుంచి కనిపిస్తుంది. కనుక నీ ప్రవర్తన దోషములే ఈ యొక్క రియాక్షన్కు, అనగా స్వామి యొక్క ప్రతిధ్వనికి మూల కారణంగా ఉంటుంటాది. నీ దోషములే నీకు ఆ విధంగా కనిపిస్తున్నాయి, నీ తలంపులే నీకు ఆ విధంగా వినిపిస్తున్నాయి, నీ ఊహలే ఆ విధంగా నీకు తలస్తున్నాయి. అంతేకాని సాయికి ఏ విధమైనటువంటి యొక్క అసంతృప్తి కాని లేక తృప్తి కాని రెండునూ లేవు. అయితే ఒక్కొక్క సమయమునందు వారిని సరిదిద్దే నిమిత్తమై కొన్ని రకములైనటువంటి యొక్క మాటలను ప్రవేశపెట్టడము, కొన్ని రకములైనటువంటి చర్యలను కూడా నేను చూపించటము జరుగుతుంటాది. ఇది చేయక తప్పదు. ఏది నేను చేసినప్పటికీ వారి మంచికి, వారి అభివృద్ధికి, వారి ఉన్నతికి. నాకు నిమిత్తమై నేనేమాత్రము చేసుకోను, నా నిమిత్తమై నేనేమాత్రము ఆశించను. ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి, ఇన్ని విధములుగా శ్రమించి ఇంత కళాశాలను స్థాపించినందుకు ఏ కొంతమంది విద్యార్థులైనా కూడాను ఆశయాలను జగత్తునకు వ్యాప్తి గావించుకునేటువంటి ప్రయత్నానికి పూనుకుంటారో ఏమో అని ఒక ఆశనే నాది. అయితే మా కళాశాల విద్యార్థులు మిగతా విద్యార్థులకు పోలిక చేసుకుంటే ఎన్నో రెట్లు మంచివారు. ఇంకా కొంతమందిని చక్కగా విచారం చేస్తే జీవితం అంతా కూడాను స్వామి అంకితం చేసుకుని ఉన్నారు. ఇలాంటి విద్యార్థులు కూడాను అధికంగా లేకపోలేదు. పుట్టెడు బియ్యములో చిక్కెడు మెరుకలు చిక్కినట్టుగా ఇంతమంది విద్యార్థులలో ఒకరిద్దరు మాత్రము కొంత పెడమార్గం పట్టకుండా ఉండేటువంటి వారు కూడా లేకపోలేదు. తెలిసియో తెలియకయో పూర్వము ఏ విధమైనటువంటి యొక్క ప్రవర్తనలు వారు చేసినప్పటికీ నేటి నుండి కింగ్డమ్ ఆఫ్ సత్యసాయి లోపల ప్రవేశించడం చేత నేటి నుండి అలాంటి తప్పొప్పులకు, అలాంటి పొరపాటుకు ఎట్టి అవకాశం కూడా లేకుండా సాయి ఆశయాలను జగత్తునకు వ్యాప్తి గావించి పవిత్రమైన భారతదేశంలో సార్థక నామాన్ని అందిస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను. ఇప్పటికే అధికంగా నేను ప్రసంగించాను. కారణమేమనగా నేడు నేను ప్రసంగించాలని సంకల్పించలేదు.
ఈ యొక్క వేదిక పైన కూర్చుకున్నటువంటి వారందరూ కూడాను కొన్ని నిమిషాల లోపల కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అనేటువంటి పవిత్రమైనటువంటి చిత్రాన్ని ప్రదర్శించడానికి సంసిద్ధంగా ఉంటున్నారు. కానీ నేను అధికంగా ప్రసంగించడం చేత వారి కొన్ని మేకప్లు వేసేటువంటి ఒక కాలము అధికమైపోతుంది. కనుక నేను ఈ ప్రసంగాన్ని విరమించి త్వరలోపల మా విద్యార్థులు ప్రదర్శించేటువంటి యొక్క పవిత్రమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని మీరు కండ్లారా చూచి కర్ణానందంగా విని హృదయంతో నీవు స్వీకరించుకుని తద్వారా దానిని నిరంతరము మీరు స్మరించి తరించి వరించి భరించి సార్థకం పొందుతారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తాను. ఈ విధమైనటువంటి యొక్క ప్రదర్శనలు ఏ నిమిత్తమై నేను చేస్తున్నాననేటువంటి కూడా మీరు కొంత గుర్తించుకోవాలి. అనేక మందికి అనేక ఆపోహలు ఉండవచ్చును. నేను చేయించేటువంటి యొక్క ఆటలు కాని పాటలు కాని మాటలు కాని నేను చేసే ఆటలు కాని పాటలు కాని మాటలు కాని అన్ని అంతరార్థం లేకుండా ఉండవు. ఏదో ఒక విధంగా మానవులకు ఆవరించినటువంటి యొక్క అజ్ఞానమును దుఃఖమును అశాంతిని దూరము చేసి పవిత్రమైనటువంటి యొక్క బలమును శక్తిని సామర్థ్యమును ప్రశాంతిని అందించే నిమిత్తమై కొన్ని ప్రదర్శనల ద్వారా ఈ యొక్క ప్రచారం కొరకు జరపటం కోసం నేను ఈ విధమైనటువంటి దృశ్యాలను కొంతవరకు నిరూపిస్తూ వస్తుంటాను, చూపుతూ వస్తుంటాను. అన్నింటి ద్వారా కూడా ఏదో ఒక బోధనే మాత్రమే తప్ప నిరుపయోగమైనటువంటిది ఏమాత్రం కూడా సంకల్పంలో కూడా చేరదు.

ఇంతవరకు మీరు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 54వ జన్మదిన వేడుకల్లో భాగంగా నవంబర్ 22, 1979 సాయంత్రం సాయికుల్వన్ సభామంటపంలో సత్యసాయి కళాశాల పూర్వ విద్యార్థుల సమావేశంలో స్వామి అనుగ్రహించిన ప్రసంగాన్ని విన్నారు. మానవుడు విద్యావంతుడై, ప్రజ్ఞావంతుడై, వివేకవంతుడై ఉండినప్పటికీ దురాశకు మాత్రం లోబడిపోతున్నాడు, అందుకే దుఃఖానికి గురవుతున్నాడు అన్నారు స్వామి. సత్యసాయి విద్యా సంస్థలలో విద్యనభ్యసించిన వారు సత్యసాయి ఆశయాలకు అనుగుణంగా నిస్వార్థ సేవలను జరిపే నిమిత్తమై బయట ప్రపంచం నందు ప్రవేశించాలని స్వామి ఉద్బోధించారు. దౌర్బల్య హృదయుడు జగత్తుకు ఏ విధమైన ఉపకారాన్ని చెయ్యలేడని, స్వామి కళాశాల పూర్వ విద్యార్థులు ఉత్తమమైన భావాలతో, పవిత్రమైన చిత్తంతో నిస్వార్థమైన కర్మలను ఆచరించి స్వామివారి కళాశాలకు సార్థకమైన పేరును తెస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

డెడికేషన్ అనగా భగవదర్పితము. స్వామి వచ్చిన తక్షణమే ప్రతి అధ్యాపకుడు, ప్రతి విద్యార్థి మొట్టమొదట ఒక పుష్పమును అర్పితము చేసి నమస్కరిస్తున్నాడు. పుష్పమును అర్పితమనగా కేవలం హృదయ పుష్పము. ఈ పుష్పము పైన కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యములనే ఇన్సెక్ట్స్ ఏమాత్రము ఉండకూడదు. ఇలాంటి పురుగులున్న పుష్పమును మనము భగవంతునికి అర్పితము చెయ్యము. వీటిని తీసివేసి పుష్పమును పరిశుద్ధము చేసి ఆ పుష్పమును ఏ పెద్దలకైనా భగవంతునికైనా అర్పితము చేస్తూ ఉంటాము. ఇక్కడ భగవంతునికి అర్పితం చేసే పుష్పములో ప్రధానమైన మాలిన్యములు రెండు ఉంటున్నాయి. మొదటిది అహంకారము, రెండవది అసూయ. అహంకారమనేది అష్టవిధములుగా ఉంటున్నది. ధనహంకారము, యవ్వనహంకారము, బలహంకారము, కులహంకారము, విద్యాహంకారము, సౌందర్యాహంకారము, రాజ్యాహంకారము, తపస్సహంకారము. ఇందులో రెండు మాత్రము అనగా ధనహంకారము, విద్యాహంకారము చాలా నీచమైనవి. ఈ అహంకారమనే అడ్డుగోడ ఉండినంత వరకు భగవద్ దర్శనము కాని, ఆత్మతత్వము గుర్తించుకోవడానికి కాని సాధ్యము కాదు. కావున జీవునకు దేవునకు మధ్య ఈ అహంకారమనే అడ్డుగోడను తీసివేయాలి.

సాక్షాత్ పరబ్రహ్మస్వరూపమైన శ్రీ సత్యసాయి అవతారతత్వాన్ని పూర్ణావతార సాయి శీర్షిక ద్వారా మీకందిస్తున్నది సాయి ప్రసన్న. పుల్లని చింతచెట్టు చేత తీయని ఫలాలను ఇప్పించిన స్వామికి మనలో పులిసి ఉన్న మనస్సులను మనస్ఫూర్తిగా వారి స్వాధీనం చేస్తే వాటిని తీయని తేనె వంటి ఫలాలుగా మార్చకుండా ఉంటారా? ఆ చింతచెట్టున ఒక్క ఫలములే కాక ఇంకా ఎన్నో రకాల వస్తువులను సృష్టింపచేశారు స్వామి. ఆ చెట్టు నుంచి దేవతా విగ్రహములే రప్పించారు. అప్పటికి భక్తుల నోటికి రుచులను అందించి కడుపులు నింపటంతోనే తృప్తి పొందని స్వామి మీకిష్టమైన విగ్రహాలను కూడా ఆ చెట్టు నుంచి కోసుకోండి అన్నారు భక్తులతో. అనడం తరువాయి భక్తులు తమ తమ ఇష్టానుసారం దేవతా విగ్రహాలైన వినాయకుడు, షణ్ముఖుడు, కృష్ణుడు, రాముడు, శ్రీనివాసుడు, లక్ష్మీ, సరస్వతి, పార్వతి, శివుడు, బాబా అంటూ వారి అభీష్ట దేవతా విగ్రహాలను ఆ చెట్టు నుంచి కోసుకున్నారు. ఆ చిన్న చింతరెమ్మ తన చిగుళ్లతో తన రూపమును ఎంతమాత్రమూ మార్చుకోక తననంటి ఉన్న విగ్రహాలనే ఆ భక్తులకు అందివ్వగలగడం ఇక్కడ గమనించదగ్గది. నీకు ప్రతిమా లేదు అని ఇంద్రుని గురించి వేదాలు చెప్పిన దానిని మన ఐంద్రజాలికులైన స్వామి ఇక్కడ రుజువు చేశారు. ఈయనకు సమానం ఎవరు? ఒక్క చింతచెట్టే కాక తమ సంచార సమయాలలో ఇతర వృక్షాలను కూడా కల్పవృక్షాలుగా మార్చేసి కోరినవి రప్పించారు స్వామి. కల్పతరువు వేరు, పారిజాతములు వేరు అని కొందరు పండితులు అభిప్రాయపడుతున్నప్పటికీ శాస్త్రము చక్కగా తెలుసుకున్న పండితోత్తములు అవి రెండూ ఒకటే అని చెప్తారు. సత్యభామ నిమిత్తమై శ్రీకృష్ణుడు ఇంద్రపురికి ఏగి ఇంద్రుని జయించి అచ్చటి పారిజాత వృక్షాన్ని తీసుకువచ్చి ద్వారకాపురిలో నాటిన వృత్తాంతము వర్ణిస్తూ ఆ పారిజాతము కల్పవృక్షమే అని పాడారు తమిళదేశపు వైష్ణవ భక్తులు ఆళ్వారులు. మరి ఆ భామే సత్యమ్మగా పుట్టపర్తిలో వెలిసింది కదా. పారిజాత వృక్షాన్ని తేవటానికి వెళ్లిన తన నాథునికై నిరీక్షిస్తూ గాలివానలో చిక్కుకుని కొండమరాజుగారి స్వప్నంలో కనిపించి సహాయాన్ని అర్థించింది. చాలా సంవత్సరాల అనంతరం స్వామి అక్కడ అవతరించారు. అంటే ఈ కలియుగంలో ధర్మము అనే కల్పతరువును ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ భూమిలో నాటాలని భూమాదేవి ఇక్కడ తపమాచరించింది. ఆమె తపము ఫలించింది. ఈనాడు నలుదిశలా విశ్వమంతా వ్యాపించి కల్పవృక్షము వలె స్వామి నాటే ధర్మ సంస్థాపనములు ఎంత అనుగ్రహ ఫల కార్యసిద్ధి అని వేరే చెప్పాలా? ఈనాడు విశ్వమంతటా విస్తరించిన ఆ ధర్మవృక్షము తొలిచిగుళ్లు చిగురించిన నాడే కొండమరాజు తన కల నిజమై ఆ కృష్ణ పరమాత్ముడు అవతరించాడన్న సత్యాన్ని గుర్తించగలిగారు. తాను 100 సంవత్సరాలు జీవించి ఉండటం వృధా పోలేదని ఆనందించారు. కాని ఆ ఆత్మానందము ఒక అహంభావముగా ఎన్నడూ ఆయనలో రూపొందలేదు. తాను ఆ సాయికి పితామహుడన్న గర్వమో అహంకారమో ఎన్నడూ ఆయనలో పొడసూపలేదు. అందువల్లనే తనకు నమస్కరించవచ్చిన సాయి భక్తులను చూడగానే తన రెండు కాళ్లు దగ్గరకు లాక్కుని వినయ విధేయతలతో లేచి నిలబడేవారు వారు. తమ కుటుంబ సభ్యులతో కలిసి ఎన్నడూ ఒక్క ఫోటో కూడా తీసుకోని స్వామి కొండమరాజుగారి శత సంవత్సర జన్మదిన సందర్భంగా ఆయన భుజం మీద చేతులు ఆనించి నిలిచి ఫోటో తీసుకున్నారు. ఆ శతవృద్ధుని వినయ విధేయతలకు భగవంతుడు ప్రసాదించిన కానుకాది. అటుపైన 10 సంవత్సరాలకు కొండమరాజుగారికి అంతిమ ఘడియలు సమీపించాయి. సాయి ప్రభువు ఆయన సన్నిధినే ఉన్నారు. శక్తి ఉడిగిన ఆ వయోవృద్ధుడు ప్రేమశక్తి వల్ల తన రెండు చేతులను మెల్లగా పైకెత్తి తన సమీపముననే ఉన్న పవిత్ర పౌత్రుని హస్తద్వయాన్ని తడివి తన చేతివేళ్లను మనమని వేళ్లల్లోకి దూర్చి గట్టిగా పట్టుకుని ఆనందాప్తిలో మునిగిపోయారు. ఆ చిన్ని కన్నయ్య అద్దంపు చెక్కిళ్లను ప్రేమగా స్పృశించారు. ఆ సాయీశ్వరి అభయ కరద్వయాన్ని గట్టిగా హత్తుకున్నారు. లేపాక్షి రామాయణంలో వాలి శ్రీరామచంద్రమూర్తిని సాక్షాత్తు ఆ నారాయణుడే అని గ్రహించి నా భాగ్యమే భాగ్యము, ఆ పరమాత్ముని సన్నిధినే అసువులు బాసి ఆయనలో లీనమైపోతాను అన్న ఘట్టాన్ని మననం చేసుకుంటూ అనుభూతిని పొంది ఆ వృద్ధ భక్తుడు మౌని అయ్యాడు. ఆ పర్తి నారాయణుడు ఆ పుణ్యాత్ముని తనలో లీనం చేసుకున్నాడు అనటంలో సందేహమే ఉంది.
తమ జీవితకాలంలో మొదటి 16 సంవత్సరాలు లీలా వినోదములను, ఆ తర్వాత 16 సంవత్సరాలు భక్తుల కోరికలు నీడేర్చు అద్భుత చమత్కార ప్రదర్శనలు, అటుపిమ్మట 64 సంవత్సరాలు అద్భుతములతో పాటు ఉపదేశములు, ధర్మ సంస్థాపన కార్యములు ప్రాముఖ్యత వహిస్తాయని స్వామి చెప్పున్నారు. ఆ శ్రీకృష్ణుడు తాను ద్వారకాధీశుని కన్నా, గీతాచార్యుని కన్నా కొంటె పనులతో అందరినీ కవ్వించి మాయామోహితులను చేస్తూ గడిపిన బాలకృష్ణునిగా ఒక ప్రత్యేక స్థానాన్ని అలంకరించాడు. తన చుట్టూ ఉన్నవారికి తన దైవత్వాన్ని తెలియనీయక మరుగుపరిచి మాయానాటకాలను ఆడాడు.

ఇక్కడ మన సాయి కృష్ణుడు కూడా అదే చేశారు. బాలసాయితో ఎంతో సన్నిహితంగానూ చనువుగానూ మెలిగిన ఒక భక్తుడు ఒకనాడు రాగణపతి గారితో ఈ విధంగా చెప్పుకుని చింతించారు. ఆ కాలంలో స్వామి మాతో ఎంతో చనువుగా సన్నిహితంగా ఉండేవారు. కాని అప్పట్లో మేము వారి వినోదాలను ఆటపాటల్ని మాత్రమే గ్రహించగలిగాం, కాని వారిలోని దైవత్వాన్ని గుర్తించలేకపోయాం. ఎప్పుడైతే ఆహా వీరు సాక్షాత్తు భగవత్స్వరూపులే అని తెలుసుకోగలిగామో అంతే ఆ వినోదాలన్నీ తక్కున కట్టిపెట్టి మాకు ఎంతో దూరమైపోయారు. వీరంతా సాయితో చిన్నతనంలో ఎంతో దగ్గరగా ఉన్నవారు. ఎంతటి భాగ్యవంతులు మీరు! ఎవరైనా వారి గురించి ఊహిస్తూ ఉంటారు, కాని వాస్తవానికి మేమే పూర్తిగా మోసపోయిన వారము. భగవంతుని సాన్నిధ్యాన్ని అనుభవిస్తూ కూడా అది గ్రహించలేక వారిని పోగొట్టుకున్న మూర్ఖులము. వారి యోగమాయశక్తి అంతా మా వద్దనే స్వామి పూర్తిగా ప్రయోగించారేమో. ఈనాడు ఎప్పుడైనా వారు మా వైపు రావటం తటస్థిస్తే ఆనాడు మనం భుజాల మీద చేతులు వేసుకుని వినోదాలు ఆడిన వాళ్లం కదా అన్న బంధము కించిత్తైనా లేనట్టు మమ్మల్ని చూసి చూడనట్టు వెళ్ళిపోతూ ఉంటారు అంటూ వాపోయారు ఆ చిరకాల భక్తులు. మానవాకారం ధరించినందువల్ల మన స్వామి కూడా తాను ఈ దేహంతో సంచరిస్తున్నంత వరకు కాలానికి అనుగుణంగా కొన్ని కట్టుబాట్లకు బంధితులు కావటం తప్పనిసరి అవుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో దినదినము భక్తులు అసంఖ్యాకంగా వచ్చి వృద్ధి అవుతున్నప్పుడు వారు ప్రతి ఒక్క భక్తుని పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించి గమనించటం అనేది సాధ్యం కాని పని. అందుకు కాలపరిమితి చాలదు, అనుమతించదు కూడా. ఎప్పుడైనా స్వామి తన పాత భక్తుల విషయంలో కొంత శ్రద్ధ వహించి పాపం వారెక్కడున్నారో అని కాస్త ప్రత్యేకత చూపించడం జరిగితే మనం వెంటనే నిట్టూర్పులు విడవటం ప్రారంభిస్తాము. అక్కడికి స్వామి మనెంతో నిర్లక్ష్యం చేసినట్టుగా అంతటితో ఊరుకుంటామా? ఏం, మొదట్లో ఈ పాత భక్తులందరితో అతి సన్నిహితంగా మెలిగి వారందరికీ అంతటి అనుగ్రహం చూపించారు కదా. ఇప్పుడు మన వంటి కొత్త భక్తుల పట్ల

కాస్త ప్రత్యేకత చూపించి గమనించకూడదా అని గొణగడం ప్రారంభించేవాళ్లం. అయితే స్వామి ఆ కాలంలో కూడా ఈ పాత భక్తులందరినీ మరొక విధంగా తిప్పలు పెట్టారు. అందువల్ల ఆ భక్తులు కూడా మనలాగే ఆ రోజుల్లో నిట్టూర్పులు విడవకపోలేదు. క్షణక్షణం తన ఉనికిని, స్థానాన్ని మారుస్తూ భక్తులను అలసట పెట్టి వినోదించేవారు స్వామి. ఒక్క క్షణం చిత్రావతి ఇసుగతిన్నెలపైన కనపడితే మరుక్షణం పక్కనున్న కొండ శిఖరంపై నుండి దర్శనమిచ్చేవారు స్వామి. ఆ శిఖరాలపైనుంచి రండి రండి అంటూ చేతులు తట్టి భక్తులను పిలిచేవారు. పాపం వారంతా ఆదరాబాదరాగా పరిగెత్తి స్వామిని చేరుకునేటప్పటికీ ఠక్కున అక్కడ మాయమైపోయి మళ్లీ నదీతీరాన కనపడేవారు. ఆ చిత్రావతి నదిమ తల్లి అలల సవ్వడిలా గలగలమంటూ నవ్వేవారు స్వామి. భక్తుల పాటలు వారికి ఆనందము, వినోదము కూడా. అలసి సొలసి ఆ భక్తజనము తీరానికి మరలేటప్పటికీ స్వామి దగ్గరలో ఉన్న గుట్టపై నిలబడి భక్తుల్ని పిలిచేవారు. అయితే ఏం, అలసిపోయిన తమ భక్తులను అతి సునాయాసంగా రెక్కలొచ్చినట్టు చేయూతనిచ్చి ఆ గుట్టలన్నీ ఎక్కేటట్టు చేసి తమ ప్రేమరస వాహినితో వారికి సేద తీర్చేవారు. ఇది వారి ప్రేమలీలా విలాసము. పరమేశ్వర అవతారమైన సోమసుందరేశ్వరుడు సకల సిద్ధులు కలిగి ఒక సిద్ధపురుషుని రూపం దాల్చి ఎన్నో అద్భుతాలు చేసినట్టు పురాణాలు వర్ణిస్తాయి. గొడ్రాలికి సంతతి, మూగవానికి వాక్ప్రదానము, అంధునికి దృష్టి మొదలైన అద్భుత ప్రసాదాలను గ్రహించి మహిమలను చూపాడు సోమసుందరేశ్వరుడు. ఇప్పుడు మన బాలసత్యసాయి చేసిన అద్భుతాలన్నీ ఆదిలో ఆ పరమేశ్వరుడు చేసినట్టు తమిళ పురాణాలెన్నో అతి సుందరంగా వర్ణిస్తాయి. ఆ పరమశివుడు ఒక దిక్కున గోచరించి మరొక దిక్కున ప్రత్యక్షమయ్యేవాడని, దగ్గరున్నది దూరంగానూ, దూరంగా ఉన్నది దగ్గరగానూ భావింపచేసి అపార లీలలు ప్రదర్శించేవాడని తిరువిళయాడల్ అనే శివపురాణంలో వర్ణించబడి ఉంది. ఇలాంటి అద్భుతాలు మరెన్నెన్నో మున్ముందు మన బాలసత్యసాయి కూడా చేయబోతున్నాడు. పొడుగాటి వృక్షాలు కూడా తన నడుం వరకే వచ్చేటట్టు, ఆకాశమంత పొడుగు పెరిగినట్టు బాలసత్యసాయి అప్పుడప్పుడు వామనమూర్తి విశ్వాకారం దాల్చినట్టుగా తన విశ్వాకారంను చూపిస్తూ ఉండేవారు. ఇటు చూడండి అంటారు తమను చూడమన్నట్టు సైగ చేస్తూ బాలసాయి. వారి శిరం చుట్టూ ఒక జ్యోతిర్వలయం అగుపిస్తుంది. మరొకప్పుడు శివుని మూడవ నేత్రము అన్నట్టు భ్రూమధ్యము నుంచి జ్యోతికిరణాలు ప్రసరించటం స్పష్టంగా గోచరమవుతుంది. అంతే, అమాంతం అక్కడి నుంచి అంతర్ధానమవుతారు. ఇంతలో ఆకాశం నుంచి కిలకిల నవ్వుతున్నట్టు శబ్దం వినిపిస్తుంది. అవును, సాక్షాత్తు మన సాయే. పూర్ణ చంద్రబింబం నడుమ సాయి ముఖారవిందం ప్రకాశిస్తుంది. చంద్రమండల మధ్యవాసిని అని ఆ పరాశక్తికి ఒక నామం ఉంది కదా. చందమామలాగా చల్లదనమును వెదజల్లేవారే మరొక సమయంలో అరుణాచల అగ్నిస్తంభంలాగా ప్రచండ తేజస్సుతో గోచరమవుతూ ఉంటారు. ఆనాటి వారి లీలలు అఖండము, వర్ణనాతీతము. ఒకనాటి రాత్రి నిండు అమావాస్య చీకట్లు దట్టంగా వ్యాపించిన సమయం. స్వామి ఎక్కడున్నారన్నది భక్తులు కనిపెట్టలేనంత కారు చీకటి. అప్పుడు ఇదిగో చూడండి జ్యోతిర్దర్శనము అంటూ కొండపైనుంచి చింత చెట్టు కింద నుంచి ఒక దివ్యవాణి వినిపించింది. భక్తులందరూ ఆ ధ్వని వచ్చిన దిశకు తిరిగి చూశారు. ఆశ్చర్యం, జ్యోతిప్రకాశం జిగేల్మంటోంది. కారు చీకట్లో అఖండ జ్యోతిప్రకాశం. ఆనాడు సుప్రసిద్ధ దేవీ భక్తుడు, తమిళదేశానికి చెందిన అభిరామ భట్టర్ నిండు అమావాస్య నాడు ఆ దేవీ కృపవల్ల దర్శించిన పూర్ణ చంద్రబింబమును గుర్తు తెచ్చింది ఆ దృశ్యం. పరిపూర్ణ చంద్రబింబము వలె ప్రకాశిస్తున్నారు బాలసత్యసాయి. చల్లని పూర్ణ చంద్రబింబము తిరిగి ప్రకాశవంతమైన తేజస్సుతో సాయి ప్రచండ భాస్కరునిగా మారినట్టు గోచరించింది. మున్ముందు మన ఈ సాయి చరిత వాహినిలో పరిచయం కాబోయే శ్రీ లోకనాథ మొదలియార్ కుమార్తె ముఖత వర్ణించినది రేపు విందాం.

ఈ శీర్షికపై మీ సలహాలు, అభిప్రాయాలు లిస్నర్ ఎట్ రేడియోసాయి డాట్ ఓఆర్జీకి వ్రాసి పంపగలరని ఆశిస్తూ రేపు మరిన్ని విశేషాలతో కలుద్దాం. సాయిరాం.

అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి అంతరంగ తరంగాలు ఆనందలహరులు కార్యక్రమంలో మీరు గుంటూరు వాస్తవ్యులు స్వామివారి చిరకాల భక్తులు శ్రీ జి ఎన్ మూర్తి గారితో పరిచయ కార్యక్రమాన్ని వింటారు. ఈ ఇంటర్వ్యూ మీకు రేడియో సాయి 13 భాగాల సుదీర్ఘ శీర్షికగా అందించనుంది. వినండి, శ్రీ మూర్తి గారితో పరిచయం 4వ భాగం.

0: చీరాల్లో ప్రసంగం అయిపోయింది. అయిన తర్వాత దసరాకి కుటుంబంతో కలిసి వెళ్లాలని నిర్ణయించుకున్నాం. అందరూ వెళ్లేదని అనిల్ కుమార్తో చెప్పాం. తప్పకుండా బిదర్ నేను అన్ని ఏర్పాట్లు చేస్తాను, నీకేం పర్లేదు అన్నాడు ఆయన. సరే దసరా కోసం అందరం బయలుదేరాం. బయలుదేరితే అంచెలంచెలుగా వెళ్లాలి కదా. మేము గుంటకల్ వచ్చాం. గుంటకల్ అక్కడి నుంచి ఏదో మళ్ళీ వేరే ట్రైన్ పట్టుకోవాలి. గుంటకల్లోనండి, ఇప్పుడు సంగతి చూస్తే గుంటకల్లో ట్రైన్ ఆగేసరికి వాళ్ళు వెంటనే వాళ్ళందరూ వచ్చి ఉప్మాలు కాఫీలు. నాకు ఆశ్చర్యం వేసింది, ఎప్పుడు చూడలేదు ఇది. ఏమిటి ఇట్లా స్టేషన్ దగ్గరికి వచ్చిన వెంటనే ఉప్మాలు కాఫీలు అందరికీ, వెళ్తున్న వాళ్ళందరికీ ట్రైన్లో, ఎవరైనా సరే భక్తులు అయిన వాళ్ళు కాని వాళ్ళు అక్కడికి వెళ్తే వాళ్ళందరికీ ఉప్మా కాఫీ. ఓ, ఈ భక్తులు ఏర్పాటు చేశారు అక్కడ. సరే అది తీసుకున్న తర్వాత మీటర్ గేజ్లో ట్రైన్ ఇంకోటి, ఆ ట్రైన్ ఎక్కి ధర్మవరం వెళ్ళాలి. ధర్మవరంలో వాళ్ళు ఏకంగా పులిహోర, పెరుగు వర్ణం అవన్నీ ఏర్పాటు చేసి అవి తిని వెళ్ళాలని. అక్కడ బస్సులు వస్తే ఆ బస్సుల్లోకి సామాన్లు తీసుకెళ్లి వాళ్ళే పెట్టి అందులో కూర్చోబెట్టి పంపించడం. ఇది నేను ముగ్ధుండి అయిపోయాను. నేను ఎక్కడ చూడలే ఇలాగా. ఎక్కడైనా వస్తే దోచుకోవడం దాచుకోవడమే తెలుసు, కానీ వాళ్ళకి ఇలా అతిథి మర్యాదలు ఇచ్చేటువంటి అవకాశం భక్తుల ద్వారా ఉన్నది ఎక్కడ నేను చూడలేదు. అది అందరం దిగ్గం అయింది. గుంటకల్ నుంచి వెళ్లే టైంలోనే గుంటకల్లో ట్రైన్ కొంచెం లేట్ అయితే బెంగళూరులో నారాయణరావు గారి నాన్నగారు
1: రామబ్రహ్మం గారు
0: మంచి మనిషి వచ్చేస్తుంది ఉండి సఫారీ చేసుకుని ఇంత పెద్ద బొట్టు అది పెట్టుకున్నాడు విభూది. ఆయన ట్రైన్లో వచ్చాడు. అందరూ ఆయన గుంటూరు నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, అందరం మాట్లాడుకుంటున్నాం చెప్పి రామబ్రహ్మం గారని పరిచయం చేశారు. పరిచయం చేసిన తర్వాత నేను నమస్కారం పెట్టి దగ్గర కూర్చుని కొంచెం బాగా సన్నిహితులు కదా, స్వామి గురించి నాకు అనుమానాలు ఉన్నాయి కదా, ఎవరైనా కనబడితే వాళ్ళందరినీ బాగా పెద్దవాళ్ళు అంటే వాళ్ళని అనుమానాలు అడుగుతూ ఉంటాం. ఇవో అడుగుతుంటే ఆయన చెప్తున్నాడు, తర్వాత నేను నీకు స్వామి దగ్గరకు ఒకసారి వెళ్ళావు కదా, నీ అనుభవం చెప్పండి చెప్తున్నాను. చెప్తూ ఉంటే ఆయన చూసి ఈ ట్రైన్ దిగిన వెంటనే అనిల్ కుమార్ దగ్గరికి వెళ్ళాడు. ధర్మవరం నుంచి బస్సులో వెళ్ళాం, బస్సు దిగాము. ఏం చేయాలో మాకు తెలియదు. స్వామి వచ్చేశారు, దసరా ఉత్సవాలు, యజ్ఞం జరిగి సాయంత్రం ఉపన్యాసం. మేము సాయంత్రం చేరుకునేసరికి ఉపన్యాసం అది జరుగుతుంది. అనిల్ కుమార్ అక్కడ ఉన్నాడు.
1: ఎన్నో సంవత్సరం అండి ఇది? ఎన్నో సంవత్సరం?
0: 1886 అండి, సేమ్ ఇయర్. 86 దసరా ఇది, అది ఇది గురుపూర్ణి దసరా అనమాట. ఏం చేయాలో మాకు తెలియదు. లగేజ్ అవన్నీ పట్టుకొచ్చాం, ఇద్దరు అమ్మాయిలు, ఆమె, నేను. సరే సామాన్లు తీసుకెళ్లి ఈ లోపల రామబ్రహ్మ గారు చెప్పారని ఇంకొక ఆయన వచ్చాడు, గుంటూరు కన్వీనర్ ఒక ఆయన. ఆయన వచ్చి రామబ్రహ్మ గారు చెప్పారు రండి అని చెప్పి ఎక్కడ తీసుకెళ్లి కూర్చోబెడతాడు మమ్మల్ని తెలియదు కదా. అందువల్ల రమణరావు గారు వరండాలో పెట్టాడు, ఇవన్నీ దర్శనం చేసుకుందా రండి అన్నాడు, చేశాడు. ఆ తర్వాత అనిల్ కుమార్కి చెప్పాట, ఆయన నీ ఫ్రెండ్ వచ్చాడు ట్రైన్లో మంచి బాగా స్వామి గురించి బాగా దంచుతున్నాడు, సార్ బాబు ఉపయోగించుకోను, వెళ్ళి వెళ్ళి వెళ్ళి మీకోసం అని అని చెప్పి పంపించట. ఆయన వచ్చి స్వామి వచ్చేసారు బ్రదర్, అంటే మాకేం తెలియదు కదా స్వామి రావడం, ఆ టైంలో అతను అక్కడ ఉండాలి ఇవన్నీ. సరే తీసుకెళ్లి రూమ్లో కూర్చోబెట్టి ఒక 4 రోజులు ఆఖరి పూర్ణాహుతి వరకు అండి అనిల్ కుమార్తో మా పిల్లలకి చాలా సన్నిహితత్వం, అన్నీ తీసుకెళ్లి చూపించాడు. వాళ్ళ అమ్మాయిలు వీళ్ళు చాలా ఫ్రెండ్స్. తర్వాత ఈ ఫోన్లోకి రావడానికి కూడా అనిల్ కుమారే దోహదం చేశాడు, ఈ పిల్లలకి ఉపన్యాసాలు విని రావడం. అది తీసుకెళ్తే ఆ పూర్ణాహుతి జ్వరం ముందు రమణరావు ఈయన కలిసి ముందు కూర్చోబెట్టారు. సావిడా వచ్చి దగ్గరకు వచ్చిన ఒకసారి ఒక కొన్ని సెకండ్ల పాటు ఇలా చూసి ఆ ప్రోక్షణ, అది ఆ స్వామి ప్రోక్షణ చేశారు మొదట్లో ఆ బిగినింగ్స్ లో. అప్పుడు చేసి స్వామి తీసుకుని ఆ వెండి దాంట్లో ఉండేటువంటి దాంట్లో చేసి చేశారు. అవి చూసి ఆనందంగా ఉంది. కానీ అనిల్ కుమార్ ఆ ట్రిప్లో బ్రహ్మాండమైనటువంటి విషయం ఏంటంటే కస్తూరి గారి దగ్గరికి తీసుకెళ్లాడు. కస్తూరి గారికి పరిచయం చేశాడు నన్ను మా మిస్సెస్ ని. ఆయన ఇద్దరికి నేను తెచ్చాననుకున్నాను ఆ పుస్తకాలు, మర్చిపోయాను. చిన్న పుస్తకాలు, వరల్డ్ టీచర్ అని ఉండేటువంటిది, చిన్న ఇంత సైజు పుస్తకాలు. దాని మీద లోపల 2 మెసేజ్లు రాశాడు. ఆమె పేరు సత్యవతి అయితే సత్యబోధకుడిగా స్వామి వచ్చాడు కాబట్టి నువ్వు సత్యాన్ని నీ జీవితాంతం నువ్వు బోధనలో అమలు చేయను లేదు. అది నాకు ఇంకేదో మరో సూక్తి రాశారు. అది నా జీవితంలో చాలా విలువైందిగా భావించాను. ఎందుకంటే ఆ లవింగ్ గారు చదువున్నాను, అటువంటి వ్యక్తి నాకు ఇచ్చాడు. ఆ బెడ్ మీద ఉన్నాడండి, అంతా హ్యూమరస్ గా ఉన్నాడు. హీజ్ ఇన్ ది కన్క్లూజివ్ స్టేజ్ ఆఫ్ హిజ్ లైఫ్. 86 అక్టోబర్ అంటే తర్వాత పెద్దపోటు దగ్గరికి తీసుకెళ్లాడు. ఆమె బెడ్ మీద ఉంది బాగా. ఆమె ఆత్మకథ కూడా చదివాను నేను అప్పటికే. సరే ఈమె తీసుకెళ్లి పరిచయం చేస్తే ఆమె చాలా మాట కూడా అంత స్పష్టతగా లేదు, ఎవరినో సేవాదారుని పిలిచి బొట్టు పెట్టి కుంకుమ ఇచ్చింది. ఆ 2 సంఘటనలు అపూర్వం. మిగతా వివాన్ని తిప్పాడు, నాకు అంత పెద్ద ఆసక్తి నేను చూపించలేదు, పిల్లలకు బాగుంది కానీ. ఇవి దసరాలో జరిగినటువంటి ప్రధానమైన అంశాలు. దసరాలో స్వామి స్పీచ్ అవుట్ స్టాండింగ్ నా దృష్టిలో అప్పట్లో. నేను అనుకునేవాడి కదా ఉపన్యాసాలు ఉన్నాక, ఎంత బాగుందో అని. స్వామి స్పీచ్ ఎలాగూ బాగుంటుంది కానీ ఇంకా బాగుంది, ఈసారి ఇంకా బాగుంది. ఆ రెండు మళ్ళీ పత్రిక ఎక్స్ప్రెస్ లో వచ్చేట్లు ఇది జరుగుతుంది. ఈ లోపల గుంటూరులోనే స్వామి రంగనాథానంద ముఖ్య అతిథిగా వచ్చారు ఓ ఫంక్షన్కి. ఆయన రామకృష్ణ మిషన్ చీఫ్. కస్తూరి గారు కూడా ఆయనతో పరిచయాన్ని అతని విశిష్టతని లవింగ్ గౌడ్లో రాశాడు. వీటితో చదవడంతో పాటు నేను అప్పటికే బాంబే ఇందూలాల్సా గారి పుస్తకం ఒకటి చదివాను. దానిలో మొట్టమొదటి సేవాదళ కాన్ఫరెన్స్ అది జరిగింది మెడ్రాస్లో. డేటు సరిగా గుర్తులేదు నాకు. మొదటి సేవాదళ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు స్వామిని మెడ్రాస్ సత్యసాయి సేవా సంస్థ వాళ్ళు సన్మానం చేశారు. ఆ సన్మానానికి ప్రెసిడెంటు స్వామి రంగనాథానంద నచికేతుడు గురించి మాట్లాడాడు. ఆ సమావేశం అయిపోయాక స్వామి అనర్గళంగా మాట్లాడారు. స్పీచ్ తెలుగులో, అది ఇంగ్లీష్లో అయిపోయింది వచ్చారు. వచ్చాక అక్కడ బూర్గొల్లు రామకృష్ణ గారు స్వామి ఇందులాక్షా కూర్చొని ఉన్నారు. స్వామి ఆ విషయాలు ఏమో అక్కడ జరిగినవన్నీ తెలుగులో చెప్తున్నారు. ఇట్లా రంగనాథానంద మాట్లాడాడు, మాట్లాడిన తర్వాత నేను మాట్లాడాను, ఇవన్నీ చెప్తున్నారు. చెప్తుంటే బూర్గొల్లు రామకృష్ణ గారు, స్వామి ఇవి ఇందూలాల్ షాక్ మీరు తెలుగులో చెప్తున్నారు అర్థం కాదు, నేను ట్రాన్స్లేట్ చేయనా అన్నారు. అంటే నువ్వేం చేయొద్దులే, టైం లేదు, మనం వెళ్ళాలి అని చెప్పి, ఇప్పుడు కాదులే తర్వాత చెప్తానని చెప్పి ఇందూలాల్ షా తల మీద చేత్తో ఇలా రాశారట. ఇలా తిప్పితే మొత్తం స్వామి తెలుగులో మాట్లాడిందంతా ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ అయిపోయింది. అది ఈసారికి మాత్రమే సుమా అన్నారట. అప్పుడు రంగనాథానంద స్పీచ్ గురించి, అతని వ్యక్తిత్వం గురించి స్వామి అతనికి చెప్పారట. అతను చీఫ్ గెస్ట్ కింద వచ్చాడు. నేను అప్పుడే స్వామి ఫోల్డ్లోకి వచ్చాను. ఈ మొదటి దర్శనం అయింది స్వామిది, ప్రత్యక్ష పరమాత్మ దర్శనం ప్రత్యక్షంగా అయింది. అయిన తర్వాత మాట్లాడవలసి వచ్చింది. వ్యాఖ్యాతగా ఉండి చాలా ఇవన్నీ కోట్ చేస్తూ మోస్ట్ కమే, అంటే స్వామి మాట్లాడిస్తే మాట్లాడమే, పలికించడి నీవు పలుకు నీవు, పలుకు పలుకునందు పలకరింతు వీవు, పలుకు వీవు లోని పలుకు వీవు, పలుకు పలుకునందు పలకరింతు వీవు, నిత్యశాంతిదాయి సత్యసాయి అని, నేను మాట్లాడేదేమీ లేదు అనేటువంటి సబ్మిషన్తో మాట్లాడుతున్నాం. అయిపోయిన తర్వాత వ్యాఖ్యానం అంతా అయిపోయాక ఆయన దగ్గరకు వచ్చి, వెల్ డాన్, కీప్ ఇట్ అప్ అని భుజం మీద కొట్టిళ్ళాడు. నేను ఐ ఫెల్ట్ ఇట్, ఇట్ ఈజ్ నథింగ్ బట్ ది ఇన్విజిబుల్ కమెండేషన్ ఫ్రమ్ భగవాన్. లేకపోతే అంత పెద్ద దీంట్లో ఉన్నతను వచ్చి చెప్పడం అంటే స్వామి ప్రోద్బలంతోనే ప్రేరణతో జరిగింది అని అనిపించి ఇది ఒక సంఘటన జరిగింది. తర్వాత ఇదే సమయంలో హైదరాబాద్ నుంచి యూత్ సైకిల్స్ మీద వచ్చారు.
1: ఎన్నో సంవత్సరం
0: ఇది 1987-86 చివరిలో, అంటే 87 బిగినింగ్ అనుకోండి, 87 87 వాళ్ళు సైకిల్స్ మీద వచ్చారు. సైకిల్స్ మీద వచ్చినప్పుడు పెద్దవాళ్ళని వాళ్ళు అడిగితే సైకిల్స్ మీద వెళ్లొద్దని నిరుత్సాహపరిచారు నాయకులు. నేను ఇక్కడ పుట్టపతి వచ్చి ఉన్నాను. ఉంటే వచ్చి షెడ్లో దిగారు వాళ్ళు. నా దగ్గరకు వచ్చి, అంకుల్ వాళ్ళు ఎవరిని అడిగితే మాట్లాడమన్నారు, మీరు వచ్చి స్వామి గురించి మాట్లాడండి అన్నారు. నేను ఎలాంటి పరిస్థితిలో ఉన్నానంటే, నేను పదవులు అవి కాదు నాకు ప్రాధాన్యం, ఎక్కడైనా స్వామి గురించి మాట్లాడమంటే అక్కడికి వెళ్లి స్వామి యొక్క అవతార లీలా విశేష వైభవం చెప్పాలి. నేను పొందినటువంటి ఆనందం వాళ్ళు కూడా పొందాలి. ఐ వాంట్ టు షేర్ ది జాయ్ విత్ దెమ్ అనేటువంటి ఫీలింగ్ చాలా విస్తృతంగా ఉంది. ఎక్కడ కనబడితే అక్కడ సరే వెళ్లాను. షెడ్కి వెళ్లి రాత్రి మాట్లాడాను. మాట్లాడి కొన్ని అంశాలు స్వామియే కొన్ని తీసుకుని యూత్కి ఎన్కరేజింగ్ గా ఉండేటువంటి కొన్ని అంశాలు చెప్పి, వాళ్ళని ఒక డౌట్ మాత్రం ఉంది, అది మీకు రేపు ఇంటర్వ్యూ ఇస్తారు స్వామి మీకు, ఇచ్చినప్పుడు అడగండి అని చెప్పి. స్వామి మీరు నిద్రపోతారా, నాకది డౌటు. అది దీపాల పిచ్చయ్య శాస్త్రి నిద్రపోతూ ఉంటే చూద్దామని అనుకుని ఆయన నిద్రపోయాడు. స్వామి అన్నారు కూడా, ఏ పిచ్చయ్య శాస్త్రి లే నన్ను నిద్రపోతూ ఉంటే చూడాలని వచ్చి పరీక్షించాలనుకునే వాడు, నువ్వు నిద్రపోతున్నావు ఏమిటని. అట్లా నిద్రపోతారా స్వామి అని అడిగారు. అంటే నేను అడగలేను, ఈ విషయం సో అవకాశం వచ్చినా అది అడగలేను. దేర్ విల్ బి మోర్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ దాన్ దిస్. ఇదే నువ్వు అడిగే ఇన్నాళ్ళు ఉండని అంటారని లోపల. వాళ్ళు మొన్నటి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూ ఇస్తే 26 మంది వచ్చారు వాళ్ళు. 27 మంది వచ్చారు. స్వామి 28 లడ్లు ఇచ్చారు. 28 లడ్లు ఇచ్చి, ఈ 27 లడ్లు మీరు తీసుకుని మీకు రాత్రి మీతో మీ షెడ్కి వచ్చి మాట్లాడాడే ఆవిడకి ఇవ్వండి అన్నారు. అప్పుడు వీళ్ళు అడిగారు ఆ ఇంటర్వ్యూలో, స్వామి మీరు నిద్రపోతారా అని. నేను మేలుకుంటేనే లోకం నిద్రపోతుంది, నేను నిద్రపోతే లోకం గతేమిటి అన్నారు. ఇది అద్భుతమైన వాక్యం అన్నాను, నన్ను ముగ్ధుని చేసిందన్నమాట. దీని మీద ఆలోచన చేస్తున్నాను. హిమాయత్ నగర్ లో సమావేశం ఆర్ సుబ్బారావు గారిని స్వామి భక్తుడు వాళ్ళ ఇంట్లో మీటింగ్ పెడితే నాగపణి మాడుగుల నాగపణి శర్మ వచ్చాడు అక్కడికి. ఆయన కూడా మాట్లాడడానికి పిలిపించాడు. అక్కడ నేను మాట్లాడుతున్నప్పుడు ఈ అంశం చెప్పాను జరిగిందనంటే, ఆయన ఉపనిషత్తును కోట్ చేస్తూ ఆ ఉపనిషత్తులో ఉన్న వాక్యం ఇది అన్నాడు. ఆ ఉపనిషత్తు ఎవరో మాకేమిటో చదివామో మామూలు వాడికి తెలుసా, సింపుల్ గా స్వామి ఆ ఉపనిషత్తుల్లో ఉన్న సారాంశాన్ని కూడా ఓవర్ సింప్లిఫై చేసి భక్తుడికి అందించినటువంటి తీరు నన్ను స్వామికి ఇంకా దగ్గర చేస్తుంది. ఇది ఈ విషయం జరిగిందనమాట. ఇక 1987కి వచ్చాం. 87కి వచ్చినప్పటికి ఈ జిల్లా అధ్యక్షులు తీసేసి రాష్ట్ర కోఆర్డినేటర్ అనేటువంటి కొత్తది పెట్టారు స్వామి. పెట్టిన తర్వాత మా గుంటూరు జిల్లాకి రామభ్రమం కొడుకుని స్టేట్ కోఆర్డినేటర్ చేశారు. స్టేట్ కోఆర్డినేటర్ అంతకు ముందు నుంచి నాకు అంతో పరిచయం ఉంది. కాల్ గ్యాస్ డీలర్ గా ఉండేవాడు, దాంతో సంబంధం ఉండేది. పార్టీస్ టీ పార్టీలు అవి కావాల్సిన బాగా ఆర్గనైజ్ చేస్తాడు, అది తెలుసు నాకు. కానీ సత్యసాయి దాంట్లో ఉండేటువంటి సంబంధం నాకు అదంతా ఎక్కువ లేదు. ఇది అయిన తర్వాత ఒక సమావేశం ఏర్పాటు చేసినప్పుడు అనిల్ కుమారు అతను పిలిచారు. పిలిచినాడు వెళ్ళాను. వెళ్తే స్వామి కోసమే వ్యాన్ తయారు చేయించాడు. అంటే ఈ జిల్లాలో అంతా స్వామి కార్యక్రమాల కోసమని గుంటూరు జిల్లాకు వ్యాన్ తయారు చేసి పుట్టపర్తి తీసుకొచ్చి ఆ వ్యాన్లోకి స్వామి రమణమని ఆ పాదాలు రెండు గట్టిన తీసి ఆ వ్యాన్లో పెట్టాడు. అంటే చాలా మేమందరం తిన్నర్లాడి భక్తి అనుకునేవాడు, ఆ ధైర్యం ఉన్నది. మేమైతే దూరం నుంచే కదా అని అలా లోపలికి కూర్చోబెట్టాడు, సంతోషించి బ్లెస్ చేశారు. ఆ వ్యాన్లో కార్యక్రమాలు అవి జరుగుతున్నాయి. నేను ఇందులోకి వచ్చిన తర్వాత నాకు ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ అవడం వల్ల ఏదైనా పత్రిక పంపిస్తే ఆటోమేటిక్ గా పడి వ్యాసాలు వేసేసేవాడు, లేదా న్యూస్ కింద కానీ వ్యాసం కింద. అలా ఇతనికి మంచి ప్రోత్సాహం ఇవ్వడం కోసమని ఇందులోకి వచ్చాక కొంచెం ఫేస్ లిఫ్ట్ కావాలన్న ఉద్దేశంతో ఆర్గనైజేషన్ యాక్టివిటీస్. అప్పటికే స్వామి ఇదివరకైతే మీరు పబ్లిసిటీ అది వద్దనేవారట, చేసింది చెప్పు చెప్పింది చేయి అంటున్నారు. ఆ స్లోగన్ తీసుకున్నాను, నేను తీసుకుని చేసాం. అనిల్ కుమారు ఇతను కలిసి సాయి బ్రహ్మోత్సవాలని ఏర్పాటు చేశారు. తిరుపతి పద్ధతిలో సాయి బ్రహ్మోత్సవాలు పెట్టి రామాయణం మీద భాగవతం మీద సుప్రసిద్ధులైనటువంటి వక్తల్ని వాళ్ళ ప్రసంగాలు ఏర్పాటు చేశారు. మధ్య మాబోటి వాళ్ళని కూడా కొత్తగా వచ్చిన వాళ్ళని వీళ్ళందరూ మాట్లాడించారు. అది మంచి ప్రవేశం. స్వామి యొక్క అనుభవాలు అందులో బాగా చొచ్చుకుపోయాయి. లిటరేచర్ బాగా ఇంకా లోతుగా కనపడ్డ పుస్తకం వల్ల కొండం చదవడం, అట్లా స్వామి లిటరేచర్తో సంబంధం బాగా పెరిగింది. పెరిగిన తర్వాత ఈ ఆర్టికల్స్ అన్ని రాసే అన్ని ఇండియన్ ఎక్స్ప్రెస్ లో ఓట్లు కూడా వచ్చిన తర్వాత ఇవి స్వామికి పంపించిన తర్వాత రామవర్మంతో అన్నారట, ఎవడో గుంటూరులో లెక్చరర్ ఉన్నాడే, వాడేమి నీ కొడుకు గురించి రాస్తున్నాడు, చాలా వ్యాసాలు రాశాడు, బాగా రాస్తాడే అన్నట్ట. అనగానే నేను ఆనందం పట్టలేక మొత్తం అంతా ఏదో చెప్పబోతూ ఉంటే, అన్నీ నాకు తెలుసు, నేను బ్లెస్ చేశాను చెప్పాడా నీతో అన్నట్ట. అంటే నేను ఎప్పుడు వాటి గురించి స్వామి ఏమో బ్లెస్ చేస్తారా లేదా స్వామికి చూపించాలని అనుకోలేదు. ఒకసారి రమణరావు గారు పుట్టపర్తి వస్తే 87 తర్వాతే వస్తే ముందు కూర్చోబెట్టారు. ఆ ముందు కూర్చోబెడితే పుస్తకం తెరిచి ఇలా ఉన్నా, స్వామి వచ్చి విభూతి వేశారు, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ దిక్కుమాలిన పుస్తకం ఎదురు పెట్టి కూర్చుంటారు ముందు, అది స్వామి మీరు రాసినప్పుడు స్వామే ప్రత్యక్షంగా తెలుసు, మళ్లీ చూపించడం ఎందుకు, హాయిగా స్వామిని చూసి ఆనందించక, యు లెర్న్ టు ఎంజాయ్ స్వామి, దగ్గర వచ్చినప్పుడు ఆనందించండి అని. అది 87 తర్వాత జరుగుతున్నటువంటి అంశాలు. ఈ సందర్భంలోనే నాకు తీవ్రమైనటువంటి అస్వస్థతకు లోనయ్యాను.
1: ఏ సంవత్సరం?
0: 87. ఈ నారాయణరావుతో పరిచయం ఏర్పడి ఈ కార్యక్రమాలు విస్తృతం అయిపోయినాయి. విస్తృతం అయిపోయి మొత్తం మీద చాలా తీవ్రమైన అనారోగ్యం. హాస్పిటల్లో అడ్మిట్ చేయడానికి స్వామి కాలు పెట్టారు కాబట్టి ఈ వ్యాన్లోనే మీరు వెళ్ళారని వ్యాన్లో పెట్టి హాస్పిటల్కి తీసుకొచ్చి హాస్పిటల్ దగ్గర ఉంచేవాడు, ఉంచి చూశాడు. అది స్వామి దయవల్ల నయమైంది. చాలా తీవ్రమైన పరిస్థితి అని చెప్పాడు డాక్టర్. కొంచెం ఇబ్బంది పెట్టింది, బాగానే ఇబ్బంది పెట్టింది. ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఆందోళన పడ్డారు తీవ్రంగా. సరే స్వామి ఏం పర్వాలేదన్నారు అని నారాయణరావు అని, మొత్తం మీద అది తగ్గింది. అనిల్ కుమార్ డాక్టరు పెద్ద కుమార్తె వివాహం పుట్టపర్తిలో స్వామి, శ్యామ్ ఇంజనీరు, తర్వాత అమ్మాయి, ఇద్దరు స్వామి చాయిస్తో ఆ అబ్బాయితో పెళ్లి అరేంజ్ చేశారు. ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత నారాయణరావు గారు జబ్బు పడి ఉన్నా కదా అని అందరూ కూర్చున్నారు. మేమందరం మామూలుగా ఆహ్వానితులు, తర్వాత రమణ్ రావు గారి డిసిప్లిన్ లో కూడా అందరూ కొంచెం ముందున్న వాళ్ళు, వెనక్కి తెలియటి స్వామి సిస్టమ్ లో కూర్చోవాలని చెప్పి అందరినీ ఏర్పాటు చేసి చేశారు. నేను సేఫ్ గా ఎప్పుడు ఆఖరిని చివరిలోనే ఉండేవాడిని, ఎందుకు ఇబ్బంది బయట నెట్టడం ఉండకుండా చివరిలో కూర్చుంటే నారాయణరావు పిలిచి స్వామి వివాహం జరిపించడం ఆ రోజు చూశారు నేను. మంగళసూత్రాలు సృష్టించడం, ఆ మంత్రాలు వాళ్ళకి చెప్పడం, తర్వాత కింద వచ్చి చాలా హ్యాపీగా మాట్లాడుతున్న ప్రతి మాటలో అంతరార్థాలు తీసుకునేవాడికైతే లభించేటట్టుగా అంతా కూర్చుని అక్కడ సన్మాన పత్రం రాసినటువంటి వివాహం సందర్భంగా పత్రం రాస్తే రఘురాజాచార్య గారిని, ఏమట్ట రాసావు, ఏమబ్బా ఎనిమిదో లైన్లో ఏమది రాసింది నువ్వు, ఆ తొమ్మిదో లైన్ చూడు తప్పది, అది గ్రామర్ మిస్టేకే, నువ్వే ఇట్ట రాస్తే అన్నారు. ఆశ్చర్యపోయాడు ఆయన,
1: అంత పెద్ద
0: అద్భుతమైనటువంటి పాండిత్య ప్రకర్ష కలిగినటువంటి వ్యక్తిని ఆయన చెప్పాడు. తర్వాత అంటున్నారు ఏదో మాకు వినపడలేదు, తర్వాత నేను కలిసి అతను అడిగితే అంతా చెప్పాడు ఇది అయిందని. సో ఇట్లా స్వామి మాట్లాడుతుంటే నేను చాలా ఆశ్చర్యంగా దూరం అయ్యా. నారాయణరావు పిలిచి అతని దగ్గర లక్షణం ఏంటంటే, నేను ఎలాగో స్వామి యొక్క అనుగ్రహాన్ని అనుభూతుల్ని పొందుతూ ఉన్నాను చాలా, ఇంకొంతమంది చాలా మంది కొత్త వాళ్ళందరికీ కలిగించాలని పాపం ప్రవేశం కల్పించేవాడు. తీసుకెళ్లి ముందుకు నన్ను రమ్మని ముందుకు తీసుకెళ్లి అక్కడ కూర్చోబెట్టి, కూర్చోబెడితే స్వామి స్వామి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటాడు, ఈయన కొత్తగా వచ్చాడు అట్లనా అంటే ఏమి తెలియడా అట్లనా అని. కానీ స్వామి జబ్బు చేసిన స్వామి ఈయనకి, తీవ్రంగా ఒకసారి మీరు అనుగ్రహిస్తే మళ్లీ మాకు ఉపయోగపడతాడు స్వామి. స్వామి భుజమై కొట్టి, ఏం లేదే బాగానే ఉన్నాడుగా అన్నారు. అది ఫస్ట్ స్వామి మాట్లాడినటువంటి అనుభూతి డైరెక్ట్ గా అక్కడ. అయిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చాను. అప్పుడు ఈ కార్యక్రమం అయిపోయి పెళ్లి అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయారు. పెళ్లి అయి వెళ్ళిపోతే అక్కడ కూడా రిసెప్షన్ ఉంది. రిసెప్షన్ గా పెళ్లి కొడుకు స్వామి నాతో ఏం చెప్పలేదు, స్వామి పెర్మిషన్ ఇస్తే కానీ వెళ్ళానంటాడు. వాళ్ళు అనిల్ కుమార్ గారు వాళ్ళు వెళ్ళారు, అక్కడ ఏర్పాటు చేసుకుంటున్నారు. రిసెప్షన్ కి స్వామి చెప్తే గారు వెళ్ళంటారు, స్వామి ఏం చెప్పకుండా పైకి వెళ్ళిపోయారు. అప్పుడు రమణరావు గారు, అంటే రమణరావు గారు పేరు, నా పేరు చెప్పకు, నేను చెప్తే స్వామితో తగులు వస్తే ఇబ్బంది వద్దు, నువ్వు వెళ్ళి చెప్పు, ఇక్కడి నుంచి ధర్మవరం వెళ్ళడానికి నేను వెళ్తున్నా రాత్రి ఇక్కడి నుంచి, నా దారిలో వేకెన్సీ ఉంది, తీసుకెళ్తానని చెప్పాను, అతనికి చెప్పన్నాడు. అప్పుడు చిరంజీవి రావు గారు బయటకు వెళ్ళి అతను తీసుకొచ్చి విభూతి ఇస్తే దాని తర్వాత వెళ్ళారు. ఆ కార్యక్రమం అంతా జరిగింది. దాన్ని స్వామి అనిల్ కుమార్ తర్వాత చెప్పింది, రిసెప్షన్ ఈ కుర్ర రిసెప్షన్ అరేంజ్ చేశాను స్వామి అని నువ్వు చెప్పావు, మంచిది బంగారు చేసుకో అక్కడ అన్నాను. వీరు స్వామి మీరు ఏం చేయమంటారో ఆ చెప్పిందే చేస్తాను, నేను అంతకన్నా ఒక అడుగు ముందుకెయ్యని చెప్పాడు వీడు. అందువల్ల వాడు ఆగాడు నా కోసమని. కానీ నువ్వేమో నన్ను స్వామి ఏర్పాటు చేసుకున్నాను, మంచిదన్నాను అన్నాను. అంటే స్వామితో మాట్లాడడం ఎంత కష్టమో చెప్పాడు అతను. చాలా జాగ్రత్తగా ఎక్స్ట్రా కాషస్ గా ఉన్నా ఇబ్బంది ఎలా అని. సరే ఇది అయిపోయిన తర్వాత నారాయణరావు గారు నన్ను బెంగళూరు తీసుకెళ్లాడు. నన్ను ఈ నరేంద్ర ఫాదర్ కోటేశ్వరరావు అని మా ఇద్దరిని తీసుకుని
1: బెంగళూరు,
0: అదే సంవత్సరంలో ఈ పెళ్ళయ్యాక, వెంటనే పెళ్ళయ్యాక తీసుకెళ్లి రామబ్రహ్మం గారు పరిచయం చేశాడు. రామబ్రహ్మం గారు అతనికున్న అనుభవాలు అనుభూతులు అన్ని చెప్పాడు. అన్ని చెప్పి స్వామి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి బాబు, చాలా జాగ్రత్తగా ఉండాలి, మంగళకత్తి మీద స్వాము సామాన్యం కాదు, ఇవాళ రమ్మన్నారు నువ్వు పొగిపోయావనుకో రేపు పీకవతలు ఇసిరేయమంటాడు, అంటే జాగ్రత్త అని అంత దానికి కావలసినటువంటి సరంజామ. అంటే స్వామి డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ దిస్ అవతార్ బాగా చెప్పాడు, అవి బాగా నచ్చింది. తర్వాత స్వామి హెయిర్ ఇచ్చాడు అక్కడ లభించినటువంటిది, అది స్టిల్ ఇట్ ఈస్ స్టిల్ విత్ అస్. తర్వాత ఏవో ప్రసాదం అది ఇచ్చాడు, అదంతా చూపించాడు, మొత్తం అంతా చూపించాడు. తిరిగి వచ్చాం. ఆ ఉత్సాహంతో కార్యక్రమాలు చాలా బ్రహ్మాండంగా జరుగుతూనే ఉన్నాయి. ఇందులో 87 దాటింది, 88లో ప్రవేశిస్తున్నాం అనుకుంటా. మా అమ్మాయి బీఎస్సీ చదువుతోంది, పీయూసీ ఇంటర్మీడియట్ అన్ని కూడా చాలా హైయెస్ట్ పర్సంటేజ్ లో వచ్చింది. బీఎస్సీలో షీ వాజ్ ఎక్స్పెక్టింగ్ యూనివర్సిటీ ఫస్ట్, దానికోసం ట్రై చేస్తుంది. మ్యాథమెటిక్స్ పేపర్ రాసి వచ్చింది, ఫైనల్ ఇయర్ మ్యాథమెటిక్స్ పేపర్ రాసి 3/4 ఆన్సర్ చేస్తే ఫుల్ మార్క్స్ అని అంటే మొత్తం ఆన్సర్ చేసింది. ఏ క్వశ్చన్కి నెంబర్ వేయలేదు. ఇంటికి వచ్చింది, వాళ్ళు చివరిలో వెరిఫై చేసుకుని చూస్తే దేనికి లేవంటే వాళ్ళు ఇవ్వలే, ఇన్విజిలేటర్స్ ఒప్పుకోలే, టైం అయిపోయిందని లాగేసుకున్నారు. ఏడుస్తూ ఇంటికి వచ్చింది, చెప్పింది స్వామి కొడైకెనాల్ లో ఉన్నారు. నేను ఏదారంటే రేపు జరగబోయే కెమిస్ట్రీ పరీక్ష మీద ఎఫెక్ట్ ఉంటుంది గట్టిగా అంటే. నాకు తెలుసు వీళ్ళు వాళ్ళు నెంబర్లు వేసుకుని పేపర్లు వాల్యూ చేసే పద్ధతి లేదు, ఎందుకంటే మేము ఉన్నాగా హిందూ లెటర్స్ వాళ్ళు చేయరు. వాళ్ళు కరెక్ట్ గా రాసిన వాటికే మార్కులు సరిగా వేయడం లేదని కంప్లైంట్స్. ఇదెవరు చూసి వాడు మార్కులు వాడు ఎందుకు వేసుకుంటాడు క్వశ్చన్ నెంబర్లు అని చెప్పి స్వామికి ఒక టెలిగ్రామ్ ఇయ్యి, ఇలా జరిగింది ప్రే బ్లెస్సింగ్స్ అని టెలిగ్రామ్ ఇయ్యి స్వామికి, ఒక టెలిగ్రామ్ అనిల్ కుమార్ కూడా అయ్యి తెలుస్తుంది అన్నా. నేను రెండు టెలిగ్రామ్లు ఫ్రేమ్ చేసే ఆ అమ్మాయి పేరునే టెలిగ్రామ్లు ఆమె వెళ్ళిచ్చింది. అయిపోయింది స్వామి కోయంబత్తూరు కొడైకెనాల్లో ఉపన్యాసం అయిపోతుంది, స్వామి అయిపోయింది ముగించారట, ఈవినింగ్ అందరూ అక్కడ కూర్చున్న టైంలో టెలిగ్రామ్ తీసుకొచ్చిచ్చాడు అనిల్ కుమార్తో. ఏమి అనిల్ కుమార్, ఎవరో అమ్మాయి గుంటూరు నుంచి టెలిగ్రామ్ ఇచ్చింది, ఏదో కష్టం ఉంది మ్యాథమెటిక్స్, ఏదో కష్టం ఉంటుంది ఏంటి అని అన్నాడు. అంటే ఎవరు స్వామి పేరేనంటే, ఆ నాకు తెలుసు స్వామి అని. మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ క్లాస్మేట్ తెలిసింది, జీఎన్ మూర్తి కూతురు అని చెప్పారు. ఆహా ఏమి కష్టం ఆయనకి, ఏదో మ్యాథమెటిక్స్ కష్టం ఉంటుంది ఏమీ లేదే అన్నట్ట. ఇది అనిల్ కుమారు గుంటూరు వచ్చినప్పుడు శాంతి సుతలో మాట్లాడుతూ పేరు చెప్పకుండా ఈ అంశం అంతా చెప్పాడు. ఎవరు ఆమె పక్క చూస్తూ అమ్మాయి పక్క చూస్తూ తెలిసిపోయింది మాకు. అది తర్వాత రిజల్ట్స్ వచ్చాయండి, 99 మార్క్స్ వచ్చాయి మ్యాథమెటిక్స్ లో. ఆమెంటుంది ఆ ఒక్క మార్కు ఎందుకు తగ్గింది అంటుంది, అసలు పరీక్ష పోవాల్సింది. అండ్ షీఈస్ మోస్ట్ ఇంటెగ్రేటెడ్ స్వామి అనమాట. ఆ సంఘటన స్వామి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో జరిగింది అని చెప్పడానికి 88 బిగినింగ్ అది. అదే సంవత్సరంలో ఆంధ్ర యూనివర్సిటీలో ఒక కాన్ఫరెన్స్ పెట్టారు, నేషనల్ కాన్ఫరెన్స్. దానికి రమ్మంటే నేను ఇన్వైట్ చేస్తే డెలిగేట్ గా వెళ్లాను. వెళ్లిన తర్వాత ఓ 15 మినిట్స్ నాకు ఇచ్చారు అంతవరకు జరిగిన కార్యక్రమాలన్నింటి గురించి సమీక్షించని. సమీక్షించమంటే నేను సమీక్షించాను. ఇట్ వాజ్ యానిమేటింగ్. నాకు చాలా ఈ సమీక్షలు చేయడం అంటే ఇంట్రెస్ట్, ఎందుకంటే అందులో సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ ప్రజెంట్ చేయవచ్చని. అది బాగా ఇట్ వాజ్ రిసీవ్డ్ వెల్. నాకు తెలియకుండా ఒక ప్రొఫెసర్ ఆఫ్ ఉత్కల్ యూనివర్సిటీ, అతను సబ్జెక్టు ఆర్కియాలజీ ఆంథ్రపాలజీ నాకు గుర్తులేదు, అతను బాగా దగ్గరకు వచ్చి ఇట్ వాజ్ వెరీ యానిమేటింగ్ అన్నాడు. అయింది నేను స్వామి సందేశ వ్యాప్తి కోసం ఊళ్ళు తిరుగుతూ విజయనగరం నేటివ్ ప్లేస్ అక్కడికి వెళ్లి అక్కడి నుంచి పర్లాకిముడి వెళ్లాను. పర్లాకిముడిలో రిలేషన్స్ ఉన్నారు, స్వామి సందేశం ఉంది. ఆ రెండు పూర్తి చేసుకుని బస్టాండ్కి వచ్చాను, తిరిగి వచ్చేదామని విజయనగరం వచ్చి మా అక్కడ 2 రోజులు ఉండి బ్యాక్ అని ఆ స్కీమ్ వేసుకుని నేను వచ్చేసరికి బస్టాండ్కి వచ్చాను. బస్టాండ్లో జీప్ వచ్చి నా ముందాగి హౌ ఆర్ యూ ప్రొఫెసర్ మూర్తి అంటూ ఆయన దిగాడు. నీకు గుర్తున్నానా, నువ్వు ఆ రోజు మాట్లాడేవే దాని మీద, నేను ఇలా ప్రొఫెసర్ ఉత్కల్ యూనివర్సిటీ, మేము పైకి హిల్స్ వెళ్తున్నాము, పైన ట్రైబల్ ఏరియాస్ రీసెర్చ్ మీద వెళ్తున్నాము, ఇట్ ఈస్ వెరీ రిస్కీ, వెరీ ఇంట్రెస్టింగ్, డూ యూ ప్రొసీడ్ విత్ అస్ అన్నాడు. ఏవైతే అయింది పదాలన్నా, నేను నాకు స్వామి ఫోల్డ్ లో ఉన్నా కదా, బాగా ఇచ్చేసి ఉన్నాము, మనకి రిస్క్ ఏముంది, అంతా బ్రిస్క్ గానే ఉంటుంది అని చెప్పేసి దాంతో బయలుదేరిపోయాం. బయలుదేరి వెళ్తుంటే ఒక దగ్గరకు వచ్చేసరికి మా దాంట్లో ఉన్నటువంటి వాళ్ళకి ఒరియా, అతనికి ఇంగ్లీష్ వచ్చు, నాకు తెలుగు ఇంగ్లీష్ వచ్చు, ఇంకోడు అక్కడ ట్రైబల్ లాంగ్వేజ్ ఒరియా తెలిసినట్టు వాడు ఒకడు ఉన్నాడు, వాడిని పెట్టుకున్నాడు దుబాసీ కింద. ఈ అందరం బయలుదేరి జీప్లో వెళ్తున్నాం. ఓ దగ్గరికి వచ్చేసరికి ఏరోస్ పట్టుకుని వచ్చారు, ఏరోస్ కింద ఉన్నవాడు. అంటే అదంతా బాగా చాలా తక్కువగా మానవ సంచారం ఉండేటువంటి ప్రదేశం, ఎవరిని వాళ్ళు ఎక్కువగా జీపుల్లో వచ్చిన వాళ్ళని వెళ్ళని వాళ్ళని నమ్మరు. అలా చూసి వాళ్ళు పరిగెట్టుకు వస్తున్నారు, అవి విషబాణాలన్నాడు దీనిలో ఉన్నవాడు. నేను నేరకపోయి వచ్చా వీడితో, హాయిగా వెళ్ళిన వాడిని అక్కడి నుంచి పోయి సెలవులకి ఇంటి దగ్గర 2 రోజులు వెళ్ళిపోకుండా స్వామి ఇదే ఇలా చేశావు అని అనుకుంటున్నా మనసులో అనుకుని భయంగానే ఉంది. వాడు రిస్క్ అని చెప్పాడు కదా, చాలా రిస్క్, వీడు అరిచేతిలో ప్రాణాలు నాతో తీసుకెళ్లిన వాడే పెట్టుకున్నాడు, ఇక నేనేం చేస్తాను. వాడి దగ్గరకు వస్తున్నారు, లేదా చాలా దగ్గర అయిపోతున్నారు, ఇలా పట్టుకుని ఉన్నారు, అది పడితే అంతేట. అప్పుడు ఈ దుబాసీవాడు దూకి, వాడు చెప్తున్నా విందం లేదు వాడు, వాడు ఏం చేశాడంటే దూకేశాడు, జీప్లో దూకేసి వాడి దగ్గరికి వెళ్ళి ఆగండి ఆగండి అని చెప్పి, వాళ్ళ మనిషే వాడు చెప్పి, ఒరే వాడు మనకు సహాయం చేయడానికి వస్తున్నారు, మన గురించి తెలుసుకోవాలని వస్తున్నారు, మనం ఎలా జీవిస్తున్నామో మనలాగే వాళ్ళు జీవించాలనుకుంటున్నారు ఏవో చెప్పాడు వాడికి. చెప్తే వాళ్ళందరూ ఆ బాణాలన్నీ కింద పడేసి వచ్చిన తర్వాత వచ్చిన వాళ్ళందరినీ వాటేసుకోవడం మొదలుపెట్టారు. వాళ్ళ దగ్గర వాళ్ళకే డ్రెస్ సరిగ్గా ఉండదు, ఆకులన్నీ కట్టుకుని ఉంటారు, వాళ్ళు ఎప్పుడు స్నానం చేశారో ఏమిటో, అలాంటి పరిస్థితుల్లో ఆ ఏరియాలో ఆ ముందు వీడు దూకాడు, దూకడానికి ముందు రక్షణ కోసం ఎప్పుడూ చెప్పని వాడిని ఓం శ్రీ సాయిరాం ఓం శ్రీ సాయిరాం కాకుండా సాయి గాయత్రి చెప్పాను. సాయి గాయత్రి ఎప్పుడు వచ్చింది ఎలా వచ్చింది అవన్నీ విషయాలు తెలిసినా ఎప్పుడు స్తోత్రం అది ఇక్కడ చెప్పినప్పుడు ఎప్పుడు మూడు సార్లు అంటారు అలా అంటే అలాంటిది సాయి గాయత్రి స్వామి నన్ను రక్షించు పొరపాటైపోయింది స్వామి రక్షించు రక్షించని సాయి అంటే ఓయి అంటారే అది దానికి ప్రత్యక్ష నిదర్శనం ఆ బాణాలు వాళ్ళు కింద పడేసి మమ్మల్ని కాగలుచుకోవడం ఇది 27లో జరిగినట్టు 28కి ముందు ఒక ఇన్సిడెంట్ అనమాట. తర్వాత ఈ జ్యోతి ఉత్సవాలు ఆ జ్యోతి ఉత్సవాలకి శ్రీకారం నారాయణరావే. నారాయణరావు షిర్డి యాత్ర పెట్టాడు, షిర్డి వెళ్లాం అందరం. అక్కడ వేప చెట్టు కింద నాలుగు జ్యోతులు ఉండేవి అని షిర్డి సాయి సచరిత్రలో ఉంది. మేము వెళ్ళి అక్కడ జ్యోతులు ఆ దాని మీద సమాధికి వెలిగించారు. వెలిగించాక నేను ఉన్నవాడిని ఊరుకోక సత్యధర్మ శాంతి ప్రేమలు ఈ జ్యోతులు అన్నాను అని ఆ వేప కింద చెట్టు కింద ఉన్నాయని చెప్పారే ఆ జ్యోతులే ఈ జ్యోతులు అన్నా. అక్కడ మామూలుగా చూసి వస్తూ ఉండే ఏ వాటికి వేరు పెట్టే సత్యధర్మ శాంతి ప్రేమ జ్యోతులు ఆ చెట్టు కింద ఉన్నాయో మొత్తం మీద వేప చెట్టు కింద ఉన్నాం. అప్పుడు షిర్డి బాబా టైమని తెచ్చాడు అవి తీసుకొచ్చి జాగ్రత్తగా అక్కడి నుంచి ట్రైన్లో తీసుకొచ్చి గుంటూరు జిల్లాలో ఉన్న ప్రతి గ్రామంలో తిప్పారండి. ఉదయాన్నే 4 గంటలకు ఫోన్ చేసేవాడు, 5 గంటకి టిఫిన్ తీసేసుకుని రెడీగా వచ్చేవాడు, శాంతి దగ్గర రావడం, స్వామికి ఒక టెలిగ్రామ్ ఇమ్మండం ఇచ్చేవాడు, ఇలా వెళ్తున్నాం స్వామి అని మొత్తం అంతా ఒక ఇచ్చే అంత టెలిగ్రామ్ అయ్యి ఆ గ్రామాలకు వెళ్ళడం, ప్రతి గ్రామాల్లో తిరిగి రాత్రి 1 గంటన్నర 2 రావడం, మళ్లీ ఎస్ఏ ఇన్ని గ్రామాలు వెళ్లాం స్వామి అని టెలిగ్రామ్ అన్ని గ్రామాలు. ఈ అన్ని గ్రామాల్లో భోజనాలు నాకైతే చాలా కష్టం అనిపించింది. ఎందువల్లంటే భోజనం చేయాలి, భోజనం చేయాలంటే దానికి ముందు అన్ని మధ్యాహ్నం 2:30-3 అయ్యేది, 2:30-3 గంటలప్పుడు భోజనం బాగా ఆకలిగా ఉంటుంది, బ్రహ్మార్పణం చెప్పండి చేయడానికి వీల్లేదనేవాడు. వీళ్ళందరూ విస్తరణలో పెడుతూ ఉంటే వాడు చెప్పమంటే బ్రహ్మార్పణం ఎలా ఏడుతూ ఎప్పుడవుతుందా అన్నట్టు బ్రహ్మార్పణం, ఎందుకంటే అన్నం మీద ఉన్న దృష్టి దీనివి లేదు. అందుకే స్వామి ఆకలేసేవాడికి అన్నం పెట్టే ముందు నువ్వే బ్రహ్మార్పణం అని చెప్పుకో ఎవరిని సిద్ధమవు కానీ ఇక్కడ మాత్రం పెట్టకన్నారు. అలాగే మంచినీళ్ళు ఇవ్వడానికి చలివేంద్రాలు పెడితే అక్కడ మీరు విభూతి ఇచ్చి ఉపన్యాసాలు ఇచ్చి అవి చేయొద్దని చెప్పారు. అది స్వామి దాంట్లో అనమాట. అట్లా అక్కడి నుంచి వచ్చిన తర్వాత తీసుకొచ్చాక ఎన్ని లీలలు జరిగాయో ఆ శాంతి సుధలో ఆగిపోయిన ఫ్యాను స్విచ్ ఆఫ్ చేశాక క్లాక్ వైజ్ లో ఉండవలసింది యాంటీ క్లాక్ వైజ్ లో తిరిగింది. చాలా పోనీ అయితే కొంతసేపు తిరుగుతుంది, ఫిజిక్స్ ఏదో ఎక్స్ప్లెనేషన్ చెప్పావు, రొటేషన్ ఏదో గ్రావిటీ వేవలెన్స్ పెట్టి అదేం కాదు, 1:40 తిరుగుతూనే ఉంది, ఆగిపోయిన ఫ్యాను. సరే ఏం అర్థం కాలేదు. తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సేవింగ్స్ బ్యాంక్ పాస్బుక్ ఉంది, అందులో స్వామి అకౌంట్ అందులో పెట్టారు, మామూలు ఈ సంస్థాగత సంబంధించినవి. ఆ సేవింగ్స్ బ్యాంక్ అందరూ చూసే ఉంది, ప్రింట్ అయింది స్టేట్ బ్యాంక్ ఇది. ఆ సేవింగ్స్ బ్యాంక్ సాయి వింగ్స్ కింద మారిపోయింది, కళ్ళారా చూసినటువంటిది. అలా సింహాసనంలో వినాయకుడు రోజు, స్వామి ఒక రోజు కనపడ్డాం. అట్లా ఎక్కడికి వెళ్తే అక్కడ మామూలుగా ఏదైనా ఒక కార్డు పెడితే ఆ కార్డు వెనక అతను ప్రింట్. తర్వాత ఈ దీపాలన్నీ పట్టుకుని జ్యోతులు పెట్టి తిప్పుతున్నాం కదా అన్ని గ్రామాలకి తిప్పుతూ ఉంటే ఆ జ్యోతుల్లో స్వామి యొక్క ఫోటో, అంటే ఫోటో తీస్తే అందులో ఫోటో. ఏమిటి స్వామి ఇవేనంటే డ్రాప్స్ ఆఫ్ లవ్ అన్నారు. అడిగాడు అతనికి బాగా చేరిక ఎక్కువ స్వామి దగ్గర, ఏం స్వామి ఇలా వస్తా, డ్రాప్స్ ఆఫ్ లవ్ అమృత బిందువులు, అది ప్రేమ బిందువులు అన్నారు. ఇలాంటి ఎక్స్పీరియన్స్లు ఎన్నో. మేము వెళ్తున్న టైంలో సడన్ గా తుఫాన్ డిక్లేర్ చేశారు. తుఫాన్ డిక్లేర్ చేస్తే జ్యోతులు అన్ని ఉత్సవాలకి వెళ్లి ఉన్నాయి. వెళ్లిన దగ్గర దారిలో వెళ్తున్నప్పుడు బయలుదేరిపోయాం, ఎలాగా స్వామి కార్యక్రమానికి తుఫాన్ ఏంటి ఏంటి స్వామి చూసుకుంటారని. అంటే అతను ముందుకెళ్తే మేము వెనక్కి తీయడానికి లేదు అని చెప్పి మేము కూడా వెళ్ళిపోయాం. వెళ్ళిపోతే ఎక్కడైతే జ్యోతులు పెట్టారో ఆ జ్యోతులు పెట్టినటువంటి ప్రాంతంలో ఉండేటువంటి భక్తుల గృహాలు మినహాయించి మిగతావన్నీ దెబ్బతిన్నాయి.
1: అద్భుతం.
0: అంటే స్వామి ప్రత్యక్షంగా చూపించి. ఒకసారి ఈ కార్యక్రమాల మీద వెళ్తున్నాం, వెళ్తూ ఉంటే నక్సలైట్లు ఆపారు బంధు వెళ్ళడానికి వీల్లేదని. అప్పుడు చూపించిన మేము వెళ్తున్న కార్యక్రమం ఇది, మేము ఆ బలహీనంగా అట్టడుగునున్నటువంటి వాళ్ళకి సహాయం చేయడం కోసం వెళ్తుంది, అందుకోసం మేము ఇక్కడ ప్రార్థనలు భజనలు పూజల కోసం వెళ్ళడం లేదు, స్వామి చేస్తున్న స్వామిని మించినటువంటి కమ్యూనిస్ట్ ఎవరు లేడు అని వాళ్ళతో చెప్పి దానికోసం వెళ్తున్నాం, కావాలని చూసుకుని మీరు ఆపేమని వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం, మేము మీరు చేస్తున్న పని మేము చేస్తున్న పని ఒకటే కదా అని చెప్పి మమ్మల్ని వెళ్ళేవాడి అంటే వెళ్ళనిచ్చారు. ఇది స్వామి యొక్క అనుగ్రహం. ఇంపాసిబుల్, మరొకటి మాట్లాడడానికి వీలు ఉంటుంది. ఇలాంటి వింతలు లీలలు అద్భుతాలు ఈ జ్యోతి యాత్రలో జరిగాయి. నారాయణరావు చూసి హైదరాబాద్ వాళ్లు, మిగిలినటువంటి జిల్లాల వాళ్ళు అందరూ పెట్టారు. ఆ హైదరాబాద్ జిల్లాలో కూడా ఈ రోమెల్ గారు తీసుకొచ్చి జ్యోతి గురించి మూర్తి గారు ఒక రైటప్ ఇవ్వండి అని అడిగారు. నేను అదే సమయంలో యూత్ కాన్ఫరెన్స్ వాళ్లు నాగార్జున యూనివర్సిటీ పెడితే యూత్ కాన్ఫరెన్స్కి వెళ్లాను హైదరాబాద్ లో. అక్కడ ఆ యూత్ కాన్ఫరెన్స్ కు వెళ్ళినప్పుడు శివంలో రమణరావు గారు వచ్చి తీసుకెళ్లి మాట్లాడించారు. అక్కడ చెప్పాను నేను ఆ రోజు, మంటలు మానవుడు సహజీవనం చేస్తున్నటువంటి సమయంలో సత్యసాయి ప్రభు యొక్క ఆదేశం మేరకు జ్యోతిర్మయి జ్యోతి రూపంలో స్వామి సాక్షాత్కరిస్తూ ప్రతి ఇంటిని పవనం చేసి అంతర్జ్యోతిని దాంతో సమన్వయం చేసుకుని సంపూర్ణమైనటువంటి జీవితానికి దోహదం చేశారు అని చెప్తూ, ఎట్టి మంటో అట్టి పొగ, ఎట్టి పొగో అట్టి మేఘము, ఎట్టి మేఘమో అట్టి వర్షము, ఎట్టి వర్షమో అట్టి పంట, ఎట్టి పంటో అట్టి వంట, ఎట్టి వంటో అట్టి ఆహారము, ఎట్టి ఆహారమో అట్టి తలంపులు, ఎట్టి తలంపులో అట్టి మనస్సు, ఎట్టి మనస్సో అట్టి మనిషి, ఎట్టి మనిషో అట్టి ప్రవర్తన, ఎట్టి ప్రవర్తనో అట్టి సంస్కృతి. సంస్కృతి అంటే నీతి నిజాయితీల కలయిక. ఎక్కడ నీతి నిజాయితీ కలకలలాడతాయో అక్కడే శాంతి ప్రశాంతి కాంతి క్రాంతి సంక్రాంతిలా కిలకలలాడతాయి. ఇది ఆ రోజు అక్కడ జ్యోతి దీనికి. సరే, ఇట్లా హైదరాబాద్ లో చాలా చోట్ల తిరిగాను. అక్కడ కూడా మరొక వింత, శోభారాజు ఆమె అన్నమాచార్య సంకీర్తన లహరిలో చాలా పేరు ప్రఖ్యాతలు సంపాదించింది. ఆమె గురించి ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ మిగతా పత్రికలకి చాలా కంప్లీట్ ఇంటర్వ్యూ చేసి ఇచ్చాను. ఆమె నన్ను అడిగి, మీరేంటండి పుట్టపత్రిలో వస్తున్నారు, ఆశ్చర్యంగా ఉంది అని, మీలాగే వచ్చానన్న. ఆమె స్వామి ఇంటర్వ్యూ ఇచ్చారు, కళాకారిణి కదా, ఇచ్చిన వెంటనే స్వామి మీరు మా ఇంటికి రావాలని, తప్పకుండా వస్తానన్నట అని ఓ రింగ్ ఇచ్చారు. తీసుకుంది అంతా అయిపోయింది, చెప్పింది నాకు ఓ స్వామి ప్రసాదం ఇస్తూ అంతా అని. వాళ్ళ ఇంట్లో జ్యోతి ఉత్సవం జరిగింది. జ్యోతి ఉత్సవం జరిగినాడు రెండు వింతలు జరిగినాయి, ఆమె గుర్తించలేదని. ఒకటి, ఆమె జ్యోతి పెట్టినటువంటి దాంట్లో చమురు అయిపోయింది. చమురు లేకపోయినా కాంతివంతంగా వెలిగింది చివరి వరకు. చమురు వేయలేదు, మర్చిపోయింది, పూర్తిగా వెలుగుతూనే ఉంది. చివరిలో చూస్తే రబ్బ బాగా వెలుగుతూ ఉందని. రెండు, ఇంటి నిండా విభూతి, విభూతి జల్లే మొత్తం అక్కడ చూసిన. ఈ రెండు ఉండి స్వామి యొక్క రాకని గమనించక ఆమె, స్వామి మీరు వస్తామని మా ఇంటికి మాటిచ్చారు, మాట తప్పారందిట. నేను మాట తప్పడం ఆ బంగారు, వచ్చిన వాడిని నువ్వు రిసీవ్ చేసుకోవడం నీకు తెలియకపోతే నేనేం చేస్తాను, నేను మీ ఇంటికి వచ్చాను, చమురు లేకుండా దీపం వెలుగుతుందా మీ ఇంట్లో, అంతసేపు నువ్వు పాట పాడితే దీపం వెలుగుతుందా, మరి అంతసేపు దీపం వెలిగింది కదా, అప్పుడైనా తెలుసుకోవద్దా నువ్వు జ్యోతి స్వరూపంలో వచ్చి ఉంటానని, జ్యోతిత్సవం అది, అలాగే నువ్వు మీ ఇంటి నిండా విభూతి ఉంది కదా, ఇంటి నిండా విభూతి నువ్వు అనుకుంటే వస్తుందా అది, నేను వచ్చింది గుర్తించాలి అని చెప్తే ఆహ్వానించడంతో సరిపోదు, వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవడం కూడా తెలియాలన్నా. ఇది జరిగినటువంటి విశేషాల్లో స్వామి యొక్క ఈ దివ్య లీలా విశేష వైభవ వర్షంలో అనుక్షణం తడవాలనే ఉంటుంది. అందుకే మమతల పందిళ్లు పూచి ప్రేమామృతపు విందులు చేసి మనిషిని నిడిసి నుండి విడగొట్టి మాయని వేకువకు జోకట్టి జగతికి శృతి చూపే రోజు, ప్రగతి చేపే రోజు, మన స్వామి సన్నిధిలో గడిపిన రోజు, మనం ఆనందించిన రోజు, అనుభవించిన రోజు, అందరితో ఆనందాన్ని పెంచుకున్న రోజు, పంచుకున్న రోజు, పంచుకుని మనలో ఉంచుకున్న రోజు. సాయిరాం.
1: సాయిరాం.

ఇంతవరకు మీరు శ్రీ జిఎన్ మూర్తి గారితో పరిచయం శీర్షికలోని నాలుగవ భాగాన్ని విన్నారు. రేపు ఈ పరిచయ కార్యక్రమం యొక్క తరువాయి భాగాన్ని వింటారు. సాయిరాం.

0: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు అనంత కోటి ప్రణామాలు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మానవాళి హృదయాలలో మానవతా విలువలు వికసింపజేసేందుకు, దైవభక్తిని, దేశభక్తిని, మాతృభక్తిని పరిమళింపజేసేందుకు తమ దివ్యోపన్యాసాలలో అమృత గుళికల్లాంటి చిన్న కథలు చెబుతూ ఉంటారు. ఆ కథలను శ్రీ సత్యసాయి కథాసుధలో ధారావాహికంగా ప్రసారం చేస్తున్నాం.
1: హాత్ మే కామ్ దిల్ మే రామ్, చేతితో పని హృదయంలో రామనామం చేయటం చాలా మంచిది. దీన్ని తెలిపే సంసార జీవితం, ఆధ్యాత్మిక పురోగతి అనే కథను విందాం. కబీరు మహాభక్తుడు, నిరంతరం రామనామస్మరణ చేస్తూ తన పనిని తాను చేస్తూ ఉండేవాడు. ఒక దినము ఒక సాధకుడు అతని వద్దకు వచ్చి, "స్వామి, గృహస్థ జీవితం గడుపుతూ ఆధ్యాత్మిక పురోగతి సాధించగలమా?" అని ప్రశ్నించాడు. కబీర్ సూటిగా వెంటనే సమాధానం చెప్పలేదు. కబీరు అప్పుడు మగ్గం మీద ఏదో వస్త్రం నేస్తున్నాడు. దారం ఒకటి తెగింది. అతడు వెంటనే భార్యను పిలిచి, "దీపం వెలిగించి తీసుకురా" అన్నాడు. అది పట్టపగలు, లోపల కూడా బాగా వెలుతురుగానే ఉంది. అయినప్పటికీ కబీరు భార్య దీపం వెలిగించి అక్కడ తెచ్చిపెట్టింది. ఆ వెలుతురులో తెగిపోయిన దారంను సరిచేసి ఈ దీపాన్ని తీసుకుని వెళ్ళు అన్నాడు. ఆమె అదేవిధంగా దీపాన్ని తీసుకుని లోపలికి వెళ్లిపోయింది. కబీరు తన్ను ప్రశ్నించిన సాధకును చూచి, "నాయనా, చాలామంది సంసార జీవితం ఆధ్యాత్మిక జీవితానికి అడ్డుతగులుతుందని అనుకుంటున్నారు. అది చాలా పొరపాటు. తన ధర్మమును గుర్తించి వర్తించే భార్య ఉంటే సంసార జీవితం ఆధ్యాత్మిక పురోగతికి సహాయం చేస్తుంది. మీరే చూచారు కదా, పట్టపగలు దీపం వెలిగించి తీసుకురా అని అన్నప్పుడు ఎందుకు అని ఆమె ప్రశ్నించలేదు. తీసుకురా అంటే తెచ్చింది, తీసుకుని వెళ్ళు అంటే వెళ్ళింది. ఆ విధంగా భర్తతో సహకరించే భార్య ఉంటే సాధకుడు సంసార జీవితంలోనే ఆధ్యాత్మిక పురోగతిని సాధించవచ్చు అని తెలియజేశాడు. కబీర్దాసు యొక్క సూక్తిని కూడా మననం చేయటం మంచిది. హాత్ మే కామ్ దిల్ మే రామ్, చేతితో పని హృదయంలో రామనామం చేయి.

0: లఘువులు.
1: గురువులు.
0: లఘువులు.
1: గురువులు.
0: పెద్దల మాట
1: పిల్లల నోట. లఘువులు.
0: గురువులు.
1: పెద్దల మాట
0: పిల్లల నోట.
1: లఘువులు.
0: లఘువులు.
1: గురువులు.
0: గురువులు. లఘువులు.
1: గురువులు.
0: లఘువులు.
1: గురువులు.
0: లఘువులు.
1: గురువులు.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. లఘువులు గురువులు, పెద్దల మాట పిల్లల నోట కార్యక్రమానికి మీకు స్వాగతం. ఈనాటి మన భాగంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల పత్తియాత్రలో భాగంగా స్వామి సన్నిధిలో బాలవికాస్ విద్యార్థులచే అందించబడిన ప్రత్యేక కార్యక్రమంలో కొంత భాగాన్ని మీరు వింటారు.

ఓం శ్రీ సాయిరామ్. మన తల్లి తండ్రి గురువు దైవమైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య శ్రీచరణాలకు మనందరి తరపున అనంత కోటి ప్రణామములు. ప్రేమ స్వరూపులారా అంటూ ప్రేమతత్వము ప్రబోధించి మమత సమతను పొందుపరచి మానవత్వపు విలువ తెలిపిన ప్రేమమూర్తియే సాయిరాముడు. మై లైఫ్ ఇస్ మై మెసేజ్ అంటూ ప్రేమతత్వాన్ని ప్రబోధించడానికే అవతరించిన పరిపూర్ణ ప్రేమావతారి భగవాన్ బాబా. తన చిన్నప్పటి నుంచి కూడా ఎవరైనా బాధపడితే చూడలేకపోయేవారు. ఆకలితో ఎవరైనా ఉంటే తనకు పెట్టిన అన్నం కూడా వాళ్లకు ఇచ్చేసేవారు. పశువులను పక్షులను కూడా ప్రేమించి ఆదరించేవారు. సృష్టిలో ప్రతి ప్రాణిపై స్వామి చూపే ప్రేమను చూసి అందరూ స్వామిని బ్రహ్మజ్ఞాని అని పిలిచేవారు. తన సహవిద్యార్థులు తనపై బురద జల్లి చొక్కా చించి అవమానించినా స్వామి వారిని ఏమీ అనలేదు. స్వామికి ప్రేమ తప్ప కోపం ద్వేషం లేవు. ఒకసారి స్వామి బెంగళూరు వెళ్ళినప్పుడు చెప్పులు కుట్టి జీవించే ఒక వ్యక్తి స్వామి దర్శనమిస్తున్న హాల్లోకి తొంగి చూశాడు. స్వామి సింహాసనంపై కూర్చుని ఉన్నారు. స్వామి అతని దగ్గరకు వెళ్ళి నీకేం కావాలి అని అడిగారు. అతను వెంటనే స్వామి ఒకసారి మా ఇంటికి రండి అని కోరాడు. స్వామి ప్రేమతో అతని వీపు తట్టి అలాగే వస్తాను బంగారు అని చెప్పి లోపలికి వెళ్ళిపోయారు. స్వామికి తన ఇల్లు ఎక్కడుందో చెప్పలేదు కనుక స్వామి తన ఇంటికి వస్తారని ఊహించలేదు. కానీ హఠాత్తుగా ఒకరోజు స్వామి అతని ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించారు. అంతటి మహోన్నత ప్రేమమూర్తి మన స్వామి. ఇట్టి ప్రేమతత్వాన్ని పిల్లలకు అలవర్చడానికి బాల వికాస్ను ప్రారంభించారు. నాకున్న సంపద ఐశ్వర్యం ఈ లోకంలో మరెవ్వరికీ లేవు. అదే నిస్వార్థ నిర్మలమైన ప్రేమ. నాకు ఒక పేరు ఉండాలని మీరు తలిస్తే ప్రేమస్వరూపా అని పిలవండి అన్నారు. అందుకే మన నిత్య ప్రార్థన

మహా అని స్తుతిస్తున్నాము. ప్రేమను సేవ ద్వారా అందించమని, లవ్ ఆల్ సర్వ్ ఆల్, అందరినీ ప్రేమించు అందరినీ సేవించు అన్నారు. శ్రీమతి ఈశ్వరమ్మ హై స్కూల్తో ప్రారంభించి విశ్వవిద్యాలయాలు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, రక్షిత త్రాగునీరు అందించారు. ఇది వారి అమృత ప్రేమకు నిదర్శనం. స్వామి, ప్రేమపూరితమైన ప్రవర్తనతో, అలుపెరుగని సేవా తత్పరతతో, యోర్ లైఫ్ షుడ్ బి మై మెసేజ్ అని మీరు నిర్దేశించినట్లు సాయి ప్రేమ బాటలో నడుస్తాం. ప్రేమ స్వరూపులారా అన్న మీ పిలుపుకు అర్హత సంపాదించుకుంటాం. ఆశీర్వదించండి.

My life. No reason for love. No reason for love. No birth.

ప్రేమ సత్య ఆనంద శాంతి ధర్మ ఆనంద ప్రేమ సత్య ఆనంద

0: ఓం శ్రీ సాయిరాం. ప్రియమైన రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరాం. కలదు కలదుక్కమాల కంఠమందు కర్మలన్నీయు చేర్చిన కంఠమాల అన్నారు భగవాన్ బాబావారు. ప్రతి మానవుడు జన్మతః రుణగ్రస్తుడై జన్మిస్తాడు. ముఖ్యంగా సమాజం నుండి ఎంతో పొందిన మనిషి ఆ సమాజం యొక్క రుణం తీర్చుకునే ధర్మ మార్గాన్ని ప్రబోధిస్తున్నది సనాతన ధర్మం. అదే పంచమహాయజ్ఞ ఆచరణం. అది కూడా ఈ మకర సంక్రమణ కాలంలో విధిగా పాటించడం అనంత ఫలాన్నిస్తుంది. భగవాన్ బోధల ఆధారంగా మకర సంక్రాంతి ప్రత్యేక కార్యక్రమం మకర సంక్రమణం యజ్ఞ ప్రకరణం అందిస్తున్నవారు శ్రీమతి సాయి ప్రసన్న రవిశంకర్.
1: ఓం శ్రీ సాయిరాం. సుదీర్ఘ సుండాగ్రసితారవిందం కరారవిందే వినివేశయంతం ప్రశా

0: సర్వదేవతాతీత స్వరూపులైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య శ్రీచరణాలకు అనేకానేక ప్రణామాలు సమర్పిస్తూ మా సత్యసాయి సందేశ ఝరి ప్రేక్షక శ్రోతలందరికీ మకర సంక్రమణ శుభాకాంక్షలు. అసలు సంక్రమణము అనగానే ఒక చక్కటి ఆలోచన, ఒక చక్కటి అభ్యుదయ పదం మనకి గోచరిస్తుంది. సూర్యమానం ప్రకారం జరుపుకునే పండుగలు మనకి పెద్దగా లేవు. అన్నీ కూడా మనం చాంద్రమానం ప్రకారమే అనుసరిస్తూ ఉంటాం. అయితే కేవలం ఈ మకర సంక్రమణం అనేది మాత్రం సూర్యమానాన్ని అనుసరించి జరుపుకునే ఏకైక పండుగ. అంటే ఒక రకంగా ముక్కోటి ఏకాదశి అనేది సూర్యమానాన్ని అనుసరించినప్పటికీ మళ్లీ అక్కడ కొంత చాంద్రమానాన్ని కూడా పరిగణిస్తాం కాబట్టి కేవలం సూర్యగమనాన్ని, సౌరగమనాన్ని అనుసరించి తదనుగుణంగా ఆ సంక్రమణ అంటే ఆ పర్వం యొక్క వైశిష్ట్యాన్ని ఊడగట్టుకుని యావత్ భారతదేశం అంటే భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో వివిధ నామాలతో పిలువబడినా కూడా ముఖ్యంగా మౌలికంగా అంతఃసూత్రంగా అంతర్లీనంగా ఉద్బోధించే ఒకనొక గాఢమైన ఒక ప్రగాఢమైన ఉద్దేశం ఏమిటి అంటే భారతీయ సంస్కృతిలో మన సనాతన ధర్మంలో ఏ పర్వాన్ని జరుపుకున్నా, ఏ పర్వదినాన్ని మనం అనుసరించినా, వేడుక చేసుకున్నా, వ్రతం చేసుకున్నా, పూజాది సంస్కారాలు మనం జరుపుకున్నా కూడా అవన్నీ కేవలం ఏదో ఒక లౌకికమైన ప్రయోజనాన్ని సంతరించుకోవడమే కాకుండా అటు కౌటుంబికంగా, సామాజికంగా, ఆధ్యాత్మికంగా, ఆరోగ్యపరంగా, వైజ్ఞానికంగా కూడా ఒక గొప్ప ఉద్దేశాన్ని మనకి తెలియజేస్తూ ఉంటాయి. అలాంటి ఒకనొక ముఖ్యమైన పర్వదినం సంక్రాంతి. అయితే ఈ సంక్రాంతి అంటే మనకి ఈ మీడియా ప్రభావం వల్ల చాలా మంది మకర సంక్రాంతి యొక్క వైశిష్ట్యాన్ని, భోగి ఎందుకు జరుపుకుంటాం, మకర సంక్రాంతి నాడు ఆచరించవలసిన కర్మలేమిటి, కనుమ నాడు ఏం చెయ్యాలి ఇత్యాది విషయాలన్నీ ఈ పాటికే మా ప్రేక్షక శ్రోతలందరికీ బాగా పరిచయం అయ్యే ఉంటాయి. ఎందుకంటే ఇది నిన్న మొన్న అలవడిన ఆచారం గాని సంస్కృతి గాని కాదు, గత కొన్ని వేల సంవత్సరాలుగా మనం దీన్ని అనుసరిస్తున్నాం. ఋషిప్రోక్తమైన సనాతన ధర్మం ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా పరిశీలించి బహుళ ప్రయోజనకారిగా అందించడమే ఈ పర్వదినాల యొక్క ప్రాశస్త్యం. అందుకే భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు సనాతన ధర్మంలో ఉద్బోధించిన ప్రతి చిన్న అంశాన్ని కూడా భాష్యార్థ గోప్యమును తెలుపు కొరకు అని తన అవతార లక్ష్యంలో ఒకనొక లక్ష్యంగా పేర్కొని ప్రతి పర్వదినాన్ని అత్యంత వేడుకగా, సాంప్రదాయబద్ధంగా, అదేవిధంగా ఈ ఆధునికమైన ప్రపంచానికి ఏ రకంగా అందిస్తే ఆకర్షితులై అందులో ఉన్న ఆంతర్యాన్ని గ్రహించేలా ప్రేరేపింపబడతారో స్వామి దాన్ని గమనించి చక్కటి స్థాయిలో ప్రశాంతి నిలయంలో ఈ వేడుకలు ప్రతి సంవత్సరం జరుపుతూనే ఉన్నారు. మరి ఈ సంక్రాంతికి, ఈరోజు మన అంశమైన ఈ పంచ మహాయజ్ఞాలకి ఉన్న అన్వయం ఏమిటి, ఈ రెండు ఎలా పొందిక ఉంటుంది అంటే అనుసంధానం ఎలా జరుగుతుంది అనే విషయాన్ని మనం కాస్త తర్వాత భాగాల్లో అంటే ఇప్పుడు రాబోయే భాగాల్లో మనం మాట్లాడుకుందాం. అంతకన్నా ముందుగా అసలు యజ్ఞము అంటే ఏమిటి, పంచ మహాయజ్ఞాలు అంటున్నాం, సంక్రాంతి వేడుకలు అంటున్నాం, అసలు ఇంతకీ యజ్ఞం అంటే ఏమిటి, ఇది ఈ ఉత్తరాయణ పుణ్యకాల సమయంలోనే ఆచరించాలా, ఇప్పుడు మాత్రమే ఆచరించాలా, లేదా ఇప్పుడు ఆచరించడం వల్ల ఇంకేమైనా విశేషమైన ఫలితం ఉందా, ఇలాంటి ప్రశ్నలు ఉదయించడం సగటు మనిషికి సర్వసాధారణం. వాటి గురించి మనం మాట్లాడుకుందాం. యజ్ఞము అంటే ఏమిటి, అసలు స్వామి తమ దివ్యోపన్యాసాల్లో దసరా మహోత్సవాల సందర్భంలో, వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞ సందర్భంలో ఎన్నో సార్లు యజ్ఞాన్ని చక్కని భాషలో, అందరికీ అర్థమయ్యే సరళ భాషలో విశదీకరిస్తూ నిర్వచిస్తూ యజ్ఞో వై విష్ణు, యజ్ఞము అంటే సాక్షాత్ విష్ణు స్వరూపము అన్నారు, ఇది అందరూ ఆచరించవలసింది అన్నారు. అంతేకాదు మరొక సందర్భంలో ఆ విద్యార్థుల్ని పురుష సూక్తం చదవమని చెప్పి అందులో వచ్చే యజ్ఞేన యజ్ఞమయజంత దేవ అన్న వాక్యం దగ్గర ఆగి దీని అర్థం ఏమిటంటే ప్రతి మానవుడు తన జీవిత సర్వస్వాన్ని ఒక యజ్ఞంగా మలుచుకోవాలి, యజ్ఞంలో ఏ విధంగానైతే ఆజ్యాన్ని పోస్తూ సమిధల్ని ప్రజ్వలింపజేస్తూ ఆ హవిషు హవ్యవాహనుడైన అగ్ని ద్వారా దేవతలకు అందుతోంది అనే ఒక మహోద్దేశంతో మనం ముందుకు వెళ్తూ ఉంటాము. అదే విధంగా ఈ మానవ జీవితం కూడా ఒక యజ్ఞం లాంటిదే. నిత్యము కూడా సద్భావాలు అనే అగ్నిహోత్రాన్ని ప్రజ్వలింపజేస్తూ, సత్కర్మలు అనే ఆజ్యాన్ని, ప్రేమ అనే ఆజ్యాన్ని నింపుకుంటూ ఉంటే ఆ హవిసు విశ్వ ప్రేమగా అంతటా వ్యాపిస్తుంది అనే ఉద్దేశంతో యజ్ఞోవై విష్ణువు అన్నారు. అంటే యజ్ఞం విష్ణు స్వరూపము అని అనడంలో అర్థం ఏమిటి అంటే, విష్ణువు అన్న పదానికి మరొక సందర్భంలో స్వామి అర్థం చెప్తూ, విష్ణు అంటే సర్వవ్యాపి, అంతటా వ్యాపించిన ఆ తత్వం ఏదైతే ఉందో, సచ్చిత్ ఆనంద తత్వం, ఆ వెలుగు ప్రకాశం, మహాజ్యోతి, మహాచైతన్య తత్వం ఏదుందో అది విష్ణువు. అంతేగాని విష్ణువు అంటే ఎక్కడో అలా వైకుంఠపురంలో ఉంటాడు, లేదా శంఖచక్ర గద పద్మాలు ధరించి మాత్రమే ఉంటాడు అని కాకుండా, వేదం ఏం చెప్పినా, ఉపనిషత్తు ఏం మాట్లాడినా, వేదాంతం ఏ తీర్మానం అందించినా, అదంతా సంకేత రూపంలో ప్రతీకవాదంగా అందించడం సనాతన ధర్మంలో ఉన్న ఔచిత్యం. కాబట్టి విష్ణువు అంటే సర్వవ్యాపి, యజ్ఞోవై విష్ణు అంటే సర్వే సర్వత్ర, విశ్వమంతా కూడా ఈ నిత్య యజ్ఞం జరుగుతూనే ఉంటుంది. నిత్య యజ్ఞం ఎలా జరుగుతూ ఉంటుంది అంటే, మన ధర్మమే దానికి చక్కటి సమాధానం చెప్పింది. ప్రతి మానవుడు పుడుతూనే మూడు రుణాలతో బయటికి వస్తాడు తల్లి గర్భం నుండి. అందుకే స్వామి అంటారు, మంచి ముత్యాల సరుల్ లేవు, రత్నాల హారములు రంజిల్లగా లేవు, కలదు కలదొక్క మాల కంఠమందు కర్మలన్నీ చేర్చిన కంఠమాల అంటారు. ఆ కర్మకి మరో నామం అనుకోవచ్చు, లేదా మరొక రూపం అనుకోవచ్చు, రుణం. ఏ రుణాలతో మానవుడు పుడతాడు అంటే, ఋషి రుణం, పితృరుణం, దైవ రుణం. ఎవరు అవునన్నా కాదన్నా, ఎవరు ఎంతగా వాదించినా, ఏ సంస్కృతి ఏ జాతి ఎలా నిరసించినా కూడా, ఇది ఎవరు కాదనలేని విషయం, విశ్వజనీనమైన విషయం, సార్వజనీనమైన విషయం. ఈ మూడు రుణాలతో పుట్టిన మానవుడు ఏదో ఒక నాటికి వీటి నుండి విడివడి తన నిజతత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయడం ఆరంభించాలి. ఆ ప్రయత్నాన్ని చేసే అత్యంత ఉత్కృష్టమైన కాలం, ఆరంభ కాలం ఏది అంటే ఈ సంక్రమణ కాలం. మనకి ప్రతి మాసము సంక్రమణ అనేది జరుగుతూనే ఉంటుంది. ఈ విషయం ఈ పాటికి మీ అందరికీ తెలిసే ఉంటుంది. నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేకపోయినప్పటికీ, స్థాళీ పులాక న్యాయంగా ప్రతి రాశిలోని సూర్యుడు ప్రతి మాసం ఒక్కొక్క రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నప్పుడు సంక్రమణ జరుగుతుంది, అంటే మార్పు అనేది జరుగుతుంది. అలా ప్రతి మాసము వస్తుంటే, క్రిందటి మాసంలో ధనురాశిలోకి ప్రవేశించిన సూర్యుడు దాన్ని ధనుర్మాసము అని పరిగణింపజేసుకుని ఉత్సవం చేసుకుంటున్నాం. ఇంకా ఇప్పటికే మొన్నటి వరకు ఆ ధనుర్మాస వేడుకలు చేసుకున్నాం. ఆ తర్వాత సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మకర సంక్రమణం అని చేసుకుంటాం. అయితే మకర సంక్రమణానికే ఎందుకు ఇంత వైశిష్ట్యము, దీన్ని మాత్రమే మనం పర్వదినంగా ఎందుకు చేసుకోవాలి అంటే, సాధారణంగా దక్షిణాయన కాలం అంతా కాస్త ఈ వ్యవసాయ పనులతోని, ఈ వర్ష ఋతువు, మిగిలిన ఋతువులతోని కాస్త ఆరోగ్యపరంగా కుంటుపడిన జనం, ఈ ఉత్తరాయణ కాలంలో అంటే ఎప్పుడైతే సూర్యుడు తన గమనాన్ని మార్చుకుని ఉత్తర దిక్కుగా ప్రయాణం ఆరంభిస్తాడో, అప్పుడు తెప్పరిల్లి, అప్పటికి ఈ వ్యవసాయ పనులు కూడా ఓ కొలిక్కి వచ్చి ధాన్యం ఇంటికి రావడం ఇత్యాది విషయాలు జరుగుతాయి. కనుక ఇంక అక్కడి నుంచే సూర్య ప్రభావం వల్ల ఆరోగ్యం భాస్కరాదిచ్చే అంటాం కదా, అంటే ఆరోగ్యానికి సూర్యుడికి చాలా అవినాభావ సంబంధం ఉంది. అలా ఆరోగ్యాన్ని పుంజుకొని సాధనా క్రమంలో ముందుకు వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి ఉత్తరాయణాన్ని కేవలం ఉత్తరాయణం ప్రవేశించింది అని ఊరుకోకుండా మన పెద్దలు ఉత్తరాయణ పుణ్యకాలము అన్నారు. ఎందుకు ఇది పుణ్యకాలం అయింది అంటే, దక్షిణాయనం అంతా కూడా దేవతలకి రాత్రి భాగం. మనకి ఒక సంవత్సర కాలం దేవతలకి ఒక రోజుతో సమానం. ఆ రోజు భాగంలో దక్షిణాయనం అనేది రాత్రి భాగము అయితే, వాళ్ళకి ఈ ఉత్తరాయణం అనేది పగటి భాగం. పగలు ఆరంభమైనప్పుడు ఆ పగలంతటికీ ప్రముఖమైన కాలం ఏది, సాధనాపరంగా కావచ్చు, లేదా విద్యార్థులు చదువుకోవడానికి అనువైన కాలం కావచ్చు, లేదా ఇంకా ఏ ఇతర విషయాలకైనా కూడా ఏకాగ్రత బాగా కుదిరే కాలం, జప తపాది ధ్యానాలకి కుదిరే కాలం బ్రాహ్మీ ముహూర్తం. కాబట్టి రోజులో ఆరంభమైన ఆ బ్రాహ్మీ ముహూర్తానికి ఎంతటి ప్రాశస్త్యం ఉందో ఆధ్యాత్మిక పరంగా, ఆరోగ్య పరంగా, అదే విధంగా ఉత్తరాయణ కాలం ఆరంభమైన ఈ సమయానికి కూడా అంతే ప్రాముఖ్యం ఉంది. అయితే ఇప్పుడు చేస్తే ఈ పంచమహాయజ్ఞాలు అనేది సంక్రాంతి వేడుకల్లో భాగంగా మిళితమై అందించిన ఋషులు దీన్ని ఎందుకు ఇప్పుడు అందించారు, ఇప్పుడు చెయ్యాలి ఎక్కువగా అని ఎందుకు భావన చేశారు అంటే, ఏదైనా కూడా యాయా సన్నిహితే సమయే తస్యా అత్యంత ఫలదాయకం అన్నారంటే, ఏ సమయాల్లో ఏ కార్యం చేస్తే అనంత ఫలాన్ని అక్షయ ఫలాన్ని ఇస్తుందో ఆ సమయాల్లో ఆచరించాలి. ఈ సంక్రమణ కాలంలో అందున ఈ మకర సంక్రమణ కాలం చాలా ఉత్కృష్టమైన కాలం. ఆరోగ్య రీత్యా చూసుకున్నా సూర్యుడు ఉత్తర దిక్కుగా ప్రయాణం సాగిస్తూ ఉంటాడు. నిజంగా వైజ్ఞానికంగా డిసెంబర్ 22 తర్వాత, వింటర్ సోలస్టిస్ తర్వాత ఒక రకంగా సూర్య గమనం మారినప్పటికీ కూడా అనూచానంగా వస్తున్న సత్సాంప్రదాయాన్ని అనుసరించి ఈ తేదీల్లో సౌరమానం ప్రకారం ఉత్తరాయణ పుణ్యకాలంగా మనం భావన చేసి ఇప్పుడు ఆచరించే క్రియలకి మనం పంచమహాయజ్ఞాలుగా వాటిని పరిగణించి ఆచరిస్తే ఆ కాలంలో చేసిన వాటికి విశేష ఫలితం ఉంటుంది. నిజానికి స్వామి చెప్పినట్టు ఒక నిత్య యజ్ఞం, ఇవి నిత్యము ఆచరించవలసినవి అయినప్పటికీ ముఖ్యంగా ఈ సమయంలో వీటిని చెయ్యడం వల్ల ఒక అలవాటు అనేది, ఎందుకంటే ఇది చాలా ఏదైనా కూడా సులభంగా పట్టుబడడానికి అనువైన కాలం, ఏదైనా ఒకటి క్రమశిక్షణ పూర్వకంగా అనుసరించడానికి చాలా లాభదాయకమైన కాలం కాబట్టి వీటిని ఇప్పుడు మనం ఆచరించాలి. ఎందుకు అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఈ ఋణత్రయం నుండి విముక్తి పొందడానికి బ్రహ్మయజ్ఞము, దైవయజ్ఞము, పితృయజ్ఞము, మనుష్య యజ్ఞము, భూత యజ్ఞము అనే ఈ ఐదింటిని మనం ఆచరించాలి. అయితే ఇక్కడ మనకు ఒక అనుమానం వస్తుంది, ఈ చరాచర జగత్తులో కేవలం మనుష్య జాతి మాత్రమే లేదు కదా, మనదొక్కటే ఎగ్జిస్టెన్స్ కాదు, ఇంకా అనేక జాతులున్నాయి. వేదాన్ని అనుసరించి 84 లక్షల జీవరాశులు. అయితే మానవుడే వీటిని ఎందుకు ఆచరించాలి అంటే, ప్రపంచంలో ఉన్న మిగిలిన భూతాలన్నీ అంటే ఒక్క మానవుణ్ణి మినహాయించి మిగిలిన ఏ జీవిని గనక మనం పరిశీలించినా ప్రతి జీవికి భగవంతుడు ఒక్కొక్క విభూతిని అనుగ్రహించాడు. అంటే ఒక్కొక్క ప్రతిభ లేదా ఒక్కొక్క విశిష్టమైన లక్షణం లేదా ఒక విలక్షణమైన లక్షణాన్ని అందించాడు. ఉదాహరణకి కుక్క చాలా చక్కగా వాసన చూడగలుగుతుంది, ఆ వాసన్ని బట్టి ఆ వ్యక్తి ఒక నియమిత కాలంలో ఒక నియతమైన కాలం వరకు ఆ వ్యక్తి ఎటు వెళ్ళాడు, ఎంతవరకు ఉన్నాడు ఇత్యాది విషయాలు చెప్పగలదు. అదేవిధంగా కోకిల చాలా మధురంగా గానం చేయగలదు, నెమలి మేఘాలని చూడగానే పురి విప్పి ఆడగలదు. ఇలా ఒక్కొక్క జీవికి ఒక్కొక్క విభూతినిచ్చాడు. అయితే ఒక్క మానవుడు మాత్రం ఈ వీటన్నిటినీ కూడా తనదైన శైలిలో వాడుకొని ఆనందాన్ని పొందే విజ్ఞానాన్ని పొంది ఉన్నాడు. అంటే భగవంతుడు కేవలం మానవుని మేధలో మాత్రమే ఆ విశేషమైన జ్ఞానాన్ని నింపాడు కాబట్టి దాన్ని ఉపయోగించి మనం ఈ సృష్టిలో ఉన్న అన్ని జీవుల యొక్క ఆ విలక్షణతని మనం ఉపయోగించుకుంటున్నాం. ఒక ఏనుగు ఉందనుకోండి, ఆ ఏనుగు దంతాన్ని అందమైన బొమ్మగా మలిచి మనం అలంకరణ వస్తువుగా వాడుకుంటున్నాం. అదేవిధంగా ఒక గాడిద ఉందనుకోండి, బరువులు బాగా మొయ్యగలదు, బరువులు మొయ్యడానికి వినియోగిస్తున్నాం, ఒంటె, గాడిద, గుర్రం ఇలాంటివి. అందువల్ల ఆ 3 రుణాలతో పాటుగా ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి జీవికి, మొక్కకి, స్థావర జంగమాలన్నిటికీ కూడా మానవుడు తెలియకుండానే రుణపడిపోయి ఉంటున్నాడు. ఆ రుణం తీర్చుకోవాలి అంటే ఈ పంచమహాయజ్ఞాల ఆచరణ తప్పనిసరి. అందుకే చూడండి, మామూలుగా ఏ యజ్ఞాన్నైనా మనం అశ్వమేధ యాగం, అతిరుద్ర యజ్ఞం ఇలా అంటూ ఉంటాం, కానీ ప్రతి మానవుడు ఆచరించదగిన, ఆచరించవలసిన, ఆచరించగలిగే ఈ 5 మాత్రమే మహాయజ్ఞము అని నామకరణం చేయడం జరిగింది మహర్షులు. ఎందుకు అంటే మామూలుగా జరిగే స్వాహ స్వధ మంత్రాలతో జరిగే యజ్ఞం అందరూ చేయడానికి వీలు కాదు. దానికోసం వేదంలో ఉన్న మంత్రభాగం తెలియాలి, తర్వాత ఆ యజ్ఞ ప్రక్రియ తెలియాలి, అనేకమైన సంభారాలు ఏర్పాటు చేసుకోవాలి, వీటన్నిటితో కూడుకున్న ప్రయాసం ఉంటుంది. కానీ ఈ పంచమహాయజ్ఞాలు అనేవి దైనందిన కార్యక్రమంలో యజ్ఞో వై శ్రేష్ఠత కర్మ అంటోంది శతపథ బ్రాహ్మణం. కాబట్టి శ్రేష్టమైన కర్మ ఏది ఆచరించినా కూడా అది యజ్ఞంగానే పరిణమిస్తుంది. ఏ యజ్ఞం చేసినా కూడా అది ఒక మంచికి దారి తీస్తే అది శ్రేష్టమైన కర్మగానే భావన చేయవలసి వస్తుంది. అదేవిధంగా ఈ పంచమహాయజ్ఞాల ద్వారా సమాజ శ్రేయస్సుని కాంక్షించి మానవుడు ఆ రుణత్రయం నుండి, అదేవిధంగా మిగిలిన అన్ని జీవుల నుండి పొందుతున్న ఆ లాభాలకి ఒక ప్రత్యుపకారంగా కూడా భావన చేస్తూ చేసే ఈ ఐదింటిని పంచ మహాయజ్ఞాలు అంటున్నాం. కాబట్టి అది ఏ విధంగా ఈ సంక్రాంతి నాడు మనం వాటిని మనకి తెలియకుండానే ఆచరిస్తున్నాం, మిగిలిన మన జీవితం అంతా కూడా యజ్ఞమయం ఒక వైదిక జీవనాన్ని ఎలా అలవరుచుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు స్వామి ఈ సౌరమానం గురించి ఏం చెప్పారు, సూర్య గమనం గురించి, సూర్యుని విశిష్టత గురించి ఏం చెప్పారో ఉత్తరాయణ పుణ్యకాలం గురించి మనం తెలుసుకుందాం.
1: సూర్యుడు నేటి నుండి దక్షిణము నుండి ఉత్తరమునకు ప్రయాణమవుతుంటాడు. ఉత్తర దిశ అనగా ఏమిటి? మోక్షదాయకమైనటువంటి స్థానమనే ఉత్తర దిశ అంటారు. అనగా హిమ ప్లస్ చలం హిమాచలము, అనగా హిమ ప్లస్ అచలం హిమాచలం. ఏమిటి ఈ హిమాచలం? హిమమనగా పరిశుద్ధము, హిమమనగా పరిపూర్ణమైనటువంటి యొక్క తెల్లదనము, అచలమనగా సుస్థిరము. ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి యొక్క హిమము, ప్రశాంతమైనటువంటి యొక్క హిమము అచలమైనటువంటి స్వరూపాన్ని ధరించి ఉంటుంది. అది ఏ హృదయ స్థానము. హృదయము నిర్మలముగా నిశ్చలముగా ప్రశాంతమైనటువంటి స్థితి అందే ఈ సూర్యుడు అనేటువంటి బుద్ధి అందులో చక్కగా ప్రవేశిస్తాడు. మనం ఎక్కడనో బాహ్యమైనటువంటి భౌతికమైనటువంటి ప్రయాణములు చేయనక్కర్లేదు. అనగా ఈ ఉత్తరాయణ ప్రయాణం అనగా మన యొక్క బుద్ధిని అంతర్ముఖంగా మరల్చటమే, హృదయ దిశకు దీనిని పంపటమే. ఈ అంతర్ముఖమైనటువంటి యొక్క ఆనందమే మానవునికి నిజమైన ఆనందం. బాహ్యమైన లౌకికమైన ప్రాప్తమైన ఆనందములు అస్థిరములు. ఇది కేవలము క్షణభంగురమైనటువంటివి. నిత్యము సత్యము నిర్మలమైనటువంటి యొక్క ఆత్మతత్వమే నిరంతరము కూడాను అక్షయమై అమరమై అనంతమై ఉంటుంది. మోక్ష సాధనము అన్నారు. దీనికి చేసే ప్రయాణమే మోక్ష సాధకము అన్నారు.
2: భగవాన్ దివ్యోపన్యాసం విన్నాం. ఇప్పుడు ఈ పంచమహాయజ్ఞాలని మనం సంక్రాంతి పరంగా ఎలా ఆచరిస్తున్నామో తెలుసుకుందాం. బ్రహ్మయజ్ఞము అంటే ఏమిటి? అసలు బ్రహ్మయజ్ఞం అంటే నిత్యము కూడా ఆ వేద ప్రోక్తమైన ఋషి ప్రోక్తమైన ఆర్ష విజ్ఞానదాయకమైన ఆ ఆర్ష సంస్కృతిని మనం పట్టుకుని అనుసరించడమే బ్రహ్మయజ్ఞము. అయితే వేదంలో ఉన్న విషయం అందరికీ తెలియడం ఎలాగా అంటే దానికోసం మనకి అనేకమైన గ్రంథాలు వచ్చాయి. శంకర భగవత్పాదులు తన అవతార పరిసమాప్తి సమయంలో శిష్యులందరినీ కూర్చోబెట్టుకుని ఇన్ని ప్రకరణ గ్రంథాలు, ఈ భాష్య వ్యాఖ్యానాలు, ఈ ప్రస్థానత్రయము, స్మృతి గ్రంథాలు, స్తోత్ర రచనలు ఇన్ని చేసిన ఆదిశంకరాచార్యుల వారు చివరికి ఏమన్నారు అంటే వేదోనిత్యం అధీయతాం అని ఆరంభించి అసలు యజ్ఞమయమైన జీవితాన్ని, వేదోక్తమైన జీవితాన్ని, వైదిక జీవనాన్ని మానవుడు ఎలా అనుసరించాలో దాని విశిష్టత ఏమిటో తెలియజేశారు. అంటే వేద విజ్ఞానం అనేది అందరికీ అందదు కదా అంటే వాటిని అందుకోలేని వాళ్ల కోసం స్మృతులు ఉన్నాయి. అంటే రామాయణము, మహాభారతము, భాగవతము ఇత్యాది ఈ పురాణాలు ఇలాంటి గ్రంథాలు. ఈ స్మృతులు ఏం చేస్తాయి అంటే వేదంలో బీజ రూపంలో చెప్పిన, అంటే కాస్త సంక్లిష్టంగా చెప్పిన విషయాన్ని విస్తారంగా విశదీకరించి ఒక కథారూపంలో సగటు మానవుడు సైతం అర్థం చేసుకుని తన జీవితాన్ని, తన దైనందిన జీవితాన్నిలో, నిత్య జీవితంలో అనుసంధానం చేసుకుని అనుసరించే విధంగా అందించేవే స్మృతి గ్రంథాలు. అందుకే రామాయణాన్ని వేదోపబ్రహ్మణము అంటారు. అంటే వేదాన్ని గనక ఒక కథగా మలిస్తే, వేదం గనక జగత్తులో నడిస్తే ఎలా ఉంటుందో రామాయణం మనకి కళ్ళకి కట్టినట్టు చూపిస్తుంది. ఈ బ్రహ్మయజ్ఞము అనేదాన్ని సత్యసాయి అనుగాములైన మనందరం కూడా, అనుసరిస్తున్న మనందరం మనకి తెలియకుండానే ఆచరిస్తూనే ఉన్నాము. ఎలా అంటే నవసూత్ర నియమావళిలో ఈ సత్యసాయి సాహిత్య పఠనము అనేది ఒకనొక అద్భుతమైన సూత్రం. స్వామి సాహిత్యంలో ముఖ్యంగా అన్ని చాలా అద్భుతమైనవి. అందులో వాహినులు అనేవి చాలా ఉత్కృష్టమైన రచనా భాగం. వాటిల్లో రామకథా రసవాహిని ఉంది, భాగవత వాహిని ఉంది, ఉపనిషత్ వాహిని ఉంది. సర్వ ఉపనిషత్ సారాన్ని అందించారు. అదేవిధంగా సత్యసాయి వేదవాణి, ఈ సత్యసాయి వాహిని అన్న దానిలో వేద సారాన్ని చెప్పారు. సూత్రవాహినిలో బ్రహ్మసూత్రాల వ్యాఖ్యానం చెప్పారు. ఇలా వీటన్నిటినీ పఠించడం ద్వారా మానవుడు తనను తాను సంస్కరించుకుని తాను ఏ జీవ లక్షణాలతోనైతే పుట్టాడో వాటిని సంస్కరించుకుని, అంటే అనవసరమైన వాటిని ఛేదించుకుంటూ తనను తాను తెలుసుకునే మార్గంలో అనుసరించడానికి వీలయ్యేటట్లుగా స్వామి ఆ సాహిత్యాన్ని మలిచారు. కాబట్టి బ్రహ్మయజ్ఞము అంటే రామాయణ భారత భాగవతార్థులు ఇత్యాది సనాతన ధర్మాన్ని ప్రోత్సహించి అందులో ఉన్న ఆచార విషయాల్ని మనకు తెలియజేసే గ్రంథాల్ని పఠించడం. కేవలం పఠించడం మాత్రమే కాకుండా వీలైనంతగా జీవితంలో వాటిని అన్వయింపజేసుకోవడం బ్రహ్మయజ్ఞం. కనీసం వాటిని పఠించి అన్వయింపజేసుకోలేకపోయినా ఆ గ్రంథాలనైనా మన ఇంట్లో ఉంచుకోవడం ద్వారా మన తర్వాత తరాల వారికి ఇవి మన ధర్మ గ్రంథాలు, ధర్మశాస్త్రాలు, వీటిలో చెప్పిన విషయాలు ఇవేం పెద్ద పెద్ద ఎవరో మహానుభావులు లేకపోతే సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్నవాళ్లు మాత్రమే అనుసరించగలిగేవి కాదు. సగటు మానవుడు ప్రతివాడు కూడా అనుసరించి తన జీవితాన్ని చక్కదిద్దుకోవచ్చును అనే విషయాన్ని అలా పరంపరగా మనం వ్యాపింపజేసిన వాళ్ళం అవుతాం. ఇది బ్రహ్మయజ్ఞంలో ఉన్న ఆంతర్యం. అయితే ఇది సంక్రాంతి నాడు ఎలా జరుగుతోంది అంటే, సంక్రాంతి నాడు అంటే మకర సంక్రమణాన్ని అనుసరించటం ముందు రోజైన భోగి, మకర సంక్రమణం అంటే ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశం, ఆ మన్నాడైన కనుమ. ఈ రోజుల్లో మనం ముఖ్యంగా చేయవలసినవి స్నానము, దానము, తర్వాత పితృదేవతలకు శ్రాద్ధము, దేవతార్చన, తిలసేవనము. ఈ నాలుగింటిది. దేవతార్చన అంటే జపతపాదులు లేదా జపధ్యానాలు లేదా దేవతార్చన. ఈ ఐదింటిని మనం ఆచరించాలి. ఇందులో స్నానము అంటే తీర్థస్నానము అని చెప్పబడింది. తీర్థస్నానం అంటే సాధారణంగా నదీ స్నానం లేదా ఒకవేళ సముద్రం దగ్గరలో ఉంటే సముద్ర స్నానం, ఇంకా వీలైతే త్రివేణి సంగమమైన ఆ గంగా యమున సరస్వతుల సంగమ స్థానంలో స్నానం చేయడం. ఇదంతా బ్రహ్మయజ్ఞంగా ఎలా పిలువబడుతుంది అంటే, ముఖ్యంగా సంక్రమణ కాలంలో సూర్యోదయాత్ పూర్వము చేసే స్నానం అంటే ఈ నదీ నదాల్లో ఈ సూర్యుని యొక్క శక్తి ప్రక్షిప్తమై ఉంటుంది. అంటే రాత్రి భాగంలో కాకుండా ఇంకా సూర్యోదయానికి పూర్వము ఒక రకమైన శక్తి ఆ నీళ్లలో ప్రక్షిప్తమై ఉంటుంది. అందుకే అవి కొంచెం వెచ్చగా కూడా ఉంటాయి. మరి ఎంత చలికాలంలో దిగినా కూడా మరీ ఉనికించేసేలా కాకుండా కాస్త వెచ్చగా ఉంటూ ఉంటాయి నదీ జలాలు. అలాంటి సమయంలో ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో స్నానం చేయడం వల్ల ఎన్నో రోజులుగా లేదా ఎంతో కాలంగా రోగంతో పీడింపబడుతున్న వాళ్లు, మానసిక శారీరక రుగ్మతలతో వేధింపబడుతున్న వాళ్లు, లేదా ఆధ్యాత్మిక సాధన చెయ్యాలి అనుకుంటున్నా కూడా ఏదో ఒక రకమైన ఆటంకాలు ఏర్పడుతున్న వాళ్లు, వీళ్ళందరూ వాటి నుండి విముక్తి పొంది వాళ్ల మార్గాలు సుగమం అవుతాయి. అందుకు ఈ తీర్థ స్నానం అనేది ఇది శాస్త్ర ప్రోక్తము, ఇది శాస్త్రంలో చెప్పబడిన క్రియ. కేవలం తీర్థ స్నానం అంటే తీర్థంలో స్నానం చేసి మాత్రమే మనం ఊరుకోం కదా. అక్కడ ఉన్న ఆ దేవాలయాల్ని సందర్శించడం, వాటి యొక్క చారిత్రక విశేషాలు, ఆధ్యాత్మిక విశేషాలు, వాటితో ముడిపడ్డ ఆ పౌరాణిక గాథలు తెలుసుకోవడం, అక్కడ ప్రాంతీయంగా ఉన్న ఆ ఆచార వ్యవహారాల్ని మనం తెలుసుకోవడం చేస్తూ ఉంటాం. కాబట్టి బ్రహ్మయజ్ఞం ఇక్కడ సంక్రాంతి పరంగా తీర్థ స్నానంతో ఆరంభమవుతుంది. దేనికైనా కూడా ఒక ఆధ్యాత్మికమైన సాధనకి నాంది అనేది ఉండాలి. ఇది వేదాధ్యయనంతో ఆరంభమైతే ఇంకా మంచిది. అందుకే ప్రశాంతి నిలయంలో నిత్యము వేదో నిత్యం అధీయతాం అన్నట్లుగా నిత్యము కూడా వేద పఠనం సాగుతూనే ఉంటుంది. వేద పఠనం సాగుతుంది గాని వేదాల యొక్క అర్థం తెలుసా అంటే, ఒక అద్భుతమైన సన్నివేశం మనం చెప్పుకుందాం. ఒకసారి చాలా కాలం క్రితం అనంతపురం కలెక్టర్ గారు వచ్చారట. వచ్చినప్పుడు ఈ పిల్లలందరినీ స్వామి వేదం పఠించమన్నారు. వాళ్ళు ఎంతో అద్భుతంగా చక్కగా గురుముఖత నేర్చుకోవడం వల్ల వేదాన్ని స్వరయుక్తంగా, ఉచ్చారణ దోషాలు లేకుండా, పెద్ద పెద్ద వేద పండితులు ఎలా అయితే పఠిస్తారో ఆ రకంగా పఠించారు. వెంటనే స్వామి ఒక కన్న తల్లి ఎలా అయితే సంబరపడుతుందో తన బిడ్డల్ని చూసి అలా సంబరపడుతూ ఆ కలెక్టర్ గారితో, వీళ్ళు మా విద్యార్థులు, వీళ్ళు మామూలు విద్య అభ్యసిస్తూనే ఈ వేదం కూడా నేర్చుకుంటున్నారు అన్నారట. అప్పుడు ఆ కలెక్టర్ గారు, అయితే మరి మీరు వేద పఠనం బానే చేస్తున్నారు, ఈ వేద మంత్రాల అర్థం మీకు తెలుసా అని అడిగారట. అడిగితే దానికి సమాధానంగా స్వామి జోక్యం చేసుకుని, వీళ్ళకి ఒక్కొక్క మంత్రానికి అర్థం తెలియకపోయినా ఆ వేద సారం మాత్రం వీళ్ళు బాగా గ్రహించి ఆ రకంగానే నడుచుకుంటున్నారు అని ఒక అద్భుతమైన ఉదాహరణ కూడా చెప్పారట. ఒక తల్లి తన బిడ్డల్ని జోకొట్టడానికి, నిద్రపుచ్చడానికి చక్కటి జోలపాట పాడుతుంది. ఆ బిడ్డకి ఆ జోలపాటలో ఉన్న అర్థమూ తెలియవసరం లేదు, అది ఏ రాగంలో తల్లి ఆలపిస్తోంది అన్న విజ్ఞానము ఉండనవసరం లేదు. కానీ తల్లి నోటి నుండి వస్తున్న ఆ జోలపాటకి బిడ్డ హాయిగా సేద తీరి నిద్రలోకి జారుకుంటుంది కదా. అదేవిధంగా ఈ వేదంలో ఉన్న మంత్రానికి, ప్రతి పదానికి, ప్రతి స్వరానికి వాళ్ళకి అర్థం తెలియకపోయినప్పటికీ కూడా భక్తితో, ప్రపత్తితో, ఆసక్తితో, శ్రద్ధతో వాళ్ళు పఠిస్తున్నారు కాబట్టి తప్పకుండా ఆ సారం వాళ్ళకి అంది తీరుతుంది, ఆధ్యాత్మిక సాధనలో వాళ్ళు పురోగమిస్తారు అని స్వామి చెప్పారట. కాబట్టి వీలైనంత మటుకు నిత్యం చదవగలిగినంత, పఠించగలిగినంత వేదాన్ని పఠిస్తూ, పోని పఠించలేకపోయినా వింటూ, పోని అది కూడా చేయలేకపోయినా రామాయణాది గ్రంథాలు, రామకథ రసవాహిని ఉంది, చాలా సరళమైన భాషలో అద్భుతమైన విషయాలు ఇలా ఒక శిల్పం చెక్కినట్టుగా తన రచనా శిల్పంతో స్వామి అందించారు. భాగవత వాహిని, ఉపనిషత్ వాహిని, లీలా కైవల్య వాహిని, వీటన్నిటినీ చదువుకోవడం, పోని కనీసం అది చెయ్యలేకపోయినా కూడా ఈ గ్రంథాలనైనా మన బుక్ షెల్ఫ్ లో పెట్టుకుంటే ఏదో ఒక నాటికి వాటి మీద ఆసక్తి కలుగుతుంది. మన తర్వాత తరాల వాళ్లైనా అవేమిటి అని ప్రశ్నించే ఒక సన్నివేశాన్నైనా మనం సృష్టించిన వాళ్ళం అవుతాం. తద్వారా అది అలా ఒక తరం నుండి మరో తరానికి అంతరం లేకుండా వెళ్తూ వెళ్తూ ఉంటుంది. కనుక ముఖ్యంగా సంక్రాంతి పర్వదిన సందర్భంగా తీర్థ స్నానము అంటే ఆ తీర్థంలో స్నానం చేయడం, లేదా ఇంటి వద్ద స్నానం చేసినా ఈ నదీ నదాల పేర్లు తలుచుకుంటూ ఆనాడు తప్పనిసరిగా ఈ గ్రంథ పఠనం అనేది చేసి ఆ రోజు చేయడం అనే కాకుండా దాన్ని ఆ రోజు నుండి ప్రారంభిస్తున్నాను, ఇక క్రమం తప్పకుండా ఆచరిస్తాను అనే ఒక సంకల్పంతో ముందుకు వెళ్దాం.
3: చెట్టును కొట్టదలిచినటువంటి వాడు వేరును ముందు పట్టినప్పుడే చెట్టును పడదోయవచ్చును, కాని ఆకులను తీడుతూ కొమ్మలను కొట్టుతూ వచ్చినప్పుడు ఈ వృక్షము నశించుటకు వీలు కాదు. వేదకాలము నుండి మూలాధారమైనటువంటి విద్యను ఆనాటి ఋషులు అనేక విధములైన ప్రయత్నములు సలిపి సాధించి అందించిన సుధానిధి ఆత్మవిద్య. ఈ రహస్యమును విదేశీయులు కూడాను గుర్తించి భారతదేశము ఐహిక ఆముష్మిక సంపత్ సాధనకు ఆదర్శవంతమైనటువంటిదని కూడాను వేణోళ్ళ వర్ణిస్తూ వచ్చారు. కాని ఇట్టి పవిత్రమైనటువంటి విద్యను ఇల్లంతా కూడాను జ్యోతి వలె వ్యాపించి ప్రకాశించుచున్నప్పటికీ భారతీయులు ఈ ద్వీపము క్రిందనే ఉంటుండి దీని యొక్క క్రీనీడ వారి యొక్క ప్రారంభంగా రూపొందుతూ వచ్చింది. మన తాతలు, ముత్తాతలు, తండ్రులు కూడాను పవిత్రమైన భారతీయ సంస్కృతి గ్రంథములను పఠించి, వర్ణించి, స్మరించి, పారాయణములు సలుపుతూ అనేక విధములుగా శాంతిని అనుభవిస్తూ వచ్చారు. భారత భాగవత రామాయణ భగవద్గీత ఇత్యాది గ్రంథములను పఠించి వారు దాని యొక్క నీతి సూక్తులను హృదయమునకు చేర్చుకుని నిత్య జీవితమునందు ఆచరించుచు పూజ పీఠలపైన నుంచి పవిత్రమైనటువంటి యొక్క హృదయముతో పూజించుతూ వచ్చారు. ఈ పారాయణముల చేత వారి హృదయములు నీతి యొక్క భావముల చేత నింపుకొని ఆచరణమైనటువంటి యొక్క అనుభూతిలో వారు అందించుచు సమాజమునకు సేవ చల్పుతూ వచ్చారు. దురదృష్టవశాత్తు ఆధునిక యుగం ప్రారంభమై కేవలం నవీన నాగరికతను వారు లొంగిపోయి ఈ పవిత్రమైన గ్రంథములను విశ్వసించక ఇది అనాగరికతల యొక్క లక్షణమని భావించుతూ ఆ చెత్తబట్టినటువంటి చిత్తులను బయట పారవేస్తూ వచ్చారు. ఈనాటి ప్రజలు భారతీయులు పారవేసినటువంటి పవిత్ర గ్రంథములను పాశ్చాత్యులు వాటిని స్వీకరించి భారతీయులు మనకు అందించినటువంటి మహాభాగ్యమని లోపల భావించుకుంటూ వాటిని తీసుకుని పోయి అందులో ఉన్నటువంటి రహస్యములను చక్కగా పరిశీలన చేసి తద్వారా ఈనాడు భారతదేశమునకు ఉన్నత స్థాయిని పేరుగాంచినటువంటి వారిగా ఈనాడు రూపొందుతూ వస్తున్నారు. అథర్వణ వేదాన్ని అందుకున్నటువంటి జర్మనీ ప్రజలంతా కూడాను మన గ్రంథముల్లో ఉన్నటువంటి భారతీయ సంస్కృతి ఎందున్నటువంటి అస్త్రశస్త్ర విద్యలను ఆధునిక సంబంధమైనటువంటి వైద్యములను తద్వారా గ్రహించి దానిని తిరిగి భారతదేశమునికి ఒక విచిత్రమైనటువంటి యొక్క స్వరూపకంగా అందిస్తూ వస్తున్నారు. తన గృహమునందు వండినటువంటి పంచపక్ష ప్రమాణముల కంటే ప్రక్కింటిలో పాసిపోయిన పప్పు చాలా రుచి అన్నట్టుగా మన యొక్క భారతీయులు సర్వ రహస్యములను గుర్తించినటువంటి వారై, సర్వశాస్త్రములను క్షుణ్ణంగా గుర్తించినటువంటి వారై, సర్వశక్తిమైనటువంటి యొక్క భారతీయులు పాశ్చాత్యులు అందించేటువంటి యొక్క ఈ అపవిత్రమైన భావాలనే మన భారతీయులు ఆకర్షిస్తూ వస్తున్నారు నేడు.
2: ఇక బ్రహ్మయజ్ఞం తర్వాత దైవయజ్ఞం. సంక్రాంతి నాడు చెప్పుకున్న ముఖ్యమైన కర్మలలో ఒకటి స్నానము, రెండోది దానము, తర్వాత దేవతార్చన, శ్రాద్ధము, తిలసేవనం అనుకున్నాం కదా. అందులో ఈ దేవతార్చన అనేది ఏదైతే ఉందో, అంటే అక్కడ దేవతార్చన అంటే ఏ దైవాన్నైనా, మన గృహదేవత కావచ్చు, ఇష్టదేవత కావచ్చును, లేదా ప్రత్యక్ష పరమాత్మ అయిన ప్రత్యక్ష నారాయణుడైన ఆ సూర్యనారాయణమూర్తిని కూడా ఆరాధించవచ్చు. ముఖ్యంగా ఈ సంక్రాంతి, భోగి, ఈ పండుగల్ని గనక మనం పరిశీలిస్తే గొబ్బెమ్మలు అనేది ఒక ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తుంది. ఈ గొబ్బెమ్మ అంటే గొబ్బిళ్ళు అంటారు, అనమాచార్యుల వారి కీర్తన కూడా ఉంది కదా, కొలని దోపరికి గొబ్బిళ్ళు, ఎదుకుల స్వామికి గొబ్బిళ్ళు అని. గొబ్బిళ్ళు అంటే నమస్కారాలు అని అర్థం, వందనాలు, జ్యోతలు, నమస్కారాలు, ఇలా ఏదైనా చెప్పుకోవచ్చు. కాబట్టి ఆ ముగ్గు మధ్యలో పెట్టిన గొబ్బెమ్మ అనేది కృష్ణుణ్ణి స్ఫురింపజేస్తుంది. ఆ పెద్ద గొబ్బెమ్మ గోదాదేవి అయితే ఆ చుట్టూ ఉన్న చిన్న చిన్నవన్నీ గోపికలుగా చెప్తూ ఉంటారు ప్రతీకగాని. అంచేత ముఖ్యంగా ఈ సంక్రాంతి పర్వదిన సందర్భంలో సూర్యుడి ఆరాధన తర్వాత అంతే ప్రాశస్త్యాన్ని పొందినది కృష్ణుడి ఆరాధన. ఎందుకంటే పాడి పంటతో ముడిపడిన ఈ పల్లె వేడుక, దీన్ని పల్లె వేడుక అని ఎందుకంటున్నా అంటే పట్నాల్లో ఈ సొగసు నానాటికి అంతరించిపోతుంది. వ్యవసాయ ఆధారిత సంస్కృతి మనది, వ్యవసాయ ఆధారిత దేశం మనది, వాటికి పట్టుకొమ్మలైన పల్లెలు ముఖ్యంగా ఈ పర్వదినాల్లో కళకళలాడిపోతూ ఉంటాయి. సస్యలక్ష్మిగా, పౌష్యలక్ష్మిగా, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మిగా లక్ష్మీదేవి ఆరాధింపబడుతుంది. ఎందుకంటే ఈ ఉత్తరాయణ పుణ్యకాల సమయానికి, ఈ మకర సంక్రమణ సమయానికి పొలాలన్నీ సస్యశ్యామలంగా పచ్చని పైర్లతో నిండిపోయి కళకళలాడుతూ ఉంటాయి. ఎక్కడ చూసినా లక్ష్మీ శోభ తెలిసిపోతూ ఉంటుంది. లక్ష్మీ అంటే కాంతి, ప్రకాశము, వికాసము, ఇవన్నీ అర్థాలు వస్తాయి కాబట్టి సంపద ఆ లక్ష్మి అంతటా నిండిపోయి ఉంటుంది. కాబట్టి వాళ్ళందరూ పౌష్యలక్ష్మిని స్వాగతించి ఆ ధాన్యలక్ష్మికి గాదికి పసుపు కుంకుమ రాసి పూజించడం, గోమాతని పూజించడం, అదేవిధంగా సూర్యుణ్ణి ఆరాధించడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇది సంక్రాంతి పర్వంగా చేసే ఒక దేవతార్చన. నిజానికి దేవయజ్ఞము అంటే ప్రత్యేకంగా మనకి ఇష్టమైన దైవాన్ని ఆరాధించడంతో పాటు భగవంతునికి కృతజ్ఞత తెలియజేసే, అసలు యజ్ఞము అంటేనే కృతజ్ఞతాపూర్వకంగా చేసే ఒకనొక కర్మ. ఎలాంటి ఫలితాన్ని మనం ఆశించకుండా, అంటే నిష్కామంగా చేసే కర్మ ఏదైతే ఉందో, యజ్ఞో వై శ్రేష్ఠత కర్మ అనుకున్నాం కదా, దాన్ని యజ్ఞము అంటున్నాం. కనుక ఇక్కడ ప్రత్యేకంగా దేవతారాధన అనేది జరిగి తీరవలసిందే. అయితే దేవతారాధన చేస్తూ దేవయజ్ఞం చేస్తున్నాం కదా అని మళ్లీ ప్రతిఫలాన్ని ఆశించడం కాకుండా అంతవరకు పొందిన వాటికి కృతజ్ఞతలు తెలియజేసుకోవడమే ఈ దేవయజ్ఞంలో ఉన్న ఆంతర్యము. అందుకే స్వామి ఎన్నో ఉపన్యాసాల్లో చెప్పారు, కృతజ్ఞత లేనివాడు అంధుడు లాంటి వాడు. అందుకే సూర్యుణ్ణి కూడా కృతజ్ఞయై నమః అంటారంటే కృతజ్ఞత లేనివాడి కంటి నుండి ఆ వెలుగుని దూరం చేసేస్తాడు సూర్యభగవానుడు అని. కనుక దేవయజ్ఞము అంటే ఒకటి సంక్రాంతి పర్వంగా ఈ దేవతారాధన చెయ్యడము, రెండు ఆయా దేవతలకి, అంటే ఈ కృతజ్ఞత తెలియజేయడం అనేది దాదాపు మొత్తం ప్రపంచ వ్యాప్తంగా నడుస్తున్న ఒకనొక వ్యవస్థ. ఈ మధ్యనే థ్యాంక్స్ గివింగ్ అని చేసుకున్నారు అటు పాశ్చాత్యులు. అదేవిధంగా మనం ప్రత్యేకంగా చేసుకోకపోయినా ఇది మన సంస్కృతిలో ఒక భాగం. అనేక విధాలుగా మన తోటి వారికి, మనతో కలిసి జీవిస్తున్న ఈ భూతాలకి, పంచమహాభూతాలకి మనం అనుక్షణం నిరంతరం ఏదో ఒక రూపంలో కృతజ్ఞత తెలియజేస్తూనే ఉంటాం. కనుక దీన్ని మనం ఒక దైవ యజ్ఞంగా భావించి, అంటే ఒక ఇంద్రియాన్ని ఇచ్చిన భగవంతుడికి ఆ ఇంద్రియ సమానమైన తన్మాత్రతోనే, ఈ కంటికి చూపునిచ్చిన భగవంతుడికి దీపం ద్వారా కృతజ్ఞత తెలియజేసుకోవడం, ముక్కుకి వాసన చూడటము, ఊపిరి పీల్చడము అనే వాటిని అనుగ్రహించిన భగవంతుడికి అగరొత్తుల్ని వెలిగించి లేదా ధూపాన్ని వేసి ఆ పరిమళ ద్రవ్యాలతో కృతజ్ఞత తెలియజేసుకోవడం, లేదా చక్కగా అందరితో కలిసిమెలిసి వెళ్లిపోయే హృదయాన్నిచ్చిన భగవంతుడికి దానికి ప్రతిగా ఒక పుష్పాన్ని పాద పీఠం మీద ఉంచడం ఇత్యాది కర్మలతో కృతజ్ఞత పూర్వకంగా చేయడమే అసలైన దేవయజ్ఞము.
1: మానవుని ప్రధానమైనటువంటి గుణము, భగవంతుడు అనుగ్రహించినటువంటి గుణము కృతజ్ఞత. సూర్య నమస్కారం లోపల భారతీయ సంస్కృతిని పురస్కరించుకొని నమస్కారం చేసేటువంటి వారు సూర్య నమస్కారములు. అందులో ఒక పదం ఏర్పడినటువంటిది, కృతజ్ఞాయ నమః అన్నారు. అనగా సూర్యుని యొక్క తేజస్సు అణుమాత్రమైన భావంతో మానవుని యొక్క నేత్రముల లోపల చేరి ఉంటుండాలి. చంద్రమా మనసో జాత చచ్చో సూర్యో అజాయత. ఏ మానవుడు చేసిన మేలుకు మర్చిపోయి కృతజ్ఞుడిగా రూపొందుతాడో అటువంటి వాడి నేత్రము ఉండి ప్రయోజనం లేదన్నారు. అట్టివాడు లోకము లోపల అంధుడనే చెప్పవచ్చును. సూర్యుడే తన నేత్రముల నుంచి వదిలిపోతున్నాడు. ప్రతి మానవుని కూడాను ఎవరైనా కూడా సరే ఏమి చేసినప్పటికీ చేసిన మేలును మరవకుండా ఉండాలి. ప్రాణములైనను సులభంగా వదలవచ్చును, కానీ ఈ కృతజ్ఞతను మనం మరవకూడదు. ఎన్ని ఉపకారంలో పొందుతున్నాము, ఎన్ని సహాయంలో అందుతున్నాము, కానీ మానవుడు దానిని కించిత్ కూడాను తలంచడం లేదు. స్వార్థము స్వార్థము స్వార్థము, ఇలాంటి మూర్ఖత్వం జీవితం గడుపుతూ ఉన్నాడు మానవుడు. ఇలాంటి మూర్ఖులకు మానవత్వం అని ఎట్ట చెప్పాలి?
2: బ్రహ్మయజ్ఞము, దేవయజ్ఞము, తర్వాత మూడవది పితృయజ్ఞము. సాధారణంగా మనం పితృదేవతల్ని తలుచుకోవడం, వాళ్లకి శ్రాద్ధ కర్మలు నిర్వహించడం, వాళ్ల చిత్రపటాలు ఇంట్లో ఉంచుకోవడం, వాళ్ల నుండి మనకి సంక్రమించిన సంపద ఏదైతే ఉందో, అంటే సంపద అంటే కేవలం భౌతికమైన సంపద, ఇళ్లు వాకిళ్లు వస్తువాహనాలు మాత్రమే కాకుండా వాళ్ల నుండి వచ్చిన సద్గుణ సంపత్తి, సద్భావ సంపత్తి, సదాచార సంపత్తిని పెంపొందించుకోవడం, ఇవన్నీ కూడా పితృయజ్ఞంలో భాగంగానే వస్తాయి. ముఖ్యంగా మకర సంక్రమణ సందర్భంగా మరొక ముఖ్యమైన కర్మ ఏది అంటే స్నానము, తీర్థస్నానము, దేవతార్చన, తర్వాత మరో ముఖ్యమైనది ఈ పితృయజ్ఞానికి సంబంధించిన శ్రాద్ధ కర్మ. మనం ఈ శ్రాద్ధ కర్మలు కేవలం సంక్రమణ సమయంలోనే కాదు, మహాలయ పక్షాలు అన్న సమయంలో కూడా, ఆ సందర్భంలో కూడా ఈ పితృయజ్ఞం అనేది నిర్వహిస్తూ ఉంటాం. అదేవిధంగా దీపావళి అమావాస్య ముందు రోజైన నరక చతుర్దశి నాడు కూడా కొన్ని పితృకర్మలు మనం నిర్వహిస్తూ ఉంటాం. ఇదిగాక కొంతమంది ప్రతి సంవత్సరము ఆయా తిథి నాడు పితృదేవతలకి శ్రాద్ధ కర్మలు పెడుతూనే ఉంటారు. కానీ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా సంక్రమణ సమయంలో, అంటే ఈ మకర సంక్రమణ సమయంలో చేసే కర్మ ఏదైనా కూడా అక్షయ ఫలాన్ని, అనంత ఫలాన్ని అందిస్తుంది. కనుక ఇప్పుడు ముఖ్యంగా తిలలతో చేసిన వాటిని శ్రాద్ధంగా మనం, శ్రాద్ధము అంటే మరేమీ లేదు, శ్రద్ధతో చేయవలసిన కర్మ కాబట్టి దీనికి శ్రాద్ధము అని పేరు. శ్రద్ధ అంటే ఏమిటి? శాస్త్రవాక్యం పట్ల, గురువాక్యం పట్ల నమ్మకం, అంటే ప్రగాఢమైన నమ్మకం, అచంచలమైన విశ్వాసాన్ని కలిగి ఉండడమే శ్రద్ధ అంటారు. అంతటి శ్రద్ధతో ఆ శాస్త్రవాక్యం మీద గురితో చూసారా, అందుకే బ్రహ్మయజ్ఞం ముందు ఎందుకు చెప్పబడింది అంటే, బ్రహ్మయజ్ఞం ద్వారా శాస్త్రవాక్యం మీద విశ్వాసాన్ని ఏర్పరచుకుని తదనుగుణంగా జీవితాన్ని మలుచుకునే ప్రయత్నంలో భాగంగా మిగిలినవన్నీ కూడా క్రమబద్ధం చేయబడ్డాయి. కనుక ఆ బ్రహ్మయజ్ఞం ప్రకారం శాస్త్రాన్ని తెలుసుకుని సనాతన ధర్మాన్ని అనుసరిస్తూ చేసే ఈ శ్రాద్ధ కర్మలే పితృయజ్ఞము అనిపించుకుంటాయి. స్వామి పితృదేవతలకి ఈ పిండాలు పెట్టే విషయంలో చాలా పర్టికులర్, ఎందుకంటే బదరీయాత్ర సమయంలో భక్తులందరినీ అక్కడికి తీసుకెళ్లినప్పుడు ఆ బ్రహ్మ కపాలం దగ్గర వీళ్ళందరూ గుమిగూడినప్పుడు స్వామి తప్పనిసరిగా పితృదేవతలకి ఆ శ్రాద్ధ కర్మలు నిర్వహించండి అని ఆ భక్తులందరికీ చెప్పడం, వాళ్లు దాన్ని అనుసరించడం జరిగింది. మనకి దివిజయమ్మ గారు రచించిన బద్రీయాత్ర పుస్తకంలో కూడా ఉటంకించారు. కాబట్టి పితృదేవతలు అంటే ఇక్కడ మరొక విషయం, అదేదో కేవలం మన ఆన్సిస్టర్స్ అంటే మన పూర్వీకులు తాతలు ముత్తాతలు వీళ్లు మాత్రమే కాకుండా ఈ విశ్వంలో అనేక గణాలుంటాయి. దేవగణం, యక్షగణం, తర్వాత కిన్నెరగణం, కింపురుషగణం, నాగగణం, అదే విధంగా పితృగణము అని మరొక గణం ఉంటుంది. అంటే యజ్ఞంలో దేవతలకి స్వాహా మంత్రాలతో ఎలాగైతే హవిస్సుని ఇస్తామో, ఈ పితృదేవతలకి స్వధా మంత్రాలతో వాళ్లకి ఈ కర్మని నిర్వహిస్తారు. కాబట్టి ఆ పితృగణంలో ఉన్న వారందరికీ కూడా ఇది ఎంతో ఉన్నతమైన కాలం. మామూలుగా కూడా మన లోక వ్యవహారంలో కూడా దక్షిణాయనంలో వెళ్లిపోయిన వాళ్లందరూ అంటే శరీరాన్ని త్యజించిన వాళ్లందరూ ఆ వైకుంఠ ద్వారం నాడు స్వర్గంలోకి, అంటే అముక్కోట ఏకాదశి నాడు వైకుంఠ ద్వారాలు తెరుచుకోవడం వాళ్ళందరూకి ప్రవేశిస్తారని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా చాలా మంది ఉత్తరాయణ పుణ్యకాలంలోనే శరీరం విడిచిపెట్టాలి అని చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారంటే, బాగా వయసు అయిపోయిన వాళ్ళు, ఈ శాస్త్రం పట్ల బాగా విశ్వాసం ఉన్నవాళ్ళు, ఒక రకంగా చెప్పాలంటే జీవన్ముక్తికి చేరువుగా ఉన్నవాళ్ళంటే వాళ్ళు శరీరం కాదు అన్న భావనలో ఉంటారు. కానీ శరీరం విడిచిపెట్టడం అనేది ఎప్పుడప్పుడు జరగవలసిన క్రియే. ఆ జరిగేదేదో ఉత్తమ కాలంలో జరిగితే బాగుంటుంది అనుకునే వాళ్ళు అలా ఎదురు చూస్తూ ఉంటారు. మనకి స్వామి దీనికి చక్కటి ఉదాహరణగా మహాభారతంలోని ఘట్టం చెప్తూ ఉంటారు. భీష్మ పితామహుడు ఎప్పుడో తాను దక్షిణాయనంలోనే ఆ అంపశయ్య మీద పడిపోయినప్పటికీ అర్జున బాణధాటికి ఆ శర పరంపరకి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించే వరకు, ఎందుకంటే అతనికి ఆ ఫెసిలిటీ ఉంది, ఇచ్చామరణం అనే గొప్ప వరం ఉంది కాబట్టి, ఆ ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించే వరకు వేచి ఉండి అప్పుడు శరీర పరిత్యాగం చేశాడని స్వామి ఉపన్యాసంలో చెప్తూ ఉంటారు. అలాగా ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో ఈ పితృయజ్ఞము అనేది శ్రాద్ధాన్ని పెట్టడం అనేది తప్పనిసరి. ఏం పెట్టాలి? అందరూ ఈ సంభారాలు ఆ జరిగేదేదో ఉత్తమ కాలంలో జరిగితే బాగుంటుంది అనుకునే వాళ్ళు అలా ఎదురు చూస్తూ ఉంటారు. మనకి స్వామి దీనికి చక్కటి ఉదాహరణగా మహాభారతంలోని ఘట్టం చెప్తూ ఉంటారు. భీష్మ పితా

0: యము అనేది శ్రాద్ధాన్ని పెట్టడం అనేది తప్పనిసరి. ఏం పెట్టాలి? అందరూ ఈ సంభారాలు సమకూర్చుకుని వేదోక్తంగా పెట్టలేరు కదా అంటే అది ఎంత మాత్రమో అవసరం లేదు. మనం దేన్నైతే భుజిస్తున్నామో, అంటే ఆ సమయానికి మనకి ఏ ఆహారం అందుబాటులో ఉందో దాన్నే పితృదేవతలకి మనం నివేదన చెయ్యొచ్చు, శ్రాద్ధంగా పెట్టొచ్చు. దీనికి ప్రమాణం ఏది అంటే రామాయణమే మహాప్రమాణం. రామాయణంలో రాముడు తన తండ్రి దశరథ మహారాజు శరీరం విడిచిపెట్టేయడం తెలిసిన వెంటనే గారపిండితో ముద్దలు చేసి దాన్నే శ్రాద్ధంగా పెట్టాడు. ఈ కౌసల్య ఈ పరివారం అంతా వస్తూ ఉంటే ఆ గారపిండి ముద్దలు గాల్లో ఎగురుతూ వచ్చినప్పుడు కౌసల్య బాధపడిందట. ఓహో, నా కొడుకు రాముడు ఇప్పుడు కేవలం ఈ వనవాసం చేస్తూ గారపిండిని మాత్రమే ఆహారంగా తీసుకుంటున్నాడు కాబట్టి తండ్రికి శ్రాద్ధకర్మ దానితోనే నిర్వహించాడు అని ఆవిడ బాధపడుతుంది. అంటే అడవిలో దొరికే ఆ గార చెట్లుని ఆ బెరడు తీసి పిండిగా చేసి దాన్ని నీటితో కలిపి ముద్దలుగా చేసి రాముడు అదే ఆహారంగా తీసుకుంటున్నాడు. ఆ యతి ధర్మాన్ని అనుసరించి, ఆ వనవాస ధర్మాన్ని అనుసరించి దాన్నే తండ్రికి శ్రాద్ధంగా అతడు కర్మ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ క్షణం మనం ఏది ఆహారంగా తీసుకుంటున్నామో, మనకి ఏది అందుబాటులో ఉందో భక్తి శ్రద్ధలతో ఆ పితృదేవతల్ని తలుచుకుంటూ దాన్నే వాళ్లకి శ్రాద్ధ కర్మగా చేస్తే అదే దాన్ని మించిన పితృయజ్ఞం మరొకటి లేదు. అది ఈ సమయంలో చేయడం చాలా ఉత్తమ ఫలితాన్ని అందిస్తుంది.
1: నీవు ఎంతో అనుభవించావు, దానికి తగినటువంటి గ్రాటిట్యూడ్స్ నీవేమిస్తున్నావు. భగవంతుడు జనికుడును తత్ఫలితాన్ని ఇవ్వమని కోరడు. నీ తత్ఫలితం కోసం భగవంతుడు ఏనాడు కాచుకోడు. కానీ డూ యువర్ డ్యూటీ, నీ యొక్క కృతజ్ఞత నీవు చూపుకోవాలి. కృతజ్ఞత లేనటువంటి మానవుడు క్రూరుని కంటే హీనుడు. నీవు ఎన్నో అనుభవిస్తున్నావు, ఎన్నియో నీవు అందుకుంటున్నావు, ఎన్నియో విధంలో నీవు అభివృద్ధి వస్తున్నావు. కానీ అభివృద్ధి చేసినటువంటి వాడు, అందింపు చేసినటువంటి వాడు, వారికి తగినటువంటి కృతజ్ఞత నీవు ఇవ్వాలి. మాతృదేవో భవ పితృదేవో భవ. తల్లి నవమాసమును మోసి కర్తమునకు లోబడి అన్ని విధాలా నీకు సహింప చేసుకుని ఆ బాధలను నీవు భరింప చేసుకుని నిన్ను ఎంతో పోషిస్తూ వచ్చింది. అట్టి బాధలు పడి నిన్ను పెంచినటువంటి తల్లికి నీవు ఎంత కృతజ్ఞత అందించాలి. అందువల్లే మాతృదేవో భవ, ఆమె నీకు దేవత సమానం. పితృదేవో భవ, ఆ యొక్క తండ్రి ఎన్నియో విధంలో చదివించి అభివృద్ధి చేసి ధనమును సంపాదించి తాను కడపైన ఎండబెట్టుకుని పిల్లల్ని పోషిస్తాడు. అట్టి శ్రమకు వచ్చినటువంటి తండ్రికి నీవేం కృతజ్ఞత అందిస్తున్నావు? నీవు ఈనాడు ఈ తల్లికి తండ్రికి ఏ కృతజ్ఞత అందించావో అది రేపటి దినము నీ కుమారుడు నీ బిడ్డలు నీకు అదే గతిని అందిస్తారు. కానీ 10 మంది ఎదురుగా మాత్రం మంచి పలుకులు పలికేది, లోపల చూస్తే దుర్మార్గమైన భావాలు పెంచుకుంటుండేది. ఇది ఏ రాక్షసత్వము అన్నారు. రాక్షసులకు రాత్రిపూట చాలా ధైర్యం వస్తుంది, పగలపూట ఏమాత్రము జ్ఞానం ఉండదు. అనగా రాత్రి అనగా ఏమిటి? ఒక విధమైనటువంటి దుర్గుణములతో కూడినటువంటిది. అజ్ఞానము అనేటువంటిదే రాత్రి, సుజ్ఞానం అనేటువంటిదే పగలు. అజ్ఞానం అనేటువంటి రాత్రిలో నీవు పోయినప్పుడు నీకు అన్ని చెడ్డవే కనిపిస్తాయి. కనుక ఈ చీకటిని ఆశించేటువంటి వాడు రాక్షసుడు తప్ప మనిషి కాడు. మనం దుర్మార్గాన్ని ఆశించేటువంటి వారు మనం మానవులం కాదు. సున్నోత్తి విశ్వే అమృతస్య పుత్ర, మానవుడు అమృతపుత్రుడు. జంతువు నాం నరజన్మ దుర్లభం, మానవ జన్మం చాలా దుర్లభమైనటువంటి. అట్టి దుర్లభమైనటువంటి మానవ జన్మ ఎత్తి కూడాను రాక్షసుల వలె ప్రవర్తించడం ఇది చాలా పొరపాటు. మృగములకైనా ఒక కృతజ్ఞత ఉంటుండాలి, మృగములకైనా ఒక ప్రేమ యొక్క అద్దు ఉంటుండాలి. కానీ ఈనాటి మానవునికి ప్రేమ యొక్క అద్దు లేదు, దీనికి తగినటువంటి ఒక కృతజ్ఞత లేదు. కనుక మానవులై పుట్టినందుకు మానవులుగా మనం బ్రతికి, మానవునిగా జీవించి మానవత్వాన్ని సార్థకం చేసుకోవాలి. ప్రతి మానవుడు కూడా దైవస్వరూపుడే. దైవస్వరూపుడు కానటువంటి మానవుడు దైవత్వంలో కాలరాడు.
0: అదండి విన్నాం కదా స్వామి చెప్పిన ఆ దివ్యోపన్యాసంలోని ఘట్టం. ఇక బ్రహ్మయజ్ఞము దేవయజ్ఞము పితృయజ్ఞము తర్వాత, అంటే తీర్థస్నానము దేవతార్చన శ్రాద్ధ కర్మ సంక్రాంతి పరంగా చేసిన ఆ కర్మల్లో వాటి అనంతరం వచ్చేది పంచమహాయజ్ఞాల్లో ఒకటైన మనుష్య యజ్ఞం. దాన్ని ఈ సంక్రాంతి పర్వంగా మనం దానము అనే ప్రక్రియతో లేదా తిలసేవనము అనే ప్రక్రియతో అయినా ముడిపెట్టుకోవచ్చు. ఈ రెండు వేరువేరు కర్మలు. అయితే ఇక్కడ దానము అనేది ఎలా చెయ్యాలి అంటే, ఈ ధర్మం 4 పాదాల మీద నడుస్తుంది అంటారు. అందులో తపస్సు, శౌచము, దానము, సత్యము. ఈ వీటిల్లో మిగిలిన అన్ని పాదాలు పోగా ఈ కలియుగంలో మాత్రం ఈ దానం అనేది ఇంకా నడుస్తూ ఉన్నది. దానం ఎలా చెయ్యాలి అనేది వేదం ఎంతో విశదంగా చాలా విలక్షణ శైలిలో తనదైన భాషలో తనదైన శైలిలో మనకు ఉద్బోధించింది. శ్రద్ధయాదేయం, శ్రియాదేయం, హ్రియాదేయం, సంవిధాదేయం అంటూ

0: అన్ని ఎంత శ్రద్ధగా ఇవ్వాలి, ఎంత తెలిసి అంటే అవతల వాళ్ళ పాత్రత యోగ్యత గ్రహిస్తూ ఇవ్వాలి, ఏ భావనతో ఇవ్వాలి, ఎలాంటి ముఖ కవళికలతో ఇవ్వాలి, ఇలాంటి విషయాలన్నీ చెప్తూ దానం మీద చాలా ఫోకస్ చేసింది. ఎందుకు దానం చెయ్యాలి అంటే, మనం ఆరంభంలో ఉపోద్ఘాతంలో చెప్పుకున్నట్టే, మనిషి అన్నవాడు తన తల్లిదండ్రుల నుండి, తన పితృదేవతల నుండి, పూర్వీకుల నుండి, పూర్వపు ఋషుల నుండి ఎంత పొందుతున్నాడో, జీన్స్ పరంగా కానివ్వండి, లేదా తాను సొంతంగా పెంపొందించుకున్న మేధ ద్వారా కానివ్వండి, ఎంతో అభ్యున్నతిని సాధిస్తున్నాడు. అయితే కేవలం వీటి ద్వారానే కాకుండా సమాజం నుండి, తన తోటి మానవుల నుండి కూడా ఎంతో గ్రహిస్తున్నాడు. అందుకే స్వామి అంటారు, సాధకుడా లే ముక్కు మూసుకొని తపస్సు చేయడం సాధకుల లక్షణం కాదు, సేవలో ప్రవేశించు అంటారు. అంటే ఇక్కడ మనుష్య యజ్ఞము అంటే దాన ప్రక్రియ ఎలా జరగాలి అంటే, మన వల్ల అవతల వాళ్ళు ఏం పొందుతున్నారు, ఎంత పొందుతున్నారు అన్న విషయాన్ని పక్కన పెట్టి, లేదా మనం ఎంత లాభపడుతున్నాము అన్న విషయాన్ని పక్కన పెట్టి, అవతల వారి ఆనందము గ్రహించడము కాకుండా, మన సంతోషము కాకుండా, ఆ కర్మని ఒక భగవత్ ప్రీతి పూర్వకంగా, అంటే వీటన్నిటికీ అతీతమైన ఒక శక్తి ఉంది, భగవత్ శక్తి ఉంది, ఆ శక్తి ప్రీతి కోసము, ఆ భగవత్ ప్రీత్యర్థం ఈ కర్మని ఆచరిస్తున్నాను అనే భావనతో దానం చెయ్యాలి అంటుంది వేదం. అలా చేసే దానాన్ని మనం మనుష్య యజ్ఞము అని ఎందుకు అనాలి అంటే, ముఖ్యంగా మనుష్య జన్మ ఎత్తిన ప్రతి వారు కూడా తన ఇమ్మీడియట్, అంటే ఆ మనుష్య జాతిలోనే తన తోటి వారికి మనం ఏ రకంగా సహాయపడుతున్నాము. అందుకే స్వామి అంటారు కదా, లవ్ లివ్స్ బై గివింగ్ అండ్ ఫర్ గివింగ్ అంటారు. అంటే ఇవ్వడం ద్వారా, క్షమించడం ద్వారా ఆ ప్రేమ అనేది పెంపొందింపబడుతుంది. లవ్ లివ్స్ అంటారు స్వామి, అంతేగాని లవ్ విల్ బి జనరేటెడ్ అనో, లేదా అక్కడ లవ్ విల్ బి ప్రొడ్యూస్డ్ అనో అనరు. ఎందుకంటే ప్రేమ అనేది ఉన్నదే, ఆ ఉన్నది పెంపొందించుకుంటామా లేదా దాన్ని తరిగిపోయేలా చేసుకుంటామా అనేది కేవలం మన భావాల మీద, మన సంస్కారం మీద, మన పూర్వజన్మ సుకృతం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆ ప్రేమని పెంపొందించుకునే విధానాల్లో ఈ గివింగ్ అండ్ ఫర్ గివింగ్ అనేది ఒకనొక అద్భుతమైన ప్రక్రియ. అందుకే నవసూత్ర నియమావళిలో సీలింగ్ ఆన్ డిజైర్స్ అనేది పెట్టారు స్వామి. దానం చెయ్యాలి అంటే అందరికీ ఉండవలసింది పెద్ద భోగభాగ్యాలు, సంపద మాత్రమే కాదు, విశాలమైన హృదయం ఉండాలి. ఆ విశాలమైన హృదయాన్ని ఎప్పుడైతే పెంపొందించుకుంటామో తృణమో పణమో, ఎందుకంటే ఎంత ఎక్కువ చేస్తున్నామో అనే క్వాంటిటీలో కాకుండా ఏ భావనతో చేస్తున్నామో అనే క్వాలిటీ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి దాన ప్రక్రియ అనేది ఏ భావనతో చేస్తున్నామో, మన అంతర్భావం ఎలా ఉంది, ఆ అంతర్భావ ఆచరణ మనం బయటికి ప్రతిబింబిస్తున్నామా లేదా ఆచరణాత్మకంగా అనేది చూసుకోవాలి. అందుకే దానము అనేది మనకి పురాణ ఇతిహాసాల పరంగా చూసినా కూడా ఒక రంతిదేవుని ఉపాఖ్యానం, ఇవన్నీ కూడా ఆ దానానికి ఎంత ఔన్నత్యం ఉంది, అది ఎంత విలక్షణమైనది అనేది మనకి షోకేస్ చేస్తూ ఉంటుంది, రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటుంది. దీనికి మనకి అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి. మనం స్వామి చేసే నిత్య ఈ నారాయణ సేవ గురించి మనం మాట్లాడుకుంటే అది మరొక ప్రత్యేకమైన ఎపిసోడ్ అయిపోతుంది. అంటే స్వామి నారాయణ సేవ చేసిన విధానమే ఒక అద్భుతం. ఆ నారాయణుల గురించి చెప్తూ స్వామి అంటారు ఒక ఉపన్యాసంలో, వాళ్లని దరిద్ర నారాయణులు అని అనాలి ఎందుకు అంటే, వాళ్లలో మీరు చూస్తున్నది దారిద్ర్యం కాదు, నారాయణత్వము, ఆ నారాయణ స్వభావాన్ని మీరు గ్రహించి వాళ్ళకి భోజనం పెట్టాలి లేదా వస్త్రదానం చెయ్యాలి అని చెప్తూ తాను ఆచరించి చూపించారు. ఇది మనుష్య యజ్ఞము అంటారు. అందుకే ఇక్కడ దానము అనేది సంక్రాంతి పర్వదిన సందర్భంగా ఎలా చెయ్యాలి అంటే, మన తోటి వారికి, అంటే మనతో సమానమైన వారికి కానుకల రూపంలో ఇవ్వాలి. అంటే నూతన వస్త్రాలు లేదా ఒక ఆభరణం లేదా ఏదైనా బహుమానాల రూపంలో, మనకన్నా తక్కువ వారికి, నిజానికి దాన్ని దానము అని మాట్లాడతాం. అంటే కాస్త అండర్ ప్రివిలేజ్డ్ వాళ్ళకి, వాళ్ళకి ఏది అవసరమో గ్రహించి వాళ్ళ అవసరానికి తగ్గట్టు, అంతేగాని మన దగ్గర ఇది ఉంది కదా మనకి ఇది అంతగా అవసరం లేదు అని ఇవ్వడం కాకుండా, వాళ్ళ అవసరాలని గ్రహించి ఇచ్చేది అసలైన దానం. అదేవిధంగా మన తోటి వారికి, అది మన బంధువుల్లాంటి వాళ్ళకి, వాళ్ళని ఇంటికి పిలిచి ఆహ్వానించి విందు వినోదాన్ని, మధుర పదార్థాన్ని వాళ్ళకి అందివ్వడం, ఇది దీన్ని మనం మనుష్య యజ్ఞంగా చేస్తూ ఉంటాం. ఇంకా చెప్పాలంటే ఇది దీన్నే మన వైదిక భాషలో అతిథి దేవో భవ అంటాం. అంటే అతిథి అభ్యాగతులు అనేవాళ్ళు, వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు, హఠాత్తుగా వస్తారు. అభ్యాగతో స్వయం విష్ణు అంటారు, అంటే తెలియకుండా వచ్చేవాడు స్వయంగా విష్ణు రూపుడైన వాడు కాబట్టి మళ్ళీ ముందు వెనకలు ఆలోచించకుండా, అంటే ఇప్పుడు కాలాన్ని అనుసరించి తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి, అది ఎప్పుడు ఉంటుంది. మామూలుగా చెప్పుకునే విషయం ఏంటంటే, ఎవరైనా ఇంటికి భోజనం వేళ వచ్చినప్పుడు మర్యాద పూర్వకంగా వాళ్ళు భోజనం చేసేరా లేదా గ్రహించి వాళ్ళకి ఆ సదుపాయాన్ని కలుగజేయాలి అనేది మన సంస్కృతిలో మౌలికమైన సిద్ధాంతాలు సూత్రాల్లో అతి ముఖ్యమైనది. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని ముఖ్యంగా బ్రహ్మచారికి బోధించే విధి నిషేధాల్లో ఇది ఒకనొక ప్రథమాంశం. కాబట్టి అతిథి అభ్యాగతుల్ని ఆదరించడం అనేది మనకి సనాతనంగా వస్తున్న సంస్కృతి. స్వామి తన వద్దకు వచ్చిన అతిథులనంటే ప్రముఖుల్ని, సమాజంలో ఎక్కువ పేరుగాంచిన వాళ్ళని, వాళ్ళని లేదా తాను స్వయంగా అతిథులుగా ఆహ్వానించిన వాళ్ళని స్వామి ఎలా వారి పట్ల ప్రవర్తించారో చూస్తే మనం నిజంగా మన మామూలు గృహపరంగా కూడా మన దైనందిన జీవితంలో అతిథుల పట్ల ఎలాంటి హాస్పిటాలిటీ చూపించాలి, వాళ్ళని ఎలా ఆదరించాలి, వాళ్ళకి గౌరవ మర్యాదలు ఎలా అందించాలి అనే విషయం మనకి బోధపడుతుంది. అది అసలైన మనుష్య యజ్ఞము.
1: మన యొక్క భారతీయ సంస్కృతిని పురస్కరించుకుని మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అన్నారు. ఈ పవిత్రమైనటువంటి యొక్క పదమును ఆచరణ రూపమైనటువంటి ప్రచార ప్రబోధం సరిపినటువంటి భగవత్ స్వరూపులే కూడాను మన భారత భాగవతములందు కూడాను మనకు కనిపిస్తున్నారు. సర్వశక్తిమయుడైనటువంటి కృష్ణుడే సాందీపుని యొక్క సేవను సలిపి సేవకు ఘనకార్యమును అందించి లోకానికి సేవ యొక్క పవిత్రతను కూడాను తాను ప్రబోధించాడు. మానవుడు అనేక రుణములతో జన్మిస్తున్నాడు. అట్టి రుణములను పరిహార నిమిత్తమై ఇట్టి సేవలు సల్పటం అనేటువంటి కూడాను ప్రధానమైన కర్తవ్యంగా కూడాను మానవుడు గుర్తించాడు. రాజసూయ యాగం సల్పుతున్నటువంటి సమయం లోపల కృష్ణుడు ప్రవేశించి, ధర్మజ, ఈ రాజసూయ యాగంలో నాకు కూడాను ఏమైనా ఒక సేవను లభించడానికి వీలుందా, నాకేదైనా ఒక సేవను అందించమని కోరాడు. అప్పుడు ధర్మజుడు అడిగాడు, స్వామి తమరు ఈ యాగములో చేయదగినటువంటి కార్యం ఏమిటో తాము చెప్పినప్పుడు తప్పక అట్టి కార్యంలో తమ పాల్గొనటం ఎట్టి అభ్యంతరం ఉండదన్నాడు. అప్పుడు కృష్ణుడు చెప్పాడు, నా యొక్క శక్తి సామర్థ్యం గమనించి నీవే దానికి తగినటువంటి పనిని అందించమని చెప్పని కోరాడు. నా శక్తి సామర్థ్యము, నా డిగ్రీలు ఎలాంటివి, ఎంఏ నా డిగ్రీ అన్నాడు. ధర్మరాజుకు ఈ యొక్క పలుకులు ఏమాత్రమో అర్థం కాలేదు. స్వామి, ఈ ఎంఏ డిగ్రీల యొక్క అర్థం ఏమిటి, దీని యొక్క ఫలితం ఏమిటి, దీని ఘనత ఏమిటి అని ప్రశ్నించాడు. ఎం అనగా ఎంగిలి ఆకులు, ఏ అంటగా ఎత్తివేయటము, ఎంగిలి ఆకులు ఎత్తివేయటమే నా ఎంఏ డిగ్రీల యొక్క లక్షణం అన్నాడు. కనుక రాజసూయ యాగములో సర్వశక్తిమయుడు, సర్వజ్ఞుడైనటువంటి కృష్ణుడు తిన్నటువంటి ఎంగిలి ఆకులు ఎత్తివేసేటువంటి సేవలో తాను పాల్గొన్నాడు. అనగా దీని అంతరార్థం ఏమిటి, సేవ యందు ఇంత ఘనమైనటువంటి యొక్క పవిత్రత ఉన్నది అనేటువంటి యొక్క సత్యాన్ని లోకానికి చాటాడు. సర్వశక్తిమయుడైనప్పటికీ అర్జునికి కేవలం ఒక రత్సార్థిగా కూడా తాను కూర్చున్నాడు. సేవ అనగా కేవలం ఏదో ఒక స్వల్పమైనటువంటి కార్యమని కాని, ఏదో తుచ్చమైనటువంటి పని అని కాని మనం భావించుకోవటం చాలా పొరపాటు. నిష్కామ సేవనే యోగమని కూడా పిలుపబడింది. కనుక ఇట్టి నిష్కామ సేవ యందు మనం పాల్గొని తద్వారా పరమాత్మకు సన్నిహితమైనటువంటి సంబంధులుగా మనం రూపొందించడం మానవుని యొక్క ప్రధానమైన కర్తవ్యం.
0: ఇప్పుడు భూత యజ్ఞం చిట్ట చివరిది, చాలా ఉత్కృష్టమైనది అయిన భూత యజ్ఞం గురించి మాట్లాడుకుందాం. బ్రహ్మయజ్ఞం, దేవయజ్ఞం, పితృయజ్ఞం, మనుష్య యజ్ఞం, వీటన్నిటికంటే కాస్త భిన్నమైనది, తర్వాత విస్తారమైనది, మనకి ఎక్కువ అవకాశం ఇచ్చేది ఏదైతే ఉందో అదే భూతయజ్ఞం. ఎందుకంటే మనుష్యులకి ప్రత్యుపకారం చేయడానికి మనుష్య యజ్ఞాన్ని అనుసరిస్తున్నట్టే మిగిలిన భూతాలన్నిటి పట్ల మన బాధ్యతని, కృతజ్ఞతాభావాన్ని, వాటి విభూదుల్ని మనకి అనుకూలంగా మన వినోదం కోసం, అవసరాల కోసం వాడుకుంటున్న వాటికి ప్రతిగా చేసే పర్వం ఏదైతే ఉందో, క్రియ కర్మ ఏదైతే ఉందో అదే భూతయజ్ఞం. దాన్ని ఈ సంక్రాంతి పర్వం సందర్భంగా ఎలా చేస్తారు అంటే దానికోసం మనం ప్రత్యేకంగా ఆలోచించవలసిన అవసరం లేదు. ఎందుకంటే అసలు ఈ పండగ యొక్క ఆంతర్యమే మనకి మనల్ని ప్రకృతికి సన్నిహితంగా చేసి దానిలో ఉన్న ఔచిత్యాన్ని, ఆ సౌందర్యాన్ని, ఆ సొగసుని గ్రహించడానికి చేసే ఏర్పాటే ఈ సంక్రాంతి పర్వదినం. గురుదేవులు రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నట్టు, ప్రకృతికి మనకి మధ్య గోడలు కాదు నిర్మించుకోవలసింది, వంతెనలు నిర్మించుకోవాలి అన్నారు. అంటే గోడలు ఏం చేస్తాయి అంటే ఉన్న దానిని, ఉన్న స్పేస్ ని ఎక్కడికక్కడ డివైడ్ చేసి దూరాన్ని పెంచేస్తాయి. కానీ వంతెన అనేది ఏర్పరచుకుంటే అటించిటూ ఇటించటూ ఆ బట్వాడా అనేది జరిగి సన్నిహితత్వం ఏర్పడుతుంది. ప్రకృతిలో ఉన్న ఆ సౌందర్యాన్ని ఆస్వాదించే గుణాన్ని పెంపొందిస్తుంది. కాబట్టి ఈ మకర సంక్రాంతి అంటేనే ఒకనొక ప్రకృతి ఆరాధనా దినోత్సవం. ఎందుకంటే వ్యవసాయం ముగిసిపోయాక ఆ పంటంతా చేతికొస్తుంది, అంతా పచ్చగా ఉంటుంది. అంతటా కూడాను ఈ పాడి పంట, వీటిని మానవులకు ఇచ్చిన ఆయా జంతువుల్ని, సంబంధించిన వాటికి సంబంధించిన జంతువుల్ని ఆరాధిస్తాం, పూజిస్తాం, పూర్తిగా వాటికి విశ్రాంతిని అందిస్తాం. భూతము అంటే ప్రాణి అని, పంచభూతాలు అంటే ఈ పృథివీ, అప్ తేజోవాయుర ఆకాశాలు, వీటి మూలంగా తయారయ్యాయి కాబట్టి సకల చరాచర జీవులు వాటిని భూతములు అంటున్నారు. అయితే ఈ భూతయజ్ఞం ఎలా ఆచరించాలి అంటే, మామూలుగా బలిభుక్కులు అని పెడుతూ ఉంటారు, దేవాలయాల్లో కూడా బలిపీఠము ఉంటుంది, దాని మీద ఈ కొద్దిగా తీసుకెళ్లిన సంభారాలు, ఈ గింజలు, ధాన్యం ఇలాంటివన్నీ పెడుతూ ఉంటారు. అదే కాకుండా నిత్యము జరుగుతూ ఉంటుంది. మనం పల్లెల్లో చూసినట్లయితే వరి కంకులు ఈ చూరుకి వేలాడదీస్తూ ఉంటారు. అంటే కొత్తగా వచ్చిన ఈ వ్యవసాయం అంతా ముగించేశాక ఆ వరిలో కొన్ని, ఆ వరి కంకులు కొన్ని పక్కన పెట్టేసి వాటిని, ఆ ధాన్యపు కంకుల్ని పక్కన పెట్టి చూర్లకు కడుతూ ఉంటారు. దానివల్ల ఈ పిచుకలు, చిన్న చిన్న పక్షులు ఇవన్నీ వాటిని తింటూ ఉంటాయి. వీటన్నిటితో పాటుగా ముఖ్యంగా మనకి సంక్రాంతి అనగానే గుర్తొచ్చే ఒక రంగురంగుల పర్వము లేదా రంగురంగుల ప్రక్రియ ఏది అంటే రంగవల్లులు, ముగ్గులు తీర్చిదిద్దడం. ఇప్పుడైతే ఈ ఆధునిక సమాజంలో రకరకాలుగా ఈ రంగులు నింపడం, ఇంకేవో డిజైన్లు, మిగిలిన వివిధ రకాల వస్తువులతో అంటే డిఫరెంట్ మెటీరియల్స్ తో వాటిని రూపొందించడం జరుగుతుంది. కానీ శాస్త్ర ప్రకారంగా మనం ముగ్గు పిండితో కూడా ముగ్గు వేయకూడదు, కేవలం వరి పిండిని, అది కూడా మంచి బియ్యాన్ని ఆడిస్తే వచ్చే ఆ వరి పిండితో మాత్రమే ఈ ముగ్గుల్ని తీర్చిదిద్దాలి. మనకి రష్యాలో ఒక గొప్ప చిత్రకారుడు, అంటే భారతీయ చిత్రకారుడు సెటిల్ అయ్యాడు. ఆయన ఒకసారి ఇంటర్వ్యూ చేస్తే ఈ చిత్రలేఖనం గురించి, భారతదేశం గురించి మీ అభిప్రాయం ఏంటి అంటే, భారతదేశంలో ఉన్న సంస్కృతి ఎంత గొప్పది అంటే అక్కడ ఉన్న ప్రతి అమ్మ కూడా, అంటే అమ్మ అంటే ప్రతి మహిళ కూడా ఒక గొప్ప చిత్రకారిణి. ఆ వాకిలినే ఒక క్యాన్వాస్ గా మలుచుకొని తనదైన శైలిలో చక్కటి చిత్తరువుల్ని రూపొందిస్తూ ఉంటుంది, తనదైన శైలిలో ఎంతో అద్భుతమైన బొమ్మల్ని ఆవిష్కరిస్తూ ఉంటుంది. కాబట్టి అక్కడ ఆ సనాతన ధర్మంలో, సంస్కృతిలో ఉన్న ప్రతి స్త్రీ కూడా ఒక అద్భుతమైన చిత్రకారిణి అని అతను చెప్పాడు. నిజంగా ఎంత అద్భుతమండి, ఆ చుక్కలు వేసిన ముగ్గు గాని, లేదా మెలికలు తిప్పుతూ వేసే ముగ్గు గాని, లేదా రకరకాల పద్మాలతోని, లేదా ఏదో సన్నాయి మేళాలు వాయిస్తూ, లేదా పువ్వులు వికసించినట్టు అనేక రకాలైన ముగ్గుల్ని తీర్చిదిద్దితే, ఒకటి వాకిలికి అందం, ఆ లోగిలి ఎంతో అందంగా ప్రకాశిస్తూ ఉంటుంది, వాటి మధ్యలో పెట్టిన ఆ గొబ్బెమ్మల వల్ల, అంటే ఈ పేడని, ఈ గోమయాన్ని, మళ్ళీ ఏది పెడితే అది కాదు, గోమయమే, ఆ గోమాత నుండి వచ్చిన ఆవు పేడతో ఒక గొబ్బెమ్మ చేసి దాని మీద గొబ్బి పూలు పెట్టడం, దానివల్ల ఆ దాని నుండి వచ్చే వాయువు వల్ల, దాని నుండి వచ్చే వాసనతో ఆ వాతావరణం మిళితమయ్యి అక్కడ ఒక చక్కటి క్రిమి సంహారకం వాడకుండానే ఒక నిర్మలమైన వాతావరణం ఏర్పడడం, ఇలాంటి సుగుణాలు ఎన్నో ఉన్నాయి. అదే కాకుండా ఆ బియ్యం పిండితో వేసినప్పుడు చిన్న చిన్న క్రిమి కీటకాలు, చీమలు మొదలైన ఆ జీవులన్నీ వాటిని తినడం వల్ల కూడా భూతయజ్ఞం అనేది జరుగుతూనే ఉంటుంది. మన వేదంలో భూతయజ్ఞాలకి లేదా ఇతర భూతాలకి ఎంత ప్రాధాన్యత ఇచ్చారంటే, అంటే మనకు రుద్రంలో కూడా చం ద్విపదేశం చతుష్పదే అని వస్తుంది. ఉపనిషత్ ఈశావాస్య ఉపనిషత్తు అతి చిన్న ఉపనిషత్తు, అందులో మొట్టమొదటి మంత్రమే, అంటే పూర్ణమద పూర్ణమిదం అనే శాంతి మంత్రాన్ని పక్కన పెట్టేస్తే మొట్టమొదటి మంత్రం ఏం చెప్తోంది, ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యా జగం అని చెప్తోంది. అంటే ఈ సమస్త విశ్వము కూడా ఈశ్వర ప్రసాదం, ఆ పరమేశ్వర ప్రసాదాన్ని మనదిగా భావించకుండా దాన్ని ఒక ప్రసాదంగా భావించి అది అందరితో పంచుకుని తినాలి అని చెప్తోంది. అదేవిధంగా ఏన సర్వాణి భూతాని అంటే అందరిలో పరమేశ్వరుల్లో అన్ని భూతాలని అన్ని భూతాల్లో అన్ని ప్రాణుల్లో పరమేశ్వరుణ్ణి దర్శించగలిగేవాడే ఎంతో ఉన్నతమైన వాడు అని అదే ఉపనిషత్తు మనకి చెప్తోంది. అంతేకాకుండా మనకి సునక సూక్తము అని కూడా ఉందండి వేదంలో. మనకి సాధారణంగా శ్రీ సూక్తం, నారాయణ సూక్తం, పురుష సూక్తం, పృథ్వీ సూక్తం, నీలా సూక్తం ఇలాంటి సూక్తాలే తెలుసు. కానీ ఒకనొక సందర్భంలో వ్యాస భగవానుడు ఇంద్రుణ్ణి దర్శించుకోవడానికి అమరావతి వెళ్ళేట. ఇంద్రసభ అత్యద్భుతంగా వైభవంగా వెలిగిపోతోంది. ఇంద్రుడెక్కడో లోపల అంతఃపురంలో ఉన్నాడు. ఇంద్రుడి ప్రాంగణానికి కావలి కాస్తూ ఒక పెద్ద శునకం ఉందిట. దాని పేరు దేవసూని. ఆ దేవసూని అనే శునకం ఏం చేస్తుందంటే ఎవరిని లోపలికి రానియకుండా, ఎవరు పెడితే వాళ్ళు ప్రవేశించకుండా అది కావలి కాస్తోంది. ఇప్పుడు కూడా మనం చూస్తూనే ఉంటాం కదా, మామూలు చిన్న చిన్న ముద్దొచ్చే ఈ జూలు కుక్కలు, పెట్ డాగ్స్ మొదలుకొని అల్సీషియన్ వరకు పెద్ద పెద్ద కుక్కల్ని పెంచుకుంటూ ఉంటారు. వాటికి పెద్ద గొలుసులు వేసి రోడ్డు మీద వెళ్తూ ఉంటే కుక్కని వీళ్లు కంట్రోల్ చేస్తున్నారు, వాళ్ళని కుక్క కంట్రోల్ చేస్తుందో కూడా మనం ఒక్కొక్కప్పుడు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. అదేవిధంగా ఈ దేవసూని అనే పెద్ద శునకం అక్కడ కావలి కాస్తూ ఉంటే ఈ వ్యాస భగవానుల వారు దాన్ని మచ్చిక చేసుకోవడానికి ఆ శునకం మీద ఒక సూక్తాన్ని చెప్పారు. ఆ శునక సూక్తంలో ఆ శునకం యొక్క లక్షణాలన్నీ చెప్తూ నీకు జన్మతః పందితో నీకు వైరం అనే విషయాన్ని కూడా చెప్పారు. కాబట్టి దాన్ని బట్టే ఇతర ప్రాణుల్ని కూడా వేదం ఎలా ఆదరించింది, కేవలం ఏదో మనిషికి మాత్రమే ఒక ఉత్తమ స్థానం ఇచ్చి మిగిలిన వాటిని నిరసించింది అని కాకుండా సర్వభూతాలని కూడా సమానంగా భావన చేసే గొప్ప సంస్కృతి మన సనాతన ధర్మం. కనుక భూత యజ్ఞము అన్నప్పుడు సర్వభూతాలని కూడా ఆదరించాలి, మనకి చేతనైనంతగా వాటికి ఆహారాన్ని అందివ్వడం లేదా నీటిని పెట్టడం ఇవన్నీ చేయాలి. ఈ విషయాలు మాట్లాడుకుంటుంటే ఎన్నో అద్భుతమైన సన్నివేశాలు మనకి గుర్తుకొస్తూ ఉంటాయి. మీకు కూడా చాలా మటుకు తెలుసు, ఎందుకంటే మనం యూట్యూబ్ లోనే చాలా ఉపన్యాసాలు ఎంతో మంది విద్యార్థులు వింటూనే ఉంటాం కనుక వాళ్ళ అనుభవాల నుండి తెలుసుకున్నవే. అందులో కొన్ని, ఒకసారి స్వామి బృందావనంలో ఉండగా ఈ మంకీ డ్యూటీ అని చేసేవారు కొంతమంది విద్యార్థులు సేవాదళ్గా పెట్టి, ఆ సేవాదళ్ వాళ్ళు చూస్తూ ఉండేవారు. ఈ కోతులు ఏం చేసేవంటే ఇంటర్వ్యూ కోసం భక్తులు లోపలికి వెళ్లగాని వాళ్ల వస్తువులన్నీ చిందరవందర చేసి పడేసేవి. అందుకని వాటిని అదిలించడం కోసం కొంతమంది యువకులను అక్కడ కావలి పెట్టడం, వాళ్ళు కావలి కాస్తుండడం జరిగింది. ఒక సందర్భంలో స్వామి ఉన్న ఆ త్రయీ ఆవరణలో ఒక అద్భుతమైన చక్కగా వికసించిన ఈ బంతిపూల మొక్కలు ఉండేవి. ఆ బంతిపూల మొక్కల్ని ఇవన్నీ చిన్న భిన్నం చేస్తుంటే అక్కడ కావలిగా ఉన్న ఒక సేవాదళ్ వెంటనే గట్టిగా షు అని అదిలించాడు. స్వామి ఆ త్రయ బృందావన్ కిటికీలోంచి చూసి ఎందుకలా గట్టిగా అంటావు, డోంట్ డిస్టర్బ్ అన్నారు. అంటే ఓహో, స్వామికి ఏదైనా నిద్రాభంగం అయిందేమో, విశ్రాంతి తీసుకుంటుంటే భంగం కలిగించేనేమో అనుకుని ఈ సేవాదళ్ భయపడుతూ ఉన్నాడు. అయితే సాయంత్రం 3:30 ఆ సమయంలో స్వామి దర్శనానికి బయటికి వచ్చి ఇతని వైపు చూసి, అమ్మా బంతిపూలను అవి తింటూ ఉంటే ఎందుకు అదిలిస్తున్నావు, అది ఆ పువ్వులని వాటి కోసమే అక్కడ పెట్టడం జరిగింది, అవి వాటి కోసం ఏర్పరిచినవే కాబట్టి వాటిని అదిలించకు అని చిరునవ్వుతో చెప్తూ ముందుకు సాగిపోయారు. అలా సర్వభూతాంతరాత్మ అయిన స్వామి వాటి ఆకలిని అర్థం చేసుకోవడం, అదేవిధంగా ఒకసారి చీమల బారు వెళ్తూ ఉంటే వాటిని తప్పించుకొని వెళ్లి అవి బ్రేక్ఫాస్ట్ తీసుకువెళ్తున్నాయి కాబట్టి వాటిని డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పడం, ఇలాంటి ఎన్నో సన్నివేశాలు. అంటే సకల భూతాల పట్ల కూడా స్వామి ప్రేమ, అందులో తాను వసిస్తున్న ఆ అవేర్నెస్ తో స్వామి మనందరికీ ఒక ఆదర్శాన్ని అందించడం అనేది అనుక్షణం మనకి కనిపిస్తూనే ఉన్నది. అంచేత భూత యజ్ఞము అంటే ముఖ్యంగా సంక్రాంతి సమయంలో కనుమనాడు ఈ పశువులన్నిటికీ విశ్రాంతినిచ్చేసి వాటికి పూజాదికాలు చేయడం, వాటికి ఇష్టమైన ఆహారాన్ని నివేదించడం, దాన్ని సంవత్సరం పొడుగునా కొనసాగించడం అనేది ఈ భూత యజ్ఞంలో ఒక భాగం.
2: కానీ చెప్పుతున్నాం, బ్రహ్మగా వచ్చి చతుర్ముఖమైనటువంటి బ్రహ్మగా వచ్చి నిల్చుకున్నప్పుడు ఆహా నా అదృష్టము అని నమస్కారం చేస్తూ తన్మయుడైపోయి తనను తాను మర్చిపోతున్నాడు. కాని అదే సమయమునందు ఒక్క చిన్న చీమ వీపుపైన ఏమైనా రాలిందంటే తక్షణమే దాన్ని కొట్టి నలిపి వేస్తున్నాము. ఈ యొక్క మాటకు, ఈ యొక్క క్రియకు ఎంత భిన్న భేదంగా కనిపిస్తుండదో యోచన చేసుకోండి. పోని ఆ విశ్వాసం ఉండినటువంటి సమయంలో నిన్ను బాధిస్తుండదని కొంచెం తుడిచివేయచ్చును, కాని దాన్ని తెలిసి నలిపివేయటానికి ప్రయత్నం ఎందుకు చేయాలి? అదే విధంగా క్రమక్రమేణ మన యొక్క సాధనను కొంత మార్గంగా ఒక్క పర్యాయం పోవాలంటే అది వీలు కాదు. క్రమక్రమేణ దానిని అభివృద్ధి పరచుకోవటానికి ఈ విధమైనటువంటి సులభ మార్గాలను మనం అవలంబించటం అత్యవసరం. పూర్వీకులు ఈ విధమైనటువంటి పవిత్ర సేవ నిమిత్తమై అనేక మంది అనేక విధమైనటువంటి యొక్క ఆదర్శవంత మార్గాలను నిరూపిస్తూ వచ్చారు. ఒక చిన్న ఉదాహరణము, పూర్వకాలం నందు స్త్రీలు వెలుపల వచ్చేటువంటి వారు కాదు. వీరు ఇంక ఈ విధమైనటువంటి సేవలు కానీ ఈ విధమైనటువంటి సమాజం యొక్క వృత్తులు కానీ వారు ఆచరించుటకు అవకాశం ఉండేటువంటివి కాదు. కనుక ఏదో ఒక విధంగా భూత ప్రీతి భూత సేవలు ఆచరించాలనేటువంటి ఒక సంకల్పము వారిలో గాఢంగా ఉండేటువంటివి. అప్పుడు వారు ఒక విధమైనటువంటి యొక్క చక్కని ఆదర్శమైనటువంటి యొక్క మార్గాన్ని అవలంబిస్తూ వచ్చారు. బియ్యమును పౌడర్ గా నుక్కొని పిండిగా కొట్టుకొని దానిని ఇంటి ముందు అందముగాను ఆనందముగాను ఒక విధమైనటువంటి ఆదర్శవంతమైన సేవగను ఉండే నిమిత్తమై ఇంటి ముందు ముగ్గులు వేసుకునేటువంటి వారు. ఒకవైపున ఇది ఇంటికి అందము మంగళంగా ఉండడానికి అది ఒక శుభ సూచన, మరొక వైపున చీమలు దోమలు ఆ యొక్క బియ్యపు పిండిని తిని ఆ భూత తృప్తిని పొందేటువంటి మరొక తృప్తి. ఇది చీమలు మాత్రమే కాదు, కొన్ని పక్షులు కూడాను ఆ యొక్క బియ్యపు పిండిని వచ్చి ఆరగించి సంతృప్తి పడిపోయేటువంటివి. ఈ ఉత్తర దక్షిణాయనం అనేటువంటిది ఈ యొక్క సంక్రాంతి సంక్రమణ వచ్చేటప్పటికి బజారంతా ముగ్గులు పెట్టేటువంటి వారు స్త్రీలు. అనగా దక్షిణాయనం అనగా మోక్షములకు అతి సమీపమైనటువంటి కాలమును ఒక ప్రవేశించినట్టుగా భావించుకునేవారు. ఆ రోడ్డంతా కూడాను కాకులు పక్షులు పోవరాలు ఇలాంటివంతా కూడాను భుజించి ఆ నెలలంతా కూడాను ఆనందంగా అనుభవించేటువంటివి. ఇది ఈ ముగ్గులలో ఉన్నటువంటి యొక్క అంతరార్థాలు. కానీ ఈనాడు కూడాను మన వాళ్ళు ఆధునికమైనటువంటి స్త్రీలు ముగ్గులు వేసుకుంటున్నారు ఇంటి ముందు. కానీ ఈ ముగ్గులు దేంతో వేస్తున్నారు? చున్నంతో వేస్తున్నారు. ఏ పక్షులు కూడా దగ్గరికి రావు. కేవలం అలంకారం మాత్రమే కనిపిస్తుండాలి, కానీ ఒక విధమైనటువంటి సేవగా కానీ హృదయ తృప్తిగా కానీ త్యాగ జీవితమైనటువంటి యొక్క ఇదిగా కానీ అందులో ఏమాత్రము గోచరించడం లేదు. కనుక ప్రాచీన కాలం నుండి కూడాను మన భారతదేశము త్యాగభావం చేతను సేవభావం చేతను ఆదర్శవంతమైనటువంటి యొక్క దీనిని అన్ని దేశములు కూడాను అందిస్తూ వచ్చింది.
0: అదండి ఈ సంక్రాంతి పర్వదిన సందర్భంగా ఈ పంచమహాయజ్ఞాల ఆచరణ అనేది ఎలా మనం మనకి తెలియకుండానే అనుసరిస్తున్నాము అనే విషయాన్ని ఇంతసేపు మాట్లాడుకున్నాం. స్వామి చెప్పిన విషయాలతో మేళవిస్తూ స్వామి దివ్యోపన్యాసాల ఆధారంగా వాటిని ఆలంబనగా తీసుకుని మనం అనేకమైన విషయాలు ముచ్చటించుకున్నాం కదా. బ్రహ్మయజ్ఞము, దేవయజ్ఞము, పితృయజ్ఞము, మనుష్య యజ్ఞము, భూతయజ్ఞము, వీటిని అనుసరిస్తూ వాటికి కేవలం పేర్లు మార్చుతూ తీర్థస్నానము, శ్రాద్ధకర్మ, దేవతార్చన, తర్వాత తిలసేవనము, అదేవిధంగా ఈ దానాలు చెయ్యడము అనేది. తిలసేవనం అంటే మరేం లేదు, ముఖ్యంగా ఈ సంక్రాంతికి తిల సంక్రాంతి అనే పేరు కూడా ఉంది. అంటే నువ్వులు అనేవి ఆరోగ్య సూచకంగా, ఎందుకంటే అంతవరకు దక్షిణాయనం నడిచింది, ఇక రాబోయేది బాగా సూర్యుడు ప్రకాశించే ఉత్తరాయణ కాలం కాబట్టి ఆ సమయంలో ఆ ట్రాన్సిషన్ పీరియడ్లో ఈ శరీరం తట్టుకోవడానికి అనువుగా తిలలు ఎక్కువగా తీసుకోవాలి అనే ఒక ఆచారాన్ని ఇందులో ఇమిడించి ఆరోగ్య సూత్రాన్ని అందించారు. ఆ తిలల్లో మధుర పదార్థాలని కలిపి మన బంధువులకి స్నేహితులకి శుభాకాంక్షలు తెలుపుతూ వాళ్లకి తినిపించడం, మనం కూడా తీసుకోవడం అనేది ఇందులో భాగం. అలా ఈ పంచమహాయజ్ఞాలు కూడా స్వామి ఏర్పరిచిన నవసూత్ర నియమావళిలో ఒక అంతర్భాగం అయిపోయేయి అన్న విషయం మనకి ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది. నిత్యము జపము ధ్యానము చెయ్యడం, సత్యసాయి సాహిత్యాన్ని పఠించడం, సీలింగ్ ఆన్ డిజైర్స్ కోరికల మీద అదుపు, నిత్యము నామ సంకీర్తన చెయ్యడం, ఇవన్నీ చిన్ననాటి నుండే అలవడాలి అన్న ఒక ఉద్దేశంతో స్టార్ట్ ఎర్లీ డ్రైవ్ స్లోలీ రీచ్ సేఫ్లీ అంటారు కదా స్వామి, ఆ భావనతో బాల్ వికాస్ కూడా ఈ నవసూత్రాల్లో ఒకటిగా చేసి వీటన్నిటినీ ఆనాటి నుండే ఆచరింపజేస్తూ మనకి తెలియకుండానే ఈ పంచమహాయజ్ఞాలని మన చేత నిర్వహింపజేస్తున్న స్వామికి అనేకానేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ మరొకసారి సాయిరాం చెప్తూ మకర సంక్రాంతి శుభాకాంక్షలతో నమస్కారం.
3: సకల శాస్త్ర పురాణ సంగ్రహ వేత్తయ వేదాంత వేద్యుడౌ విభుదుడైన రక్తియే పారగ రమ్య హర్మ్యంబుల రమయించు రాజచంద్రముడునైన రణరంగమందు పరాభూతరిపుడవుచు వెలుగొందు జగదేక విద్యుడైన సాటిరారు భక్తులకు ఏనాటికైనా నీదు ప్రేమయ లేకనే రాదు ముక్తి.
4: ఎన్ని వేద వేదాంతములను వెల్లించినప్పటికీ ప్రేమ అనేటువంటిది లేకపోతే ఇది ఏమాత్రం కూడా ప్రవేశించదు.
5: ఇంతవరకు మీరు మకర సంక్రమణం యజ్ఞ ప్రకరణం అన్న సంక్రాంతి ప్రత్యేక కార్యక్రమాన్ని విన్నారు. అందించిన వారు శ్రీమతి సాయి ప్రసన్న రవిశంకర్.

శ్రీ సత్యసాయి వాణి శ్రోతలందరికీ సాయిరాం. ఇప్పుడు మీరు మనస్సు యొక్క మర్మం, జీవిత లక్ష్య సాధన అంశంపై శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయం ప్రశాంతి నిలయం క్యాంపస్ విద్యార్థులు జరిపిన చర్చాగోష్ఠి మొదటి భాగం వింటారు. చర్చను నిర్వహించిన వారు శ్రీ విఎస్ఆర్ మూర్తి గారు.

0: சௌந்தர்யசார சர்வஸ்வம் மந்தஸ்மித மனோகரம் வந்தாறு ஜனமந்தாரம் வந்தே சாயுமகேஸ்வரம் துரியாதீத பதஸ்திதாம் ச கருணம் ஜானாக்னிசைலஸ்திதாம் மஜ்ஜன்மாந்தர புண்ணியபாகவசத் பிராப்தம் சத்குரும் சச்சசாயீஸ்வரம் ஆலம்பேன விஹீனம் வியோமாபம் பரிபூர்ணம் நிஷப்தம் குருரூபம் தத் பிரம்மஸ்புரதான்மே பரம மாகேஸ்வர ஸ்வரூபுடு சச்சிதானந்த குருமூர்த்தி அயின பகவான் சச்சசாயி திவ்ய சரணாரவிந்தாலக்கு பிரணாம சஹசிரம் சமர்ப்பிஸ்தூ ஈரோஜு ரேடியோ சாயி ஸ்ரோதல கோசம் యువత ప్రధానంగా సమాజంలో ఇంట్లో తన ఒంట్లో తాను ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల మీద ఒక పరిష్కార దిశగా ఒక చిన్న చర్చావేదిక ప్రారంభం కాబోతున్నది. ఆ ప్రారంభానికి మీ అందరికీ స్వాగతం పలుకుతూ దీనిలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరూ తమని తాము పరిచయం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం.
1: సాయిరామ్, నా పేరు పుల్లెల కార్తిక్. నేను అమలాపురం నుండి వచ్చాను. ఇక్కడ సత్సాయి విశ్వవిద్యాలయంలో సెకండ్ ఎంఎస్సీ బయోసైన్సెస్ లో చదువుతున్నాను. 4 సంవత్సరాలు పూర్తి చేసి స్వామి చెంత 5వ సంవత్సరంలోకి అడుగాను.
2: సాయిరామ్, నా పేరు సీతారాం. నేను 9 ఏళ్ల క్రితం విశాఖపట్నం నుంచి ఇక్కడ హయ్యర్ సెకండరీ స్కూల్లో చేరాను. అక్కడ బైపీసీ చేసి తర్వాత స్వామి ఆజ్ఞానుసారం బీఎస్సీలో కెమిస్ట్రీ చేశాను. తర్వాత ఎంఎస్సీ కెమిస్ట్రీ పూర్తి చేశాక మళ్లీ స్వామి చెప్పాక ఎంబీఏ చేస్తున్నాను. ఇప్పుడు సెకండ్ ఇయర్ ఎంబీఏ చేస్తున్నాను.
3: నమస్కారం, నా పేరు సాయి హేమంత్. నేను నెల్లూరు నుండి ఇక్కడికి 7 ఏళ్ల క్రితం ఇంటర్లో చేరడానికి వచ్చాను. ఇప్పుడు నేను సెకండ్ ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ చేస్తున్నాను.
4: సాయిరామ్, నా పేరు కృష్ణశాస్త్రి. విశాఖపట్నం నుంచి వచ్చాను. 4 ఏళ్ల క్రితం స్వామి హైస్కూల్లో 11th క్లాస్ జాయిన్ అవడానికి వచ్చాను. ఇప్పుడు స్వామి యూనివర్సిటీలో 3rd ఇయర్ బీఏ చేస్తున్నాను.
0: కార్తీక్, సాయిరామ్, యువత ఈరోజు ప్రధానంగా అనేక సమస్యలు ఎదుర్కొంటోంది. అది ఇంట్లోనూ సమాజంలో కూడా చాలా భయానకమైన పరిస్థితులు ఉన్నాయి, అలాగే విపత్కర పరిస్థితులున్నాయి, దాటలేని పరిస్థితులున్నాయి. భవిష్యత్ అంతా అగమ్యగోచరంగా ఉన్నది. దీని మధ్యలో యువత తన ప్రయాణాన్ని ఎలా కొనసాగించాలి, దానిమీద మీకున్నటువంటి నిర్దిష్టమైనటువంటి అభిప్రాయాలు, మీ లక్ష్యాలు అవేమిటి కాసేపు చెప్పండి.
1: సాయిరామ్, ఈనాటి యువత సమాజంలో ఎదగడం, ఇంట్లో ప్రేమాభిమానాలు కొరవడడం, అలాగే అనేక రకమైన ఆరోగ్య మానసిక సమస్యలు ఒత్తిళ్లతో బాధపడుతోంది. రకరకాల గోల్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరికి జీవితంలో, రకరకాల మార్గాలు వాళ్ళు ఎంచుకుంటున్నారు. కానీ ప్రతి ఒక్క నిర్దిష్టమైన స్థానాన్ని చేయడానికి ఒక్కొక్క మార్గం ఎన్నుకుంటూ పోతే అది ఎంతో కష్టం అవుతుంది. ఇలాంటి రకరకాల శారీరకమైన ఇబ్బందులు, మానసికమైన ఇబ్బందులు, సమాజంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వీటిలన్నిటికీ కలిపి ఏదైనా ఒకే ఒక మార్గం, ఏ మార్గం అయితే వీటిలన్నింటినీ కలిపి వాళ్ళు అనుకున్నది సాధించగలిగేలా చేసే మార్గం ఏదైనా ఉందా అనేదాన్ని ఇవాళ మనం మన డిస్కషన్ లో భాగంగా చర్చించుకుందాం. నేను అనుకోవడం, నా అభిప్రాయంలో, ఇక్కడ స్వామి దగ్గర 5 సంవత్సరాలు ఉన్న తర్వాత నేను నేర్చుకున్నది ఏంటంటే, మనకి 100 రకాల సమస్యలు ఉండొచ్చు, కానీ ఒక రకమైన ఒక ఐడియల్ పాత్ ని, అది సాయి మార్గాన్ని, ఎక్కడైతే కేవలం సామాజికమైన లేకపోతే మానసికమైన శారీరకమైన గోల్స్ మాత్రమే పరిమితం అయిపోయి ఉండకుండా, ఎప్పుడైతే మనం దానికన్నా ఇంకా ఎత్తులో ఉన్న ఒక సాయి తత్వాన్ని అర్థం చేసుకునే లాంటి ఒక గోల్ ఉంటుందో జీవితంలో, అప్పుడు మిగతా ఈ అన్నింటినీ కూడా మనం సాధించగలమని నా అభిప్రాయం.
0: మీ దృష్టిలో ఈ శారీరక మానసిక అని అన్నారు కదా, మానసికంగా యువత ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటుంది, దానికి స్వామి మార్గం పక్కనట్లా దాన్ని పక్కన విచారణ పెడితే దానికి మీ వంతుగా అసలు మీరు దాన్ని ఎలా ఎదుర్కోవాలనుకుంటున్నారు? ఆ ఎదుర్కోవటానికి మీకున్నటువంటి ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయా? మీకున్న శక్తి చాలటం లేదా? దాన్ని కాస్త వివరించండి.
1: యువతకి ముఖ్యంగా ఉన్న మానసికమైన ఇబ్బందులు ఏమిటంటే, నేను ముందుగా చెప్పినట్టుగా సామాజికమైన ఒత్తిడి. వారు చదువుతూ ఉండొచ్చు, ఉద్యోగం చేస్తూ ఉండొచ్చు, లేక రకరకాల వేరే విధాన ప్రొఫెషనల్స్ అయి ఉండొచ్చు. వారందరికీ ముఖ్యంగా సమాజం నుంచి వస్తున్న ఒత్తిడి ఎలాంటిదంటే, ఎంత వాళ్ళు ముందుకు దూసుకువెళ్ళాలి ఎప్పుడు ప్రతి క్షణం. ఎంతో చాలా కాంపిటీషన్ బయట, ఎంతో ఎన్నో రకాలైన ప్రెషర్స్ ఉంటున్నాయి వాళ్ళ మీద, ఎన్నో రకాలైన ఒత్తిడులు ఉంటున్నాయి. ఇవన్నీ సామాజికంగా వాళ్ళు ఎదుర్కొంటున్న ఒత్తిళ్లు. అలాగే మానసికంగా వాళ్ళ బంధవ్యాలు, బంధుత్వాలు, ఇంట్లో తండ్రి తల్లి ఇతర స్నేహితుల దగ్గర నుంచి వచ్చే ఒత్తిళ్లు, ఇలాంటి రకరకాలు ఉన్నాయి. నా వరకు వచ్చేసరికి నేను కూడా శారీరకంగాను మానసికంగాను సామాజికంగా ఎన్నో రకాల ఒత్తిళ్లకి లోనయ్యాను. ఈనాటికి కూడా ఎన్నో రకాల ఒత్తిళ్లు నా మీదకి వస్తున్నాయి. కానీ నేను ఎన్నుకున్న మార్గం ఏంటంటే శరణాగతి. ఇలాంటి రకరకాల ఒత్తిళ్లు నా మీదకి వచ్చినప్పుడు స్వామికి ప్రార్థించి, స్వామిని ప్రార్థించి ఆయన చెప్పిన మార్గంలో నడవడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. ఉదాహరణకి మానసికమైన ఇబ్బందులు ఎన్నో రావచ్చు, అలాగే ఇంట్లో ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్స్ రావచ్చు. వీటిలన్నిటికీ నేను ఎలా దీని నుంచి నన్ను నేను రక్షించుకుంటానంటే, మన జీవితంలో మనకి ఇప్పుడు మన కళ్ళ ముందర కనపడేది మాత్రమే ఒక చిన్న లక్ష్యం, ఒకటే, అదొకటే లక్ష్యం కాదు. దీనికన్నా ముందర సాధించవలసినవి ఎన్నో ఉన్నాయి. ఇంకా దీనికన్నా ముందర ఇంకా మరింత పెద్దదైన లక్ష్యం ఒకటి ఉంది. ఎప్పుడైతే నేను నా అన్నిటికన్నా పెద్ద లక్ష్యం అది స్వామి యొక్క ప్రేమను గెలుచుకోవడం, స్వామి యొక్క ఆశీస్సులను గెలుచుకోవడం అనేది ఎప్పుడైతే నా లక్ష్యంగా ఉంటుందో, ఇలాంటి లక్ష్యాలన్నీ చాలా చిన్నగా కనబడతాయి. ఇందులో వచ్చే ఆటుపోట్లని ఎదుర్కొంటూ ఈ విధంగా నా మానసికమైన ఒత్తిడి నుంచి నేను తప్పించుకోగలుగుతున్నాను. అదేవిధంగా మా సమాజం నుండి ఎదురయ్యే, అంటే నా చదువులో కానీ ఇతరత్ర విషయాల్లో నాకు ఎదురయ్యే రకరకాల ప్రెషర్స్ నుంచి ప్రతిదానికి స్వామి చెప్పినవి ఉంటూనే ఉన్నాయి. ఎలా చదవాలి దగ్గర నుంచి, సమాజంలో ఎలా బతకాలి, ఎలా మాట్లాడాలి అనే విషయం మీద కూడా స్వామి ఎన్నోసార్లు చర్చించారు. కాబట్టి వీటన్నింటినీ వీళ్ళని ఎంతవరకు ఆచరణలో పెడుతూ ఇటువంటి ఒత్తిడి నుంచి నేను ఈ ఒత్తిడిని ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాను.
0: మీకు గుర్తుండే ఉంటుంది, మీరు ఇప్పుడు దాకా చెప్పిన దాంట్లో స్వామి ఒకసారి ఒక ఉపన్యాసంలో, ప్రపంచం నన్ను బాధిస్తుంది, నా స్నేహితుడు బాధిస్తున్నాడు, నా చుట్టూ ఉన్న వాళ్ళంతా నన్ను బాధిస్తున్నారు అని అనేకంటే, నీ స్వభావమే నిన్ను బాధిస్తున్నదేమో, తరచి చూచుకో బంగారు అన్నారు. అంటే మన స్వభావాలు కొన్ని ఉంటాయి సకంబైపోయేవి, అందువలన మనం యాతన పడుతున్నామా, నిజంగా మన మీద ఒత్తిడి తాగలిగిన శక్తి ఇంకోడికున్నదా, అది ఎప్పుడన్నా ఆలోచించారా?
1: చాలాసార్లు తరచి చూసుకుంటే ఈ ఒత్తిడి అనేది నిజంగానే బయట నుంచి రాదు. ఇది ఎలా ఉంటూ ఉంటుందంటే, ఈ పని నేను చెయ్యలేనేమో అనుకోవడం, ఇది చెయ్యలేకపోతే ఏమనుకుంటారో, తల్లిదండ్రులు ఏమైపోతారో, ఈ సమాజం నన్ను ఏం చేస్తుందో, ఇది నేను ఒక ఎందుకు పనికిరాని ఒక వ్యర్థమైన పదార్థంలాగా, ఒక లూజర్గా నన్ను చూస్తుందేమో అనే భయం వల్లే ఈ మనసులోనూ ఈ మానసిక ఆందోళన తలెత్తుతూ ఉంటుంది. కాబట్టి నేను ఎప్పుడైతే ఈ ఒక ఫెయిల్యూర్ని, ఏం చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు దీన్ని ఎప్పుడైతే నేను దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతానో, అప్పుడు నేను ఈ మానసికమైన ఒత్తిడి నుంచి బయటపడగలుగుతాను. కాబట్టి ఈ ఒత్తిడి అనేది, ఈ ఒత్తిడి అనే దాని మీద మనం ముందుగా చూసుకుంటే ప్రధానంగా ఈ ఒత్తిడి అనేది ఎక్కడి నుంచో రాదు. మనం ఎప్పుడైతే ఈ మనం చేసే కార్యం యొక్క ఫలితం ఎలా ఉంటుందో అనే దాని మీద ఆలోచిస్తే, అప్పుడు మాత్రమే మనకి ఇటువంటి భయాలు, ఆందోళనలు కలిగి ఆ ఒత్తిడి మనమే పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మనం చేసే కార్యాల యొక్క అవుట్కమ్ గురించి మనం ఆలోచించకుండా, మనం చేస్తూ పోయే పనిలో మన మనసు అన్ని పెట్టి, మన శక్తులన్నీ పెట్టి చేయగలిగితే ఈ ఒత్తిడి నుంచి తప్పించుకోవచ్చు. కాబట్టి ఆ లోపం మనలోనే ఉందని నేను ఏకీభవిస్తాను.
0: బాగుంది, చాలా బాగుంది. దీని మీద సీతారాం మీరు ఏమనుకుంటున్నారు? మన కార్తీక్ చెప్పిన దాన్ని దాని మీద మీరు ఏమైనా చెప్పాలని అనుకుంటున్నారా? మీ అభిప్రాయాలు ఏమిటి?
2: కార్తీక్ సాయి మార్గం అన్నప్పుడు నాకు వెంటనే విశాఖపట్నం నేను ఎలాగెళ్తాను అని ఆలోచిస్తున్నాను. పుట్టపర్తి నుంచి విశాఖపట్నం వెళ్ళాలంటే ట్రైన్ కావాలి. ట్రైన్లో ఎక్కినప్పుడు మనం విశాఖపట్నం చేరడానికి ఒకవేళ ట్రైన్ రైలు కానీ పక్కన ఎక్కడో తప్పి వేరే ఊరికి వెళ్ళిపోతే, హైదరాబాద్కి వెళ్ళిపోతే, అప్పుడు మనకి విశాఖపట్నం రీచ్ అవ్వలేం. సో మనకు కావాల్సింది ఏంటి? మైల్ స్టోన్స్. మన ప్రయాణంలో, మన జీవిత ప్రయాణంలో కూడా మనకి మైల్ స్టోన్స్ కావాలి. ఇప్పుడు విశాఖపట్నంకి వెళ్ళాలంటే మనం ఫస్ట్ ధర్మవరం, అనంతపురం, విజయవాడ జంక్షన్, నిడదవోలు జంక్షన్, అలాగే విశాఖపట్నం చేరుతాం. అదేవిధంగా మన జీవితంలో కూడా, ఇప్పుడు యువత జీవితంలో బేసికల్గా ఆ గోల్ ఎక్కడో ఉంది, ఆ లక్ష్యం అనేది మన దగ్గర లేదు. లక్ష్యం అనేది ఎక్కడో ఉంది అనుకుంటున్నాం, కానీ అది మన లోపలే ఉందని అది మనకి స్వామి చెప్తే కానీ తెలియదు. మనందరం ఎంతో అదృష్టవంతులం, అందరూ అలా ఉండలేరు కదా. కనుక ఈ జీవిత ప్రయాణంలో కూడా మనం కొన్ని మైల్ స్టోన్స్ పెట్టుకోవాలి, అది కూడా స్వామి మనకి చెప్పారు.
4: ఇందాకలా కార్తీక్ అన్న ఒత్తిడి ప్రేయర్ అన్నప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. నా సెకండ్ యూజీలో స్టాటిస్టిక్స్ అనే సబ్జెక్ట్ ఒకటి ఉంది. నాకు మ్యాథ్స్ అన్నా స్టాటిస్టిక్స్ అన్నా విరక్తి భయం రెండున్నాయి. అందులో నీ క్యాలిక్యులేటర్ పట్టుకోవడం అంటే చేతిలో ఉణుకుతాయి. సో ఎగ్జామ్ వచ్చేసేటప్పటికి క్లాస్లో నేర్పించిన ఏదో అక్కడక్కడ గుర్తున్నాయి. ఎగ్జామ్ దగ్గర పడుతున్నప్పుడు భయం ఎక్కువేసింది. సో దానివల్ల సమంగా తినలేకపోతున్నాను. దర్శన్కి వెళ్ళినా స్వామిని కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. ఒకవేళ ఈ సెమిస్టర్లో ఈ పేపర్ ఉండిపోతే ఏమవుతుంది, ఇంట్లో ఏమంటారు, అన్నయ్య ఏమంటాడు అనే భయం ఉంటుంది. సో ఒకరోజు నిజంగా చాలా ఒత్తిడి ఎక్కువైపోయి స్వామిని అడుగుదాం అనుకున్నాను. సో ఒకరోజు లాస్ట్ లైన్లో కూర్చున్నాను, స్వామి వచ్చారు. ఆ నెక్స్ట్ రోజు ఎగ్జామ్ లేచి, స్వామి రేపు స్టాటిస్టిక్స్ ఎగ్జామ్ ఉంది స్వామి అన్నాను. స్వామి చూసి కనుబొమ్మలు పైకెత్తి ఏంటి అన్నట్టు కనుబొమ్మలు పైకెక్కారు. చెప్పాను, స్వామి రేపు స్టాటిస్టిక్స్ ఎగ్జామ్ ఉంది స్వామి, నాకేది రాదు, మీరే రాయాలి స్వామి అన్నాను. స్వామి తలూపి సరే అని చెప్పి వెళ్ళిపోయారు ముందుకి. స్వామి వెళ్ళాక ఒక రకమైన కాన్ఫిడెన్స్ వచ్చింది. సో స్వామిలో ఒక లక్షణం, అదే స్ట్రైట్ ఒకటి నేను గమనించింది ఏంటంటే, స్వామి మనతో మాట్లాడితే స్వామి మనకే ఉన్నారు, ఇంకెవరికి లేనారు, మనకే ఇంపార్టెన్స్ ఎక్కువ ఇచ్చినట్టు మనకు అనిపిస్తుంది. ఏదో అవతారం మొత్తం మన కోసమే తినట్టు మనకి అంత కాన్ఫిడెన్స్ ఇస్తారు. నెక్స్ట్ రోజు యాక్చువల్గా ఎగ్జామ్ లో నేను ఎగ్జామ్ 100 మార్క్స్ కి, కానీ నేను మినిమం పాస్ మార్క్ కూడా అటెండ్ చేశాను లేదో నాకు తెలియదు, కానీ రిజల్ట్స్ వచ్చాక నాకు ఏ గ్రేడ్ వచ్చింది. సో తన ఒత్తిడి ఇది అన్నప్పుడు ప్రేయర్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఒక దాని మీద కాన్ఫిడెన్స్ ఉండాలి. ప్రేయర్ చేసాక ఎస్ దట్ విల్ హ్యాపెన్ అనే కాన్ఫిడెన్స్ ఒకటి ఉండాలి. ఉంటే అప్పుడు ఏ ఒత్తిళ్లు మనకి ఏం చేయలేవు.
0: అది కృష్ణశాస్త్రి ఎక్స్పీరియన్స్. హేమంత్, హౌ డూ యూ ఫీల్? మీరేమనుకుంటున్నారు? ఇదే సిచ్యుయేషన్ వస్తే మీరు దాన్ని ఎలా డీల్ చేస్తారు?
3: సార్, నా గురించి కంటే ఇదే సిచ్యుయేషన్ ఈ రోజుల్లో యువత చాలా మంది ఫేస్ చేస్తున్నారు సార్. రెండు వారాల్లో ముందో మనం విన్నాం, ఐఐటి పాట్నాలో ఒక తెలుగు అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది అని. ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అంటే ఆమెకు 100%కి 75% వచ్చిందని ఆత్మహత్య చేసుకుందట. మాకుండే డిఫరెన్స్, బయట వాళ్ళకి లేని డిఫరెన్స్ ఏంటంటే, మేము ప్రెషర్లో ఉన్నప్పుడు, మేము బాధలో ఉన్నప్పుడు, మేము మొత్తం కోల్పోయాము అనే ఒక మాకు అలా అనిపించినప్పుడు మాకు చూడ్డానికి స్వామి ఉన్నారు. మేము మూవ్ అయిపోయిన తర్వాత, బయటికి వెళ్లిన తర్వాత, ఇంకా ఫ్యూచర్ లో ఏ ప్రాబ్లం వచ్చినా గానీ తిరిగి చూడ్డానికి స్వామి ఉన్నారు, వెనకాల స్వామి ఉన్నారు అనే కాన్ఫిడెన్స్ తో మేము ఏమైనా చేయగలం. అదేవిధంగా ఈ రోజుల్లో యువతకి ఆ కాన్ఫిడెన్స్ లేదు సార్. నా ఉద్దేశంలో ఈ రోజుల్లో యువత ఒక నాకు తెలిసి ఒత్తిడి అనగానే నాకు వచ్చిన ఫస్ట్ ఎగ్జాంపుల్ కరప్షన్. లంచం ఇస్తాం, ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా లంచం ఇస్తాం మనం. మన దేశంలో అయితే ప్రతి దానికి లంచం కావాలి. లంచం గురించి ఇన్ని రోజుల నుంచి ఎవరో మాట్లాడుతున్నా, ఈ రోజు ఒక అన్నా హజారే అనే ఒక ఆయన వచ్చాడు. ఆయన గురించి మనకు ఎవరికి, నాకు తెలిసి చాలా మందికి తెలిసి ఉండదు అన్నా హజారే అని. ఆయన గురించి వస్తే ఈ రోజుల్లో ఓహో, ఒకతను లంచం గురించి పోరాడుతున్నాడు అని అతన్ని ఐడియల్ గా తీసుకుని, అతని సపోర్ట్ నాకుంది, నేను పోరాడితే అతని సపోర్ట్ కూడా నాకుంది అని ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. సో యువతకి ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వాలి సార్. మన వాళ్ళు కానీ, మనలో ఎవరన్నా కానీ, చూడు నాయన నువ్వు చెయ్యి, నువ్వు గాని నీకు గాని రాకపోతే నువ్వు ఫెయిల్ అయితే నేను నన్ను చూసుకోవడానికి అనే ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి. ఆ కాన్ఫిడెన్స్ ని స్వామి ఇవ్వడము, స్వామి ఉన్నారని మనం తెలియజేయడము, లేదా మన పేరెంట్స్ ఇవ్వడము, పెద్దవాళ్ళు ఇవ్వడము, అన్నా హజారే లాంటి లీడర్స్ ఇవ్వడము, ఇలాంటివి జరగాలి అని నా ఉద్దేశం.
0: బాగుంది, వెరీ గుడ్. సీతారాం, దీని గురించి మీరు కాస్త చెప్పండి.
2: కృష్ణశాస్త్రి, ఎగ్జామ్స్ అప్పుడు వచ్చే ఒత్తిడి అన్నప్పుడు నాకు కూడా ఒక చిన్న అనుభవం ఉంది. నా 11th స్టాండర్డ్ లో కెమిస్ట్రీ ఎగ్జామ్ అనేది నాకు కూడా భయం. తనకి స్టాటిస్టిక్స్ అంటే ఎలా భయమో నాకు కెమిస్ట్రీ అంటే చాలా భయం. సో ఫస్ట్ యూనిట్ టెస్ట్ అప్పుడు ఎగ్జామ్ రాశాను, ఫెయిల్ అయ్యాను. స్వామికి వెళ్ళి చెప్పాను, స్వామి లెటర్ పిలిచేవారు అప్పటికి. ఉత్తరం తీసుకున్నప్పుడు, స్వామి కెమిస్ట్రీ ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యాను స్వామి అన్నాను. స్వామి నా వైపు చూసి చాలా సంతోషం బంగారు అన్నారు. ఇది చాలా తరచుగా వింటాం, స్వామి మా తాతగారు చనిపోయారు చాలా సంతోషం, మా అమ్మగారు చనిపోయారు చాలా సంతోషం. అప్పుడు నాకు ఏం అనాలో అర్థం కాలేదు. పాదనమస్కారం తీసుకుని వెనకొచ్చి కూర్చున్నాను. మళ్లీ నెక్స్ట్ యూనిట్ టెస్ట్ కి మళ్లీ కెమిస్ట్రీ ఎగ్జామ్ వచ్చింది, మళ్లీ టెన్షన్ వచ్చింది. ఈసారి ఏం చేశాను, స్వామికి ముందే లెటర్ ఇచ్చేసి స్వామి చేత రాయించేద్దాం ఎగ్జామ్, మనం ఏం చదవకుండా అనుకున్నాను. సో స్వామికి వెళ్ళి లెటర్ ఇచ్చాను. లెటర్ ఇచ్చి, స్వామి రేపు కెమిస్ట్రీ ఎగ్జామ్ ఉంది, ఈసారి మీరే పాస్ చేయించాలి స్వామి అని చెప్పాను. స్వామి చూస్తాను బంగారు అన్నారు. స్వామి చూస్తారు, ఆ కాన్ఫిడెన్స్ తో వచ్చేసాను. కృష్ణశాస్త్రి అన్నట్టు అలాగే ఎగ్జామ్ కూడా రాశాను, నేమ్ సేక్ రాశాను అంతే, ఏం రాశాను నాకు తెలియదు. సో ఆ ఎగ్జామ్ కూడా ఫెయిల్ అయ్యాను. స్వామి చూస్తానన్నారు, ఏమి చూడలేదు, ఏంటిది అనుకున్నాను. సో నెక్స్ట్ టైం ప్రిపేర్ అయ్యాను, నా స్వయం కృషితో బాగా ప్రిపేర్ అయ్యాను. థర్డ్ యూనిట్ టెస్ట్ వచ్చింది, క్లాసుల్లో బాగా పార్టిసిపేట్ చేసి అంతా నా ఎఫర్ట్ మొత్తం పెట్టాను నేను. అప్పుడు స్వామికి లెటర్ ఇవ్వడానికి ఛాన్స్ కూడా రాలేదు నాకు. థర్డ్ యూనిట్ టెస్ట్ కెమిస్ట్రీ ఎగ్జామ్ అయిపోయింది, పర్వాలేదు అలా అలా రాశాను. ఎగ్జామ్ అయిపోయిన రిజల్ట్స్ వచ్చిన రోజు నాకు 12 out of 25 వచ్చింది, దట్ ఈస్ పాస్ మార్క్. ఇంకా బాగా గుర్తున్నాను అది. ఆ రోజు మధ్యాహ్నం ఫస్ట్ లైన్ వచ్చింది నాకు. స్వామి మెల్లిగా నడుచుకుని వచ్చారు, నించున్నారు. నేను లెటర్ పట్టుకున్నాను, స్వామి అప్పుడే ఇంకా లెటర్ రాస్తున్నాను. ఇంకా స్వామి తొందరగా వచ్చేసారు. ఆ రోజు స్వామి వెంటనే పిలిచి, ఎగ్జామ్ పాస్ అయ్యావా అని అడిగారు. అంతే, ఇంకా ఇంకేం చెప్పాలి స్వామికి. సో ఈ అనుభవం నుంచి నాకు తెలిసింది ఏంటంటే, ఈ ఒత్తిళ్లు, ఈ ఒత్తిడి అది రావడం కార్తీక్ చెప్పినట్లు మనం ఎఫర్ట్ లేనప్పుడు, మన నుంచి ప్రయత్నం లేనప్పుడే వస్తుంది. ఎవరో బయట నుంచి మనకు ఒత్తిడి పెట్టారు. ఇప్పుడు ఎగ్జామ్ పేపర్ సెట్ చేస్తే టీచర్ సెట్ చేస్తారు, కానీ దానికి చదవాల్సిన చదివితే మనం రాయగలం. మనలో ఆ శక్తి ఉంది, దాన్ని తట్టుకునే శక్తి ఉంది, దేవుడు ఇచ్చాడు అది మనకి. నా అనుభవంలో చూస్తే ఫస్ట్ 2 సార్లు నేను ప్రిపేర్ అవ్వలేదు, అందుకనే స్వామి ఇవ్వలేదు రిజల్ట్. సో రిజల్ట్ గురించి ఆలోచించకుండా కృష్ణుడు చెప్పినట్టు కర్మణ్యేవాధికారిస్తే మా ఫలేషు కదాచన అని శ్రీకృష్ణుడు చెప్పినట్టు, భగవంతుడు మనకి ఇలాగ స్వామి రూపంలో ఎంతో సునాయాసంగా అర్థమయ్యేటట్లు ఇంత చిన్న కెమిస్ట్రీ ఎగ్జామ్, ఇంత పెద్ద జీవితంలో చిన్న కెమిస్ట్రీ ఎగ్జామ్ నాకు ఇంత లెసన్ టీచ్ చేసిందంటే స్వామికి నేను చాలా కృతజ్ఞ.
0: వండర్ఫుల్. ఈ రౌండ్ లో కార్తీక్ స్టార్ట్ చేసిన ఒక విషయానికి స్వామి చుట్టూ తిరిగాం. ఆ స్వామి చుట్టూ తిరుగుతూ 4 పాయింట్లు పికప్ చేశాం. ఇట్స్ బ్యూటిఫుల్. ఎట్లా అంటే, శరణాగతిని చాలా స్ట్రాంగ్, వెరీ పవర్ఫుల్ వర్డ్ వాడినా కార్తీక్ వాడినా. కృష్ణశాస్త్రి, ప్రేయర్ ఉంటే చాలు, ఫెయిత్ ఉంటే చాలు. సింపుల్ వర్డ్, ప్రేయర్ అండ్ ఫెయిత్ నాకు సాయం చేసింది అని. తర్వాత హేమంత్, నా కాన్ఫిడెన్స్ వల్లనే మనం చాలా జయించవచ్చు ఒత్తిడిని. కాన్ఫిడెన్స్ ఉండాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి, మనం నమ్మిన గురువు యందు కాన్ఫిడెన్స్ ఉండాలి. మీ వరకు వచ్చేప్పటికీ మీ ఫియర్స్ అన్ని ఎలా పోయినాయంటే, భగవంతుడు అనుగ్రహం ఉన్నా మనం సిన్సియర్ గా కష్టపడాలి, మన ప్రాబ్లంని మనమే సాల్వ్ చేసుకోవాలి. అలాగే మీరు చక్కగా భగవద్గీతలో కర్మణ్యేవాధికారిస్తూ చెప్తూ దానికి సప్లిమెంట్ గా ఉద్ధరేర్ ఆత్మనాత్మానం, అంటే నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. నీకు సమస్య వచ్చింది, ఒత్తిడి వచ్చింది, ఏ రకంగా ఏ రంగం నుంచి రానివ్వండి, ఆ ఒత్తిడిని దాటానికి మన ప్రయత్నం మనం చేస్తే స్వామి అనుగ్రహం మన ఎందు అన్ని వేళలా ఉంటుంది. ఇది మనం దీంట్లో ఇంకేదైనా ఎవరైనా చెప్పాలని అనుకుంటున్నారా? కార్తీక్, ఇంకేమైనా చెప్పవలసింది మిగిలింటే చెప్పండి.
1: నా స్నేహితులు చెప్పిందాన్ని బట్టి నేను కూడా కొంచెం మీరనుకున్న విధంగానే ఒక రకమైన కంక్లూజన్ రాగలిగాను. నేను ఏమనుకున్నానంటే సక్సెస్ బిగెట్స్ సక్సెస్ అంటారు. సక్సెస్ మనకు వచ్చినప్పుడు మళ్లీ మళ్లీ మనకున్న కాన్ఫిడెన్స్ వల్ల మళ్లీ సక్సెస్ వస్తుంది. కానీ మొదటిసారి సక్సెస్ ఎలా వస్తుంది? మనం ఖచ్చితంగా మన హార్డ్ వర్క్, మనం కష్టపడినప్పుడే మనకి సక్సెస్ వస్తుంది. స్వామి కూడా అంటారు డిజర్వ్ అండ్ డిజైర్ అని. నీకు డిజర్వెన్స్ ఉంటేనే నువ్వు దాని గురించి ఆశపడు. ఏమీ కష్టపడకుండా పొద్దు నుంచి సాయంత్రం దాకా పడుకుని నాకు స్టేట్ ఫస్ట్ రావాలంటే ఖచ్చితంగా రాదు. కాబట్టి నువ్వు ఆ డిజర్వెన్స్ సంపాదించుకోవాలి. నీకు ముందరగా నువ్వు దాన్ని డిజర్వ్ అయితే అప్పుడు నువ్వు ప్రార్థించి డిజైర్ కూడా ఉండొచ్చు అప్పుడు తర్వాత. కాబట్టి ముందర మనం హార్డ్ వర్క్ చేసినప్పుడు వీల్ డిజర్వ్ ఇట్. మనకు ఎప్పుడైతే అది వస్తుందో అప్పుడు వీ కెన్ డిజైర్ ఫర్ ద రిజల్ట్. అలాగే నా సక్సెస్ ఫార్ములా నేను పాటించాలి అని అనుకుంటున్నది ఏంటంటే, మనకు లక్ష్యాలు ఉంటాయి. ఆ లక్ష్యాలని 100% మన మనసు అన్నీ పెట్టి మనం దానికోసం పనిచేయాలి. అది ఫస్ట్ మనం చేయవలసింది, మొట్టమొదటిగా చేయవలసింది కమిట్మెంట్ టువర్డ్స్ అవర్ గోల్స్. మనకున్న అన్ని శక్తులు సర్వశక్తులు దారిపోసి ఆ గోల్ గురించి పనిచేయాలి మన లక్ష్యాల వైపు. ఫెయిల్యూర్ వస్తూ ఉంటుంది. మనం ముందరగా అర్థం చేసుకోవాలి ఏంటంటే ఫెయిల్యూర్ ఇస్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. అదొక భాగం. ఎప్పుడు ఎల్లప్పుడూ అందరికీ విజయాలు రావు. కాబట్టి ఎప్పుడైతే మనం చేయవలసింది మనం చేసి కమిట్మెంట్ టువర్డ్స్ అవర్ గోల్ ఉన్నప్పుడు, తర్వాత ఒకవేళ మనం అందులో ఓడిపోయినా, ఈ ఫెయిల్యూర్ ఈ మనం ఈ ఓటమి మన తర్వాత ప్రయత్నానికి ఒక అడ్డుగా నిలవకూడదు. ఇలా ఎప్పుడైతే ఉంటుందో మళ్ళీ ఇంకో కొత్త గోల్, ఇంకో కొత్త లక్ష్యం, ఈ ఫెయిల్యూర్స్ నుంచి మనం నేర్చుకుని దీని ఒక పాఠంగా తీసుకుని మళ్లీ కమిట్మెంట్ తోటి కొత్తగా మన ఫ్రెష్ గా ఉన్న గోల్స్ వైపు మనం పనిచేస్తూ ఉండాలి అని నా ఉద్దేశం.
2: కార్తిక్, నువ్వు సక్సెస్ బిగెట్ సక్సెస్ అంటున్నావు కదా, ఆ సక్సెస్ అనేదే మన గోల్ అవుతుందా లైఫ్ లో? ఎందుకంటే నా జీవితంలో చూస్తే నేను ఎక్కడ ప్రతి చోట సక్సెస్ ఎక్కడా చూడలేదు. సో మేబీ లక్ష్యం లేకపోవడం వల్ల ఈ ఒత్తిడి వస్తుందంటావా?
1: ఈ లక్ష్యం ఒత్తిడి అనేవి ఒకదాని మీద ఆధారపడి ఉన్నాయి. ఒత్తిడి వల్ల లక్ష్యం లేకపోవచ్చు, లక్ష్యం లేకపోవడంలో ఒత్తిడి రావచ్చు. ఇప్పుడు ఎలాగంటే, ఉదాహరణకి నేను అన్నట్టుగా ఇందాక ఒకవేళ మనం ఇంతకు ముందర అనుకున్న లక్ష్యాల్లో మనం విజయం సాధించకపోవడం వల్ల మళ్లీ తర్వాతసారి మళ్ళీ ఇంకో లక్ష్యం మనకి పెట్టుకోవడానికి భయపడచ్చు. అలా కాకుండా ఇప్పుడు మనం అనుకుంటున్న లక్ష్యంలో ఫెయిల్ అయిపోతే దానివల్ల ఒత్తిడి రావచ్చు. కాబట్టి లక్ష్యం ఒత్తిడి అనేవి రెండు ఒకదాంతో ఒకటి చేపట్టుకుని వెళ్తూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మనం లక్ష్యాన్ని ఎలా సాధించాలి, ఈ లక్ష్యం వల్ల ఎలా ఒత్తిడిని తప్పించుకోవాలి అనే దాని గురించి డిస్కస్ చేసుకుందామా? హేమంత్ నువ్వేనా చెప్తావా చెప్పు.
2: నువ్వు లక్ష్యం సాధించడానికి మార్గం ఏంటి అని అడుగుతున్నావు కదా. నా ప్రకారం అయితే నేను ఎంఎస్సీ కెమిస్ట్రీ చేశాను, తర్వాత ఎంబీఏ చేస్తున్నాను. సో నా లక్ష్యం జీవితంలో ఏంటంటే ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీలో, మంచి ఫార్మాస్యూటికల్ కంపెనీలో జాయిన్ అయ్యి దానికి మంచి సీఈఓ అయ్యి స్వామి చెప్పిన ప్రిన్సిపల్స్ పాటిస్తూ ఆ కంపెనీని మనం నడిపితే ఏదో ఒక రోజు తప్పకుండా ఆ మెసేజ్ అందరికీ వెళ్తుంది. ఆ విధంగా మనం సేవ చేస్తున్నాం, బిజినెస్ ద్వారా కూడా సేవ చేయొచ్చు. సో నా బ్యాక్గ్రౌండ్ ప్రకారం నేను నా లక్ష్యాన్ని పెట్టుకున్నాను. అంటే మన పాస్ట్ ఎక్స్పీరియన్స్, మన గత అనుభవాల ప్రకారం, మనకున్న నాలెడ్జ్ ప్రకారం మన లక్ష్యాన్ని మనం ఏర్పరచుకోవాలి. అది నా అభిప్రాయం. హేమంత్ నువ్వేమంటావు దీనికి?
3: మనమందరం ఇక్కడ స్వామి చెప్పిన మార్గం విన్నాము, స్వామి మాటలు విన్నాము, స్వామి చేత చాలా గైడ్ అయ్యాము, కాబట్టి ఈ విధంగా ఉన్నాం. అదే ఒక బయట ఏమీ తెలియని ఒక యావరేజ్ స్టూడెంట్ ని తీసుకుంటే అతని లక్ష్యం ఏముంటుంది? అతని లక్ష్యం ఇంజనీరింగ్ కోర్సో మెడిసిన్ కోర్సో చేసి ఏ కంపెనీలో 1 లక్ష రూపాయల జీతం, నెలకు 1 లక్ష రూపాయలు, నెలకు 2 లక్షల రూపాయలు జీతం తెచ్చుకొని పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలంటుంది. ఇంతవరకే ఉంటుంది. కానీ ఇంతవరకే జీవితం కాదు, దీని తర్వాత కూడా చాలా జీవితం ఉంది. ఇది చేస్తూ కూడా మనం చాలా చేయొచ్చు అని తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను రోజు కాలేజ్కి వెళ్తున్నాను, కాలేజ్లో 7 గంటలుంటాను, 8 గంటలుంటాను, ఆ తర్వాత వస్తాను, ఇంకేదో కోచింగ్ క్లాస్కి వెళ్తాను. ఇది మాత్రమే కాదు, కాలేజ్కి వెళ్తున్నాను, ఈ కాలేజ్ నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఈ కాలేజ్ వల్ల నేను ఈరోజు ఇంత గొప్పగా ఎదిగాను అని తెలుసుకోవడమే నాకు ఆ పొజిషన్లో ఉండే సక్సెస్ అనుకుంటాను. ఒక నేను ఒక స్టూడెంట్గా ఉన్నప్పుడు నా గోల్ ఏముంటుంది అంటే, నేను బాగా చదవాలి, బాగా చదివి నా కాలేజ్కి నా పేరెంట్స్కి మంచి పేరు తేవాలి. దీని తర్వాత నేను ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నానంటే నాకు కంపెనీ నెలకి 30,000 అంటే రోజుకు 1,000 రూపాయలు జీతం ఇస్తుంది అంటే ఆ 1,000 రూపాయలకు తగినంత నేను పనిచేయాలి. ఈ విధంగా నా లైఫ్లో ఉండే ప్రతి మూమెంట్లో నేను ఒక గోల్ని క్రియేట్ చేసుకోవాలి. ఆ గోల్ ఎలా ఉండాలంటే పక్కన వాళ్ళకి హామ్ చేయకుండా నాకు సపోర్ట్ చేసే విధంగా, నన్ను నేను సపోర్ట్ చేసుకోగలగాలి కానీ పక్కన వాళ్ళని నేను హామ్ చేయకూడదు. ఈ విధమైన గోల్ని క్రియేట్ చేసుకుని వెళ్తే చాలా హెల్దీ ఎన్వైరాన్మెంట్ క్రియేట్ అవుతుందని నా ఉద్దేశం.
1: అంటే హేమంత్, నీ ఉద్దేశంలో మనం చాలా చిన్న చిన్న గోల్స్ అనుకుని ఒక చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకుని అలాగే మనం ఆనందంగా ఉంటూ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉండడమే జీవితం, దాంట్లో ఉండవలసిన లక్ష్యాలని నీ ఉద్దేశమా?
3: ఖచ్చితంగా అదే చెప్తున్నాను కార్తీక్, కానీ చిన్న చిన్న గోల్స్ అనట్లేదు. నేను అదేంటంటే జీవితంలో మనిషి, ప్రతి మనిషి పుట్టేది, ప్రతి మనిషి అనుకునేది నేను ఒక మంచి మనిషిగా మారాలి, నేను రేపు పెద్ద అయిన తర్వాత నేను వెనక్కి తిరిగి చూస్తుంటే నా జీవితం అంతా ఆనందంగా ఉండాలి, నా జీవితంలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా బతకాలి అనుకుంటారు. నేను అనేది ఈ గోల్ని అచీవ్ చేయడానికి, ఇది యాక్చువల్గా ఒక పూర్తి గోల్ కాదు, ఈ పూర్తి గోల్లో చాలా చాలా ఇంటిగ్రేటెడ్ పార్ట్స్ ఉన్నాయి, రకరకాల ఒక ప్రతి గోల్ ఒక డిఫరెంట్ డిఫరెంట్ స్టెప్ వైజ్ గా వెళ్తాం అనమాట. ఈ రోజు ఒక స్టూడెంట్ గా ఉన్నాను, స్టూడెంట్ సైడ్ లో నేను ఫెయిల్ అయ్యాను, సరే ఫెయిల్ అయ్యాను అని జీవితాన్ని ఎండ్ చేసుకుంటే ఇంకా దాంట్లో అర్థమే ఉంటుంది.
2: హేమంత్, నువ్వు చెప్పిన దాని ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే ప్రతి ఒక్కరి జీవితంలో లక్ష్యం అనేది ఉంటుంది. ఈ లక్ష్యం రెండు రకాలు, ఒకటి ఇండివిజువల్ లెవెల్, ఒకటి సొసైటల్ లెవెల్. సొసైటల్ లెవెల్లో ఇప్పుడు నా ఉదాహరణ తీసుకుంటే ఫార్మాస్యూటికల్ కంపెనీ సీఈఓ అయ్యి మంచి సేవ చేయడం అనేది సొసైటల్ గోల్, సేవ చేయాలి అనేది సొసైటల్ గోల్, సొసైటీకి మనం. సో ఇండివిజువల్ గోల్ ఏంటి ఇక్కడ, నేను ఒక మంచి మానవుడిగా తయారవ్వాలి. ఆ మంచి మానవుడిగా తయారవడానికి ఏం కావాలి, మన జీవితంలో కొన్ని ప్రిన్సిపల్స్ ఉండాలి. సో ఇండివిజువల్ గోల్, సొసైటల్ గోల్ రెండూ కలిసినప్పుడు ఒక నిజమైన లక్ష్యం ఏర్పడుతుంది. దీని నుంచి నాకు అర్థమైంది ఇది హేమంత్.
4: ఇందాకలా హేమంత్ చెప్పినప్పుడు చిన్న చిన్న గోల్స్ అన్నారు, ప్రతి ఒక్కరికి చిన్న చిన్న గోల్స్ అనే ఉంటాయి, కానీ ఆ గోల్స్ మనం అచీవ్ అయ్యాక వాటి నుంచి మనకి సాటిస్ఫాక్షన్ వస్తుందా లేదని అనేది మనం ఒకసారి గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఆ సాటిస్ఫాక్షన్ వస్తుంది అంటే వి కెన్ గో అహెడ్ విత్ ఆ టైప్ ఆఫ్ గోల్స్ లో మనం వెళ్ళొచ్చు. ఎగ్జాంపుల్, నా చిన్నప్పటి నుంచి నా 6th క్లాస్ వరకు
2: నేను ఒక మంచి మానవుడిగా తయారవ్వాలి. ఆ మంచి మానవుడిగా తయారవడానికి ఏం కావాలి, మన జీవితంలో కొన్ని ప్రిన్సిపల్స్ ఉండాలి. సో

0: సాటిస్ఫాక్షన్ వస్తుంది అంటే వీ కెన్ గో అహెడ్ విత్ ఆ టైప్ ఆఫ్ గోల్స్ లో మనం వెళ్ళచ్చు. ఎగ్జాంపుల్, నా చిన్నప్పటి నుంచి నా 6th క్లాస్ వరకు నేను ఒక డాక్టర్ అవ్వాలని అనుకునేవాడిని. 10th క్లాస్ కి వచ్చేసరికి అమ్మో నాకు బయాలజీ అంటే నాకు రాదు, ఇంకేదో అవ్వాలనుకుంటాను. కానీ నా 10th క్లాస్ కి వచ్చేసరికి స్వామి స్టూడెంట్ అవ్వాలి అని ఒక గోల్ వస్తుంది. సో స్వామి స్టూడెంట్ అయ్యాక ద సాటిస్ఫాక్షన్ వస్తుంది మనకి. సో మనం ఏదైనా గోల్ మనం పెట్టుకుంటున్నాము అంటే ఆ గోల్ నుంచి మనకి సాటిస్ఫాక్షన్ వస్తుందా లేదా అనేది ఆలోచించాలని నా ఉద్దేశం.
1: గోల్ సెట్ చేసుకుని ఆ సాటిస్ఫాక్షన్ వస్తుందా లేదా, అచీవ్ చేయగలమా లేదా అంటే, గోల్ సెట్ చేసుకునే ముందే దాన్ని కాస్త మనం ఇవాల్యుయేట్ చేయాలేమో. ఒక పెద్ద గోల్ పెట్టుకుని మన దగ్గర శక్తి లేనప్పుడు ఆ గోల్ అచీవ్ చేయలేమని మనకు తెలిసి గోల్ సెట్ చేయకూడదుగా. కాబట్టి పక్షికి రెక్కలుంటాయి, ఆకాశంలో ఎగురుతుంది. బాతుకు కూడా రెక్కలుంటాయి, అది ఆకాశంలోకి ఎగరలేదు, అది గెంతగలదు, అంతే కదా. కాబట్టి లక్ష్య సాధనలో ఆ గోల్ సెట్ చేసుకునేటప్పుడు మనంతట మనం మనని సెల్ఫ్ ఇవాల్యుయేషన్ చేసుకోవాలి.

ఇంతవరకు వీరు మనస్సు యొక్క మర్మం జీవిత లక్ష్య సాధన అంశంపై శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయం ప్రశాంతనిలయం క్యాంపస్ విద్యార్థులు జరిపిన చర్చాగోష్ఠి మొదటి భాగం విన్నారు.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ప్రతి సంవత్సరం రేడియో సాయి తెలుగు బృందం తమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జూలై నెలలో ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమాలను అందించటం ఆనవాయితీ, అందరికీ తెలిసినదే. ఈ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు 2012 సంవత్సరం నుండి ప్రారంభమయ్యాయి. ఈ వారం నుండి ప్రారంభించి ప్రతి బుధవారం ఈ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల పునః ప్రసారాన్ని మీకు అందిస్తున్నాం. ఈనాడు మీరు 2012 సంవత్సరం రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ప్రథమ వార్షికోత్సవ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లోని మొదటి భాగం యొక్క పునఃప్రసారం వింటారు.
1: విజ్ఞానముందంగా విశ్వవిద్యాలయం విచట వెలసే శాంతి సౌఖ్యములను సర్వదేశములందు వెల్లజిల్లడి విగుడిచట వెలసే నియతి తప్పని

సత్య సాయి భువిని సంపూర్ణ ప్రేమ మూర్తి ఎగుచు పుట్టే మోదములే. సత్య సాయి భువిని సంపూర్ణ ప్రేమ మూర్తి ఎగుచు పుట్టే మోదములే.

ఉడమికి సరి మధ్య పుట్టపత్తి అనగా ఆత్మడిందే అవతరించే విశ్వమానవ కోటి విజ్ఞానముందంగా విశ్వమానవ కోటి విజ్ఞానముందంగా విశ్వ విద్యాలయం విచట వెలసే శాంతి సౌఖ్యములను శాంతి సౌఖ్యములను సర్వదేశములందు వెల్లజిల్లడి విధులిచట వెలసే

సత్య సాయి భువిని సంపూర్ణ ప్రేమ మూర్తి ఎగుచు పుట్టే మోదములను సత్య సాయి భువిని సంపూర్ణ ప్రేమ మూర్తి ఎగుచు పుట్టే

సత్య ధర్మ శాంతి ప్రేమ సందేశాన్ని ప్రపంచానికి అందించిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా స్వహస్తాలతో ప్రారంభించిన రేడియో సాయి తెలుగు ప్రసారాల ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా మా ప్రియమైన శ్రోతలందరికీ స్వాగతం, సుస్వాగతం. నేటి ఈ ప్రత్యేక ప్రసారాలను గణపతి ప్రార్థనతో ఆరంభిద్దాం.

2001వ సంవత్సరంలో స్వామి తమ 76వ జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా దివ్య ప్రేమ సందేశ వ్యాప్తికై విశ్వ మానవాళికి ఎంతో దయతో ప్రసాదించిన అపూర్వ కానుక రేడియో సాయి. ఆనాడు శాంతి సుధలను వెదజల్లుతూ ప్రశాంత వదనంతో వెండి సింహాసనంపై ఆసీనుడైన విశ్వవిభుడు భగవాన్ తమ కోమల స్పర్శతో మీటనొక్కగా రేడియో సాయి తెలుగు ప్రసారాలు నేల 4 చెరగులకు సాయి సందేశాన్ని మోసుకుపోయాయి. ఆనందభరితులైన భక్తులందరూ ఆ ప్రేమమూర్తిని తమ హృదయ సింహాసనంపై ఆసీనులు కమ్మని ప్రార్థిస్తూ

0: ఆ విధంగా ఆనాడు ప్రారంభమైన రేడియో సాయి సాయిమాత చల్లని నీడలో మెల్లమెల్లగా ఎదుగుతూ 2011 నాటికి 10 వసంతాలను పూర్తి చేసుకుంది. స్వామి స్వయంగా తన నివాస మందిరంలో రేడియో సాయి ప్రసారాలను ఆలకిస్తూ కార్యక్రమాల్లో దొర్లే లోటుపాట్లను ప్రేమతో సవరిస్తూ అందులో పనిచేసే విద్యార్థులందరికీ తమ దివ్య సందేశ వ్యాప్తికై కావలసిన శక్తిని యుక్తిని ప్రసాదించారు.
1: సరిగ్గా 1 సంవత్సరం క్రిందట ఇదే రోజున గురుపూర్ణిమ పర్వదినాన శోభాయమానంగా అలంకృతమైన సాయి కుల్వన్ సభామంటపంలో జగద్గురువైన సాయి భగవానుని స్తుతిస్తూ ఆరాధిస్తూ సకల మానవాళి ఆ దివ్యావతారునికి ప్రణామాలు సమర్పించింది. ఆ పరమ పవిత్రమైన రోజున స్వామి దివ్య ఆశీస్సులతో రేడియో సాయి చరిత్రలో మరో సువర్ణాధ్యాయం మొదలైంది. 2011 ఫిబ్రవరిలో రేడియో సాయి తెలుగు ప్రసారాలకు అనుమతిని ప్రసాదించి స్వామి తమ దివ్య ఆశీస్సులను అందించారు. దరిమిళ జూలై 15 నుండి తెలుగు ప్రసారాలు ప్రారంభమైనాయి.
0: ఈరోజు రేడియో సాయి తొలి వార్షికోత్సవాన్ని జరుపుకుంటోందంటే అది కేవలం ప్రేమమూర్తి స్వామి దయ వల్లనే తప్ప వేరొకటి కాదు. రేడియో సాయి తెలుగు కార్యక్రమాలు సమర్థవంతంగా నిరాఘాటంగా ప్రసారమవడానికి ఇతోధికంగా తమ సహాయ సహకారాలను అందించిన ప్రొఫెసర్ జి వెంకట్రామన్ గారికి, ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎస్జి చలం గారికి మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.
1: ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అని వాగ్గేయకారుడు త్యాగరాజు కీర్తించినట్లు, తెలుగు ప్రసారాలు జయప్రదంగా కొనసాగడానికి పాటుపడిన శ్రీ సత్యసాయి సేవా సంస్థలకు చెందిన సాయి కుటుంబ సభ్యులందరిపై స్వామి దివ్యానుగ్రహం పుష్కలంగా ఉండాలని ప్రార్థిస్తున్నాము.
0: రేడియో సాయి ప్రసారాల ప్రథమ వార్షికోత్సవాన్ని ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ప్రశాంతి నిలయానికి విచ్చేసిన రేడియో సాయి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. ఈ శుభ సందర్భంగా 15 గంటల పాటు అంటే ఇప్పటి నుండి రాత్రి 9:45 వరకు ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు మీకందిస్తున్నాం. అందుకు తగిన శక్తిని ప్రసాదించిన స్వామి దివ్య పాదారవిందాల చెంత శతకోటి నమస్సుమాంజలు సమర్పించుకుంటున్నాం. ఈనాటి మన రేడియో సాయి తెలుగు ప్రసారాలను స్వామి ప్రేమ సందేశంతో మొదలు పెడదాం.
2: ప్రేమ స్వరూపులారా, ప్రాచీన గురుకులమునందు విద్యార్థి సమస్త విద్యలను నేర్చి తాను విద్యా స్నాతకుడై గురుకులమును వదలి విశాలమైన ప్రపంచమునందు ప్రవేశించబోదు సమయమున గురువులు వారిని చెంత చేర్చి అనేక సదుపదేశములను ఆశీర్వాదములను అంది పంపించటం ప్రాచీన సాంప్రదాయం. దాని ఛాయని ఈనాడు ఆధునిక విద్యావంతులు కాన్వికేషన్ అడ్రస్ అనేటువంటి పేరుతో విద్యార్థులు తమ తమ తరగతులు యందు ఉత్తీర్ణులైనటువంటి వారికి ఒక పట్టమునిచ్చి పంపుతున్నారు. ఆనాటి సదుపదేశములు మహోన్నతములైనటువంటి ఆచరణ యోగ్యమైనటువంటివి, అనుష్ఠాన ప్రియమైనటువంటివి, మానవత్వాన్ని ఉద్దేశపరిచినటువంటివి, అట్టి పవిత్రమైనటువంటి సదుపదేశములు కాలగర్భితములో కలిసిపోయి కేవలము కలలో సంపన్నముగా కనిపించుతున్నది. తైత్తరీయ ఉపనిషత్తు నుండి శిక్షా కల్పము అమృతవాక్కులైనటువంటి వాటిని అందించుతుండగా కర్ణానందముగా అనుభవించేటి వారు ఆనాటి విద్యార్థులు. స్వార్థంతో పరార్థమును విస్తరించి ఒక నిరాడంబరమైన జీవితమును గడిపేటి ఈనాటి విద్యార్థులకు ఈ సదుపదేశములు ఒక విచిత్రముగా కనిపిస్తున్నది. ఈనాడు నిర్విరామ కృషిచే నిరంతర తాపత్రయములతో అంతులేని ఆశలతో అర్థము కాని ఆవేదనతో తుడచూపుతున్నటువంటి ఈనాటి విద్యార్థులకు దిక్కును చూపే చక్కని దీపికలు ఆనాటి సుబోధలు. ఈనాటి ఆధునిక విద్య ఆవగింజంత చదివినప్పుడు గుమ్మడకాయంత అహంకారం బయలుదేరుతున్నది. పిట్టి అహంకార రూపులైనటువంటి ఈనాటి విద్యార్థులను ఆశ అన్నటువంటిది మితిమీరిపోయేదనేటువంటిది స్పష్టమవుతున్నది. కొనేది వంకాయ, కొసునడిగేది గుమ్మడకాయ. తన యొక్క విద్యాశక్తులు అత్యల్పమైనటువంటి ఉంటున్నాయి. ఆశించేది ఘనమైనటువంటి యొక్క ఫలితం నాశిస్తున్నారు. విద్య కేవలం ధనాశ్రయ నిమిత్తమని కానీ లేక అధికార నిమిత్తమని కానీ మనం భావించరాదు. విద్యకు ఉద్యోగమునకు ఉండిన సంబంధాన్ని మనం పెంచివేయాలి. నైతిక ఆధ్యాత్మిక భావములతో విద్యను అంటగట్టాలి. మనసును నిర్మలము గావించుకొని నిస్వార్థమైన సేవలు తన కాళ్లపైన తాను నిలిచి జనసేవలు చేయకేటువంటి ప్రజ్ఞను ఈనాడు విద్యార్థులు అభివృద్ధి పరచుకోవాలి. నెపోలియన్ పదే పదే హెచ్చరించేటువంటి వాడు బీ క్లియర్ లెట్ మీ ఫాలో అన్నాడు. మన యొక్క హృదయం నిర్మలముగా ఉన్నప్పుడు వ్యక్తి కాలినప్పుడను మనము సులభముగా సాధించగలము. ప్రాచీన కాలం నందు విద్యార్థులు తమ యొక్క జీవితము కేవలం ఒక స్వల్పమైన జీవితంగా అనుభవించేటువంటి వారు తమ యొక్క సహజ జీవితంలో చాలా సింపుల్ అంటారు, అనగా చాలా తేలిక అయినటువంటి జీవితాన్ని అధిక వ్యయం కానటువంటి జీవితాన్ని అనుభవించేటువంటి వారు. కానీ ఈనాటి విద్యార్థులు తమ యొక్క ఆలోచనలు అల్పమైనటువంటి అయినప్పుడు తమ యొక్క జీవితం గడిపేటువంటిది మహా ఖర్చులతో కూడినటువంటిదిగా వ్యయముతో కూడినటువంటిదిగా కనిపించుతున్నది. సింపుల్ లైఫ్ అండ్ హైయర్ స్టడీ ఆనాటి యొక్క విద్యార్థుల యొక్క ప్రవర్తన. ఈనాటి విద్యార్థులు హైలీ లీవింగ్ అండ్ లో థింకింగ్. ప్రాచీన కాలములకు ఆధునిక కాలములకు ఎంతటి వ్యత్యాసమైనదో మీరు యోచించవచ్చు. మానవుడు ఈనాడు ప్రోగు చేసుకున్న సమస్త సంపదలు కూడా కాల మార్పు చేత శిథిలం కావచ్చు, మార్పు చెందవచ్చు. కానీ విద్యాధనం అనేటువంటిది మార్పు చెందేటువంటిది కాదు, క్షీణించేటువంటిది కాదు. అగ్ని కాలదు, రాజుల గలవి కాదు, నీళ్ల నానదు, చోరుల వశము కాదు. ఇట్టి విద్య మనం కేవలం సోదరులతో పంచుకునేటువంటిది కూడా కాదు. మన తల్లిదండ్రులు లేక తాత ముత్తాతలు సంపాదించుకున్నటువంటి యొక్క ధనములు కానీ వస్తువాహారాలు కానీ అన్నదమ్ములు పంచుకోవచ్చును. విద్య అనేటువంటిది ఎవరితో కూడా పంచుకునేందుకు సాధ్యం కాదు. చల్లు కొలది చెలిమిలో అధికంగా ఊరినట్టుగా ఇది బోధించుకొలది ఈ విద్య మరింత అభివృద్ధి నొందుతుండాలి. దురదృష్టవశాత్తు మానవుడు ఈనాడు అధిక సంపత్తులతో ఐశ్వర్యములతో అధికారంతో తులుతూపుతున్నటువంటి సమయమున అందరూ మిత్రుల వలె వెంటాడుతుంటారు, అనేక విధములుగా స్తుతి చేసుకుంటారు, ఇంటి యందు తిష్ట వేసుకుని నెలల తరబడి కూడా తింటూ ఉంటారు. దురదృష్టవశాత్తు కాల మార్పు చేత దరిద్ర దేవత తాండవ మాడిన ఈ మిత్రులుగా భావించినటువంటి వారు కంటికి కనిపించరు. ఎప్పుడు సంపద కలిగినా అప్పుడు బంధువులు వస్తారు. అది ఎట్లన్నా తెప్పలుగా చెరువు నిండిన కప్పలు పదివేలు చేరు. పిట్టి మిత్రత్వము సరైనటువంటి మైత్రిత్వం కాదు. కానీ ఈనాటి విద్యార్థులలో కేవలము ఈ విధమైనటువంటి మైత్రిని పెంచుకుంటూ ప్రయత్నిస్తున్నారు. తల్లిదండ్రులు మంచి స్థితి అందు అధికార స్థానంలో ఉంది విద్యార్థి యొక్క జోబిలో చక్కని 100 రూపాయల నోటు కనిపిస్తూ ఉంటే అందరూ కూడా స్నేహితులు అవుతారు, హలో హలో హలో అని వెంటాడుతుంటారు. తండ్రి అధికారం విరమించినా ఆస్తిపాస్తులు సన్నగిల్లినా జోబిలో ఏమాత్రము నోటు కనిపించకపోయినా గుడ్ బై చెప్పి వెళ్ళిపోతుంటారు. ఇది కలియుగం యొక్క వికార లక్షణం అని చెప్పవచ్చునా? లేక ఆధునిక విద్య యొక్క అవలక్షణము చెప్పవచ్చున. నిజముగా విద్యార్థులకు అహంకారము పరమ శత్రు. అహంకార పడకు నలుడా, వెనుక ముందు తిరిగి చూడు, మమకారము వరకు నీకు బ్రతికిన వాడొకడు లేడు. విజనాథని కలుగుదువా, వెంటనెవరు కొనిపోరు. పాప పుణ్యములతో కూడి మరణించు ఓకిలాది. కనుక మానవత్వం యొక్క విశిష్టతను గుర్తించుకున్నటకు విద్యార్థులు ప్రయత్నించడం లేదు. కేవలం ఈనాటి విద్యార్థులను నాస్తిక భావం ముందుకు మించి వెళ్ళిపోతున్నది. సాంకేతిక విజ్ఞాన శాస్త్రం విరివిగా పెరిగిపోవటం చేత కేవలం పూర్తి సాంకేతిక శాస్త్రము కాని, ఆధునిక శాస్త్రము కాని, ఆధ్యాత్మిక శాస్త్రము కాని అర్థం చేసుకోలేనటువంటి ఈ మిడిమిడి చదువుల యొక్క విద్యార్థులు కేవలము మానవత్వాన్ని విస్మరిస్తూ వస్తున్నారు. బిలీవింగ్ అంటారు సైంటిస్ట్. కానీ ఈ పదము యొక్క అంతరార్థం ఏమిటి? నిజముగా యోచిస్తే ఈ పదములకు ఏమాత్రమూ అర్థం లేదు, విలువ లేదు. చూచిన దానినే విశ్వసించాలి అన్నారు. చూచేది ఏమిటి? మన కన్నులు చూస్తున్నాయి. కన్నులను నమ్మవలసిన కన్నులు కేవలం వ్యాధిగ్రస్తమైనప్పుడు తమ యొక్క దృశ్యమంతా వికారాన్ని పొందుతుంది. అది సత్యమని నమ్మడానికి వీలవుతుందా? పోలి మనసు, ఆత్మ, ఆనందము, దుఃఖము అనేటువంటి పదమును ఉపయోగపెడుతున్నాము. ఇవన్నీ మనకు కంటికి కనిపించుతున్నవా లేక అనుభవించుతున్నాము? కంటికి కనిపించినటువంటి ఈ ఆనందమును ఏ రీతిగా నీవు నమ్ముతున్నావు? కంటికి కనిపించినటువంటి మనసును ఏ రీతిగా నీవు విశ్వసిస్తున్నావు? ఇక్కడ చూడటమా లేక అనుభవించటమా, ఏది సత్యం? ఇక్కడ అనుభవమే కాని చూడటం కాదు. మరొక విషయం, పెద్ద పెద్ద సైంటిస్టులంతా కూడాను ఈనాడు మిల్కీవే అంటారు, అనగా పాలు కొంటలు. పాలు కొంతలలో అనేక లక్షల నక్షత్రములు ఉంటున్నాయి అని వివరిస్తూ వస్తున్నారు. ఈ లక్షల నక్షత్రములను చూచిన వారెవరు? నమ్మిన వారెంతమంది? చూచిన వారు ఏ ఒకరిద్దరూ ఉంటున్నారు. ఈ విజ్ఞాన శాస్త్రమును అనుసరించేటువంటి వారందరూ దానిని విశ్వసిస్తున్నారు. అయితే ఈ పాలు కొంతలలో ఉండినటువంటి యొక్క నక్షత్రములను సామాన్యమైన ప్రజలందరూ చూడగలుగుతున్నారా? ఈ చూడలేనటువంటి స్థితి ఎందు దీనిని నమ్మటం ఏంటి? అదే విధముగానే దైవత్వాన్ని అనేక మంత్రద్రష్టలు, తపస్సులు ఆచరించి వారి యొక్క పరిశోధనలను భగవంతుని చూడగలిగారు. వారు చూడగలిగినటువంటి యొక్క దివ్య శక్తిని ప్రపంచములకు చాటుతూ వచ్చారు. దీనిని నమ్మవచ్చునా లేక నమ్మకూడదా? దీనినంతా నమ్మకూడదని వైజ్ఞానవేత్త వాదించినా ఆ సైంటిస్ట్ చెప్పిన సైంటిస్ట్ చెప్పినటువంటి విషయాన్ని మాత్రం ఎందుకు నమ్మాలి? నిజంగా సైంటిస్ట్ చెప్పినటువంటి విషయం అంతా కూడాను సామాన్యమైనటువంటి ప్రజలంతా చూడగలుగుతున్నారా? కనుక ఇది అర్థము లేనటువంటి వాదనలో కేవలం వ్యక్తిగతమైనటువంటి యొక్క అహంకారంతో ఈ విధమైనటువంటి యొక్క మార్గం నన్ను ప్రవేశిస్తున్నారు అధిక జను. విశ్వాసం అనేటువంటిది ఒక్కటే కాని మూఢ విశ్వాసమని, తెలిసిన విశ్వాసమని రెండు విశ్వాసములు లేవు. విశ్వాసమే లేకుండా మనకు శ్వాసమే ఉండదు. కనుక మన నిత్య జీవితం అనేటువంటిది విశ్వాసంతో కూడినటువంటి శ్వాసమే. కనుక మనం విశ్వాసము అనేటువంటి దానిని అభివృద్ధి పరచుకున్నప్పుడే అనుభవము అనేటువంటిది మనకు చిక్కుతుంది. కనుక ప్రతి విద్యార్థి, విద్యార్థినీయులు మొట్టమొదట ఆత్మవిశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోవాలి. తనను తాను నమ్మనటువంటి వ్యక్తి ఎవరైనా నమ్మగలరు? జగత్తంతా కూడాను అనుమయమైనటువంటిదని వైజ్ఞానికులు వాదిస్తున్నారు. దీనిని ఆధ్యాత్మికం కూడాను అణోరణీయాన్ మహతోమహీయాన్ అన్నారు. అణువు యొక్క స్వరూపం నందు తాను పరమాణువుగా ఉంటున్నాడు. సముద్రం నుంచి తెచ్చినటువంటి యొక్క జలము ఏ విధంగా ఉప్పు రాళ్లగా తయారవుతున్నదో అదే విధముగానే ఈ అనుమయమైనటువంటి యొక్క దివ్యత్వము అవతారమైనటువంటి యొక్క స్వరూపంగా తయారవుతుండాలి. అనేక అణువుల యొక్క చేరికనే ఉప్పు కణము, అనేక దివ్యత్వం యొక్క సమూహమే ఆధ్యాత్మికమునందు అవతార తత్వము. ఆధ్యాత్మికమునకు ఒక వైజ్ఞానమునకు ఎట్టి పరస్పర భేదములు కాని ద్వేషము కాని లేదు. అయితే వైజ్ఞాన శాస్త్రమునందు ఇది కేవలము కొంతవరకు మాత్రమే ఇది ప్రమాణాన్ని నిరూపిస్తుంది. ఇది అంతముతో కూడినటువంటిది. ప్రపంచమంతా కూడాను భగవంతుని యొక్క సృష్టియే. భగవత్ సృష్టి అనేటువంటి యొక్క ప్రకృతిని పరిశోధనలు కలిపి తెలుసుకుంటూ ప్రయత్నించేటువంటి వారు సైంటిస్టులు. సృష్టిని మాత్రమే కాను పరిశోధన సరిపేటువంటి వారు ఈ సైంటిస్ట్. సృష్టికర్తను తెలుసుకోవడానికి ప్రయత్నించేటువంటి వారు సైంటిస్టులు. సృష్టికర్తను కనుగొన్నప్పుడు సృష్టి అంతే కూడాను మనకు సులభంగా అర్థమవుతుంది. చెట్టును పెంచగలిగినటువంటి వ్యక్తి వేళ్లకు నీరు పోయేవలను కానీ ఆకులకు కొమ్ములకు నీళ్లు పోసినంత మాత్రమే ప్రయోజనం ఉండదు. కనుక మనము ఈ భౌతికమైన యొక్క జగత్తు యొక్క భోగ పాత్రలకు మురిసి మనము మునిగిపోతున్నాము. ఇది ఏనాటికి సత్యమైనటువంటిది చెప్పుటకు వీలు కాదు. చిత్తశుద్ధి లేకుండా మనకు ఆత్మ జ్ఞానం లభించదు. చిత్తశుద్ధి నిమిత్తమై మనము అనేక ప్రయత్నములు చేయాలి. మనము సంపాదించినటువంటి యొక్క విద్యాశక్తిని కానీ లేక ధనశక్తిని కానీ భుజశక్తిని కానీ సమాజంలో ప్రవేశపెట్టి సహజ మానవులకు దీనిని అందించటము తగిన కృషి చేయాలి. హక్కు చేయక మన శక్తిని కూడా సద్వినియోగపరచక మనము అనుభవించక పోయినా ఇది కేవలం వృధా అయిపోతుంది. వండిన అన్నమును తానైనా తినాలి, పరులకైనా పెట్టాలి, రెండు లేక మూసిపెట్టినా పాసిపోతుంది. కానీ ఈనాటి విద్యార్థుల యొక్క పరిస్థితి ఈ విధమైన స్థితిని ఎందుకు ఉంటుందని తమ ఎందున్నటువంటి యొక్క తీగ శక్తిని తాము ప్రయత్నపూర్వకంగా గుర్తించటం కానీ దాన్ని కోరుకోవటం లేదు. పరులు చెప్పిన దానిని అనుసరించటం లేదు. తాము చేయక పరులు చెప్పినది వినక కేవలం తల్లిందున్నటువంటి విలువైనటువంటి యొక్క దివ్య శక్తిని నిరుపయోగపరుచుకుంటున్నాడు. మానవుడు చాలా విలువైనటువంటి వాడు. మెన్ ఆర్ మోర్ వాల్యుబుల్ దాన్ ఆల్ ది వెల్త్ ఆఫ్ ది వరల్డ్. ఇటువంటి స్థితిని మనము గుర్తించడానికి తగిన ప్రయత్నం చేయాలి. ఈనాడు జగత్తు లోపల ఏ శక్తిని మనం అభివృద్ధి పరచవలన శక్తి ద్వారా కాదు, మానవ వ్యక్తి ద్వారా అవుతుంది. మనం ఈనాడు తెలివితేటలను పెంచుకుంటున్నామే కానీ గుణములు

పెంచుకోవటం లేదు. నాలెడ్జ్ వితౌట్ యాక్షన్ యూజ్లెస్, యాక్షన్ వితౌట్ నాలెడ్జ్ ఫూలిష్నెస్. కనుక మనం తెలివితేటలు తెలివితేటలని వెళ్ళగీపుతున్నామే కానీ నిజంగా మన తెలివితేటలు ఎంత మాత్రం, ఈ తెలివితేటలను దుర్వినియోగం చేసుకునేటువంటి యొక్క మానవత్వానికి మనము గురి అవుతున్నాము. కాదు కాదు, నిజముగా విద్యార్థుల వివేకంతో కూడినటువంటి ఆధ్యాత్మికం, దివ్యత్వంతో కూడినటువంటి యొక్క పవిత్రమైన ఆత్మతత్వము, ఈ విధమైనటువంటి విద్యను ప్రాచీన కాలమునందు అనేక విధములుగా సుబోధన చేసి గురువులు వారిని సరైన మార్గంలో పెట్టుటకు ప్రయత్నించేటువంటి వారు. కానీ ఈనాడు మన యొక్క విద్యను కూడా సమాజమునందు వినియోగించక, దాని యొక్క విశిష్టతను మనం గుర్తించక దుర్వినియోగపరచుకుంటున్నాము. పరమ లోపిగా వీరు తయారవుతున్నాడు. సద్గుణములకు గీటు రాయి త్యాగం, దుర్గుణములకు గీటు రాయి లోపము. కనుక ఈ లోపత్వానికి మనం లొంగి దివ్యత్వమైనటువంటి త్యాగాన్ని మనం అభివృద్ధి పరచుకోలేకపోతున్నాము. లోకమందెవడైన లోభిమానవుడున్నా లోకమందెవడైన లోభిమాను చంప కొట్టవలదు, వాణ్ణి తిట్టవలదు. పైకమడిగినంత భక్తుల కాచు. అదే విధంగానే మనము అనేక శక్తులను సాధిస్తున్నాము. శక్తులను సద్వినియోగపరచమని కోరినప్పుడు తాను ఆ సంస్థ ఎందే పాల్గొనదు. అప్పుడప్పుడు నేను విద్యార్థులకు చెబుతుంటాను, నాయన మానవత్వంలో దివ్యమైన గుణములు, భవ్యమైన గుణములు, నవ్యమైన గుణములు కోట్లకుంటున్నాయి. ఇవన్నీ మానసిక స్థితి యొక్క లక్షణము. దీన్ని సద్వినియోగపరచు నిమిత్తమై సత్సంగంలో ప్రవేశించమంటుంది. అనేక మంది కళాశాలలు హాస్టల్లు ఉండినంత వరకు కూడాను చాలా వినయ విధేయతలతో విద్యార్థి వలె నటిస్తూ ఉంటారు. బయట ప్రపంచంలో ప్రవేశించిన వీరికి ఏమి జబ్బు లేక ఏ రోగము, ఏ విధమైనటువంటి యొక్క దుర్గుణము క్షణములో మార్పు చెందుతూ ఉంటారు. జీవితం అంతా కూడాను తాము బ్రతుకులతో ఈ విధంగా జీవిస్తుంటే ఒక్కతూరి చావటం కూడా మంచిది. ఇలాంటి మార్పు లేకుండా మన సత్యాన్ని విశ్వసించినప్పుడు ఈ సత్యానికి జీవితాన్ని త్యాగం చేయాలి. అట్టు లేనటువంటి జీవితము కేవలము పశుపక్షి మృగముల కంటే హీనం. కనుకనే ఆనాటి గురువులందరూ కూడా ఈ శిష్యులకు విశాల ప్రపంచంలో ప్రవేశించేటకు పూర్వము అనేక సుబోధనలు సలుపుతూ వచ్చారు. మొట్టమొదట సత్యాన్న ప్రమద ద్రవ్యం, సత్యమునకు ఎట్టి ప్రమాదం కూడాను రాకూడదు అన్నారు. ధర్మాన్న ప్రమద ద్రవ్యం, ధర్మమునకు ఎట్టి ప్రమాదం కూడాను సంభవించకూడదు. కుశలాన్న ప్రమద ద్రవ్యం, మీ యొక్క క్షేమమునకు ఎట్టి కీడు కూడాను రాకూడదు. భూత్యైన ప్రమద ద్రవ్యం, ఈ భూతములకు కూడాను ఎట్టి ప్రమాదం కూడాను సంభవించకూడదు. స్వాధ్యాయ ప్రవచనాభ్యం భూత ధర్మం, స్వాధ్యాయ ప్రవచనాభ్యం అనగా మనం చేసేటువంటి ఆచరణకును మనం అనుష్ఠించేటువంటి యొక్క మార్గములను ఎట్టి ప్రమాదం కూడాను సంభవించకూడదు. సత్యం వద ధర్మం చెర, సత్యాన్ని పలుకు ధర్మాన్ని ఆచరించు. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ అని ఈ విద్యార్థులకు సుబోధనలు కలిపి తిరిగి విశాలమైన ప్రపంచంలోకి పంపేటువంటి వారు. తల్లి నవమాసములు మోసి అనేక విధములైనటువంటి శ్రమలకు ఓర్చి మీ యొక్క దేహమును అందించింది. తన రక్తంలోని భాగములు కూడా నీకు పంచి తాను భాగం వహించింది. అలాంటి తల్లి దైవ సమానము. తండ్రి నీ దేహాన్ని పెంచి పోషించి విద్యావంతుని చేసి నిన్ను ఈ స్థితికి తెప్పించినాడు. అనేక మంది తల్లి తండ్రులు కూడాను అనేక శ్రమలకు వచ్చి తామైనా పట్టుండి బిడ్డలకు పెట్టి వారిని అభివృద్ధి గావిస్తూ వచ్చారు. అలాంటి తండ్రి ప్రత్యక్ష దైవం. కేవలం దేహాన్ని ఆధారం చేసుకున్నంత మాత్రం నా ప్రయోజనం లేదు. అటువంటి రూపానికి జ్ఞానబోధ చేసి సమాజంలో ఒక వ్యక్తినిగా నిలబెట్టగలిగాడు గురువు. కనుక గురువు కూడాను ఒక దైవ సమానం. ఇంకా అతిథి అతన్ని ఆదరించి అతనికి సరి అయినటువంటి గౌరవం అందించినప్పుడు ఆ అతిథి మనల్ని సమాజంలో కూడాను ఒక స్థానమును అందించి మనల్ని గౌరవిస్తారు. కనుక
నిజముగా మన జీవితానికి వెలుగునందించేటువంటి వారు తండ్రి గురువు అతిథి. కనుకనే ఆనాటి గురువులన్నీ కూడా మాతృ దేవో భవ, పితృ దేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని సుబోధన చేశారు. విద్యావంతులు అతిథులను గౌరవించడం లేకుండా పోని, లేక గురువును గౌరవించలేకుండా పోవచ్చు, కానీ కన్న తల్లిదండ్రులు కూడా గౌరవించలేనిటువంటి దురదృష్టులుగా తయారవుతున్నారు. ఇది విద్య యొక్క లక్షణం కానీ విద్యావంతులు చేయవలసినటువంటి యొక్క కర్తవ్యం కాదు. కనుక విద్యార్థులు వినయ విధేయులై ఇంద్రియములు విగ్రహం కలిగించుకుని తద్వారా తమ జీవితాన్ని సమాజంలో వినియోగించారు. విద్యార్థులు ఇంద్రియములకు లోబడి బానిసలై కేవలం ఇంద్రియములు ఎందు ఒక కీలు బొమ్మ వలె ఆడుతున్నారు. ఏది తలచినా, ఏది చూచినా, ఏది పలికినా, ఏమి చేసినా కూడాను స్వార్థమైనటువంటిది నిరంతరం కూడాను తన వెనుకలు ఆడుకునే ఉంటుందని విద్యార్థులారా. నిజముగా ఈనాడు పవిత్రమైనటువంటి విద్యను అభ్యసించి ప్రాచీన సాంస్కృతిని తిరిగి నిలబెట్టి దివ్యమైనటువంటి యొక్క జీవితాన్ని గడపటకు ప్రయత్నించండి. ఈనాడు ప్రపంచంలో ప్రవేశించినటువంటి యొక్క అశాంతి, అక్రమ, అనాచార, అసత్యమైనటువంటి పైశాచిక ప్రవర్తనను అణచుకతో సరైనటువంటి మార్గాన్ని మీరు ప్రవేశించండి. సత్యములుగా ప్రకాశించే ప్రాచీన సాంప్రదాయాలను, సంస్కృతిని కాలానుగుణ్యంగా సవరించుకుని మెరగటాన్ని నేర్చుకోవాలి. దైవ సాహసముల చేత మన యొక్క దీక్షను సాధించటకు సరైనటువంటి త్యాగమును కూనాలి. విద్యార్థులు త్యాగశీలు, ధైర్య సాహసం కలిగినటువంటి వారుగా తయారు కావాలి. నూతన ధర్మం కాదు, నూతన మార్గం కాదు, కేవలం త్యాగ ప్రేమతో కూడినటువంటి యువకులు యువతులు అత్యవసరం. కవిత్వ హృదయం విద్యార్థులు తయారు కావాలి, విద్యార్థులు తయారు కావాలి, నిరంకుశ ప్రవర్తనను కొంతవరకును అణగి తొక్కేటువంటి యొక్క విద్యార్థులు కావాలి, నిరహంకారాన్ని ఉండాలి. అప్పుడే ఈ ప్రపంచంలో ప్రవేశించినటువంటి యొక్క అశాంతిని మనము చెదరగొట్టడం కానీ లేక నిర్మూలంగా ఉంచడం కానీ చేసిన వారం అవుతాం. కేవలము స్వార్థము స్వార్థము స్వార్థము, ఈ స్వార్థం అనేటువంటి యొక్క పిశాచమును మనము దూరం చేయాలి. ఉండినంత వరకు కూడాను ధర్మము జీవించదు. విద్యార్థులు ప్రధానంగా ఆచరించవలసినటువంటివి, తమ యొక్క అంగములను ఏ మార్గం నుండి ప్రవేశించవలసినటువంటివి కొంత విచారించాలి. మన భారతదేశం యొక్క గడిపిన జీవితాన్ని మనం ఒక్కసారి విచారించిన ఈ యొక్క దేశమునకు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం ఏమిటని మనకు స్పష్టమవుతుంది. పూర్వం మన దేశమునందు శక్తి సామర్థ్యం కలిగినటువంటి రాజులు లేకపోలేదు, ధైర్య పరాక్రమవంతులైనటువంటి వీరులు లేకపోలేదు, విజ్ఞానవేత్తలైనటువంటి సైంటిస్టులు లేకపోలేదు, పండితులు లేకపోలేదు, సర్వజ్ఞులైనటువంటి పండితులు, వైజ్ఞానులు, రాజాది రాజులు, అనేక విధమైనటువంటి వీరులు వీరులు కూడా ఉండినప్పటికీ దేశము పరాధీనము కావడానికి కారణమేమిటి? వీరిలో ఒకరికి ఒకరికి ఐకమత్యం అనేటువంటిది లేదు, సహనభావం శూన్యం. కనుక ఐకమత్యము, సామాజిక కృషి రెండు ఉంటే ఎంతటి విజయాన్నైనా మనం సాధించగలం. మనకు సర్వశక్తులు ఉండి కూడాను కొన్ని దుర్గుణములు మనలో ప్రవేశించడం చేత మనం అందుకోవలసినటువంటి యొక్క ఆనందానికి అతి దూరమైపోతున్నాం. ఈనాటి విద్యలు కేవలము మిథ్యా విద్యలు, ఈనాటి యంత్రములు కేవలము పొట్టకూటి యంత్రములు. వీటికి మనము స్వాధీనమై మన నిత్య సత్యమైనటువంటి యొక్క యంత్ర మంత్ర తంత్రముల యొక్క తత్వాన్ని మనం విస్మరిస్తూ వస్తున్నాం. మన ఉచ్ఛ్వాస నిశ్వాసములే మన మంత్రము. దీనినే సోహం సోహం సోహం అనేటువంటి యొక్క మంత్రంగా రూపొందుతూ వచ్చింది. నీకు దైవం ఎక్కడనగా నీ ఉచ్ఛ్వాస నిశ్వాసములే నీ దైవం. ఒక్క దినమునకు 21,660 పర్యాయములు నీకు సోహం నీవే దైవము నీవే దైవము అని బోధిస్తుండగా మనము దానిని సరిగా అనుసరించటం లేదు. కనుక నీ స్వాసమునే నీ దైవంగా విశ్వసించి నీ జీవితానికి తగినటువంటి మార్గం అవలంబించు. ఈ విధముగా విద్యార్థులలో సరైనటువంటి సక్రమైనటువంటి మార్గాన్ని పెట్టుటకు గురువులు కూడాను తగిన తోడ్పాటు కావాలి. విద్యార్థులు కేవలము లేత లతల వంటి వారు, దానిని వదిలిపెట్టినా ఏ విధమైన మార్గాన్ని అయినా అవలంబించవచ్చును. దీన్ని సరైన మార్గంలో తిప్పి సోపుగా దీన్ని అందించడానికి ఉపాధ్యాయులు కూడాను తగిన కృషి చేయాలి. విద్యార్థులు వృక్షమునకు వేరు వంటి వారు, భవనమునకు పునాది వంటి వారు. ఈనాటి విద్యార్థులే భావి పౌరులు,
భావి అధికారులు, భావి విద్యావంతులు. అయితే ఈనాడు విద్యార్థులను సంస్కరింపజేసేటువంటి అధికారము ప్రభుత్వమునకు లేదు, లేక విద్యార్థుల చేత సంస్కరింపబడేటువంటి యొక్క అధికారమా ప్రభుత్వమునకు లేదు. కారణం ఏమనగా, వీరు లేత ప్రాయమునందే భవిష్యత్తునకు తగినటువంటి యొక్క రూపకంగా దీన్ని వీరు తీర్చిదిద్దుకోలేనటువంటి యొక్క బలహీనతని, బాల్యమునందే భవిష్యత్తుకు తగినటువంటి యొక్క రూపాన్ని మనం తీర్చిదిద్దుకోవాలి. కానీ ఈ విద్యా అభ్యాసములందే మనం తగినటువంటి కృషి చేయాలి. విద్యార్థులారా, ఈ యొక్క ఇన్స్టిట్యూట్ నందు మీరందరూ కూడా ఉత్తీర్ణులై బయట ప్రపంచంలో ప్రవేశించి ఈ యొక్క ఇన్స్టిట్యూట్ సత్కీర్తిని కూడా నిలపడానికి కృషి చేయండి. ఇది మీరు అందించేటువంటి కృతజ్ఞత. కృతజ్ఞత లేకపోయాను పర్వాలేదు, కృతజ్ఞుడు మాత్రం కాకూడదు. పరులతో చేరి లేక దుష్టులతో చేరి మీరు ఆ మార్గమును అవలంబించి ఈ పవిత్రమైనటువంటి భావమును మీరు కోల్పోకండి. వేరు పురుగు చేరి వృక్షంకు చెడచు, చీడ పురుగు చేరి చెట్టు చెడచు, కించితుండు చేరి గుణవంతు చెడుచురా. ఈ భావములు విశాలమైనటువంటిగా తీర్చిదిద్దుకోండి. అంకుచితమైనటువంటి యొక్క భావాలను మీరు అభివృద్ధి పరచకూడదు. విద్యావంతులము విద్యావంతులము అని చెప్పి చెప్పుకుంటూ సంకుచితమైనటువంటి భావం ప్రవేశించిన ఈ విద్యకు విలువే ఉంటున్నది. ఎక్కడ ఉండినా ఏ పని చేసినా ఈ పవిత్రమైనటువంటి భావములను మీరు లక్ష్యంగా ఉంచుకోవాలి. ఇన్ని జనములు ఈ విధముగా ప్రేమించి ఆలించి లాలించి పాలించినటువంటి యొక్క తత్వాన్ని మీరు మరిచినారంటే ఇది మీకు భవిష్యత్తుకు మంచిది కాదు. అన్నికంటే మేలు దైవంబే దగ్గర సన్నిహితుడు తండ్రి కన్నా చాలా, అట్టి ఆత్మ మరచ అబ్బులు పాపము. కనుక తల్లి వలె ప్రేమించి, తండ్రి వలె పోషించి, గురువు వలె ఉపదేశించి, దైవం వలె రక్షించినటువంటి యొక్క సాయితత్వాన్ని మీరు మరచితిరా, మీరు ఇంక ముందుకు రారు. నీ శక్తి పైన నీవు ఆధారపడు. కరుణ కోణంలో ఏమాత్రం కూడా నీవు బానిస కాకూడదు. కేవలం బయట ప్రపంచంలో పోయేటప్పటికీ అనుకరణ అనుకరణ. విద్యార్థులారా, అనుకరణ అనేటువంటిది మహా బలహీనమైనటువంటి యొక్క శక్తి. ఇలాంటి బలహీనత కలిగినటువంటి వాడు తన చదువు వల్ల దేశములకి ఉపకారం చేయగలడు. ఇలాంటి బలహీనుల వల్ల దేశములకి ఉపయోగం. కనుక మన జీవితాన్ని ధైర్య సాహసం చేత స్వశక్తి పైన ఆధారపడేటువంటి యొక్క భావములను పెంచుకోవాలి. విద్యార్థులు చక్కగా అందానందములతో కూడినటువంటి యొక్క స్వరూపాన్ని తీర్చిదిద్దుకోవాలి. నీవు బయట ప్రపంచంలో పోయేటప్పటికీ అనేక విధములుగా నీ రూపనామములు కూడా మారుతుంటాయి. దానికి విద్యార్థులు చూస్తే నాకు చాలా బాధ ఇస్తుంది. నిజముగా వీడు మనిష లేక మృగమా అని అనిపిస్తుంది. నిజముగా మానవుడి అయితే ఒక్క మాటతో తాను సర్దుకోవాలి. బయట ప్రపంచంలో ప్రవేశించేటప్పటికీ అనేక విధమైనటువంటి తప్పు మార్గములను అనుసరిస్తూ ఉంటారు. విద్యార్థులు విద్యార్థిగా ఉంటే చక్కగా ఎంత అందంగా ఉంటుంటాడు, ఎంత ఆకర్షణీయంగా ఉంటుంటాడు. బయట దేహము లోపల మనసు రెండు కూడా పరిశుద్ధమైనట్టుగా ఉంటుండాలి. అట్టు లేక బయట ప్రపంచంలో ప్రవేశించేటప్పటికీ గడ్డములు వీసములు సైడ్ పనులు తలలు పెంచి పెద్ద దగ్గరగా తయారవుతున్నాడు. కేవలం నీవు మగవాడు పురుషుడు పురుషుడు అనిపించుకోవటానికి వీసములుంటేనా నా పురుషుడు? ప్లాస్టిక్ మీసములు లేవా? కాస్మోటిక్ మీసములు లేవా? అవి కూడా పురుషుడేనా? పురుష లక్షణం ఇదే కాదు. కాదు, కేవలము ఒక విధమైనటువంటి యొక్క దుర్గుణముల లక్షణం. కనుకని మేము పాత విద్యార్థుల యొక్క సమావేశం జరుపుకోవాలంటే కూడా కొంతవరకు అయిష్టపడుతుంటాం. సంవత్సరంలో ఒక పర్యాయము ఈ సమావేశంలో ప్రవేశించేటప్పుడు అన్ని తీసుకుని వస్తారు, నుంచి బయట పోతానే ప్రారంభిస్తారు. కానీ ఒక్కడుంటే చాలదా? మంచిది కాదు. ఇన్స్టిట్యూట్ కు సరైనటువంటి గౌరవం కాదు. కేవలము పిల్లల యొక్క దోషం మాత్రమే కాదు, ఈ తల్లిదండ్రులు కూడా దీనికి అధికారులుగా ఉంటున్నారు. ఇలాంటి ప్రవర్తనలో ఉండేటువంటి యొక్క విద్యార్థులను, ఈ పవిత్రమైన వాతావరణంలో పెరిగినటువంటి విద్యార్థులను ఈ విధమైన స్వేచ్ఛగా వదిలిపెట్టడము తల్లిదండ్రుల యొక్క తప్పు కూడా. అట్టి తల్లిదండ్రులు స్వామి మా స్వాధీనంలో లేదు, మా మాటలు వినటం లేదు అని పలుకుతుంటారు. ఇది పిరికితనముల యొక్క లక్షణం. కుమారుడు కానీ మరెవరైనా కానీ సన్నిహితి మార్గం అవలంబించినప్పుడు గెటం ముందు బయటికి వెళ్లిపోమని చెప్పాలి. కనుకనే ప్రహ్లాదుడు చెప్పాడు, కమలాక్షు నచ్చించు కరములు కరములు.
స్త్రీనాథుడు వాటిని ఇంచు జిహ్వ జిహ్వ సురరక్షకుని చూచు చుక్కులు చుక్కులు అనేక చాయికి మ్రొక్కు శిరము శిరము నుంచి వీణులు వీణులు ఆ నదిని తగిలిన మనము మనము. కనుక ఇందులో విద్యార్థులకు తగినటువంటి యొక్క విషయం ఒక్కటే, కుంభి నీదవు చెప్పేది గురుడు గురుడు, తండ్రి హరితీరుమని ఏది తండ్రి తండ్రి, మంచి పనులు చేయమని, దైవ చింతనను అభివృద్ధి పరచుకోమని, సన్మార్గంలో ప్రవేశించమని చెప్పేటువంటి బాధ్యత తల్లిదండ్రులది. ఈనాడు విద్యార్థులు పెడమార్గం పట్టుటకు మూడు విధముల యొక్క తప్పు తండ్రిది. కనుక తల్లిదండ్రులు కూడాను విద్యార్థులకు తగినటువంటి యొక్క మార్గం బోధించడం ఇది ప్రధానమైనటువంటి గురు లక్షణం. విద్యార్థులారా, గడిచినది గడిచిపోలేదు, ఇంకా ముందుకైనా కూడాను మీరు ఈ విధమైనటువంటి అవలక్షణములను అభివృద్ధి పరచుకోక సరైనటువంటి లక్షణాలను మీరు పెంచుకొని మీరు చక్కని విద్యార్థులుగా రూపొందండి. మనము విద్యాలయంలోకి పోటము కేవలం గుణములు పోషించుకోవటం కానీ విజ్ఞానాన్ని అభివృద్ధి పరచుకోవటం కాదు. గుణములు అభివృద్ధి కావాలంటే మనకు కళాశాలలు అక్కర్లేదు. కంసుని కాలేజీ ఎందు శ్రీకృష్ణుడు చదివిన, హిరణ్యకశిపు కాలేజీ ఎందు ప్రహ్లాదుడు చదివిన ఈ జగత్వ్యాప్తిని గాంచుటకు వారి పవిత్ర నామములు ఏ యొక్క గుణములు ప్రధానం? దుర్బుద్ధుల తలలున్నా, చూరులు విను చెవులున్నా, పొంచి చూచు కనులున్నా, పంతల విను చెవులున్నా, ఈ గుణములు చూడగానే ధర్మం ఇక బ్రతుకుదన్నా. కనుక మనం చక్కని దృష్టి ఉంటుండాలి. దృష్టి దోషం మనలో ప్రవేశించకూడదు. హాస్టల్లో ఉండినంత వరకును తల ఉంచుకుని నడుస్తుంటారు. కానీ దురదృష్టవశాత్తు తమ యొక్క గ్రామంలో చేరిగా తల కిందికే ఉంచారు. నిరంతరం కూడా బజార్ను బస్ స్టాండ్ చూస్తుంటారు. ఇది కాకి దృష్టి. ఇలాంటి దృష్టిని మనం అదుపులో పెట్టుకోవాలి. కనుక దృష్టి దోషము, వాక్ దోషము, శ్రవణ దోషము, క్రియాదోషము, మనవ దోషములు దూరం చేయటమే ఇది పవిత్ర విద్య యొక్క లక్షణం. కనుక దుర్గుణములు ఉండేటువంటి యొక్క విద్యార్థికి పట్టము అందించడం కూడాను ఒక పాపం అనే చెప్పవచ్చు. కనుక మనం ఏ పట్టమును అందుకుంటామో ఆ పట్టమును తగిన ప్రవర్తన కూడా ఉంటుండాలి. విద్యార్థులారా, మీ మంచిని కోరి, మీ అభివృద్ధిని కోరి, మీ ఆనందమును కోరి, మీ సార్థకతను కోరి నేను ఇంత కష్టంతో చెప్తున్నాను. కానీ మీ పైన ద్వేషం కాదు, మీ పైన ఏ విధమైన ప్రతి ఇది లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క తల్లి ఉంటుంది. ఆ తల్లి ప్రేమనే మీరు సరిగా గుర్తించుకోలేకపోతున్నారు. కానీ సాయి ప్రేమ వెయ్యి తల్లుల ప్రేమ. ప్రేమని అర్థం చేసుకోలేనటువంటి యొక్క మీకు వెయ్యి తల్లుల ప్రేమ ఏ రీతిగా అర్థం చేసుకోగలరు? ఇది అసాధ్యమే. కనుక ఏ కొంతైనా కూడా మీరు అర్థం చేసుకుని వర్తించడానికి ప్రయత్నించండి. నీకు కాని వాడనైతే లోకమాత, నేను లోకమందు లోకువౌదు లోకమాత అని అనగా ఒక్క సాయి ప్రేమకు దూరమైపోతే జగత్తుకంతా దూరమైనది. నాది స్వార్థరహితమైనటువంటి ప్రేమ, పవిత్రమైనటువంటి ప్రేమ, ఏ విధమైనటువంటి సంకల్పరహితమైనటువంటి ప్రేమ, ఇలాంటి ప్రేమను మీరు పొందటం మహా అదృష్టము. ఇలాంటి అవకాశమును పొంది కూడాను మీరు కేవలము ఒక దురదృష్టవంతులైపోయి పవిత్రమైనటువంటి మానవత్వాన్ని మసిబొగ్గులు కమ్ముకున్నట్టుగా ఈ లౌకిక భోగపాదములకు అమ్ముకోవటము ఇది సరైనటువంటి పద్ధతి కాదు. మ్యాన్ కెన్ మేక్ ఏ పీపుల్ గ్రేట్ అండ్ స్ట్రాంగ్. మానవుడు ఎంత గొప్పదైన కూడాను చేయగలడు, ఎంతటి పవిత్రమైన కూడాను చేయగలడు. మానవుని మానవునిగా చేయటము ధనం కాదు, మానవుని మానవునిగా తీర్చిదిద్దటము బంగారు కాదు, మానవుని మానవునిగా ప్రవర్తింపజేయటము డైమండ్స్ కాదు. మానవుని మానవుడే చేయాలి. కనుక మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోవాలి. ఈ ఉద్ధరించుకునేటువంటి మార్గమును అభివృద్ధి పరచాలి.

0: ಗುರುರ್ ಬ್ರಹ್ಮ ಗುರುರ್ ವಿಷ್ಣು ಗುರುದೇವೋ ಮಹೇಶ್ವರ ಗುರುರ್ ಸಾಕ್ಷಾತ್ ಪರಬ್ರಹ್ಮ తస్మై శ్రీ గురవే నమః. స్వామి ఒక మారు విద్యార్థులతో మాట్లాడుతూ విశ్వగురువు అయినటువంటి విశ్వేశ్వరుడే తాము చదువుతున్న విశ్వవిద్యాలయానికి కులపతి కావడం వారి జన్మ జన్మల అదృష్టమన్నారు. నిజంగా స్వామి, మానవాళిపై మీ విద్యార్థులపై మీకున్న ప్రేమ అపారం, అనిర్వచనీయం. ఇంతవరకు మనమంతా శ్రీ సత్యసాయి ఉన్నత విద్యాసంస్థల స్నాతకోత్సవం సందర్భంగా 1982 నవంబర్ 22 స్వామివారు అనుగ్రహించిన దివ్యోపన్యాసాన్ని విన్నాము. మనము స్వామి ఇచ్చిన ఉపన్యాసాలను వింటున్నాము. వాటిలో ఉన్న ఆణిముత్యాలను గురించి స్టడీ సర్కిల్ అనుకుంటూ చర్చించుకుంటున్నాము. అయితే మనలో ఎంతమంది వారు చూపించిన దారిలో నడుస్తున్నాము? స్వామి చెప్పేవారు, నన్ను ఇష్టపడటానికి నన్ను ప్రేమించడానికి చాలా వ్యత్యాసం ఉందని. స్వామిని అందరూ ఇష్టపడతారు నిస్సంకోచంగా. అయితే మరి ప్రేమించడం అంటే ఇష్టపడటం కాదా? కాదు అని స్వామి చెప్పారు. నన్ను ప్రేమించడం అంటే నా సందేశాన్ని ఆచరణలో పెట్టడం. ఈనాటి నుండి మనం స్వామి ప్రతి సందేశాన్ని ఆ దృక్పథంతో వినాలి. స్వామి చెప్పిన అంశాలలో కనీసం ఒక్క అంశం పాటించడానికైనా పాటుపడాలి. అప్పుడే మనం వారిని ప్రేమించిన వారమవుతాం. స్వామి తీయని గడంలో ఆ ఉపన్యాసం తర్వాత కార్యక్రమం శ్రీ శ్రీనివాసన్ గారితో ముఖాముఖి. శ్రీ శ్రీనివాసన్ గారు 2006 రేడియో సాయి తెలుగు ప్రసారాలు ప్రారంభమైనప్పటి నుండి వాటికి సారథ్యం వహించి ఈనాడు ఈ స్థాయికి తీసుకురావడానికి ఎంతో పాటుపడ్డారు. వారు రేడియో సాయిలో తమ సేవలందించే ముందు కొన్ని సంవత్సరాల పాటు శ్రీ సత్యసాయి ఉన్నత విద్యాసంస్థలు ప్రశాంతి నిలయంలో లైబ్రేరియన్ గా తమ సేవలను అందించారు. సాయిరాం శ్రీనివాసన్ గారు, ఈనాడు మనమందరం రేడియో సాయి 24 గంటల తెలుగు ప్రసారాల ప్రథమ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాము. అయితే ప్రతి నీటి బిందువు చేరితేనే అది ఒక సముద్రమవుతుంది. ప్రతి ఇటుక పేరిస్తేనే అది ఒక చక్కని భవనమవుతుంది. అదేవిధంగా రేడియో సాయి తెలుగు ప్రసారాలు మెల్లమెల్లగా ఈ స్థాయికి వచ్చాయి. అయితే ఈ రేడియో సాయి తెలుగు ప్రసారాల ఆవిర్భావం ఎప్పుడు జరిగింది? ఈ ప్రసారాల ద్వారా ఎటువంటి కార్యక్రమాలను రూపొందించేవారు?
1: జనవరి 2006 మన సంక్రాంతి రోజు స్టార్ట్ అయింది. ఆ టైంలో నేను వీడియో స్టూడియోలో పనిచేస్తున్నాను. సో ఫస్ట్ 2 ప్రోగ్రామ్స్ మన సునీల్ గారు, తర్వాత శ్రీనివాసులు గారు ఫ్రమ్ స్టూడియో, వాళ్ళు కలిసి చేసేవాళ్ళు. వారం రోజు స్టార్ట్ అయ్యే వారం రోజులో వెంకటరామన్ గారిని ఒకసారి పిలిచి, యూ గో అండ్ టేక్ ది తెలుగు ప్రోగ్రామ్ నువ్వు నడిపించు, యూఆర్ ఇన్ చార్జ్ అని సార్.
2: మరి మీకు తెలుగు అంటే, మీరు తమిళం కదా మాట్లాడేది, మాతృభాష తమిళం కదా?
1: మాతృభాష తమిళం.
2: మరి తెలుగు కార్యక్రమాలు చేపట్టమన్నప్పుడు మీకేమి?
1: నాకేమి ఎందుకంటే అందరూ కోఆపరేషన్ ఉన్నారు. మళ్ళీ మాకు కొంచెం మాటలు వస్తుంది. తెలుగుదేశంలో ఆంధ్రాలో 20 ఇయర్స్ ఉన్నాను. సో కొంచెం మాట్లాడగలుగుతాను. అందువల్ల వెరీ ఫీల్ కాన్ఫిడెంట్, ఎక్కువ ఇది లేదు. మళ్ళీ దానికన్నా అన్ని స్వామి గ్రేస్, ఇదన్నీ మన చేతి లేదు. నేను ఇక్కడ రావడం, మళ్ళీ వెంకటరామన్ అన్న పిలిచి చెప్పడం, ఇదన్నీ స్వామి అనుగ్రహంతో పాటు వేరేమి ఉండదు. అందువల్ల కాన్ఫిడెంట్ గా ఉంది, స్వామి గ్రేస్ ఉంటుంది. మనం ప్రయత్నం చేస్తే తప్పక అందరూ కోఆపరేట్ చేస్తారు, బాగానే వస్తుంది అనే కాన్ఫిడెన్స్ నాకు ఉండేది బిగినింగ్ లోనే.
2: చాలా మంచిది సార్. అయితే ఇప్పుడు ఈ తెలుగు కార్యక్రమాల్లో ఎలాంటి కార్యక్రమాలతో ప్రారంభించారు? మొట్టమొదటి ఎలాంటి కార్యక్రమాలు చేసేవారు?
1: మొదట్లో ఏంటంటే, అప్పుడు దిలీప్ సోడాన్ని ఇక్కడ ఉండేవాడు. వాడు స్వామి డిస్కోర్స్ అని యాజ్ రికార్డర్ తీసుకుని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ అన్ని కట్ చేసేసి స్వామి తెలుగులో ప్రసారం, తెలుగులో కంటిన్యూస్ గా ఎలా వస్తుందో అది చేసేవాడు. అది స్టాక్ ఉండేది 100 టేప్స్ దాకా. సెకండ్ వచ్చి సాయి గీతంలోని స్వామి రాసిన పాట పాడినది, స్వామి స్వయంగా పాడిన, తర్వాత అక్కినవాడు పాడిన, అది అది స్టాక్ ఉండేది. తర్వాత మన స్టూడెంట్స్ భజన్స్ అది ఉండేది. స్ట్రే ఇంటర్వ్యూస్ ఎప్పుడో ఇంటర్వ్యూ చేసిన తెలుగులో అది కొంచెం స్టాక్ ఉండేది. దీన్ని అన్ని కలిపి మొదట్లో 1-2 మంత్స్ అలా మనం జరిపేవాళ్ళం. అప్పుడు ఆ టైంలో బిగినింగ్ లో 2 అవర్స్ పర్ వీకే, మండే 1 అవర్, వెడ్నెస్డే 1 అవర్ అంతే. సో సమ్ అది దీంతో పాటు మనం క్యారీ ఆన్ చేసాం. ఆ టైంలో అనుకున్నాం ఇది వెరైటీ ఉండాలి, ఇది ఎన్ని రోజులు చేస్తే అందరం ఇంట్రెస్టింగ్ గా ఉండదు, ఎలా చేయాలి అని డిస్కస్ చేసాం. అప్పుడు వీ డిసైడెడ్ అంటే 4 పాయింట్స్ ఉండాలి మెయిన్ గా ఎనీ ప్రోగ్రామ్. ఫస్ట్ వచ్చి సమ్ ఇన్ఫర్మేషన్, ఏ టాపిక్ మనం మాట్లాడతానో దాని గురించి ప్రాపర్ ఇన్ఫర్మేషన్, ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్, ఎగ్జాజరేషన్ ఏమి లేకుండా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. రెండోది ఇట్ మస్ట్ బి ఇంట్రెస్టింగ్, ప్రెసెంటేషన్ కొంచెం బాగా ఉండాలి. ఏదో పుస్తకం చదివినట్టు గిడ్డుగిడ అలా ఉంటే ఇట్ వోంట్ బి ఇంట్రెస్టింగ్, పీపుల్ లిసన్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉండదు. సో ఇంట్రెస్టింగ్ గా చేయాలి. థర్డ్ వచ్చి అది కొంచెం ఇన్స్ట్రక్షనల్, దాని ప్రోగ్రామ్ లో ఏమి మనకి తెలుసుకోవాల్సింది, సమ్ పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్, మారల్ అది స్టోరీ అంటారు కదా పిల్లలకి, అదా మనకి మారల్ దాంట్లో ఏముంది, వినేవాళ్ళకి మారల్ ఏమిటి అని అది కొంచెం ప్రతి స్పష్టంగా చెప్పకుండా సటిల్ గా అది అక్కడ తెలుసుకోవడానికి అవకాశం ఉండాలి దాంట్లో ఆ ప్రోగ్రామ్ లో. లాస్ట్ వచ్చి ఇట్ మస్ట్ బి ఇన్స్పైరింగ్. ఇన్స్పైరింగ్ అంటే వినేవాళ్ళకి మన కూడా ఇలా చేయాలి, ఇలాంటి ప్రోగ్రామ్ మనం కూడా చేయగలుగుతాం అని ఒక కాన్ఫిడెన్స్ రావాలి, చెప్తే అలా చేయాలి. ఇది 4 పాయింట్స్ పెట్టుకున్నాం ఎయిమ్స్. దాన్ని బట్టి మళ్ళీ వి స్టార్టెడ్ బిల్డింగ్ ఒకటి ఒకటి ఒకటి. ఫస్ట్ ఏమిటంటే వి థాట్ డీడీస్ ఉన్నాయి చేతిలో, గీతములు ఉన్నాయి, భజన్స్ ఉన్నాయి. తర్వాత అనదర్ మెయిన్ థింగ్, పీపుల్ అందరూ ప్రత్యేక ఒక్కొక్కరికి స్వామి ఎక్స్పీరియన్స్ వాళ్ళకి అది ప్రత్యేకం, అది ఇంకొకరికి అది అలా ఉండాలి అని చెప్పలేము. బట్ విన్నే వాళ్ళకి అది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఎస్పెషల్లీ పాత డివోటీస్, వాళ్ళు స్వామి ఆ కాలంలో ఎలా మాట్లాడారు, వాళ్ళు ఇప్పుడు ఇలా వాళ్ళు ఉన్నారు, ఇదన్నీ చూడడానికి. అంటే మా వెంకటరామన్ గారు లిస్ట్ చేశారు 25 పీపుల్, ఈ తెలుగు మాట్లాడేవారు ఇక్కడ వచ్చేవాళ్ళు విఐపీస్ మోస్ట్లీ, మళ్ళీ ఇక్కడ ఉన్నవాళ్ళు 5 పరమహంస అలాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నవాళ్ళు. సో ఈ లిస్ట్ ప్రకారం వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు కలిసి ఇదే ప్రోగ్రామ్ చెప్పేసి వాళ్ళకి, వాళ్ళతో మన ఐడియాస్ హాఫ్ అన్ అవర్ లోపల ఇలా చెప్పాలి, మెయిన్ గా స్వామితో మీరు ఏమి నేర్చుకున్నారో అది రావాలి దాంట్లో. ఉట్టినే స్వామి ఇది చేశారంటే ఇట్ వోంట్ బి ఇంట్రెస్టింగ్. ఏదో స్వామి వాళ్ళకి స్వామి తెలిసి ఏదో చేస్తారు, దీన్ని మనం చెప్పడానికి ఏముంది. రోజు చూస్తున్నాం స్వామి వచ్చి వాళ్ళకి ఒకరికి ఏదో ఇస్తారు, ఇంకొకరికి ఏదో ఇస్తారు, దాంట్లో ఏమి పెద్ద ఇది లేదు. సో మీరు స్వామి అనుగ్రహం వల్ల అక్కడ మీరు మీ ఎక్స్పీరియన్స్ లో ఏం నేర్చుకున్నారు అది కొంచెం పైకి రావాలి అది చెప్పేసి, దాన్ని వాళ్ళ క్వశ్చన్ ఆన్సర్ ఎలా చేయాలని ముందరే ప్రిపేర్ చేసుకుని చేసేవాడు. సో ఇంటర్వ్యూస్ మెయిన్ పీపుల్ అది లిస్ట్ ప్రకారం. దెన్ నెక్స్ట్ వచ్చి వీఆర్ కవరింగ్ స్వామీస్ ఇన్స్టిట్యూషన్స్, స్వామి గోకులం అలా కాలేజెస్ స్కూల్స్, సనాత సారథి ఎన్నో సంవత్సరం పెట్టి వస్తున్నది. సో ఇలాంటి సెలెక్ట్ చేసేసి దాంట్లో ఫస్ట్ దాంట్లో సంబంధించేవారు ఎవరు, వాళ్ళు ఎలా స్టార్ట్ చేశారు, స్వామి ఎలా వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇచ్చారు ఆ టైంలో, స్వామి రోల్ ఏమి అప్పుడు ఎలా పెద్ద పెరిగింది అని వాళ్ళతో వాళ్ళు కలిసి వాళ్ళతో మాట్లాడేసి ఆ ప్రోగ్రామ్ తయారు చేయాల్సిన. దీంట్లో ముఖ్యంగా ఈశ్వరాంబ హై స్కూల్, గోకులం, దెన్ మన హాస్పిటల్ స్వామి హాస్పిటల్స్, ఇది 2-3 డిపార్ట్మెంట్స్ డాక్టర్స్ తెలుగు మాట్లాడారు వచ్చి వాళ్ళు ఇక్కడ డిస్కస్ చేస్తారు స్వామి ప్రిన్సిపల్స్ ఏమి మెడికల్ ఎయిడ్లో, అక్కడ ఎలా జరుగుతున్నది, మళ్ళీ హౌ టు ఇంప్రూవ్ థింగ్స్, తనమే మన డిపార్ట్మెంట్ వాళ్ళ డిపార్ట్మెంట్ ఎలా ఇంప్రూవ్ చేయాలి అని వాళ్ళు డిస్కస్ చేసేవాళ్ళు. వాళ్ళకి వాళ్ళు ఇట్లా కాన్వర్సేషన్ మధ్యలో నేను ఉండి కొంచెం టాపిక్ వాళ్ళకి ఇది చెప్పండి అలా చెప్పండి చెప్పడం అంతే కానీ డిస్కషన్స్ వాళ్లే చేసేవాళ్ళు. మన ఆర్గనైజేషన్ స్వామి ఆర్గనైజేషన్ ఇప్పుడు వరల్డ్ వైడ్ ఉంది. సో ఇండియాలోనే మనం ఆంధ్రప్రదేశ్లో డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్, సేవాదల్ వాళ్ళు, బాల వికాస్ వాళ్ళందరూ స్వామి ఫెస్టివల్కి వచ్చేవాడు. వాళ్ళు వచ్చే టైంలో వాళ్ళు కలిసి వాళ్ళు మీ ప్లేస్లోనే ప్రోగ్రామ్ చేసేయండి, ఇలా చేయండి అని ఐడియా ఇచ్చి, సపోజ్ ఏదో ఫెస్టివల్ వాళ్ళు సెలబ్రేట్ చేస్తారు, కొంచెం మార్పు చేసి ఇలా చేయండి, ప్రోగ్రామ్ కింద వచ్చిస్తుంది, మనకి ఇక్కడ పనికి వస్తుంది, రేడియో స్థాయిలో బ్రాడ్కాస్ట్ అవుతుంది, పిల్లలు ఇంకా సంతోషపడతారు వింటే. వాళ్ళకి వాళ్ళు ఇట్లా కాన్వర్సేషన్ మధ్యలో నేను ఉండి కొంచెం టాపిక్ వాళ్ళకి ఇది చెప్పండి అలా చెప్పండి చెప్పడం అంతే కానీ డిస్కషన్స్ వాళ్లే చేసేవాడు. మన ఆర్గనైజేషన్,

0: మార్పు చేసి ఇలా చేయండి, ప్రోగ్రామ్ కింద వచ్చిస్తుంది, మనకి ఇక్కడ పనికి వస్తుంది, రేడియో స్థాయిలో బ్రాడ్కాస్ట్ అవుతుంది, పిల్లలు ఇంకా సంతోషపడతారు వింటే, మీకు స్వామి కార్యక్రమం చేస్తాం అని సాటిస్ఫాక్షన్ ఉంటుందని చెప్పేసి వాళ్ళు ఎంకరేజ్ చేసి వాళ్ళకి ఐడియా ఇచ్చేవాళ్ళు. డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ దాంట్లో ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే, మనం 2008 ఆ టైం నుంచి ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి భర్తీ యాత్ర అని వచ్చేవాడు. 3-4 డేస్ ఇక్కడ ఉండి మంచి ప్రోగ్రామ్ చేసేవాడు, పాటలు, భజనలు, డ్రామాస్ అని అవన్నీ మనం తీసుకుని రికార్డింగ్ వచ్చి ఇక్కడ ఉంటుంది, అది ఎడిట్ చేసి ప్రతి డిస్ట్రిక్ట్కి ఒక హాఫ్ అన్ అవర్ ప్రోగ్రామ్ తయారు చేసేవాడు. మందిర్ ప్రోగ్రామ్స్, ఇది కాక మందిర్లో ఫెస్టివల్స్ తక్కిన ప్రోగ్రామ్స్ జరుగుతున్నది, అది ఏది మంచి ప్రోగ్రామ్ మనమే సెలెక్ట్ చేసి అది ఎడిట్ చేసి అది బ్రాడ్కాస్ట్ చేసేవాడు. దెన్ మనం ప్రకాశ్రావు గారు కొంచెం హెల్ప్ చేశారు దీంట్లో, ఏంటంటే స్మాల్ ప్లేలెట్స్ అదన్నీ బాల వికాస్ చిల్డ్రన్తో అక్కడే రికార్డ్ చేసేసి మళ్ళా స్మాల్ ఐటమ్స్, ఎస్పెషలీ ఇంటర్వ్యూ విత్ గాడ్ అని ఒకటి ఐటమ్ చాలా బాగుంటుంది, ఇద్దరు మాట్లాడడం, గాడ్ ఒక డివోటీ ఎలా మాటలు, అది చాలా బాగా చేశారు. అలాంటి ఒక రెండు పీస్ చేసి పంపించారు. తర్వాత టాక్స్ బై డివోటీస్, దీంట్లో అనిల్ కుమార్ పెద్ద పార్ట్ ఉండేది, బికాస్ వెల్ నోన్ ఆల్ త్రూఅవుట్ ఆంధ్ర, అదొకటి మెయిన్ రీజన్. హ్యూమరస్ గా మాట్లాడేవారు అనిల్ కుమార్ ఉపనిషత్స్ గురించి, ఇంకా 2-3 టాపిక్స్ గురించి మాట్లాడారు. దెన్ విఎస్ఆర్ మూర్తి గారిని హైదరాబాద్ నుంచి వచ్చేవాడు, హీ టాక్డ్ ఆన్ మెనీ టాపిక్ బై యోగాస్, ఆల్ యోగాస్ గురించి, ప్రతి యోగా గురించి హాఫ్ అన్ అవర్ మాట్లాడేవారు. ఇంకా సమ్ టాపిక్స్ అలా ఎంఎస్ఆర్ విఎస్ఆర్ మూర్తి కూడా చాలా బాగా మాట్లాడేవారు. ఇంకా స్వామి గురించి ఫారిన్ కంట్రీస్ లో ఒక్కొక్క కంట్రీలో ఒక మ్యాగజైన్ వచ్చేది, దాంట్లో యూస్ సెలెక్ట్ అది ట్రాన్స్లేట్ చేయించి వీ హ్యావ్ టు వీ మేడ్ యూస్ అది. దెన్ అనదర్ ఐటమ్ వీఆర్ డూయింగ్ బుక్ రీడింగ్, స్వామి బుక్స్ వాహిని అని, మంచి వాయిస్ మంచి ప్రొనౌన్సియేషన్ మాడ్యులేషన్ అని బాగా ఉండే వాళ్ళతో వాయి బుక్ రీడింగ్ చేసాం, ఎస్పెషల్లీ శేషవల్లి గారు చేశారు, దెన్ సాయి ప్రసన్న చేసింది, సాయి బాగా. ఈవెన్ 1 అవర్ ప్రోగ్రామ్ ప్లేలిస్ట్ తయారు చేయడమే కొంచెం కష్టంగా ఉండేది, బట్ ఇప్పుడు మీరు 24 అవర్స్ చేస్తున్నారంటే చాలా హ్యాపీ నేను. ఎట్లా అది బాగానే ఉంది కూడా, ప్రోగ్రామ్ కూడా విన్నాను ఇప్పుడు మదిలో, చాలా బాగుంది, వండర్ఫుల్. అదే స్వామి అందరూ చేపించినారు అందరికీ, మెయిన్ రీజన్ స్వామి, స్వామి స్వామి పైన మనకు ఉన్న భక్తి, స్వామి అది రెస్పాన్స్ చేయడం, అదే వేరేం లేదు.
1: ఇంకోటి మీరు ఇప్పుడు ఈ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మీకు స్వామి దగ్గర నుండి ఏమైనా రెస్పాన్స్ అంటే డైరెక్ట్ గా ఏమైనా రెస్పాన్స్ అలాంటివి ఏమైనా?
0: డైరెక్ట్ గా స్వామి చెప్పలేదు, కానీ సత్యజిత్ వచ్చి ఒక రోజు కలిసినప్పుడు ఒకరోజు చెప్పారు, స్వామి దాని ముందరే వెంకటరామన్ గారు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, స్వామి ఈజ్ లిసనింగ్ టు మోస్ట్ ఆఫ్ ది రేడియో సాయి ప్రోగ్రామ్స్ అన్నది. హీ కన్ఫర్మ్డ్ ఇట్, స్వామి లిసనింగ్ తెలుగు ప్రోగ్రామ్ ఈజ్ హ్యాపీ ఆల్సో. మళ్ళా యూ మెయిన్ గా ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్స్ ఒకటి కంపైల్ చేసి సిడీలు పెట్టి నాకు ఇచ్చేయండి, విత్ ఈచ్ ప్రోగ్రామ్ ముందర టైటిల్ ఏమి, మెయిన్ పాయింట్ ఏమి అని చెప్పేసి తర్వాత, సో దట్ ఐ క్యాన్ పికప్ ఏది స్వామికి వినిపించాలన్నది. సో అది నేను స్వామి ఫ్రీగా ఉన్నప్పుడు వినిపిస్తాను, అది పంపండి అన్నారు. అది నేను అప్పుడు జగన్నాథరావు గారు ఉన్నారు, ఇద్దరు కలిపి 15 ప్రోగ్రామ్స్ చేసి సిడీలు వేసి ఇచ్చాం. సో దట్ ఈస్ మోస్ట్ సాటిస్ఫైయింగ్ మూమెంట్ అని చెప్పడం ఈ ఎక్స్పీరియన్స్ లో. అది కాక వీ యూస్ టు గెట్ ఫీడ్బ్యాక్ వచ్చేసేది కొన్ని ప్రోగ్రామ్స్ కు లిసనర్స్ నుంచి, సో దట్ ఇస్ ఆల్సో ఒక ఎంకరేజింగ్ ఆస్పెక్ట్ మన ఈ రేడియో సైపీ తెలుగు ఇది చేసిన దాంట్లో.
2: ఆరోగ్యరీత్యా కొంత కష్టంగా ఉన్నప్పటికీ ఎంతో శ్రమ తీసుకుని రేడియో సాయి స్టూడియోస్ కు వచ్చి మా అందరితో ఈ ఆనందోత్సవంలో పాల్గొని మీ అనుభవాలని పంచుకున్నందుకు ధన్యవాదాలు సార్. స్వామి ప్రేమ దయతో, మీ వంటి పెద్దల సూచనలతో రేడియో సాయి తెలుగు ప్రసారాలు మరింత చక్కగా స్వామి సందేశాన్ని విశ్వ మానవాళికి అందిస్తాయని ప్రార్థిస్తున్నాము. ఈనాటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లో తరువాతి కార్యక్రమం రేడియో సాయి తెలుగు ప్రసారాల శ్రోతలందరూ రోజూ వింటూ ఎంతగానో ఆనందిస్తున్న అద్భుతమైన అనుభవాలతో అమరిన సుస్వర గీతమాలిక సాయి సంకీర్తనారవళి. ఈ కార్యక్రమం తెలుగు ప్రసారాల్లో ప్రారంభమై 328 రోజులు పూర్తయింది. నిర్విరామంగా భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కుమారి సాయి దీపికకు చిరంజీవి.

0: అరవింద్ సాయికి అభినందనలు తెలుపుతూ, ఈనాటి సాయి సంకీర్తనారావళి కార్యక్రమాన్ని నిర్వహించడానికి సాయి దీపకను ఆహ్వానిస్తున్నాను. మీరు ప్రస్తుతం రేడియో సాయి గ్లోబల్ హార్మనీ తెలుగు ప్రసారాల ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా 15 గంటల పాటు రేడియో సాయి అందిస్తున్న ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. రేడియో సాయి గ్లోబల్ హార్మనీ తెలుగు ప్రసారాలకు ట్యూన్ అయి ఉండండి.
1: ఇంతవరకు మీరు రేడియో సాయి తెలుగు విభాగం పుట్టుపూర్వోత్తరాల గురించి శ్రీ శ్రీనివాసన్ గారు వివరించిన చక్కని విషయాలను విన్నారు. థ్యాంక్ యూ సార్. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు విభాగం శ్రోతలందరికీ అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలను ప్రశాంతి డిజిటల్ స్టూడియోస్ ప్రశాంతి నిలయం నుండి వింటున్నారు. రేడియో సాయి స్టూడియోస్ లో ఇప్పుడు సమయం 7:07. శ్రోతలందరూ అనుకుంటున్నారా, ఇంకా సాయి సంకీర్తనారవళి కార్యక్రమం రాలేదే అని? అందుకేనండి, ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకుని వెళ్లడానికి సాయి సంకీర్తనారవళి కార్యక్రమంతో మీ ముందున్నది మీ సాయి దీపిక. రేడియో సాయి గ్లోబల్ హార్మోనీ తెలుగు స్ట్రీమ్ కి ట్యూన్ అయి ఉండండి.

శ్రోతలందరూ అనుకుంటున్నారా, ఏమిటి సాయి సంకీర్తనారావళి కార్యక్రమం అని చెప్పి వేరే సిగ్నేచర్ ట్యూన్ వేశారు అని? అవునండి, ఇది నిస్సందేహంగా మన సాయి సంకీర్తనారావళి కార్యక్రమమే. రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ప్రథమ వసంతాన్ని పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా సాయి సంకీర్తనారవళి ఒక సరికొత్త హంగుతో మీ ముందుకొచ్చింది. భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాద పద్మములకు ప్రణమిల్లుతూ రేడియో సాయి తెలుగు విభాగం తరఫున సాయి సంకీర్తనారవళి కార్యక్రమం తరఫున శ్రోతలందరికీ హృత్పూర్వక అభివాదములు. హృదయ నివాసి అయిన మన బంగారు స్వామికి స్వాగతం పలుకుతూ ఈనాటి మన ప్రత్యేక తెలుగు రేడియో లైవ్ సాయి సంకీర్తనారవళి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం.

రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ప్రథమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సాయి సంకీర్తనారవళి ఈ సంవత్సరం నుండి ఒక కొత్త ప్రణాళికను రూపొందించింది. గత సంవత్సరం నుండి నేటి వరకు ఎన్నో మధురానుభవాలను మీ ముందుకు తెచ్చిన సాయి సంకీర్తనారవళి ఈ వత్సరం నుండి స్వామి అద్భుతాలను, విశేషాలను వినూత్న రూపంలో మీకు అందించబోతోంది. ఇక మా ప్రణాళిక ఈ విధంగా రూపొందింపబడింది. ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారాలలో స్వామివారు స్వయంగా స్థాపించిన సనాతన సారథి మాసపత్రిక నుండి అమూల్యమైన విషయాలను శ్రోతలకు అందిస్తాం. ఇందులో ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, 1958వ సంవత్సరం మొట్టమొదటి మాసపత్రిక నుండి మొదలుపెట్టబోతున్నాం. ప్రతి మంగళవారము, శనివారము యథావిధిగా ఎప్పట్లాగే మన స్వామివారు భక్తులకు ప్రసాదించిన అనేకానేక అనుభవాలను మీకు అందించబోతున్నాం. ప్రతి గురువారం స్వామివారు మానవాళికి అందించిన పద్యసూక్తుల నుండి 2 ఆణిముత్యాలను స్వామివారి తీయని కంఠంలోనే వినిపిస్తూ దానిలోని అంతరార్థాన్ని, నిగూఢ సత్యాలను చదివి వినిపిస్తాం. ప్రతి ఆదివారం నాడు స్వామివారు అందించిన చిన్ని కథలను బాలవికాస్ చిన్నారులచే చదివించి వాటికి తగిన విధంగా పాటలను ఆ కథల మధ్య జోడించి శ్రోతలకు అందించబోతున్నాం.

మన ప్రియతమ భగవాన్ ఒక సంగీత రసాంబుధి. వారి గళం నుండి వెలువడిన భక్తి గీతాలు, భక్తి భావనా తరంగాలు, మాధురి జరులు. సత్యంగా సాటి విద్యార్థులతో పండరి భజన మండలిని స్థాపించి పండరి భజనలతో జనవాహిని ఉర్రూతలూగించిన భగవాన్ 14 ఏళ్ల పసివయసులో తాను షిరిడీ బాబాగా అని ప్రకటించిన శుభతరుణంలో మానవాళిలో భక్తి చైతన్యాన్ని చిగురింపచేసే భక్తి గీతాన్ని మనకు వరప్రసాదంగా అనుగ్రహించారు. అదే విశ్వవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తున్న మానస భజరే గురుచరణం నామ సంకీర్తనం.

చిత్రావతి నదీ తీరంలో స్వామి ప్రదర్శించిన చిత్ర విచిత్రమైన లీలలు అద్భుతాలని చూసి మైమరిచిపోయి స్వామి పాదాలనాశ్రయించిన భక్తుల మనోవీధిలో సంకీర్తనారవళి పల్లవించింది. స్వామి దివ్యానుగ్రహంతో భక్తిరస ప్రవాహంగా జాలువారింది. శ్రీ సత్యసాయి అవతార వైభవం, భగవాన్ దివ్యప్రేమ పరిమళం కుప్పంవారి భక్తిగీతాలలో ప్రస్ఫుటంగా ప్రతిబింబించింది.

0: భగవంతుడు ప్రేమమూర్తి. నిర్మల భక్తిభావాలతో పునీతమై భగవంతుని దివ్య మంగళ స్వరూప దర్శనం కోసం తపించే హృదయ పుష్పాన్ని మాత్రమే ఆశిస్తాడు తప్ప ఆడంబరాలతో చేసే ఆరాధన కాదు.
1: పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి
0: అని గీతాచార్యుడు ప్రవచించిన సత్యాన్ని అమృత తుల్యము అతి లలితము అయిన పదాలలో ఏ గుణాన్ని తాను ఆశిస్తారో మృదుమధురమైన పద్యంలో ఇలా వివరించారు.
2: ఏ గుణ

కమలనయందు ఏ గుణంబు గణించి ఏ తెంచెనో నాడు ధ్రువ కుమారుని శాఖ వైకుంఠవాసి ఏ గుణంబు గణించి ఏ తెంచెనో నాడు ప్రహ్లాదు పాలింప పరమ పురుషుడు ఏ గుణము గణించి ఏ తెంచెనో నాడు పేద కుచేలు బ్రోవ వేద చరితుడు ఆ గుణంబె గణించి అమరవంధుడు అర్థజనులను పాలించు అనాథనాథు శ్రీ సత్య సాయినాథు శ్రీనాథు లోకనాథు సచ్చిదానందమూర్తి పుటపతి సచక్రవర్తి సచ్చిదానంద

భారతరత్న సంగీత సామ్రాజ్ఞి శ్రీమతి ఎంఎస్ సుబ్బులక్ష్మి ప్రశాంతి నిలయంలో భగవాన్ దివ్య సన్నిధిలో గానం చేయటం తన జన్మాంతర పుణ్య విశేషమని, ఇంతటి ఆనందాన్ని తన జీవితంలో ఎన్నడూ అనుభవించలేదని, బాబా కరుణ ప్రేమ తనని పరవశింపచేశాయని ఆనంద భాష్పాలతో చెప్పారు. ఆమెనే కాదు, భగవాన్ దివ్య ప్రేమ సుమధుర గాన కళాకోవిదుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావును నాసాయి ననుచేర రాడాయే అని స్వామి దర్శనం కోసం అరులుచాచి నిరీక్షించి గళమెత్తి పాడేలాగా చేసింది. గాన కళా సరస్వతి పద్మశ్రీ పి సుశీలకు బాబాను మధురమోహన వంశీమోహనునిగా దర్శించే అవకాశాన్ని కల్పించి స్వామి సన్నిధిలో మైమరచి గానం చేసే తపన కల్పించింది.

మతములన్నీ చేరి మంచినే బోధించు. మంచి కన్న వేరు మతములేదు. మనస్సు మంచిదైతే మతమేది చెడ్డది అని ప్రవచించారు బాబా. ప్రేమావతారమూర్తి భగవాన్ అవతార లక్ష్యం హిందువుని మంచి హిందువుగా, మహమ్మదీయుణ్ణి మంచి మహమ్మదీయునిగా, క్రైస్తవుణ్ణి మంచి క్రైస్తవునిగా మార్చడమే. కుల మత వర్గ దేశ విభేదాలు లేకుండా విశ్వ మానవాళినందరినీ ఒకే కుటుంబంగా తీర్చిదిద్దిన ఘనత మన భగవాన్ బాబాదే. సాయి కుల్వంత్ సభామండపం విశ్వ కుటుంబానికి ప్రతీక. సర్వమత సమైక్యత సాధించిన దివ్య అవతారమూర్తి మన భగవాన్ శ్రీ సత్యసాయి. స్వామి దర్శనం చేసుకున్న ఎంతో మంది కవులు, కళాకారులు సర్వమత సమైక్యతను స్వామి సందేశంగా గళమెత్తి నినాదించారు.

భగవాన్ని మీ అవతార లక్ష్యం ఏమిటి అని ప్రశ్నించినప్పుడు భగవాన్ చిరుమందహాసం చిందిస్తూ, మీ అందరినీ సత్యసాయిబాబాగా మార్చడమే అన్నారు బాబా. అంటే అన్న తదుపరి ప్రశ్నకు, ద్వేషించే వారిని కూడా ప్రేమించే ప్రేమమూర్తులుగా మార్చడమే అన్నారు బాబా. అది ఏ సాధన ద్వారా సాధ్యమవుతుంది? మనసు కరిగించి కన్నీరు చిందించే సంకీర్తన ద్వారానే. అందుకే తమ బిడ్డలుగా భావించి ఆదరించిన విద్యార్థుల్ని ప్రేమమూర్తులుగా మార్చడానికి సంకీర్తనా సాధనను ఎంచుకున్నారు బాబా. ఏ పదం ఎలా పలికితే, ఏ భావం ఎలా పలికిస్తే భక్తి భావనలు పల్లవిస్తాయో, ప్రేమ వేయి రేకుల పద్మంలా వికసిస్తుందో కన్న తల్లిలా చెప్పి గానగంధర్వులుగా విద్యార్థుల్ని తీర్చిదిద్దారు బాబా. అందుకే సాయి విద్యార్థులు గానం చేసే భక్తి గీతాలలో కరుణాజలపాతం పొంగుతుంది, ప్రేమ జలజాతాలు వికసిస్తాయి, భక్తి భావనాతరంగాలు విహరిస్తాయి.

ఇవాల్టి మా ప్రత్యేక తెలుగు రేడియో సాయి గ్లోబల్ హార్మోనీ సాయి సంకీర్తనారవళి ప్రత్యక్ష ప్రసారాన్ని శ్రోతలందరూ ఎంతో ఆస్వాదించారని ఆశిస్తూ సెలవు తీసుకుంటోంది మీ సాయి దీపిక. ఇప్పుడు సమయం 7:48. మరో 10 నిమిషాల్లో సాయి కుల్వన్ సభా మండపం నుండి ప్రత్యక్ష ప్రసారాలను మీరు వింటారు. దయచేసి వేచి ఉండండి. అంతవరకు మా తెలుగు రేడియో సాయి ఛానల్ కి ట్యూన్ అయి ఉండండి. మా ప్రసారాలను www.radiosai.org కి వెళ్లి తెలుగు స్ట్రీమ్ పై క్లిక్ చేసి వినవచ్చు. ఎయిర్టెల్ మొబైల్ ఫోన్ లో వినడానికి 55251 కి డైల్ చేయండి. ఐఫోన్ మరియు ఇతర స్మార్ట్ ఫోన్లలో కూడా ఈ సౌకర్యం కలదు. స్వామివారి అనుగ్రహాన్ని ఆనందాన్ని మన జీవితాలలో నింపుకునేందుకు విందాం, తరిద్దాం.

రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి జీవితమే నాటకరంగం కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు మీరు వినబోయే నాటకం ద్రౌపది. మరి ఇక నాటకంలోకి వెళ్దామా?

0: ఆహా ఆహా, నా కల ఫలించుచున్నది. ఎంతో కాలము నుండి ఈ శుభగడియల కొరకు వేచియుంటిమి. యజ్ఞప్రసాదమగు మదీయ పుత్రిక ద్రౌపది స్వయంవరానికి దిగంతముల నుండి రాజాధిరాజులు శస్త్రాస్త్ర ప్రావీణ్యులు ఎందరెందరూ వేయించేసినారు. పాండవ మధ్యముడు విజయుడూ వచ్చును. అతను మత్స్యయంత్రమును ఛేదించును, కన్యను చేపట్టును.
1: ప్రభు, ఒకవేళ విజయుడు స్వయంవరానికి రాకపోతే?
0: దేవి, ఏమిటి అపశకునపు మాటలు?
1: క్షమించండి ప్రభు, అపశకునం కాదు. పాండవులు లక్క ఇంటిలో నిద్రిస్తుండగా కౌరవులు ఆ ఇంటికి నిప్పు పెట్టి వారిని హతమార్చారని అంతా చెప్పుకుంటున్నారు.
0: లేదు దేవి, నా మనసు దానికి అంగీకరించుటలేదు. విదురులు, భీష్మాచారుల వంటి మహామహుల ఆశీర్వాదములుండగా ఏ విపత్తు వారికి సంభవించదని మా నమ్మకం. అన్నిటికీ మించి వారు దైవాంశ సంభూతులు, దైవభక్తులు. అట్టి గుణవంతులకు పాండుపుత్రులకు ఏ విపత్తు వాటిల్లదు. అదిగో పుత్రిక ద్రౌపది.
2: మాతాపితరులకు వందనాలు.
0: కళ్యాణమస్తు.
2: తండ్రి, పాండవ మధ్యమునకై మీరు నాకు జన్మనిచ్చితిరి. కాని వారు
1: నీ అంతరంగ మందలి ఆవేదన తపన నేనెరుగుదునమ్మా. రేపటి స్వయంవరం భగవంతుని సంకల్పం. పాండవులు తప్పక వస్తారు. వారు ధర్మస్థాపనకై పుట్టిన మహావీరులమ్మా. వారికి ఏ హాని జరగదు. ఎటుచూచినను నా మనసుకు శుభసూచకములే గోచరించుచున్నవి. రేపు దైవలీల మీరే దర్శించవచ్చు.

0: అమ్మా, ఈరోజు పెండ్లి ఇంటి నుండి ఓ దివ్య ఫలాన్ని తెచ్చామమ్మా.
1: కుమారులారా, తెచ్చిన ఆ దివ్య ఫలాన్ని కూడా ఐదుగురు సమానంగా పంచుకుని భుజించండి. అయ్యో, నేనెంత ఘోరం చేశాను అమ్మా. నిన్ను చూడకుండానే భిక్ష అనుకుని సమానంగా పంచుకుని భుజించమన్నాను. ఎంత నేరం చేశాను. అయ్యో, ఇప్పుడు ఎలాగో, దీనికి పరిష్కారం లేదా?
2: అమ్మా, మీ నోట వచ్చిన మాట మాకు దైవశాసనంతో సమానం. ఏనాడు మీ మాట జవదాటి ఎరుగు. మీ నోటి వెంట వచ్చిన ఆ మాట దేవుని సందేశంగా భావిస్తాం.
1: అదెలా సాధ్యం నాయనా? ఐదుగురు సోదరులు ఒక్క వనితను వివాహమాడుట ధర్మమా? ఒక రాజుకు బహుభార్యలుండవచ్చును గాని ఒక్క స్త్రీకి పెక్కుమంది భర్తలుండుట పాడియా?
3: అత్తా, నమస్కారం. ద్రుపద మహారాజుతో వియ్యముందుకున్నావు. రాజ్యసభలో నీ కుమారుల శౌర్య పరాక్రమాలను కళ్లారా చూశాను. పంచభూతాల రౌద్రం వారి శౌర్యమందు కనపడింది. భావధర్మరాజు పలికినది సత్యం. మాతృమూర్తి నోటి నుండి వెలువడిన పదము వేదముతో సమానము కదా. దానిని పాటించుట తనయుల ధర్మం. పైగా మీ ధర్మజుడు

ఆత్మలను కళ్లారా చూశాను. పంచభూతాల రౌద్రం వారి శౌర్యమందు కనపడింది. భావ ధర్మరాజు పలికినది సత్యం. మాతృమూర్తి నోటి నుండి వెలువడి

0: అట్టి అత్తగారింట అడుగు పెడుతున్నావమ్మా. ఈ లోకాన్ని ధర్మబద్ధంగా నడపటానికి కావలసిన ధర్మం, శక్తి, నేర్పు, సహనం, మంచితనం అనే పంచమూలకాలకు ప్రామాణికమైన ఐదుగురు భక్తులు ఇప్పుడు నీకున్నారు. నీ చేతికి ఉన్న ఐదు వేళ్లను కలిపి ఒక్క పిడికిలిగా బిగించి ఎలా అన్యాయాన్ని ఎదిరిస్తావో, అలాగే నీ భక్తులకు సమయోచితమైన స్ఫూర్తినిస్తూ ధర్మపత్నివై స్త్రీజాతికి వన్నె తెచ్చి నారీ శిరోమణివై వర్ధిల్లు తల్లి.
1: అంతా నీ ఆశీర్వాదం అన్నా.
0: జయోస్తు.

0: గెలుచుకో ధర్మజ.
1: ఆగండి, మీ అసూయ మాత్సర్యాలు ఇంకా అంతరించలేదా? చేసిన మోసాలు, గెలుచుకున్న ఐశ్వర్యాలు చాలవా?
2: ఎండ కన్నీరుగని రాకుమారి, పరులను నొప్పించని ఉదారశీలి, మాట జవదాటి ఇరుగని మహాపతివ్రత, పాండవ పత్నిని పణంగా పట్టడమా? అభిమానవతిక ఇట్టి దుస్థితి.
0: ఒక్కసారి ఆలోచించు ధర్మజ, ఇది మీ అదృష్టానికి అంతిమ పరీక్ష. దేశదిమ్మరులైన మీరు పాంచాలి కరగ్రహముతో ప్రభువులైనారు.
3: ఆ విధంగానే వక్రించిన మీ భాగ్యరేఖ ఆమె అదృష్టముతో చక్కబడవచ్చు. ఓడిన రాజ్యము, పోయిన స్వేచ్ఛ తిరిగి సంపాదించనూ వచ్చు. ధర్మజ, ఆలస్యం చేయకు. ఇవిగో సారెలు.
4: చెప్పు పందెం.
3: ఒకటి ఒకటి. గెలుపు మాదే.
0: పాంచాలి ఇక మా దాసి, ప్రతిగామి. వెళ్ళు, ఆ పాంచాలిని మా పాదదాసి అని చెప్పి మా సముఖానికి తీసుకురా. ఏమి సందేహమా? వెళ్ళు.
5: అమ్మా అమ్మా, పాండవులతో పాటు పాంచాలి కూడా మన దాసి అయిందమ్మా. ఏమన్నా నార్మల్?
6: ఏమిటి విధి వైపరీత్యం? ఈ ధరణి చక్రంలో నిజసతిని పణంగా వడ్డే పతులున్నారా? పణంగా వడ్డడానికి ధర్మజునికి వేరే సంపదే లేకపోయిందా?
7: క్షమించు తల్లి, ధర్మజుల వారు తమ రాజ్యాన్ని, తమతో పాటు తమ సోదరులను, మిమ్ములను వడ్డి ఓడిపోయినారమ్మా.
6: ప్రాతిగామి, ముందు ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకొనిరా. నా స్వామి తన్నోడి నన్నోడేనా, నన్నోడి తన్నోడేనా? నేను ధర్మ విజితనా అధర్మ విజితనా? సభను అడిగి సమాధానం తెలుసుకొనిరా.
7: ప్రభు, తాను ధర్మ విజితయో అధర్మ విజితయో మహాసభ నిర్ణయము తెలుసుకొని రమ్మని ద్రౌపదీదేవి ఆజ్ఞ ప్రభు.
0: సమాధానము తెలుపవలెనా అసమర్థుడా? ఇదేనా నీవు రాజాజ్ఞ నెరవేర్చుట? సోదరా దుశ్శాసన
8: అన్నా,
0: వీడు వట్టి పిరికి పంద, ఈ దాసులను చూసి భయపడుతున్నాడు. నీవు వెళ్లి తన ప్రశ్నకు ధర్మరాజే సభలో సమాధానము తెలుపగలడని చెప్పి తీసుకొనిరా.
8: పాంచాలి దురహంకారి, కౌరవ సార్వభౌముని ఆజ్ఞా తిరస్కారమా? నీవు ఇప్పుడు పాండవ పట్ట మహిషివి కావు, కౌరవుల దాసివి. సభకు మర్యాదగా నడు.
6: దుశ్శాసన! ఏమిటి అన్యాయం? నా ప్రశ్నకు సమాధానం లేదా? నేను ధర్మ విజితనా లేక?
8: ఆపునే అధిక ప్రసంగం. ఆ ప్రశ్న రారాజు సముఖంలో నీ మగలనే అడుగు.
6: ఆగు ఆగు గాంధారి నందన, ఆగు.
8: నడు. అన్నా,
6: ధర్మ నిలయమైన ఈ కురుసభలో కర్మిష్ఠులున్నారు, విద్వాంసులున్నారు, గురుదేవులున్నారు, ఇంద్ర సమ తేజస్సులైన పితామహులు, పితృపాలు ఉన్నారు. నిస్సహాయురాలైన ఆడది ఈ అన్యాయానికి బలి కావలసిందేనా? వీరాధివీరులైన పాండురాజు కోడలు, ధర్మపరాయణులైన పాండవుల పట్ట మహిషిని కొలువునకి ఈడ్చి తెస్తుంటే మౌనం వహిస్తారా? ఈ పతివ్రతను రక్షించేవారే లేరా? దుర్మదాంధుల అత్యాచారాన్ని ఆపలేరా? అధర్మమని మందలించలేరా? మీ అందరి సమక్షంలో జరిగిన ఈ జూదంలో నేను ధర్మబద్ధంగా ఓడిపోయాను లేదో మీరే నిర్ణయించండి. ధృతరాష్ట్ర మహారాజా, విదుర మహాశయ, గురుకుల పితామహ, నాకు న్యాయం ప్రసాదించండి. నా భర్త నన్నోడి తన్నోడెనా, తన్నోడి నన్నోడెనా? నేను ధర్మ విజితనా అధర్మ విజితనా? మీరు కూడా మౌనం వహిస్తారా పితామహ?
9: అమ్మా సౌభాగ్యశాలి, నీకు తెలియనిది ఏమున్నదమ్మా? ఈ ధర్మసూత్రం వివరించటం అంత సామాన్యం కాదు. ధర్మపరుడైన పాండవాగ్రజుడు ఎన్నడూ ధర్మాన్ని అతిక్రమించడు కదా. నేనెలా ధర్మ నిర్ణయం చేయగలను తల్లి? నీ ప్రశ్నకు సమాధానం చెప్పగల సమర్థుడు ఆ ధర్మనందరుడు అక్కడే.
10: మాట్లాడనే చేయండి ధర్మ నిర్ణయం, చెప్పండి సమాధానం. మహారాజువైన నీవు నీ రాజ్య సర్వస్వము జూదంలో పణంగా ఉడ్డి ఓడిపోవడం ధర్మం కావచ్చు. అన్నమాట జవదాటని అనుజలమైన మమ్ము ఒడ్డి ఓడిపోవడము ధర్మం కావచ్చు. కాని అభిమానవంతురాలిని, ఆగర్భ శ్రీమంతురాలిని నమ్మి కొలిచే ఇల్లాలిని ఒడ్డి ఓడిపోవడం ధర్మం కాదు, క్షంతవ్యము కాదు. తెలిసి తెలిసి వ్యసనామోహంతో అర్ధాంగికి అన్యాయం తలపెట్టిన ఆ ధార్మికుడి చేతులు నరికి నా పాపం లేదు.
11: అన్నా, ఏమిటి ఆవేశం? నలుగురిలో అన్నగారిని తోలనాడి ధర్మాన్ని భంగం చేయకు.
10: ధర్మం
11: అన్నగారి కంటే ధర్మవేత్తవా? క్షత్రియ ధర్మం పాటించి జూదం సాగించారు, వంచితులయ్యారు.
10: ధర్మం అట ధర్మం.
11: అన్నా, అన్నగారి అధర్మవర్తులైతే ఈ లోకం తలక్రిందులు కాదా?
12: అవును పాంచాలి, నీవు నిజంగా ధర్మ విజితవే.
13: కాదు, ఆమె ధర్మ విజిత కాదు. ముందే జూదంలో ఓడిపోయిన ధర్మరాజుకు అన్నదమ్ములందరికీ సమానధనమైన ద్రౌపదిని ఓడే అధికారం లేదు. ద్రౌపది ధర్మ విజిత కాదు.
10: వికర్ణ, ఆపు నీ అధిక ప్రసంగం. పాంచాలి ప్రశ్న ఆలకించిన వారందరికన్నా నీవు ధర్మజ్ఞుడవా సర్వజ్ఞుడవా? ధర్మ సూక్ష్మములో అర్భకుడవైన నీకు అంత సులభంగా అర్థం కాదు. ద్రౌపది ధర్మరాజు సొత్తు, అతనొడ్డిన సర్వస్వములో ఆమె కూడా ఉంది, కావున ఆమె ధర్మ విజితయే.
13: అయితే కులసతిని పతివ్రతను బలాత్కారంగా నిండు కొలువులోకి ఈర్పించి నిలబెట్టడం కూడా ధర్మమేనా?
10: పతివ్రత? పాంచాలిని పతివ్రతగా శ్లాఘించడమే నీ అజ్ఞానానికి తత్కారణం వికర్ణ.
0: దుశ్శాసన, ఆ బంధకిని ఈడ్చుకురా.
10: రావే బంధకి.
0: దుర్మదాంత దుశ్శాసన.
14: గురువృద్ధుల్ గురువృద్ధ బంధవులనే కూచుచుండల్ మదోధురుడై ద్రౌపదినిట్లు చేసిన కలు దుశ్శాసను లోక భీకర లీలల్ వాధియించి తద్విపుల వక్ష శైల

0: ఈ ప్రతిజ్ఞ చెల్లించకపోతే నేను పితృపితామహుల గతి తప్పేవాడి అవుతాను. పంచాలి, ఈ దుష్ట దుశ్యాసన వేళలో తిగిన నీ కురులు అతని రక్తధారలతో తడిపి నేను ముడివేస్తాను.
1: అసందర్భ ప్రలాపి.

0: అమ్మా, మన్నించు తల్లి, ఆ పాపానికి తగిన పరిహారం చెల్లిస్తా. నీకేం కావాలో కోరుకో తల్లి.
1: భారత నారికి భర్త సౌభాగ్యం కన్నా మరేం కావాలి? ధర్మపరుడైన పాండవాగ్రుజుని దాస్య విముక్తిని చేయండి మహారాజా.
0: అలాగే తల్లి, మరో వరం కోరుకో.
1: ప్రభు, నా పతులు భీమార్జున నకుల సహదేవులను కూడా దాస్య విముక్తులను చెయ్యండి.
0: సంతోషంగా ఇచ్చానమ్మా, మరో వరం కోరుకో.
1: మహారాజా, క్షత్రియ స్త్రీకి రెండు వరాల కన్నా అడిగే అధికారం లేదు కదా.
0: తల్లి, నీవింత ధర్మపరురాలు కనుకనే పాండుకుమారులు విజయలేవర్ దిల్లుచున్నారు. నీ భర్తలు జూదంలో ఓడిపోయిన రాజ్యం సర్వస్వాన్ని తిరిగిచ్చేస్తున్నానమ్మా.
2: ఆడదాని కన్నిటితో ఆర్జించిన రాజ్యమొక రాజ్యమా, ఈ మగలదొక పౌరుషమా? చిచి
3: ధర్మజ, నీ పరువు తరగకుండా, రక్తపాతము లేకుండా నీ రాజ్యమే కాదు కౌరవ సామ్రాజ్యమంతా నీ కైవసమయ్యే ఉపాయము చెబుతాను. ఒకటే పందెం, ఒక్కటే విసులు, అంచలంచెలు కాకుండా అఖిల సామ్రాజ్యము ఒక్కటే పందెం.
2: అందుకు మేము సిద్ధమే.
4: కోరుకు నిలువలేని పిరికి పందలు.
3: ధర్మజ, ఏమంటావు?
5: విధి బలీయము. అలాగే.
3: ధర్మజ, కోరుకో. ఎన్ని?
5: నాలుగు.

0: మహాముని దూర్వాసులకు ప్రణామములు. మీ ఆగమనం మాకు మహా ఆశీర్వాదం.
1: ధర్మజ, అరణ్యమందున నివాసముండి మీ సోదరులను ఒకసారి చూచిపోదామని వచ్చి ఉంటివి.
0: మీ వంటి మహనీయులకు ఆతిథ్యమిచ్చుట మా జన్మల తపస్ఫలం మహాత్మ. మీకు ఏ విధముగా సహాయపడదమో వివరించుడు.
1: 10,000 శిష్య బృందముతో ఇచ్చటనే ఈ పూటకు కొస చేయుటకు నిశ్చయించుకుంటుమి. దూర ప్రయాణము సలిపి వారు అలిసినారు. వారికి సంతృప్తిగా భోజనము ఏర్పరిచిన మాకు అంతియే చాలు.
0: మీకు మీ శిష్యులకు భోజనమందించడం మహాభాగ్యం. తగిన ఏర్పాట్లు తక్షణము చేతుము.
1: మేము మా శిష్య బృందము స్నానాదులకై నదికి వెళ్లి వచ్చేదము. అంతలో ఏర్పాటు చేసిన సంతసింతు.
0: తప్పక మునీంద్ర.
2: అగ్రజ, అరణ్యమందుండెడి మనము ఇంత పరివారమునకు ఏ విధముగా భోజనము అందింపగలము? మనలను దుర్వాసుల శాపమున గురిచేయ తలంచి ఆ దుష్ట దుర్యోధనుడే వీరినిక్కడికి పంపి ఉండవచ్చు.
3: భీమసేన, చింత ఎలా? మనకు సూర్యభగవానుడు ప్రసాదించిన అక్షయ పాత్ర, ఎంతమందికైనను ఆహారము అందించును. దేవి పాంచాలి, మన అక్షయ పాత్రను ప్రార్థించి భోజనము సిద్ధము చేయుము.
4: స్వామి, అక్షయ పాత్ర మనము భుజించి శుభ్రపరచబడిన తరువాత మరల ఆహారం అందివ్వదని సూర్యభగవానుని వరం. మన మధ్యాహ్న భోజనము ముగిసినదన్న భావంతో పాత్రను శుభ్రపరిచి ఉంటిని. ఇప్పుడు ఆహారము దాని నుండి లభించుట సాధ్యము కాదు కదా?
0: కృష్ణ, ఏమిటి పరీక్ష? ఇంత జనమునకు ఆహారం అందించుట ఎలా సాధ్యమితుడు? మహామునులు ఏమి ఆగ్రహింతురో, ఏమి శపింతురో?
3: ఎందుకు మనకే ఈ బాధలు, ఈ భయాలు? ఒక కష్టము తరువాత మరొకటి నీడల వలె వెంటాడుతున్నవి. ధర్మమును నమ్మినందుక ఈ పరీక్షలు. వాసుదేవా, మమ్ము రక్షింపుము.

0: കൃഷ്ണ കൃഷ്ണ.
1: അന്ന മമ്മ കാപ്പാടുമോ?
2: കാപ്പാടുട അടുച്ചുമു. నాకు ఆకలిగా ఉన్నది, కొంచెము భోజనం పెట్టుము సోదరి.
1: అన్నా, ఎందుకీ పరిహాసము? మా వద్ద ఆహారం లేదని నీ వెరుగవా?
2: అక్షయ పాత్ర ఉండనే ఉన్నది కదా.
1: ఉన్నది నిజమే, కాని అది శుభ్రపరిచి ఉంటుంది.
2: ఏది, ఒకసారి తీసుకునిరా. అరే, ఈ అన్నము మెతుకొక్కటి ఉన్నది కదా, ఇది నాకు చాలు.
1: అన్నం మెతుక? అసంభవం. ఎంతో జాగ్రత్తగా శుభ్రము గావించి తిని. కృష్ణ, ఇదేదో నీ మాయ.
2: నా మాయ కాదు సోదరి, ఇది నీ భక్తి. భీమసేన, దూర్వాసుల వారి బృందమును తోడ్కొని రమ్ము.
3: ఎంతటి దయామయుడవు! నీవుండగా మాకిక భయమేల కృష్ణ. ఇప్పుడే తీసుకుని వస్తును.
4: కృష్ణ, ద్వారక ఎందు అంతా కుశలమేనా?
1: అన్నయ్య, రుక్మిణి సత్యభామల్ని తీసుకురాకపోయావా?
2: వస్తున్నదమ్మా, రేపు ఉదయం నుంచి నీకు పని పెట్టబోతున్నది. నీ వదిన సత్యభామాదేవి గారు. ఏం బావా భీమసేన?
3: కృష్ణ, కృష్ణ, అది ఏమి విచిత్రమో తెలియదు కాని, నేను వెళ్ళు సమయమునకు దూర్వాసునితో సహా వారి సమస్త శిష్య బృందము భుక్తాయాసముతో నది ఒడ్డున పొర్లుచుండిరి.
4: భుక్తాయాసమా? పాపం ఆకలితోనున్న మహాత్మునకు తినకుండానే భుక్తాయాసమేలా?
3: రమ్మని ఎంత ప్రార్థించినను వారు వినలేదు. చివరకు శ్రీకృష్ణుని రమ్మని పిలిచారన్నను రాలేదు సరికదా. ఇప్పుడు ఈ అకాల భుక్తాయాసమునకు కారణము తెలిసి వచ్చినది అంటూ పరుగు పరుగున పారిపోయిరి.
1: హా వాసుదేవా, ఇది నీ లీలా వినోదమే కదా.
2: నా లీల కాదు సోదరి, ఇది నీ భక్తి మహాత్మ్యం. హృదయాంతరాల నుండి వెలువడిన నీ ప్రార్థన రూపొందించిన ఓ అపురూప ఘట్టమిది. నీ భక్తి శూన్యం నుండి 10,000 చీరల్నైనా సృష్టించుకుంటుంది. 10,000 మందికి ఒక్క మెతుకుతోనైనా భుక్తాయాసం తీర్చగలుగుతుంది. సోదరి, సత్యభామ వ్రతదీక్షలో ఉన్న కారణాన రేపు సత్రాజిత్తుతో వస్తుంది.

0: ద్రౌపది,
1: నేను నీలాగే నా భర్త కృష్ణుని నా చెప్పు చేతలలో ఉంచుకోవాలని ఆశ. కాని నాకది సాధ్యం కావటంలేదే. 5 వీరాధివీరుల్ని భర్తలుగా పొంది వారిని నీ ఇష్టానికి అనుకూలంగా నీ మాట జవదాటనీయకుండా చేసుకున్నావే, అందులో రహస్యమేమిటో కాస్త నాకు చెప్పవమ్మా.

0: ఇక ముగిశాయా వదినామరదళ్ల రహస్యాలు?
1: నేను రహస్యము పెట్టినా మీ సోదరి నుండి మీకు సత్యము సర్వము తెలియదా ఏమి?
0: సత్య, ద్రౌపది సంతోష రహస్యము తెలిపేదనా?

0: మాధవ, మిత్రకార్యం సాధించటానికి సమయం వచ్చింది. నీ మూలంగానే ఆ కుబుద్ధి అయిన దుర్యోధనుడితో పోరు లేకుండా మా రాజ్యం మేము అనుభవించే మార్గం ఏర్పడాలి. నువ్వు ఏం చెబితే అది అక్షరాలు ఆచరించటానికి మేము ఎప్పుడూ సన్నద్ధులమే. మేము వాళ్లు లాభపడేలాగా సర్ది చెప్పు.
1: బావా ధర్మజ, నీవు కోరినట్టే కౌరవ సభలో నీ మాటలు తెలియచెప్పి నీవు కోరిన సంధి సూచనలు చేస్తాను. దీనికి దుర్యోధనుడు ఒప్పుకోలేక పరుషంగా మాట్లాడితే, ఆ తండ్రిగాని అతన్ని వారింపకుండా ఉంటే మీరు పడ్డ కష్టాలు చెప్పి సభలోని వారందరూ వారిని గ్రహించేలా చేస్తాను. నా శక్తి వంచన లేకుండా నీవు కోరిన సంధి ప్రయత్నం చేస్తాను బావా.
2: మాధవ,
1: హేమసేన,
2: నువ్వు ఆ ధృతరాష్ట్రుని కళ్ళు తెరిపించే పని చెయ్యి. ఆ దుర్యోధనుడు నీ మాటలు ఎలాగూ వినడు. కాని గురువులు రాచవారు నాశనమయ్యే పని ధర్మరాజుతో పాటు మాకు ఇష్టం లేదు. నిజానికతడొక్కడే కులక్షయానికి కారణం అనటం తప్పు కాదు. ఓర్పు ఉన్నంతదాకా ప్రయత్నించు.
1: కీచకాంతగా భీమా, నువ్వేం మాట్లాడుతున్నావయ్యా? యుద్ధం మీద కోరిక లేదా? శత్రునాశనము నీకిష్టం లేదా? భయమంటే తెలియని నీకెవరయ్యా పిరిగి మందు నూరిపోశారు?
2: ఈ భీముడిలాంటి ఒట్టి మాటలకు బెదిరిపోడు సుమా. యుద్ధమే వస్తే జయము లభించేదాకా పోరాటమే కదా.
3: ధర్మరాజు భీముడు చెప్పిన మాటల్లోని బాధ గ్రహించు మాధవ. మా శక్తికి ఏ కొదవా లేదు. అక్కడి పెద్దలు నువ్వు చెప్పినట్లు వినక నీ మాట కాదంటారా? నీ రాకను ఆ రారాజు మన్నించకుండా ఎలా ఉంటాడు? నువ్వు తప్పకుండా కార్యం సాధించుకురాగలవు.
4: అంధుడైన ధృతరాష్ట్రుడి కొడుకు ఆ దుశ్శాసనుడు నా కురులను పట్టి లాగుతున్నప్పుడు, ఈ పాండవులు సైతం చూస్తుండగా నన్ను అవమానపరిచినప్పుడు నువ్వుగాక మరెవరు నా గౌరవాన్ని కాపాడగలిగారు కృష్ణ? ఈ ఇరుపక్షాల వారు సమాధానులై వారి వారి రాజ్యాలు పాలించు నియతి కలిగిన ఎడల ఆ రోజు సభాసదుల ముందు దుర్యోధన దుశ్శాసనుల రక్తంతో తడిపిన తర్వాతనే నా ముంగురులు ముడువగలదాననే వారి ప్రతిజ్ఞ నెరవేరు కాలం ఎప్పుడు ఆసన్నం కాగలదు, లేక అసలు నెరవేరకనే పోవునేమో. ఇంత జరిగాక ఈ ధర్మరాజు ఐదూళ్ళిస్తే చాలునంటూ ఆ సంజయుని చేత వర్తమానం పంపుతాడా? ఇది నా మనస్సుకు తృప్తినిస్తుందా? తనంతట తనే ఐదూళ్లు చాలునంటూ చెప్పడంలోనే ఈయన గారికి తమ్ములంటే ఎంత దయో తెలుస్తూనే ఉంది. తాము మున్ను పడ్డ భంగపాటు, తమ్ములపై ఈ ప్రేమ చాలా బాగుంది కదూ కృష్ణ. రాజ్యభాగం ఇవ్వకపోతే వీరేం వీరులు అనుకోరా? అజ్ఞానాన్ని ఆపాదించరా? అయ్యో, వీరేం క్షత్రియులు కేశవ! యుద్ధం అంటే భయపడుతూ కాస్తైనా పౌరుషం లేకుండా సంధి అనడానికి, వీళ్ళేమైనా బ్రాహ్మణులా? ఏ కీడైనా ఓర్చుకోవడానికి ఓడిపోతానన్న శంకైనా లేకుండా ఆ దుర్యోధనుడు ఇంకా పంతం పెంచుకుంటాడు గాని, కృష్ణ యుద్ధం అంటూ తప్పకపోతే ఈ పాండవులు యుద్ధం చేస్తారా, లేక మళ్లీ అడవుల్లో బ్రతకడానికే పోతారా? నేనిలా అన్నానని అన్యథా భావించకు. మనసులోని బాధని అణుచుకోలేక చాలా సహించాను. ఇప్పుడిలా బయటపడి చెప్పక తప్పడం లేదు కృష్ణ. దెబ్బతిన్న దాన్ని నాకు వివేకం ఉండదు కదా. శ్రీకృష్ణ, నువ్వు నీ సోదరి సుభద్ర కంటే నన్ను ఎక్కువగా చూస్తావు. అలాంటి నన్ను ఈ జుట్టు పట్టి అందరూ చూస్తుండగా సభకు ఈడ్చుకు వచ్చాడా దుశ్శాసనుడు? కులాంగనలిది సహించగలరా చెప్పు, కులాంగనలిది సహించగలరా?

అన్నా కృష్ణ, నీవు సంధి మాటలాడే సందర్భంలో వీటిని గుర్తుంచుకోమని వేడుకుంటున్నాను. ఈ జుట్టు పట్టి ఈడ్చిన వాని చెయ్యి మొదట యుద్ధంలో ముక్కలు ముక్కలై పడేదాకా, అది నేను కళ్ళారా చూసేదాకా నాలో చిచ్చు ఆరిపోదు సుమా. బలవంతుడైన భీముని గద అర్జునుని గాంధీవం దేనికి? ఇంతటి కష్టాలు పడిన ధర్మరాజాదులు ఆ రాజవంతాన్ని కళ్ళారా చూడకపోతే ఈ అగ్ని చల్లారుతుందా?

సోదరి కృష్ణ, నీ కోరిక నెరవేరు కాలం అనదూరంలోనే ఉంది సుమా. బావా, మీరందరూ మీ మీ మాటలుగా నాకు చెప్పారు. నా ప్రియ సోదరి ద్రౌపది చెప్పినది వినటం ధర్మం కదా. ఆమె అక్షర సత్యాలు పలికింది. పార్థ, భర్తను ఆదుకోనప్పుడు సోదరుడో కొడుకో ఆదుకోవాలి కదా. అదే నేను ఆమెకు చెప్పాను. సంధియో సమరమో త్వరలోనే తేలనుంది కదా.

0: సశిక్త హస్తములతో ద్రౌపది కురులను ముడిచే
1: పంచని పంచని. ఇదిగో నీ పరాభవానికి వారు తెలుపుకుంటున్న ప్రాయశ్చిత్తము. నీ శిరోజాలను చేతబూరిన ఆ పాపి దుశ్శాసనుని రుధిరము. కాల భీకర భైరవుడనై హీంకార ధ్వరును లోకములను అల్లాడింప, దుర్మద కిరాతకులైన 99 కురు సోదరులను చంపితివి, తక్కిన దుర్యోధనుని సైతము అంతమందించెదనము.

0: తీయమండి అగ్రజ. మహావీరుడైనను అర్ధరాత్రి ఎందు దొంగచాటున ప్రవేశించి పచివారిని చూడక వీరికి ఎట్టి ద్రోహమనర్చని ఉప పాండవులను హతమార్చిన ఈ పాపాత్ముని శిరస్సు ఒక్క వేటున వద్దను కొట్టెదను.
1: వద్దు స్వామి వద్దు. ఓ మాతృహృదయం తనయుల చావుతో ఎంత కలత చెందునో నేనెరుగుదును. అశ్వత్థామ మీ గురుసుతుడు, అంతకన్నను ఒక బ్రాహ్మణోత్తముడు, వీనిని హతమార్చి మీ గురుభార్యను బాధించుట భావ్యము కాదు.

0: జరిగిన దోషమేదో జరిగి ఉన్నది. వీనిని క్షమించి వదిలివేయమని నా ప్రార్థన.
1: కొడుకులను బట్టి చంపెనని కోపము నందదు, బాలఘాతికు విడువు మంచు చెప్పిదిని వెర్రిది ద్రౌపది.

0: పిడికిది పోటు నంశిరము భిన్నము శేషద చూడు డిందయ
1: అన్నా భీమసేన, వీరితో ఈ మాటలు ఎందుకు?

0: నీవన్నట్లు అశ్వత్థామ బ్రాహ్మణుడే, గురుసుతుడే, మరి ధర్మమును విడిచి అబలులైన బాలుకులను ఈ విధంగా హతమార్చుట సరియందువా? నీ హృదయం నేను ఎరుగుదును సోదరి. ఎంత భరించావు, ఎంత అనుభవించావు! నీ గుణసంపదను, మాతృస్వరూపిణివై ఓ క్రూరుణ్ణి క్షమించమంటున్న నీ క్షమాగుణానికి సరిపడే ఏ వస్తువును ఇవ్వలేక నా హృదయాన నీకు కొంత స్థానమిచ్చుకుంటున్నాను సోదరి.
1: కృష్ణా,

మానవ జీవితానికి కొలికిపూస స్త్రీ. ఆమె లేనిదే ఏమీ లేదు. సామాజిక, రాజకీయ, ఆర్థిక, నైతిక విలువలన్నిటికీ మూలాధారం స్త్రీయేనన్న సత్యాన్ని ద్రౌపది లోకానికి చాటడం కోసమే కురుక్షేత్ర సంగ్రామంలో పాండవుల విజయానికి స్ఫూర్తిదాయకమైన పాత్ర పోషించింది. పాండవులు తమ రాజ్యాన్ని తాము పొంది ప్రజాహితంగా ధర్మపరిపాలన కొనసాగించి తదనంతరం మోక్షాపేక్షతో స్వర్గసుఖాలను చిధించి స్వర్గధామానికి ద్రౌపదీ సమేతంగా పయనమయ్యారు. చివరి మజిలీలో అందరికంటే ముందుగా ద్రౌపది దేహం వీడి మంగళిగా సుమంగళిగా స్వర్గధామం చేరింది. అత్యుత్తమ ధైర్య సాహసాలతో పాటు కరుణ కాఠిన్యాలను సందర్భోచితంగా ప్రదర్శిస్తూ సాటిలేని మేటిగా నిలిచింది ద్రౌపది. స్త్రీజాతి గౌరవాన్ని శిఖరాగ్రాన నిలిపిన మహిళా శిరోమణి ద్రౌపది మహాసాధ్వి.

ఇంతవరకు మీరు హైదరాబాద్ శ్రీ సత్యసాయి సేవా సంస్థల సాయి భక్తులు ప్రదర్శించిన నాటకం ద్రౌపది విన్నారు కదా. వచ్చేవారం మరొక చక్కని నాటకంతో మిమ్మల్ని కలుసుకుంటాం. అంతవరకు సెలవు, మరి సాయిరాం.

the students of Bhagavan

Yeah, yeah.

người lấy. No reason for love, no reason for love, no reason.

ప్రేమ సత్య ఆనంద శాంతి ధర్మ ఆనంద

రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమామృతం కార్యక్రమానికి స్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి 54వ జన్మదిన వేడుకల్లో భాగంగా నవంబర్ 22, 1979 సాయంత్రం సాయి కుల్వన్ సభామంటపంలో కింగ్డమ్ ఆఫ్ సత్యసాయి వారి మొదటి వార్షికోత్సవం జరుపబడింది. సత్యసాయి కళాశాల పూర్వ విద్యార్థులతో కూడిన ఈ సదస్సును ఉద్దేశిస్తూ స్వామి అనుగ్రహించిన దివ్య ప్రసంగం మీకిప్పుడు అందిస్తున్నాం.

సాటి రారు ఏనాటికి భక్తులకు, సాటి రారు భక్తులకు ఏనాటికైనా, దైవ భక్తులు కానిదే రాదు శక్తి.

చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిడి తన్నెరుగడు మందమతుడు. ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణంబు మానలేడు. తరచి చదువు చదువ తర్కవాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు. చదువు చదువు చదివి చావంగ నేటికి చావులేని చదువు చదువవలయు. దివ్యాత్మ స్వరూపులైన విద్యార్థులారా, విద్యాభిమానులారా, విద్యా పోషకులారా, గడచిన యుగముల కంటే ఈ కలియుగములో కడతేరుటకు అనేక సులభ మార్గములున్నవి. వివేకమా కావలసినంత ఉన్నది. విద్యయ గరుపుటకు వేలాది కళాశాలలున్నవి. ధనమా ఆర్జించుటకు అనేక సులభోపాయములు కలవు ఈ జగత్తునందు. కాని మానవుడు ఇన్ని విధములైనటువంటి అనుకూలము నుండినప్పటికీ శాంతికి నోచుకునలేకపోతున్నాడు, సౌఖ్యానికి అతి దూరమైపోతున్నాడు. కారణమేమిటి? ఇన్ని విధములైనటువంటి సదుపాయములు, ఇన్ని విధములైనటువంటి యొక్క సౌకర్యములు మానవునికి ఉండినప్పటికీ శాంతి సుఖములను అందుకునలేకపోయినటువంటి దురదృష్టవంతుడకు కారణమేమిటి? ప్రవర్తనే కారణం. ప్రవర్తనకు గుణమే ఆధారము. గుణ సమ్మితమైనటువంటి యొక్క ప్రవర్తనే మానవులకు నిజశాంతిని అందించును. సర్వసామాన్యంగా జగత్తునందు నిజమైన బలము, నిజమైనటువంటి బ్రతుకు జ్ఞానమని చెప్పుదు. కాని ఇది కాదు నిజమైన బ్రతుకు, ఇది కాదు నిజమైనటువంటి యొక్క బరువు, ఇది కాదు నిజమైనటువంటి యొక్క భారము. నిజమైనటువంటి బలము, నిజమైనటువంటి బ్రతుకు గుణమే, ప్రవర్తనే. యుగ యుగముల నుండి అనేక మంది మహనీయులు ఆదర్శవంతమైన జీవితాన్ని అందించి లోకమునందు నేటికి కూడాను మానవుల హృదయమునందు సజీవులుగా సంచరించేటువంటి మహనీయులు అనేక మంది ఉన్నారు. జీసస్, మహమ్మద్, జొరాస్ట్రియన్, బుద్ధ, శంకరాచార్య, మధ్వాచార్య, రామానుజాచార్య ఇత్యాది మత ప్రవక్తులు అనాది కాలము నుండి తమ యొక్క ప్రవర్తన చేతనే, తమ యొక్క గుణముల చేతనే మానవుల యొక్క హృదయమునందు అమరజీవులుగా నేటికి కూడాను నిలిచి ఉండాలి. అమోఘమైనటువంటి కీర్తి ప్రతిష్టలకు విద్యలు కాదు ప్రధానము, గుణ ప్రవర్తన. ప్రవర్తన లేకున్నా పశువుతో సమానము. కనుక చదువు చదువు అనగా కేవలము ఒక గ్రంథ పరిచయమే చదువుగా మనం భావించుకొని విర్రవీగుతున్నాము. నీ చదువెంత? నీ అనుభవం ఎంత? నీ అహంకారం ఎంత? నిజ జీవితములో మానవునికి సత్యమైనటువంటి యొక్క సూక్తులు, పవిత్రమైనటువంటి యొక్క నడతలు, దివ్యమైనటువంటి భావములు ఏమిటో, ఏవియో వాటిని గుర్తించడానికి ప్రయత్నించడమే విద్య యొక్క ప్రధానమైన లక్ష్యం. సత్యాన్వేషణే విద్యార్థుల యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం. త్యాగమే జీవిత పరమావధి. ఆశయాలను అందించుటలో, ఆదర్శవంతమైనటువంటి జీవితమును నిరూపించుటలో జీవితమునైనను త్యాగం చేయటమే విద్య యొక్క పరమ గమ్యము. రాగద్వేషాలతో ద్వేషితము కానటువంటి యొక్క చిత్తము విద్యార్థులకు అత్యవసరము. అసత్యాదులతో దూషితం కానటువంటి వాక్కు విద్యార్థులకు అత్యవసరము. హింసాదులతో దూషితం కానటువంటి కాయము వీరు పవిత్రము గావించుకోవాలి. ఈనాడు అట్టి విద్యార్థులు మత్సురకైనను కనిపించటలేదు. భారతదేశమునందు శ్రీమంతులు కోటాను కోట్ల కలరు. కనుక ఇందులో రాజకీయ నాయకులు కూడాను జగత్తునందు లేకపోలేదు. మేధావంతులైనటువంటి సైంటిస్టు కూడాను ఈ యొక్క భారతదేశం నందు లేకపోలేదు. దివ్య జ్ఞానమును ప్రబోధించేటువంటి యొక్క శాస్త్రజ్ఞులు కూడాను భారతదేశం నందు లేకపోలేదు. మహామహా విద్యావంతులైనటువంటి యొక్క వేత్తలు కూడాను ఈ యొక్క భారతదేశం నందు లేకపోలేదు. ఎంతమంది ఉండి ఏమి ప్రయోజనం? ఒకరికొకరికి మధ్యనున్నటువంటి యొక్క సంబంధ బాంధవ్యం అనేటువంటిది విరుద్ధంగా ఉంటుండాలి. ఒక సైంటిస్ట్ కు మరొక సైంటిస్ట్ కు విరుద్ధమైన భావములు, ఒక శాస్త్రజ్ఞులకు మరొక శాస్త్రజ్ఞులకు పరమ విరుద్ధమైనటువంటి భావములు. రాజకీయ నాయకుల విషయమా చెప్పనక్కరలేదు. అనైక్యత అనేటువంటి యొక్క పెనుభూతమును శిరస్సునందు ఉంచుకొని
ఎన్ని విద్యలు నేర్చి ఎన్ని శాస్త్రములు నేర్చి ఎన్ని విధమైనటువంటి విజ్ఞానవేత్తలైనప్పటికీ దీనివల్ల జగత్తునకు ఏమాత్రం కూడా శాంతి సుఖములను అందించలేకపోతున్నారు. ఏనాడు మానవుని యందు సహనము, ప్రేమ, దయ, కరుణ, ఐక్యత ఈ నాలుగును ఏనాడు మానవుని యందు అభివృద్ధి అవునో ఆనాడే ఈ జగత్తు సుశాంతి, నిత్య కళ్యాణ, పచ్చన తోరణంతో కిలకిల కలకలలాడుతూ ఉంటుంటాది. ఈనాడు ప్రతి ఒక్క వ్యక్తి కూడాను మహాభారతం నందు ధర్మజుడు బోధించినటువంటి యొక్క సూక్తులను నిరంతరము స్మరించుతుండటం అత్యవసరం. ఒకనొక సమయం నందు శ్రీకృష్ణుడు ధర్మజ సోదరులు ఎక్కడున్నారు అని ప్రశ్నించినప్పుడు కొంతమంది సోదరులు హస్తినాపురంలో ఉన్నారు, మరికొంతమంది అరణ్యంలో ఉన్నారు అన్నాడు. అప్పుడు కృష్ణుడు ధర్మజ మతిపోయినదా, ఉన్న 5 సోదరులు కూడా అరణ్యం నుండే ఉన్నారు కానీ హస్తినాపురం నుండి ఎవరు కూడా లేరు కదా అన్నాడు. కృష్ణ క్షమించు, మేము సోదరులు 105 105 brothers. కృష్ణుడు ఆశ్చర్యపడ్డాడు, ఉన్నది ధర్మజ, భీమ, అర్జున, నకుల, సహదేవుడు, 5 కదా పంచపాండవులని పేరు ప్రతిష్టలు అందారు, 105 చెప్పుటలో ఏమిటి అంతరార్థం అన్నాడు కృష్ణుడు. ధృతరాష్ట్రుని పుత్రులు 100, పాండవుని పుత్రులు 5, మేమందరూ కూడా సోదరులమే కనుక 105 అన్నాడు. ఒకరికొకరు కలహించుకొనకుండినంత వరకు మేము 105, కలహించటమా మేము 5 అన్నాడు. కనుక కలహించటము అనేటువంటిది జరిగినప్పుడు ఏమైపోతుండాలి, సోదరత్వం చిన్నాభిన్నమైపోతుండాలి. కలహించకుండినంత వరకు కూడాను సర్వులు కూడాను సోదరులే. ఈనాడు ఒక్కొక్క గ్రూపు, ఒక్కొక్క సమితి, ఒక్కొక్క ఇదిగా తయారవుతుండాలనుక ఇందులో ఎన్ని కలహములు ప్రవేశిస్తున్నాయో, ఎన్ని విధమైనటువంటి కలహములు జరుగుతున్నాయో ఇంక చెప్పనక్కరలేదు. కనుక అనైక్యత అనేటువంటిది మానవుని యొక్క హృదయాన్ని, మానవుని యొక్క రక్తమును చిన్నాభిన్నము గావించి విరుద్ధమైన భావన చేత వ్యక్తిత్వాన్ని నాశనము గావిస్తుండాలి. ఎవరికి ఈ విధమైనటువంటి యొక్క అనైక్యత అనేటువంటిది బలపడిపోతుండాలి? గుణము లేనటువంటి వానికి, గుణము లేనటువంటి వాని ప్రవర్తన దుష్ప్రవర్తనగా ఉంటుంటాది. అట్టి ప్రవర్తన కలిగినటువంటి వానికి స్వార్థమే పదార్థంగా భావిస్తుంటాడు. కాన మానవత్వంలో ప్రధానమైనటువంటి యొక్క బ్రతుకు, ప్రధానమైనటువంటి బలము ప్రవర్తన అనేటువంటి సత్యాన్ని విద్యార్థులు ప్రప్రథమంలో గుర్తించాలి. అడవిలో సంచరించేటువంటి మృగమును చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంటాది. వాటి యొక్క ఆనందము, వాటి యొక్క స్వేచ్ఛ, వాటి యొక్క ప్రవర్తనలు ఎంతో పవిత్రమైనటువంటివిగా ఉంటుంటాది. అడవిలో సంచరించేటువంటి మృగములు పరుల యొక్క ఉన్నతను చూచి ఏడ్చవు, వారి వలే నేను బ్రతకలేదే అనేటువంటి యొక్క దుఃఖము తాము అనుభవించవు, తమకు పేరు ప్రతిష్టలు రావాలని ప్రాకులాడవు, పదములు సంపాదించాలని ప్రణాళికలు వేయవు, అధికమైనటువంటి యొక్క ఆస్తిని ప్రోగు చేసుకోవాలనేటువంటి యొక్క దురాశ ఆ మృగములకు లేదు. ఈ సద్గుణమును బట్టి చూడగా మానవుల కంటే మృగములే ఎంతో గొప్పగా జీవిస్తున్నాయి. మానవుడు విద్యావంతుడై, ప్రజ్ఞావంతుడై, వివేకవంతుడై ఉండినప్పటికీ దురాశకు మాత్రము తాను కట్టుబడి ఉంటున్నాడు, కనుకనే దుఃఖమునకు గురి అవుతున్నాడు, దురాశ దుఃఖమునకు చేటు ఉన్నాడు. మనం విద్యలను అభ్యసించటము, అపవిత్రమైనటువంటి దురాశను పెంచుకోవటమే జరుగుతూ ఉండాలి. ఏ డిగ్రీ తీసుకుంటే ఏ విధమైనటువంటి ఉన్నత స్థాయిని నేను పొందగలను, ఏ PhD తీసుకుంటే ఎంతవరకు నేను శాలరీని పెంచుకోగలను, ఏ విధమైనటువంటి యొక్క ఉద్యోగము చిక్కితే దాని నుంచి సరైనటువంటిది నేను పొందగలను అనేటువంటి తన స్వార్థమునే అభివృద్ధి పరుచుకుంటూ కేవలము కాకి కంటే హీనంగా జీవించడానికి ప్రయత్నిస్తున్నాడు విద్యావంతుడు. చదువుకున్నటువంటి విద్యావంతుడు సమాజం నుంచి ఏమి లాగాలి, ఏమి తస్కరించాలి, ఏమి అందుకోవాలి అనేటువంటి యొక్క స్వార్థముతోనే తన జీవిస్తున్నాడు. కానీ తన నుంచి సమాజమునికి ఏమందించాలి, తన నుంచి సమాజం ఎంత ఉద్ధరించాలి, తన నుంచి సమాజమునికి ఎంత ఉపకారం చేయాలి అనేటువంటి ఇచ్చుకునే భావము తనలో శూన్యము పుచ్చుకునేది తాను హీరోగా ఉంటున్నాడు. పల్లెల యందు జీవించేటువంటి విద్యార్థులు సహితము ఆస్తిపాస్తులను అందించి అమ్మా నాన్నల కంటిల్ని నీరు నింపి అనేక అవస్థలకు గురి చేసి ఏదో కొంత డిగ్రీ అనేటువంటి భిక్షా పాత్రను తీసుకుని పట్టణములు చేరి అనేక విధములైనటువంటి దురవస్థలకు గురి అయిపోతున్నారు. ఇది సరి అయినటువంటి విద్య యొక్క లక్షణము కాదు. పల్లె విద్యార్థులు తాము ఉన్నత విద్యను గడిపి పల్లెయందే జీవిస్తూ పల్లె వారికి తగినటువంటి యొక్క సహకారాన్ని అందిస్తూ
ఆ పల్లె యొక్క అభివృద్ధికి తగినటువంటి యొక్క కృషులు సల్పటము, ఇది విద్యావంతుల యొక్క సులక్షణము. అనైక్యత అసభ్యాన్ని అనత్వాన్ని అభివృద్ధి పరుస్తుండాలి. సైఖ్యత అనేటువంటిది, సఖ్యము అనేటువంటిది దేశములకు ఎంతో కూడాను మంచిని చేస్తూ వస్తుండాలి. సమత్వాన్ని అభివృద్ధి పరుచుకునేటువంటి యొక్క స్థితి యందు విద్యార్థులు కొంత ముందంజ వెయ్యాలి. అయితే బయట ప్రపంచమునందు ఈ విధమైనటువంటి యొక్క అవస్థలు జరుగుతుండటము, అశాంతులు అభివృద్ధి కావటము, అసంతృప్తికి గురి కావటము, అసభ్యమైన ప్రవర్తన జరగటము కొల్లలుగా జరుగుతుండాలి. ఇట్టి దురవస్థను దూరము చేసే నిమిత్తమై, ఇట్టి దుర్బుద్ధులను దూరము గావించే నిమిత్తమై, ఇటు దుర్భావములను మనసునందు లేకుండా చేసే నిమిత్తమై సంకల్పించి సత్యసాయి కళాశాలను స్థాపించడం జరిగింది. కనుక సత్యసాయి కళాశాల యందు ఉత్తీర్ణులైనటువంటి యొక్క విద్యార్థులు ఉన్నత విద్యను గడిపి అనేక విధమైనటువంటి రంగములందు ప్రవేశించి సత్యసాయి ఆశయాలను, పవిత్రమైన భావాలను, నిస్వార్థమైన సేవలను జరిపే నిమిత్తమై బయట ప్రపంచమునందు ప్రవేశించాలని సత్యసాయి యొక్క అనంతమైన ఆశ. స్థలములు మారినా లోకములు మారినా సత్యసాయి యొక్క ఆశయాలు మాత్రము మారకుండా ఉండే నిమిత్తమై మీరు తగినటువంటి గట్టి శ్రమ పడాలని కూడాను నా యొక్క ఆశ. సత్యసాయి కళాశాల విద్యార్థులు అన్ని రంగములు ఎందుకూడను ప్రవేశించాలి. నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, రాజకీయ, లౌకిక, విజ్ఞాన రంగములు ఎందుకూడను మన యొక్క విద్యార్థులు ప్రవేశించాలి. రంగములు మార్చవచ్చును కానీ రంగులు మార్చకూడదని నా యొక్క ఇష్టం. బృందావనం నందు ఉండినంత వరకు కూడాను వీరి స్వభావములు, వీరి ప్రవర్తనలు, వీరి నడతలు, వీరి వేషభాషలు వేరుగా ఉంటాయి. బృందావనము వదలగానే వీరి యొక్క ఆహార విహారములు, వీరి యొక్క వేషభాషలు విరుద్ధమైనటువంటి రీతిగా జరుగుతూ ఉంటాయి. ఈ విధమైనటువంటి యొక్క దౌర్బల్యము కలిగినటువంటి హృదయాలు ఎక్కడ ఉండినప్పటికీ సార్థకం ఉండదు. దౌర్బల్య హృదయుడు జగత్తునికి ఏ కాము ఏ విధమైన ఎందుకు ఉపకారము చేయలేడు. కేవలం మృగము వలె తన పొట్టకు తాను నింపుకునే నిమిత్తమే ప్రాకులాడేటువంటి యొక్క సమస్య తప్ప జగత్తునకు ఉపకారం చేసేటువంటి ప్రభావమైనటువంటి యొక్క విశాలమైన భావములు వీరిలో అభివృద్ధి కావచ్చవు. బలహీనుడే అనుకరణకు ప్రయత్నిస్తాడు. ఈ ఇమిటేషన్ అనేటువంటిది కేవలము ఒక దౌర్బల్యమైనటువంటి హృదయం. నీ సత్యాన్ని నీవు విశ్వసించక, నీ హృదయాన్ని నీవు నమ్మక, నీ కన్నులతో నీవు చూడక, ఇతరుల యొక్క కన్నులు ధరించి నీవెందుకు చూడటం, ఇతరుల యొక్క హృదయంతో నీవెందుకు ఆలోచన చేయటం. 5 సంవత్సరములు, 7 సంవత్సరములు, 9 సంవత్సరములు బృందావనం జీవించి ఏ తల్లి కూడాను ప్రేమించలేనటువంటి యొక్క 1000 తల్లుల ప్రేమను నీవు అనుభవించి కేవలం బయట ప్రదేశమునకు పోయి ఇతరులను అనుకరించటము ఈ దౌర్బల్యమైనటువంటి మార్గానికి నీవు గురి అయితే నీవు విద్యార్థి ఏ రీతిగా కాగలవు? తల్లి ముక్కు కోసినటువంటి వానికి మేనత్త ముక్కు బెండపు వంటిది అన్నారు. 1000 తల్లుల ప్రేమను అభ్యసించినటువంటి, అందుకున్నటువంటి యొక్క సాయి ఆశయాలకే నీవు విరుద్ధంగా నడిచినటువంటి వాడవు. ఇంకా నిజమైనటువంటి నీ తల్లిదండ్రుల ఆజ్ఞలు కాని లేక నీకు అమిత మిత్రులైనటువంటి వారి యొక్క ఆజ్ఞలు కాని ఎంతకాలం నీవు పాటించగలవు? దైవ ద్రోహానికే గురి అయినటువంటి వ్యక్తి ఇంకా సర్వం సామాన్యమైనటువంటి మానవులకు ఎంత ద్రోహం చేయగలవు? కనుక ఈ విషయాలను పాత విద్యార్థులు హృదయమునందు అభివృద్ధి గావించుకుని మున్ముందైనా కూడాను ఉత్తమమైన భావములు, పవిత్రమైన చిత్తమును, నిస్వార్థమైనటువంటి కర్మలను ఆచరించి సార్థకమైనటువంటి పేరును ఈ సత్యసాయి కాలేజీకి తెప్పించాలని నేను ఆశిస్తున్నాను. విద్యార్థి అనేటువంటి వాడు సమాజమునకు హృదయం వంటి వాడు. ఈ సమాజమునకి హింస గావించుకునేటువంటి యొక్క విద్యార్థి ఈ సమాజం యొక్క ద్రోహి. సత్యసాయి విద్యార్థులు ఏ ప్రదేశము వెళ్లినప్పటికీ, ఏ స్థానము చేరినప్పటికీ, ఏ దేశము పోయినప్పటికీ తన యొక్క వినయ విధేయతలు, తన యొక్క అభ్యాసములు, తన యొక్క వేషభాషలను చూచి తెలియనటువంటి వారు కూడాను నీవు సత్యసాయి కాలేజీ స్టూడెంటా అని ప్రశ్నించేటువంటి యొక్క ప్రవర్తనతో ఉంటుండాలి. అట్టు కాకుండా వేషభాషలు ఎందు మార్పు చేసుకుని సైడ్ బన్స్, లాంగ్ హెయిర్స్, ఇంకా పెద్ద మీసాలు, ఇంకా హిప్పీస్ మాదిరి తయారైపోయి ఈ రకమైనటువంటి యొక్క విద్యార్థి ఎవరి దగ్గరికి పోయి నీవు నేను సత్యసాయి కాలేజీ స్టూడెంట్ అనుకున్నా కూడాను నీవు చీచీచీ నీవు సత్యసాయి కాలేజీ స్టూడెంట్ కాదని నీ వేషమనే వారికి విరుద్ధంగా అర్పిస్తుంది.
నీవు నిజమైనటువంటి యొక్క సూర్యుడవు, నీవు నిజమైనటువంటి సేవకుడవు, నీవు నిజమైనటువంటి ఆశయాలను అందించేటువంటి యొక్క వ్యక్తిగా నీవు తయారైనప్పుడు నీవు హంబుల్ గా ప్రవర్తించాలి, నిరహంకారంగా ఉంటుండాలి. కనుక చనువు యొక్క సమస్యలు ఈ విధమైనటువంటి యొక్క ప్రవర్తన చేత కూడాను నిరూపిస్తూ ఉంటాది. అయితే సత్యసాయి కాలేజీ పాత విద్యార్థులు ఈ విధమైనటువంటి మార్గమును ఇంకనూ ప్రవేశించకుండా ఉండినప్పటికీ నేను మున్ముందు హెచ్చరించే నిమిత్తమై నేను ఇంత గాఢంగా చెప్పవలసి వచ్చింది. ఒకనొక సమయంలో మదనమోహన మాలవ్య, మీకందరికీ తెలిసినటువంటి విషయమే, రాజకీయ నాయకుడు, మహాతత్వవేత్త, అన్ని విధమైనటువంటి యొక్క విజ్ఞానవేత్త. అతను పెద్ద పెద్ద మీసములు కలిగి ఉండేటువంటి వాడు పూర్వము. ఒకనాడు తెల్లవారి వచ్చేటప్పటికి అన్ని షేవ్ చేసుకుని స్నేహితుని దగ్గరికి వెళ్ళాడు ఒక క్లబ్ లో. అప్పుడు ఆ యొక్క స్నేహితుడు ప్రశ్నించాడు, మాలవ్య ఏమిటి ఈనాడు నీ యొక్క ముఖ వచ్చేస్సు కొంత విరుద్ధంగా కనిపిస్తున్నది అన్నాడు. ఆ విరుద్ధమేమిటో నీవే చెప్పమని మదనమోహన మాలవ్య ప్రశ్నించాడు. నీ ముఖమునందు నీ మూతియందు ఏదో కొంత మార్పు కలుగుతుంది, నీకున్నటువంటి మీసములు ఎందుకు కొరిగించావు అన్నాడు. మగవాడను మగవాడనేటువంటి యొక్క అహంకారం చేత నేను ఇంతకాలము నేను మీసములు పెంచాను. కానీ ఈ భారతదేశమునందు తోటి మానవులు అనేక మంది అనేక అవస్థలకు, అనేక దుఃఖములకు, అనేక విచారములకు గురి అవుతున్నారు. ఒక్క మానవుని దుఃఖమైనా కూడాను నేను తీర్చలేనిటువంటి మగతనము నాకెందుకని కొరిగించుకున్నాను అన్నాడు. కనుక మనము నిజముగా ధీరులమైతే మీసములు పెంచటము, సైడ్ బర్న్స్ పెంచటము, అనవసరమైనటువంటి వేషాలు పెంచటము, ఇది కాదు మానవత్వానికి గుర్తు. నిజమైనటువంటి దీంట్లో సమాజంలో దుమికి సేవలు చేసి జగత్తునకు సరి అయినటువంటి కీర్తిని తెప్పించేటువంటి యొక్క ప్రయత్నంలో మన విద్యను అంకితం గావించాలి. తల్లిదండ్రుల యొక్క బాధమనే నివారణ గావించలేనిటువంటి నీ మగతనము, తోటి మానవుల యొక్క బాధమును నివారణ గావించలేనిటువంటి నీ మగతనము కేవలం హాస్యాస్పదం. కాన మన యొక్క విద్యాతత్వము ప్రవర్తన ద్వారా మన యొక్క మానవత్వాన్ని, మన మగతత్వాన్ని మనం నిరూపించేటువంటి యొక్క మార్గంలో మనం ప్రవేశించాలి. సత్యసాయి యొక్క పవిత్రమైనటువంటి యొక్క ఆశయాలను ప్రవర్తన రూపకంగా ప్రచారం సలిపి ఆచరణ రూపమైనటువంటి యొక్క అనుభూతి లోపల మీరు సంచారం సల్పాలి. విద్యార్థులారా, మీరు ఉన్నత డిగ్రీని అందుకొని మీ తల్లిదండ్రులకు సంతోషపెట్టి ఏదో ఏ ప్రదేశమైనప్పుడు నువ్వు ఉద్యోగం చేసుకుని నీకు సుఖశాంతమైనటువంటి జీవితం గడుపుకుంటూ ఆదర్శవంతమైనటువంటి భావాలను సమాజముకు అందించేటువంటి కంకణం కట్టుకోండి. ధనమును సంపాదించుకునేటువంటి యొక్క దుర్భావం చేత మీరు ఉద్యోగంలో చేయకండి. గుణములను పోషించుకునేటువంటి యొక్క ఉద్దేశంతో మీరు ఉద్యోగంలో చేయండి. ఏ ఆఫీసుకు పోయినా కూడా పర్వాలేదు, ఏ ఉద్యోగం చేసినా తప్పు లేదు, కానీ ఆఫీసుల యందు ఆ ఉద్యోగముల యందు గుణదోషములు కలగకుండా ఉండేటువంటి ప్రయత్నానికి మీరు అతి జాగ్రత్తగా మెలగాలి. మీకు తెలుసు, మనీ కమ్స్ అండ్ గోస్, మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్. ధన సంపాదన గొప్పది కాదు. ఎంతమంది జగత్తు లోపల అన్యాయ అక్రమ అనాచార అసత్యములతో ధన సంపాదన చేయటం లేదు. గడిచిన సంవత్సరము బొంబాయి లోపల ఒక బెగ్గర్ కూడాను బెగ్ చేసి 60,000 రూపాయల కుండలో కింద పెట్టుకుని పండుకున్నాడు. కనుక బెగ్గర్ కూడాను భిక్షాధికారి కూడాను ధన సంపాదనకు ప్రయత్నం చేస్తున్నాడు. నీవు ధనమే ప్రధానమైన లక్ష్యం నందు పెట్టుకుంటే నీవు చదువుకున్నటువంటి బెచ్చగాడవా? కనుక ధన లక్ష్యంతో మీరు చదువును ఆశించటము కేవలము ఒక బెగ్గర్ యొక్క లక్షణమనే భావించవచ్చు. దేశం యొక్క ఉద్ధారం నిమిత్తమై, సమాజం యొక్క పవిత్రత నిమిత్తమై, దేశం యొక్క అభివృద్ధి నిమిత్తమై నీవు విద్యను ఆర్జించాలి. ఈ విధమైనటువంటి సద్గుణములను మన సత్యసాయి పాత విద్యార్థులందరూ కూడాను కొంతవరకును సమావేశమై మున్ముందు ఈ విధమైనటువంటి ఆశయాలను జగత్తునకు చాటి సమాజమును శుద్ధపరిచి పవిత్రం చేసి తద్వారా భారతదేశం యొక్క అనాది కీర్తిని తిరిగి నిలబెట్టుటకు మీరు ప్రయత్నించాలి. సత్యసాయి కళాశాల ప్రాత విద్యార్థులు కింగ్డమ్ ఆఫ్ సత్యసాయి అని చక్కని పేరును పెట్టుకున్నారు. కింగ్డమ్ ఆఫ్ సత్యసాయి అనగా ఏమిటి దీని అర్థం అంటే సత్యసాయి రాజ్యము అని పేరు. సత్యసాయి రాజ్యము అని పెట్టుకుని సత్యసాయికి సంబంధించినటువంటి యొక్క ఆశయాలను మీరు ఈ రాజ్యం నందు ప్రచార ప్రబోధములు చేయకున్నా ఈ సత్యసాయి రాజ్యం అనేటువంటిది కేవలము ఒక విధమైనటువంటి అలంకార పేరుగా నిరూపించవచ్చు. కనుక పేరు సార్థకం కావాలంటే ప్రవర్తన కూడా సార్థకమైనటువంటిదిగా ఉంటుండాలి. త్యాగరాజు ఎంత చక్కని పేరు,
త్యాగములో అతను రాజట ఆ యొక్క పేరుకు తగినట్టుగా ప్రవర్తించాడు ఈ త్యాగరాజు. మహారాజు వజ్రవైడూర్య మనకు సమాణిక్య గోమేద పుష్పరాగములతో చూడినటువంటి యొక్క సిరి సంపదలంతా కూడా తెచ్చిపెట్టినప్పుడు, నిధి చాలా సుఖమా, ఈశ్వర సన్నిధి చాలా సుఖమా, నిజముగ తెలుపు మనస అని ఆ వచ్చినటువంటి యొక్క సంపదను వెనుకకు తిప్పి పంపించాడు. తక్షణమే రాముల చెంతకు పోయి, రామా నా హృదయాన్ని డబ్బిచ్చి కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నావా, నీకు ఏనాడో అర్పితము గావించుకున్నాను ఈ హృదయం, నీకు అర్పితము గావించుకున్నటువంటి హృదయాన్ని తిరిగి ఇంకొకరికి తాకట్టు పెట్టడం అనేటువంటిది ఎంత పాపం. ఇంకా కొంతమంది పేర్లు ఉంటుంటాయి, సౌందర్య రాజు అని పేరు ఉంటుంటాది, ఒక్కొక్క పళ్ళు ఒక్కొక్క వైపున, ఒక్కొక్క చెరువు ఒక్కొక్క వైపున, ఇది సార్థకమైన పేరేనా ఇవి? కనుక ఈనాడు మన భారతదేశములందులో అర్థరహితమైనటువంటి పేర్లతో మనము కాలమును వ్యర్థం చేస్తున్నాము. రామరాజ్యము ఎంత పవిత్రమైనటువంటి రీతిగా పరిపాలన జరిగిందో, ఎంత ధర్మంగా, ఎంత న్యాయంగా, ఎంత సౌమ్యంగా, ఎంత సన్నిహితమైనటువంటి ఐకమత్యంగా జరిగిందో మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే. పితృవాక్య పరిపాలన నిమిత్తమై ఈక్షాకుల వంశము ఆడిన మాట తప్పదు అనేటువంటి యొక్క సార్థక నామాన్ని నిలబెట్టే నిమిత్తమై తనకు అధికారం ఉన్నటువంటి రాజ్యమును కూడా త్యజించి అరణ్యానికి వెళ్లినాడు. రాముడు దురాశకు గురి కాలేదు, తన యొక్క ఆశయాలను జగత్తునకు వ్యాప్తి గావించేటువంటి లక్ష్యమే రాముని యొక్క సంకల్పము. రామో విగ్రహవాన్ ధర్మ హాని, రామును సాక్షాత్ ధర్మస్వరూపుడు అని జగత్తునకు వ్యాప్తి గావించుకున్నాడు. అదే విధంగానే కింగ్డమ్ ఆఫ్ సత్యసాయి అనేటువంటి దానికి సార్థకతను అందించాలనుకున్నప్పుడు సత్యసాయి ఆశయాలను సత్య ధర్మ ప్రేమ శాంతి అహింసా తత్వముల చేత మీరు జీవించడానికి ప్రయత్నించాలి. జగత్తును వంచేటువంటి యొక్క వేషభాషలలో మీ యొక్క జీవితాన్ని అంకితం కావించకూడదు. కొంతమంది విద్యార్థులలో కూడాను కొంత ఆపోహలు కలుగుతుంటాయి. కొరే, మేము కళాశాల వదిలిపెట్టిన తర్వాత మేము ఎప్పుడో ఒక పర్యాయం స్వామి దగ్గరికి వెళ్లినా కూడాను స్వామి మమ్మల్ని చూడటం లేదే, పలుకరించడం లేదే అనేటువంటి ఆపోహలతో వారు గురి అవుతుంటారు. నిజముగా సత్యసాయి ఎందుకు పలకరించలేదు, ఎందుకు చూడటం లేదు, 5 సంవత్సరములు 7 సంవత్సరములు 9 సంవత్సరములు ఉంటుండి కూడాను ఈ బృందావనంలో ఉన్నటువంటి విద్యార్థులు గుర్తించుకోలేకపోతున్నారంటే ఇది నిజంగా వారిలో సరైనటువంటి యొక్క భావం ఇంకా అభివృద్ధి కాలేదు. సాయికి ఆగ్రహము కాని అనుగ్రహం కాని రెండూ లేదు. సాయి ఒక పరిశుద్ధమైన అద్దం వంటివాడు. ఆ యొక్క అద్దమునందు నీవు ఏ విధముగా ప్రవర్తిస్తువో దాని యొక్క ప్రతిబింబమే అందు నుంచి కనిపిస్తుంది. కనుక నీ ప్రవర్తన దోషములే ఈ యొక్క రియాక్షన్ కు, అనగా స్వామి యొక్క ప్రతిధ్వనికి మూల కారణంగా ఉంటుంటాది. నీ దోషములే నీకు ఆ విధంగా కనిపిస్తున్నాయి, నీ తలంపులే నీకు ఆ విధంగా వినిపిస్తున్నాయి, నీ ఊహలే ఆ విధంగా నీకు తలస్తున్నాయి. అంతేకాని సాయికి ఏ విధమైనటువంటి యొక్క అసంతృప్తి కాని లేక తృప్తి కాని రెండునూ లేవు. అయితే ఒక్కొక్క సమయమునందు వారిని సరిదిద్దే నిమిత్తమై కొన్ని రకములైనటువంటి యొక్క మాటలను ప్రవేశపెట్టడము, కొన్ని రకములైనటువంటి చర్యలను కూడా నేను చూపించటము జరుగుతుంటాది. ఇది చేయక తప్పదు. ఏది నేను చేసినప్పటికీ వారి మంచికి, వారి అభివృద్ధికి, వారి ఉన్నతికి. నాకు నిమిత్తమై నేనేమాత్రము చేసుకోను, నా నిమిత్తమై నేనేమాత్రము ఆశించను. ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి, ఇన్ని విధములుగా శ్రమించి ఇంత కళాశాలను స్థాపించినందుకు ఏ కొంతమంది విద్యార్థులైనా కూడాను ఆశయాలను జగత్తునకు వ్యాప్తి గావించుకునేటువంటి ప్రయత్నానికి పూనుకుంటారో ఏమో అని ఒక ఆశనే నాది. అయితే మా కళాశాల విద్యార్థులు మిగతా విద్యార్థులకు పోలిక చేసుకుంటే ఎన్నో రెట్లు మంచివారు. ఇంకా కొంతమందిని చక్కగా విచారం చేస్తే జీవితం అంతా కూడాను స్వామి అంకితం చేసుకుని ఉన్నారు. ఇలాంటి విద్యార్థులు కూడాను అధికంగా లేకపోలేదు. పుట్టెడు బియ్యములో చిక్కెడు మెరుకలు చిక్కినట్టుగా ఇంతమంది విద్యార్థులలో ఒకరిద్దరు మాత్రము కొంత పెడమార్గము పట్టకుండా ఉండేటువంటి వారు కూడా లేకపోలేదు. తెలిసియో తెలియకయో పూర్వము ఏ విధమైనటువంటి యొక్క ప్రవర్తనలు వారు చేసినప్పటికీ నేటి నుండి కింగ్డమ్ ఆఫ్ సత్యసాయి లోపల ప్రవేశించడం చేత నేటి నుండి అలాంటి తప్పొప్పులకు, అలాంటి పొరపాటుకు ఎట్టి అవకాశం కూడా లేకుండా సాయి ఆశయాలను జగత్తునకు వ్యాప్తి గావించి పవిత్రమైన భారతదేశంలో సార్థక నామాన్ని అందిస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను. ఇప్పటికే అధికంగా నేను ప్రసంగించాను. కారణమేమనగా నేడు నేను ప్రసంగించాలని సంకల్పించలేదు.
ఈ యొక్క వేదిక పైన కూర్చుకున్నటువంటి వారందరూ కూడాను కొన్ని నిమిషాల లోపల కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అనేటువంటి పవిత్రమైనటువంటి చిత్రాన్ని ప్రదర్శించడానికి సంసిద్ధంగా ఉంటున్నారు. కానీ నేను అధికంగా ప్రసంగించడం చేత వారి కొన్ని మేకప్లు వేసేటువంటి ఒక కాలము అధికమైపోతుంది. కనుక నేను ఈ ప్రసంగాన్ని విరమించి త్వరలోపల మా విద్యార్థులు ప్రదర్శించేటువంటి యొక్క పవిత్రమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని మీరు కండ్లారా చూచి కర్ణానందంగా విని హృదయంతో స్వీకరించుకుని తద్వారా దానిని నిరంతరము మీరు స్మరించి తరించి వరించి భరించి సార్థకం పొందుతారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తాను. ఈ విధమైనటువంటి యొక్క ప్రదర్శనలు ఏ నిమిత్తమై నేను చేస్తున్నానటువంటి కూడా మీరు కొంత గుర్తించుకోవాలి. అనేక మందికి అనేక ఆపోహలు ఉండవచ్చును. నేను చేయించేటువంటి యొక్క ఆటలు కాని పాటలు కాని మాటలు కాని నేను చేసే ఆటలు కాని పాటలు కాని మాటలు కాని అన్ని అంతరార్థం లేకుండా ఉండవు. ఏదో ఒక విధంగా మానవులకు ఆవరించినటువంటి యొక్క అజ్ఞానమును దుఃఖమును అశాంతిని దూరము చేసి పవిత్రమైనటువంటి యొక్క బలమును శక్తిని సామర్థ్యమును ప్రశాంతిని అందించే నిమిత్తమై కొన్ని ప్రదర్శనల ద్వారా ఈ యొక్క ప్రచారం కొరకు జరపటం కోసం నేను ఈ విధమైనటువంటి దృశ్యాలను కొంతవరకు నిరూపిస్తూ వస్తుంటాను, చూపుతూ వస్తుంటాను. అన్నింటి ద్వారా కూడా ఏదో ఒక బోధనే మాత్రమే తప్ప నిరుపయోగమైనటువంటిది ఏమాత్రం కూడా సంకల్పంలో కూడా చేరదు.

ఇంతవరకు మీరు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 54వ జన్మదిన వేడుకల్లో భాగంగా నవంబర్ 22, 1979 సాయంత్రం సాయికుల్వన్ సభామంటపంలో సత్యసాయి కళాశాల పూర్వ విద్యార్థుల సమావేశంలో స్వామి అనుగ్రహించిన ప్రసంగాన్ని విన్నారు. మానవుడు విద్యావంతుడై, ప్రజ్ఞావంతుడై, వివేకవంతుడై ఉండినప్పటికీ దురాశకు మాత్రం లోబడిపోతున్నాడు, అందుకే దుఃఖానికి గురవుతున్నాడు అన్నారు స్వామి. సత్యసాయి విద్యా సంస్థలలో విద్యనభ్యసించిన వారు సత్యసాయి ఆశయాలకు అనుగుణంగా నిస్వార్థ సేవలను జరిపే నిమిత్తమై బయట ప్రపంచం నందు ప్రవేశించాలని స్వామి ఉద్బోధించారు. దౌర్బల్య హృదయుడు జగత్తుకు ఏ విధమైన ఉపకారాన్ని చెయ్యలేడని, స్వామి కళాశాల పూర్వ విద్యార్థులు ఉత్తమమైన భావాలతో, పవిత్రమైన చిత్తంతో నిస్వార్థమైన కర్మలను ఆచరించి స్వామివారి కళాశాలకు సార్థకమైన పేరును తెస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

డెడికేషన్ అనగా భగవదర్పితము. స్వామి వచ్చిన తక్షణమే ప్రతి అధ్యాపకుడు, ప్రతి విద్యార్థి మొట్టమొదట ఒక పుష్పమును అర్పితము చేసి నమస్కరిస్తున్నాడు. పుష్పమును అర్పితమనగా కేవలం హృదయ పుష్పము. ఈ పుష్పము పైన కామ, క్రోధ, లోభ, మోహ, మదమాచ్చర్యములనే ఇన్సెక్ట్స్ ఏమాత్రమూ ఉండకూడదు. ఇలాంటి పురుగులున్న పుష్పమును మనము భగవంతునికి అర్పితము చెయ్యము. వీటిని తీసివేసి పుష్పమును పరిశుద్ధము చేసి ఆ పుష్పమును ఏ పెద్దలకైనా భగవంతునికైనా అర్పితము చేస్తూ ఉంటాము. ఇక్కడ భగవంతునికి అర్పితం చేసే పుష్పములో ప్రధానమైన మాలిన్యములు రెండు ఉంటున్నాయి. మొదటిది అహంకారము, రెండవది అసూయ. అహంకారమనేది అష్టవిధములుగా ఉంటున్నది. ధనహంకారము, యవ్వనహంకారము, బలహంకారము, కులహంకారము, విద్యాహంకారము, సౌందర్యాహంకారము, రాజ్యాహంకారము, తపస్సహంకారము. ఇందులో రెండు మాత్రము, అనగా ధనహంకారము, విద్యాహంకారము చాలా నీచమైనవి. ఈ అహంకారమనే అడ్డుగోడ ఉండినంత వరకు భగవద్ దర్శనము కాని, ఆత్మతత్వము గుర్తించుకోవడానికి కాని సాధ్యము కాదు. కావున జీవునకు దేవునకు మధ్య ఈ అహంకారమనే అడ్డుగోడను తీసివేయాలి.

సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైన శ్రీ సత్యసాయి అవతారతత్వాన్ని పూర్ణావతార సాయి శీర్షిక ద్వారా మీకందిస్తున్నది సాయి ప్రసన్న. పుల్లని చింతచెట్టు చేత తీయని ఫలాలను ఇప్పించిన స్వామికి మనలో పులిసి ఉన్న మనస్సులను మనస్ఫూర్తిగా వారి స్వాధీనం చేస్తే వాటిని తీయని తేనె వంటి ఫలాలుగా మార్చకుండా ఉంటారా? ఆ చింతచెట్టున ఒక్క ఫలములే కాక ఇంకా ఎన్నో రకాల వస్తువులను సృష్టింపచేశారు స్వామి. ఆ చెట్టు నుంచి దేవతా విగ్రహములే రప్పించారు. అప్పటికి భక్తుల నోటికి రుచులను అందించి కడుపులు నింపటంతోనే తృప్తి పొందని స్వామి మీకిష్టమైన విగ్రహాలను కూడా ఆ చెట్టు నుంచి కోసుకోండి అన్నారు భక్తులతో. అనడం తరువాయి భక్తులు తమ తమ ఇష్టానుసారం దేవతా విగ్రహాలైన వినాయకుడు, షణ్ముఖుడు, కృష్ణుడు, రాముడు, శ్రీనివాసుడు, లక్ష్మీ, సరస్వతి, పార్వతి, శివుడు, బాబా అంటూ వారి అభీష్ట దేవతా విగ్రహాలను ఆ చెట్టు నుంచి కోసుకున్నారు. ఆ చిన్న చింతరెమ్మ తన చిగుళ్లతో తన రూపమును ఎంతమాత్రమూ మార్చుకోక తననంటి ఉన్న విగ్రహాలనే ఆ భక్తులకు అందివ్వగలగడం ఇక్కడ గమనించదగ్గది. నీకు ప్రతిమా లేదు అని ఇంద్రుని గురించి వేదాలు చెప్పిన దానిని మన ఐంద్రజాలికులైన స్వామి ఇక్కడ రుజువు చేశారు. ఈయనకు సమానం ఎవరు? ఒక్క చింతచెట్టే కాక తమ సంచార సమయాలలో ఇతర వృక్షాలను కూడా కల్పవృక్షాలుగా మార్చేసి కోరినవి రప్పించారు స్వామి. కల్పతరువు వేరు, పారిజాతములు వేరు అని కొందరు పండితులు అభిప్రాయపడుతున్నప్పటికీ శాస్త్రము చక్కగా తెలుసుకున్న పండితోత్తములు అవి రెండూ ఒకటే అని చెప్తారు. సత్యభామ నిమిత్తమై శ్రీకృష్ణుడు ఇంద్రపురికి ఏగి ఇంద్రుని జయించి అచ్చటి పారిజాత వృక్షాన్ని తీసుకువచ్చి ద్వారకాపురిలో నాటిన వృత్తాంతము వర్ణిస్తూ ఆ పారిజాతము కల్పవృక్షమే అని పాడారు తమిళదేశపు వైష్ణవ భక్తులు ఆళ్వారులు. మరి ఆ భామే సత్యమ్మగా పుట్టపర్తిలో వెలిసింది కదా. పారిజాత వృక్షాన్ని తేవటానికి వెళ్లిన తన నాథునికై నిరీక్షిస్తూ గాలివానలో చిక్కుకుని కొండమరాజుగారి స్వప్నంలో కనిపించి సహాయాన్ని అర్థించింది. చాలా సంవత్సరాల అనంతరం స్వామి అక్కడ అవతరించారు. అంటే ఈ కలియుగంలో ధర్మము అనే కల్పతరువును ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ భూమిలో నాటాలని భూమాదేవి ఇక్కడ తపమాచరించింది. ఆమె తపము ఫలించింది. ఈనాడు నలుదిశలా విశ్వమంతా వ్యాపించి కల్పవృక్షము వలె స్వామి నాటే ధర్మ సంస్థాపనములు ఎంత అనుగ్రహ ఫల కార్యసిద్ధి అని వేరే చెప్పాలా? ఈనాడు విశ్వమంతటా విస్తరించిన ఆ ధర్మవృక్షము తొలిచిగుళ్లు చిగురించిన నాడే కొండమరాజు తన కల నిజమై ఆ కృష్ణ పరమాత్ముడు అవతరించాడన్న సత్యాన్ని గుర్తించగలిగారు. తాను 100 సంవత్సరాలు జీవించి ఉండటం వృధా పోలేదని ఆనందించారు. కాని ఆ ఆత్మానందము ఒక అహంభావముగా ఎన్నడూ ఆయనలో రూపొందలేదు. తాను ఆ సాయికి పితామహుడన్న గర్వము, అహంకారము ఎన్నడూ ఆయనలో పొడసూపలేదు. అందువలనే తనకు నమస్కరించవచ్చిన సాయి భక్తులను చూడగానే తన రెండు కాళ్లు దగ్గరకు లాక్కుని వినయ విధేయతలతో లేచి నిలబడేవారు వారు. తమ కుటుంబ సభ్యులతో కలిసి ఎన్నడూ ఒక్క ఫోటో కూడా తీసుకోని స్వామి కొండమరాజుగారి శత సంవత్సర జన్మదిన సందర్భంగా ఆయన భుజం మీద చేతులు ఆనించి నిలిచి ఫోటో తీసుకున్నారు. ఆ శతవృద్ధుని వినయ విధేయతలకు భగవంతుడు ప్రసాదించిన కానుకాది. అటుపైన 10 సంవత్సరాలకు కొండమరాజుగారికి అంతిమ ఘడియలు సమీపించాయి. సాయి ప్రభువు ఆయన సన్నిధినే ఉన్నారు. శక్తి ఉడిగిన ఆ వయోవృద్ధుడు ప్రేమశక్తి వల్ల తన రెండు చేతులను మెల్లగా పైకెత్తి తన సమీపముననే ఉన్న పవిత్ర పౌత్రుని హస్తద్వయాన్ని తడివి తన చేతివేళ్లను మనమని వేళల్లోకి దూర్చి గట్టిగా పట్టుకుని ఆనందాప్తిలో మునిగిపోయారు. ఆ చిన్ని కన్నయ్య అద్దంపు చెక్కిళ్లను ప్రేమగా స్పృశించారు. ఆ సాయీశ్వరి అభయ కరద్వయాన్ని గట్టిగా హత్తుకున్నారు. లేపాక్షి రామాయణంలో వాలి శ్రీరామచంద్రమూర్తిని సాక్షాత్తు ఆ నారాయణుడే అని గ్రహించి నా భాగ్యమే భాగ్యము, ఆ పరమాత్ముని సన్నిధినే అసువులు బాసి ఆయనలో లీనమైపోతాను అన్న ఘట్టాన్ని మననం చేసుకుంటూ అనుభూతిని పొంది ఆ వృద్ధ భక్తుడు మౌని అయ్యాడు. ఆ పర్తి నారాయణుడు ఆ పుణ్యాత్ముని తనలో లీనం చేసుకున్నాడు అనటంలో సందేహమే ఉంది.
తమ జీవితకాలంలో మొదటి 16 సంవత్సరాలు లీలా వినోదములను, ఆ తర్వాత 16 సంవత్సరాలు భక్తుల కోరికలు నీడేర్చు అద్భుత చమత్కార ప్రదర్శనలు, అటుపిమ్మట 64 సంవత్సరాలు అద్భుతములతో పాటు ఉపదేశములు, ధర్మ సంస్థాపన కార్యములు ప్రాముఖ్యత వహిస్తాయని స్వామి చెప్పున్నారు. ఆ శ్రీకృష్ణుడు తాను ద్వారకాధీశుని కన్నా, గీతాచార్యుని కన్నా, కొంట పనులతో అందరినీ కవ్వించి మాయామోహితులను చేస్తూ గడిపిన బాలకృష్ణునిగా ఒక ప్రత్యేక స్థానాన్ని అలంకరించాడు. తన చుట్టూ ఉన్నవారికి తన దైవత్వాన్ని తెలియనీయక మరుగుపరిచి మాయానాటకాలను ఆడాడు.

ఇక్కడ మన సాయి కృష్ణుడు కూడా అదే చేశారు. బాలసాయితో ఎంతో సన్నిహితంగానూ చనువుగానూ మెలిగిన ఒక భక్తుడు ఒకనాడు రాగణపతి గారితో ఈ విధంగా చెప్పుకుని చింతించారు. ఆ కాలంలో స్వామి మాతో ఎంతో చనువుగా సన్నిహితంగా ఉండేవారు. కాని అప్పట్లో మేము వారి వినోదాలను ఆటపాటల్ని మాత్రమే గ్రహించగలిగాం, కాని వారిలోని దైవత్వాన్ని గుర్తించలేకపోయాం. ఎప్పుడైతే ఆహా వీరు సాక్షాత్తు భగవత్స్వరూపులే అని తెలుసుకోగలిగాము, అంతే ఆ వినోదాలన్నీ తక్కున కట్టిపెట్టి మాకు ఎంతో దూరమైపోయారు. వీరంతా సాయితో చిన్నతనంలో ఎంతో దగ్గరగా ఉన్నవారు. ఎంతటి భాగ్యవంతులు మీరు! ఎవరైనా వారి గురించి ఊహిస్తూ ఉంటారు, కాని వాస్తవానికి మేమే పూర్తిగా మోసపోయిన వారము. భగవంతుని సాన్నిధ్యాన్ని అనుభవిస్తూ కూడా అది గ్రహించలేక వారిని పోగొట్టుకున్న మూర్ఖులము. వారి యోగమాయ శక్తి అంతా మా వద్దనే స్వామి పూర్తిగా ప్రయోగించారేమో. ఈనాడు ఎప్పుడైనా వారు మా వైపు రావటం తటస్థిస్తే ఆనాడు మనం భుజాల మీద చేతులు వేసుకుని వినోదాలు ఆడిన వాళ్లం కదా అన్న బంధము కించిత్తైనా లేనట్టు మమ్మల్ని చూసి చూడనట్టు వెళ్ళిపోతూ ఉంటారు అంటూ వాపోయారు ఆ చిరకాల భక్తులు. మానవాకారం ధరించినందువల్ల మన స్వామి కూడా తాను ఈ దేహంతో సంచరిస్తున్నంత వరకు కాలానికి అనుగుణంగా కొన్ని కట్టుబాట్లకు బంధితులు కావటం తప్పనిసరి అవుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో దినదినము భక్తులు అసంఖ్యాకంగా వచ్చి వృద్ధి అవుతున్నప్పుడు వారు ప్రతి ఒక్క భక్తుని పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించి గమనించటం అనేది సాధ్యం కాని పని. అందుకు కాలపరిమితి చాలదు, అనుమతించదు కూడా. ఎప్పుడైనా స్వామి తన పాత భక్తుల విషయంలో కొంత శ్రద్ధ వహించి పాపం వారెక్కడున్నారో అని కాస్త ప్రత్యేకత చూపించడం జరిగితే మనం వెంటనే నిట్టూర్పులు విడవటం ప్రారంభిస్తాము. అక్కడికి స్వామి మనెంతో నిర్లక్ష్యం చేసినట్టుగా అంతటితో ఊరుకుంటామా? ఏం, మొదట్లో ఈ పాత భక్తులందరితో అతి సన్నిహితంగా మెలిగి వారందరికీ అంతటి అనుగ్రహం చూపించారు కదా, ఇప్పుడు మన వంటి

కొత్త భక్తుల పట్ల కాస్త ప్రత్యేకత చూపించి గమనించకూడదా అని గొణగడం ప్రారంభించేవాళ్లం. అయితే స్వామి ఆ కాలంలో కూడా ఈ పాత భక్తులందరినీ మరొక విధంగా తిప్పలు పెట్టారు. అందువల్ల ఆ భక్తులు కూడా మనలాగే ఆ రోజుల్లో నిట్టూర్పులు విడవకపోలేదు. క్షణక్షణం తన ఉనికిని స్థానాన్ని మారుస్తూ భక్తులను అలసట పెట్టి వినోదించేవారు స్వామి. ఒక్క క్షణం చిత్రావతి ఇసుక తిన్నెలపైన కనపడితే మరుక్షణం పక్కనున్న కొండ శిఖరంపై నుండి దర్శనమిచ్చేవారు స్వామి. ఆ శిఖరాలపై నుంచి రండి రండి అంటూ చేతులు తట్టి భక్తులను పిలిచేవారు. పాపం వారంతా ఆదరాబాదరాగా పరిగెత్తి స్వామిని చేరుకునేటప్పటికీ ఠక్కున అక్కడ మాయమైపోయి మళ్లీ నదీతీరాన కనపడేవారు. ఆ చిత్రావతి నదిమ తల్లి అలల సవ్వడిలా గలగలమంటూ నవ్వేవారు స్వామి. భక్తుల పాటలు వారికి ఆనందము, వినోదము కూడా. అలసి సొలసి ఆ భక్తజనము తీరానికి మరలేటప్పటికీ స్వామి దగ్గరలో ఉన్న గుట్టపై నిలబడి భక్తుల్ని పిలిచేవారు. అయితే ఏం, అలసిపోయిన తమ భక్తులను అతి సునాయాసంగా రెక్కలొచ్చినట్టు చేయూతనిచ్చి ఆ గుట్టలన్నీ ఎక్కేటట్టు చేసి తమ ప్రేమరస వాహినితో వారికి సేద తీర్చేవారు. ఇది వారి ప్రేమలీలా విలాసము. పరమేశ్వర అవతారమైన సోమసుందరేశ్వరుడు సకల సిద్ధులు కలిగి ఒక సిద్ధపురుషుని రూపం దాల్చి ఎన్నో అద్భుతాలు చేసినట్టు పురాణాలు వర్ణిస్తాయి. గొడ్రాలికి సంతతి, మూగవానికి వాక్ప్రదానము, అంధునికి దృష్టి మొదలైన అద్భుత ప్రసాదాలను గ్రహించి మహిమలను చూపాడు సోమసుందరేశ్వరుడు. ఇప్పుడు మన బాలసత్యసాయి చేసిన అద్భుతాలన్నీ ఆదిలో ఆ పరమేశ్వరుడు చేసినట్టు తమిళ పురాణాలెన్నో అతి సుందరంగా వర్ణిస్తాయి. ఆ పరమశివుడు ఒక దిక్కున గోచరించి మరొక దిక్కున ప్రత్యక్షమయ్యేవాడని, దగ్గరున్నది దూరంగాను, దూరంగా ఉన్నది దగ్గరగాను భావింపచేసి అపార లీలలు ప్రదర్శించేవాడని తిరువిళయాడల్ అనే శివపురాణంలో వర్ణించబడి ఉంది. ఇలాంటి అద్భుతాలు మరెన్నెన్నో మున్ముందు మన బాలసత్యసాయి కూడా చేయబోతున్నాడు. పొడుగాటి వృక్షాలు కూడా తన నడుం వరకే వచ్చేటట్టు, ఆకాశమంత పొడుగు పెరిగినట్టు బాలసత్యసాయి అప్పుడప్పుడు వామనమూర్తి విశ్వాకారం దాల్చినట్టుగా తన విశ్వాకారంను చూపిస్తూ ఉండేవారు. ఇటు చూడండి అంటారు తమను చూడమన్నట్టు సైగ చేస్తూ బాలసాయి. వారి శిరం చుట్టూ ఒక జ్యోతిర్వలయం అగుపిస్తుంది. మరొకప్పుడు శివుని మూడవ నేత్రము అన్నట్టు భ్రూమధ్యము నుంచి జ్యోతికిరణాలు ప్రసరించటం స్పష్టంగా గోచరమవుతుంది. అంతే, అమాంతం అక్కడి నుంచి అంతర్ధానమవుతారు. ఇంతలో ఆకాశం నుంచి కిలకిల నవ్వుతున్నట్టు శబ్దం వినిపిస్తుంది. అవును, సాక్షాత్తు మన సాయే. పూర్ణ చంద్రబింబం నడుమ సాయి ముఖారవిందం ప్రకాశిస్తుంది. చంద్రమండల మధ్యవాసిని అని ఆ పరాశక్తికి ఒక నామం ఉంది కదా. చందమామలాగా చల్లదనమును వెదజల్లేవారే మరొక సమయంలో అరుణాచల అగ్నిస్తంభంలాగా ప్రచండ తేజస్సుతో గోచరమవుతూ ఉంటారు. ఆనాటి వారి లీలలు అఖండము, వర్ణనాతీతము. ఒకనాటి రాత్రి నిండు అమావాస్య చీకట్లు దట్టంగా వ్యాపించిన సమయం. స్వామి ఎక్కడున్నారన్నది భక్తులు కనిపెట్టలేనంత కారు చీకటి. అప్పుడు ఇదిగో చూడండి జ్యోతిర్దర్శనము అంటూ కొండపై నుంచి చింతచెట్టు కింద నుంచి ఒక దివ్యవాణి వినిపించింది. భక్తులందరూ ఆ ధ్వని వచ్చిన దిశకు తిరిగి చూశారు. ఆశ్చర్యం, జ్యోతిప్రకాశం జిగేల్మంటోంది. కారు చీకట్లో అఖండ జ్యోతిప్రకాశం. ఆనాడు సుప్రసిద్ధ దేవీ భక్తుడు, తమిళదేశానికి చెందిన అభిరామ భట్టర్ నిండు అమావాస్య నాడు ఆ దేవీ కృప వల్ల దర్శించిన పూర్ణ చంద్రబింబమును గుర్తు తెచ్చింది ఆ దృశ్యం. పరిపూర్ణ చంద్రబింబము వలె ప్రకాశిస్తున్నారు బాలసత్యసాయి. చల్లని పూర్ణ చంద్రబింబము తిరిగి ప్రకాశవంతమైన తేజస్సుతో సాయి ప్రచండ భాస్కరునిగా మారినట్టు గోచరించింది. మున్ముందు మన ఈ సాయి చరిత వాహినిలో పరిచయం కాబోయే శ్రీ లోకనాథ మొదలియార్ కుమార్తె ముఖత వర్ణించినది రేపు విందాం.

ఈ శీర్షికపై మీ సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org వ్రాసి పంపగలరని ఆశిస్తూ రేపు మరిన్ని విశేషాలతో కలుద్దాం. సాయిరాం.

అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి అంతరంగ తరంగాలు ఆనందలహరులు కార్యక్రమంలో మీరు గుంటూరు వాస్తవ్యులు స్వామివారి చిరకాల భక్తులు శ్రీ జి ఎన్ మూర్తి గారితో పరిచయ కార్యక్రమాన్ని వింటారు. ఈ ఇంటర్వ్యూ మీకు రేడియో సాయి 13 భాగాల సుదీర్ఘ శీర్షికగా అందించనుంది. వినండి, శ్రీ మూర్తి గారితో పరిచయం 4వ భాగం.

0: చీరాల్లో ప్రసంగం అయిపోయింది. అయిన తర్వాత దసరాకి కుటుంబంతో కలిసి వెళ్లాలని నిర్ణయించుకున్నాం. అందరం వెళ్లేదని అనిల్ కుమార్ తో చెప్పాము. తప్పకుండా బిదర్ నేను అన్ని ఏర్పాట్లు చేస్తాను, నీకేం పర్వాలేదు అన్నాడు ఆయన. సరే దసరా కోసం అందరం బయలుదేరాం. బయలుదేరితే అంచెలంచెలుగా వెళ్లాలి కదా. మేము గుంటకల్లో వచ్చాం. గుంటకల్లో అక్కడి నుంచి ఏదో మళ్ళీ వేరే ట్రైన్ పట్టుకోవాలి. గుంటకల్లో నుండి ఇప్పుడు సంగతి చూస్తే గుంటకల్లో ట్రైన్ ఆగేసరికి వాళ్ళు వెంటనే వాళ్ళందరూ వచ్చి ఉప్మాలు కాఫీలు. నాకు ఆశ్చర్యం వేసింది, ఎప్పుడు చూడలేదు ఇది. ఏమిటి ఇట్లా స్టేషన్ దగ్గరకు వచ్చిన వెంటనే ఉప్మాలు కాఫీలు అందరికీ, వెళ్తున్న వాళ్ళందరికీ ట్రైన్లో, ఎవరైనా సరే భక్తులు అయిన వాళ్ళు కాని వాళ్ళు అక్కడికి వెళ్తే వాళ్ళందరికీ ఉప్మా కాఫీ. ఓ ఈ భక్తులు ఏర్పాటు చేశారు అక్కడ. సరే అది తీసుకున్న తర్వాత మీటర్ గేజ్లో ట్రైన్ ఇంకోటి, ఆ ట్రైన్ ఎక్కి ధర్మవరం వెళ్ళాలి. ధర్మవరంలో వాళ్ళు ఏకంగా పులిహోర పెరుగు వర్ణం అవన్నీ ఏర్పాటు చేసి అవి తిని వెళ్ళాలని. అక్కడ బస్సులు వస్తే ఆ బస్సుల్లోకి సామాన్లు తీసుకెళ్లి వాళ్ళే పెట్టి అందులో కూర్చోబెట్టి పంపించడం. ఇది నేను ముగ్గుండి అయిపోయాను. నేను ఎక్కడ చూడలే ఇలాగా. ఎక్కడైనా వస్తే దోచుకోవడం దాచుకోవడమే తెలుసు, కానీ వాళ్ళకి ఇలా అతిథి మర్యాదలు ఇచ్చేటువంటి అవకాశం భక్తుల ద్వారా ఉన్నది ఎక్కడ నేను చూడలేదు. అది అందరం దిగ్గం అయింది. గుంటకల్ నుంచి వెళ్లే టైంలోనే గుంటకల్లో ట్రైన్ కొంచెం లేట్ అయితే బెంగళూరులో నారాయణరావు గారి నాన్నగారు
1: రామబ్రహ్మం గారు
0: మంచి మనిషి అత్యవసరది ఉండి సఫారీ చేసుకుని ఇంత పెద్ద భక్తులు అది పెట్టుకున్నాడు విభూది. ఆయన ట్రైన్లోకి వచ్చాడు. అందరూ ఆయన గుంటూరు నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, అందరం మాట్లాడుకుంటున్నాం చెప్పి రామబ్రహ్మం గారని పరిచయం చేశారు. పరిచయం చేసిన తర్వాత నేను నమస్కారం పెట్టి దగ్గర కూర్చుని కొంచెం బాగా సన్నిహితులు కదా, స్వామి గురించి నాకు అనుమానాలు ఉన్నాయి కదా, ఎవరైనా కనబడితే వాళ్ళందరినీ బాగా పెద్దవాళ్ళు అంటే వాళ్ళని అనుమానాలు అడుగుతూ ఉంటాం. ఇవో అడుగుతుంటే ఆయన చెప్తున్నాడు. తర్వాత నేను నీకు స్వామి దగ్గరకు ఒకసారి వెళ్ళావు కదా, నీ అనుభవం చెప్పండి చెప్తున్నాను. చెప్తూ ఉంటే ఆయన చూసి ఈ ట్రైన్ దిగిన వెంటనే అనిల్ కుమార్ దగ్గరికి వెళ్ళాడు. ధర్మవరం నుంచి బస్సులో వెళ్ళాం, బస్సు దిగాము. ఏం చేయాలో మాకు తెలియదు. స్వామి వచ్చేశారు, దసరా ఉత్సవాలు, యజ్ఞం జరిగి సాయంత్రం ఉపన్యాసం. మేము సాయంత్రం చేరుకునేసరికి ఉపన్యాసం అది జరుగుతుంది. అనిల్ కుమార్ అక్కడ ఉన్నాడు.
1: ఎన్నో సంవత్సరం?
0: 1886 అండి, సేమ్ ఇయర్. 86 దసరా ఇది, అది ఇది గురుపూర్ణం, ఇది దసరా అనమాట. ఏం చేయాలో మాకు తెలియదు. లగేజ్ అవన్నీ పట్టుకొచ్చాము, ఇద్దరు అమ్మాయిలు, ఆమె, నేను. సరే సామాన్లు తీసుకెళ్లి ఈ లోపల రామబ్రహ్మ గారు చెప్పారని ఇంకొక ఆయన వచ్చాడు, గుంటూరు కన్వీనర్ ఒక ఆయన. ఆయన వచ్చి రామబ్రహ్మ గారు చెప్పారు రండి అని చెప్పి ఎక్కడ తీసుకెళ్లి కూర్చోబెడతాడు మమ్మల్ని తెలియదు కదా. అందువల్ల రమణరావు గారు వరండాలో పెట్టాడు, ఇవన్నీ దర్శనం చేసుకుందాండి అన్నాడు, చేశాడు. ఆ తర్వాత అనిల్ కుమార్కి చెప్పాట, ఆయన నీ ఫ్రెండ్ వచ్చాడు ట్రైన్లో మంచి బాగా స్వామి గురించి బాగా దంచుతున్నాడు, సార్ బాబు ఉపయోగించుకో నువ్వు వెళ్ళి వెళ్ళి వెళ్ళి మీకోసం అని అని చెప్పి పంపించట. ఆయన వచ్చి స్వామి వచ్చేసారు బ్రదర్ అంటే మాకు ఏం తెలియదు కదా స్వామి రావడం, ఆ టైంలో అతను అక్కడ ఉండాలి ఇవన్నీ. సరే తీసుకెళ్లి రూమ్లో కూర్చోబెట్టి ఒక 4 రోజులు ఆఖరి పూర్ణాహుతి వరకు అండి అనిల్ కుమార్తో మా పిల్లలకి చాలా సన్నిహితత్వం, అన్నీ తీసుకెళ్లి చూపించాడు. వాళ్ళ అమ్మాయిలు వీళ్ళు చాలా ఫ్రెండ్స్. తర్వాత ఈ ఫోన్లోకి రావడానికి కూడా అనిల్ కుమారే దోహదం చేశాడు, ఈ పిల్లలకి ఉపన్యాసాలు విని రావడం. అది తీసుకెళ్తే ఆ పూర్ణాహుతి జలం ముందు రమణరావు ఈయన కలిసి ముందు కూర్చోబెట్టారు. సావి ఇలా వచ్చి దగ్గరకు వచ్చిన ఒకసారి ఒక కొన్ని సెకండ్ల పాటు ఇలా చూసి ఆ ప్రోక్షణ, అది ఆ స్వామి ప్రోక్షణ చేశారు మొదట్లో ఆ బిగినింగ్ లో. అప్పుడు చేసి స్వామి తీసుకుని ఆ వెండి దాంట్లో ఉండేటువంటి దాంట్లో చేసి చేశారు. అవి చూసి ఆనందంగా ఉంది. కానీ అనిల్ కుమార్ ఆ ట్రిప్లో బ్రహ్మాండమైనటువంటి విషయం ఏంటంటే కస్తూరి గారి దగ్గరికి తీసుకెళ్లాడు. కస్తూరి గారికి పరిచయం చేశాడు నన్ను మా మిస్సెస్ ని. ఆయన ఇద్దరికి నేను తెచ్చారనుకున్నాను ఆ పుస్తకాలు, మర్చిపోయాను. చిన్న పుస్తకాలు, వరల్డ్ టీచర్ అని ఉండేటువంటి చిన్న ఇంత సైజు పుస్తకాలు. దాని మీద లోపల 2 మెసేజ్లు రాశాడు. ఆమె పేరు సత్యవతి అయితే సత్యబోధకుడిగా స్వామి వచ్చాడు కాబట్టి నువ్వు సత్యాన్ని నీ జీవితాంతం నువ్వు బోధనలో అమలు చేయను ఏదో. అది నాకు ఇంకేదో మరో సూక్తి రాశారు. అది నా జీవితంలో చాలా విలువైందిగా భావించాను. ఎందుకంటే ఆ లవింగ్ గారు చదువున్నాను, అటువంటి వ్యక్తి నాకు ఇచ్చాడు. ఆ బెడ్ మీద ఉన్నాడండి, అంతా హ్యూమరస్ గా ఉన్నాడు. హీజ్ ఇన్ ది కన్క్లూజివ్ స్టేజ్ ఆఫ్ హిజ్ లైఫ్. 86 అక్టోబర్ అంటే తర్వాత పెద్దపోటు దగ్గర తీసుకెళ్లాడు. ఆమె బెడ్ మీద ఉంది బాగా. ఆమె ఆత్మకథ కూడా చదివాను నేను అప్పటికే. సరే ఈమె తీసుకెళ్లి పరిచయం చేస్తే ఆమె చాలా మాట కూడా అంత స్పష్టతగా లేదు. ఎవరినో సేవాదారుని పిలిచి బొట్టు పెట్టి కుంకుమ ఇచ్చింది. ఆ 2 సంఘటనలు అపూర్వం. మిగతా వివరాన్ని తిప్పాడు, నాకు అంత పెద్ద ఆసక్తి నేను చూపించలేదు, పిల్లలకు బాగుంది కానీ. ఇవి దసరాలో జరిగినటువంటి ప్రధానమైన అంశాలు. దసరాలో స్వామి స్పీచ్ అవుట్ స్టాండింగ్ నా దృష్టిలో అప్పట్లో. నేను అనుకునేవాడి కదా ఉపన్యాసాలు ఉన్నాక, ఎంత బాగుందో అని. స్వామి స్పీచ్ ఎలాగూ బాగుంటుంది కానీ ఇంకా బాగుంది, ఈసారి ఇంకా బాగుంది. ఆ రెండు మళ్ళీ పత్రిక ఎక్స్ప్రెస్ లో వచ్చేట్లు ఇది జరుగుతుంది. ఈ లోపల గుంటూరులోనే స్వామి రంగనాథానంద ముఖ్య అతిథిగా వచ్చారు ఓ ఫంక్షన్ కి. ఆయన రామకృష్ణ మిషన్ చీఫ్. కస్తూరి గారు కూడా ఆయనతో పరిచయాన్ని, అతని విశిష్టతని లవింగ్ గౌడ్ లో రాశాడు. వీటితో చదవడంతో పాటు నేను అప్పటికే బాంబే ఇందూలాల్ షా గారి పుస్తకం ఒకటి చదివాను. దానిలో మొట్టమొదటి సేవాదళ్ కాన్ఫరెన్స్ అది జరిగింది మెడ్రాస్ లో. డేట్ సరిగా గుర్తులేదు నాకు. మొదటి సేవాదళ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు స్వామిని మెడ్రాస్ సత్యసాయి సేవా సంస్థ వాళ్ళు సన్మానం చేశారు. ఆ సన్మానానికి ప్రెసిడెంట్ స్వామి రంగనాథానంద నచికేతుడు గురించి మాట్లాడాడు. ఆ సమావేశం అయిపోయాక స్వామి అనర్గళంగా మాట్లాడారు. స్పీచ్ తెలుగులో, అది ఇంగ్లీష్లో అయిపోయింది. వచ్చారు, వచ్చాక అక్కడ బూర్గొల రామకృష్ణ గారు, స్వామి, ఇందులా షా కూర్చొని ఉన్నారు. స్వామి ఆ విషయాలు ఏమో అక్కడ జరిగినవన్నీ తెలుగులో చెప్తున్నారు. ఇట్లా రంగనాథానంద మాట్లాడాడు, మాట్లాడిన తర్వాత నేను మాట్లాడాను, ఇవన్నీ చెప్తున్నారు. చెప్తుంటే బూర్గుల రామకృష్ణ గారు, స్వామి ఇవి ఇందూలాల్ షాకి మీరు తెలుగులో చెప్తున్నారు అర్థం కాదు, నేను ట్రాన్స్లేట్ చేయనా అన్నారు. అంటే నువ్వేం చేయొద్దులే, టైం లేదు, మనం వెళ్ళాలి అని చెప్పి, ఇప్పుడు కాదులే తర్వాత చెప్తానని చెప్పి ఇందూలాల్ షా తల మీద చేత్తో ఇలా రాశారట. ఇలా తిప్పితే మొత్తం స్వామి తెలుగులో మాట్లాడిందంతా ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ అయిపోయిందట. అది ఈసారికి మాత్రమే సుమా అన్నారట. అప్పుడు రంగనాథానంద స్పీచ్ గురించి, అతని వ్యక్తిత్వం గురించి స్వామి అతనికి చెప్పారట. అతను చీఫ్ గెస్ట్ కింద వచ్చాడు. నేను అప్పుడే స్వామి ఫోల్డ్లోకి వచ్చాను. ఈ మొదటి దర్శనం అయింది స్వామిది, ప్రత్యక్ష పరమాత్మ దర్శనం ప్రత్యక్షంగా అయింది. అయిన తర్వాత మాట్లాడవలసి వచ్చింది. వ్యాఖ్యాతగా ఉండి చాలా ఇవన్నీ కోట్ చేస్తూ మోస్ట్ కమాండ్, అంటే స్వామి మాట్లాడిస్తే మాట్లాడమే, పలికించడి నీవు పలుకునీవు, పలుకు పలుకునందు పలకరింతు వీవు, పలుకు వీవు లోని పలుకు వీవు, పలుకు పలుకునందు పలకరింతు వీవు, నిత్యశాంతిదాయి సత్యసాయి అని, నే మాట్లాడేది ఏమీ లేదు అనేటువంటి సబ్మిషన్తో మాట్లాడుతున్నాం. అయిపోయిన తర్వాత వ్యాఖ్యానం అంతా అయిపోయాక ఆయన దగ్గరకు వచ్చి వెల్ డాన్, కీప్ ఇట్ అప్ అని భుజం మీద కొట్టిల్లాడు. నేను ఐ ఫెల్ట్ ఇట్, ఇట్ ఈజ్ నథింగ్ బట్ ది ఇన్విజిబుల్ కమెండేషన్ ఫ్రమ్ భగవాన్. లేకపోతే అంత పెద్ద దీంట్లో ఉన్నతం వచ్చి చెప్పడం అంటే స్వామి ప్రోద్బలంతోనే ప్రేరణతోనే జరిగింది అని అనిపించి ఇది ఒక సంఘటన జరిగింది. తర్వాత ఇదే సమయంలో హైదరాబాద్ నుంచి యూత్ సైకిల్స్ మీద వచ్చారు.
1: ఎన్నో సంవత్సరం
0: ఇది? 1987 చివరిలో, అంటే 87 బిగినింగ్ అనుకోండి, 87 87లో వాళ్ళు సైకిల్స్ మీద వచ్చారు. సైకిల్స్ మీద వచ్చినప్పుడు పెద్దవాళ్ళని వాళ్ళు అడిగితే సైకిల్స్ మీద వెళ్లొద్దని నిరుత్సాహపరిచారు నాయకులు. నేను ఇక్కడ పుట్టపతి వచ్చి ఉన్నాను. ఉంటే వచ్చి షెడ్లో దిగారు వాళ్ళు. నా దగ్గరకు వచ్చి అంకుల్ వాళ్ళు ఎవరిని అడిగితే మాట్లాడమన్నారు, మీరు వచ్చి స్వామి గురించి మాట్లాడండి అన్నారు. నేను ఎలాంటి పరిస్థితిలో ఉన్నానంటే, నేను పదవులు అవి కాదు నాకు ప్రాధాన్యం, ఎక్కడైనా స్వామి గురించి మాట్లాడమంటే అక్కడికి వెళ్లి స్వామి యొక్క అవతార లీలా విశేష వైభవం చెప్పాలి. నేను పొందినటువంటి ఆనందం వాళ్ళు కూడా పొందాలి. ఐ వాంట్ టు షేర్ ది జాయ్ విత్ దెమ్ అనేటువంటి ఫీలింగ్ చాలా విస్తృతంగా ఉంది. ఎక్కడ కనబడితే అక్కడ సరే వెళ్లాను. షడ్డుకి వెళ్లి రాత్రి మాట్లాడాను. మాట్లాడి కొన్ని అంశాలు స్వామియే కొన్ని తీసుకుని యూత్ కి ఎన్కరేజింగ్ గా ఉండేటువంటి కొన్ని అంశాలు చెప్పి, వాళ్ళని ఒక డౌట్ మాత్రం ఉంది, అది మీకు రేపు ఇంటర్వ్యూ ఇస్తారు స్వామి, మీకు ఇచ్చినప్పుడు అడగండి అని చెప్పి. స్వామి మీరు నిద్రపోతారా? నాకది డౌటు. అది దీపాల పిచ్చయ్య శాస్త్రి నిద్రపోతూ ఉంటే చూద్దామని అనుకుని ఆయన నిద్రపోయాడు. స్వామి అన్నారు కూడా, ఏ పిచ్చయ్య శాస్త్రి లే, నన్ను నిద్రపోతూ ఉంటే చూడాలని వచ్చి పరీక్షించాలనుకునేవాడు, నువ్వు నిద్రపోతున్నావు ఏమిటని. అట్లా నిద్రపోతారా స్వామి అని అడిగారు. అంటే నేను అడగలేను ఈ విషయం, సుమారు అవకాశం వచ్చినా అది అడగలేను. దేర్ విల్ బి మోర్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ దాన్ దిస్. ఇదే నువ్వు అడిగే ఇన్నాళ్ళు ఉండని అంటారని లోపల. వాళ్ళు మొన్నటి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూ ఇస్తే 26 మంది వచ్చారు వాళ్ళు. 27 మంది వచ్చారు. స్వామి 28 లడ్లు ఇచ్చారు. 28 లడ్లు ఇచ్చి, ఈ 27 లడ్లు మీరు తీసుకుని మీకు రాత్రి మీతో మీ షెడ్కి వచ్చి మాట్లాడాడే ఆయనకి ఇవ్వండి అన్నారు. అప్పుడు వీళ్ళు అడిగారు ఆ ఇంటర్వ్యూలో, స్వామి మీరు నిద్రపోతారా అని. నేను మేలుకుంటేనే లోకం నిద్రపోతుంది, నేను నిద్రపోతే లోకం గతేమిటి అన్నారు. ఇది అద్భుతమైన వాక్యం, నన్ను ముగ్ధుని చేసిందనమాట. దీని మీద ఆలోచన చేస్తున్నాను. హిమాయత్ నగర్ లో సమావేశం ఆర్ సుబ్బారావు గారిని స్వామి భక్తుడు వాళ్ళ ఇంట్లో మీటింగ్ పెడితే నాగపణి మాడుగుల నాగపణి శర్మ వచ్చాడు అక్కడికి. ఆయన్ని కూడా మాట్లాడడానికి పిలిపించాడు. అక్కడ నేను మాట్లాడుతున్నప్పుడు ఈ అంశం చెప్పాను జరిగిందనండి. ఆయన ఉపనిషత్తును కోట్ చేస్తూ ఆ ఉపనిషత్తులో ఉన్న వాక్యం ఇది అన్నాడు. ఆ ఉపనిషత్తు ఎవరో మాకేమిటో చదివామో మామూలు వాడికి తెలుసా, సింపుల్ గా స్వామి ఆ ఉపనిషత్తుల్లో ఉన్న సారాంశాన్ని కూడా ఓవర్ సింప్లిఫై చేసి భక్తుడికి అందించినటువంటి తీరు నన్ను స్వామికి ఇంకా దగ్గర చేస్తుంది. ఇది ఈ విషయం జరిగిందనమాట. 1987 వచ్చాం. 87 వచ్చినప్పటికీ ఈ జిల్లా అధ్యక్షులు తీసేసి రాష్ట్ర కోఆర్డినేటర్ అనేటువంటి కొత్తది పెట్టారు స్వామి. పెట్టిన తర్వాత మా గుంటూరు జిల్లాకి రామభ్రమం కొడుకుని స్టేట్ కోఆర్డినేటర్ చేశారు. స్టేట్ కోఆర్డినేటర్ అంతకు ముందు నుంచి నాకు అతనితో పరిచయం ఉంది. కాల్ గ్యాస్ డీలర్గా ఉండేవాడు, దాంతో సంబంధం ఉండేది. పార్టీస్ టీ పార్టీలు అవి కావాల్సిన బాగా ఆర్గనైజ్ చేస్తాడు, అది తెలుసు నాకు. కానీ సత్యసాయి దాంట్లో ఉండేటువంటి సంబంధం నాకు అదంతా ఎక్కువ లేదు. ఇది అయిన తర్వాత ఒక సమావేశం ఏర్పాటు చేసినప్పుడు అనిల్ కుమార్ అతను పిలిచారు. పిలిచినాడు వెళ్ళాను. వెళ్తే స్వామి కోసమనే వ్యాన్ తయారు చేయించాడు. అంటే ఈ జిల్లాలో అంతా స్వామి కార్యక్రమాల కోసమని గుంటూరు జిల్లాకు వ్యాన్ తయారు చేసి పుట్టపర్తి తీసుకొచ్చి ఆ వ్యాన్లోకి స్వామి రమణమని ఆ పాదాలు రెండు గట్టిన తీసి ఆ వ్యాన్లో పెట్టాడు. అంటే చాలా మేమందరం తిన్నర్లాడి భక్తి అనుకునేవాడు, ఆ ధైర్యం ఉన్నది. మేమైతే దూరం నుంచే కదా అని అలా లోపలికి కూర్చోబెట్టాడు, సంతోషించి బ్లెస్ చేశారు. ఆ వ్యాన్లో కార్యక్రమాలు అవి జరుగుతున్నాయి. నేను ఇందులోకి వచ్చిన తర్వాత నాకు ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ అవడం వల్ల ఏదైనా పత్రిక పంపిస్తే ఆటోమేటిక్గా పడి వ్యాసాలు వేసేసేవాడు, లేదా న్యూస్ కింద కానీ వ్యాసం కింద. అలా ఇతనికి మంచి ప్రోత్సాహం ఇవ్వడం కోసమని ఇందులోకి వచ్చాక కొంచెం ఆ ఫేస్ లిఫ్ట్ కావాలన్న ఉద్దేశంతో ఆర్గనైజేషన్ యాక్టివిటీస్. అప్పటికే స్వామి ఇదివరకైతే మీరు పబ్లిసిటీ అది వద్దనేవారట, చేసింది చెప్పు చెప్పింది చేయి అంటున్నారు. ఆ శ్లోగన్ తీసుకున్నాను, నేను తీసుకుని చేసాం. అనిల్ కుమార్ ఇతను కలిసి సాయి బ్రహ్మోత్సవాలని ఏర్పాటు చేశారు. తిరుపతి పద్ధతిలో సాయి బ్రహ్మోత్సవాలు పెట్టి రామాయణం మీద భాగవతం మీద సుప్రసిద్ధులైనటువంటి వక్తల్ని వాళ్ళ ప్రసంగాలు ఏర్పాటు చేశారు. మధ్య మాబోటి వాళ్ళని కూడా కొత్తగా వచ్చిన వాళ్ళని వీళ్ళందరూ మాట్లాడించారు. అది మంచి ప్రవేశం. స్వామి యొక్క అనుభవాలు అందులో బాగా చొచ్చుకుపోయాయి. లిటరేచర్ బాగా ఇంకా లోతుగా కనపడ్డ పుస్తకం వల్ల కొండం చదవడం, అట్లా స్వామి లిటరేచర్తో సంబంధం బాగా పెరిగింది. పెరిగిన తర్వాత ఈ ఆర్టికల్స్ అన్ని రాసే అన్ని ఇండియన్ ఎక్స్ప్రెస్ లో ఓట్లు కూడా వచ్చిన తర్వాత ఇవి స్వామికి పంపించిన తర్వాత రామవర్మంతో అన్నారట, ఎవడో గుంటూరులో లెక్చరర్ ఉన్నాడే, వాడేం నీ కొడుకు గురించి రాస్తున్నాడు, చాలా వ్యాసాలు రాశాడు, బాగా రాస్తాడే అన్నట్ట. అనగానే నేను ఆనందం పట్టలేక మొత్తం అంతా ఏదో చెప్పబోతూ ఉంటే అన్నీ నాకు తెలుసు, నేను బ్లెస్ చేశాను చెప్పాడా నీతో అన్నట్ట. అంటే నేనెప్పుడు వాటి గురించి స్వామి ఏమో బ్లెస్ చేస్తారా లేదా స్వామికి చూపించాలని అనుకోలేదు. ఒకసారి రమణరావు గారు పుట్టపర్తి వస్తే 87 తర్వాతే వస్తే ముందు కూర్చోబెట్టారు. ఆ ముందు కూర్చోబెడితే పుస్తకం తెరిచి ఇలా ఉన్నా, స్వామి వచ్చి విభూతి వేశారు, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ దిక్కుమాలిన పుస్తకం ఎదురు పెట్టి కూర్చుంటారు ముందు, అది స్వామి మీరు రాసినప్పుడు స్వామే ప్రత్యక్షంగా తెలుసు, మళ్లీ చూపించడం ఎందుకు, హాయిగా స్వామిని చూసి ఆనందించక, యూ లెర్న్ టు ఎంజాయ్ స్వామి, దగ్గర వచ్చినప్పుడు ఆనందించండి అని. అది 87 తర్వాత జరుగుతున్నటువంటి అంశాలు. ఈ సందర్భంలోనే నాకు తీవ్రమైనటువంటి అస్వస్థతకు లోనయ్యాను.
1: ఏ సంవత్సరం?
0: 1987. ఈ నారాయణరావుతో పరిచయం ఏర్పడి ఈ కార్యక్రమాలు విస్తృతం అయిపోయినాయి. విస్తృతం అయిపోయి మొత్తం మీద తీవ్రమైన అనారోగ్యం, హాస్పిటల్లో అడ్మిట్ చేయడానికి స్వామి కాలు పెట్టారు కాబట్టి ఈ వ్యాన్లోనే మీరు వెళ్ళారని వ్యాన్లో పెట్టి హాస్పిటల్కి తీసుకొచ్చి హాస్పిటల్ దగ్గర ఉంచేవాడు, ఉంచి చూశాడు. అది స్వామి దయవల్ల నయమైంది. చాలా తీవ్రమైన పరిస్థితి అని చెప్పాడు డాక్టర్. కొంచెం ఇబ్బంది పెట్టింది, బాగానే ఇబ్బంది పెట్టింది. ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఆందోళన పడ్డారు తీవ్రంగా. సరే స్వామి ఏం పర్వాలేదన్నారు అని నారాయణరావు అని మొత్తం మీద అది తగ్గింది. అనిల్ కుమార్ డాక్టరు పెద్ద కుమార్తె వివాహం పుట్టపర్తిలో స్వామి, శ్యామ్ ఇంజనీరు, తర్వాత అమ్మాయి, ఇద్దరు స్వామి చాయిస్తో ఆ అబ్బాయితో పెళ్లి అరేంజ్ చేశారు. ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత నారాయణరావు గారు జబ్బు పడి ఉన్నా కదా అని అందరూ కూర్చున్నారు. మేమందరం మామూలుగా ఆహ్వానితులు, తర్వాత రమణ రావు గారి డిసిప్లిన్ లో కూడా అందరూ కొంచెం ముందున్న వాళ్ళు, వెనక్కి తెలియటి స్వామి సిస్టమ్ లో కూర్చోవాలని చెప్పి అందరినీ ఏర్పాటు చేసి చేశారు. నేను సేఫ్ గా ఎప్పుడూ ఆఖరిని చివరిలోనే ఉండేవాడిని, ఎందుకు ఇబ్బంది బయట నెట్టడం ఉండకుండా చివరిలో కూర్చుంటే నారాయణరావు పిలిచి స్వామి వివాహం జరిపించడం ఆ రోజు చూశారు నేను. మంగళసూత్రాలు సృష్టించడం, ఆ మంత్రాలు వాళ్ళకి చెప్పడం, తర్వాత కింద వచ్చి చాలా హ్యాపీగా మాట్లాడుతున్న ప్రతి మాటలో అంతరార్థాలు తీసుకునేవాడికైతే లభించేటట్టుగా అంతా కూర్చుని అక్కడ సన్మాన పత్రం రాసినటువంటి వివాహం సందర్భంగా పత్రం రాస్తే రఘురాజాచారి గారిని, ఏమట్ట రాసావు, ఏమబ్బా 8వ లైన్లో ఏమది రాసింది నువ్వు, ఆ 9వ లైన్ చూడ తప్పది, అది గ్రామర్ మిస్టేకే, నువ్వే ఇట్లా రాస్తే అన్నారు. ఆశ్చర్యపోయాడు ఆయన,
2: అంత పెద్ద
0: అద్భుతమైనటువంటి పాండిత్య ప్రకాశ కలిగినటువంటి వ్యక్తిని ఆయన చెప్పాడు. తర్వాత అంటున్నారు ఏదో మాకు వినపడలేదు, తర్వాత నేను కలిసి అతను అడిగితే అంతా చెప్పాడు ఇది అయిందని. సో ఇట్లా స్వామి మాట్లాడుతుంటే నేను చాలా ఆశ్చర్యంగా దూరం అయ్యా. నారాయణరావు పిలిచి అతని దగ్గర లక్షణం ఏంటంటే, నేను ఎలాగో స్వామి యొక్క అనుగ్రహాన్ని అనుభూతుల్ని పొందుతూ ఉన్నాను చాలా, ఇంకొంతమంది చాలా మంది కొత్త వాళ్ళందరికీ కలిగించాలని పాపం ప్రవేశం కల్పించేవాడు. తీసుకెళ్లి ముందుకు నన్ను రమ్మని ముందుకు తీసుకెళ్లి అక్కడ కూర్చోబెడితే స్వామి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటాడు, ఈయన కొత్తగా వచ్చాడు అట్లనా అన్నాడు. అంటే ఏమి తెలియడా అట్లనా అని. కానీ స్వామి జబ్బు చేసిన స్వామి, ఈయనకి తీవ్రంగా ఒకసారి మీరు అనుగ్రహిస్తే మళ్లీ మాకు ఉపయోగపడతాడు స్వామి. స్వామి భుజమై కొట్టి, ఏం లేదే బాగానే ఉన్నాడుగా అన్నారు. అది ఫస్ట్ స్వామి మాట్లాడినటువంటి అనుభూతి డైరెక్ట్ గా అక్కడ. అయిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చాను. అప్పుడు ఈ కార్యక్రమం అయిపోయి పెళ్లి అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయారు. పెళ్లి అయి వెళ్ళిపోతే అక్కడ కూడా రిసెప్షన్ ఉంది. రిసెప్షన్ గా పెళ్లి కొడుకు స్వామి నాతో ఏం చెప్పలేదు, స్వామి పెర్మిషన్ ఇస్తే కానీ వెళ్ళానంటాడు. వాళ్ళు అనిల్ కుమార్ గారు వాళ్ళు వెళ్ళారు, అక్కడ ఏర్పాటు చేసుకుంటున్నారు. రిసెప్షన్ కి స్వామి చెప్తే గారు వెళ్ళంటారు, స్వామి ఏం చెప్పకుండా పైకి వెళ్ళిపోయారు. అప్పుడు రమణరావు గారు పేరు, నా పేరు చెప్పకు, నేను చెప్తే స్వామితో తగులు వస్తే ఇబ్బంది వద్దు, నువ్వు వెళ్ళి చెప్పు, ఇక్కడి నుంచి ధర్మవరం వెళ్ళడానికి నేను వెళ్తున్నా రాత్రి ఇక్కడి నుంచి, నా దారిలో వేకెన్సీ ఉంది తీసుకెళ్తానని చెప్పాను, అదనగా చెప్పన్నాడు. అప్పుడు చిరంజీవి రావు గారు బయటకు వెళ్ళి అతను తీసుకొచ్చి విభూతి ఇస్తే దాని తర్వాత వెళ్ళారు. ఆ కార్యక్రమం అంతా జరిగింది. దానికి స్వామి అనిల్ కుమార్ తర్వాత చెప్పింది, రిసెప్షన్ ఈ కుర్రాడు రిసెప్షన్ అరేంజ్ చేశాను స్వామి అని నువ్వు చెప్పావు, మంచిది బంగారు చేసుకో అక్కడ అన్నాను. వీరు స్వామి మీరు ఏం చేయమంటారు, ఆ చెప్పిందే చేస్తాను, నేను అంతకన్నా ఒక అడుగు ముందుకెయ్యని చెప్పాడు వీడు. అందువల్ల వాడు ఆగాడు నా కోసమని. కానీ నువ్వేమో నన్ను స్వామిలా ఏర్పాటు చేసుకున్నాను, మంచిదన్నాను అన్నాడు. అంటే స్వామితో మాట్లాడడం ఎంత కష్టమో చెప్పాడు అతను. చాలా జాగ్రత్తగా ఎక్స్ట్రా కాషస్ గా ఉన్న ఇబ్బంది ఎలా అని. సరే, ఇది అయిపోయిన తర్వాత నారాయణరావు గారు నన్ను బెంగళూరు తీసుకెళ్లాడు. నన్ను నరేంద్ర ఫాదర్ కోటేశ్వరరావు అని మా ఇద్దరిని తీసుకుని
2: అదే సంవత్సరంలో
0: ఈ పెళ్ళయ్యాక వెంటనే పెళ్ళయ్యాక తీసుకెళ్లి రామబ్రహ్మం గారు పరిచయం చేశాడు. రామబ్రహ్మం గారు అతనికున్న అనుభవాలు అనుభూతులు అన్ని చెప్పాడు. అన్ని చెప్పి స్వామి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి బాబు, చాలా జాగ్రత్తగా ఉండాలి, మంగళకత్తి మీద స్వాము సామాన్యం కాదు, ఇవాళ రమ్మన్నారు నువ్వు పొంగిపోయావు అనుకో రేపు పీకవతలు ఇసేయమంటాడు, అంటే జాగ్రత్త అని అంత దానికి కావలసినటువంటి సరంజామ. అంటే స్వామి డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ దిస్ అవతార్ బాగా చెప్పాడు, అవి బాగా నచ్చింది. తర్వాత స్వామి హెయిర్ ఇచ్చాడు అట్లా లభించినటువంటిది, అది స్టిల్ ఇట్ ఈస్ స్టిల్ విత్ అస్. తర్వాత ఏవో ప్రసాదం అది ఇచ్చాడు, అదంతా చూపించాడు, మొత్తం అంతా చూపించాడు. తిరిగి వచ్చాం. ఆ ఉత్సాహంతో కార్యక్రమాలు చాలా బ్రహ్మాండంగా జరుగుతూనే ఉన్నాయి. ఇందులో 87 దాటింది, 88లో ప్రవేశిస్తున్నాం అనుకుంటా. మా అమ్మాయి బీఎస్సీ చదువుతోంది, పీయూసీ ఇంటర్మీడియట్ అన్ని కూడా చాలా హైయెస్ట్ పర్సంటేజ్ లో వచ్చింది. బీఎస్సీలో షీ వాజ్ ఎక్స్పెక్టింగ్ యూనివర్సిటీ ఫస్ట్, దానికోసం ట్రై చేస్తుంది. మ్యాథమెటిక్స్ పేపర్ రాసి వచ్చింది, ఫైనల్ ఇయర్ మ్యాథమెటిక్స్ పేపర్ రాసి 3/4 ఆన్సర్ చేస్తే ఫుల్ మార్క్స్ అని అంటే మొత్తం ఆన్సర్ చేసింది. ఏ క్వశ్చన్కి నెంబర్ వేయలేదు. ఇంటికి వచ్చింది, వాళ్ళు చివరిలో వెరిఫై చేస్తున్నారు, చూస్తే దేనికి లేవంటే వాళ్ళు ఇవ్వలే ఇన్విజిలేటర్స్ ఒప్పుకోలే టైం అయిపోయిందని లాగేసుకున్నారు. ఏడుస్తూ ఇంటికి వచ్చింది, చెప్పింది స్వామి కొడైకెనాల్ లో ఉన్నారు. నేను ఏదారంటే రేపు జరగబోయే కెమిస్ట్రీ పరీక్ష మీద ఎఫెక్ట్ ఉంటుంది గట్టిగా అంటే. నాకు తెలుసు వీళ్ళు వాళ్ళు నెంబర్లు వేసుకుని పేపర్లు వాల్యూ చేసే పద్ధతి లేదు, ఎందుకంటే మేము ఉన్నాగా న్యూస్ లెటర్స్ ఎవరు చేయరు. వాళ్ళు కరెక్ట్ గా రాసిన వాటికే మార్కులు సరిగా వేయడం లేదని కంప్లైంట్స్. ఇది ఎవరు చూసి వాడు మార్కులు వాడు ఎందుకు వేసుకుంటాడు క్వశ్చన్ నెంబర్లు అని చెప్పి స్వామికి ఒక టెలిగ్రామ్ ఇయ్యి, ఇలా జరిగింది ప్రే బ్లెస్సింగ్స్ అని టెలిగ్రామ్ ఇయ్యి స్వామికి. ఒక టెలిగ్రామ్ అనిల్ కుమార్ కూడా అయ్యి తెలుస్తుంది అన్నా నేను. రెండు టెలిగ్రాములు ఫ్రేమ్ చేసే ఆ అమ్మాయి పేరునే టెలిగ్రాములు ఆమె వెళ్ళిచ్చింది. అయిపోయింది స్వామి కోయంబత్తూరు కొడైకెనాల్లో ఉపన్యాసం అయిపోతుంది స్వామి అయిపోయింది ముగించారట. ఈవినింగ్ అందరూ అక్కడ కూర్చున్న టైంలో టెలిగ్రామ్ తీసుకొచ్చిచ్చాడు అనిల్ కుమార్తో. ఏమి అనిల్ కుమార్ ఎవరో అమ్మాయి గుంటూరు నుంచి టెలిగ్రామ్ ఇచ్చింది, ఏదో కష్టం ఉంది మ్యాథమెటిక్స్ ఏదో కష్టం ఉంటుంది ఏంటి అని అన్నాడు. అంటే ఎవరు స్వామి పేరేనంటే ఆ నాకు తెలుసు స్వామి అని. మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ క్లాస్మేట్ తెలిసింది జీఎన్ మూర్తి కూతురు అని చెప్పాడు. ఆహా ఏమి కష్టం ఆయనకి అంది, ఏదో మ్యాథమెటిక్స్ కష్టం ఉంటుంది ఏమీ లేదే అన్నట. ఇది అనిల్ కుమారు గుంటూరు వచ్చినప్పుడు శాంతి సుతలో మాట్లాడుతూ పేరు చెప్పకుండా ఈ అంశం అంతా చెప్పాడు. ఎవరు ఆమె పక్క చూస్తూ అమ్మాయి పక్క చూస్తూ తెలిసిపోయింది మాకు. అది తర్వాత రిజల్ట్స్ వచ్చాయండి, 99 మార్క్స్ వచ్చాయి మ్యాథమెటిక్స్ లో. ఆమంటుంది ఒక్క మార్కు ఎందుకు తగ్గింది అంటుంది, అసలు పరీక్ష పోవాల్సింది. అండ్ షీఈస్ మోస్ట్ ఇంటెలిజెంట్ స్వామి అనమాట. ఆ సంఘటన స్వామి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో జరిగింది అని చెప్పడానికి 88 బిగినింగ్ అది. అదే సంవత్సరంలో ఆంధ్ర యూనివర్సిటీలో ఒక కాన్ఫరెన్స్ పెట్టారు, నేషనల్ కాన్ఫరెన్స్. దానికి రమ్మంటే నేను ఇన్వైట్ చేస్తే డెలిగేట్ గా వెళ్లాను. వెళ్లిన తర్వాత ఓ 15 మినిట్స్ నాకు ఇచ్చారు అంతవరకు జరిగిన కార్యక్రమాలన్నింటి గురించి సమీక్షించని. సమీక్షించమంటే నేను సమీక్షించాను. ఇట్ వాజ్ యానిమేటింగ్. నాకు చాలా ఈ సమీక్షలు చేయడం అంటే ఇంట్రెస్ట్, ఎందుకంటే అందులో సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ ప్రజెంట్ చేయొచ్చని. అది బాగా ఇట్ వాజ్ రిసీవ్డ్ వెల్. నాకు తెలియకుండా ఒక ప్రొఫెసర్ ఆఫ్ ఉత్కల్ యూనివర్సిటీ అతను సబ్జెక్టు ఆర్కియాలజీయో ఆంథ్రపాలజీ నాకు గుర్తులేదు, అతను బాగా దగ్గరకు వచ్చి ఇట్ వాజ్ వెరీ యానిమేటింగ్ అన్నాడు. అయింది నేను స్వామి సందేశ వ్యాప్తి కోసం ఊళ్ళు తిరుగుతూ విజయనగరం నేటివ్ ప్లేస్ అక్కడికి వెళ్లి అక్కడి నుంచి పర్లాకిముడి వెళ్లాను. పర్లాకిముడిలో రిలేషన్స్ ఉన్నారు, స్వామి సందేశం ఉంది. ఆ రెండు పూర్తి చేసుకుని బస్టాండ్కి వచ్చాను తిరిగి వచ్చేదామని. విజయనగరం వచ్చి మా అక్కడ 2 రోజులు ఉండి బ్యాక్ అని ఆ స్కీమ్ వేసుకుని నేను వచ్చేసరికి బస్టాండ్కి వచ్చాను. బస్టాండ్లో జీప్ వచ్చి నా ముందాగి హౌ ఆర్ యూ ప్రొఫెసర్ మూర్తి అంటూ ఆయన దిగాడు. నీకు గుర్తున్నానా నువ్వు ఆ రోజు మాట్లాడేవే దాని మీద, నేను ఇలా ప్రొఫెసర్ ఉత్కల్ యూనివర్సిటీ, మేము పైకి హిల్స్ వెళ్తున్నాము, పైన ట్రైబల్ ఏరియాస్ రీసెర్చ్ మీద వెళ్తున్నాము, ఇట్ ఈజ్ వెరీ రిస్కీ, వెరీ ఇంట్రెస్టింగ్, డూ యూ ప్రొసీడ్ విత్ అస్ అన్నాడు. ఏవైతే అయింది పదాన్నా నేను, నేను సాంగ్ ఫోల్డ్ ఉన్నాను కదా బాగా ఇచ్చేస్తున్నాము, మనకి రిస్క్ ఏముంది, అంతా బ్రిస్క్ గానే ఉంటుంది అని చెప్పి దాంతో బయలుదేరిపోయాం. బయలుదేరి వెళ్తుంటే ఒక దగ్గరకు వచ్చేసరికి మా దాంట్లో ఉన్నటువంటి వాళ్ళకి ఒరియా, అతనికి ఇంగ్లీష్ వచ్చు, నాకు తెలుగు ఇంగ్లీష్ వచ్చు, ఇంకోడు అక్కడ ట్రైబల్ లాంగ్వేజ్ ఒరియా తెలిసినట్టు వాడు ఒకడు ఉన్నాడు, వాడిని పెట్టుకున్నాడు దుబాసీ కింద. ఈ అందరం బయలుదేరి జీపులో వెళ్తున్నాం. ఓ దగ్గరికి వచ్చేసరికి ఏరోస్ పట్టుకుని వచ్చారు, ఏరోస్ కింద ఉన్నవాడు. అంటే అదంతా బాగా చాలా తక్కువగా మానవ సంచారం ఉండేటువంటి ప్రదేశం, ఎవరిని వాళ్ళు ఎక్కువగా జీపుల్లో వచ్చిన వాళ్ళని వెళ్ళిన వాళ్ళని నమ్మరు. అలా చూసి వాళ్ళు పరిగెట్టుకు వస్తున్నారు, అవి విషబాణాలు అన్నాడు దీనిలో ఉన్నవాడు. నేను నేరకపోయి వచ్చే వీడితో హాయిగా వెళ్ళిన వాడిని అక్కడి నుంచి పోయి సెలవులకి ఇంటి దగ్గర 2 రోజులు వెళ్ళిపోకుండా స్వామి ఇదే ఇలా చేశావు అని అనుకుంటున్నా మనసులో అనుకుని భయంగానే ఉంది. వాడు రిస్క్ అని చెప్పాడు కదా, చాలా రిస్క్, వీడు అరిచేతులు ప్రాణాలు నాతో తీసుకెళ్లిన వాడే పెట్టుకున్నాడు, ఇక నేనేం చేస్తాను. వాడి దగ్గరకు వస్తున్నారు, లేదా చాలా దగ్గర అయిపోతున్నారు, ఇలా పట్టుకుని ఉన్నారు, అది పడితే అంతేట. అప్పుడు ఈ దుబాసీ వాడు దూకు, వాడు చెప్తున్నా విందం లేదు వాడు, వాడు ఏం చేశాడంటే దూకేశాడు, జీప్లో దూకేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆగండి ఆగండి అని చెప్పి, వాళ్ళ మనిషే వాడు, చెప్పి ఒరే వాడు మనకు సహాయం చేయడానికి వస్తున్నారు, మన గురించి తెలుసుకోవాలని వస్తున్నారు, మనం ఎలా జీవిస్తున్నామో మనలాగే వాళ్ళు జీవించాలనుకుంటున్నారు ఏవో చెప్పాడు వాడికి. చెప్తే వాళ్ళందరూ ఆ బాణాలన్నీ కింద పడేసి వచ్చిన తర్వాత వచ్చిన వాళ్ళందరినీ వాటేసుకోవడం మొదలుపెట్టారు. వాళ్ళ దగ్గర వాళ్ళకే డ్రెస్ సరిగ్గా ఉండదు, ఆకులు అన్ని కట్టుకుని ఉంటారు, వాళ్ళు ఎప్పుడు స్నానం చేశారో ఏమిటో, అలాంటి పరిస్థితుల్లో ఆ ఏరియాలో. ఆ ముందు వీడు దూకాడు, దూకడానికి ముందు రక్షణ కోసం ఎప్పుడూ చెప్పిన వాడిని ఓం శ్రీ సాయిరాం, ఓం శ్రీ సాయిరాం కాకుండా సాయి గాయత్రి చెప్పాను. సాయి గాయత్రి ఎప్పుడు వచ్చింది ఎలా వచ్చింది అవన్నీ విషయాలు తెలిసినా ఎప్పుడు స్తోత్రం అది ఇక్కడ చెప్పినప్పుడు ఎప్పుడు మూడు సార్లు అంటారు అలా అంటే అలాంటిది సాయి గాయత్రి స్వామి నన్ను రక్షించు పొరపాటైపోయింది స్వామి రక్షించు రక్షించని సాయి అంటే ఓయి అంటారే అది దానికి ప్రత్యక్ష నిదర్శనం ఆ బాణాలు వాళ్ళు కింద పడేసి మమ్మల్ని కాగలించుకోవడం ఇది 27లో జరిగినట్టు 28కి ముందు ఒక ఇన్సిడెంట్ అనమాట. తర్వాత ఈ జ్యోతి ఉత్సవాలు ఆ జ్యోతి ఉత్సవాలకి శ్రీకారం నారాయణరావే. నారాయణరావు షిర్డీ యాత్ర పెట్టాడు, షిర్డీ వెళ్లాం అందరం. అక్కడ వేప చెట్టు కింద నాలుగు జ్యోతులు ఉండేవి అని షిర్డీ సాయి సచరిత్రలో ఉంది. మేము వెళ్ళి అక్కడ జ్యోతులు దాని మీద సమాధి దగ్గర వెలిగించారు. వెలిగించాక నేను ఉన్నవాడిని ఊరుకోక సత్యధర్మ శాంతి ప్రేమలు ఈ జ్యోతులు అన్నా అని ఆ వేప కింద చెట్టు కింద ఉన్నాయని చెప్పారే ఆ జ్యోతులే ఈ జ్యోతులు అన్నా. అక్కడ మామూలుగా చూసి వస్తూ ఉండే ఏ వాటికి వేరు పెట్టే సత్యధర్మ శాంతి ప్రేమ జ్యోతులు ఆ చెట్టు కింద ఉన్నాయో మొత్తం మీద వేప చెట్టు కింద ఉన్నాం. అప్పుడు షిర్డీ బాబా టైం తెచ్చాడు అవి తీసుకొచ్చి జాగ్రత్తగా అక్కడి నుంచి ట్రైన్ లో తీసుకొచ్చి గుంటూరు జిల్లాలో ఉన్న ప్రతి గ్రామంలో తిప్పారండి. ఉదయాన్నే 4 గంటలకు ఫోన్ చేసేవాడు, 5 గంటకి టిఫిన్ తీసేసుకుని రెడీగా వచ్చేవాడు. శాంతి రావడం స్వామికి ఒక టెలిగ్రామ్ ఇమ్మండం ఇచ్చేవాడు. ఇలా వెళ్తున్నాం స్వామి అని మొత్తం అంతా ఒక ఇష్యూ అంత టెలిగ్రామ్ అయ్యా గ్రామాలకు వెళ్ళడం, ప్రతి గ్రామాలను తిరిగి రాత్రి 1 గంటన్నర 2 రావడం, మళ్లీ ఎస్ఏ ఇన్ని గ్రామాలు వెళ్ళాం స్వామి అని టెలిగ్రామ్ అన్ని గ్రామాలు. ఈ అన్ని గ్రామాల్లో భోజనాలు నాకైతే చాలా కష్టం అనిపించింది. ఎందువల్లంటే భోజనం చేయాలి, భోజనం చేయాలంటే దానికి ముందు అన్ని మధ్యాహ్నం 2:30-3 అయ్యేది. 2:30-3 గంటలప్పుడు భోజనం బాగా ఆకలిగా ఉంటుంది, బ్రహ్మార్పణం చెప్పండి చేయడానికి వీల్లేదనేవాడు. వీళ్ళందరూ విస్తరణలు పెడుతూ ఉంటే వాడు చెప్పమంటే బ్రహ్మార్పణం ఎలా ఏడుస్తూ ఎప్పుడవుతుందా అన్నట్టు బ్రహ్మార్పణం. ఎందుకంటే అన్నం మీద ఉన్న దృష్టి దీనివి లేదు. అందుకే స్వామి ఆకలేసేవాడికి అన్నం పెట్టే ముందు నువ్వే బ్రహ్మార్పణం అని చెప్పుకో ఏవని సిద్ధమవు కానీ ఇక్కడ మాత్రం పెట్టకన్నారు. అలాగే మంచినీళ్ళు ఇవ్వడానికి చలివేంద్రాడు పెడితే అక్కడ మీరు విభూతి ఇచ్చి ఉపన్యాసాలు ఇచ్చి అవి చేయొద్దని చెప్పారు. అది స్వామి దాంట్లో అనమాట. అట్లా అక్కడి నుంచి వచ్చిన తర్వాత తీసుకొచ్చాక ఎన్ని లీలలు జరిగాయో ఆ శాంతి సుధలో ఆగిపోయిన ఫ్యాను స్విచ్ ఆఫ్ చేశాక క్లాక్ వైజ్ లో ఉండవలసింది యాంటీ క్లాక్ వైజ్ లో తిరిగింది. చాలా పోనీ అయితే కొంతసేపు తిరుగుతుంది, ఫిజిక్స్ ఏదో ఎక్స్ప్లెనేషన్ చెప్పావు, రొటేషన్ ఏదో గ్రావిటీ వేవలెంట్ పెట్టి అదేం కాదు, 1:40 తిరుగుతూనే ఉంది. ఆగిపోయిన ఫ్యాను సరే ఏం అర్థం కాలేదు. తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సేవింగ్స్ బ్యాంక్ పాస్బుక్ ఉంది, అందులో స్వామి అకౌంట్ అందులో పెట్టారు. మామూలు ఈ సంస్థాగత సంబంధించింది ఆ సేవింగ్స్ బ్యాంక్ అందరికి తెలుసు, చూసే ఉంది, ప్రింట్ అయింది స్టేట్ బ్యాంక్ ఇది. ఆ సేవింగ్స్ బ్యాంకు సాయి వింగ్స్ కింద మారిపోయింది, కళ్ళారా చూసినటువంటిది. అలా సింహాసనంలో వినాయకుడు రోజు, స్వామి ఒకరోజు కనపడ్డాం. అట్లా ఎక్కడికి వెళ్తే అక్కడ మామూలుగా ఏదైనా ఒక కార్డు పెడితే ఆ కార్డు వెనక అతను ప్రింట్. తర్వాత ఈ దీపాలన్నీ పట్టుకుని జ్యోతులు పెట్టుకుని తిప్పుతున్నాం కదా అన్ని గ్రామాలకి తిప్పుతూ ఉంటే ఆ జ్యోతుల్లో స్వామి యొక్క ఫోటో, అంటే ఫోటో తీస్తే అందులో ఫోటో. ఏమిటి స్వామి ఇవేనంటే డ్రాప్స్ ఆఫ్ లవ్ అన్నారు. అడిగాడు అతనికి బాగా చేరిక ఎక్కువ స్వామి దగ్గర, ఏం స్వామి ఇలా వస్తాయి డ్రాప్స్ ఆఫ్ లవ్, అమృత బిందువులు అది, ప్రేమ బిందువులు అన్నారు. ఇలాంటి ఎక్స్పీరియన్స్లు ఎన్నో. మేము వెళ్తున్న టైంలో సడన్ గా తుఫాన్ డిక్లేర్ చేశారు. తుఫాన్ డిక్లేర్ చేస్తే జ్యోతులు అన్ని ఉత్సవాలకి వెళ్లి ఉన్నాయి. వెళ్లిన దగ్గర దారిలో వెళ్తున్నప్పుడు బయలుదేరిపోయాం ఎలాగా, స్వామి కార్యక్రమానికి తుఫాన్ ఏంటి ఏంటి స్వామి చూసుకుంటారని. అంటే అతను ముందుకెళ్తే మేము వెనక్కి తీయడానికి లేదు అని చెప్పి మేము కూడా వెళ్ళిపోయాం. వెళ్ళిపోతే ఎక్కడైతే జ్యోతులు పెట్టారో ఆ జ్యోతులు పెట్టినటువంటి ప్రాంతంలో ఉండేటువంటి భక్తుల గృహాలు మినహాయించి మిగతావన్నీ దెబ్బతిన్నాయి. అంటే స్వామి ప్రత్యక్షంగా చూపించి. ఒకసారి ఈ కార్యక్రమాల మీద వెళ్తున్నాం, వెళ్తూ ఉంటే నక్సలైట్లు ఆపారు బంధు వెళ్ళడానికి వీల్లేదని. అప్పుడు చూపించిన మేము వెళ్తున్న కార్యక్రమం ఇది, మేము ఆ బలహీనంగా అట్టడుగునున్నటువంటి వాళ్ళకి సహాయం చేయడం కోసం వెళ్తుంది, అందుకోసం మేము ఇక్కడ ప్రార్థనలు భజనలు పూజల కోసం వెళ్ళడం లేదు, స్వామి చేస్తున్నట్టు స్వామిని మించినటువంటి కమ్యూనిస్ట్ ఎవరు లేడు అని వాళ్ళతో చెప్పి దానికోసం వెళ్తున్నాం, కావాలని చూసుకుని మీరు ఆపేమని వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం మేము, మీరు చేస్తున్న పని మేము చేస్తున్న పని ఒకటే కదా అని చెప్పి మమ్మల్ని వెళ్ళనివ్వండి అంటే వెళ్ళనిచ్చారు. ఇది స్వామి యొక్క అనుగ్రహం, ఇంపాసిబుల్. మరొకరు మాట్లాడడానికి వీలు ఉంటుంది. ఇలాంటి వింతలు లీలలు అద్భుతాలు ఈ జ్యోతి యాత్రలో జరిగాయి. నారాయణరావు చూసి హైదరాబాద్ వాళ్లు, మిగిలినటువంటి జిల్లాల వాళ్ళు అందరూ పెట్టారు. ఆ హైదరాబాద్ జిల్లాలో కూడా ఈ రోమెల్ గారు తీసుకొచ్చి జ్యోతి గురించి మూర్తి గారు ఒక రైటప్ ఇవ్వండి అని అడిగారు. నేను అదే సమయంలో యూత్ కాన్ఫరెన్స్ వాళ్లు నాగార్జున యూనివర్సిటీ పెడితే యూత్ కాన్ఫరెన్స్కి వెళ్లాను హైదరాబాద్ లో. అక్కడ ఆ యూత్ కాన్ఫరెన్స్ కు వెళ్ళినప్పుడు శివంలో రమణరావు గారు వచ్చి తీసుకెళ్లి మాట్లాడించారు. అక్కడ చెప్పాను నేను ఆ రోజు, మంటలు మానవుడు సహజీవనం చేస్తున్నటువంటి సమయంలో సత్యసాయి ప్రభు యొక్క ఆదేశం మేరకు జ్యోతి రూపంలో స్వామి సాక్షాత్కరిస్తూ ప్రతి ఇంటిని పవనం చేసి అంతర్జ్యోతిని దాంతో సమన్వయం చేసుకుని సంపూర్ణమైనటువంటి జీవితానికి దోహదం చేశారు అని చెప్తూ, ఎట్టి మంటో అట్టి పొగ, ఎట్టి పొగో అట్టి మేఘము, ఎట్టి మేఘమో అట్టి వర్షము, ఎట్టి వర్షమో అట్టి పంట, ఎట్టి పంటో అట్టి వంట, ఎట్టి వంటో అట్టి ఆహారము, ఎట్టి ఆహారమో అట్టి తలంపులు, ఎట్టి తలంపులో అట్టి మనస్సు, ఎట్టి మనస్సో అట్టి మనిషి, ఎట్టి మనిషో అట్టి ప్రవర్తన, ఎట్టి ప్రవర్తనో అట్టి సంస్కృతి. సంస్కృతి అంటే నీతి నిజాయితీల కలయిక. ఎక్కడ నీతి నిజాయితీ కలకలలాడతాయో అక్కడే శాంతి ప్రశాంతి కాంతి క్రాంతి సంక్రాంతిలా కిలకలలాడతాయి. ఇది ఆ రోజు అక్కడ జ్యోతి దీనికి. సరే, ఇట్లా హైదరాబాద్ లో చాలా చోట్ల తిరిగాను. అక్కడ కూడా మరొక వింత, శోభారాజు ఆమె అన్నమాచార్య సంకీర్తన లహరిలో చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించింది. ఆమె గురించి ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ మిగతా పత్రికలకు చాలా కంప్లీట్ ఇంటర్వ్యూ చేసి ఇచ్చాను. ఆమె నన్ను అడిగి, మీరేంటండి పుట్టపత్రికలు వస్తున్నారు ఆశ్చర్యంగా ఉందేనని, మీలాగే వచ్చానన్నా. ఆమె స్వామి ఇంటర్వ్యూ ఇచ్చారు, కళాకారిణి కదా, ఇచ్చిన వెంటనే స్వామి మీరు మా ఇంటికి రావాలని తప్పకుండా వస్తానన్నట అని ఓ రింగ్ ఇచ్చారు. తీసుకుంది అంతా అయిపోయింది చెప్పింది నాకు, ఓ స్వామి ప్రసాదం ఇస్తూ అంతా అని. వాళ్ళ ఇంట్లో జ్యోతి ఉత్సవం జరిగింది. జ్యోతి ఉత్సవం జరిగినాడు రెండు వింతలు జరిగినాయి, ఆమె గుర్తించలేదని. ఒకటి, ఆమె జ్యోతి పెట్టినటువంటి దాంట్లో చమురు అయిపోయింది. చమురు లేకపోయినా కాంతివంతంగా వెలిగింది చివరి వరకు. చమురు వేయలేదు, మర్చిపోయింది, పూర్తిగా వెలుగుతూనే ఉంది. చివరి రోజు చూస్తే అబ్బా బాగా వెలుగుతూ ఉందని. రెండు, ఇంటి నిండా విభూతి, విభూతి జల్లే మొత్తం అక్కడ చూసిన. ఈ రెండు ఉండి స్వామి యొక్క రాకని గమనించక ఆమె, స్వామి మీరు వస్తామని మా ఇంటికి మాటిచ్చారు, మాట తప్పారందిట. నేను మాట తప్పడం ఆ బంగారు, వచ్చిన వాడిని నువ్వు రిసీవ్ చేసుకోవడం నీకు తెలియకపోతే నేనేం చేస్తాను, నేను మీ ఇంటికి వచ్చాను, చమురు లేకుండా దీపం వెలుగుతుందా మీ ఇంట్లో, అంతసేపు నువ్వు పాట పాడితే దీపం వెలుగుతుందా, మరి అంతసేపు దీపం వెలిగింది కదా, అప్పుడైనా తెలుసుకోవద్దా నువ్వు జ్యోతి స్వరూపంలో వచ్చి ఉంటానని, జ్యోతి ఉత్సవం అది, అలాగే నువ్వు మీ ఇంటి నిండా విభూతి ఉంది కదా, ఇంటి నిండా విభూతి నువ్వు అనుకుంటే వస్తుందా, అది నేను వచ్చింది గుర్తించాలి అని చేత ఆహ్వానించడంతో సరిపోదు, వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవడం కూడా తెలియాలన్నారు. ఇది జరిగినటువంటి విశేషాల్లో స్వామి యొక్క ఈ దివ్య లీలా విశేష వైభవ వర్షంలో అనుక్షణం తడవాలనే ఉంటుంది. అందుకే మమతల పందిళ్లు పూచి ప్రేమామృతపు విందులు చేసి మనిషిని నిడిసి నుండి విడగొట్టి మాయని వేకువకు జోకొట్టి జగతికి శృతి చూపే రోజు, ప్రగతి చేపే రోజు, మన స్వామి సన్నిధిలో గడిపిన రోజు, మనం ఆనందించిన రోజు, అనుభవించిన రోజు, అందరితో ఆనందాన్ని పెంచుకున్న రోజు, పంచుకున్న రోజు, పంచుకుని మనలో ఉంచుకున్న రోజు. సాయిరాం.
2: సాయిరాం.

ఇంతవరకు మీరు శ్రీ జిఎన్ మూర్తి గారితో పరిచయం శీర్షికలోని నాలుగవ భాగాన్ని విన్నారు. రేపు ఈ పరిచయ కార్యక్రమం యొక్క తరువాయి భాగాన్ని వింటారు. సాయిరాం.

0: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు అనంతకోటి ప్రణామాలు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబావారు మానవాళి హృదయాలలో మానవతా విలువలు వికసింపజేసేందుకు, దైవభక్తిని, దేశభక్తిని, మాతృభక్తిని పరిమళింపజేసేందుకు తమ దివ్యోపన్యాసాలలో అమృత గుళికల్లాంటి చిన్న కథలు చెబుతూ ఉంటారు. ఆ కథలను శ్రీ సత్యసాయి కథాసుధలో ధారావాహికంగా ప్రసారం చేస్తున్నాం.
1: హాత్ మే కామ్ దిల్ మే రామ్, చేతితో పని హృదయంలో రామనామం చేయటం చాలా మంచిది. దీన్ని తెలిపే సంసార జీవితం, ఆధ్యాత్మిక పురోగతి అనే కథను విందాం. కబీరు మహాభక్తుడు, నిరంతరం రామనామస్మరణ చేస్తూ తన పనిని తాను చేస్తూ ఉండేవాడు. ఒక దినము ఒక సాధకుడు అతని వద్దకు వచ్చి, "స్వామి, గృహస్థ జీవితం గడుపుతూ ఆధ్యాత్మిక పురోగతి సాధించగలమా?" అని ప్రశ్నించాడు. కబీర్ సూటిగా వెంటనే సమాధానం చెప్పలేదు. కబీరు అప్పుడు మగ్గం మీద ఏదో వస్త్రం నేస్తున్నాడు. దారం ఒకటి తెగింది. అతడు వెంటనే భార్యను పిలిచి, "దీపం వెలిగించి తీసుకురా" అన్నాడు. అది పట్టపగలు. లోపల కూడా బాగా వెలుతురుగానే ఉంది. అయినప్పటికీ కబీరు భార్య దీపం వెలిగించి అక్కడ తెచ్చిపెట్టింది. ఆ వెలుతురులో తెగిపోయిన దారంను సరిచేసి ఈ దీపాన్ని తీసుకుని వెళ్ళు అన్నాడు. ఆమె అదేవిధంగా దీపాన్ని తీసుకుని లోపలికి వెళ్లిపోయింది. కబీరు తన్ను ప్రశ్నించిన సాధకుని చూచి, "నాయనా, చాలామంది సంసార జీవితం ఆధ్యాత్మిక జీవితానికి అడ్డుతగులుతుందని అనుకుంటున్నారు. అది చాలా పొరపాటు. తన ధర్మమును గుర్తించి వర్తించే భార్య ఉంటే సంసార జీవితం ఆధ్యాత్మిక పురోగతికి సహాయం చేస్తుంది. మీరే చూచారు కదా, పట్టపగలు దీపం వెలిగించి తీసుకురా అని అన్నప్పుడు ఎందుకు అని ఆమె ప్రశ్నించలేదు. తీసుకురా అంటే తెచ్చింది, తీసుకుని వెళ్ళు అంటే వెళ్ళింది. ఆ విధంగా భర్తతో సహకరించే భార్య ఉంటే సాధకుడు సంసార జీవితంలోనే ఆధ్యాత్మిక పురోగతిని సాధించవచ్చు అని తెలియజేశాడు. కబీర్దాసు యొక్క సూక్తిని కూడా మననం చేయటం మంచిది. హాత్ మే కామ్ దిల్ మే రామ్, చేతితో పని హృదయంలో రామనామం చేయి.

0: లగువులు
1: గురువులు
0: పెద్దల మాట
1: పిల్లల నోట లగువులు
0: గురువులు
1: పెద్దల మాట
0: పిల్లల నోట
1: లగువులు
0: లగువులు
1: గురువులు
0: గురువులు లగువులు
1: గురువులు
0: లగువులు
1: గురువులు
0: లగువులు
1: గురువులు.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. లఘువులు గురువులు పెద్దల మాట పిల్లల నోట కార్యక్రమానికి మీకు స్వాగతం. ఈనాటి మన భాగంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల పత్తియాత్రలో భాగంగా స్వామి సన్నిధిలో బాలవికాస్ విద్యార్థులచే అందించబడిన ప్రత్యేక కార్యక్రమంలో కొంత భాగాన్ని మీరు వింటారు.

ఓం శ్రీ సాయిరామ్. మన తల్లి తండ్రి గురువు దైవమైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య శ్రీచరణాలకు మనందరి తరపున అనంత కోటి ప్రణామములు. ప్రేమ స్వరూపులారా అంటూ ప్రేమతత్వము ప్రబోధించి మమత సమతను పొందుపరచి మానవత్వపు విలువ తెలిపిన ప్రేమమూర్తియే సాయిరాముడు. మై లైఫ్ ఇస్ మై మెసేజ్ అంటూ ప్రేమతత్వాన్ని ప్రబోధించడానికే అవతరించిన పరిపూర్ణ ప్రేమావతారి భగవాన్ బాబా. తన చిన్నప్పటి నుంచి కూడా ఎవరైనా బాధపడితే చూడలేకపోయేవారు. ఆకలితో ఎవరైనా ఉంటే తనకు పెట్టిన అన్నం కూడా వాళ్లకు ఇచ్చేసేవారు. పశువులను పక్షులను కూడా ప్రేమించి ఆదరించేవారు. సృష్టిలో ప్రతి ప్రాణిపై స్వామి చూపే ప్రేమను చూసి అందరూ స్వామిని బ్రహ్మజ్ఞాని అని పిలిచేవారు. తన సహవిద్యార్థులు తనపై బురద జల్లి చొక్కా చించి అవమానించినా స్వామి వారిని ఏమీ అనలేదు. స్వామికి ప్రేమ తప్ప కోపం ద్వేషం లేవు. ఒకసారి స్వామి బెంగళూరు వెళ్ళినప్పుడు చెప్పులు కుట్టి జీవించే ఒక వ్యక్తి స్వామి దర్శనమిస్తున్న హాల్లోకి తొంగి చూశాడు. స్వామి సింహాసనంపై కూర్చుని ఉన్నారు. స్వామి అతని దగ్గరకు వెళ్ళి నీకేం కావాలి అని అడిగారు. అతను వెంటనే స్వామి ఒకసారి మా ఇంటికి రండి అని కోరాడు. స్వామి ప్రేమతో అతని వీపు తట్టి అలాగే వస్తాను బంగారు అని చెప్పి లోపలికి వెళ్ళిపోయారు. స్వామికి తన ఇల్లు ఎక్కడుందో చెప్పలేదు కనుక స్వామి తన ఇంటికి వస్తారని ఊహించలేదు. కానీ హఠాత్తుగా ఒకరోజు స్వామి అతని ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించారు. అంతటి మహోన్నత ప్రేమమూర్తి మన స్వామి. ఇట్టి ప్రేమతత్వాన్ని పిల్లలకు అలవర్చడానికి బాల వికాస్ను ప్రారంభించారు. నాకున్న సంపద ఐశ్వర్యం ఈ లోకంలో మరెవ్వరికీ లేవు. అదే నిస్వార్థ నిర్మలమైన ప్రేమ. నాకు ఒక పేరు ఉండాలని మీరు తలిస్తే ప్రేమస్వరూపాన్ని పిలవండి అన్నారు. అందుకే మన నిత్య ప్రార్థన.

మహా అని స్తుతిస్తున్నాం. ప్రేమను సేవ ద్వారా అందించమని, లవ్ ఆల్ సర్వ్ ఆల్, అందరినీ ప్రేమించు అందరినీ సేవించు అన్నారు. శ్రీమతి ఈశ్వరమ్మ హై స్కూల్తో ప్రారంభించి విశ్వవిద్యాలయాలు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, రక్షిత త్రాగునీరు అందించారు. ఇది వారి అమృత ప్రేమకు నిదర్శనం. స్వామి, ప్రేమపూరితమైన ప్రవర్తనతో, అలుపెరుగని సేవాతత్పరతతో, యోర్ లైఫ్ షుడ్ బి మై మెసేజ్ అని మీరు నిర్దేశించినట్లు సాయి ప్రేమ బాటలో నడుస్తాం. ప్రేమ స్వరూపులారా అన్న మీ పిలుపుకు అర్హత సంపాదించుకుంటాం. ఆశీర్వదించండి.

ఇంతవరకు మీరు ఈనాటి మన లఘువులు గురువులు కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల పత్తియాత్రలో భాగంగా బాలవికాస్ విద్యార్థులచే అందించబడిన ప్రత్యేక కార్యక్రమంలో కొంత భాగాన్ని మీరు విన్నారు. సాయిరాం.

0: ఓం శ్రీ సాయిరాం. ప్రియమైన రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరాం. కలదు కలదుక్కమాల కంఠమందు కర్మలన్నీయు చేర్చిన కంఠమాల అన్నారు భగవాన్ బాబావారు. ప్రతి మానవుడు జన్మతః రుణగ్రస్తుడై జన్మిస్తాడు. ముఖ్యంగా సమాజం నుండి ఎంతో పొందిన మనిషి ఆ సమాజం యొక్క రుణం తీర్చుకునే ధర్మ మార్గాన్ని ప్రబోధిస్తున్నది సనాతన ధర్మం. అదే పంచమహాయజ్ఞ ఆచరణం. అది కూడా ఈ మకర సంక్రమణ కాలంలో విధిగా పాటించడం అనంత ఫలాన్నిస్తుంది. భగవాన్ బోధల ఆధారంగా మకర సంక్రాంతి ప్రత్యేక కార్యక్రమం మకర సంక్రమణం యజ్ఞ ప్రకరణం అందిస్తున్నవారు శ్రీమతి సాయి ప్రసన్న రవిశంకర్.
1: ఓం శ్రీ సాయిరాం. సుదీర్ఘ సుండాగ్రసితారవిందం కరారవిందే వినివేశయంతం ప్రశా

0: సర్వదేవతాతీత స్వరూపులైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య శ్రీచరణాలకు అనేకానేక ప్రణామాలు సమర్పిస్తూ మా సత్యసాయి సందేశ జరి ప్రేక్షక శ్రోతలందరికీ మకర సంక్రమణ శుభాకాంక్షలు. అసలు సంక్రమణము అనగానే ఒక చక్కటి ఆలోచన, ఒక చక్కటి అభ్యుదయ పదం మనకి గోచరిస్తుంది. సూర్యమానం ప్రకారం జరుపుకునే పండుగలు మనకి పెద్దగా లేవు. అన్ని కూడా మనం చాంద్రమానం ప్రకారమే అనుసరిస్తూ ఉంటాం. అయితే కేవలం ఈ మకర సంక్రమణం అనేది మాత్రం సూర్యమానాన్ని అనుసరించి జరుపుకునే ఏకైక పండుగ. అంటే ఒక రకంగా ముక్కోటి ఏకాదశి అనేది సూర్యమానాన్ని అనుసరించినప్పటికీ మళ్లీ అక్కడ కొంత చాంద్రమానాన్ని కూడా పరిగణిస్తాం. కాబట్టి కేవలం సూర్య గమనాన్ని, సౌర గమనాన్ని అనుసరించి తదనుగుణంగా ఆ సంక్రమణ అంటే ఆ పర్వం యొక్క వైశిష్ట్యాన్ని ఊడగట్టుకుని యావత్ భారతదేశం అంటే భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో వివిధ నామాలతో పిలువబడినా కూడా ముఖ్యంగా మౌలికంగా అంతఃసూత్రంగా అంతర్లీనంగా ఉద్బోధించే ఒకనొక గాఢమైన ఒక ప్రగాఢమైన ఉద్దేశ్యం ఏమిటి అంటే భారతీయ సంస్కృతిలో మన సనాతన ధర్మంలో ఏ పర్వాన్ని జరుపుకున్నా, ఏ పర్వదినాన్ని మనం అనుసరించినా, వేడుక చేసుకున్నా, వ్రతం చేసుకున్నా, పూజాది సంస్కారాలు మనం జరుపుకున్నా కూడా అవన్నీ కేవలం ఏదో ఒక లౌకికమైన ప్రయోజనాన్ని సంతరించుకోవడమే కాకుండా అటు కౌటుంబికంగా, సామాజికంగా, ఆధ్యాత్మికంగా, ఆరోగ్యపరంగా, వైజ్ఞానికంగా కూడా ఒక గొప్ప ఉద్దేశాన్ని మనకి తెలియజేస్తూ ఉంటాయి. అలాంటి ఒకనొక ముఖ్యమైన పర్వదినం సంక్రాంతి. అయితే ఈ సంక్రాంతి అంటే మనకి ఈ మీడియా ప్రభావం వల్ల చాలా మంది మకర సంక్రాంతి యొక్క వైశిష్ట్యాన్ని, భోగి ఎందుకు జరుపుకుంటాం, మకర సంక్రాంతి నాడు ఆచరించవలసిన కర్మలేమిటి, కనుమ నాడు ఏం చెయ్యాలి ఇత్యాది విషయాలన్నీ ఈ పాటికే మా ప్రేక్షక శ్రోతలందరికీ బాగా పరిచయం అయ్యే ఉంటాయి. ఎందుకంటే ఇది నిన్న మొన్న అలవడిన ఆచారం గాని సంస్కృతి గాని కాదు, గత కొన్ని వేల సంవత్సరాలుగా మనం దీన్ని అనుసరిస్తున్నాం. ఋషిప్రోక్తమైన సనాతన ధర్మం ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా పరిశీలించి బహుళ ప్రయోజనకారిగా అందించడమే ఈ పర్వదినాల యొక్క ప్రాశస్త్యం. అందుకే భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు సనాతన ధర్మంలో ఉద్బోధించిన ప్రతి చిన్న అంశాన్ని కూడా భాష్యార్థ గోప్యమును తెలుపు కొరకు అని తన అవతార లక్ష్యంలో ఒకనొక లక్ష్యంగా పేర్కొని ప్రతి పర్వదినాన్ని అత్యంత వేడుకగా, సాంప్రదాయబద్ధంగా, అదేవిధంగా ఈ ఆధునికమైన ప్రపంచానికి ఏ రకంగా అందిస్తే ఆకర్షితులై అందులో ఉన్న ఆంతర్యాన్ని గ్రహించేలా ప్రేరేపింపబడతారో స్వామి దాన్ని గమనించి చక్కటి స్థాయిలో ప్రశాంతి నిలయంలో ఈ వేడుకలు ప్రతి సంవత్సరం జరుపుతూనే ఉన్నారు. మరి ఈ సంక్రాంతికి, ఈరోజు మన అంశమైన ఈ పంచమహాయజ్ఞాలకి ఉన్న అన్వయం ఏమిటి, ఈ రెండు ఎలా పొందిక ఉంటుంది అంటే అనుసంధానం ఎలా జరుగుతుంది అనే విషయాన్ని మనం కాస్త తర్వాత భాగాల్లో అంటే ఇప్పుడు రాబోయే భాగాల్లో మనం మాట్లాడుకుందాం. అంతకన్నా ముందుగా అసలు యజ్ఞము అంటే ఏమిటి, పంచమహాయజ్ఞాలు అంటున్నాం, సంక్రాంతి వేడుకలు అంటున్నాం, అసలు ఇంతకీ యజ్ఞం అంటే ఏమిటి, ఇది ఈ ఉత్తరాయణ పుణ్యకాల సమయంలోనే ఆచరించాలా, ఇప్పుడు మాత్రమే ఆచరించాలా, లేదా ఇప్పుడు ఆచరించడం వల్ల ఇంకేమైనా విశేషమైన ఫలితం ఉందా, ఇలాంటి ప్రశ్నలు ఉదయించడం సగటు మనిషికి సర్వసాధారణం. వాటి గురించి మనం మాట్లాడుకుందాం. యజ్ఞము అంటే ఏమిటి, అసలు స్వామి తమ దివ్యోపన్యాసాల్లో దసరా మహోత్సవాల సందర్భంలో, వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞ సందర్భంలో ఎన్నో సార్లు యజ్ఞాన్ని చక్కని భాషలో, అందరికీ అర్థమయ్యే సరళ భాషలో విశదీకరిస్తూ నిర్వచిస్తూ యజ్ఞో వై విష్ణుహు, యజ్ఞము అంటే సాక్షాత్ విష్ణు స్వరూపము అన్నారు. ఇది అందరూ ఆచరించవలసింది అన్నారు. అంతేకాదు మరొక సందర్భంలో ఆ విద్యార్థుల్ని పురుష సూక్తం చదవమని చెప్పి అందులో వచ్చే యజ్ఞేన యజ్ఞమయజంత దేవ అన్న వాక్యం దగ్గర ఆగి దీని అర్థం ఏమిటంటే ప్రతి మానవుడు తన జీవిత సర్వస్వాన్ని ఒక యజ్ఞంగా మలుచుకోవాలి, యజ్ఞంలో ఏ విధంగానైతే ఆజ్యాన్ని పోస్తూ సమిధల్ని ప్రజ్వలింపజేస్తూ ఆ హవిషు హవ్యవాహనుడైన అగ్ని ద్వారా దేవతలకు అందుతోంది అనే ఒక మహోద్దేశంతో మనం ముందుకు వెళ్తూ ఉంటాము. అదే విధంగా ఈ మానవ జీవితం కూడా ఒక యజ్ఞం లాంటిదే. నిత్యము కూడా సద్భావాలు అనే అగ్నిహోత్రాన్ని ప్రజ్వలింపజేస్తూ, సత్కర్మలు అనే ఆజ్యాన్ని, ప్రేమ అనే ఆజ్యాన్ని నింపుకుంటూ ఉంటే ఆ హవిసు విశ్వ ప్రేమగా అంతటా వ్యాపిస్తుంది అనే ఉద్దేశంతో యజ్ఞో వై విష్ణువు అన్నారు. అంటే యజ్ఞం విష్ణు స్వరూపము అని అనడంలో అర్థం ఏమిటి అంటే, విష్ణువు అన్న పదానికి మరొక సందర్భంలో స్వామి అర్థం చెప్తూ, విష్ణు అంటే సర్వవ్యాపి, అంతటా వ్యాపించిన ఆ తత్వం ఏదైతే ఉందో, సచ్చిత్ ఆనంద తత్వం, ఆ వెలుగు ప్రకాశం, మహాజ్యోతి, మహా చైతన్య తత్వం ఏదుందో అది విష్ణువు. అంతేగాని విష్ణువు అంటే ఎక్కడో అలా వైకుంఠపురంలో ఉంటాడు, లేదా శంఖచక్ర గద పద్మాలు ధరించి మాత్రమే ఉంటాడు అని కాకుండా, వేదం ఏం చెప్పినా, ఉపనిషత్తు ఏం మాట్లాడినా, వేదాంతం ఏ తీర్మానం అందించినా, అదంతా సంకేత రూపంలో ప్రతీకవాదంగా అందించడం సనాతన ధర్మంలో ఉన్న ఔచిత్యం. కాబట్టి విష్ణువు అంటే సర్వవ్యాపి, యజ్ఞోవై విష్ణువు అంటే సర్వే సర్వత్ర, విశ్వమంతా కూడా ఈ నిత్య యజ్ఞం జరుగుతూనే ఉంటుంది. నిత్య యజ్ఞం ఎలా జరుగుతూ ఉంటుంది అంటే, మన ధర్మమే దానికి చక్కటి సమాధానం చెప్పింది. ప్రతి మానవుడు పుడుతూనే మూడు రుణాలతో బయటికి వస్తాడు తల్లి గర్భం నుండి. అందుకే స్వామి అంటారు, మంచి ముత్యాల సరులు లేవు, రత్నాల హారములు రంజిల్లగా లేవు, కలదు కలదొక్కమాల కంఠమందు కర్మలన్నీ చేర్చిన కంఠమాల అంటారు. ఆ కర్మకి మరో నామం అనుకోవచ్చు, లేదా మరొక రూపం అనుకోవచ్చు, రుణం. ఏ రుణాలతో మానవుడు పుడతాడు అంటే, ఋషి రుణం, పితృరుణం, దైవ రుణం. ఎవరు అవునన్నా కాదన్నా, ఎవరు ఎంతగా వాదించినా, ఏ సంస్కృతి ఏ జాతి ఎలా నిరసించినా కూడా, ఇది ఎవరు కాదనలేని విషయం, విశ్వజనీనమైన విషయం, సార్వజనీనమైన విషయం. ఈ మూడు రుణాలతో పుట్టిన మానవుడు ఏదో ఒక నాటికి వీటి నుండి విడివడి తన నిజ తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయడం ఆరంభించాలి. ఆ ప్రయత్నాన్ని చేసే అత్యంత ఉత్కృష్టమైన కాలం, ఆరంభ కాలం ఏది అంటే ఈ సంక్రమణ కాలం. మనకి ప్రతి మాసము సంక్రమణ అనేది జరుగుతూనే ఉంటుంది. ఈ విషయం ఈ పాటికి మీ అందరికీ తెలిసే ఉంటుంది, నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేకపోయినప్పటికీ, స్థాళీ పులాక న్యాయంగా ప్రతి రాశిలోని సూర్యుడు ప్రతి మాసం ఒక్కొక్క రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నప్పుడు సంక్రమణ జరుగుతుంది, అంటే మార్పు అనేది జరుగుతుంది. అలా ప్రతి మాసము వస్తుంటే, క్రిందటి మాసంలో ధనురాశిలోకి ప్రవేశించిన సూర్యుడు దాన్ని ధనుర్మాసము అని పరిగణింపజేసుకుని ఉత్సవం చేసుకుంటున్నాం. ఇంకా ఇప్పటికే మొన్న మొన్నటి వరకు ఆ ధనుర్మాస వేడుకలు చేసుకున్నాం. ఆ తర్వాత సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మకర సంక్రమణం అని చేసుకుంటాం. అయితే మకర సంక్రమణానికే ఎందుకింత వైశిష్ట్యము, దీన్ని మాత్రమే మనం పర్వదినంగా ఎందుకు చేసుకోవాలి అంటే, సాధారణంగా దక్షిణాయన కాలం అంతా కాస్త ఈ వ్యవసాయ పనులతోని, ఈ వర్ష ఋతువు, మిగిలిన ఋతువులతోని కాస్త ఆరోగ్యపరంగా కుంటుపడిన జనం, ఈ ఉత్తరాయణ కాలంలో అంటే ఎప్పుడైతే సూర్యుడు తన గమనాన్ని మార్చుకుని ఉత్తర దిక్కుగా ప్రయాణం ఆరంభిస్తాడో, అప్పుడు తెప్పరిల్లి, అప్పటికి ఈ వ్యవసాయ పనులు కూడా ఓ కొలిక్కి వచ్చి ధాన్యం ఇంటికి రావడం ఇత్యాది విషయాలు జరుగుతాయి. కనుక ఇంకక్కడి నుంచి సూర్య ప్రభావం వల్ల ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అంటాం కదా, అంటే ఆరోగ్యానికి సూర్యుడికి చాలా అవినాభావ సంబంధం ఉంది. అలా ఆరోగ్యాన్ని పుంజుకొని సాధనా క్రమంలో ముందుకు వెళ్లడానికి ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి ఉత్తరాయణాన్ని కేవలం ఉత్తరాయణం ప్రవేశించింది అని ఊరుకోకుండా మన పెద్దలు ఉత్తరాయణ పుణ్యకాలము అన్నారు. ఎందుకు ఇది పుణ్యకాలం అయింది అంటే, దక్షిణాయనం అంతా కూడా దేవతలకి రాత్రి భాగం. మనకి ఒక సంవత్సర కాలం దేవతలకి ఒక రోజుతో సమానం. ఆ రోజు భాగంలో దక్షిణాయనం అనేది రాత్రి భాగము అయితే, వాళ్లకి ఈ ఉత్తరాయణం అనేది పగటి భాగం. పగలు ఆరంభమైనప్పుడు ఆ పగలంతటికీ ప్రముఖమైన కాలం ఏది, సాధనాపరంగా కావచ్చు, లేదా విద్యార్థులు చదువుకోవడానికి అనువైన కాలం కావచ్చు, లేదా ఇంకా ఏ ఇతర విషయాలకైనా కూడా ఏకాగ్రత బాగా కుదిరే కాలం, జపతపాది ధ్యానాలకి కుదిరే కాలం బ్రాహ్మీ ముహూర్తం. కాబట్టి రోజులో ఆరంభమైన ఆ బ్రాహ్మీ ముహూర్తానికి ఎంతటి ప్రాశస్త్యం ఉందో ఆధ్యాత్మిక పరంగా, ఆరోగ్య పరంగా, అదే విధంగా ఉత్తరాయణ కాలం ఆరంభమైన ఈ సమయానికి కూడా అంతే ప్రాముఖ్యం ఉంది. అయితే ఇప్పుడు చేస్తే ఈ పంచమహాయజ్ఞాలు అనేది సంక్రాంతి వేడుకల్లో భాగంగా మిళితమై అందించిన ఋషులు దీన్ని ఎందుకు ఇప్పుడు అందించారు, ఇప్పుడు చెయ్యాలి ఎక్కువగా అని ఎందుకు భావన చేశారు అంటే, ఏదైనా కూడా యాయా సన్నిహితే సమయే తస్యా అత్యంత ఫలదాయకం అన్నారంటే, ఏ సమయాల్లో ఏ ఏ కార్యం చేస్తే అనంత ఫలాన్ని అక్షయ ఫలాన్ని ఇస్తుందో ఆ సమయాల్లో ఆచరించాలి. ఈ సంక్రమణ కాలంలో అందున ఈ మకర సంక్రమణ కాలం చాలా ఉత్కృష్టమైన కాలం. ఆరోగ్యరీత్యా చూసుకున్నా సూర్యుడు ఉత్తర దిక్కుగా ప్రయాణం సాగిస్తూ ఉంటాడు. నిజంగా వైజ్ఞానికంగా డిసెంబర్ 22 తర్వాత, వింటర్ సోలస్టిస్ తర్వాత ఒక రకంగా సూర్య గమనం మారినప్పటికీ కూడా అనూచానంగా వస్తున్న సత్సాంప్రదాయాన్ని అనుసరించి ఈ తేదీల్లో సౌరమానం ప్రకారం ఉత్తరాయణ పుణ్యకాలంగా మనం భావన చేసి ఇప్పుడు ఆచరించే క్రియలకి మనం పంచమహాయజ్ఞాలుగా వాటిని పరిగణించి ఆచరిస్తే ఆ కాలంలో చేసిన వాటికి విశేష ఫలితం ఉంటుంది. నిజానికి స్వామి చెప్పినట్టు ఒక నిత్య యజ్ఞం, ఇవి నిత్యము ఆచరించవలసినవి అయినప్పటికీ ముఖ్యంగా ఈ సమయంలో వీటిని చెయ్యడం వల్ల ఒక అలవాటు అనేది, ఎందుకంటే ఇది చాలా ఏదైనా కూడా సులభంగా పట్టుబడడానికి అనువైన కాలం, ఏదైనా ఒకటి క్రమశిక్షణ పూర్వకంగా అనుసరించడానికి చాలా లాభదాయకమైన కాలం కాబట్టి వీటిని ఇప్పుడు మనం ఆచరించాలి. ఎందుకు అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఈ ఋణత్రయం నుండి విముక్తి పొందడానికి బ్రహ్మయజ్ఞము, దైవయజ్ఞము, పితృయజ్ఞము, మనుష్య యజ్ఞము, భూత యజ్ఞము అనే ఈ ఐదింటిని మనం ఆచరించాలి. అయితే ఇక్కడ మనకు ఒక అనుమానం వస్తుంది, ఈ చరాచర జగత్తులో కేవలం మనుష్య జాతి మాత్రమే లేదు కదా, మనదొక్కటే ఎగ్జిస్టెన్స్ కాదు, ఇంకా అనేక జాతులున్నాయి. వేదాన్ని అనుసరించి 84 లక్షల జీవరాశులు. అయితే మానవుడే వీటిని ఎందుకు ఆచరించాలి అంటే, ప్రపంచంలో ఉన్న మిగిలిన భూతాలన్నీ అంటే ఒక్క మానవుణ్ణి మినహాయించి మిగిలిన ఏ జీవిని గనక మనం పరిశీలించినా ప్రతి జీవికి భగవంతుడు ఒక్కొక్క విభూతిని అనుగ్రహించాడు. అంటే ఒక్కొక్క ప్రతిభ లేదా ఒక్కొక్క విశిష్టమైన లక్షణం లేదా ఒక విలక్షణమైన లక్షణాన్ని అందించాడు. ఉదాహరణకి కుక్క చాలా చక్కగా వాసన చూడగలుగుతుంది, ఆ వాసన్ని బట్టి ఆ వ్యక్తి ఒక నియమిత కాలంలో ఒక నియతమైన కాలం వరకు ఆ వ్యక్తి ఎటు వెళ్ళాడు, ఎంతవరకు ఉన్నాడు ఇత్యాది విషయాలు చెప్పగలదు. అదేవిధంగా కోకిల చాలా మధురంగా గానం చేయగలదు, నెమలి మేఘాలని చూడగానే పురి విప్పి ఆడగలదు. ఇలా ఒక్కొక్క జీవికి ఒక్కొక్క విభూతినిచ్చాడు. అయితే ఒక్క మానవుడు మాత్రం ఈ వీటన్నిటినీ కూడా తనదైన శైలిలో వాడుకొని ఆనందాన్ని పొందే విజ్ఞానాన్ని పొంది ఉన్నాడు. అంటే భగవంతుడు కేవలం మానవుని మేధలో మాత్రమే ఆ విశేషమైన జ్ఞానాన్ని నింపాడు కాబట్టి దాన్ని ఉపయోగించి మనం ఈ సృష్టిలో ఉన్న అన్ని జీవుల యొక్క ఆ విలక్షణతని మనం ఉపయోగించుకుంటున్నాం. ఒక ఏనుగు ఉందనుకోండి, ఆ ఏనుగు దంతాన్ని అందమైన బొమ్మగా మలిచి మనం అలంకరణ వస్తువుగా వాడుకుంటున్నాం. అదే విధంగా ఒక గాడిద ఉందనుకోండి, బరువులు బాగా మొయ్యగలదు, బరువులు మొయ్యడానికి వినియోగిస్తున్నాం, ఒంటె, గాడిద, గుర్రం ఇలాంటివి. అందువల్ల ఆ 3 రుణాలతో పాటుగా ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి జీవికి, మొక్కకి, స్థావర జంగమాలన్నిటికీ కూడా మానవుడు తెలియకుండానే రుణపడిపోయి ఉంటున్నాడు. ఆ రుణం తీర్చుకోవాలి అంటే ఈ పంచమహాయజ్ఞాల ఆచరణ తప్పనిసరి. అందుకే చూడండి, మామూలుగా ఏ యజ్ఞాన్నైనా మనం అశ్వమేధ యాగం, అతిరుద్ర యజ్ఞం ఇలా అంటూ ఉంటాం, కానీ ప్రతి మానవుడు ఆచరించదగిన, ఆచరించవలసిన, ఆచరించగలిగే ఈ 5 మాత్రమే మహాయజ్ఞము అని నామకరణం చేయడం జరిగింది మహర్షులు. ఎందుకు అంటే మామూలుగా జరిగే స్వాహ స్వధ మంత్రాలతో జరిగే యజ్ఞం అందరూ చేయడానికి వీలు కాదు. దానికోసం వేదంలో ఉన్న మంత్ర భాగం తెలియాలి, తర్వాత ఆ యజ్ఞ ప్రక్రియ తెలియాలి, అనేకమైన సంభారాలు ఏర్పాటు చేసుకోవాలి, వీటన్నిటితో కూడుకున్న ప్రయాసం ఉంటుంది. కానీ ఈ పంచమహాయజ్ఞాలు అనేవి దైనందిన కార్యక్రమంలో యజ్ఞో వై శ్రేష్ట కర్మ అంటోంది శతపద బ్రాహ్మణం. కాబట్టి శ్రేష్టమైన కర్మ ఏది ఆచరించినా కూడా అది యజ్ఞంగానే పరిణమిస్తుంది. ఏ యజ్ఞం చేసినా కూడా అది ఒక మంచికి దారి తీస్తే అది శ్రేష్టమైన కర్మగానే భావన చేయవలసి వస్తుంది. అదేవిధంగా ఈ పంచమహాయజ్ఞాల ద్వారా సమాజ శ్రేయస్సుని కాంక్షించి మానవుడు ఆ రుణత్రయం నుండి, అదేవిధంగా మిగిలిన అన్ని జీవుల నుండి పొందుతున్న ఆ లాభాలకి ఒక ప్రత్యుపకారంగా కూడా భావన చేస్తూ చేసే ఈ ఐదింటిని పంచ మహాయజ్ఞాలు అంటున్నాం. కాబట్టి అది ఏ విధంగా ఈ సంక్రాంతి నాడు మనం వాటిని మనకి తెలియకుండానే ఆచరిస్తున్నాం, మిగిలిన మన జీవితం అంతా కూడా యజ్ఞమయం ఒక వైదిక జీవనాన్ని ఎలా అలవరుచుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు స్వామి ఈ సౌరమానం గురించి ఏం చెప్పారు, సూర్య గమనం గురించి, సూర్యుని విశిష్టత గురించి ఏం చెప్పారు, ఉత్తరాయణ పుణ్యకాలం గురించి మనం తెలుసుకుందాం.
1: సూర్యుడు నేటి నుండి దక్షిణము నుండి ఉత్తరమునకు ప్రయాణమవుతుంటాడు. ఉత్తర దిశ అనగా ఏమిటి? మోక్షదాయకమైనటువంటి స్థానమనే ఉత్తర దిశ అంటారు. అనగా హిమ ప్లస్ చలం హిమాచలము, అనగా హిమ ప్లస్ అచలం హిమాచలం. ఏమిటి ఈ హిమాచలం? హిమమనగా పరిశుద్ధము, హిమమనగా పరిపూర్ణమైనటువంటి యొక్క తెల్లదనం, అచలమనగా సుస్థిరము. ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి యొక్క హిమము, ప్రశాంతమైనటువంటి యొక్క హిమము అచలమైనటువంటి స్వరూపాన్ని ధరించి ఉంటుంది. అది ఏ హృదయస్థానము. హృదయము నిర్మలముగా నిశ్చలముగా ప్రశాంతమైనటువంటి స్థితి అందే ఈ సూర్యుడు అనేటువంటి బుద్ధి అందులో చక్కగా ప్రవేశిస్తాడు. మనం ఎక్కడనో బాహ్యమైనటువంటి భౌతికమైనటువంటి ప్రయాణములు చేయనక్కర్లేదు. అనగా ఈ ఉత్తరాయణ ప్రయాణమనగా మన యొక్క బుద్ధిని అంతర్ముఖంగా మరల్చటమే, హృదయము దిశకు దీనిని పంపటమే. ఈ అంతర్ముఖమైనటువంటి యొక్క ఆనందమే మానవునికి నిజమైన ఆనందం. బాహ్యమైన లౌకికమైన ప్రాప్తమైన ఆనందములు అస్థిరములు. ఇది కేవలము క్షణభంగురమైనటువంటివి. నిత్యము సత్యము నిర్మలమైనటువంటి యొక్క ఆత్మతత్వమే నిరంతరము కూడాను అక్షయమై అమరమై అనంతమై ఉంటుంది. మోక్ష సదనము అన్నారు. దీనికి చేసే ప్రయాణమే మోక్ష సాధకము అన్నారు.
0: భగవాన్ దివ్యోపన్యాసం విన్నాం. ఇప్పుడు ఈ పంచమహాయజ్ఞాలని మనం సంక్రాంతి పరంగా ఎలా ఆచరిస్తున్నామో తెలుసుకుందాం. బ్రహ్మయజ్ఞము అంటే ఏమిటి? అసలు బ్రహ్మయజ్ఞం అంటే నిత్యము కూడా ఆ వేద ప్రోక్తమైన ఋషి ప్రోక్తమైన ఆర్ష విజ్ఞానదాయకమైన ఆ ఆర్ష సంస్కృతిని మనం పట్టుకుని అనుసరించడమే బ్రహ్మయజ్ఞము. అయితే వేదంలో ఉన్న విషయం అందరికీ తెలియడం ఎలాగా అంటే దానికోసం మనకి అనేకమైన గ్రంథాలు వచ్చాయి. శంకర భగవత్పాదులు తన అవతార పరిసమాప్తి సమయంలో శిష్యులందరినీ కూర్చోబెట్టుకుని ఇన్ని ప్రకరణ గ్రంథాలు, ఈ భాష్య వ్యాఖ్యానాలు, ఈ ప్రస్థానత్రయము, స్మృతి గ్రంథాలు, స్తోత్ర రచనలు ఇన్ని చేసిన ఆదిశంకరాచార్యులు వారు చివరికి ఏమన్నారు అంటే వేదో నిత్యం అధీయతాం అని ఆరంభించి అసలు యజ్ఞమయమైన జీవితాన్ని, వేదోక్తమైన జీవితాన్ని, వైదిక జీవనాన్ని మానవుడు ఎలా అనుసరించాలో దాని విశిష్టత ఏమిటో తెలియజేశారు. అంటే వేద విజ్ఞానం అనేది అందరికీ అందదు కదా, అంటే వాటిని అందుకోలేని వాళ్ల కోసం స్మృతులు ఉన్నాయి. అంటే రామాయణము, మహాభారతము, భాగవతము ఇత్యాది ఈ పురాణాలు ఇలాంటి గ్రంథాలు. ఈ స్మృతులు ఏం చేస్తాయి అంటే వేదంలో బీజరూపంలో చెప్పిన, అంటే కాస్త సంక్లిష్టంగా చెప్పిన విషయాన్ని విస్తారంగా విశదీకరించి ఒక కథారూపంలో సగటు మానవుడు సైతం అర్థం చేసుకుని తన జీవితాన్ని, తన దైనందిన జీవితాన్నిలో, నిత్య జీవితంలో అనుసంధానం చేసుకుని అనుసరించే విధంగా అందించేవే స్మృతి గ్రంథాలు. అందుకే రామాయణాన్ని వేదోపబ్రహ్మణము అంటారు. అంటే వేదాన్ని గనక ఒక కథగా మలిస్తే, వేదం గనక జగత్తులో నడిస్తే ఎలా ఉంటుందో రామాయణం మనకి కళ్ళకి కట్టినట్టు చూపిస్తుంది. ఈ బ్రహ్మయజ్ఞము అనే దాన్ని సత్యసాయి అనుగాములైన మనందరం కూడా, అనుసరిస్తున్న మనందరం మనకి తెలియకుండానే ఆచరిస్తూనే ఉన్నాము. ఎలా అంటే నవసూత్ర నియమావళిలో
2: ఈ సత్యసాయి సాహిత్య పఠనము అనేది ఒకనొక అద్భుతమైన సూత్రం. స్వామి సాహిత్యంలో ముఖ్యంగా అన్ని చాలా అద్భుతమైనవి. అందులో వాహినులు అనేవి చాలా ఉత్కృష్టమైన రచనా భాగం. వాటిల్లో రామకథా రసవాహిని ఉంది, భాగవత వాహిని ఉంది, ఉపనిషత్ వాహిని ఉంది, సర్వ ఉపనిషత్ సారాన్ని అందించారు. అదేవిధంగా సత్యసాయి వేదవాణి, ఈ సత్యసాయి వాహిని అన్న దానిలో వేద సారాన్ని చెప్పారు. సూత్రవాహినిలో బ్రహ్మసూత్రాల వ్యాఖ్యానం చెప్పారు. ఇలా వీటన్నిటినీ పఠించడం ద్వారా మానవుడు తనను తాను సంస్కరించుకుని తాను ఏ జీవ లక్షణాలతోనైతే పుట్టాడో వాటిని సంస్కరించుకుని, అంటే అనవసరమైన వాటిని ఛేదించుకుంటూ తనను తాను తెలుసుకునే మార్గంలో అనుసరించడానికి వీలయ్యేటట్లుగా స్వామి ఆ సాహిత్యాన్ని మలిచారు. కాబట్టి బ్రహ్మయజ్ఞము అంటే రామాయణ భారత భాగవతాదులు ఇత్యాది సనాతన ధర్మాన్ని ప్రోత్సహించి అందులో ఉన్న ఆచార విషయాల్ని మనకు తెలియజేసే గ్రంథాలని పఠించడం. కేవలం పఠించడం మాత్రమే కాకుండా వీలైనంతగా జీవితంలో వాటిని అన్వయింపజేసుకోవడం బ్రహ్మయజ్ఞం. కనీసం వాటిని పఠించి అన్వయింపజేసుకోలేకపోయినా ఆ గ్రంథాలనైనా మన ఇంట్లో ఉంచుకోవడం ద్వారా మన తర్వాత తరాల వారికి ఇవి మన ధర్మ గ్రంథాలు, ధర్మశాస్త్రాలు, వీటిలో చెప్పిన విషయాలు ఇవేం పెద్ద పెద్ద ఎవరో మహానుభావులు లేకపోతే సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్నవాళ్లు మాత్రమే అనుసరించగలిగేవి కాదు. సగటు మానవుడు ప్రతివాడు కూడా అనుసరించి తన జీవితాన్ని చక్కదిద్దుకోవచ్చును అనే విషయాన్ని అలా పరంపరగా మనం వ్యాపింపజేసిన వాళ్ళం అవుతాం. ఇది బ్రహ్మయజ్ఞంలో ఉన్న ఆంతర్యం. అయితే ఇది సంక్రాంతి నాడు ఎలా జరుగుతోంది అంటే, సంక్రాంతి నాడు అంటే మకర సంక్రమణాన్ని అనుసరించటం ముందు రోజైన భోగి, మకర సంక్రమణం అంటే ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశం, ఆ మన్నాడైన కనుమ. ఈ రోజుల్లో మనం ముఖ్యంగా చేయవలసినవి స్నానము, దానము, తర్వాత పితృదేవతలకు శ్రాద్ధము, దేవతార్చన, తిలసేవనము. ఈ నాలుగింటిది. దేవతార్చన అంటే జపతపాదులు లేదా జపధ్యానాలు లేదా దేవతార్చన. ఈ ఐదింటిని మనం ఆచరించాలి. ఇందులో స్నానము అంటే తీర్థస్నానము అని చెప్పబడింది. తీర్థస్నానం అంటే సాధారణంగా నదీ స్నానం లేదా ఒకవేళ సముద్రం దగ్గరలో ఉంటే సముద్ర స్నానం, ఇంకా వీలైతే త్రివేణి సంగమమైన ఆ గంగా యమున సరస్వతుల సంగమ స్థానంలో స్నానం చేయడం. ఇదంతా బ్రహ్మయజ్ఞంగా ఎలా పిలువబడుతుంది అంటే, ముఖ్యంగా సంక్రమణ కాలంలో సూర్యోదయాత్ పూర్వము చేసే స్నానం అంటే ఈ నదీ నదాల్లో ఈ సూర్యుని యొక్క శక్తి ప్రక్షిప్తమై ఉంటుంది. అంటే రాత్రి భాగంలో కాకుండా ఇంకా సూర్యోదయానికి పూర్వము ఒక రకమైన శక్తి ఆ నీళ్లలో ప్రక్షిప్తమై ఉంటుంది. అందుకే అవి కొంచెం వెచ్చగా కూడా ఉంటాయి. మరి ఎంత చలికాలంలో దిగినా కూడా మరీ ఉనికించేసేలా కాకుండా కాస్త వెచ్చగా ఉంటూ ఉంటాయి నదీ జలాలు. అలాంటి సమయంలో ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో స్నానం చేయడం వల్ల ఎన్నో రోజులుగా లేదా ఎంతో కాలంగా రోగంతో పీడింపబడుతున్న వాళ్లు, మానసిక శారీరక రుగ్మతలతో వేధింపబడుతున్న వాళ్లు, లేదా ఆధ్యాత్మిక సాధన చెయ్యాలి అనుకుంటున్నా కూడా ఏదో ఒక రకమైన ఆటంకాలు ఏర్పడుతున్న వాళ్లు, వీళ్ళందరూ వాటి నుండి విముక్తి పొంది వాళ్ల మార్గాలు సుగమం అవుతాయి. అందుకు ఈ తీర్థ స్నానం అనేది ఇది శాస్త్ర ప్రోక్తం, ఇది శాస్త్రంలో చెప్పబడిన క్రియ. కేవలం తీర్థ స్నానం అంటే తీర్థంలో స్నానం చేసి మాత్రమే మనం ఊరుకోం కదా. అక్కడ ఉన్న ఆ దేవాలయాల్ని సందర్శించడం, వాటి యొక్క చారిత్రక విశేషాలు, ఆధ్యాత్మిక విశేషాలు, వాటితో ముడిపడ్డ ఆ పౌరాణిక గాథలు తెలుసుకోవడం, అక్కడ ప్రాంతీయంగా ఉన్న ఆ ఆచార వ్యవహారాల్ని మనం తెలుసుకోవడం చేస్తూ ఉంటాం. కాబట్టి బ్రహ్మయజ్ఞం ఇక్కడ సంక్రాంతి పరంగా తీర్థస్నానంతో ఆరంభమవుతుంది. దేనికైనా కూడా ఒక ఆధ్యాత్మికమైన సాధనకి నాంది అనేది ఉండాలి. ఇది వేదాధ్యయనంతో ఆరంభమైతే ఇంకా మంచిది. అందుకే ప్రశాంతి నిలయంలో నిత్యము వేదో నిత్యం అధీయతాం అన్నట్లుగా నిత్యము కూడా వేద పఠనం సాగుతూనే ఉంటుంది. వేద పఠనం సాగుతుంది గాని వేదాల యొక్క అర్థం తెలుసా అంటే, ఒక అద్భుతమైన సన్నివేశం మనం చెప్పుకుందాం. ఒకసారి చాలా కాలం క్రితం అనంతపురం కలెక్టర్ గారు వచ్చారట. వచ్చినప్పుడు ఈ పిల్లలందరినీ స్వామి వేదం పఠించమన్నారు. వాళ్ళు ఎంతో అద్భుతంగా చక్కగా గురుముఖత నేర్చుకోవడం వల్ల వేదాన్ని స్వరయుక్తంగా ఉచ్చారణ దోషాలు లేకుండా పెద్ద పెద్ద వేద పండితులు ఎలా అయితే పఠిస్తారో ఆ రకంగా పఠించారు. వెంటనే స్వామి ఒక కన్న తల్లి ఎలా అయితే సంబరపడుతుందో తన బిడ్డల్ని చూసి, అలా సంబరపడుతూ ఆ కలెక్టర్ గారితో, వీళ్ళు మా విద్యార్థులు, వీళ్ళు మామూలు విద్య అభ్యసిస్తూనే ఈ వేదం కూడా నేర్చుకుంటున్నారు అన్నారట. అప్పుడు ఆ కలెక్టర్ గారు, అయితే మరి మీరు వేద పఠనం బానే చేస్తున్నారు, ఈ వేద మంత్రాల అర్థం మీకు తెలుసా అని అడిగారట. అడిగితే దానికి సమాధానంగా స్వామి జోక్యం చేసుకుని, వీళ్లకి ఒక్కొక్క మంత్రానికి అర్థం తెలియకపోయినా ఆ వేద సారం మాత్రం వీళ్ళు బాగా గ్రహించి ఆ రకంగానే నడుచుకుంటున్నారు అని ఒక అద్భుతమైన ఉదాహరణ కూడా చెప్పారట. ఒక తల్లి తన బిడ్డల్ని జోకొట్టడానికి, నిద్రపుచ్చడానికి చక్కటి జోలపాట పాడుతుంది. ఆ బిడ్డకి ఆ జోలపాటలో ఉన్న అర్థమూ తెలియవసరం లేదు, అది ఏ రాగంలో తల్లి ఆలపిస్తోంది అన్న విజ్ఞానమూ ఉండనవసరం లేదు. కానీ తల్లి నోటి నుండి వస్తున్న ఆ జోలపాటకి బిడ్డ హాయిగా సేద తీరి నిద్రలోకి జారుకుంటుంది కదా. అదేవిధంగా ఈ వేదంలో ఉన్న మంత్రానికి, ప్రతి పదానికి, ప్రతి స్వరానికి వాళ్ళకి అర్థం తెలియకపోయినప్పటికీ కూడా భక్తితో, ప్రపత్తితో, ఆసక్తితో, శ్రద్ధతో వాళ్ళు పఠిస్తున్నారు కాబట్టి తప్పకుండా ఆ సారం వాళ్ళకి అంది తీరుతుంది, ఆధ్యాత్మిక సాధనలో వాళ్ళు పురోగమిస్తారు అని స్వామి చెప్పారట. కాబట్టి వీలైనంత మటుకు నిత్యం చదవగలిగినంత, పఠించగలిగినంత వేదాన్ని పఠిస్తూ, పోని పఠించలేకపోయినా వింటూ, పోని అది కూడా చేయలేకపోయినా రామాయణాది గ్రంథాలు, రామకథ రసవాహిని ఉంది, చాలా సరళమైన భాషలో అద్భుతమైన విషయాలు ఇలా ఒక శిల్పం చెక్కినట్టుగా తన రచనా శిల్పంతో స్వామి అందించారు. భాగవత వాహిని, ఉపనిషత్ వాహిని, లీలా కైవల్య వాహిని, వీటన్నిటినీ చదువుకోవడం, పోని కనీసం అది చెయ్యలేకపోయినా కూడా ఈ గ్రంథాలనైనా మన బుక్ షెల్ఫ్ లో పెట్టుకుంటే ఏదో ఒక నాటికి వాటి మీద ఆసక్తి కలుగుతుంది. మన తర్వాత తరాల వాళ్లైనా అవేమిటి అని ప్రశ్నించే ఒక సన్నివేశాన్నైనా మనం సృష్టించిన వాళ్ళం అవుతాం. తద్వారా అది అలా ఒక తరం నుండి మరో తరానికి అంతరం లేకుండా వెళ్తూ ఉంటుంది. కనుక ముఖ్యంగా సంక్రాంతి పర్వదిన సందర్భంగా తీర్థ స్నానము అంటే ఆ తీర్థంలో స్నానం చేయడం, లేదా ఇంటి వద్ద స్నానం చేసినా ఈ నదీ నదాల పేర్లు తలుచుకుంటూ ఆనాడు తప్పనిసరిగా ఈ గ్రంథ పఠనం అనేది చేసి ఆ రోజు చేయడం అనే కాకుండా దాన్ని ఆ రోజు నుండి ప్రారంభిస్తున్నాను, ఇక క్రమం తప్పకుండా ఆచరిస్తాను అనే ఒక సంకల్పంతో ముందుకు వెళ్దాం.
3: చెట్టును కొట్టదలిచినటువంటి వాడు వేరును ముందు పట్టినప్పుడే చెట్టును పడద్రోయవచ్చును, కాని ఆకులను తీడుతూ కొమ్మలను కొట్టుతూ వచ్చినప్పుడు ఈ వృక్షము నశించుటకు వీలు కాదు. వేదకాలము నుండి మూలాధారమైనటువంటి విద్యను ఆనాటి ఋషులు అనేక విధములైన ప్రయత్నములు సలిపి సాధించి అందించిన సుధానిధి ఆత్మవిద్య. ఈ రహస్యమును విదేశీయులు కూడా గుర్తించి భారతదేశము ఐహిక ఆముష్మిక సంపత్ సాధనకు ఆదర్శవంతమైనటువంటిదని కూడాను వేణుళ్ళ వర్ణిస్తూ వచ్చారు. కాని ఇట్టి పవిత్రమైనటువంటి విద్యను ఇల్లంతా కూడాను జ్యోతి వలె వ్యాపించి ప్రకాశించుచున్నప్పటికీ భారతీయులు ఈ ద్వీపము క్రిందనే ఉంటుండి దీని యొక్క క్రీనీడ వారి యొక్క ప్రారంభంగా రూపొందుతూ వచ్చింది. మన తాతలు, ముత్తాతలు, తండ్రులు కూడాను పవిత్రమైన భారతీయ సంస్కృతి గ్రంథములను పఠించి, వర్ణించి, స్మరించి, పారాయణములు సలుపుతూ అనేక విధములుగా శాంతిని అనుభవిస్తూ వచ్చారు. భారత భాగవత రామాయణ భగవద్గీత ఇత్యాది గ్రంథములను పఠించి వారు దాని యొక్క నీతి శక్తులను హృదయమునకు చేర్చుకుని నిత్య జీవితమునందు ఆచరించుచు పూజ పీఠలపైన నుంచి పవిత్రమైనటువంటి యొక్క హృదయములతో పూజించుతూ వచ్చారు. ఈ పారాయణముల చేత వారి హృదయములు నీతి యొక్క భావములు చే నింపుకొని ఆచరణమైనటువంటి యొక్క అనుభూతిలో వారు అందించుచు సమాజమునకు సేవ చెలుపుతూ వచ్చారు. దురదృష్టవశాత్తు ఆధునిక యుగం ప్రారంభమై కేవలం నవీన నాగరికతను వారు లొంగిపోయి ఈ పవిత్రమైన గ్రంథములను విశ్వసించక ఇది అనాగరికతల యొక్క లక్షణమని భావించుతూ ఆ చెత్తబట్టినటువంటి చిత్తులను బయట పారవేస్తూ వచ్చారు ఈనాటి ప్రజలు. భారతీయులు పారవేసినటువంటి పవిత్ర గ్రంథములను పాశ్చాత్యులు వాటిని స్వీకరించి భారతీయులు మనకు అందించినటువంటి మహాభాగ్యమని లోపల భావించుకుంటూ వాటిని తీసుకుని పోయి అందులో ఉన్నటువంటి రహస్యములను చక్కగా పరిశీలన చేసి తద్వారా ఈనాడు భారతదేశమునకు ఉన్నత స్థాయిని పేరుగాంచినటువంటి వారిగా ఈనాడు రూపొందుతూ వస్తున్నారు. అథర్వణ వేదాన్ని అందుకున్నటువంటి జర్మనీ ప్రజలంతా కూడాను మన గ్రంథముల్లో ఉన్నటువంటి భారతీయ సంస్కృతి ఎందున్నటువంటి అస్త్రశస్త్ర విద్యలను, ఆధునిక సంబంధమైనటువంటి వైద్యములను తద్వారా గ్రహించి దానిని తిరిగి భారతదేశమునికి ఒక విచిత్రమైనటువంటి యొక్క స్వరూపకంగా అందిస్తూ వస్తున్నారు. తన గృహమునందు వండినటువంటి పంచపక్ష ప్రమాణముల కంటే పక్కింటిలో పాసిపోయిన పప్పు చాలా రుచి అన్నట్టుగా మన యొక్క భారతీయులు సర్వ రహస్యములను గుర్తించినటువంటి వారే, సర్వశాస్త్రములను క్షుణ్ణంగా గుర్తించినటువంటి వారే, సర్వశక్తిమైనటువంటి యొక్క భారతీయులు పాశ్చాత్యులు అందించేటువంటి యొక్క ఈ అపవిత్రమైన భావాలనే మన భారతీయులు ఆకర్షిస్తూ వస్తున్నారు నేడు.
2: ఇక బ్రహ్మయజ్ఞం తర్వాత దైవయజ్ఞం. సంక్రాంతి నాడు చెప్పుకున్న ముఖ్యమైన కర్మలలో ఒకటి స్నానము, రెండోది దానము, తర్వాత దేవతార్చన, శ్రాద్ధము, తిలసేవనం అనుకున్నాం కదా. అందులో ఈ దేవతార్చన అనేది ఏదైతే ఉందో, అంటే అక్కడ దేవతార్చన అంటే ఏ దైవాన్నైనా, మన గృహదేవత కావచ్చు, ఇష్టదేవత కావచ్చును, లేదా ప్రత్యక్ష పరమాత్మ అయిన ప్రత్యక్ష నారాయణుడైన ఆ సూర్యనారాయణమూర్తిని కూడా ఆరాధించవచ్చు. ముఖ్యంగా ఈ సంక్రాంతి, భోగి, ఈ పండుగల్ని గనక మనం పరిశీలిస్తే గొబ్బెమ్మలు అనేది ఒక ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తుంది. ఈ గొబ్బెమ్మ అంటే గొబ్బిళ్ళు అంటారు, అన్నమాచార్యుల వారి కీర్తన కూడా ఉంది కదా, కొలని దోపరికి గొబ్బిళ్ళు, ఎదుకుల స్వామికి గొబ్బిళ్ళు అని. గొబ్బిళ్ళు అంటే నమస్కారాలు అని అర్థం, వందనాలు, జ్యోతలు, నమస్కారాలు, ఇలా ఏదైనా చెప్పుకోవచ్చు. కాబట్టి ఆ ముగ్గు మధ్యలో పెట్టిన గొబ్బెమ్మ అనేది కృష్ణుణ్ణి స్ఫురింపజేస్తుంది. ఆ పెద్ద గొబ్బెమ్మ గోదాదేవి అయితే ఆ చుట్టూ ఉన్న చిన్న చిన్నవన్నీ గోపికలుగా చెప్తూ ఉంటారు ప్రతీకగాని. అంచేత ముఖ్యంగా ఈ సంక్రాంతి పర్వదిన సందర్భంలో సూర్యుడి ఆరాధన తర్వాత అంతే ప్రాశస్త్యాన్ని పొందినది కృష్ణుడి ఆరాధన. ఎందుకంటే పాడి పంటతో ముడిపడిన ఈ పల్లె వేడుక, దీన్ని పల్లె వేడుక అని ఎందుకంటున్నామంటే పట్నాల్లో ఈ సొగసు నానాటికి అంతరించిపోతుంది. వ్యవసాయ ఆధారిత సంస్కృతి మనది, వ్యవసాయ ఆధారిత దేశం మనది, వాటికి పట్టుకొమ్మలైన పల్లెలు ముఖ్యంగా ఈ పర్వదినాల్లో కళకళలాడిపోతూ ఉంటాయి. సస్యలక్ష్మిగా, పౌష్యలక్ష్మిగా, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మిగా లక్ష్మీదేవి ఆరాధింపబడుతుంది. ఎందుకంటే ఈ ఉత్తరాయణ పుణ్యకాల సమయానికి, ఈ మకర సంక్రమణ సమయానికి పొలాలన్నీ సస్యశ్యామలంగా పచ్చని పైరులతో నిండిపోయి కళకళలాడుతూ ఉంటాయి. ఎక్కడ చూసినా లక్ష్మీ శోభ తెలిసిపోతూ ఉంటుంది. లక్ష్మీ అంటే కాంతి, ప్రకాశము, వికాసము, ఇవన్నీ అర్థాలు వస్తాయి. కాబట్టి సంపద ఆ లక్ష్మీ అంతటా నిండిపోయి ఉంటుంది. కాబట్టి వాళ్ళందరూ పౌష్యలక్ష్మిని స్వాగతించి ఆ ధాన్యలక్ష్మికి గాదికి పసుపు కుంకుమ రాసి పూజించడం, గోమాతని పూజించడం, అదేవిధంగా సూర్యుణ్ణి ఆరాధించడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇది సంక్రాంతి పర్వంగా చేసే ఒక దేవతార్చన. నిజానికి దేవయజ్ఞము అంటే ప్రత్యేకంగా మనకి ఇష్టమైన దైవాన్ని ఆరాధించడంతో పాటు భగవంతునికి కృతజ్ఞత తెలియజేసే, అసలు యజ్ఞము అంటేనే కృతజ్ఞతాపూర్వకంగా చేసే ఒకనొక కర్మ. ఎలాంటి ఫలితాన్ని మనం ఆశించకుండా, అంటే నిష్కామంగా చేసే కర్మ ఏదైతే ఉందో, యజ్ఞో వై శ్రేష్ఠతః కర్మ అనుకున్నాం కదా, దాన్ని యజ్ఞము అంటున్నాం. కనుక ఇక్కడ ప్రత్యేకంగా దేవతారాధన అనేది జరిగి తీరవలసిందే. అయితే దేవతారాధన చేస్తూ దేవయజ్ఞం చేస్తున్నాం కదా అని మళ్లీ ప్రతిఫలాన్ని ఆశించడం కాకుండా అంతవరకు పొందిన వాటికి కృతజ్ఞతలు తెలియజేసుకోవడమే ఈ దేవయజ్ఞంలో ఉన్న ఆంతర్యము. అందుకే స్వామి ఎన్నో ఉపన్యాసాల్లో చెప్పారు, కృతజ్ఞత లేనివాడు అంధుడు లాంటి వాడు. అందుకే సూర్యుణ్ణి కూడా కృతజ్ఞాయై నమః అంటారంటే కృతజ్ఞత లేనివాడి కంటి నుండి ఆ వెలుగుని దూరం చేసేస్తాడు సూర్యభగవానుడు అని. కనుక దేవయజ్ఞము అంటే ఒకటి సంక్రాంతి పర్వంగా ఈ దేవతారాధన చెయ్యడము, రెండు ఆయా దేవతలకి, అంటే ఈ కృతజ్ఞత తెలియజేయడం అనేది దాదాపు మొత్తం ప్రపంచ వ్యాప్తంగా నడుస్తున్న ఒకనొక వ్యవస్థ. ఈ మధ్యనే థ్యాంక్స్ గివింగ్ అని చేసుకున్నారు అటు పాశ్చాత్యులు. అదేవిధంగా మనం ప్రత్యేకంగా చేసుకోకపోయినా ఇది మన సంస్కృతిలో ఒక భాగం. అనేక విధాలుగా మన తోటి వారికి, మనతో కలిసి జీవిస్తున్న ఈ భూతాలకి, పంచమహాభూతాలకి మనం అనుక్షణం నిరంతరం ఏదో ఒక రూపంలో కృతజ్ఞత తెలియజేస్తూనే ఉంటాం. కనుక దీన్ని మనం ఒక దైవ యజ్ఞంగా భావించి, అంటే ఒక ఇంద్రియాన్ని ఇచ్చిన భగవంతుడికి ఆ ఇంద్రియ సమానమైన తన్మాత్రతోనే, ఈ కంటికి చూపునిచ్చిన భగవంతుడికి దీపం ద్వారా కృతజ్ఞత తెలియజేసుకోవడం, ముక్కుకి వాసన చూడటము, ఊపిరి పీల్చడము అనే వాటిని అనుగ్రహించిన భగవంతుడికి అగరొత్తుల్ని వెలిగించి లేదా ధూపాన్ని వేసి ఆ పరిమళ ద్రవ్యాలతో కృతజ్ఞత తెలియజేసుకోవడం, లేదా చక్కగా అందరితో కలిసిమెలిసి వెళ్లిపోయే హృదయాన్నిచ్చిన భగవంతుడికి దానికి ప్రతిగా ఒక పుష్పాన్ని పాద పీఠం మీద ఉంచడం ఇత్యాది కర్మలతో కృతజ్ఞత పూర్వకంగా చేయడమే అసలైన దేవయజ్ఞము.
1: మానవుని ప్రధానమైనటువంటి గుణము, భగవంతుడు అనుగ్రహించినటువంటి గుణము కృతజ్ఞత. సూర్య నమస్కారం లోపల భారతీయ సంస్కృతిని పురస్కరించుకొని నమస్కారం చేసేటువంటి వారు సూర్య నమస్కారములు. అందులో ఒక పదం ఏర్పడినటువంటిది కృతజ్ఞాయ నమః అన్నారు. అనగా సూర్యుని యొక్క తేజస్సు అణుమాత్రమైన భావంతో మానవుని యొక్క నేత్రముల లోపల చేరి ఉంటుండాలి. చంద్రమా మనసోజాత చక్షో సూర్యో అజాయత. ఏ మానవుడు చేసిన మేలుకు మర్చిపోయి కృతజ్ఞుడుగా రూపొందుతాడో అటువంటి వాడి నేత్రము ఉండి ప్రయోజనం లేదన్నారు. అట్టివాడు లోకము లోపల అంధుడనే చెప్పవచ్చును. సూర్యుడే తన నేత్రం నుంచి వదిలిపోతున్నాడు. ప్రతి మానవుని కూడాను ఎవరైనా కూడా సరే ఏమి చేసినప్పటికీ చేసిన మేలును మరవకుండా ఉండాలి. ప్రాణములైనను సులభంగా వదలవచ్చును, కానీ ఈ కృతజ్ఞతను మనం మరవకూడదు. ఎన్ని ఉపకారంలో పొందుతున్నాము, ఎన్ని సహాయంలో అందుతున్నాము, కానీ మానవుడు దానిని కించిత్ కూడా తలంచడం లేదు. స్వార్థము స్వార్థము స్వార్థము, ఇలాంటి మూర్ఖత్వం జీవితం నడుపుతూ ఉన్నాడు మానవుడు. ఇలాంటి మూర్ఖులకు మానవత్వం అని ఎట్ట చెప్పాలి?
2: బ్రహ్మయజ్ఞము, దేవయజ్ఞము, తర్వాత మూడవది పితృయజ్ఞము. సాధారణంగా మనం పితృదేవతల్ని తలుచుకోవడం, వాళ్లకి శ్రాద్ధ కర్మలు నిర్వహించడం, వాళ్ల చిత్రపటాలు ఇంట్లో ఉంచుకోవడం, వాళ్ల నుండి మనకి సంక్రమించిన సంపద ఏదైతే ఉందో, అంటే సంపద అంటే కేవలం భౌతికమైన సంపద, ఇళ్లు వాకిళ్లు వస్తువాహనాలు మాత్రమే కాకుండా వాళ్ల నుండి వచ్చిన సద్గుణ సంపత్తి, సద్భావ సంపత్తి, సదాచార సంపత్తిని పెంపొందించుకోవడం, ఇవన్నీ కూడా పితృయజ్ఞంలో భాగంగానే వస్తాయి. ముఖ్యంగా మకర సంక్రమణ సందర్భంగా మరొక ముఖ్యమైన కర్మ ఏది అంటే స్నానము, తీర్థ స్నానము, దేవతార్చన, తర్వాత మరో ముఖ్యమైనది ఈ పితృయజ్ఞానికి సంబంధించిన శ్రాద్ధ కర్మ. మనం ఈ శ్రాద్ధ కర్మలు కేవలం సంక్రమణ సమయంలోనే కాదు, మహాలయ పక్షాలు అన్న సమయంలో కూడా, ఆ సందర్భంలో కూడా ఈ పితృయజ్ఞం అనేది నిర్వహిస్తూ ఉంటాం. అదేవిధంగా దీపావళి అమావాస్య ముందు రోజైన నరక చతుర్దశి నాడు కూడా కొన్ని పితృకర్మలు మనం నిర్వహిస్తూ ఉంటాం. ఇదిగాక కొంతమంది ప్రతి సంవత్సరము ఆయా తిథి నాడు పితృదేవతలకి శ్రాద్ధ కర్మలు పెడుతూనే ఉంటారు. కానీ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా సంక్రమణ సమయంలో, అంటే ఈ మకర సంక్రమణ సమయంలో చేసే కర్మ ఏదైనా కూడా అక్షయ ఫలాన్ని, అనంత ఫలాన్ని అందిస్తుంది. కనుక ఇప్పుడు ముఖ్యంగా తిలలతో చేసిన వాటిని శ్రాద్ధంగా, మనం శ్రాద్ధము అంటే మరేమీ లేదు, శ్రద్ధతో చేయవలసిన కర్మ కాబట్టి దీనికి శ్రాద్ధము అని పేరు. శ్రద్ధ అంటే ఏమిటి? శాస్త్రవాక్యం పట్ల, గురువాక్యం పట్ల నమ్మకం, అంటే ప్రగాఢమైన నమ్మకం, అచంచలమైన విశ్వాసాన్ని కలిగి ఉండడమే శ్రద్ధ అంటారు. అంతటి శ్రద్ధతో ఆ శాస్త్రవాక్యం మీద గురితో చూసారా, అందుకే బ్రహ్మయజ్ఞం ముందు ఎందుకు చెప్పబడింది అంటే బ్రహ్మయజ్ఞం ద్వారా శాస్త్రవాక్యం మీద విశ్వాసాన్ని ఏర్పరచుకొని తదనుగుణంగా జీవితాన్ని మలుచుకునే ప్రయత్నంలో భాగంగా మిగిలినవన్నీ కూడా క్రమబద్ధం చేయబడ్డాయి కనుక అందిస్తుంది. కనుక ఇప్పుడు ముఖ్యంగా తిలలతో చేసిన వాటిని శ్రాద్ధంగా, మనం శ్రాద్ధము అంటే మరేమీ లేదు, శ్రద్ధతో చేయవలసిన

0: జీవితాన్ని ఏర్పరచుకుని తదనుగుణంగా జీవితాన్ని మలుచుకునే ప్రయత్నంలో భాగంగా మిగిలినవన్నీ కూడా క్రమబద్ధం చేయబడ్డాయి. కనుక ఆ బ్రహ్మయజ్ఞం ప్రకారం శాస్త్రాన్ని తెలుసుకుని సనాతన ధర్మాన్ని అనుసరిస్తూ చేసే ఈ శ్రాద్ధ కర్మలే పితృయజ్ఞము అనిపించుకుంటాయి. స్వామి పితృదేవతలకి ఈ పిండాలు పెట్టే విషయంలో చాలా పర్టికులర్, ఎందుకంటే బదరీయాత్ర సమయంలో భక్తులందరినీ అక్కడికి తీసుకెళ్లినప్పుడు ఆ బ్రహ్మ కపాలం దగ్గర వీళ్ళందరూ గుమిగూడినప్పుడు స్వామి తప్పనిసరిగా పితృదేవతలకి ఆ శ్రాద్ధ కర్మలు నిర్వహించండి అని ఆ భక్తులందరికీ చెప్పడం, వాళ్లు దాన్ని అనుసరించడం జరిగింది. మనకి దివిజయమ్మ గారు రచించిన బద్రీయాత్ర పుస్తకంలో కూడా ఉటంకించారు. కాబట్టి పితృదేవతలు అంటే ఇక్కడ మరొక విషయం, అదేదో కేవలం మన యాన్సిస్టర్స్ అంటే మన పూర్వీకులు తాతలు ముత్తాతలు వీళ్లు మాత్రమే కాకుండా ఈ విశ్వంలో అనేక గణాలు ఉంటాయి. దేవగణం, యక్షగణం, తర్వాత కిన్నెరగణం, కింపురుషగణం, నాగగణం, అదే విధంగా పితృగణము అని మరొక గణం ఉంటుంది. అంటే యజ్ఞంలో దేవతలకి స్వాహా మంత్రాలతో ఎలాగైతే హవిస్సుని ఇస్తామో ఈ పితృదేవతలకి స్వధా మంత్రాలతో వాళ్లకి ఈ కర్మని నిర్వహిస్తారు. కాబట్టి ఆ పితృగణంలో ఉన్న వారందరికీ కూడా ఇది ఎంతో ఉన్నతమైన కాలం. మామూలుగా కూడా మన లోక వ్యవహారంలో కూడా దక్షిణాయనంలో వెళ్లిపోయిన వాళ్ళందరూ అంటే శరీరాన్ని త్యజించిన వాళ్ళందరూ ఆ వైకుంఠ ద్వారం నాడు స్వర్గంలోకి అంటే అముక్కోట ఏకాదశి నాడు వైకుంఠ ద్వారాలు తెరుచుకోవడం వాళ్ళందరూకి ప్రవేశిస్తారని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా చాలా మంది ఉత్తరాయణ పుణ్యకాలంలోనే శరీరం విడిచిపెట్టాలి అని చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారంటే బాగా వయసు అయిపోయిన వాళ్ళు, ఈ శాస్త్రం పట్ల బాగా విశ్వాసం ఉన్నవాళ్ళు, ఒక రకంగా చెప్పాలంటే జీవన్ముక్తికి చేరువుగా ఉన్నవాళ్ళంటే వాళ్ళు శరీరం కాదు అన్న భావనలో ఉంటారు. కానీ శరీరం విడిచిపెట్టడం అనేది ఎప్పుడప్పుడు జరగవలసిన క్రియే. ఆ జరిగేదేదో ఉత్తమ కాలంలో జరిగితే బాగుంటుంది అనుకునే వాళ్ళు అలా ఎదురు చూస్తూ ఉంటారు. మనకి స్వామి దీనికి చక్కటి ఉదాహరణగా మహాభారతంలోని ఘట్టం చెప్తూ ఉంటారు. భీష్మ పితామహుడు ఎప్పుడో తాను దక్షిణాయనంలోనే ఆ అంపశయ్య మీద పడిపోయినప్పటికీ అర్జున బాణధాటికి ఆ శర పరంపరకి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించే వరకు, ఎందుకంటే అతనికి ఆ ఫెసిలిటీ ఉంది, ఇచ్చామరణం అనే గొప్ప వరం ఉంది కాబట్టి, ఆ ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించే వరకు వేచి ఉండి అప్పుడు శరీర పరిత్యాగం చేశాడని స్వామి ఉపన్యాసంలో చెప్తూ ఉంటారు. అలాగా ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో ఈ పితృయజ్ఞము అనేది శ్రాద్ధాన్ని పెట్టడం అనేది తప్పనిసరి. ఏం పెట్టాలి, అందరూ ఈ సంభారాలు సమకూర్చుకుని వేదోక్తంగా పెట్టలేరు కదా అంటే అది ఎంత మాత్రమో అవసరం లేదు. మనం దేన్నైతే భుజిస్తున్నామో అంటే ఆ సమయానికి మనకి ఏ ఆహారం అందుబాటులో ఉందో దాన్నే పితృదేవతలకి మనం నివేదన చెయ్యొచ్చు, శ్రాద్ధంగా పెట్టొచ్చు. దీనికి ప్రమాణం ఏది అంటే రామాయణమే మహాప్రమాణం. రామాయణంలో రాముడు తన తండ్రి దశరథ మహారాజు శరీరం విడిచిపెట్టేయడం తెలిసిన వెంటనే గారపిండితో ముద్దలు చేసి దాన్నే శ్రాద్ధంగా పెట్టాడు. ఈ కౌసల్య ఈ పరివారం అంతా వస్తూ ఉంటే ఆ గారపిండి ముద్దలు గాల్లో ఎగురుతూ వచ్చినప్పుడు కౌసల్య బాధపడిందట, ఓహో నా కొడుకు రాముడు ఇప్పుడు కేవలం ఈ వనవాసం చేస్తూ గారపిండిని మాత్రమే ఆహారంగా తీసుకుంటున్నాడు కాబట్టి తండ్రికి శ్రాద్ధ కర్మ దానితోనే నిర్వహించాడు అని ఆవిడ బాధపడుతుంది. అంటే అడవిలో దొరికే ఆ గార చెట్లుని ఆ బెరడు తీసి పిండిగా చేసి దాన్ని నీటితో కలిపి ముద్దలుగా చేసి రాముడు అదే ఆహారంగా తీసుకుంటున్నాడు, ఆ యతి ధర్మాన్ని అనుసరించి, ఆ వనవాస ధర్మాన్ని అనుసరించి దాన్నే తండ్రికి శ్రాద్ధంగా అతడు కర్మ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ క్షణం మనం ఏది ఆహారంగా తీసుకుంటున్నామో, మనకి ఏది అందుబాటులో ఉందో భక్తి శ్రద్ధలతో ఆ పితృదేవతల్ని తలుచుకుంటూ దాన్నే వాళ్లకి శ్రాద్ధ కర్మగా చేస్తే అదే దాన్ని మించిన పితృయజ్ఞం మరొకటి లేదు. అది ఈ సమయంలో చేయడం చాలా ఉత్తమ ఫలితాన్ని అందిస్తుంది.
1: నీవు ఎంతో అనుభవించావు, దానికి తగినటువంటి గ్రాటిట్యూస్ నీవేమిస్తున్నావు. భగవంతుడు దేనికొడును తత్ఫలితాన్ని ఇవ్వమని కోరడు, నీ తత్ఫలితం కోసం భగవంతుడు ఏనాడు కాచుకోడు. కానీ డూ యువర్ డ్యూటీ, నీ యొక్క కృతజ్ఞత నీవు చూపుకోవాలి. కృతజ్ఞత లేనటువంటి మానవుడు క్రూరుని కంటే హీనుడు. నీవు ఎన్నో అనుభవిస్తున్నావు, ఎన్నో నీవు అందుకుంటున్నావు, ఎన్నో విధంలో నీవు అభివృద్ధి వస్తున్నావు. కానీ ఈ అభివృద్ధి చేసినటువంటి వాడు, అందింపు చేసినటువంటి వాడు, వారికి తగినటువంటి కృతజ్ఞత నీవు ఇవ్వాలి. మాతృదేవో భవ పితృదేవో భవ, తల్లి నవమాసంలో మోసి కష్టములకు లోబడి అన్ని విధాలా నీకు సహింపచేసుకుని ఆ బాధలను నీవు భరింపచేసుకుని నిన్ను ఎంతో పోషిస్తూ వచ్చింది, అట్టి బాధలు పడి నిన్ను పెంచినటువంటి తల్లికి నీవు ఎంత కృతజ్ఞత అందించాలి. అందువల్లే మాతృదేవో భవ, ఆమె నీకు దేవత సమానం. పితృదేవో భవ.

0: ఆ యొక్క తండ్రి ఎన్నియో విధంలో చదివించి అభివృద్ధి చేసి ధనమును సంపాదించి తాను కడపైన ఎండబెట్టుకుని పిల్లల్ని పోషిస్తాడు. అట్టి శ్రమకు వచ్చినటువంటి తండ్రికి నీవేం కృతజ్ఞత అందిస్తున్నావు? నీవు ఈనాడు ఈ తల్లికి తండ్రికి ఏ కృతజ్ఞత అందించావో అది రేపటి దినము నీ కుమారుడు నీ బిడ్డలు నీకు అదే గతిని అందిస్తారు. కానీ 10 మంది ఎదురుగా మాత్రం మంచి పలుకులు పలికేది, లోపల చూస్తే దుర్మార్గమైన భావాలు పెంచుకుంటూ ఉండేది. ఇది ఏ రాక్షసత్వము అన్నారు. రాక్షసులకు రాత్రిపూట చాలా ధైర్యం వస్తుంది, పగలపూట ఏమాత్రము జ్ఞానం ఉండదు. అనగా రాత్రి అనగా ఏమిటి? ఒక విధమైనటువంటి దుర్గుణములతో కూడినటువంటిది. అజ్ఞానము అనేటువంటిదే రాత్రి, సుజ్ఞానం అనేటువంటిదే పగలు. అజ్ఞానం అనేటువంటి రాత్రిలో నీవు పోయినప్పుడు నీకు అన్ని చెడ్డవే కనిపిస్తాయి. కనుక ఈ చీకటిని ఆశించేటువంటి వాడు రాక్షసుడు తప్ప మనిషి కాడు. మనం దుర్మార్గాన్ని ఆశించేటువంటి వారు మనం మానవులం కాదు. సున్నోత్తి విశ్వే అమృతస్య పుత్ర, మానవుడు అమృతపుత్రుడు. జంతువు నాం నరజన్మ దుర్లభం, మానవ జన్మం చాలా దుర్లభమైనటువంటి. అట్టి దుర్లభమైనటువంటి మానవ జన్మ ఎత్తి కూడాను రాక్షసుల వలె ప్రవర్తించడం ఇది చాలా పొరపాటు. మృగములకైనా ఒక కృతజ్ఞత ఉంటుండాలి, మృగములకైనా ఒక ప్రేమ యొక్క అద్దు ఉంటుండాలి. కానీ ఈనాటి మానవునికి ప్రేమ యొక్క అద్దు లేదు, దీనికి తగినటువంటి ఒక కృతజ్ఞత లేదు. కనుక మానవులై పుట్టినందుకు మానవులుగా మనం బ్రతికి మానవునిగా జీవించి మానవత్వాన్ని సార్థకం చేసుకోవాలి. ప్రతి మానవుడు కూడా దైవస్వరూపుడే, దైవస్వరూపుడు కానటువంటి మానవుడు దైవత్వంలో కాలరాడు.
1: అదండి విన్నాం కదా స్వామి చెప్పిన ఆ దివ్యోపన్యాసంలోని ఘట్టం. ఇక బ్రహ్మయజ్ఞము దేవయజ్ఞము పితృయజ్ఞము తర్వాత అంటే తీర్థస్నానము దేవతార్చన శ్రాద్ధ కర్మ సంక్రాంతి పరంగా చేసిన ఆ కర్మల్లో వాటి అనంతరం వచ్చేది పంచమహాయజ్ఞాల్లో ఒకటైన మనుష్య యజ్ఞం. దాన్ని ఈ సంక్రాంతి పర్వంగా మనం దానము అనే ప్రక్రియతో లేదా తిలసేవనము అనే ప్రక్రియతో అయినా ముడిపెట్టుకోవచ్చు. ఈ రెండు వేరువేరు కర్మలు. అయితే ఇక్కడ దానము అనేది ఎలా చెయ్యాలి అంటే ఈ ధర్మం 4 పాదాల మీద నడుస్తుంది అంటారు. అందులో తపస్సు, శౌచము, దానము, సత్యము, ఈ వీటిల్లో మిగిలిన అన్ని పాదాలు పోగా ఈ కలియుగంలో మాత్రం ఈ దానం అనేది ఇంకా నడుస్తూ ఉన్నది. దానం ఎలా చెయ్యాలి అనేది వేదం ఎంతో విశదంగా చాలా విలక్షణ శైలిలో తనదైన భాషలో తనదైన శైలిలో మనకు ఉద్బోధించింది. శ్రద్ధయాదేయం, శ్రియాదేయం, ప్రియాదేయం, సంవిధాదేయం అంటూ దానాన్ని ఎంత శ్రద్ధగా ఇవ్వాలి, ఎంత తెలిసి అంటే అవతల వాళ్ళ పాత్రత యోగ్యత గ్రహిస్తూ ఇవ్వాలి, ఏ భావనతో ఇవ్వాలి, ఎలాంటి ముఖ కవళికలతో ఇవ్వాలి, ఇలాంటి విషయాలన్నీ చెప్తూ దానం మీద చాలా ఫోకస్ చేసింది. ఎందుకు దానం చెయ్యాలి అంటే మనం ఆరంభంలో ఉపోద్ఘాతంలో చెప్పుకున్నట్టే మనిషి అన్నవాడు తన తల్లిదండ్రుల నుండి, తన పితృదేవతల నుండి, పూర్వీకుల నుండి, పూర్వపు ఋషుల నుండి ఎంత పొందుతున్నాడో, జీన్స్ పరంగా కానివ్వండి లేదా తాను సొంతంగా పెంపొందించుకున్న మేధ ద్వారా కానివ్వండి, ఎంతో అభ్యున్నతిని సాధిస్తున్నాడు. అయితే కేవలం వీటి ద్వారానే కాకుండా సమాజం నుండి, తన తోటి మానవుల నుండి కూడా ఎంతో గ్రహిస్తున్నాడు. అందుకే స్వామి అంటారు సాధకుడా లే ముక్కు మూసుకొని తపస్సు చేయడం సాధకుల లక్షణం కాదు, సేవలో ప్రవేశించు అంటారు. అంటే ఇక్కడ మనుష్య యజ్ఞము అంటే దాన ప్రక్రియ ఎలా జరగాలి అంటే మన వల్ల అవతల వాళ్ళు ఏం పొందుతున్నారు, ఎంత పొందుతున్నారు అన్న విషయాన్ని పక్కన పెట్టి, లేదా మనం ఎంత లాభపడుతున్నాము అన్న విషయాన్ని పక్కన పెట్టి అవతల వారి ఆనందము గ్రహించడము కాకుండా, మన సంతోషము కాకుండా, ఆ కర్మని ఒక భగవత్ ప్రీతి పూర్వకంగా, అంటే వీటన్నిటికీ అతీతమైన ఒక శక్తి ఉంది, భగవత్ శక్తి ఉంది, ఆ శక్తి ప్రీతి కోసము, ఆ భగవత్ ప్రీత్యర్థం ఈ కర్మని ఆచరిస్తున్నాను అనే భావనతో దానం చెయ్యాలి అంటుంది వేదం. అలా చేసే దానాన్ని మనం మనుష్య యజ్ఞము అని ఎందుకు అనాలి అంటే ముఖ్యంగా మనుష్య జన్మ ఎత్తిన ప్రతి వారు కూడా తన ఇమ్మీడియట్, అంటే ఆ మనుష్య జాతిలోనే తన తోటి వారికి మనం ఏ రకంగా సహాయపడుతున్నాము. అందుకే స్వామి అంటారు కదా లవ్ లివ్స్ బై గివింగ్ అండ్ ఫర్ గివింగ్ అంటారు. అంటే ఇవ్వడం ద్వారా, క్షమించడం ద్వారా ఆ ప్రేమ అనేది పెంపొందింపబడుతుంది. లవ్ లివ్స్ అంటారు స్వామి, అంతేగాని లవ్ విల్ బి జనరేటెడ్ అనో లేదా అక్కడ లవ్ విల్ బి ప్రొడ్యూస్డ్ అనో అనరు. ఎందుకంటే ప్రేమ అనేది ఉన్నదే, ఆ ఉన్నది పెంపొందించుకుంటామా లేదా దాన్ని తరిగిపోయేలా చేసుకుంటామా అనేది కేవలం మన భావాల మీద, మన సంస్కారం మీద, మన పూర్వజన్మ సుకృతం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆ ప్రేమని పెంపొందించుకునే విధానాల్లో ఈ గివింగ్ అండ్ ఫర్ గివింగ్ అనేది ఒకనొక అద్భుతమైన ప్రక్రియ. అందుకే నవసూత్ర నియమావళిలో సీలింగ్ ఆన్ డిజైర్స్ అనేది పెట్టారు స్వామి. దానం చెయ్యాలి అంటే అందరికీ ఉండవలసింది పెద్ద భోగభాగ్యాలు, సంపద మాత్రమే కాదు, విశాలమైన హృదయం ఉండాలి. ఆ విశాలమైన హృదయాన్ని ఎప్పుడైతే పెంపొందించుకుంటామో తృణమో పణమో, ఎందుకంటే ఎంత ఎక్కువ చేస్తున్నామో అనే క్వాంటిటీలో కాకుండా ఏ భావనతో చేస్తున్నామో అనే క్వాలిటీ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి దాన ప్రక్రియ అనేది ఏ భావనతో చేస్తున్నామో, మన అంతర్భావం ఎలా ఉంది, ఆ అంతర్భావ ఆచరణ మనం బయటికి ప్రతిబింబిస్తున్నామా లేదా ఆచరణాత్మకంగా అనేది చూసుకోవాలి. అందుకే దానము అనేది మనకి పురాణ ఇతిహాసాల పరంగా చూసినా కూడా ఒక రంతిదేవుని ఉపాఖ్యానం. ఇవన్నీ కూడా ఆ దానానికి ఎంత ఔన్నత్యం ఉంది, అది ఎంత విలక్షణమైనది అనేది మనకి షోకేస్ చేస్తూ ఉంటుంది, రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటుంది. దీనికి మనకి అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి. మనం స్వామి చేసే నిత్య ఈ నారాయణ సేవ గురించి మనం మాట్లాడుకుంటే అది మరొక ప్రత్యేకమైన ఎపిసోడ్ అయిపోతుంది. అంటే స్వామి నారాయణ సేవ చేసిన విధానమే ఒక అద్భుతం. ఆ నారాయణుల గురించి చెప్తూ స్వామి అంటారు ఒక ఉపన్యాసంలో, వాళ్లని దరిద్ర నారాయణులు అని అనాలి. ఎందుకు అంటే వాళ్లలో మీరు చూస్తున్నది దారిద్ర్యం కాదు, నారాయణత్వము. ఆ నారాయణ స్వభావాన్ని మీరు గ్రహించి వాళ్ళకి భోజనం పెట్టాలి లేదా వస్త్రదానం చెయ్యాలి అని చెప్తూ తాను ఆచరించి చూపించారు. ఇది మనుష్య యజ్ఞము అంటారు. అందుకే ఇక్కడ దానము అనేది సంక్రాంతి పర్వదిన సందర్భంగా ఎలా చెయ్యాలి అంటే, మన తోటి వారికి అంటే మనతో సమానమైన వారికి కానుకల రూపంలో ఇవ్వాలి. అంటే నూతన వస్త్రాలు లేదా ఒక ఆభరణం లేదా ఏదైనా బహుమానాల రూపంలో, మనకన్నా తక్కువ వారికి నిజానికి దాన్ని దానము అని మాట్లాడతాం. అంటే కాస్త అండర్ ప్రివిలేజ్డ్ వాళ్ళకి, వాళ్ళకి ఏది అవసరమో గ్రహించి వాళ్ళ అవసరానికి తగ్గట్టు, అంతేగాని మన దగ్గర ఇది ఉంది కదా మనకి ఇది అంతగా అవసరం లేదు అని ఇవ్వడం కాకుండా వాళ్ళ అవసరాలను గ్రహించి ఇచ్చేది అసలైన దానం. అదేవిధంగా మన తోటి వారికి, అది మన బంధువుల్లాంటి వాళ్ళకి, వాళ్ళని ఇంటికి పిలిచి ఆహ్వానించి విందు వినోదాల్ని, మధుర పదార్థాన్ని వాళ్ళకి అందివ్వడం, ఇది దీన్ని మనం మనుష్య యజ్ఞంగా చేస్తూ ఉంటాము. ఇంకా చెప్పాలంటే ఇది దీన్నే మన వైదిక భాషలో అతిథి దేవో భవ అంటాం. అంటే అతిథి అభ్యాగతులు అనేవాళ్ళు, వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు, హఠాత్తుగా వస్తారు. అభ్యాగతో స్వయం విష్ణు అంటారు. అంటే తెలియకుండా వచ్చేవాడు స్వయంగా విష్ణు రూపుడైన వాడు కాబట్టి మళ్ళీ ముందు వెనకలు ఆలోచించకుండా, అంటే ఇప్పుడు కాలాన్ని అనుసరించి తగిన జాగ్రత్తలైతే తీసుకోవాలి, అది ఎప్పుడు ఉంటుంది. మామూలుగా చెప్పుకునే విషయం ఏంటంటే, ఎవరైనా ఇంటికి భోజనం వేళ వచ్చినప్పుడు మర్యాదపూర్వకంగా వాళ్ళు భోజనం చేసేరా లేదా గ్రహించి వాళ్ళకి ఆ సదుపాయాన్ని కలుగజేయాలి అనేది మన సంస్కృతిలో మౌలికమైన సిద్ధాంతాలు సూత్రాల్లో అతి ముఖ్యమైనది. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని ముఖ్యంగా బ్రహ్మచారికి బోధించే విధి నిషేధాల్లో ఇది ఒకనొక ప్రథమాంశం. కాబట్టి అతిథి అభ్యాగతుల్ని ఆదరించడం అనేది మనకి సనాతనంగా వస్తున్న సంస్కృతి. స్వామి తన వద్దకు వచ్చిన అతిథులనంటే ప్రముఖుల్ని, సమాజంలో ఎక్కువ పేరుగాంచిన వాళ్ళని, వాళ్ళని లేదా తాను స్వయంగా అతిథులుగా ఆహ్వానించిన వాళ్ళని స్వామి ఎలా వారి పట్ల ప్రవర్తించారో చూస్తే మనం నిజంగా మన మామూలు గృహపరంగా కూడా మన దైనందిన జీవితంలో అతిథుల పట్ల ఎలాంటి హాస్పిటాలిటీ చూపించాలి, వాళ్ళని ఎలా ఆదరించాలి, వాళ్ళకి గౌరవ మర్యాదలు ఎలా అందించాలి అనే విషయం మనకి బోధపడుతుంది. అది అసలైన మనుష్య యజ్ఞము.
2: మన యొక్క భారతీయ సంస్కృతిని పురస్కరించుకుని మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అన్నారు. ఈ పవిత్రమైనటువంటి యొక్క పదములను ఆచరణ రూపమైనటువంటి ప్రచార ప్రబోధం సరిపినటువంటి భగవత్ స్వరూపులే కూడాను మన భారత భాగవతములందు కూడాను మనకు కనిపిస్తున్నది. సర్వశక్తిమయుడైనటువంటి కృష్ణుడే సాందీపుని యొక్క సేవను సలిపి సేవకు ఘనకార్యమును అందించి లోకానికి సేవ యొక్క పవిత్రతను కూడాను తాను ప్రబోధించాడు. మానవుడు అనేక రుణములతో జన్మిస్తున్నాడు. అట్టి రుణములను పరిహార నిమిత్తమై ఇట్టి సేవలు సల్పటం అనేటువంటి కూడాను ప్రధానమైన కర్తవ్యంగా కూడాను మానవుడు గుర్తించాడు. రాజసూయ యాగం సల్పుతున్నటువంటి సమయం లోపల కృష్ణుడు ప్రవేశించి, ధర్మజ, ఈ రాజసూయ యాగంలో నాకు కూడా ఏమైనా ఒక సేవను లభించడానికి వీలుందా, నాకేదైనా ఒక సేవను అందించమని కోరాడు. అప్పుడు ధర్మజుడు అడిగాడు, స్వామి, తమరు ఈ యాగములో చేయదగినటువంటి కార్యం ఏమిటో తాము చెప్పినప్పుడు తప్పగట్టి కార్యంలో తమ పాల్గొనటం ఎట్టి అభ్యంతరం ఉండదన్నాడు. అప్పుడు కృష్ణుడు చెప్పాడు, నా యొక్క శక్తి సామర్థ్యములు గమనించి నీవే దానికి తగినటువంటి పనిని అందించమని చెప్పని కోరాడు. నా శక్తి సామర్థ్యము, నా డిగ్రీలు ఎలాంటివి, ఎంఏ నా డిగ్రీ అన్నాడు. ధర్మరాజుకు ఈ యొక్క పలుకులు ఏమాత్రమో అర్థం కాలేదు. స్వామి, ఈ ఎంఏ డిగ్రీల యొక్క అర్థం ఏమిటి, దీని యొక్క ఫలితం ఏమిటి, దీని ఘనత ఏమిటి అని ప్రశ్నించాడు. ఎం అనగా ఎంగిలి ఆకులు, ఏ అంటగా ఎత్తివేయటము, ఎంగిలి ఆకులు ఎత్తివేయటమే నా ఎంఏ డిగ్రీల యొక్క లక్షణం అన్నాడు. కనుక రాజసూయ యాగములో సర్వశక్తిమయుడు సర్వజ్ఞుడైనటువంటి కృష్ణుడు తిన్నటువంటి ఎంగిలి ఆకులు ఎత్తివేసేటువంటి సేవలో తాను పాల్గొన్నాడు. అనగా దీని అంతరార్థం ఏమిటి, సేవ ఎందు ఇంత ఘనమైనటువంటి యొక్క పవిత్రత ఉన్నది అనేటువంటి యొక్క సత్యాన్ని లోకానికి చాటాడు. సర్వశక్తిమయుడైనప్పటికీ అర్జునునికి కేవలం ఒక రత్సారథిగా కూడా తాను కూర్చున్నాడు. సేవ అనగా కేవలం ఏదో ఒక స్వల్పమైనటువంటి కార్యమని కానీ, ఏదో తుచ్చమైనటువంటి పని అని కానీ మనం భావించుకోవటం చాలా పొరపాటు. నిష్కామ సేవనే యోగమని కూడా పిలుపబడింది. కనుక ఇట్టి నిష్కామ సేవ యందు మనం పాల్గొని తద్వారా పరమాత్మకు సన్నిహితమైనటువంటి సంబంధులుగా మనం రూపొందటం మానవుని యొక్క ప్రధానమైన కర్తవ్యం.
1: ఇప్పుడు భూత యజ్ఞం చిట్ట చివరిది, చాలా ఉత్కృష్టమైనది అయిన భూత యజ్ఞం గురించి మాట్లాడుకుందాం. బ్రహ్మయజ్ఞం, దేవయజ్ఞం, పితృయజ్ఞం, మనుష్యయజ్ఞం, వీటన్నిటికంటే కాస్త భిన్నమైనది, తర్వాత విస్తారమైనది, మనకి ఎక్కువ అవకాశం ఇచ్చేది ఏదైతే ఉందో అదే భూతయజ్ఞం. ఎందుకంటే మనుష్యులకి ప్రత్యుపకారం చేయడానికి మనుష్యయజ్ఞాన్ని అనుసరిస్తున్నట్టే మిగిలిన భూతాలన్నిటి పట్ల మన బాధ్యతని, కృతజ్ఞతాభావాన్ని, వాటి వాటి విభూదుల్ని మనకి అనుకూలంగా మన వినోదం కోసం, అవసరాల కోసం వాడుకుంటున్న వాటికి ప్రతిగా చేసే పర్వం ఏదైతే ఉందో, క్రియ కర్మ ఏదైతే ఉందో అదే భూతయజ్ఞం. దాన్ని ఈ సంక్రాంతి పర్వం సందర్భంగా ఎలా చేస్తారు అంటే దానికోసం మనం ప్రత్యేకంగా ఆలోచించవలసిన అవసరం లేదు. ఎందుకంటే అసలు ఈ పండగ యొక్క ఆంతర్యమే మనకి మనల్ని ప్రకృతికి సన్నిహితంగా చేసి దానిలో ఉన్న ఔచిత్యాన్ని, ఆ సౌందర్యాన్ని, ఆ సొగసుని గ్రహించడానికి చేసే ఏర్పాటే ఈ సంక్రాంతి పర్వదినం. గురుదేవులు రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నట్టు, ప్రకృతికి మనకి మధ్య గోడలు కాదు నిర్మించుకోవలసింది, వంతెనలు నిర్మించుకోవాలి అన్నారు. అంటే గోడలు ఏం చేస్తాయి అంటే ఉన్న దానిని, ఉన్న స్పేస్ ని ఎక్కడికక్కడ డివైడ్ చేసి దూరాన్ని పెంచేస్తాయి. కానీ వంతెన అనేది ఏర్పరచుకుంటే అటించిటూ ఇటించటూ ఆ బట్వాడా అనేది జరిగి సన్నిహితత్వం ఏర్పడుతుంది. ప్రకృతిలో ఉన్న ఆ సౌందర్యాన్ని ఆస్వాదించే గుణాన్ని పెంపొందిస్తుంది. కాబట్టి ఈ మకర సంక్రాంతి అంటేనే ఒకనొక ప్రకృతి ఆరాధనా దినోత్సవం. ఎందుకంటే వ్యవసాయం ముగిసిపోయాక ఆ పంటంతా చేతికొస్తుంది, అంత పచ్చగా ఉంటుంది అంతటా కూడాను. ఈ పాడి పంట వీటిని మానవులకి ఇచ్చిన ఆయా జంతువుల్ని, సంబంధించిన వాటికి సంబంధించిన జంతువుల్ని ఆరాధిస్తాం, పూజిస్తాం, పూర్తిగా వాటికి విశ్రాంతిని అందిస్తాం. భూతము అంటే ప్రాణి అని, పంచభూతాలు అంటే ఈ పృథివీ, అప్ తేజోవాయుర ఆకాశాలు, వీటి మూలంగా తయారయ్యాయి కాబట్టి సకల చరాచర జీవులు వాటిని భూతములు అంటున్నారు. అయితే ఈ భూతయజ్ఞం ఎలా ఆచరించాలి అంటే, మామూలుగా బలిభుక్కులు అని పెడుతూ ఉంటారు దేవాలయాల్లో కూడా, బలిపీఠము ఉంటుంది, దాని మీద ఈ కొద్దిగా తీసుకెళ్లిన సంభారాలు, ఈ గింజలు, ధాన్యం ఇలాంటివన్నీ పెడుతూ ఉంటారు. అదే కాకుండా నిత్యము ఇది జరుగుతూ ఉంటుంది. మనం పల్లెల్లో చూసినట్లయితే వరి కంకులు ఈ చూరుకి వేలాడదీస్తూ ఉంటారు. అంటే కొత్తగా వచ్చిన ఈ వ్యవసాయం అంతా ముగించేశాక ఆ వరిలో కొన్ని, ఆ వరి కంకులు కొన్ని పక్కన పెట్టేసి వాటిని, ఆ ధాన్యపు కంకుల్ని పక్కన పెట్టి చూర్లకు కడుతూ ఉంటారు. దానివల్ల ఈ పిచుకలు, చిన్న చిన్న పక్షులు ఇవన్నీ వాటిని తింటూ ఉంటాయి. వీటన్నిటితో పాటుగా ముఖ్యంగా మనకి సంక్రాంతి అనగానే గుర్తొచ్చే ఒక రంగురంగుల పర్వము లేదా రంగురంగుల ప్రక్రియ ఏది అంటే రంగవల్లులు, ముగ్గులు తీర్చిదిద్దడం. ఇప్పుడైతే ఈ ఆధునిక సమాజంలో రకరకాలుగా ఈ రంగులు నింపడం, ఇంకేవో డిజైన్లు, మిగిలిన వివిధ రకాల వస్తువులతో అంటే డిఫరెంట్ మెటీరియల్స్ తో వాటిని రూపొందించడం జరుగుతుంది. కానీ శాస్త్ర ప్రకారంగా మనం ముగ్గు పిండితో కూడా ముగ్గు వేయకూడదు, కేవలం వరిపిండిని, అది కూడా మంచి బియ్యాన్ని ఆడిస్తే వచ్చే ఆ వరిపిండితో మాత్రమే ఈ ముగ్గుల్ని తీర్చిదిద్దాలి. మనకి రష్యాలో ఒక గొప్ప చిత్రకారుడు అంటే భారతీయ చిత్రకారుడు సెటిల్ అయ్యాడు. ఆయన ఒకసారి ఇంటర్వ్యూ చేస్తే ఈ చిత్రలేఖనం గురించి, భారతదేశం గురించి మీ అభిప్రాయం ఏంటి అంటే, భారతదేశంలో ఉన్న సంస్కృతి ఎంత గొప్పది అంటే అక్కడ ఉన్న ప్రతి అమ్మ కూడా, అంటే అమ్మ అంటే ప్రతి మహిళ కూడా ఒక గొప్ప చిత్రకారిణి. ఆ వాకిలినే ఒక క్యాన్వాస్ గా మలుచుకుని తనదైన శైలిలో చక్కటి చిత్తరువుల్ని రూపొందిస్తూ ఉంటుంది, తనదైన శైలిలో ఎంతో అద్భుతమైన బొమ్మల్ని ఆవిష్కరిస్తూ ఉంటుంది. కాబట్టి అక్కడ ఆ సనాతన ధర్మంలో సంస్కృతిలో ఉన్న ప్రతి స్త్రీ కూడా ఒక అద్భుతమైన చిత్రకారిణి అని అతను చెప్పాడు. నిజంగా ఎంత అద్భుతమండి, ఆ చుక్కలు వేసిన ముగ్గు గాని, లేదా మెలికలు తిప్పుతూ వేసే ముగ్గు గాని, లేదా రకరకాల పద్మాలతోని, లేదా ఏదో సన్నాయి మేళాలు వాయిస్తూ, లేదా పువ్వులు వికసించినట్టు అనేక రకాలైన ముగ్గుల్ని తీర్చిదిద్దితే, ఒకటి వాకిలికి అందం, ఆ లోగిలి ఎంతో అందంగా ప్రకాశిస్తూ ఉంటుంది, వాటి మధ్యలో పెట్టిన ఆ గొబ్బెమ్మల వల్ల, అంటే ఈ పేడని ఈ గోమయాన్ని, మళ్ళీ ఏది పెడితే అది కాదు గోమయమే, ఆ గోమాత నుండి వచ్చిన ఆవు పేడతో ఒక గొబ్బెమ్మ చేసి దాని మీద గొబ్బి పూలు పెట్టడం, దానివల్ల ఆ దాని నుండి వచ్చే వాయువు వల్ల, దాని నుండి వచ్చే వాసనతో ఆ వాతావరణం మిళితమయ్యి అక్కడ ఒక చక్కటి క్రిమి సంహారకం వాడకుండానే ఒక నిర్మలమైన వాతావరణం ఏర్పడడం, ఇలాంటి సుగుణాలెన్నో ఉన్నాయి. అదే కాకుండా ఆ బియ్యం పిండితో వేసినప్పుడు చిన్న చిన్న క్రిమి కీటకాలు, చీమలు మొదలైన ఆ జీవులన్నీ వాటిని తినడం వల్ల కూడా భూతయజ్ఞం అనేది జరుగుతూనే ఉంటుంది. మన వేదంలో భూతయజ్ఞాలకి లేదా ఇతర భూతాలకి ఎంత ప్రాధాన్యత ఇచ్చారంటే, అంటే మనకి రుద్రంలో కూడా చం ద్విపదేశం చతుష్పదే అని వస్తుంది ఉపనిషత్, ఈశావాస్య ఉపనిషత్తు అతి చిన్న ఉపనిషత్తు, అందులో మొట్టమొదటి మంత్రమే అంటే పూర్ణమద పూర్ణమిదం అనే శాంతి మంత్రాన్ని పక్కన పెట్టేస్తే మొట్టమొదటి మంత్రం ఏం చెప్తోంది, ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యా జగం అని చెప్తోంది. అంటే ఈ సమస్త విశ్వము కూడా ఈశ్వర ప్రసాదం, ఆ పరమేశ్వర ప్రసాదాన్ని మనదిగా భావించకుండా దాన్ని ఒక ప్రసాదంగా భావించి అది అందరితో పంచుకొని తినాలి అని చెప్తోంది. అదేవిధంగా ఏన సర్వాణి భూతాన్ని, అంటే అందరిలో పరమేశ్వరుల్లో అన్ని భూతాలని, అన్ని భూతాల్లో అన్ని ప్రాణుల్లో పరమేశ్వరుణ్ణి దర్శించగలిగేవాడే ఎంతో ఉన్నతమైన వాడు అని అదే ఉపనిషత్తు మనకి చెప్తోంది. అంతేకాకుండా మనకి సునక సూక్తము అని కూడా ఉందండి వేదంలో. మనకి సాధారణంగా శ్రీ సూక్తం, నారాయణ సూక్తం, పురుష సూక్తం, పృథ్వీ సూక్తం, నీలా సూక్తం ఇలాంటి సూక్తాలే తెలుసు. కానీ ఒకనొక సందర్భంలో వ్యాస భగవానుడు ఇంద్రుణ్ణి దర్శించుకోవడానికి అమరావతి వెళ్ళేట, ఇంద్రసభ అత్యద్భుతంగా వైభవంగా వెలిగిపోతోంది. ఇంద్రుడెక్కడో లోపల అంతఃపురంలో ఉన్నాడు. ఇంద్రుడి ప్రాంగణానికి కావలి కాస్తూ ఒక పెద్ద శునకం ఉందిట, దాని పేరు దేవసూని. ఆ దేవసూని అనే శునకం ఏం చేస్తుందంటే ఎవరిని లోపలికి రానియకుండా, ఎవరు పెడితే వాళ్ళు ప్రవేశించకుండా అది కావలి కాస్తోంది. ఇప్పుడు కూడా మనం చూస్తూనే ఉంటాం కదా, మామూలు చిన్న చిన్న ముద్దొచ్చే ఈ జూలు కుక్కలు, పెట్ డాగ్స్ మొదలుకొని అల్సీషియన్ వరకు పెద్ద పెద్ద కుక్కల్ని పెంచుకుంటూ ఉంటారు. వాటికి పెద్ద గొలుసులు వేసి రోడ్డు మీద వెళ్తూ ఉంటే కుక్కని వీళ్ళు కంట్రోల్ చేస్తున్నారు, వాళ్ళని కుక్క కంట్రోల్ చేస్తుందో కూడా మనం ఒకప్పుడు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. అదేవిధంగా ఈ దేవసూని అనే పెద్ద శునకం అక్కడ కావలి కాస్తూ ఉంటే ఈ వ్యాస భగవానుల వారు దాన్ని మచ్చిక చేసుకోవడానికి ఆ శునకం మీద ఒక సూక్తాన్ని చెప్పారు. ఆ శునక సూక్తంలో ఆ శునకం యొక్క లక్షణాలన్నీ చెప్తూ నీకు జన్మతః పందితో నీకు వైరం అనే విషయాన్ని కూడా చెప్పారు. కాబట్టి దాన్ని బట్టే ఇతర ప్రాణుల్ని కూడా వేదం ఎలా ఆదరించింది, కేవలం ఏదో మనిషికి మాత్రమే ఒక ఉత్తమ స్థానం ఇచ్చి మిగిలిన వాటిని నిరసించింది అని కాకుండా సర్వభూతాలని కూడా సమానంగా భావన చేసే గొప్ప సంస్కృతి మన సనాతన ధర్మం. కనుక భూతయజ్ఞము అన్నప్పుడు సర్వభూతాలని కూడా ఆదరించాలి, మనకి చేతనైనంతగా వాటికి ఆహారాన్ని అందివ్వడం లేదా నీటిని పెట్టడం ఇవన్నీ చేయాలి. ఈ విషయాలు మాట్లాడుకుంటుంటే ఎన్నో అద్భుతమైన సన్నివేశాలు మనకి గుర్తుకొస్తూ ఉంటాయి. మీకు కూడా చాలా మటుకు తెలుసు, ఎందుకంటే మనం యూట్యూబ్ లోనే చాలా ఉపన్యాసాలు ఎంతో మంది విద్యార్థులు వింటూనే ఉంటాం కనుక వాళ్ళ అనుభవాల నుండి తెలుసుకున్నవే. అందులో కొన్ని ఒకసారి స్వామి బృందావనంలో ఉండగా ఈ మంకీ డ్యూటీ అని చేసేవారు. కొంతమంది విద్యార్థులు సేవాదళ్ గా పెట్టి ఆ సేవాదళ్ వాళ్ళు చూస్తూ ఉండేవారు. ఈ కోతులు ఏం చేసేవంటే ఇంటర్వ్యూ కోసం భక్తులు లోపలికి వెళ్లగాని వాళ్ల వస్తువులన్నీ చిందరవందర చేసి పడేసేవి. అందుకని వాటిని అదిలించడం కోసం కొంతమంది యువకులను అక్కడ కావలి పెట్టడం, వాళ్ళు కావలి కాస్తుండడం జరిగింది. ఒక సందర్భంలో స్వామి ఉన్న ఆ త్రయీ ఆవరణలో ఒక అద్భుతమైన చక్కగా వికసించిన ఈ బంతిపూల మొక్కలు ఉండేవి. ఆ బంతిపూల మొక్కల్ని ఇవన్నీ చిన్న భిన్నం చేస్తుంటే అక్కడ కావలిగా ఉన్న ఒక సేవాదళ్ వెంటనే గట్టిగా షు అని అదిలించాడు. స్వామి ఆ త్రయీ బృందావన్ కిటికీలోంచి చూసి, ఎందుకలా గట్టిగా అంటావు, డోంట్ డిస్టర్బ్ అన్నారు. అంటే ఓహో, స్వామికి ఏదైనా నిద్రాభంగం అయిందేమో, విశ్రాంతి తీసుకుంటుంటే భంగం కలిగించేనేమో అనుకుని ఈ సేవాదళ్ భయపడుతూ ఉన్నాడు. అయితే సాయంత్రం 3:30 ఆ సమయంలో స్వామి దర్శనానికి బయటికి వచ్చి ఇతని వైపు చూసి, అమ్మా బంతిపూలను అవి తింటూ ఉంటే ఎందుకు అదిలిస్తున్నావు, అది ఆ పువ్వులని వాటి కోసమే అక్కడ పెట్టడం జరిగింది, అవి వాటి కోసం ఏర్పరిచినవే కాబట్టి వాటిని అదిలించకు అని చిరునవ్వుతో చెప్తూ ముందుకు సాగిపోయారు. అలా సర్వభూతాంతరాత్మ అయిన స్వామి వాటి ఆకలిని అర్థం చేసుకోవడం, అదేవిధంగా ఒకసారి చీమల బారు వెళ్తుంటే వాటిని తప్పించుకొని వెళ్లి అవి బ్రేక్ఫాస్ట్ తీసుకువెళ్తున్నాయి కాబట్టి వాటిని డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పడం, ఇలాంటి ఎన్నో సన్నివేశాలు, అంటే సకల భూతాల పట్ల కూడా స్వామి ప్రేమ, అందులో తాను వసిస్తున్న ఆ అవేర్నెస్ తో స్వామి మనందరికీ ఒక ఆదర్శాన్ని అందించడం అనేది అనుక్షణం మనకి కనిపిస్తూనే ఉన్నది. అంచేత భూతయజ్ఞము అంటే ముఖ్యంగా సంక్రాంతి సమయంలో కనుమనాడు ఈ పశువులన్నిటికీ విశ్రాంతినిచ్చేసి వాటికి పూజాదికాలు చేయడం, వాటికి ఇష్టమైన ఆహారాన్ని నివేదించడం, దాన్ని సంవత్సరం పొడుగునా కొనసాగించడం అనేది ఈ భూతయజ్ఞంలో ఒక భాగం.
3: కానీ చెప్పుతున్నాం, బ్రహ్మగా వచ్చి చతుర్ముఖమైనటువంటి బ్రహ్మగా వచ్చి నిలుచుకున్నప్పుడు ఆహా నా అదృష్టము అని నమస్కారం చేస్తూ తన్మయుడైపోయి తనను తాను మర్చిపోతున్నాడు. కాని అదే సమయమునందు ఒక్క చిన్న చీమ వీపుపైన ఏమైనా రాలిందంటే తక్షణమే దాన్ని కొట్టి నలిపివేస్తున్నాము. ఈ యొక్క మాటకు ఈ యొక్క క్రియకు ఎంత భిన్న భేదంగా కనిపిస్తుంటుందో యోచన చేసుకోండి. పోనీ ఆ విశ్వాసం ఉండినటువంటి సమయమునందు నిన్ను బాధిస్తుండదని కొంచెం తుడిచివేయచ్చును, కానీ దాన్ని తెలిసి నలిపివేయటానికి ప్రయత్నం చేయందుకు చేయాలి. అదేవిధంగా క్రమక్రమేణ మన యొక్క సాధనను కొంత మార్గంగా ఒక్క పర్యాయం పోవాలంటే అది వీలు కాదు. క్రమక్రమేణ దానిని అభివృద్ధి పరచుకోవటానికి ఈ విధమైనటువంటి సులభ మార్గాలను మనం అవలంబించటం అత్యవసరం. పూర్వీకులు ఈ విధమైనటువంటి పవిత్ర సేవ నిమిత్తమై అనేక మంది అనేక విధమైనటువంటి యొక్క ఆదర్శవంత మార్గాలను నిరూపిస్తూ వచ్చారు. ఒక చిన్న ఉదాహరణము, పూర్వకాలం నందు స్త్రీలు వెలుపల వచ్చేటువంటి వారు కాదు. వీరు ఇంక ఈ విధమైనటువంటి సేవలు కానీ ఈ విధమైనటువంటి సమాజం యొక్క వృత్తులు కానీ వారు ఆచరించుటకు అవకాశం ఉండేటువంటివి కాదు. కనుక ఏదో ఒక విధంగా భూత ప్రీతి భూత సేవలు ఆచరించాలనేటువంటి ఒక సంకల్పము వారిలో గాఢంగా ఉండేటువంటివి. అప్పుడు వారు ఒక విధమైనటువంటి యొక్క చక్కని ఆదర్శమైనటువంటి యొక్క మార్గాన్ని అవలంబిస్తూ వచ్చారు. బియ్యమును పౌడర్ గా నుక్కొని పిండిగా కొట్టుకొని దానిని ఇంటి ముందు అందముగాను ఆనందముగాను ఒక విధమైనటువంటి ఆదర్శవంతమైన సేవగను ఉండే నిమిత్తమై ఇంటి ముందు ముగ్గులు వేసుకునేటువంటి వారు. ఒకవైపున ఇది ఇంటికి అందము మంగళంగా ఉండడానికి అది ఒక శుభ సూచన, మరొక వైపున చీమలు దోమలు ఆ యొక్క బియ్యపు పిండిని తిని ఆ భూత తృప్తిని పొందేటువంటి మరొక తృప్తి. ఇది చీమలు మాత్రమే కాదు, కొన్ని పక్షులు కూడాను ఆ యొక్క బియ్యపు పిండిని వచ్చి ఆరగించి సంతృప్తి పడిపోయేటువంటివి. ఈ ఉత్తర దక్షిణాయనం అనేటువంటిది ఈ యొక్క సంక్రాంతి సంక్రమణ వచ్చేటప్పటికీ బజారంతా ముగ్గులు పెట్టేటువంటి వారు స్త్రీలు. అనగా దక్షిణాయనం అనగా మోక్షములకు అతి సమీపమైనటువంటి కాలమును ఒక ప్రవేశించినట్టుగా భావించుకునేవారు. ఆ రోడ్డంతా కూడాను కాకులు పక్షులు పోవరాలు ఇలాంటివంతా కూడాను భుజించి ఆ నెలలంతా కూడాను ఆనందంగా అనుభవించేటువంటివి. ఇది ఈ ముగ్గులలో ఉన్నటువంటి యొక్క అంతరార్థాలు. కానీ ఈనాడు కూడాను మన వాళ్ళు ఆధునికమైనటువంటి స్త్రీలు ముగ్గులు వేసుకుంటున్నారు ఇంటి ముందు. కానీ ఈ ముగ్గులు దేంతో వేస్తున్నారు? చున్నంతో వేస్తున్నారు. ఏ పక్షులు కూడా దగ్గరికి రావు. కేవలం అలంకారం మాత్రమే కనిపిస్తుండాలి కానీ ఒక విధమైనటువంటి సేవగా కానీ హృదయ తృప్తిగా కానీ త్యాగ జీవితమైనటువంటి యొక్క ఇదిగా కానీ అందులో ఏమాత్రము గోచరించడం లేదు. కనుక ప్రాచీన కాలం నుండి కూడాను మన భారతదేశము త్యాగభావం చేతను సేవభావం చేతను ఆదర్శవంతమైనటువంటి యొక్క దీనిని అన్ని దేశములు కూడాను అందిస్తూ వచ్చింది.
1: అదండి ఈ సంక్రాంతి పర్వదిన సందర్భంగా ఈ పంచమహాయజ్ఞాల ఆచరణ అనేది ఎలా మనం మనకి తెలియకుండానే అనుసరిస్తున్నాము అనే విషయాన్ని ఇంతసేపు మాట్లాడుకున్నాం. స్వామి చెప్పిన విషయాలతో మేళవిస్తూ స్వామి దివ్యోపన్యాసాల ఆధారంగా వాటిని ఆలంబనగా తీసుకుని మనం అనేకమైన విషయాలు ముచ్చటించుకున్నాం కదా. బ్రహ్మయజ్ఞము, దేవయజ్ఞము, పితృయజ్ఞము, మనుష్య యజ్ఞము, భూతయజ్ఞము, వీటిని అనుసరిస్తూ వాటికి కేవలం పేర్లు మార్చుతూ తీర్థస్నానము, శ్రాద్ధకర్మ, దేవతార్చన, తర్వాత తిలసేవనము, అదేవిధంగా ఈ దానాలు చెయ్యడము అనేది. తిలసేవనం అంటే మరేం లేదు, ముఖ్యంగా ఈ సంక్రాంతికి తిల సంక్రాంతి అనే పేరు కూడా ఉంది. అంటే నువ్వులు అనేవి ఆరోగ్య సూచకంగా, ఎందుకంటే అంతవరకు దక్షిణాయనం నడిచింది, ఇక రాబోయేది బాగా సూర్యుడు ప్రకాశించే ఉత్తరాయణ కాలం కాబట్టి ఆ సమయంలో ఆ ట్రాన్సిషన్ పీరియడ్ లో ఈ శరీరం తట్టుకోవడానికి అనువుగా తిలలు ఎక్కువగా తీసుకోవాలి అనే ఒక ఆచారాన్ని ఇందులో ఇమిడించి ఆరోగ్య సూత్రాన్ని అందించారు. ఆ తిలల్లో మధుర పదార్థాలని కలిపి మన బంధువులకి స్నేహితులకి శుభాకాంక్షలు తెలుపుతూ వాళ్ళకి తినిపించడం, మనం కూడా తీసుకోవడం అనేది ఇందులో భాగం. అలా ఈ పంచమహాయజ్ఞాలు కూడా స్వామి ఏర్పరిచిన నవసూత్ర నియమావళిలో ఒక అంతర్భాగం అయిపోయేయి అన్న విషయం మనకి ఈపాటికే అర్థమైపోయి ఉంటుంది. నిత్యము జపము ధ్యానము చేయడం, సత్యసాయి సాహిత్యాన్ని పఠించడం, సీలింగ్ ఆన్ డిజైర్స్ కోరికల మీద అదుపు, నిత్యము నామ సంకీర్తన చేయడం, ఇవన్నీ చిన్ననాటి నుండే అలవడాలి అన్న ఒక ఉద్దేశంతో స్టార్ట్ ఎర్లీ డ్రైవ్ స్లోలీ రీచ్ సేఫ్లీ అంటారు కదా స్వామి, ఆ భావనతో బాల్ వికాస్ కూడా ఈ నవసూత్రాల్లో ఒకటిగా చేసి వీటన్నిటినీ ఆనాటి నుండే ఆచరింపజేస్తూ మనకి తెలియకుండానే ఈ పంచమహాయజ్ఞాలని మన చేత నిర్వహింపజేస్తున్న స్వామికి అనేకానేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ మరొకసారి సాయిరాం చెప్తూ మకర సంక్రాంతి శుభాకాంక్షలతో నమస్కారం.
4: సకల శాస్త్ర పురాణ సంగ్రహవేత్తయై వేదాంత వేద్యుడౌ విభుదుడైన రక్తియే పారగ రమ్య హర్మ్యంబుల రమయంతు రాజచంద్రముడునైన రణరంగమందు పరాభూతరిపుడవుచు వెలుగొందు జగదేక విద్యుడైన సాటిరారు భక్తులకు ఏనాటికైనా నీదు ప్రేమయ లేకనే రాదు ముక్తి.
3: ఎన్ని వేద వేదాంతములను వెల్లించినప్పటికీ ప్రేమ అనేటువంటిది లేకపోతే ఇది ఏమాత్రం కూడా నువ్వు ప్రవేశించదు.
5: ఇంతవరకు మీరు మకర సంక్రమణం యజ్ఞ ప్రకరణం అన్న సంక్రాంతి ప్రత్యేక కార్యక్రమాన్ని విన్నారు. అందించిన వారు శ్రీమతి సాయి ప్రసన్న రవిశంకర్. జై సాయి.

శ్రీ సత్యసాయి వాణి శ్రోతలందరికీ సాయిరాం. ఇప్పుడు మీరు మనస్సు యొక్క మర్మం, జీవిత లక్ష్య సాధన అంశంపై శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయం ప్రశాంతి నిలయం క్యాంపస్ విద్యార్థులు జరిపిన చర్చాగోష్ఠి మొదటి భాగం వింటారు. చర్చను నిర్వహించిన వారు శ్రీ విఎస్ఆర్ మూర్తి గారు.

0: சௌந்தரியசார சர்வஸ்வம் மந்தஸ்மித மனோகரம் வந்தாறு ஜனமந்தாரம் வந்தே சாயுமகேஸ்வரம் துரியாதீத பதஸ்திதாம் ச கருணம் ஜானாக்னிசைலஸ்திதாம் மஜ்ஜன்மாந்தர புண்ணியபாகவசத் பிராப்தம் சத்குரும் சச்சசாயீஸ்வரம் ஆலம்பேன விஹீனம் யோமாபம் பரிபூர்ணம் நிஷப்தம் குருரூபம் தத் பிரம்மஸ்புரதான்மே பரம மாகேஸ்வர ஸ்வரூபுடு சச்சிதானந்த குருமூர்த்தி அயின பகவான் சச்சசாயி திவ்ய சரணாரவிந்தாலக்கு பிரணாம சஹசிரம் சமர்ப்பிஸ்து ஈரோஜு ரேடியோ சாயி ஸ்ரோதல கோசம் యువత ప్రధానంగా సమాజంలో ఇంట్లో తన ఒంట్లో తాను ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల మీద ఒక పరిష్కార దిశగా ఒక చిన్న చర్చావేదిక ప్రారంభం కాబోతున్నది. ఆ ప్రారంభానికి మీ అందరికీ స్వాగతం పలుకుతూ దీనిలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరూ తమని తాము పరిచయం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం.
1: సాయిరామ్, నా పేరు పుల్లెల కార్తిక్. నేను అమలాపురం నుండి వచ్చాను. ఇక్కడ సత్సాయి విశ్వవిద్యాలయంలో సెకండ్ ఎంఎస్సీ బయోసైన్సెస్ లో చదువుతున్నాను. 4 సంవత్సరాలు పూర్తి చేసి స్వామి చెంత 5వ సంవత్సరంలోకి అడుగాను.
2: సాయిరామ్, నా పేరు సీతారాం. నేను 9 ఏళ్ల క్రితం విశాఖపట్నం నుంచి ఇక్కడ హయ్యర్ సెకండరీ స్కూల్లో చేరాను. అక్కడ బైపీసీ చేసి తర్వాత స్వామి ఆజ్ఞానుసారం బీఎస్సీలో కెమిస్ట్రీ చేశాను. తర్వాత ఎంఎస్సీ కెమిస్ట్రీ పూర్తి చేశాక మళ్లీ స్వామి చెప్పాక ఎంబీఏ చేస్తున్నాను. ఇప్పుడు సెకండ్ ఇయర్ ఎంబీఏ చేస్తున్నాను.
3: నమస్కారం, నా పేరు సాయి హేమంత్. నేను నెల్లూరు నుండి ఇక్కడికి 7 ఏళ్ల క్రితం ఇంటర్లో చేరడానికి వచ్చాను. ఇప్పుడు నేను సెకండ్ ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ చేస్తున్నాను.
4: సాయిరామ్, నా పేరు కృష్ణశాస్త్రి. విశాఖపట్నం నుంచి వచ్చాను. 4 ఏళ్ల క్రితం స్వామి హైస్కూల్లో 11th క్లాస్ జాయిన్ అవడానికి వచ్చాను. ఇప్పుడు స్వామి యూనివర్సిటీలో 3rd ఇయర్ బీఏ చేస్తున్నాను.
0: కార్తీక్, సాయిరామ్, యువత ఈరోజు ప్రధానంగా అనేక సమస్యలు ఎదుర్కొంటోంది. అది ఇంట్లోనూ సమాజంలో కూడా చాలా భయానకమైన పరిస్థితులు ఉన్నాయి. అలాగే విపత్కర పరిస్థితులున్నాయి, దాటలేని పరిస్థితులున్నాయి. భవిష్యత్ అంతా అగమ్యగోచరంగా ఉన్నది. దీని మధ్యలో యువత తన ప్రయాణాన్ని ఎలా కొనసాగించాలి, దానిమీద మీకున్నటువంటి నిర్దిష్టమైనటువంటి అభిప్రాయాలు, మీ లక్ష్యాలు అవేమిటి కాసేపు చెప్పండి.
1: సాయిరామ్, ఈనాటి యువత సమాజంలో ఎదగడం, ఇంట్లో ప్రేమాభిమానాలు కొరవడడం, అలాగే అనేక రకమైన ఆరోగ్య మానసిక సమస్యలు ఒత్తిళ్లతో బాధపడుతోంది. రకరకాల గోల్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరికి జీవితంలో, రకరకాల మార్గాలు వాళ్ళు ఎంచుకుంటున్నారు. కానీ ప్రతి ఒక్క నిర్దిష్టమైన స్థానాన్ని చేయడానికి ఒక్కొక్క మార్గం ఎన్నుకుంటూ పోతే అది ఎంతో కష్టం అవుతుంది. ఇలాంటి రకరకాల శారీరకమైన ఇబ్బందులు, మానసికమైన ఇబ్బందులు, సమాజంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వీటిలన్నిటికీ కలిపి ఏదైనా ఒకే ఒక మార్గం, ఏ మార్గం అయితే వీటిలన్నింటినీ కలిపి వాళ్ళు అనుకున్నది సాధించగలిగేలా చేసే మార్గం ఏదైనా ఉందా అనేదాన్ని ఇవాళ మనం మన డిస్కషన్ లో భాగంగా చర్చించుకుందాం. నేను అనుకోవడం, నా అభిప్రాయంలో, ఇక్కడ స్వామి దగ్గర 5 సంవత్సరాలు ఉన్న తర్వాత నేను నేర్చుకున్నది ఏంటంటే, మనకి 100 రకాల సమస్యలు ఉండొచ్చు, కానీ ఒక రకమైన ఒక ఐడియల్ పాత్ని, అది సాయి మార్గాన్ని, ఎక్కడైతే కేవలం సామాజికమైన లేకపోతే మానసికమైన శారీరకమైన గోల్స్ మాత్రమే పరిమితం అయిపోయి ఉండకుండా, ఎప్పుడైతే మనం దానికన్నా ఇంకా ఎత్తులో ఉన్న ఒక సాయి తత్వాన్ని అర్థం చేసుకునేలాంటి ఒక గోల్ ఉంటుందో జీవితంలో, అప్పుడు మిగతా ఈ అన్నింటినీ కూడా మనం సాధించగలమని నా అభిప్రాయం.
0: మీ దృష్టిలో ఈ శారీరక మానసిక అని అన్నారు కదా, మానసికంగా యువత ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటుంది, దానికి స్వామి మార్గం పక్కనట్లా దాన్ని పక్కన విచారణ పెడితే దానికి మీ వంతుగా అసలు మీరు దాన్ని ఎలా ఎదుర్కోవాలనుకుంటున్నారు? ఆ ఎదుర్కోవటానికి మీకున్నటువంటి ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయా? మీకున్న శక్తి చాలటం లేదా? దాన్ని కాస్త వివరించండి.
1: యువతకి ముఖ్యంగా ఉన్న మానసికమైన ఇబ్బందులు ఏమిటంటే, నేను ముందుగా చెప్పినట్టుగా సామాజికమైన ఒత్తిడి. వాడు చదువుతూ ఉండొచ్చు, ఉద్యోగం చేస్తూ ఉండొచ్చు, లేక రకరకాల వేరే విధాన ప్రొఫెషనల్స్ అయి ఉండొచ్చు. వారందరికీ ముఖ్యంగా సమాజం నుంచి వస్తున్న ఒత్తిడి ఎలాంటిదంటే, ఎంత వాళ్ళు ముందుకు దూసుకు వెళ్ళాలి ఎప్పుడు ప్రతి క్షణం, ఎంతో చాలా కాంపిటీషన్ బయట, ఎంతో ఎన్నో రకాలైన ప్రెషర్స్ ఉంటున్నాయి వాళ్ళ మీద, ఎన్నో రకాలైన ఒత్తిడులు ఉంటున్నాయి. ఇవన్నీ సామాజికంగా వాళ్ళు ఎదుర్కొంటున్న ఒత్తిళ్లు. అలాగే మానసికంగా వాళ్ళ బంధవ్యాలు, బంధుత్వాలు, ఇంట్లో తండ్రి తల్లి ఇతర స్నేహితుల దగ్గర నుంచి వచ్చే ఒత్తిళ్లు, ఇలాంటి రకరకాలు ఉన్నాయి. నా వరకు వచ్చేసరికి నేను కూడా శారీరకంగాను మానసికంగాను సామాజికంగా ఎన్నో రకాల ఒత్తిళ్ళకి లోనయ్యాను. ఈనాటికి కూడా ఎన్నో రకాల ఒత్తిళ్లు నా మీదకి వస్తున్నాయి. కానీ నేను ఎన్నుకున్న మార్గం ఏంటంటే శరణాగతి. ఇలాంటి రకరకాల ఒత్తిళ్లు నా మీదకి వచ్చినప్పుడు స్వామికి ప్రార్థించి, స్వామిని ప్రార్థించి ఆయన చెప్పిన మార్గంలో నడవడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. ఉదాహరణకి మానసికమైన ఇబ్బందులు ఎన్నో రావచ్చు, అలాగే ఇంట్లో ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్స్ రావచ్చు. వీటిలన్నిటికీ నేను ఎలా దీని నుంచి నన్ను నేను రక్షించుకుంటానంటే, మన జీవితంలో మనకి ఇప్పుడు మన కళ్ళ ముందర కనపడేది మాత్రమే ఒక చిన్న లక్ష్యం, ఒకటే, అదొకటే లక్ష్యం కాదు. దీనికన్నా ముందర సాధించవలసినవి ఎన్నో ఉన్నాయి. ఇంకా దీనికన్నా ముందర ఇంకా మరింత పెద్దదైన లక్ష్యం ఒకటి ఉంది. ఎప్పుడైతే నేను నా అన్నిటికన్నా పెద్ద లక్ష్యం అది స్వామి యొక్క ప్రేమను గెలుచుకోవడం, స్వామి యొక్క ఆశీస్సులను గెలుచుకోవడం అనేది ఎప్పుడైతే నా లక్ష్యంగా ఉంటుందో, ఇలాంటి లక్ష్యాలన్నీ చాలా చిన్నగా కనబడతాయి. ఇందులో వచ్చే ఆటుపోట్లని ఎదుర్కొంటూ ఈ విధంగా నా మానసికమైన ఒత్తిడి నుంచి నేను తప్పించుకోగలుగుతున్నాను. అదేవిధంగా మా సమాజం నుండి ఎదురయ్యే, అంటే నా చదువులో గాని ఇతరితర విషయాల్లో నాకు ఎదురయ్యే రకరకాల ప్రెషర్స్ నుంచి ప్రతిదానికి స్వామి చెప్పినవి ఉంటూనే ఉన్నాయి. ఎలా చదవాలి దగ్గర నుంచి, సమాజంలో ఎలా బతకాలి, ఎలా మాట్లాడాలి అనే విషయం మీద కూడా స్వామి ఎన్నోసార్లు చర్చించారు. కాబట్టి వీటన్నింటినీ వీళ్ళని ఎంతవరకు ఆచరణలో పెడుతూ ఇటువంటి ఒత్తిడి నుంచి నేను ఈ ఒత్తిడిని ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాను.
0: మీ గుర్తుండే ఉంటుంది, మీరు ఇప్పుడు దాకా చెప్పిన దాంట్లో స్వామి ఒకసారి ఒక ఉపన్యాసంలో ప్రపంచం నన్ను బాధిస్తుంది, నా స్నేహితుడు బాధిస్తున్నాడు, నా చుట్టూ ఉన్న వాళ్ళంతా నన్ను బాధిస్తున్నారు అని అనేకంటే, నీ స్వభావమే నిన్ను బాధిస్తున్నదేమో తరచి చూచుకో బంగారు అన్నారు. అంటే మన స్వభావాలు కొన్ని ఉంటాయి సకంబైపోయేవి, అందువలన మనం యాతన పడుతున్నావా? నిజంగా మన మీద ఒత్తిడి తాగలిగిన శక్తి ఇంకోడుకున్నదా? అది ఎప్పుడన్నా ఆలోచించారా?
1: చాలాసార్లు తెరచి చూసుకుంటే ఈ ఒత్తిడి అనేది నిజంగానే బయట నుంచి రాదు. ఇది ఎలా ఉంటూ ఉంటుందంటే, ఈ పని నేను చెయ్యలేనేమో అనుకోవడం, ఇది చెయ్యలేకపోతే ఏమనుకుంటారో, తల్లిదండ్రులు ఏమైపోతారో, ఈ సమాజం నన్ను ఏం చేస్తుందో, ఇది నేను ఒక ఎందుకు పనికిరాని ఒక వ్యర్థమైన పదార్థంలాగా, ఒక లూజర్గా నన్ను చూస్తుందేమో అనే భయం వల్లే ఈ మనసులోనూ ఈ మానసిక ఆందోళన తలెత్తుతూ ఉంటుంది. కాబట్టి నేను ఎప్పుడైతే ఈ ఒక ఫెయిల్యూర్ని, ఏం చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు దీన్ని ఎప్పుడైతే నేను దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతానో, అప్పుడు నేను ఈ మానసికమైన ఒత్తిడి నుంచి బయటపడగలుగుతాను. కాబట్టి ఈ ఒత్తిడి అనేది, ఈ ఒత్తిడి అనే దాని మీద మనం ముందుగా చూసుకుంటే ప్రధానంగా ఈ ఒత్తిడి అనేది ఎక్కడి నుంచో రాదు. మనం ఎప్పుడైతే ఈ మనం చేసే కార్యం యొక్క ఫలితం ఎలా ఉంటుందో అనే దాని మీద ఆలోచిస్తే అప్పుడు మాత్రమే మనకి ఇటువంటి భయాలు, ఆందోళనలు కలిగి ఆ ఒత్తిడి మనమే పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మనం చేసే కార్యాల యొక్క అవుట్కమ్ గురించి మనం ఆలోచించకుండా మనం చేస్తూ పోయే పనిలో మన మనసు అన్నీ పెట్టి, మన శక్తులన్నీ పెట్టి చేయగలిగితే ఈ ఒత్తిడి నుంచి తప్పించుకోవచ్చు. కాబట్టి ఆ లోపం మనలోనే ఉందని నేను ఏకీభవిస్తాను.
0: బాగుంది, చాలా బాగుంది. దీని మీద సీతారాం మీరు ఏమనుకుంటున్నారు? మన కార్తీక్ చెప్పిన దాని మీద మీరు ఏమైనా చెప్పాలని అనుకుంటున్నారా? మీ అభిప్రాయాలు ఏమిటి?
2: కార్తీక్ సాయి మార్గం అన్నప్పుడు నాకు వెంటనే విశాఖపట్నంకి నేను ఎలాగెళ్తాను అని ఆలోచిస్తున్నాను. పుట్టపర్తి నుంచి విశాఖపట్నం వెళ్ళాలంటే ట్రైన్ కావాలి. ట్రైన్లో ఎక్కినప్పుడు మనం విశాఖపట్నం చేరడానికి ఒకవేళ ట్రైన్ రైలు కానీ పక్కన ఎక్కడో తప్పి వేరే ఊరికి వెళ్ళిపోతే, హైదరాబాద్కి వెళ్ళిపోతే, అప్పుడు మనకి విశాఖపట్నం రీచ్ అవ్వలేం. సో మనకు కావాల్సింది ఏంటి? మైల్ స్టోన్స్. మన ప్రయాణంలో, మన జీవిత ప్రయాణంలో కూడా మనకి మైల్ స్టోన్స్ కావాలి. ఇప్పుడు విశాఖపట్నంకి వెళ్ళాలంటే మనం ఫస్ట్ ధర్మవరం, అనంతపురం, విజయవాడ జంక్షన్, నిడదవోలు జంక్షన్, అలాగే విశాఖపట్నం చేరుతాం. అదేవిధంగా మన జీవితంలో కూడా, ఇప్పుడు యువత జీవితంలో బేసికల్గా ఆ గోల్ ఎక్కడో ఉంది, ఆ లక్ష్యం అనేది మన దగ్గర లేదు. లక్ష్యం అనేది ఎక్కడో ఉంది అనుకుంటున్నాం, కానీ అది మన లోపలే ఉందని అది మనకి స్వామి చెప్తే కానీ తెలియదు. మనందరం ఎంతో అదృష్టవంతులం, అందరూ అలా ఉండలేరు కదా. కనుక ఈ జీవిత ప్రయాణంలో కూడా మనం కొన్ని మైల్ స్టోన్స్ పెట్టుకోవాలి, అది కూడా స్వామి మనకు చెప్పారు.
4: ఇందాకలా కార్తీక్ అన్న ఒత్తిడి ప్రేయర్ అన్నప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. నా సెకండ్ యూజీలో స్టాటిస్టిక్స్ అనే సబ్జెక్ట్ ఒకటి ఉంది. నాకు మ్యాథ్స్ అన్నా స్టాటిస్టిక్స్ అన్నా విరక్తి భయం రెండున్నాయి. అందులో నీ క్యాలిక్యులేటర్ పట్టుకోవడం అంటే చేతిలో ఉణుకుతాయి. సో ఎగ్జామ్ వచ్చేసేటప్పటికి క్లాస్లో నేర్పించిన ఏదో అక్కడక్కడ గుర్తున్నాయి. ఎగ్జామ్ దగ్గర పడుతున్నప్పుడు భయం ఎక్కువేసింది. సో దానివల్ల సమంగా తినలేకపోతున్నాను. దర్శన్కి వెళ్ళినా స్వామిని కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. ఒకవేళ ఈ సెమిస్టర్లో ఈ పేపర్ ఉండిపోతే ఏమవుతుంది, ఇంట్లో ఏమంటారు, అన్నయ్య ఏమంటాడు అనే భయం ఉంటుంది. సో ఒకరోజు నిజంగా చాలా ఒత్తిడి ఎక్కువైపోయి స్వామిని అడుగుదాం అనుకున్నాను. సో ఒకరోజు లాస్ట్ లైన్లో కూర్చున్నాను, స్వామి వచ్చారు. ఆ నెక్స్ట్ రోజు ఎగ్జామ్ లేచి, స్వామి రేపు స్టాటిస్టిక్స్ ఎగ్జామ్ ఉంది స్వామి అన్నాను. స్వామి చూసి కనుబొమ్మలు పైకెత్తి ఏంటి అన్నట్టు కనుబొమ్మలు పైకెత్తారు. చెప్పాను, స్వామి రేపు స్టాటిస్టిక్స్ ఎగ్జామ్ ఉంది స్వామి, నాకేదీ రాదు, మీరే రాయాలి స్వామి అన్నాను. స్వామి తలూపి సరే అని చెప్పి వెళ్ళిపోయారు ముందుకి. స్వామి వెళ్ళాక ఒక రకమైన కాన్ఫిడెన్స్ వచ్చింది. సో స్వామిలో ఒక లక్షణం, అదే స్ట్రైట్ ఒకటి నేను గమనించింది ఏంటంటే, స్వామి మనతో మాట్లాడితే స్వామి మనకే ఉన్నారు, ఇంకెవరికి లేనారు, మనకే ఇంపార్టెన్స్ ఎక్కువ ఇచ్చినట్టు మనకు అనిపిస్తుంది. ఏదో అవతారం మొత్తం మన కోసమే ఎత్తినట్టు మనకి అంత కాన్ఫిడెన్స్ ఇస్తారు. నెక్స్ట్ రోజు యాక్చువల్గా ఎగ్జామ్ లో నెల్లి నేను ఎగ్జామ్ 100 marks కి, కానీ నేను మినిమం పాస్ మార్క్ కూడా అటెంప్ట్ చేశాను లేదో నాకు తెలియదు, కానీ రిజల్ట్స్ వచ్చాక నాకు ఏ గ్రేడ్ వచ్చింది. సో తన ఒత్తిడి ఇది అన్నప్పుడు ప్రేయర్ అనేది చాలా ఇంపార్టెంట్, అండ్ ఒక దాని మీద కాన్ఫిడెన్స్ ఉండాలి. ప్రేయర్ చేసాక ఎస్ దట్ విల్ హ్యాపెన్ అనే కాన్ఫిడెన్స్ ఒకటి ఉండాలి, ఉంటే అప్పుడు ఏ ఒత్తిళ్లు మనకి ఏం చేయలేవు.
0: అది కృష్ణశాస్త్రి ఎక్స్పీరియన్స్. హేమంత్, హౌ డూ యూ ఫీల్? మీరేమనుకుంటున్నారు? ఇదే సిచ్యుయేషన్ వస్తే మీరు దాన్ని ఎలా డీల్ చేస్తారు?
3: సార్, నా గురించి కంటే ఇదే సిచ్యుయేషన్ ఈ రోజుల్లో యువత చాలా మంది ఫేస్ చేస్తున్నారు సార్. రెండు వారాల్లో ముందు మనం విన్నాం, ఐఐటి పాట్నాలో ఒక తెలుగు అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది అని. ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అంటే, ఆమెకు 100%కి 75% వచ్చిందని ఆత్మహత్య చేసుకుందట. మాకుండే డిఫరెన్స్, బయట వాళ్ళకి లేని డిఫరెన్స్ ఏంటంటే, మేము ప్రెషర్లో ఉన్నప్పుడు, మేము బాధలో ఉన్నప్పుడు, మేము మొత్తం కోల్పోయాము అనే ఒక మాకు అలా అనిపించినప్పుడు మాకు చూడ్డానికి స్వామి ఉన్నారు. మేము మూవ్ అయిపోయిన తర్వాత, బయటికి వెళ్లిన తర్వాత, ఇంకా ఫ్యూచర్ లో ఏ ప్రాబ్లం వచ్చినా గానీ తిరిగి చూడ్డానికి స్వామి ఉన్నారు, వెనకాల స్వామి ఉన్నారు అనే కాన్ఫిడెన్స్ తో మేమేమన్నా చేయగలం. అదేవిధంగా ఈ రోజుల్లో యువతకి ఆ కాన్ఫిడెన్స్ లేదు సార్. నా ఉద్దేశంలో ఈ రోజుల్లో యువత ఒక నాకు తెలిసి ఒత్తిడి అనగానే నాకు వచ్చిన ఫస్ట్ ఎగ్జాంపుల్ కరప్షన్. లంచం ఇస్తాం, ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా లంచం ఇస్తాం మనం. మన దేశంలో అయితే ప్రతి దానికి లంచం కావాలి. లంచం గురించి ఇన్ని రోజుల నుంచి ఎవరో మాట్లాడుతున్నా, ఈ రోజు ఒక అన్నా హజారే అనే ఒక ఆయన వచ్చాడు. ఆయన గురించి మనకు ఎవరికి, నాకు తెలిసి చాలా మందికి తెలిసి ఉండదు అన్నా హజారే అని. ఆయన గురించి వస్తే ఈ రోజుల్లో ఓహో, ఒకతను లంచం గురించి పోరాడుతున్నాడు అని అతన్ని ఐడియల్ గా తీసుకుని, అతని సపోర్ట్ నాకుంది, నేను పోరాడితే అతని సపోర్ట్ కూడా నాకుంది అనో కాన్ఫిడెన్స్ వస్తుంది. సో యువతకి ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వాలి సార్. మన వాళ్ళు కానీ, మనలో ఎవరన్నా కానీ, చూడు నాయన నువ్వు చెయ్యి, నువ్వు గాని నీకు గాని రాకపోతే నువ్వు ఫెయిల్ అయితే నేనున్నాను చూసుకోవడానికి అనే ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి. ఆ కాన్ఫిడెన్స్ ని స్వామి ఇవ్వడము, స్వామి ఉన్నారని మనం తెలియజేయడము, లేదా మన పేరెంట్స్ ఇవ్వడము, పెద్దవాళ్ళు ఇవ్వడము, అన్నా హజారే లాంటి లీడర్స్ ఇవ్వడము, ఇలాంటివి జరగాలి అని నా ఉద్దేశం.
0: బాగుంది, వెరీ గుడ్. సీతారాం, దీని గురించి మీరు కాస్త చెప్పండి.
2: కృష్ణ శాస్త్రి, ఎగ్జామ్స్ అప్పుడు వచ్చే ఒత్తిడి అన్నప్పుడు నాకు కూడా ఒక చిన్న అనుభవం ఉంది. నా 11th స్టాండర్డ్ లో కెమిస్ట్రీ ఎగ్జామ్ అనేది నాకు కూడా భయం. తనకి స్టాటిస్టిక్స్ అంటే ఎలా భయమో నాకు కెమిస్ట్రీ అంటే చాలా భయం. సో ఫస్ట్ యూనిట్ టెస్ట్ అప్పుడు ఎగ్జామ్ రాశాను, ఫెయిల్ అయ్యాను. స్వామికి వెళ్ళి చెప్పాను, స్వామి లెటర్ పిలిచేవారు అప్పటికి. ఉత్తరం తీసుకున్నప్పుడు, స్వామి కెమిస్ట్రీ ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యాను స్వామి అన్నాను. స్వామి నా వైపు చూసి చాలా సంతోషం బంగారు అన్నారు. ఇది చాలా తరచుగా వింటాం, స్వామి మా తాతగారు చనిపోయారు చాలా సంతోషం, మా అమ్మగారు చనిపోయారు చాలా సంతోషం. అప్పుడు నాకు ఏం అనాలో అర్థం కాలేదు. పాదనమస్కారం తీసుకుని వెనకొచ్చి కూర్చున్నాను. మళ్లీ నెక్స్ట్ యూనిట్ టెస్ట్ కి మళ్లీ కెమిస్ట్రీ ఎగ్జామ్ వచ్చింది, మళ్లీ టెన్షన్ వచ్చింది. ఈసారి ఏం చేశాను, స్వామికి ముందే లెటర్ ఇచ్చేసి స్వామి చేత రాయించేద్దాం ఎగ్జామ్, మనం ఏం చదవకుండా అనుకున్నాను. సో స్వామికి వెళ్ళి లెటర్ ఇచ్చాను. లెటర్ ఇచ్చి, స్వామి రేపు కెమిస్ట్రీ ఎగ్జామ్ ఉంది, ఈసారి మీరే పాస్ చేయించాలి స్వామి అని చెప్పాను. స్వామి చూస్తాను బంగారు అన్నారు. స్వామి చూస్తారు, ఆ కాన్ఫిడెన్స్ తో వచ్చేసాను. కృష్ణ శాస్త్రి అన్నట్టు అలాగే ఎగ్జామ్ కూడా రాశాను, నేమ్ సేక్ రాశాను అంతే, ఏం రాశాను నాకు తెలియదు. సో ఆ ఎగ్జామ్ కూడా ఫెయిల్ అయ్యాను. స్వామి చూస్తానన్నారు, ఏమి చూడలేదు ఏంటిది అనుకున్నాను. సో నెక్స్ట్ టైం ప్రిపేర్ అయ్యాను, నా స్వయం కృషితో బాగా ప్రిపేర్ అయ్యాను. థర్డ్ యూనిట్ టెస్ట్ వచ్చింది, క్లాసుల్లో బాగా పార్టిసిపేట్ చేసి అంతా నా ఎఫర్ట్ మొత్తం పెట్టాను నేను. అప్పుడు స్వామికి లెటర్ ఇవ్వడానికి ఛాన్స్ కూడా రాలేదు నాకు. థర్డ్ యూనిట్ టెస్ట్ కెమిస్ట్రీ ఎగ్జామ్ అయిపోయింది, పర్వాలేదు అలా అలా రాశాను. ఎగ్జామ్ అయిపోయిన రిజల్ట్స్ వచ్చిన రోజు నాకు 12 out of 25 వచ్చింది, దట్ ఈస్ పాస్ మార్క్. ఇంకా బాగా గుర్తున్నాను అది. ఆ రోజు మధ్యాహ్నం ఫస్ట్ లైన్ వచ్చింది నాకు. స్వామి మెల్లిగా నడుచుకుని వచ్చారు, నించున్నారు. నేను లెటర్ పట్టుకున్నాను, స్వామి అప్పుడే ఇంకా లెటర్ రాస్తున్నాను. ఇంకా స్వామి తొందరగా వచ్చేసారు. ఆ రోజు స్వామి వెంటనే పిలిచి, ఎగ్జామ్ పాస్ అయ్యావా అని అడిగారు. అంతే, ఇంకేం చెప్పాలి స్వామికి. సో ఈ అనుభవం నుంచి నాకు తెలిసింది ఏంటంటే, ఈ ఒత్తిళ్లు, ఈ ఒత్తిడి అది రావడం కార్తీక్ చెప్పినట్లు, మనం ఎఫర్ట్ లేనప్పుడు, మన నుంచి ప్రయత్నం లేనప్పుడే వస్తుంది. ఎవరో బయట నుంచి మనకు ఒత్తిడి పెట్టారు. ఇప్పుడు ఎగ్జామ్ పేపర్ సెట్ చేస్తే టీచర్ సెట్ చేస్తారు, కానీ దానికి చదవాల్సిన చదివితే మనం రాయగలం. మనలో ఆ శక్తి ఉంది, దాన్ని తట్టుకునే శక్తి ఉంది, దేవుడు ఇచ్చాడు అది మనకి. నా అనుభవంలో చూస్తే ఫస్ట్ 2 సార్లు నేను ప్రిపేర్ అవ్వలేదు, అందుకనే స్వామి ఇవ్వలేదు రిజల్ట్. సో రిజల్ట్ గురించి ఆలోచించకుండా కృష్ణుడు చెప్పినట్టు, కర్మణ్యేవాధికారిస్తే మాఫలేషు కదాచన అని శ్రీకృష్ణుడు చెప్పినట్టు, భగవంతుడు మనకి ఇలాగ స్వామి రూపంలో ఎంతో సునాయాసంగా అర్థమయ్యేటట్లు ఇంత చిన్న కెమిస్ట్రీ ఎగ్జామ్, ఇంత పెద్ద జీవితంలో చిన్న కెమిస్ట్రీ ఎగ్జామ్ నాకు ఇంత లెసన్ టీచ్ చేసిందంటే స్వామికి నేను చాలా కృతజ్ఞ.
0: వండర్ఫుల్. ఈ రౌండ్ లో కార్తీక్ స్టార్ట్ చేసిన ఒక విషయానికి స్వామి చుట్టూ తిరిగాం. ఆ స్వామి చుట్టూ తిరుగుతూ 4 పాయింట్లు పికప్ చేశాం. ఇట్స్ బ్యూటిఫుల్. ఎట్లా అంటే, శరణాగతిని చాలా స్ట్రాంగ్, వెరీ పవర్ఫుల్ వర్డ్ వాడినా కార్తీక్ వాడినా. కృష్ణ శాస్త్రి, ప్రేయర్ ఉంటే చాలు, ఫెయిత్ ఉంటే చాలు. సింపుల్ వర్డ్, ప్రేయర్ అండ్ ఫెయిత్ నాకు సాయం చేసింది అని. తర్వాత హేమంత్, నా కాన్ఫిడెన్స్ వల్లనే మనం చాలా జయించవచ్చు ఒత్తిడిని. కాన్ఫిడెన్స్ ఉండాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి, మనం నమ్మిన గురువు యందు కాన్ఫిడెన్స్ ఉండాలి. మీ వరకు వచ్చేప్పటికీ మీ ఫియర్స్ అన్ని ఎలా పోయినాయంటే, భగవంతుడి అనుగ్రహం ఉన్నా మనం సిన్సియర్ గా కష్టపడాలి, మన ప్రాబ్లంని మనమే సాల్వ్ చేసుకోవాలి. అలాగే మీరు చక్కగా భగవద్గీతలో కర్మణ్యేవాధికారిస్తే చెప్తూ దానికి సప్లిమెంట్ గా, ఉద్ధరేర్ ఆత్మనాత్మానం, అంటే నిన్ను నీవే ఉద్ధరించుకోవాలి. నీకు సమస్య వచ్చింది, ఒత్తిడి వచ్చింది, ఏ రకంగా ఏ రంగం నుంచి రానివ్వండి, ఆ ఒత్తిడిని దాటానికి మన ప్రయత్నం మనం చేస్తే స్వామి అనుగ్రహం మన ఎందు అన్ని వేళలా ఉంటుంది. ఇది మనం దీంట్లో ఇంకేదైనా ఎవరైనా చెప్పాలని అనుకుంటున్నారా? కార్తీక్, ఇంకేమైనా చెప్పవలసింది మిగిలింటే చెప్పండి.
1: నా స్నేహితులు చెప్పిందాన్ని బట్టి నేను కూడా కొంచెం మీరనుకున్న విధంగానే ఒక రకమైన కంక్లూజన్కి రాగలిగాను. నేను ఏమనుకున్నానంటే సక్సెస్ బిగెట్స్ సక్సెస్ అంటారు. సక్సెస్ మనకు వచ్చినప్పుడు మళ్లీ మళ్లీ మనకున్న కాన్ఫిడెన్స్ వల్ల మళ్లీ సక్సెస్ వస్తుంది. కానీ మొదటిసారి సక్సెస్ ఎలా వస్తుంది? మనం ఖచ్చితంగా మన హార్డ్ వర్క్, మనం కష్టపడినప్పుడే మనకి సక్సెస్ వస్తుంది. స్వామి కూడా అంటారు డిజర్వ్ అండ్ డిజైర్ అని. నీకు డిజర్వెన్స్ ఉంటేనే నువ్వు దాని గురించి ఆశపడు. ఏమీ కష్టపడకుండా పొద్దున నుంచి సాయంత్రం దాకా పడుకుని నాకు స్టేట్ ఫస్ట్ రావాలంటే ఖచ్చితంగా రాదు. కాబట్టి నువ్వు ఆ డిజర్వెన్స్ సంపాదించుకోవాలి. నీకు ముందరగా నువ్వు దాన్ని డిజర్వ్ అయితే అప్పుడు నువ్వు ప్రార్థించి డిజైర్ కూడా ఉండొచ్చు అప్పుడు తర్వాత. కాబట్టి ముందర మనం హార్డ్ వర్క్ చేసినప్పుడు వీల్ డిజర్వ్ ఇట్. మనకి ఎప్పుడైతే అది వస్తుందో అప్పుడు వీ కెన్ డిజైర్ ఫర్ ద రిజల్ట్. అలాగే నా సక్సెస్ ఫార్ములా నేను పాటించాలి అని అనుకుంటున్నది ఏంటంటే, మనకు లక్ష్యాలు ఉంటాయి. ఆ లక్ష్యాలని 100% మన మనసు అన్నీ పెట్టి మనం దానికోసం పనిచేయాలి. అది ఫస్ట్ మనం చేయవలసింది, మొట్టమొదటిగా చేయవలసింది కమిట్మెంట్ టువర్డ్స్ అవర్ గోల్స్. మనకున్న అన్ని శక్తులు సర్వశక్తులు దారిపోసి ఆ గోల్ గురించి పనిచేయాలి మన లక్ష్యాల వైపు. ఫెయిల్యూర్ వస్తూ ఉంటుంది. మనం ముందరగా అర్థం చేసుకోవాలి ఏంటంటే ఫెయిల్యూర్ ఇస్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. అదొక భాగం. ఎప్పుడు ఎల్లప్పుడూ అందరికీ విజయాలు రావు. కాబట్టి ఎప్పుడైతే మనం చేయవలసింది మనం చేసి కమిట్మెంట్ టువర్డ్స్ అవర్ గోల్ ఉన్నప్పుడు తర్వాత ఒకవేళ మనం అందులో ఓడిపోయినా ఈ ఫెయిల్యూర్ ఈ మనం ఈ ఓటమి మన తర్వాత ప్రయత్నానికి ఒక అడ్డుగా నిలవకూడదు. ఇలా ఎప్పుడైతే ఉంటుందో మళ్ళీ ఇంకో కొత్త గోల్, ఇంకో కొత్త లక్ష్యం ఈ ఫెయిల్యూర్స్ నుంచి మనం నేర్చుకుని దీని ఒక పాఠంగా తీసుకుని మళ్లీ కమిట్మెంట్ తోటి కొత్తగా మన ఫ్రెష్ గా ఉన్న గోల్స్ వైపు మనం పనిచేస్తూ ఉండాలి అని నా ఉద్దేశం.
0: బాగుంది
2: కార్తిక్, నువ్వు సక్సెస్ బిగెట్స్ సక్సెస్ అంటున్నావు కదా, ఆ సక్సెస్ అనేదే మన గోల్ అవుతుందా లైఫ్ లో? ఎందుకంటే నా జీవితంలో చూస్తే నేను ఎక్కడ ప్రతి చోట సక్సెస్ ఎక్కడా చూడలేదు. సో మేబీ లక్ష్యం లేకపోవడం వల్ల ఈ ఒత్తిడి వస్తుందంటావా?
1: ఈ లక్ష్యం ఒత్తిడి అనేవి ఒకదాని మీద ఆధారపడి ఉన్నాయి. ఒత్తిడి వల్ల లక్ష్యం లేకపోవచ్చు, లక్ష్యం లేకపోవడంలో ఒత్తిడి రావచ్చు. ఇప్పుడు ఎలాగంటే ఉదాహరణకి నేను అన్నట్టుగా ఇందాక ఒకవేళ మనం ఇంతకు ముందర అనుకున్న లక్ష్యాల్లో మనం విజయం సాధించకపోవడం వల్ల మళ్లీ తర్వాతసారి మళ్ళీ ఇంకో లక్ష్యం మనకి పెట్టుకోవడానికి భయపడచ్చు. అలా కాకుండా ఇప్పుడు మనం అనుకుంటున్న లక్ష్యంలో ఫెయిల్ అయిపోతే దానివల్ల ఒత్తిడి రావచ్చు. కాబట్టి లక్ష్యం ఒత్తిడి అనేవి రెండు ఒకదానితో ఒకటి చేపట్టుకుని వెళుతూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మనం లక్ష్యాన్ని ఎలా సాధించాలి, ఈ లక్ష్యం వల్ల ఎలా ఒత్తిడిని తప్పించుకోవాలి అనే దాని గురించి డిస్కస్ చేసుకుందామా? హేమంత్ నువ్వేనా చెప్తావా చెప్పు.
2: నువ్వు లక్ష్యం సాధించడానికి మార్గం ఏంటి అని అడుగుతున్నావు కదా. నా ప్రకారం అయితే నేను ఎంఎస్సీ కెమిస్ట్రీ చేశాను, తర్వాత ఎంబీఏ చేస్తున్నాను. సో నా లక్ష్యం జీవితంలో ఏంటంటే ఒక ఫార్మస్యూటికల్ కంపెనీలో, మంచి ఫార్మస్యూటికల్ కంపెనీలో జాయిన్ అయ్యి దానికి మంచి సీఈఓ అయ్యి స్వామి చెప్పిన ప్రిన్సిపల్స్ పాటిస్తూ ఆ కంపెనీని మనం నడిపితే ఏదో ఒక రోజు తప్పకుండా ఆ మెసేజ్ అందరికీ వెళ్తుంది. ఆ విధంగా మనం సేవ చేస్తున్నాం, బిజినెస్ ద్వారా కూడా సేవ చేయొచ్చు. సో నా బ్యాక్గ్రౌండ్ ప్రకారం నేను నా లక్ష్యాన్ని పెట్టుకున్నాను. అంటే మన పాస్ట్ ఎక్స్పీరియన్స్, మన గత అనుభవాల ప్రకారం, మనకున్న నాలెడ్జ్ ప్రకారం మన లక్ష్యాన్ని మనం ఏర్పరచుకోవాలి. అది నా అభిప్రాయం. హేమంత్ నువ్వేమంటావు దీనికి?
3: మనమందరం ఇక్కడ స్వామి చెప్పిన మార్గం విన్నాము, స్వామి మాటలు విన్నాము, స్వామి చేత చాలా గైడ్ అయ్యాము, కాబట్టి ఈ విధంగా ఉన్నాం. అదే ఒక బయట ఏమీ తెలియని ఒక యావరేజ్ స్టూడెంట్ ని తీసుకుంటే అతని లక్ష్యం ఏముంటుంది? అతని లక్ష్యం ఇంజనీరింగ్ కోర్సో మెడిసిన్ కోర్సో చేసి ఏ కంపెనీలో 1 లక్ష రూపాయల జీతం, నెలకు 1 లక్ష రూపాయలు, నెలకు 2 లక్షల రూపాయలు జీతం తెచ్చుకొని పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలంటుంది. ఇంతవరకే ఉంటుంది. కానీ ఇంతవరకే జీవితం కాదు, దీని తర్వాత కూడా చాలా జీవితం ఉంది. ఇది చేస్తూ కూడా మనం చాలా చేయొచ్చు అని తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను రోజు కాలేజ్కి వెళ్తున్నాను, కాలేజ్లో 7 గంటలుంటాను, 8 గంటలుంటాను, ఆ తర్వాత వస్తాను, ఇంకేదో కోచింగ్ క్లాస్కి వెళ్తాను. ఇది మాత్రమే కాదు, కాలేజ్కి వెళ్తున్నాను, ఈ కాలేజ్ నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తోంది, ఈ కాలేజ్ వల్ల నేను ఈరోజు ఇంత గొప్పగా ఎదిగాను అని తెలుసుకోవడమే నాకు ఆ పొజిషన్లో ఉండే సక్సెస్ అనుకుంటాను. ఒక నేను ఒక స్టూడెంట్ గా ఉన్నప్పుడు నా గోల్ ఏముంటుంది అంటే నేను బాగా చదవాలి, బాగా చదివి నా కాలేజ్కి నా పేరెంట్స్కి మంచి పేరు తేవాలి. దీని తర్వాత నేను ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నానంటే నాకు కంపెనీ నెలకి 30,000 అంటే రోజుకు 1,000 రూపాయల తర్వాత కూడా చాలా జీవితం ఉంది. ఇది చేస్తూ కూడా మనం చాలా చేయొచ్చు అని తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను రోజు కాలేజ్కి వెళ్తున్నాను, కాలేజ్లో 7 గంటలు ఉంటాను, 8 గంటలు ఉంటాను, ఆ తర్వాత వస్తాను.

0: దీని తర్వాత నేను ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నానంటే నాకు కంపెనీ నెలకి 30,000 అంటే రోజుకు 1,000 రూపాయలు జీతం ఇస్తోంది అంటే ఆ 1,000 రూపాయలకు తగినంత నేను పనిచేయాలి. ఈ విధంగా నా లైఫ్ లో ఉండే ప్రతి మూమెంట్ లో నేను ఒక గోల్ ని క్రియేట్ చేసుకోవాలి. ఆ గోల్ ఎలా ఉండాలంటే పక్కన వాళ్ళకి హామ్ చేయకుండా నాకు సపోర్ట్ చేసే విధంగా నేను నన్ను నేను సపోర్ట్ చేసుకోగలగాలి, కానీ పక్కన వాళ్ళని నేను హామ్ చేయకూడదు. ఈ విధమైన గోల్ ని క్రియేట్ చేసుకుని వెళ్తే చాలా హెల్దీ ఎన్వైరన్మెంట్ క్రియేట్ అవుతుందని నా ఉద్దేశం.
1: అంటే హేమంత్, నీ ఉద్దేశంలో మనం చాలా చిన్న చిన్న గోల్స్ అనుకుని ఒక చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకుని అలాగే మనం ఆనందంగా ఉంటూ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉండడమే జీవితం, దాంట్లో ఉండవలసిన లక్ష్యాలని నీ ఉద్దేశమా?
0: ఖచ్చితంగా అదే చెప్తున్నాను కార్తిక్, కానీ చిన్న చిన్న గోల్స్ అనట్లేదు. నేను అదేంటంటే జీవితంలో మనిషి ప్రతి మనిషి పుట్టేది ప్రతి మనిషి అనుకునేది నేను ఒక మంచి మనిషిగా మారాలి, నేను రేపు పెద్ద అయిన తర్వాత నేను వెనక్కి తిరిగి చూస్తుంటే నా జీవితం అంతా ఆనందంగా ఉండాలి, నా జీవితంలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా బతకాలి అనుకుంటారు. నేను అనేది ఈ గోల్ ని అచీవ్ చేయడానికి, ఇది యాక్చువల్గా ఒక పూర్తి గోల్ కాదు, ఈ పూర్తి గోల్లో చాలా చాలా ఇంటిగ్రేటెడ్ పార్ట్స్ ఉన్నాయి, రకరకాల ఒక ప్రతి గోల్ లో ఒక డిఫరెంట్ డిఫరెంట్ స్టెప్ వైజ్ గా వెళ్తాం అనమాట. ఈ రోజు ఒక స్టూడెంట్ గా ఉన్నాను, స్టూడెంట్ సైడ్ లో నేను ఫెయిల్ అయ్యాను, సరే ఫెయిల్ అయ్యాను అని జీవితాన్ని ఎండ్ చేసుకుంటే ఇంకా దాంట్లో అర్థమేముంటుంది?
2: హేమంత్, నువ్వు చెప్పిన దాని ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే ప్రతి ఒక్కరి జీవితంలో లక్ష్యం అనేది ఉంటుంది. ఈ లక్ష్యం రెండు రకాలు, ఒకటి ఇండివిజువల్ లెవెల్, ఒకటి సొసైటల్ లెవెల్. సొసైటల్ లెవెల్లో ఇప్పుడు నా ఉదాహరణ తీసుకుంటే ఫార్మస్యూటికల్ కంపెనీ సీఈఓ అయ్యి మంచి సేవ చేయడం అనేది సొసైటల్ గోల్, సేవ చేయాలి అనేది సొసైటల్ గోల్, సొసైటీకి మనం. సో ఇండివిజువల్ గోల్ ఏంటి ఇక్కడ, నేను ఒక మంచి మానవుడిగా తయారవ్వాలి. ఆ మంచి మానవుడిగా తయారవడానికి ఏం కావాలి, మన జీవితంలో కొన్ని ప్రిన్సిపల్స్ ఉండాలి. సో ఇండివిజువల్ గోల్, సొసైటల్ గోల్ రెండూ కలిసినప్పుడు ఒక నిజమైన లక్ష్యం ఏర్పడుతుంది. దీని నుంచి నాకు అర్థమైంది ఇది హేమంత్.
3: ఇందాకలా హేమంత్ చెప్పినప్పుడు చిన్న చిన్న గోల్స్ అన్నారు, ప్రతి ఒక్కరికి చిన్న చిన్న గోల్స్ అనేవి ఉంటాయి, కానీ ఆ గోల్స్ మనం అచీవ్ అయ్యాక వాటి నుంచి మనకి సాటిస్ఫాక్షన్ వస్తుందా లేదా అనేది మనం ఒకసారి గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఆ సాటిస్ఫాక్షన్ వస్తుంది అంటే వీ కెన్ గో అహెడ్ విత్ ఆ టైప్ ఆఫ్ గోల్స్ లో మనం వెళ్ళచ్చు. ఎగ్జాంపుల్, నా చిన్నప్పటి నుంచి నా 6th క్లాస్ వరకు నేను ఒక డాక్టర్ అవ్వాలని అనుకునేవాడిని. 10th క్లాస్ కి వచ్చేసరికి అమ్మో నాకు బయాలజీ అంటే నాకు రాదు, ఇంకేదో అవ్వాలనుకుంటాను. కానీ నా 10th క్లాస్ కి వచ్చేసరికి స్వామి స్టూడెంట్ అవ్వాలి అని ఒక గోల్ వస్తుంది. సో స్వామి స్టూడెంట్ అయ్యాక ద సాటిస్ఫాక్షన్ వస్తుంది మనకి. సో మనం ఏదైనా గోల్ మనం పెట్టుకుంటున్నాము అంటే ఆ గోల్ నుంచి మనకి సాటిస్ఫాక్షన్ వస్తుందా లేదా అనేది ఆలోచించాలని నా ఉద్దేశం.
4: గోల్ సెట్ చేసుకునే సాటిస్ఫాక్షన్ వస్తుందా లేదా, అచీవ్ చేయగలమా లేదా అంటే గోల్ సెట్ చేసుకునే ముందే దాన్ని కాస్త మనం ఇవాల్యుయేట్ చేయాలేమో. ఒక పెద్ద గోల్ పెట్టుకుని మన దగ్గర శక్తి లేనప్పుడు ఆ గోల్ అచీవ్ చేయలేమని మనకు తెలిసి గోల్ సెట్ చేయకూడదుగా. కాబట్టి పక్షికి రెక్కలుంటాయి, ఆకాశంలో ఎగురుతుంది. బాతుకు కూడా రెక్కలుంటాయి, అది ఆకాశంలోకి ఎగరలేదు, అది గెంతగలదు, అంతే కదా. కాబట్టి లక్ష్య సాధనలో ఆ గోల్ సెట్ చేసుకునేటప్పుడు మనంతట మనం మనని సెల్ఫ్ ఇవాల్యుయేషన్ చేసుకోవాలి.

ఇంతవరకు మనస్సు యొక్క మర్మం, జీవిత లక్ష్య సాధన అంశంపై శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయం ప్రశాంతి నిలయం క్యాంపస్ విద్యార్థులు జరిపిన చర్చా గోష్ఠి మొదటి భాగం విన్నారు.

రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి జీవితమే నాటకరంగం కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు మీరు వినబోయే నాటకం ద్రౌపది. మరి ఇక నాటకంలోకి వెళ్దామా?

0: ఆహా ఆహా, నా కల ఫలించుచున్నది. ఎంతో కాలము నుండి ఈ శుభగడియల కొరకు వేచియుంటిని. యజ్ఞప్రసాదమగు మదీయ పుత్రిక ద్రౌపది స్వయంవరానికి దిగంతముల నుండి రాజాధిరాజులు శస్త్రాస్త్ర ప్రావీణ్యులు ఎందరెందరూ వేంచేసినారు. పాండవ మధ్యముడు విజయుడూ వచ్చును. అతను మత్స్యయంత్రమును ఛేదించును, కన్యను చేపట్టును.
1: ప్రభు, ఒకవేళ విజయుడు స్వయంవరానికి రాకపోతే?
2: దేవి, ఏమిటి అపశకునపు మాటలు?
1: క్షమించండి ప్రభు, అపశకునం కాదు. పాండవులు లక్క ఇంటిలో నిద్రిస్తుండగా కౌరవులు ఆ ఇంటికి నిప్పు పెట్టి వారిని హతమార్చారని అంతా చెప్పుకుంటున్నారు.
0: లేదు దేవి, నా మనసు దానికి అంగీకరించుటలేదు. విదురులు భీష్మాచారుల వంటి మహామహుల ఆశీర్వాదములుండగా ఏ విపత్తు వారికి సంభవించదని మా నమ్మకం. అన్నిటికీ మించి వారు దైవాంశ సంభూతులు, దైవభక్తులు. అట్టి గుణవంతులకు పాండుపుత్రులకు ఏ విపత్తు వాటిల్లదు. అదిగో పుత్రిక ద్రౌపది.
3: మాతాపితరులకు వందనాలు.
4: కళ్యాణమస్తు.
3: తండ్రి, పాండవ మధ్యమునకై మీరు నాకు జన్మనిచ్చితిరి. కాని వారు
1: నీ అంతరంగ మందలి ఆవేదన తపన నేనెరుగుదునమ్మా. రేపటి స్వయంవరం భగవంతుని సంకల్పం. పాండవులు తప్పక వస్తారు. వారు ధర్మస్థాపనకై పుట్టిన మహావీరులమ్మా. వారికి ఏ హాని జరగదు. ఎటుచూచినను నా మనసుకు శుభసూచకములే గోచరించుచున్నవి. రేపు దైవలీల మీరే దర్శించవచ్చు.

0: అమ్మా, ఈరోజు పెండ్లి ఇంటి నుండి ఓ దివ్యఫలాన్ని తెచ్చామమ్మా.
1: కుమారులారా, తెచ్చిన ఆ దివ్యఫలాన్ని కూడా ఐదుగురు సమానంగా పంచుకుని భుజించండి. అయ్యో, నేనెంత ఘోరం చేశాను అమ్మా. నిన్ను చూడకుండానే భిక్ష అనుకుని సమానంగా పంచుకుని భుజించమన్నాను. ఎంత నేరం చేశాను. అయ్యో, ఇప్పుడెలాగో, దీనికి పరిష్కారం లేదా?
2: అమ్మా, మీ నోట వచ్చిన మాట మాకు దైవశాసనంతో సమానం. ఏనాడు మీ మాట జవదాటి ఎరుగు. మీ నోటి వెంట వచ్చిన ఆ మాట దేవుని సందేశంగా భావిస్తాం.
1: అదెలా సాధ్యం నాయనా? ఐదుగురు సోదరులు ఒక్క వనితను వివాహమాడుట ధర్మమా? ఒక రాజుకు బహుభార్యలుండవచ్చునుగాని ఒక్క స్త్రీకి పెక్కుమంది భర్తలుండుట పాడియా?
3: అత్తా, నమస్కారం. ద్రుపద మహారాజుతో వియ్యమందుకున్నావు. రాజ్యసభలో నీ కుమారుల శౌర్య పరాక్రమాలను కళ్లారా చూశాను. పంచభూతాల రౌద్రం వారి శౌర్యమందు కనపడింది. భావధర్మరాజు పలికినది సత్యం. మాతృమూర్తి నోటి నుండి వెలువడిన పదము వేదముతో సమానము కదా. దానిని పాటించుట తనయుల ధర్మం. పైగా మీ ధర్మజుడు

0: అట్టి అత్తగారింట అడుగు పెడుతున్నావమ్మా. ఈ లోకాన్ని ధర్మబద్ధంగా నడపటానికి కావలసిన ధర్మం, శక్తి, నేర్పు, సహనం, మంచితనం అనే పంచమూలకాలకు ప్రామాణికమైన ఐదుగురు భక్తులు ఇప్పుడు నీకున్నారు. నీ చేతికి ఉన్న ఐదు వేళ్లను కలిపి ఒక్క పిడికిలిగా బిగించి ఎలా అన్యాయాన్ని ఎదిరిస్తావో, అలాగే నీ భక్తులకు సమయోచితమైన స్ఫూర్తినిస్తూ ధర్మపత్నివై స్త్రీజాతికి వన్నె తెచ్చి నారీ శిరోమణివై వర్ధిల్లు తల్లి.
1: అంతా నీ ఆశీర్వాదం అన్నా.
0: జయోస్తు.

0: గెలుచుకో ధర్మజ.
1: ఆగండి, మీ అసూయ మాత్సర్యాలు ఇంకా అంతరించలేదా? చేసిన మోసాలు, గెలుచుకున్న ఐశ్వర్యాలు చాలవా?
2: ఎండ కన్నీరుగని రాకుమారి, పరులను నొప్పించని ఉదారశీలి, మాట జవదాటి ఇరుగని మహాపతివ్రత, పాండవ పత్నిని పణంగా పట్టడమా? అభిమానవతిక ఇట్టి దుస్థితి.
0: ఒక్కసారి ఆలోచించు ధర్మజ, ఇది మీ అదృష్టానికి అంతిమ పరీక్ష. దేశదిమ్మరులైన మీరు పాంచాలి కరగ్రహముతో ప్రభువులైనారు.
3: ఆ విధంగానే వక్రించిన మీ భాగ్యరేఖ ఆమె అదృష్టముతో చక్కబడవచ్చు. ఓడిన రాజ్యము, పోయిన స్వేచ్ఛ తిరిగి సంపాదించనూ వచ్చు. ధర్మజ, ఆలస్యం చేయకు. ఇవిగో సారెలు.
4: చెప్పు పందెం.
3: ఒకటి ఒకటి. గెలుపు మాదే.
0: పాంచాలి ఇక మా దాసి, ప్రతిగామి. వెళ్ళు, ఆ పాంచాలిని మా పాదదాసి అని చెప్పి మా సముఖానికి తీసుకురా. ఏమి సందేహమా? వెళ్ళు.
5: అమ్మా అమ్మా, పాండవులతో పాటు పాంచాలి కూడా మన దాసి అయిందమ్మా. ఏమన్నా నార్మల్?
6: ఏమిటి విధి వైపరీత్యం? ఈ ధరణి చక్రంలో నిజసతిని పణంగా వడ్డే పతులున్నారా? పణంగా వడ్డడానికి ధర్మజునికి వేరే సంపదే లేకపోయిందా?
7: క్షమించి తల్లి, ధర్మజుల వారు తమ రాజ్యాన్ని, తమతో పాటు తమ సోదరులను, మిమ్ములను వడ్డి ఓడిపోయినారమ్మా.
6: ప్రాతిగామి, ముందు ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకొనిరా. నా స్వామి తన్నోడి నన్నోడేనా, నన్నోడి తన్నోడేనా? నేను ధర్మ విజితనా అధర్మ విజితనా? సభను అడిగి సమాధానం తెలుసుకొనిరా.
7: ప్రభు, తాను ధర్మ విజితయో అధర్మ విజితయో మహాసభ నిర్ణయము తెలుసుకొని రమ్మని ద్రౌపదీదేవి ఆజ్ఞ ప్రభు.
0: సమాధానము తెలుపవలెనా అసమర్థుడా? ఇదేనా నీవు రాజాజ్ఞ నెరవేర్చుట? సోదరా దుశ్శాసన
8: అన్నా,
0: వీడు వట్టి పిరికి పంద, ఈ దాసులను చూసి భయపడుతున్నాడు. నీవు వెళ్లి తన ప్రశ్నకు ధర్మరాజే సభలో సమాధానము తెలుపగలడని చెప్పి తీసుకొనిరా.
8: పాంచాలి దురహంకారి, కౌరవ సార్వభౌముని ఆజ్ఞా తిరస్కారమా? నీవు ఇప్పుడు పాండవ పట్ట మహిషివి కావు, కౌరవుల దాసివి. సభకు మర్యాదగా నడు.
6: దుశ్శాసన! ఏమిటి అన్యాయం? నా ప్రశ్నకు సమాధానం లేదా? నేను ధర్మ విజితనా లేక?
8: ఆపునే అధిక ప్రసంగం. ఆ ప్రశ్న రారాజు సముఖంలో నీ మగలనే అడుగు.
6: ఆగు, ఆగు గాంధారి నందన, ఆగు.
8: నడు. అన్నా,
6: ధర్మ నిలయమైన ఈ కురుసభలో కర్మిష్ఠులున్నారు, విద్వాంసులున్నారు, గురుదేవులున్నారు, ఇంద్ర సమ తేజస్సులైన పితామహులు, పితృపాదులు ఉన్నారు. నిస్సహాయురాలైన ఆడది ఈ అన్యాయానికి బలి కావలసిందేనా? వీరాధివీరులైన పాండురాజు కోడలు, ధర్మపరాయణులైన పాండవుల పట్టమహిషిని కొలువునకి ఈడ్చి తెస్తుంటే మౌనం వహిస్తారా? ఈ పతివ్రతను రక్షించేవారే లేరా? దుర్మదాంధుల అత్యాచారాన్ని ఆపలేరా? అధర్మమని మందలించలేరా? మీ అందరి సమక్షంలో జరిగిన ఈ జూదంలో నేను నేను ధర్మబద్ధంగా ఓడిపోయాను లేదో మీరే నిర్ణయించండి. ధృతరాష్ట్ర మహారాజా, విదుర మహాశయ, గురుకుల పితామహ, నాకు న్యాయం ప్రసాదించండి. నా భర్త నన్నోడి తన్నోడేనా, తన్నోడి నన్నోడేనా? నేను ధర్మ విజితనా అధర్మ విజితనా? మీరు కూడా మౌనం వహిస్తారా పితామహ?
9: అమ్మా సౌభాగ్యశాలి, నీకు తెలియనిది ఏమున్నదమ్మా? ఈ ధర్మసూత్రం వివరించటం అంత సామాన్యం కాదు. ధర్మపరుడైన పాండవాగ్రజుడు ఎన్నడూ ధర్మాన్ని అతిక్రమించడు కదా. నేనెలా ధర్మ నిర్ణయం చేయగలను తల్లి? నీ ప్రశ్నకు సమాధానం చెప్పగల సమర్థుడు ఆ ధర్మనందరుడు అక్కడే.
10: మాట్లాడనే చేయండి ధర్మ నిర్ణయం, చెప్పండి సమాధానం. మహారాజువైన నీవు నీ రాజ్య సర్వస్వము జూదంలో పణంగా ఉడ్డి ఓడిపోవడం ధర్మం కావచ్చు. అన్నమాట జవదాటని అనుజులమైన మమ్ము ఒడ్డి ఓడిపోవడము ధర్మం కావచ్చు. కాని అభిమానవంతురాలిని, ఆగర్భ శ్రీమంతురాలిని నమ్మి కొలిచే ఇల్లాలిని ఒడ్డి ఓడిపోవడం ధర్మం కాదు, క్షంతవ్యము కాదు. తెలిసి తెలిసి వ్యసనామోహంతో అర్ధాంగికి అన్యాయం తలపెట్టిన ఆ ధార్మికుడి చేతులు నరికి నా పాపం లేదు.
11: అన్నా, ఏమిటి ఆవేశం? నలుగురిలో అన్నగారిని తోలనాడి ధర్మాన్ని భంగం చేయకు.
10: ధర్మం
11: అన్నగారి కంటే ధర్మవేత్తవా? క్షత్రియ ధర్మం పాటించి జూదం సాగించారు, వంచితులయ్యారు.
10: ధర్మం అట ధర్మం.
11: అన్నా, అన్నగారి అధర్మవర్తులైతే ఈ లోకం తలక్రిందులు కాదా?
7: అవును పాంచాలి, నీవు నిజంగా ధర్మ విజితవే.
12: కాదు, ఆమె ధర్మ విజిత కాదు. ముందే జూదంలో ఓడిపోయిన ధర్మరాజుకు అన్నదమ్ములందరికీ సమానధనమైన ద్రౌపదిని ఓడే అధికారం లేదు. ద్రౌపది ధర్మ విజిత కాదు.
10: వికర్ణ, ఆపు నీ అధిక ప్రసంగం. పాంచాలి ప్రశ్న ఆలకించిన వారందరికన్నా నీవు ధర్మజ్ఞుడవా సర్వజ్ఞుడవా? ధర్మ సూక్ష్మములో అర్భకుడవైన నీకు అంత సులభంగా అర్థం కాదు. ద్రౌపది ధర్మరాజు సొత్తు, అతనొడ్డిన సర్వస్వములో ఆమె కూడా ఉంది, కావున ఆమె ధర్మ విజితయే.
12: అయితే కులసతిని పతివ్రతను బలాత్కారంగా నిండు కొలువులోకి ఈర్పించి నిలబెట్టడం కూడా ధర్మమేనా?
10: పతివ్రత, పాంచాలిని పతివ్రతగా శ్లాఘించడమే నీ అజ్ఞానానికి తత్కారణం వికర్ణ.
0: దుశ్శాసన, ఆ బంధకిని ఈడ్చుకురా.
10: రావే బంధకి.
0: ఒరి దుర్మదంత దుశ్శాసన,

0: ఈ ప్రతిజ్ఞ చెల్లించకపోతే నేను పితృపితామహుల గతి తప్పేవాడి అవుతాను. పంచాలి, ఈ దుష్ట దుశ్యాసన వేళలో తిగిన నీ కురులు అతని రక్తధారలతో తడిపి నేను ముడివేస్తాను.
1: ఛీ, అసందర్భ ప్రలాపి.

0: అమ్మా, మన్నించు తల్లి, ఆ పాపానికి తగిన పరిహారం చెల్లిస్తా. నీకేం కావాలో కోరుకో తల్లి.
1: భారత నారికి భర్త సౌభాగ్యం కన్నా మరేం కావాలి? ధర్మపరుడైన పాండవాగ్రుజుని దాస్య విముక్తిని చేయండి మహారాజా.
0: అలాగే తల్లి, మరో వరం కోరుకో.
1: ప్రభు, నా పతులు భీమార్జున నకుల సహదేవులను కూడా దాస్య విముక్తులను చెయ్యండి.
0: సంతోషంగా ఇచ్చానమ్మా, మరో వరం కోరుకో.
1: మహారాజా, క్షత్రియ స్త్రీకి రెండు వరాల కన్నా అడిగే అధికారం లేదు కదా.
0: తల్లి, నీవింత ధర్మపరురాలు కనుకనే పాండుకుమారులు విజయలేవర్ దిల్లుచున్నారు. నీ భర్తలు జూదంలో ఓడిపోయిన రాజ్యం సర్వస్వాన్ని తిరిగిచ్చేస్తున్నానమ్మా.
2: ఆడదాని కన్నిటితో ఆర్జించిన రాజ్యమొక రాజ్యమా, ఈ మగలదొక పౌరుషమా? చిచి
3: ధర్మజ, నీ పరువు తరగకుండా, రక్తపాతము లేకుండా నీ రాజ్యమే కాదు, కౌరవ సామ్రాజ్యమంతా నీ కైవసమయ్యే ఉపాయము చెబుతాను. ఒకటే పందెం, ఒక్కటే విసులు, అంచలంచెలు కాకుండా అఖిల సామ్రాజ్యము ఒక్కటే పందెం.
2: అందుకు మేము సిద్ధమే. కోరుకు నిలువలేని పిరికి పందలు.
3: ధర్మజ, ఏమంటావు?
4: విధి బలీయము. అలాగే.
3: ధర్మజ, కోరుకో. ఎన్ని?
4: నాలుగు.

0: మహాముని దూర్వాసులకు ప్రణామములు. మీ ఆగమనం మాకు మహా ఆశీర్వాదం.
1: ధర్మజ, అరణ్యమందున నివాసముండి మీ సోదరులను ఒకసారి చూచిపోదామని వచ్చి ఉంటివి.
0: మీ వంటి మహనీయులకు ఆతిథ్యమిచ్చుట మా జన్మల తపస్ఫలం మహాత్మ. మీకు ఏ విధముగా సహాయపడదమో వివరించుడు.
1: 10,000 శిష్య బృందముతో ఇచ్చటనే ఈ పూటకు కొస చేయుటకు నిశ్చయించుకుంటుమి. దూర ప్రయాణము సలిపి వారు అలిసినారు. వారికి సంతృప్తిగా భోజనము ఏర్పరిచిన మాకు అంతియే చాలు.
0: మీకు మీ శిష్యులకు భోజనమందించడం మహాభాగ్యం. తగిన ఏర్పాట్లు తక్షణము చేతుము.
1: మేము మా శిష్య బృందము స్నానాదులకై నదికి వెళ్లి వచ్చేదము. అంతలో ఏర్పాటు చేసిన సంతసింతు.
0: తప్పక మునీంద్ర.
2: అగ్రజ, అరణ్యమందుండెడి మనము ఇంత పరివారమునకు ఏ విధముగా భోజనము అందింపగలము? మనలను దుర్వాసుల శాపమున గురిచేయ తలంచి ఆ దుష్ట దుర్యోధనుడే వీరినిక్కడికి పంపి ఉండవచ్చు.
3: భీమసేన, చింత ఎలా? మనకు సూర్యభగవానుడు ప్రసాదించిన అక్షయ పాత్ర, ఎంతమందికైనను ఆహారము అందించును. దేవి పాంచాలి, మన అక్షయ పాత్రను ప్రార్థించి భోజనము సిద్ధము చేయుము.
4: స్వామి, అక్షయ పాత్ర మనము భుజించి శుభ్రపరచబడిన తరువాత మరల ఆహారం అందివ్వదని సూర్యభగవానుని వరం. మన మధ్యాహ్న భోజనము ముగిసినదన్న భావంతో పాత్రను శుభ్రపరిచి ఉంటిని. ఇప్పుడు ఆహారము దాని నుండి లభించుట సాధ్యము కాదు కదా?
0: కృష్ణ, ఏమిటి పరీక్ష? ఇంత జనమునకు ఆహారం అందించుట ఎలా సాధ్యమితుడు? మహామునులు ఏమి ఆగ్రహింతురో, ఏమి శపింతురో?
3: ఎందుకు మనకే ఈ బాధలు, ఈ భయాలు? ఒక కష్టము తరువాత మరొకటి నీడల వలె వెంటాడుతున్నవి. ధర్మమును నమ్మినందుక ఈ పరీక్షలు. వాసుదేవా, మమ్ము రక్షింపుము.

0: കൃഷ്ണ കൃഷ്ണ.
1: അന്ന മമ്മ കാപ്പാടുമോ?
2: കാപ്പാടുട അട്ടുഞ്ചുമു. నాకు ఆకలిగా ఉన్నది, కొంచెము భోజనం పెట్టుము సోదరి.
1: అన్నా, ఎందుకీ పరిహాసము? మా వద్ద ఆహారం లేదని నీ వెరుగవా?
2: అక్షయ పాత్ర ఉండనే ఉన్నది కదా.
1: ఉన్నది నిజమే, కానీ అది శుభ్రపరిచి ఉంటుంది.
2: ఏది, ఒకసారి తీసుకునిరా. అరే, ఈ అన్నము మెతుకొక్కటి ఉన్నది కదా, ఇది నాకు చాలు.
1: అన్నం మెతుక? అసంభవం. ఎంతో జాగ్రత్తగా శుభ్రము గావించి తిని. కృష్ణ, ఇదేదో నీ మాయ.
2: నా మాయ కాదు సోదరి, ఇది నీ భక్తి. భీమసేన, దూర్వాసుల వారి బృందమును తోడ్కొని రమ్ము.
3: ఎంతటి దయామయుడవు, నీవుండగా మాకిక భయమేల కృష్ణ. ఇప్పుడే తీసుకుని వస్తును.
4: కృష్ణ, ద్వారక ఎందు అంతా కుశలమేనా?
1: అన్నయ్య, రుక్మిణి సత్యభామల్ని తీసుకురాకపోయావా?
2: వస్తున్నదమ్మా, రేపు ఉదయం నుంచి నీకు పని పెట్టబోతున్నది. నీ వదిన సత్యభామాదేవి గారు. ఏం బావా భీమసేన?
3: కృష్ణ కృష్ణ, అది ఏమి విచిత్రమో తెలియదు కాని, నేను వెళ్ళు సమయమునకు దూర్వాసునితో సహా వారి సమస్త శిష్య బృందము భుక్తాయాసముతో నది ఒడ్డున పొర్లుచుండిరి.
4: భుక్తాయాసమా? పాపం ఆకలితోనున్న మహాత్మునకు తినకుండానే భుక్తాయాసమేలా?
3: రమ్మని ఎంత ప్రార్థించినను వారు వినలేదు. చివరకు శ్రీకృష్ణుని రమ్మని పిలిచారన్నను రాలేదు సరికదా. ఇప్పుడు ఈ అకాల భుక్తాయాసమునకు కారణము తెలిసి వచ్చినది అంటూ పరుగు పరుగున పారిపోయిరి.
1: హా వాసుదేవా, ఇది నీ లీలా వినోదమే కదా.
2: నా లీల కాదు సోదరి, ఇది నీ భక్తి మహాత్మ్యం. హృదయాంతరాల నుండి వెలువడిన నీ ప్రార్థన రూపొందించిన ఓ అపురూప ఘట్టమిది. నీ భక్తి శూన్యం నుండి 10,000 చీరల్నైనా సృష్టించుకుంటుంది. 10,000 మందికి ఒక్క మెతుకుతోనైనా భుక్తాయాసం తీర్చగలుగుతుంది. సోదరి, సత్యభామ వ్రతదీక్షలో ఉన్న కారణాన రేపు సత్రాజిత్తుతో వస్తోంది.

0: ద్రౌపది,
1: నేను నీలాగే నా భర్త కృష్ణుని నా చెప్పు చేతలలో ఉంచుకోవాలని ఆశ. కాని నాకది సాధ్యం కావటంలేదే. ఐదుగురు వీరాధివీరుల్ని భర్తలుగా పొంది వారిని నీ ఇష్టానికి అనుకూలంగా నీ మాట జవదాటనీయకుండా చేసుకున్నావే, అందులో రహస్యమేమిటో కాస్త నాకు చెప్పవమ్మా.

0: ఇక ముగిశాయా వదినామరదళ్ల రహస్యాలు?
1: నేను రహస్యము పెట్టినా మీ సోదరి నుండి మీకు సత్యము సర్వము తెలియదా ఏమి?
0: సత్య, ద్రౌపది సంతోష రహస్యము తెలిపేదనా?

0: మాధవ, మిత్రకార్యం సాధించటానికి సమయం వచ్చింది. నీ మూలంగానే ఆ కుబుద్ధి అయిన దుర్యోధనుడితో పోరు లేకుండా మా రాజ్యం మేము అనుభవించే మార్గం ఏర్పడాలి. నువ్వు ఏం చెబితే అది అక్షరాలు ఆచరించటానికి మేము ఎప్పుడూ సన్నద్ధులమే. మేము వాళ్లు లాభపడేలాగా సర్ది చెప్పు.
1: బావా ధర్మజ, నీవు కోరినట్టే కౌరవ సభలో నీ మాటలు తెలియచెప్పి నీవు కోరిన సంధి సూచనలు చేస్తాను. దీనికి దుర్యోధనుడు ఒప్పుకోలేక పరుషంగా మాట్లాడితే, ఆ తండ్రిగాని అతన్ని వారింపకుండా ఉంటే మీరు పడ్డ కష్టాలు చెప్పి సభలోని వారందరూ వారిని గ్రహించేలా చేస్తాను. నా శక్తి వంచన లేకుండా నీవు కోరిన సంధి ప్రయత్నం చేస్తాను బావా.
2: మాధవ,
1: హేమసేన,
2: నువ్వు ఆ ధృతరాష్ట్రుని కళ్ళు తెరిపించే పని చెయ్యి. ఆ దుర్యోధనుడు నీ మాటలు ఎలాగూ వినడు. కాని గురువులు రాచవారు నాశనమయ్యే పని ధర్మరాజుతో పాటు మాకు ఇష్టం లేదు. నిజానికతడొక్కడే కులక్షయానికి కారణం అనటం తప్పు కాదు. ఓర్పు ఉన్నంతదాకా ప్రయత్నించు.
1: కీచకాంతగా భీమా, నువ్వేం మాట్లాడుతున్నావయ్యా? యుద్ధం మీద కోరిక లేదా? శత్రునాశనము నీకిష్టం లేదా? భయమంటే తెలియని నీకెవరయ్యా పిరిగి మందు నూరిపోశారు?
2: ఈ భీముడిలాంటి ఒట్టి మాటలకు బెదిరిపోడు సుమా. యుద్ధమే వస్తే జయము లభించేదాకా పోరాటమే కదా.
3: ధర్మరాజు భీముడు చెప్పిన మాటల్లోని బాధ గ్రహించు మాధవ. మా శక్తికి ఏ కొదవా లేదు. అక్కడి పెద్దలు నువ్వు చెప్పినట్లు వినక నీ మాట కాదంటారా? నీ రాకను ఆ రారాజు మన్నించకుండా ఎలా ఉంటాడు? నువ్వు తప్పకుండా కార్యం సాధించుకురాగలవు.
4: అంధుడైన ధృతరాష్ట్రుడి కొడుకు ఆ దుశ్శాసనుడు నా కురులను పట్టి లాగుతున్నప్పుడు, ఈ పాండవులు సహితం చూస్తుండగా నన్ను అవమానపరిచినప్పుడు నువ్వుగాక మరెవరు నా గౌరవాన్ని కాపాడగలిగారు కృష్ణ? ఈ ఇరుపక్షాల వారు సమాధానులై వారి వారి రాజ్యాలు పాలించు నియతి కలిగిన ఎడల ఆ రోజు సభాసదుల ముందు దుర్యోధన దుశ్శాసనుల రక్తంతో తడిపిన తర్వాతనే నా ముంగురులు ముడువగలదాననే వారి ప్రతిజ్ఞ నెరవేరు కాలం ఎప్పుడు ఆసన్నం కాగలదు, లేక అసలు నెరవేరకనే పోవునేమో. ఇంత జరిగాక ఈ ధర్మరాజు ఐదుళ్ళిస్తే చాలునంటూ ఆ సంజయుని చేత వర్తమానం పంపుతాడా? ఇది నా మనస్సుకు తృప్తినిస్తుందా? తనంతట తనే ఐదుళ్ళు చాలునంటూ చెప్పడంలోనే ఈయన గారికి తమ్ములంటే ఎంత దయో తెలుస్తూనే ఉంది. తాము మున్ను పడ్డ భంగపాటు, తమ్ములపై ఈ ప్రేమ చాలా బాగుంది కదూ కృష్ణ. రాజ్యభాగం ఇవ్వకపోతే వీరేం వీరులు అనుకోరా? అజ్ఞానాన్ని ఆపాదించరా? అయ్యో, వీరేం క్షత్రియులు కేశవ! యుద్ధం అంటే భయపడుతూ కాస్తైనా పౌరుషం లేకుండా సంధి అనడానికి, వీళ్ళేమైనా బ్రాహ్మణులా ఏ కీడైనా ఓర్చుకోవడానికి? ఓడిపోతానన్న శంకైనా లేకుండా ఆ దుర్యోధనుడు ఇంకా పంతం పెంచుకుంటాడు గాని, కృష్ణ యుద్ధం అంటూ తప్పకపోతే ఈ పాండవులు యుద్ధం చేస్తారా, లేక మళ్లీ అడవుల్లో బ్రతకడానికే పోతారా? నేనిలా అన్నానని అన్యథా భావించకు. మనసులోని బాధని అణుచుకోలేక చాలా సహించాను. ఇప్పుడిలా బయటపడి చెప్పక తప్పడం లేదు కృష్ణ. దెబ్బతిన్న దాన్ని నాకు వివేకం ఉండదు కదా. శ్రీకృష్ణ, నువ్వు నీ సోదరి సుభద్ర కంటే నన్ను ఎక్కువగా చూస్తావు. అలాంటి నన్ను ఈ జుట్టు పట్టి అందరూ చూస్తుండగా సభకు ఈడ్చుకు వచ్చాడా దుశ్శాసనుడు? కులాంగనలిది సహించగలరా చెప్పు, కులాంగనలిది సహించగలరా? చూసుకోలేక చాలా సహించాను. ఇప్పుడిలా బయటపడి చెప్పక తప్పడం లేదు కృష్ణ. దెబ్బతిన్న దాన్ని

అన్నా కృష్ణ, నీవు సంధి మాటలాడే సందర్భంలో వీటిని గుర్తుంచుకోమని వేడుకుంటున్నాను. ఈ జుట్టు పట్టి ఈడ్చిన వాని చెయ్యి మొదట యుద్ధంలో ముక్కలు ముక్కలై పడేదాకా, అది నేను కళ్ళారా చూసేదాకా నాలో చిచ్చు ఆరిపోదు సుమా. బలవంతుడైన భీముని గద అర్జునుని గాంధీవం దేనికి? ఇంతటి కష్టాలు పడిన ధర్మరాజాదులు ఆ రాజు అంతాన్ని కళ్ళారా చూడకపోతే ఈ అగ్ని చల్లారుతుందా?

సోదరి కృష్ణ, నీ కోరిక నెరవేరు కాలం అనతి దూరంలోనే ఉంది సుమా. బావా, మీరందరూ మీ మీ మాటలుగా నాకు చెప్పారు. నా ప్రియ సోదరి ద్రౌపది చెప్పినది వినటం ధర్మం కదా. ఆమె అక్షర సత్యాలు పలికింది. పార్థ, భర్తలు ఆదుకోనప్పుడు సోదరుడో కొడుకో ఆదుకోవాలి కదా, అదే నేనామెకు చెప్పాను. సంధియో సమరమో త్వరలోనే తేలనుంది కదా.

0: సశిక్తహస్తములతో ద్రౌపది కురులను ముడిచే
1: పంచని పంచని. ఇదిగో నీ పరాభవానికి వారు తెలుపుకుంటున్న ప్రాయశ్చిత్తము. నీ శిరోజాలను చేతబూనిన ఆ పాపి దుశ్శాసనుని రుధిరము. కాల భీకర భైరవుడనై హీంకార ధరులు లోకములను అల్లాడింప. దుర్మద కిరాతకులైన 99 కురు సోదరులను చంపితివి. తక్కిన దుర్యోధనుని సైతము అంతమందించదనము.

0: దానతి ఇవ్వండి అగ్రజ. మహావీరుడైనను అర్ధరాత్రి ఎందు దొంగచాటున ప్రవేశించి పచివారిని చూడక వీరికి ఎట్టి ద్రోహమనర్చని ఉప పాండవులను హతమార్చిన ఈ పాపాత్ముని శిరస్సు ఒక్క వేటున బొద్దను కొట్టెదను.
1: వద్దు స్వామి వద్దు. ఓ మాతృహృదయం తనయుల చావుతో ఎంత కలత చెందునో నేను ఎరుగుదును. అశ్వత్థామ మీ గురుసుతుడు, అంతకన్నను ఒక బ్రాహ్మణోత్తముడు, వీనిని హతమార్చి మీ గురుభార్యను బాధించుట భావ్యము కాదు.

0: జరిగిన దోషమేదో జరిగియున్నది. వీనిని క్షమించి వదిలివేయమని నా ప్రార్థన.
1: కొడుకులను బట్టి చంపెనని కోపము నందదు, బాలఘాతికును విడువుమంచు చెప్పిదిని వెర్రిది ద్రౌపదీ.

0: నీవన్నట్లు అశ్వత్థామ బ్రాహ్మణుడే, గురుసుతుడే, మరి ధర్మమును విడిచి అబలులైన బాలుకులను ఈ విధంగా హతమార్చుట సరియందువా? నీ హృదయం నీ నిరుగుదును సోదరి, ఎంత భరించావు, ఎంత అనుభవించావు! నీ గుణసంపదలు మాతృస్వరూపిణివై ఓ క్రూరుణ్ణి క్షమించమంటున్న నీ క్షమాగుణానికి సరిపడే ఏ వస్తువును ఇవ్వలేక నా హృదయాన నీకు కొంత స్థానమిచ్చుకుంటున్నాను సోదరి.
1: కృష్ణా,

మానవ జీవితానికి కొలికిపోస స్త్రీ. ఆమె లేనిదే ఏమీ లేదు. సామాజిక, రాజకీయ, ఆర్థిక, నైతిక విలువలన్నిటికీ మూలాధారం స్త్రీయేనన్న సత్యాన్ని ద్రౌపది లోకానికి చాటడం కోసమే కురుక్షేత్ర సంగ్రామంలో పాండవుల విజయానికి స్ఫూర్తిదాయకమైన పాత్ర పోషించింది. పాండవులు తమ రాజ్యాన్ని తాము పొంది ప్రజాహితంగా ధర్మపరిపాలన కొనసాగించి తదనంతరం మోక్షాపేక్షతో స్వర్గసుఖాలను చిరించి స్వర్గధామానికి ద్రౌపదీ సమేతంగా పయనమయ్యారు. చివరి మజిలీలో అందరికంటే ముందుగా ద్రౌపది దేహం వీడి మంగళిగా సుమంగళిగా స్వర్గధామం చేరింది. అత్యుత్తమ ధైర్య సాహసాలతో పాటు కరుణ కాఠిన్యాలను సందర్భోచితంగా ప్రదర్శిస్తూ సాటిలేని మేటిగా నిలిచింది ద్రౌపది. స్త్రీజాతి గౌరవాన్ని శిఖరాగ్రాన నిలిపిన మహిళా శిరోమణి ద్రౌపది మహాసాధ్వి.

ఇంతవరకు మీరు హైదరాబాద్ శ్రీ సత్యసాయి సేవా సంస్థల సాయి భక్తులు ప్రదర్శించిన నాటకం ద్రౌపది విన్నారు కదా. వచ్చేవారం మరొక చక్కని నాటకంతో మిమ్మల్ని కలుసుకుంటాం. అంతవరకు సెలవు, మరి సాయిరాం.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ప్రతి సంవత్సరం రేడియో సాయి తెలుగు బృందం తమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జూలై నెలలో ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమాలను అందించటం ఆనవాయితీ, అందరికీ తెలిసినదే. ఈ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు 2012 సంవత్సరం నుండి ప్రారంభమయ్యాయి. ఈ వారం నుండి ప్రారంభించి ప్రతి బుధవారం ఈ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల పునఃప్రసారాన్ని మీకు అందిస్తున్నాం. ఈనాడు మీరు 2012 సంవత్సరం రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ప్రథమ వార్షికోత్సవ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లోని మొదటి భాగం యొక్క పునఃప్రసారం వింటారు.
1: అవతరించే విశ్వమానవ కోటి విజ్ఞానముందంగా విశ్వవిద్యాలయం నిచట వెలసే శాంతి సౌఖ్యములను

లక్షలు కోట్లు వెలసి రిచట నియతి తప్పని మహానిష్ఠులు భక్తులు వేలు లక్షలు కోట్లు వెలసిరిచట

సత్య సాయి భువిని సంపూర్ణ ప్రేమ మూర్తి ఎంచు పుట్టే

వేలు లక్షలు కోట్లు వెలసిరిచట నియతి తప్పని మహావిష్ణులు భక్తులు వేలు లక్షలు కోట్లు వెలసిరిచట సర్వధర్మ ప్రేమ శాంతులు.

సత్య సాయి భువిని సంపూర్ణ ప్రేమ మూర్తి ఎగుచుకుంటే మోదము

సత్య ధర్మ శాంతి ప్రేమ సందేశాన్ని ప్రపంచానికి అందించిన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా స్వహస్తాలతో ప్రారంభించిన రేడియో సాయి తెలుగు ప్రసారాల ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా మా ప్రియమైన శ్రోతలందరికీ స్వాగతం, సుస్వాగతం. నేటి ఈ ప్రత్యేక ప్రసారాలను గణపతి ప్రార్థనతో ఆరంభిద్దాం.

2001వ సంవత్సరంలో స్వామి తమ 76వ జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా దివ్య ప్రేమ సందేశ వ్యాప్తికై విశ్వ మానవాళికి ఎంతో దయతో ప్రసాదించిన అపూర్వ కానుక రేడియో సాయి. ఆనాడు శాంతి సుధలను వెదజల్లుతూ ప్రశాంత వదనంతో వెండి సింహాసనంపై ఆసీనుడైన విశ్వవిభుడు భగవాన్ తమ కోమర స్పర్శతో మీటనొక్కగా రేడియో సాయి తెలుగు ప్రసారాలు నేల 4 చెరగులకు సాయి సందేశాన్ని మోసుకుపోయాయి. ఆనందభరితులైన భక్తులందరూ ఆ ప్రేమమూర్తిని తమ హృదయ సింహాసనంపై ఆసీనులు కమ్మని ప్రార్థిస్తూ

0: ఆ విధంగా ఆనాడు ప్రారంభమైన రేడియో సాయి సాయిమాత చల్లని నీడలో మెల్లమెల్లగా ఎదుగుతూ 2011 నాటికి 10 వసంతాలను పూర్తి చేసుకుంది. స్వామి స్వయంగా తన నివాస మందిరంలో రేడియో సాయి ప్రసారాలను ఆలకిస్తూ కార్యక్రమాల్లో దొర్లే లోటుపాట్లను ప్రేమతో సవరిస్తూ అందులో పనిచేసే విద్యార్థులందరికీ తమ దివ్య సందేశ వ్యాప్తికై కావలసిన శక్తిని యుక్తిని ప్రసాదించారు.
1: సరిగ్గా 1 సంవత్సరం క్రిందట ఇదే రోజున గురు పూర్ణిమ పర్వదినాన శోభాయమానంగా అలంకృతమైన సాయి కుల్వన్ సభామంటపంలో జగద్గురువైన సాయి భగవానుని స్తుతిస్తూ ఆరాధిస్తూ సకల మానవాళి ఆ దివ్యావతారునికి ప్రణామాలు సమర్పించింది. ఆ పరమ పవిత్రమైన రోజున స్వామి దివ్య ఆశీస్సులతో రేడియో సాయి చరిత్రలో మరో సువర్ణాధ్యాయం మొదలైంది. 2011 ఫిబ్రవరిలో రేడియో సాయి తెలుగు ప్రసారాలకు అనుమతిని ప్రసాదించి స్వామి తమ దివ్య ఆశీస్సులను అందించారు. దరిమిళ జూలై 15 నుండి తెలుగు ప్రసారాలు ప్రారంభమైనాయి.
0: ఈరోజు రేడియో సాయి తొలి వార్షికోత్సవాన్ని జరుపుకుంటోందంటే అది కేవలం ప్రేమమూర్తి స్వామి దయవల్లనే తప్ప వేరొకటి కాదు. రేడియో సాయి తెలుగు కార్యక్రమాలు సమర్థవంతంగా నిరాఘాటంగా ప్రసారమవడానికి ఇతోధికంగా తమ సహాయ సహకారాలను అందించిన ప్రొఫెసర్ జి వెంకట్రామన్ గారికి, ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి సేవా సంస్థల రాష్ట అధ్యకులు శ్రీ ఎస్జి చలం గారికి మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.
1: ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అని వాగ్గేయకారుడు త్యాగరాజు కీర్తించినట్లు, తెలుగు ప్రసారాలు జయప్రదంగా కొనసాగడానికి పాటుపడిన శ్రీ సత్యసాయి సేవా సంస్థలకు చెందిన సాయి కుటుంబ సభ్యులందరిపై స్వామి దివ్యానుగ్రహం పుష్కలంగా ఉండాలని ప్రార్థిస్తున్నాము.
0: రేడియో సాయి ప్రసారాల ప్రథమ వార్షికోత్సవాన్ని ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ప్రశాంతి నిలయానికి విచ్చేసిన రేడియో సాయి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. ఈ శుభ సందర్భంగా 15 గంటల పాటు అంటే ఇప్పటి నుండి రాత్రి 9:45 వరకు ప్రత్యక్ష ప్రసారాలు మీకందిస్తున్నాం. అందుకు తగిన శక్తిని ప్రసాదించిన స్వామి దివ్య పాదాల విందాల చెంత శతకోటి నమస్సుమాంజలు సమర్పించుకుంటున్నాం. ఈనాటి మన రేడియో సాయి తెలుగు ప్రసారాలను స్వామి ప్రేమ సందేశంతో మొదలు పెడదాం.
2: ప్రేమ స్వరూపులారా, ప్రాచీన గురుకులమునందు విద్యార్థి సమస్త విద్యలను నేర్చి తాను విద్యా స్నాతకుడై గురుకులమును వదలి విశాలమైన ప్రపంచమునందు ప్రవేశించబోదు సమయమున గురువులు వారిని చెంత చేసి అనేక సదుపదేశములను ఆశీర్వాదములను అంది పంపించటం ప్రాచీన సాంప్రదాయం. దాని ఛాయని ఈనాడు ఆధునిక విద్యావంతులు కాన్వికేషన్ అడ్రస్ అనేటువంటి పేరుతో విద్యార్థులు తమ తమ తరగతులు ఎందు ఉత్తీర్ణులైనటువంటి వారికి ఒక పట్టమునిచ్చి పంపుతున్నారు. ఆనాటి సదుపదేశములు మహోన్నతములైనటువంటి ఆచరణ యోగ్యమైనటువంటివి, అనుష్ఠాన ప్రియమైనటువంటివి, మానవత్వాన్ని ఉద్దేశపరిచినటువంటివి, అట్టి పవిత్రమైనటువంటి సదుపదేశములు కాలగర్భితములో కలిసిపోయి కేవలము కలలో సంపన్నముగా కనిపించుతున్నది. తైత్తరీయ ఉపనిషత్తు నుండి శిక్షా కల్పము అమృతవాక్తులైనటువంటి వాటిని అందించుతుండగా కర్ణానందముగా అనుభవించేటి వారు ఆనాటి విద్యార్థులు. స్వార్థంతో పరార్థమును విస్తరించి ఒక నిరాడంబరమైన జీవితమును గడిపేటి ఈనాటి విద్యార్థులకు ఈ సదుపదేశములు ఒక విచిత్రముగా కనిపిస్తున్నది. ఈనాడు నిర్విరామ కృషికి నిరంతర తాపత్రయములతో అంతులేని ఆశలతో అర్థము కాని ఆవేదనతో తుడచూపుతున్నటువంటి ఈనాటి విద్యార్థులకు దిక్కును చూపే చక్కని దీపికలు ఆనాటి సుబోధలు. ఈనాటి ఆధునిక విద్య ఆవగింజంత చదివినప్పుడు గుమ్మడకాయంత అహంకారం బయలుదేరుతున్నది. పిట్టి అహంకార రూపులైనటువంటి ఈనాటి విద్యార్థులను ఆశ అన్నటువంటిది మితిమీరిపోయేదనేటువంటిది స్పష్టమవుతున్నది. కొనేది వంకాయ, కొసునడిగేది గుమ్మడకాయ. తన యొక్క విద్యాశక్తులు అత్యల్పమైనటువంటి ఉంటున్నాయి. ఆశించేది ఘనమైనటువంటి యొక్క ఫలితం ఆశిస్తున్నారు. విద్య కేవలం ధనార్జన నిమిత్తమని కానీ లేక అధికార నిమిత్తమని కానీ మనం భావించరాదు. విద్యకు ఉద్యోగమునకు ఉండిన సంబంధాన్ని మనం పెంచివేయాలి. నైతిక ఆధ్యాత్మిక భావములతో విద్యను అంటగట్టాలి. మనసును నిర్మలముగా ఉంచుకొని నిస్వార్థమైన సేవలు తన కాళ్లపైన తాను నిలిచి జనసేవను చేయటువంటి ప్రజ్ఞను ఈనాడు విద్యార్థులు అభివృద్ధి పరచుకోవాలి. నెపోలియన్ పదే పదే హెచ్చరించేటువంటి వాడు బీ క్లియర్ లెట్ మీ ఫాలో అన్నాడు. మన యొక్క హృదయం నిర్మలముగా ఉన్నప్పుడు వ్యక్తి కాలిమైనప్పుడను మనము సులభముగా సాధించగలము. ప్రాచీన కాలం నుండి విద్యార్థులు తమ యొక్క జీవితము కేవలం ఒక స్వల్పమైన జీవితంగా అనుభవించేటువంటి వారు తమ యొక్క సహజ జీవితంలో చాలా సింపుల్ అంటారు, అనగా చాలా తేలికైనటువంటి జీవితాన్ని అధిక వ్యయం కానటువంటి జీవితాన్ని అనుభవించేటువంటి వారు. కానీ ఈనాటి విద్యార్థులు తమ యొక్క ఆలోచనలు అల్పమైనటువంటి వైనప్పుడు తమ యొక్క జీవితం గడిపేటువంటిది మహా ఖర్చులతో కూడినటువంటిదిగా వ్యయముతో కూడినటువంటిదిగా కనిపించుతున్నది. సింపుల్ లైఫ్ అండ్ హైయర్ స్టడీ ఆనాటి యొక్క విద్యార్థుల యొక్క ప్రవర్తన. ఈనాటి విద్యార్థులు హైలీ లీవింగ్ అండ్ లో థింకింగ్. ప్రాచీన కాలమునకు ఆధునిక కాలమునకు ఎంతటి వ్యత్యాసమైనదో మీరు యోచించవచ్చు. మానవుడు ఈనాడు ప్రోగు చేసుకున్న సమస్త సంపదలు కూడా కాల మార్పు చేత శిథిలం కావచ్చు, మార్పు చెందవచ్చు. కానీ విద్యాధనం అనేటువంటిది మార్పు చెందేటువంటిది కాదు, క్షీణించేటువంటిది కాదు. అగ్ని కాలదు, రాజుల గలవి కాదు, నీళ్ల నానదు, చోరుల వశము కాదు. ఇట్టి విద్య మనము కేవలం సోదరులతో పంచుకునేటువంటిది కూడా కాదు. మన తల్లిదండ్రులు లేక తాత ముత్తాతలు సంపాదించుకున్నటువంటి యొక్క ధనములు కానీ వస్తువాహారాలు కానీ అన్నదమ్ములు పంచుకోవచ్చును. విద్య అనేటువంటిది ఎవరితో కూడా పంచుకునేందుకు సాధ్యము కాదు. చల్లు కొలది చెలిమిలో అధికంగా ఊరినట్టుగా ఇది బోధించుకొనది ఈ విద్య మరింత అభివృద్ధి నొందుతుండాలి. దురదృష్టవశాత్తు మానవుడు ఈనాడు అధిక సంపత్తులతో ఐశ్వర్యములతో అధికారంతో తులుతూపుతున్నటువంటి సమయమున అందరూ మిత్రుల వలె వెంటాడుతుంటారు, అనేక విధములుగా స్తుతి చేసుకుంటారు, ఇంటి యందు తిష్ట వేసుకుని నెలల తరబడి కూడా తింటూ ఉంటారు. దురదృష్టవశాత్తు కాల మార్పు చేత దరిద్ర దేవత తాండవ మాడిన ఈ మిత్రులుగా భావించినటువంటి వారు కంటికి కనిపించరు. ఎప్పుడు సంపద కలిగినా అప్పుడు బంధువులు వస్తారు. అది ఎట్లన్నా తెప్పయుగ చెరువు నిండిన కప్పలు పదివేలు చేరు. ఇట్టి మిత్రత్వము సరైనటువంటి మైత్రిత్వం కాదు. కానీ ఈనాటి విద్యార్థులలో కేవలము ఈ విధమైనటువంటి మైత్రిని పెంచుకుంటూ ప్రయత్నిస్తున్నారు. తల్లిదండ్రులు మంచి స్థితి అందు అధికార స్థానంలో ఉంది. విద్యార్థి యొక్క జోబిలో చక్కని 100 రూపాయల నోటు కనిపిస్తూ ఉంటే అందరూ కూడా స్నేహితులు అవుతారు, హలో హలో హలో అని వెంటాడుతుంటారు. తండ్రి అధికారం విరమించినా ఆస్తిపాస్తులు సన్నగిల్లినా జోబీలో ఏమాత్రము నోట్లు కనిపించకపోయినా గుడ్ బై చెప్పి వెళ్ళిపోతుంటారు. ఇది కవిత్వం యొక్క వికార లక్షణం అని చెప్పవచ్చునా? లేక ఆధునిక విద్య యొక్క అవలక్షణమని చెప్పవచ్చున. నిజముగా విద్యార్థులకు అహంకారము పరమ శత్రు. అహంకార పడకు నలుడా, వెనుక ముందు తిరిగి చూడు, మమకారము వలదు నీకు, బ్రతికిన వాడొకడు లేడు, విజనాథని కలుగుదువా వెంటనెవరు కొనిపోరు, పాప పుణ్యములతో కూడి మరణించు ఓకిలాది. కనుక మానవత్వం యొక్క విశిష్టతను గుర్తించుకున్నటకు విద్యార్థులు ప్రయత్నించడం లేదు. కేవలం ఈనాటి విద్యార్థులను నాస్తిక భావం ముందుకు మితిమీరిపోతున్నది. సాంకేతిక విజ్ఞాన శాస్త్రం విరివిగా పెరిగిపోవటం చేత కేవలం పూర్తి సాంకేతిక శాస్త్రము కానీ ఆధునిక శాస్త్రం కానీ ఆధ్యాత్మిక శాస్త్రం కానీ అర్థం చేసుకోలేనటువంటి ఈ మిడిమిడి చదువుల యొక్క విద్యార్థులు కేవలము మానవత్వాన్ని విస్మరిస్తూ వస్తున్నారు. బిలీవింగ్ అంటారు సైంటిస్ట్. కానీ ఈ పదము యొక్క అంతరార్థం ఏమిటి? నిజముగా యోచిస్తే ఈ పదములకు ఏమాత్రము అర్థం లేదు, విలువ లేదు. చూచిన దానినే విశ్వసించాలి అన్నారు. చూచేది ఏమిటి? మన కన్నులు చూస్తున్నాయి. కన్నులను నమ్మవలసిన కన్నులు కేవలం వ్యాధిగ్రస్తమైనప్పుడు తమ యొక్క దృశ్యమంతా వికారాన్ని పొందుతుంది. అది సత్యమని నమ్మడానికి వీలవుతుందా? పోలి. మనసు, ఆత్మ, ఆనందము, దుఃఖము అనేటువంటి పదములు ఉపయోగపెడుతున్నాము. ఇవన్నీ మనకు కంటికి కనిపించుతున్నవా లేక అనుభవించుతున్నాము? కంటికి కనిపించినటువంటి ఈ ఆనందమును ఏ రీతిగా నీవు నమ్ముతున్నావు? కంటికి కనిపించినటువంటి మనసును ఏ రీతిగా నీవు విశ్వసిస్తున్నావు? ఇక్కడ చూడటమా లేక అనుభవించటమా, ఏది సత్యం? ఇక్కడ అనుభవమే కాని చూడటం కాదు. మరొక విషయం, పెద్ద పెద్ద సైంటిస్టులంతా కూడాను ఈనాడు మిల్కీవి అంటారు, అనగా పాలు కొంటలు. పాలు కొంతలలో అనేక లక్షల నక్షత్రములు ఉంటున్నాయి అని వివరిస్తూ వస్తున్నారు. ఈ లక్షల నక్షత్రములను చూచిన వారెవరు? నమ్మిన వారెంతమంది? చూచిన వారు ఏ ఒకరిద్దరూ ఉంటున్నారు. ఈ విజ్ఞాన శాస్త్రమును అనుసరించేటువంటి వారందరూ దానిని విశ్వసిస్తున్నారు. అయితే ఈ పాలు కొంతలలో ఉండినటువంటి యొక్క నక్షత్రములను సామాన్యమైన ప్రజలందరూ చూడగలుగుతున్నారు? ఈ చూడలేనటువంటి స్థితి ఎందు దీనిని నమ్మటం ఏంటి? అదే విధముగానే దైవత్వాన్ని అనేక మంత్రద్రష్టలు తపస్సులు ఆచరించి వారి యొక్క పరిశోధనలో భగవంతుని చూడగలిగారు. వారు చూడగలిగినటువంటి యొక్క దివ్య శక్తిని ప్రపంచములకు చాటుతూ వచ్చారు. దీనిని నమ్మవచ్చునా లేక నమ్మకూడదా? దీనినంతా నమ్మకూడదని వైజ్ఞానవేత్త వాదించినా ఆ సైంటిస్ట్ చెప్పినటువంటి విషయాన్ని మాత్రం ఎందుకు నమ్మాలి? నిజంగా సైంటిస్ట్ చెప్పినటువంటి విషయంలంతా కూడాను సామాన్యమైనటువంటి ప్రజలంతా చూడగలుగుతున్నారా? కనుక ఇది అర్థము లేనటువంటి వాదనలో కేవలం వ్యక్తిగతమైనటువంటి యొక్క అహంకారంతో ఈ విధమైనటువంటి యొక్క మార్గం నన్ను ప్రవేశిస్తున్నారు అధిక జను. విశ్వాసం అన్నటువంటిది ఒక్కటే కాని మూఢ విశ్వాసమని, తెలిసిన విశ్వాసమని రెండు విశ్వాసములు లేవు. విశ్వాసమే లేకుండా మనకు శ్వాసనే ఉండదు. మన నిత్య జీవితం అనేటువంటిది విశ్వాసముతో కూడినటువంటి శ్వాసమే. కనుక మనం విశ్వాసము అనేటువంటి దానిని అభివృద్ధి పరచుకున్నప్పుడే అనుభవము అనేటువంటిది మనకు చిక్కుతుంది. కనుక ప్రతి విద్యార్థినీయులు మొట్టమొదట ఆత్మవిశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోవాలి. తనను తాను నమ్మనటువంటి వ్యక్తి ఎవరైనా నమ్మగలరు? జగత్తంతా కూడాను అనుమయమైనటువంటిదని వైజ్ఞానికులు వాదిస్తున్నారు. దీనిని ఆధ్యాత్మికం కూడాను అణురణీయాన్ మహతో మహీయాన్నారు. అణువు యొక్క స్వరూపం నందు తాను పరమాణువుగా ఉంటున్నాడు. సముద్రం నుంచి తెచ్చినటువంటి యొక్క జలము ఏ విధంగా ఉప్పు రాళ్లగా తయారవుతున్నదో అదే విధముగానే ఈ అనుమయమైనటువంటి యొక్క దివ్యత్వము అవతారమైనటువంటి యొక్క స్వరూపంగా తయారవుతుండాలి. అనేక అణువుల యొక్క చేరికనే ఉప్పు కణము, అనేక దివ్యత్వం యొక్క సమూహమే ఆధ్యాత్మికమునందు అవతార తత్వము. ఆధ్యాత్మికమునకు ఒక వైజ్ఞానమునకు ఎట్టి పరస్పర భేదములు కాని ద్వేషము కాని లేదు. అయితే వైజ్ఞాన శాస్త్రమునందు ఇది కేవలము కొంతవరకు మాత్రమే ఇది ప్రమాణాన్ని నిరూపిస్తుంది. ఇది అంతముతో కూడినటువంటిది. ప్రపంచమంతా కూడాను భగవంతుని యొక్క సృష్టియే. భగవత్ సృష్టి అనేటువంటి యొక్క ప్రకృతిని పరిశోధనలు కలిపి తెలుసుకుంటూ ప్రయత్నించేటువంటి వారు సైంటిస్టులు. సృష్టిని మాత్రమే కాను పరిశోధనలు కలిపేటువంటి వారు ఈ సైంటిస్ట్. సృష్టికర్తను తెలుసుకోవడానికి ప్రయత్నించేటువంటి వారు సైంటిస్టులు. సృష్టికర్తను కనుగొన్నప్పుడు సృష్టి అంతే కూడాను మనకు సులభంగా అర్థమవుతుంది. చెట్టును పెంచగలిగినటువంటి వ్యక్తి వేర్లకు నీరు పోయేవరం కానీ ఆకులకు కొమ్ములకు నీళ్లు పోసినంత మాత్రమున ప్రయోజనం ఉండదు. కనుక మనము ఈ భౌతికమైన యొక్క జగత్తు యొక్క భోగ పాత్రలకు మురిసి మనము మునిగిపోతున్నాము. ఇది ఏనాటికి సత్యమనేటువంటిది చెప్పుటకు వీలు కాదు. చిత్తశుద్ధి లేకుండా మనకు ఆత్మ జ్ఞానం లభించదు. చిత్తశుద్ధి నిమిత్తమై మనము అనేక ప్రయత్నములు చేయాలి. మనము సంపాదించినటువంటి యొక్క విద్యాశక్తిని కానీ లేక ధనశక్తిని కానీ భుజశక్తిని కానీ సమాజంలో ప్రవేశపెట్టి సహజ మానవులకు దీనిని అందించటము తగిన కృషి చేయాలి. పట్టు చేయక మన శక్తిని కూడా సద్వినియోగపరచక మనము అనుభవించక పోయినా ఇది కేవలం వృధా అయిపోతుంది. వండిన అన్నమును తామైనా తినాలి, పరులకైనా పెట్టాలి, రెండు లేక మూసిపెట్టినా పాసిపోతుంది. కానీ ఈనాటి విద్యార్థుల యొక్క పరిస్థితి ఈ విధమైన స్థితిని ఇందే ఉంటున్నది. తమ ఎందున్నటువంటి యొక్క దివ్య శక్తిని తాము ప్రయత్నపూర్వకంగా గుర్తించట కానీ దాన్ని కూరుకోవటం లేదు. పరులు చెప్పినా దానిని అనుసరించటం లేదు. తాము చేయక పరులు చెప్పినది వినక కేవలం తన ఎందున్నటువంటి విలువైనటువంటి యొక్క దివ్య శక్తిని నిరుపయోగపరుచుకుంటున్నాడు. మానవుడు చాలా విలువైనటువంటి వాడు. Men are more valuable than all the wealth of the world. ఇటువంటి స్థితిని మనము గుర్తించడానికి తగిన ప్రయత్నం చేయాలి. ఈనాడు జగత్తు లోపల ఏ శక్తిని మనం అభివృద్ధి పరచవలన శక్తి ద్వారా కాదు, మానవ వ్యక్తి ద్వారా అవుతుంది. మనం ఈనాడు తెలివితేటలను పెంచుకుంటున్నామే కాని గుణములను పెంచుకోవటం లేదు. నాలెడ్జ్ వితౌట్ యాక్షన్ యూజ్లెస్, యాక్షన్ వితౌట్ నాలెడ్జ్ ఇది పూలిష్నెస్. కనుక మనం తెలివితేటలు తెలివితేటలని వెరగీగుతున్నామే కానీ నిజంగా మన తెలివితేటలు ఎంత మాత్రం, ఈ తెలివితేటలను దుర్వినియోగం చేసుకునేటువంటి యొక్క మానవత్వానికి మనము గురి అవుతున్నాము. కాదు కాదు, నిజముగా విద్యార్థుల వివేకంతో కూడినటువంటి ఆధ్యాత్మికం, దివ్యత్వంతో కూడినటువంటి యొక్క పవిత్రమైన ఆత్మతత్వము, ఈ విధమైనటువంటి విద్యను ప్రాచీన కాలమునందు అనేక విధములుగా సుబోధన చేసి గురువులు వారిని సరైన మార్గంలో పెట్టుటకు ప్రయత్నించేటువంటి వారు. కానీ ఈనాడు మన యొక్క విద్యను కూడాను సమాజములందు వినియోగించక దాని యొక్క విశిష్టతను మనం గుర్తించక దుర్వినియోగపరుచుకుంటున్నాము. పరమ లోపిగా వీరు తయారవుతున్నాడు. సద్గుణములకు గీటు రాయి త్యాగం, దుర్గుణములకు గీటు రాయి లోపము. కనుక ఈ లోపత్వానికి మనం లొంగి దివ్యమైనటువంటి త్యాగాన్ని మనం అభివృద్ధి పరచుకోలేకపోతున్నాం. లోకమందెవడైన లోభిమానవుడున్నా లోకమందెవడైన లోభిమానుని చంప కొట్టవలదు, వాణ్ణి తిట్టవలదు. పైకమడిగినంత భక్తుల కాచొచ్చు. అదే విధంగానే మనము అనేక శక్తులను సాధిస్తున్నాము. శక్తులను సద్వినియోగపరచమని కోరినప్పుడు తాను ఆ సంస్థ ఎందే పాల్గొనదు. అప్పుడప్పుడు నేను విద్యార్థులకు చెప్తుంటాను, నాయన మానవత్వంలో దివ్యమైన గుణములు భవ్యమైన గుణములు నవ్యమైన గుణములు కోర్చుకుంటున్నాయి. ఇవన్నీ మానసిక స్థితి యొక్క లక్షణములు. దీన్ని సద్వినియోగపరచు నిమిత్తమై సత్సంగంలో ప్రవేశించమంటుంది. అనేక మంది కళాశాలలు హాస్టళ్లు ఉండినంత వరకు కూడాను చాలా వినయ విధేయతలతో విద్యార్థి వలె నటిస్తూ ఉంటారు. బయట ప్రపంచంలో ప్రవేశించినా వీరికి ఏమి జబ్బు లేక ఏ రోగము ఏ విధమైనటువంటి యొక్క దుర్గుణము క్షణములో మార్పు చెందుతుంటారు. జీవితమంతా కూడాను తాము బ్రతుకులతో ఈ విధంగా జీవిస్తుంటే ఒక్కతూరి చావటం కూడా మంచిది. ఇలాంటి మార్పు లేకుండా మన సత్యాన్ని విశ్వసించినప్పుడు ఈ సత్యానికి జీవితాన్ని త్యాగం చేయాలి. అట్టు లేనటువంటి జీవితము కేవలము పశుపక్షి మృగముల కంటే హీనం. కనుకనే ఆనాటి గురువులందరూ కూడా ఈ శిష్యులకు విశాల ప్రపంచంలో ప్రవేశించటకు పూర్వము అనేక సుబోధనలు సలుపుతూ వచ్చారు. మొట్టమొదట సత్యాన్న ప్రమద ద్రవ్యం, సత్యమునకు ఎట్టి ప్రమాదం కూడాను రాకూడదు అన్నారు. ధర్మాన్న ప్రమద ద్రవ్యం, ధర్మమునకు ఎట్టి ప్రమాదం కూడాను సంభవించకూడదు. కుశలాన్న ప్రమద ద్రవ్యం, మీ యొక్క క్షేమమునకు ఎట్టి కీడు కూడాను రాకూడదు. భూత్యైన ప్రమద ద్రవ్యం, ఈ భూతములకు కూడాను ఎట్టి ప్రమాదం కూడాను సంభవించకూడదు. స్వాధ్యాయ ప్రవచనార్థం భూత ధర్మం, స్వాధ్యాయ ప్రవచనార్థం అనగా మనం చేసేటువంటి ఆచరణకును, మనం అనుష్ఠించేటువంటి యొక్క మార్గములకు ఎట్టి ప్రమాదం కూడాను సంభవించకూడదు. సత్యం వద, ధర్మం చెర, సత్యాన్ని పలుకు, ధర్మాన్ని ఆచరించు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని ఈ విద్యార్థులకు సుబోధనలు కలిపి తిరిగి విశాలమైన ప్రపంచంలోకి పంపేటువంటి వారు. తల్లి నవమాసములు మోసి అనేక విధములైనటువంటి శ్రమలకు ఓర్చి మీ యొక్క దేహమును అందించింది. తన రక్తంలోని భాగములు కూడా మీకు పంచి తాను భాగం వహించింది. అలాంటి తల్లి దైవ సమానము. తండ్రి మీ దేహాన్ని పెంచి పోషించి విద్యావంతుని చేసి నిన్ను ఈ స్థితికి తెప్పించినాడు. అనేక మంది తల్లి తండ్రులు కూడాను అనేక శ్రమలకు వచ్చి తామైనా పట్టుండి బిడ్డలకు పెట్టి వారిని అభివృద్ధి గావిస్తూ వచ్చారు. అలాంటి తండ్రి ప్రత్యక్ష దైవం. కేవలం దేహాన్ని ఆధారం చేసుకున్నంత మాత్రం నా ప్రయోజనం లేదు. అటువంటి రూపానికి జ్ఞానబోధ చేసి సమాజంలో ఒక వ్యక్తినిగా నిలబెట్టగలిగాడు గురువు. గురువు కూడాను ఒక దైవ సమానం. ఇంకా అతిథి అతన్ని ఆదరించి అతనికి సరి అయినటువంటి గౌరవం అందించినప్పుడు ఆ అతిథి మనల్ని సమాజంలో కూడాను ఒక స్థానమును అందించి మనల్ని గౌరవిస్తారు. కనుక నిజముగా మన జీవితానికి వెలుగు అందించినటువంటి వారు తల్లి, తండ్రి, గురువు, అతిథి. కనుకనే ఆనాటి గురువులన్నీ కూడాను మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని సుబోధన చేశారు. ఈనాటి విద్యావంతులు అతిథులను గౌరవించడం లేకుండా పోయి లేక గురువును గౌరవించలేకుండా పోవచ్చు, కానీ కన్న తల్లిదండ్రులు కూడాను గౌరవించలేనటువంటి దురదృష్టులుగా తయారవుతున్నారు. ఇది విద్య యొక్క లక్షణం కానీ విద్యావంతులు చేయవలసినటువంటి యొక్క కర్తవ్యం కాదు. కనుక విద్యార్థులు వినయ విధేయులై ఇంద్రియం నిగ్రహం కలిగించుకుని తద్వారా తమ జీవితాన్ని సమాజంలో వినియోగించారు. విద్యార్థులు ఇంద్రియములకు లోబడి బానిసలై కేవలం ఇంద్రియములు యందు ఒక కీలుబొమ్మ వలె ఆడుతున్నారు. ఏది తలచినా, ఏది చూచినా, ఏది పలికినా, ఏమి చేసినా కూడాను స్వార్థమైనటువంటిది నిరంతరం కూడాను తన వెనుకలు ఆడుకుని ఉంటుందని విద్యార్థులారా, నిజముగా ఈనాడు పవిత్రమైనటువంటి విద్యను అభ్యసించి ప్రాచీన సంస్కృతిని తిరిగి నిలబెట్టి దివ్యమైనటువంటి యొక్క జీవితాన్ని గడపటకు ప్రయత్నించండి. ఈనాడు ప్రపంచంలో ప్రవేశించినటువంటి యొక్క అశాంతి, అక్రమ, అనాచార, అసత్యమైనటువంటి పైశాచిక ప్రవక్తలను అణచుటకు సరైనటువంటి మార్గాన్ని మీరు ప్రవేశించండి. నిత్య సత్యములుగా ప్రకాశించే ప్రాచీన సాంప్రదాయాలను, సంస్కృతిని కాలానుగుణ్యంగా సవరించుకుని మెరగటాన్ని నేర్చుకోవాలి. దైవ సాహసముల చేత మన యొక్క దీక్షను సాధించటకు సరి అయినటువంటి త్యాగమును కూనాలి. విద్యార్థులు త్యాగశీలు, ధైర్య సాహసము కలిగినటువంటి వారుగా తయారు కావాలి. నూతన ధర్మం కాదు, నూతన మార్గం కాదు, కేవలం త్యాగ ప్రేమతో కూడినటువంటి యువకులు, యువతులు అత్యవసరం. కాబట్టి హృదయమైనటువంటి విద్యార్థులు తయారు కావాలి, హృదయమైనటువంటి విద్యార్థులు తయారు కావాలి, నిరంకుశ ప్రవర్తనను కొంతవరకు అణగి తొక్కేటువంటి యొక్క విద్యార్థులు కావాలి, నిరహంకారాన్ని ఉండాలి. అప్పుడే ఈ ప్రపంచంలో ప్రవేశించినటువంటి యొక్క అశాంతిని మనము చెదరగొట్టడం కానీ లేక నిర్మూలంగా ఉంచడం కానీ చేసిన వారు అవుతాం. కేవలము స్వార్థము, స్వార్థము, స్వార్థము, ఈ స్వార్థం అనేటువంటి యొక్క పిశాచమును మనము దూరం చేయాలి. ఉండినంత వరకు కూడాను ధర్మము జీవించదు. విద్యార్థులు ప్రధానంగా ఆచరించవలసినటువంటివి, తమ యొక్క ఆందోళనను ఏ మార్గం నుండి ప్రవేశించవలసినటువంటివి కొంత విచారించాలి. మన భారతదేశం యొక్క గడిచిన జీవితాన్ని మనం ఒక్కసూరి విచారించిన ఈ యొక్క దేశమునకు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం ఏంటని మనకు స్పష్టమవుతుంది. పూర్వము మన దేశమునందు శక్తి సామర్థ్యం కలిగినటువంటి రాజులు లేకపోలేదు, ధైర్య పరాక్రమవంతులైనటువంటి వీరులు లేకపోలేదు, అనువెత్తలైనటువంటి సైంటిస్టు లేకపోలేదు, పండితులు లేకపోలేదు, సర్వజ్ఞులైనటువంటి పండితులు, వైజ్ఞానులు, రాజాది రాజులు, అనేక విధమైనటువంటి వీరులు వీరులు కూడా ఉండినప్పటికీ దేశము పరాధీనము కావడానికి కారణమేమిటి? వీరిలో ఒకరికి ఒకరికి ఐకమత్యం అనేటువంటిది లేదు, సహనభావం శూన్యం. కనుక ఐకమత్యము, సామాజిక కృషి రెండు ఉంటే ఎంతటి విజయాన్నైనా మనం సాధించగలం. మనకు సర్వశక్తులు ఉండి కూడాను కొన్ని దుర్గుణములు మనలో ప్రవేశించడం చేత మనం అందుకోవలసినటువంటి యొక్క ఆనందానికి అతి దూరమైపోతున్నాం. ఈనాటి విద్యలు కేవలము మిథ్యా విద్యలు, ఈనాటి యంత్రములు కేవలము కొట్టకూటి యంత్రములు. వీటికి మనము స్వాధీనమై మన నిత్య సత్యమైనటువంటి యొక్క యంత్ర మంత్ర తంత్రముల యొక్క తత్వాన్ని మనం విస్మరిస్తూ వస్తున్నాం. మన ఉచ్ఛ్వాస విశ్వాసములే మన మంత్రము. దీనినే సోహం సోహం సోహం అనేటువంటి యొక్క మంత్రంగా రూపొందుతూ వచ్చింది. నీకు దైవం ఎక్కడనగా నీ ఉచ్ఛ్వాస విశ్వాసములే నీ దైవం. ఒక్క దినమునకు 21,660 పర్యాయములు నీకు సోహం నీవే దైవము నీవే దైవము అని బోధిస్తుండగా మనము దానిని సరిగా అనుసరించటం లేదు. కనుక నీ స్వాసమునే నీ దైవంగా విశ్వసించి నీ జీవితానికి తగినటువంటి మార్గం అవలంబించు. ఈ విధముగా విద్యార్థులలో సరైనటువంటి సక్రమమైనటువంటి మార్గాన్ని పెట్టుటకు గురువులు కూడాను తగిన తోడ్పాటు కావాలి. విద్యార్థులు కేవలము లేత లతల వంటి వారు, దానిని వదిలిపెట్టినా ఏ విధమైనటువంటి మార్గాన్నైనా అవలంబించవచ్చును. దీన్ని సరైన మార్గంలో తిప్పి సోపుగా దీన్ని అందించడానికి ఉపాధ్యాయులు కూడాను తగిన కృషి చేయాలి. విద్యార్థులు వృక్షములకు వేరు వంటి వారు, భవనములకు పునాది వంటి వారు. ఈనాటి విద్యార్థులే భావి పౌరులు, భావి అధికారులు, భావి విద్యావంతులు. అయితే ఈనాడు విద్యార్థులను సంస్కరింపజేసేటువంటి అధికారము ప్రభుత్వమునకు లేదు, లేక విద్యార్థుల చేత సంస్కరింపబడేటువంటి యొక్క అధికారమా ప్రభుత్వమునకు లేదు. కారణమేమనగా వీరు లేత ప్రాయమునందే భవిష్యత్తులకు తగినటువంటి యొక్క రూపకంగా దీన్ని వీరు తీర్చిదిద్దుకోలేనటువంటి యొక్క బలహీనతని, బాల్యమునందే భవిష్యత్తుకు తగినటువంటి యొక్క రూపాన్ని మనం తీర్చిదిద్దుకోవాలి. కానీ ఈ విద్యా అభ్యాసములందే మనం తగినటువంటి కృషి చేయాలి. విద్యార్థులారా, ఈ యొక్క ఇన్స్టిట్యూట్ నందు మీరందరూ కూడా ఉత్తీర్ణులై బయట ప్రపంచంలో ప్రవేశించి ఈ యొక్క ఇన్స్టిట్యూట్ సత్కీర్తిని కూడా నిలపడానికి కృషి చేయండి. ఇది మీరు అందించేటువంటి కృతజ్ఞత. కృతజ్ఞత లేకపోయాను పర్వాలేదు, కృతజ్ఞుడు మాత్రం కాకూడదు. పరులతో చేరి లేక దుష్టులతో చేరి మీరు ఆ మార్గమును అవలంబించి ఈ పవిత్రమైనటువంటి భావమును మీరు కోల్పోకండి. వేరు పురుగు చేరి వృక్షము చెడచు, చీడ పురుగు చేరి చెట్టు చెడచు, కించుతుండు చేరి గుణవంతు చెడుచులను. ఈ భావములు విశాలమైనటువంటిగా తీర్చిదిద్దుకోండి. అంకుచితమైనటువంటి యొక్క భావాలను మీరు అభివృద్ధి పరచకూడదు. విద్యావంతులము విద్యావంతులము అని చెప్పుకుంటూ సంకుచితమైనటువంటి భావం ప్రవేశించిన ఈ విద్యకు విలువేముంటున్నది? ఎక్కడ ఉండినా ఏ పని చేసినా ఈ పవిత్రమైనటువంటి భావాలను మీరు లక్ష్యంగా ఉంచుకోవాలి. ఇన్ని దినములు ఈ విధముగా ప్రేమించి పాలించి లాలించి పాలించినటువంటి యొక్క తత్వాన్ని మీరు మరిచినారంటే ఇది మీకు భవిష్యత్తుకు మంచిది కాదు. అన్నిటికంటే మేలు దైవంబె దగ్గర, సన్నిహితుడు తండ్రి కన్నా చాలా, అట్టి ఆత్మ మరచ అబ్బును పాపము. కనుక తల్లి వలె ప్రేమించి, తండ్రి వలె పోషించి, గురువు వలె ఉపదేశించి, దైవం వలె రక్షించినటువంటి యొక్క సాయి తత్వాన్ని మీరు మరచితిలా మీరు ఇంక ముందుకు రాదు. నీ శక్తిపైన నీవు ఆధారపడు, కర్మ కోణంలో ఏమాత్రం కూడా నీవు బానిస కాకూడదు. కేవలం బయట ప్రపంచంలో పోయేటప్పటికీ అనుకరణ అనుకరణ. విద్యార్థులారా, అనుకరణ అనేటువంటిది మహాబలహీనమైనటువంటి యొక్క శక్తి. ఇలాంటి బలహీనత కలిగినటువంటి వాడు తన చదువు వల్ల దేశమునికి ఉపకారం చేయగలడు. ఇలాంటి బలహీనుల వల్ల దేశమునికి ఉపయోగం. కనుక మన జీవితాన్ని ధైర్య సాహసం చేత స్వశక్తి పైన ఆధారపడేటువంటి యొక్క భావములను పెంచుకోవాలి. విద్యార్థులు చక్కగా అందానందములతో కూడినటువంటి యొక్క స్వరూపాన్ని తీర్చిదిద్దుకోవాలి. నీవు బయట ప్రపంచంలో పోయేటప్పటికీ అనేక విధములుగా నీ రూపనామములు కూడా మారుతుంటాయి. ఇలాంటి విద్యార్థులు చూస్తే నాకు చాలా బాధ వేస్తుంది. నిజముగా వీడు మనిష లేక మృగమా అని అనిపిస్తుంది. నిజముగా మానవుడి అయితే ఒక్క మాటతో తాను సర్దుకోవాలి. బయట ప్రపంచంలో ప్రవేశించేటప్పటికీ అనేక విధమైనటువంటి తప్పు మార్గములను అనుసరిస్తూ ఉంటారు. విద్యార్థులు విద్యార్థిగా ఉంటే చక్కగా ఎంత అందంగా ఉంటుంటాడు, ఎంత ఆకర్షణీయంగా ఉంటుంటాడు. బయట దేహము లోపల మనసు రెండు కూడా పరిశుద్ధమైనట్టుగా ఉంటుండాలి. అట్టు లేక బయట ప్రపంచంలో ప్రవేశించేటప్పటికీ గడ్డములు వీసములు సైడ్ పనులు తలలు పెంచి పెద్ద బెగ్గరగా తయారవుతున్నాడు. కేవలం నీవు మగవాడు పురుషుడు పురుషుడు అనిపించుకోవటానికి వీసములుంటేనా నా పురుషుడు? కాస్టిక్ మీసములు లేవా? కాస్మోటిక్ మీసములు లేవా? అవి కూడా పురుషుడేనా? పురుష లక్షణం ఇదే కాదు. కాదు, కేవలము ఒక విధమైనటువంటి ఒక దుర్గుణముల లక్షణం. కనుకని మేము పాత విద్యార్థుల యొక్క సమావేశం జరుపుకోవాలంటే కూడా కొంతవరకు అయిష్టపడుతుంటాం. సంవత్సరంలో ఒక పర్యాయము ఈ సమావేశంలో ప్రవేశించేటప్పుడు అన్ని తీసుకుని వస్తారు, నుంచి బయట పోతానే ప్రారంభిస్తారు. కానీ ఒక్కడుంటే చాలదా? మంచిది కాదు. ఆ ఇన్స్టిట్యూట్ కు సరైనటువంటి గౌరవం కాదు. కేవలము పిల్లల యొక్క దోషం మాత్రమే కాదు, ఈ తల్లిదండ్రులు కూడా దీనికి అధికారులుగా ఉంటున్నారు. ఇలాంటి ప్రవర్తనలో ఉండినటువంటి యొక్క విద్యార్థులను, ఈ పవిత్రమైన వాతావరణంలో పెరిగినటువంటి విద్యార్థులను ఈ విధమైన స్వేచ్ఛగా వదిలిపెట్టడము తల్లిదండ్రుల యొక్క తప్పు కూడా. అట్టి తల్లిదండ్రులు స్వామి మా స్వాధీనంలో లేదు, మా మాటలు వినటం లేదు అని పలుకుతుంటారు. ఇది పిరిగితనముల యొక్క లక్షణం. కుమారుడు కాని మరెవరైనా కాని సన్నిహితి మార్గం అవలంబించినప్పుడు గెటం ముందు బయటికి వెళ్లిపోమని చెప్పాలి. కనుకనే ప్రహ్లాదు చెప్పాడు, కమలాక్షు నచ్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, సురలక్షకుని చూచు చూపులు చూపులు, అమేషాయికి మొక్కు శిరము శిరము, వర్ణించు వీణులు వీణులు, అనగిని తగిలిన మనము మనము. కనుక ఇందులో విద్యార్థులకు తగినటువంటి యొక్క విషయం ఒక్కటే, కుంభిదీదవు చెప్పేది గురుడు గురుడు, తండ్రి హరితీయుమని ఏడి తండ్రి తండ్రి, మంచి పనులు చేయమని, దైవ చింతనను అభివృద్ధి పరచుకోమని, సన్మార్గంలో ప్రవేశించమని చెప్పేటువంటి బాధ్యత తల్లిదండ్రులది. విద్యార్థులు కడమార్గం పట్టుటకు మూడు విధముల యొక్క తప్పు తండ్రిది. కనుక తల్లిదండ్రులు కూడాను విద్యార్థులకు తగినటువంటి యొక్క మార్గంను బోధించడం ఇది ప్రధానమైనటువంటి గురువు లక్షణం. విద్యార్థులారా, గడిచినది గడిచిపోలేదు, ఇంకా ముందుకైనా కూడాను మీరు ఈ విధమైనటువంటి అవలక్షణములను అభివృద్ధి పరచుకోక సరైనటువంటి లక్షణాలను మీరు పెంచుకొని మీరు చక్కని విద్యార్థులుగా రూపొందండి. మనము విద్యాలయములకు పోటము కేవలము గుణములు పోషించుకోవటం కానీ విజ్ఞానాన్ని అభివృద్ధి పరచుకోవటం కాదు. గుణములు అభివృద్ధి కావాలంటే మనకు కళాశాలలు అక్కర్లేదు. కంసుని కాలేజీ ఎందు శ్రీకృష్ణుడు చదివిన, హిరణ్యకశిపు కాలేజీ ఎందు ప్రహ్లాదుడు చదివిన ఈ జగత్వ్యాప్తిని గాంచుటకు వారి పవిత్ర నామములు ఏ యొక్క గుణములు ప్రధానం? దుర్బుద్ధుల తలలున్నా, చూరులు విను చెవులున్నా, పొంచి చూచు కనులున్నా, పంటల విను చెవులున్నా, ఈ గుణములు చూడగానే ధర్మం ఇక బ్రతుకుదన్నా. కనుక మనం చక్కని దృష్టి ఉంటుండాలి. దృష్టి దోషం మనలో ప్రవేశించకూడదు. హాస్టల్లో ఉండినంత వరకు తల ఉంచుకుని నడుస్తుంటారు, కానీ దురదృష్టవశాత్తు తమ యొక్క గ్రామంలో చేరిగా తల కిందికి ఉంచారు. నిరంతరం కూడా బజార్ను బస్ స్టాండ్ను చూస్తుంటారు. ఇది కాకి దృష్టి. ఇలాంటి దృష్టిని మనం అదుపులో పెట్టుకోవాలి. కనుక దృష్టి దోషము, వాక్దోషము, శ్రవణ దోషము, క్రియాదోషము, మనోదోషములు దూరం చేయటమే ఇది పవిత్ర విద్య యొక్క లక్షణం. కనుక దుర్గుణములు ఉండేటువంటి యొక్క విద్యార్థికి పట్టమును అందించడం కూడా ఒక పాపం అనే చెప్పవచ్చు. కనుక మనం ఏ పట్టమును అందుకుంటామో ఆ పట్టమును తగిన ప్రవర్తన కూడా ఉంటుండాలి. విద్యార్థులారా, మీ మంచిని కోరి, మీ అభివృద్ధిని కోరి, మీ ఆనందమును కోరి, మీ సార్థకతను కోరి నేను ఇంత కష్టంతో చెప్తున్నాను, కానీ మీ పైన ద్వేషం కాదు, మీ పైన ఏ విధమైన ప్రతి ఇది లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క తల్లి ఉంటుందని ఆ తల్లి ప్రేమనే మీరు సరిగా గుర్తించుకోలేకపోతున్నారు. కానీ సాయి ప్రేమ 1000 తల్లుల ప్రేమ, ప్రేమని అర్థం చేసుకోలేనటువంటి యొక్క మీకు 1000 తల్లుల ప్రేమ ఏ రీతిగా అర్థం చేసుకోగలరు? ఇది అసాధ్యమే. కనుక ఏ కొంతైనా కూడా మీరు అర్థం చేసుకుని వర్తించడానికి ప్రయత్నించండి. మీకు కాని వారనైతే లోకమాత, నేను లోకమందు లోకు అవుదు లోకమాత అని అనగా ఒక్క సాయి ప్రేమకు దూరమైపోతే జగత్తుకంతా దూరమైన నాది స్వార్థరహితమైనటువంటి ప్రేమ, పవిత్రమైనటువంటి ప్రేమ, ఏ విధమైనటువంటి సంకల్పరహితమైనటువంటి ప్రేమ, ఇలాంటి ప్రేమను మీరు పొందటం మహా అదృష్టము. ఇలాంటి అవకాశమును పొంది కూడాను మీరు కేవలము ఒక దురదృష్టవంతులైపోయి ప్రేమని అర్థం చేసుకోలేనటువంటి యొక్క మీకు 1000 తల్లుల ప్రేమ ఏ రీతిగా అర్థం చేసుకోగలరు? ఇది అసాధ్యమే. కనుక ఏ కొంతైనా కూడా

మీరు పొందటం మా అదృష్టము. ఇలాంటి అవకాశము పొంది కూడాను మీరు కేవలము ఒక దురదృష్టవంతులైపోయి పవిత్రమైనటువంటి మానవత్వాన్ని మసిబొగ్గులు కమ్ముకున్నట్టుగా ఈ లౌకిక భోగభాగములకు అమ్ముకోవటము ఇది సరి అయినటువంటి పద్ధతి కాదు. మ్యాన్ కెన్ మేక్ ఏ పీపుల్ గ్రేట్ అండ్ స్ట్రాంగ్ అని మానవుడు ఎంత గొప్పదైన కూడాను చేయగలడు, ఎంతటి పవిత్రమైన కూడాను చేయగలడు. మానవుని మానవునిగా చేయటము ధనం కాదు, మానవుని మానవునిగా తీర్చిదిద్దటము బంగారు కాదు, మానవుని మానవునిగా ప్రవర్తింపజేయటము డైమండ్స్ కాదు. మానవుని మానవుడే చేయాలి. కనుక మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోవాలి. ఈ ఉద్ధరించుకునేటువంటి మార్గమును అభివృద్ధి

ಗುರುರ್ ಬ್ರಹ್ಮ ಗುರುರ್ ವಿಷ್ಣು ಗುರುದೇವೋ ಮಹೇಶ್ವರ ಗುರುರ್ ಸಾಕ್ಷಾತ್ ಪರಬ್ರಹ್ಮ తస్మై శ్రీ గురవే నమః. స్వామి ఒక మారు విద్యార్థులతో మాట్లాడుతూ విశ్వగురువు అయినటువంటి విశ్వేశ్వరుడే తాము చదువుతున్న విశ్వవిద్యాలయానికి కులపతి కావడం వారి జన్మ జన్మల అదృష్టమన్నారు. నిజంగా స్వామి, మానవాళిపై మీ విద్యార్థులపై మీకున్న ప్రేమ అపారం, అనిర్వచనీయం. ఇంతవరకు మనమంతా శ్రీ సత్యసాయి ఉన్నత విద్యాసంస్థల స్నాతకోత్సవం సందర్భంగా 1982 నవంబర్ 22 స్వామివారు అనుగ్రహించిన దివ్యోపన్యాసాన్ని విన్నాము. మనము స్వామి ఇచ్చిన ఉపన్యాసాలను వింటున్నాము. వాటిలో ఉన్న ఆణిముత్యాలను గురించి స్టడీ సర్కిల్ అనుకుంటూ చర్చించుకుంటున్నాము. అయితే మనలో ఎంతమంది వారు చూపించిన దారిలో నడుస్తున్నాము? స్వామి చెప్పేవారు, నన్ను ఇష్టపడటానికి నన్ను ప్రేమించడానికి చాలా వ్యత్యాసం ఉందని. స్వామిని అందరూ ఇష్టపడతారు నిస్సంకోచంగా. అయితే మరి ప్రేమించడం అంటే ఇష్టపడటం కాదా? కాదు అని స్వామి చెప్పారు. నన్ను ప్రేమించడం అంటే నా సందేశాన్ని ఆచరణలో పెట్టడం. ఈనాటి నుండి మనం స్వామి ప్రతి సందేశాన్ని ఆ దృక్పథంతో వినాలి. స్వామి చెప్పిన అంశాలలో కనీసం ఒక్క అంశం పాటించడానికైనా పాటుపడాలి. అప్పుడే మనం వారిని ప్రేమించిన వారమవుతాం. స్వామి తీయని గడంలో ఆ ఉపన్యాసం తర్వాత కార్యక్రమం శ్రీ శ్రీనివాసన్ గారితో ముఖాముఖి. శ్రీ శ్రీనివాసన్ గారు 2006 రేడియో సాయి తెలుగు ప్రసారాలు ప్రారంభమైనప్పటి నుండి వాటికి సారథ్యం వహించి ఈనాడు ఈ స్థాయికి తీసుకురావడానికి ఎంతో పాటుపడ్డారు. వారు రేడియో సాయిలో తమ సేవలందించే ముందు

0: కొన్ని సంవత్సరాల పాటు శ్రీ సత్యసాయి ఉన్నత విద్యా సంస్థలు ప్రశాంతి నిలయంలో లైబ్రేరియన్ గా తమ సేవలను అందించారు. సాయిరాం శ్రీనివాసన్ గారు, ఈనాడు మనమందరం రేడియో సాయి 24 గంటల తెలుగు ప్రసారాల ప్రథమ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాము. అయితే ప్రతి నీటి బిందువు చేరితేనే అది ఒక సముద్రమవుతుంది, ప్రతి ఇటుక పేరిస్తేనే అది ఒక చక్కని భవనమవుతుంది. అదేవిధంగా రేడియో సాయి తెలుగు ప్రసారాలు మెల్లమెల్లగా ఈ స్థాయికి వచ్చాయి. అయితే ఈ రేడియో సాయి తెలుగు ప్రసారాల ఆవిర్భావం ఎప్పుడు జరిగింది, ఈ ప్రసారాల ద్వారా ఎటువంటి కార్యక్రమాలను రూపొందించేవారు?
1: తెలుగు ప్రసారాలు జనవరి 2006 మన సంక్రాంతి రోజు స్టార్ట్ అయింది. ఆ టైంలో నేను వీడియో స్టూడియోలో పనిచేస్తున్నాను. సో ఫస్ట్ 2 ప్రోగ్రామ్స్ మన సునీల్ గారు, తర్వాత శ్రీనివాసులు గారు ఫ్రమ్ స్టూడియో, వాళ్ళు కలిసి చేసేవాళ్ళు. వారం రోజు స్టార్ట్ అయ్యే వారం రోజులో వెంకటరామన్ గారిని ఒకసారి పిలిచి, యూ గో అండ్ టేక్ ది తెలుగు ప్రోగ్రామ్ నువ్వు నడిపించు, యు ఆర్ ఇన్ చార్జ్ అని సార్.
2: మరి మీకు తెలుగు అంటే మీరు తమిళం కదా మాట్లాడేది, మాతృభాష తమిళం కదా?
1: మాతృభాష తమిళ.
2: మరి తెలుగు కార్యక్రమాలు చేపట్టమన్నప్పుడు మీకేమి?
1: నాకేమి ఎందుకంటే అందరూ కోఆపరేషన్ ఉన్నారు, మళ్ళీ మాకు కొంచెం మాటలు వస్తుంది. తెలుగుదేశంలో ఆంధ్రాలో 20 ఇయర్స్ ఉన్నాను, సో కొంచెం మాట్లాడగలుగుతాను, అందువల్ల ఫీల్ కాన్ఫిడెంట్, ఎప్పుడూ ఇది లేదు. మళ్ళీ దానికన్నా అన్ని స్వామి గ్రేస్, ఇదన్నీ మన చేతి లేదు. నేను ఇక్కడ రావడం, మళ్ళీ వెంకటరామన్ అన్న పిలిచి చెప్పడం, ఇదన్నీ స్వామి అనుగ్రహంతో పాటు వేరేమి ఉండదు. అందువల్ల కాన్ఫిడెంట్ గా ఉంది, స్వామి గ్రేస్ ఉంటుంది, మనం ప్రయత్నం చేస్తే తప్పక అందరూ కోఆపరేట్ చేస్తారు, బాగానే వస్తుంది అనే కాన్ఫిడెన్స్ నాకు ఉండేది బిగినింగ్ లోనే.
2: చాలా మంచిది సార్. అయితే ఇప్పుడు ఈ తెలుగు కార్యక్రమాల్లో ఎలాంటి కార్యక్రమాలతో ప్రారంభించారు? మొట్టమొదటి ఎలాంటి కార్యక్రమాలు చేసేవాళ్ళు?
1: మొదట్లో ఏంటంటే అప్పుడు దిలీప్ సోడాన్ ఇక్కడ ఉండేవాడు, వాడు స్వామి డిస్కోర్స్ అని యాజ్ రికార్డర్ తీసుకుని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ అన్ని కట్ చేసేసి స్వామి తెలుగులో ప్రసారం, తెలుగులో కంటిన్యూస్ గా ఎలా వస్తుందో అది చేసేవాడు. అది స్టాక్ ఉండేది 100 టేప్స్ దాకా. సెకండ్ వచ్చి సాయి గీతములు అని స్వామి రాసిన పాట పాడినది, స్వామి స్వయంగా పాడిన, తర్వాత తక్కినవాడు పాడిన, అది స్టాక్ ఉండేది. తర్వాత మన స్టూడెంట్స్ భజన్స్ అది ఉండేది. స్ట్రే ఇంటర్వ్యూస్ ఎప్పుడో ఇంటర్వ్యూ చేసే తెలుగులో, అది కొంచెం స్టాక్ ఉండేది. దీన్ని అన్ని కలిపి మొదట్లో 1-2 మంత్స్ అలా మనం జరిపేవాళ్ళం. అప్పుడు ఆ టైంలో బిగినింగ్ లో 2 అవర్స్ పర్ వీకే, మండే 1 అవర్ వెడ్నెస్డే 1 అవర్ అంతే. సో సమ్ అది దీంతో పాటు మనం క్యారీ ఆన్ చేసాం. ఆ టైంలో అనుకున్నాం ఇది వెరైటీ ఉండాలి, ఇది ఎన్ని రోజులు ఇలా చేస్తే అందరం ఇంట్రెస్టింగ్ గా ఉండదు, ఎలా చేయాలి అని డిస్కస్ చేసాం. అప్పుడు వీ డిసైడెడ్ అంటే 4 పాయింట్స్ ఉండాలి మెయిన్ గా ఎనీ ప్రోగ్రామ్. ఫస్ట్ వచ్చి సమ్ ఇన్ఫర్మేషన్, ఏ టాపిక్ మనం మాట్లాడుతానో దాని గురించి ప్రాపర్ ఇన్ఫర్మేషన్, ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్, ఎగ్జాజరేషన్ ఏమి లేకుండా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. రెండవది ఇట్ మస్ట్ బి ఇంట్రెస్టింగ్, ప్రెసెంటేషన్ కొంచెం బాగా ఉండాలి. ఏదో పుస్తకం చదివినట్టు గిడ్డుగా అలా ఉంటే ఇట్ వోంట్ బి ఇంట్రెస్టింగ్, పీపుల్ లిసన్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉండదు. సో ఇంట్రెస్టింగ్ గా చేయాలి. థర్డ్ వచ్చి అది కొంచెం ఇన్స్ట్రక్షనల్, దాని ప్రోగ్రామ్ లో ఏమి మనకి తెలుసుకోవడం చేయండి, సమ్ పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్, మారల్ అది స్టోరీ అంటారు కదా పిల్లలకి, అదా మనకి మారల్ దాంట్లో ఏముంది, వినేవాళ్ళకి మారల్ ఏమిటి అని అది కొంచెం ప్రతి స్పష్టంగా చెప్పకుండా సటిల్ గా అది అక్కడ తెలుసుకోవడానికి అవకాశం ఉండాలి దాంట్లో ఆ ప్రోగ్రామ్ లో. లాస్ట్ వచ్చి ఇట్ మస్ట్ బి ఇన్స్పైరింగ్. ఇన్స్పైరింగ్ అంటే వినేవాళ్ళకి మన కూడా ఇలా చేయాలి, ఇలాంటి ప్రోగ్రామ్ మనం కూడా చేయగలుగుతాం అని ఒక కాన్ఫిడెన్స్ రావాలి, చెప్తే అలా చేయాలి. ఇదే 4 పాయింట్స్ పెట్టుకున్నాం. ఏంటి దాన్ని బట్టి మళ్ళీ వి స్టార్టెడ్ బిల్డింగ్ ఒకటి ఒకటి ఒకటి. ఫస్ట్ ఏమిటంటే ఈ థాట్, డీడీస్ ఉన్నాయి మీ చేతిలో, గీతములు ఉన్నాయి, భజన్స్ ఉన్నాయి. తర్వాత అనదర్ మెయిన్ థింగ్, పీపుల్ అందరూ ప్రత్యేక ఒక్కొక్కరికి స్వామి ఎక్స్పీరియన్స్ వాళ్ళకి అది ప్రత్యేకం, అది ఇంకొకరికి అది అలా ఉండాలి అని చెప్పలేము. బట్ విన్నే వాళ్ళకి అది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఎస్పెషలీ పాత డివోటీస్, వాళ్ళు స్వామి ఆ కాలంలో ఎలా మాట్లాడారు, మళ్ళీ ఇప్పుడు ఇలా వాళ్ళు ఉన్నారు, ఇదన్నీ చూడడానికి. అంటే మా వెంకటరామన్ గారు లిస్ట్ చేశారు 25 పీపుల్ ఈ తెలుగు మాట్లాడేవారు ఇక్కడ వచ్చేవాళ్ళు, విఐపీస్ మోస్ట్లీ, మళ్ళీ ఇక్కడ ఉన్నవాళ్ళు 5 పరమహంస అలాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నవాళ్ళు. సో ఈ లిస్ట్ ప్రకారం వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు కలిసి ఇదే ప్రోగ్రామ్ చెప్పేసి వాళ్ళకి వాళ్ళతో మన ఐడియాస్ హాఫ్ అన్ అవర్ లోపల ఇలా చెప్పాలి, మెయిన్గా స్వామితో మీరు ఏమి నేర్చుకున్నారు అది రావాలి దాంట్లో. ఉంటేనే స్వామి ఇది చేశారా అది చేశారా అది చేశారంటే ఇట్ ఓంట్ బి ఇంట్రెస్టింగ్. ఏదో స్వామి వాళ్ళకి స్వామి తెలుసు ఏదో చేస్తారు, దీన్ని మనం చెప్పడానికి ఏముంది. రోజు చూస్తున్నాం స్వామి వచ్చి వాళ్ళకి ఒకరికి ఏదో ఇస్తారు ఇంకొకరికి ఏదో ఇస్తారు, దాంట్లో ఏమి పెద్ద ఇది లేదు. సో మీరు స్వామి అనుగ్రహం వల్ల అక్కడ మీరు మీ ఎక్స్పీరియన్స్లో ఏమి నేర్చుకున్నారు అది కొంచెం పైకి రావాలి అది చెప్పేసి దాన్ని వాళ్ళ క్వశ్చన్ ఆన్సర్ ఎలా చేయాలని ముందరే ప్రిపేర్ చేసుకుని చేసేవాడు. సో ఇంటర్వ్యూస్ మెయిన్ పీపుల్ అది లిస్ట్ ప్రకారం. దెన్ నెక్స్ట్ వచ్చి వీఆర్ కవరింగ్ స్వామీస్ ఇన్స్టిట్యూషన్స్, స్వామి గోకులం అలా కాలేజెస్ స్కూల్స్ సనాతన సారథి ఎన్నో సంవత్సరం పెట్టి వస్తున్నది. సో ఇలాంటి సెలెక్ట్ చేసేసి దాంట్లో ఫస్ట్ దాంట్లో సంబంధించేవారు ఎవరు, వాళ్ళు ఎలా స్టార్ట్ చేశారు, స్వామి ఎలా వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇచ్చారు ఆ టైంలో, స్వామి రోల్ ఏమి అప్పుడు ఎలా పెద్ద పెరిగింది అని వాళ్ళతో వాళ్ళు కలిసి వాళ్ళతో మాట్లాడేసి ఆ ప్రోగ్రాం తయారు చేయవచ్చు. దీంట్లో ముఖ్యంగా ఈశ్వరాంబ హై స్కూల్ గోకులం, దెన్ మన హాస్పిటల్ స్వామి హాస్పిటల్స్ 2-3 డిపార్ట్మెంట్స్ డాక్టర్స్ తెలుగు మాట్లాడారు వచ్చి వాళ్ళు ఇక్కడ డిస్కస్ చేస్తారు స్వామి ప్రిన్సిపల్స్ ఏమి మెడికల్ ఎయిడ్లో అక్కడ ఎలా జరుగుతున్నది, మళ్ళా హౌ టు ఇంప్రూవ్ థింగ్స్ తనమే మన డిపార్ట్మెంట్ వాళ్ళ డిపార్ట్మెంట్ ఎలా ఇంప్రూవ్ చేయాలి అని వాళ్ళు డిస్కస్ చేసేవాళ్ళు. వాళ్ళకి వాళ్ళు ఇట్లా కాన్వర్సేషన్ మధ్యలో నేను ఉండి కొంచెం టాపిక్ వాళ్ళకి ఇది చెప్పండి అలా చెప్పండి చెప్పడం అంతేకాని డిస్కషన్స్ వాళ్లే చేసేవాడు. మన ఆర్గనైజేషన్ స్వామి ఆర్గనైజేషన్ ఇప్పుడు వరల్డ్ వైడ్ ఉంది. సో ఇండియాలోనే మనం ఆంధ్రప్రదేశ్లో డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్ సేవాదల్ వాళ్ళు బాల వికాస్ వాళ్ళందరూ స్వామి ఫెస్టివల్కి వచ్చేవాడు. వాళ్ళు వచ్చే టైంలో వాళ్ళు కలిసి వాళ్ళు మీ ప్లేస్లోనే ప్రోగ్రామ్ చేసేయండి ఇలా చేయండి అని ఐడియా ఇచ్చి సపోజ్ ఏదో ఫెస్టివల్ వాళ్ళు సెలబ్రేట్ చేస్తారు కొంచెం మార్పు చేసి ఇలా చేయండి ప్రోగ్రామ్ కింద వచ్చిస్తుంది మనకి ఇక్కడ పనికి వస్తుంది రేడియో స్థాయిలో బ్రాడ్కాస్ట్ అవుతుంది పిల్లలు ఇంకా సంతోషపడతారు వింటే మీకు స్వామి కార్యక్రమం చేస్తాం అని సాటిస్ఫాక్షన్ ఉంటుందని చెప్పేసి వాళ్ళు ఎంకరేజ్ చేసి వాళ్ళకి ఐడియా ఇచ్చేవాళ్ళు డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్. దాంట్లో ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే మనం 2008 ఆ టైం నుంచి ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి భర్తీ యాత్ర అని వచ్చేవాడు 3-4 డేస్ ఇక్కడ ఉండి మంచి ప్రోగ్రామ్ చేసేవాడు, పాటలు భజనలు డ్రామాస్ అని అవన్నీ మనం తీసుకుని రికార్డింగ్ వచ్చి ఇక్కడ ఉంటుంది అది ఎడిట్ చేసి ప్రతి డిస్ట్రిక్ట్కి ఒక హాఫ్ అన్ అవర్ ప్రోగ్రామ్ తయారు చేసేవాడు. మందిర్ ప్రోగ్రామ్స్ ఇది కాక మందిర్లో ఫెస్టివల్స్ తక్కిన ప్రోగ్రామ్స్ జరుగుతున్నది అది ఏది మంచి ప్రోగ్రామ్ మనమే సెలెక్ట్ చేసి అది ఎడిట్ చేసి అది బ్రాడ్కాస్ట్ చేసేవాడు. దెన్ మనం ప్రకాశ్రావు గారు కొంచెం హెల్ప్ చేశారు దీంట్లో ఏంటంటే స్మాల్ ప్లేలెట్స్ అదన్నీ బాల వికాస్ చిల్డ్రన్తో అక్కడే రికార్డ్ చేసేసి మళ్ళా స్మాల్ ఐటమ్స్ ఎస్పెషలీ ఇంటర్వ్యూ విత్ గాడ్ అని ఒకటి ఐటమ్ చాలా బాగుంటుంది ఇద్దరు మాట్లాడడం గాడ్ ఒక డివోటి ఎలా మాటలు అది చాలా బాగా చేశారు అలాంటి ఒక 2 పీస్ చేసి పంపించారు. తర్వాత టాక్స్ బై డివోటీస్ దీంట్లో అనిల్ కుమార్ పెద్ద పార్ట్ ఉండేది బికాస్ వెల్ నోన్ ఆల్ త్రూఅవుట్ ఆంధ్ర అదొకటి మెయిన్ రీజన్. హ్యూమరస్ గా మాట్లాడేవారు అనిల్ కుమార్ ఉపనిషత్స్ గురించి ఇంకా 2-3 టాపిక్స్ గురించి మాట్లాడారు. దెన్ విఎస్ఆర్ మూర్తి గారిని హైదరాబాద్ నుంచి వచ్చేవాడు హీ టాక్ ఆన్ మెనీ టాపిక్ బై యోగాస్ ఆల్ యోగాస్ గురించి ప్రతి యోగా గురించి హాఫ్ అన్ అవర్ మాట్లాడేవారు. ఇంకా సమ్ టాపిక్స్ అలా ఎంఎస్ఆర్ విఎస్ఆర్ మూర్తి కూడా చాలా బాగా మాట్లాడేవారు. ఇంకా స్వామి గురించి ఫారిన్ కంట్రీస్ లో ఒక్కొక్క కంట్రీలో ఒక మ్యాగజైన్ వచ్చేది దాంట్లో యూస్ సెలెక్ట్ అది ట్రాన్స్లేట్ చేయించి వి హ్యావ్ టు వి మేడ్ యూస్ అది. దెన్ అనదర్ ఐటమ్ వీఆర్ డూయింగ్ బుక్ రీడింగ్ స్వామి బుక్స్ వాహిని అని మంచి వాయిస్ మంచి ప్రొనౌన్సియేషన్ మాడ్యులేషన్ అని బాగుండే వాళ్ళతో వాయి బుక్ రీడింగ్ చేసాం ఎస్పెషల్లీ శేషవల్లి గారు చేశారు దెన్ సాయి ప్రసన్న చేసింది సాయి బాగా ఈవెన్ 1 అవర్ ప్రోగ్రామ్ ప్లేలిస్ట్ తయారు చేయడమే కొంచెం కష్టంగా ఉండేది. బట్ ఇప్పుడు మీరు 24 అవర్స్ చేస్తున్నారంటే చాలా హ్యాపీ నేను. ఎట్లా అది బాగానే ఉంది, కూడా ప్రోగ్రామ్ కూడా విన్నాను ఇప్పుడు మదిలో, చాలా బాగుంది, వండర్ఫుల్. అదే స్వామి అందరూ చేయించినారు అందరికీ, మెయిన్ రీజన్ స్వామి. స్వామి స్వామి పైన మనకు ఉన్న భక్తి, స్వామి అది రెస్పాన్స్ చేయడం, అదే వేరేం లేదు.
2: ఇంకోటి మీరు ఇప్పుడు ఈ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మీకు స్వామి దగ్గర నుండి ఏమైనా రెస్పాన్స్ అంటే డైరెక్ట్ గా ఏమైనా రెస్పాన్స్ అలాంటివి ఏమైనా?
1: డైరెక్ట్ గా స్వామి చెప్పలేదు, కానీ సత్యజిత్ వచ్చి ఒక రోజు కలిసినప్పుడు ఒకరోజు చెప్పారు స్వామి. దాని ముందరే వెంకటరామన్ గారు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, స్వామి ఈజ్ లిసనింగ్ టు మోస్ట్ ఆఫ్ ది రేడియో సాయి ప్రోగ్రామ్స్ అన్నది. హీ కన్ఫర్మ్డ్ ఇట్, స్వామి లిసనింగ్ తెలుగు ప్రోగ్రామ్, ఈజ్ హ్యాపీ ఆల్సో. మళ్ళా యూ మెయిన్ గా ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్స్ ఒకటి కంపైల్ చేసి సీడీలు పెట్టి నాకు ఇచ్చేయండి, విత్ ఈచ్ ప్రోగ్రామ్ ముందర టైటిల్ ఏమి, మెయిన్ పాయింట్ ఏమి అని చెప్పేసి తర్వాత, సో దట్ ఐ క్యాన్ పికప్ ఏది స్వామికి వినిపించాలన్నది. సో అది నేను స్వామి ఫ్రీగా ఉన్నప్పుడు వినిపిస్తాను, అది పంపండి అన్నారు. అది నేను అప్పుడు జగన్నాథరావు గారు ఉన్నారు, ఇద్దరు కలిపి 15 ప్రోగ్రామ్స్ చేసి సీడీలు వేసి ఇచ్చాం. సో దట్ ఈస్ మోస్ట్ సాటిస్ఫైయింగ్ మూమెంట్ అని చెప్పడం ఈ ఎక్స్పీరియన్స్ లో. అది కాక వీ యూస్ టు గెట్ ఫీడ్బ్యాక్ వచ్చేసేది కొన్ని ప్రోగ్రామ్స్ కు లిసనర్స్ నుంచి. సో దట్ ఈస్ ఆల్సో ఎంకరేజింగ్ ఆస్పెక్ట్ మన ఈ రేడియో సాహిత్య తెలుగు ఇది చేసిన దాంట్లో.
3: ఆరోగ్యరీత్యా కొంత కష్టంగా ఉన్నప్పటికీ ఎంతో శ్రమ తీసుకుని రేడియో సాయి స్టూడియోస్ కు వచ్చి మా అందరితో ఈ ఆనందోత్సవంలో పాల్గొని మీ అనుభవాలని పంచుకున్నందుకు ధన్యవాదాలు సార్. స్వామి ప్రేమ దయతో మీ వంటి పెద్దల సూచనలతో రేడియో సాయి తెలుగు ప్రసారాలు మరింత చక్కగా స్వామి సందేశాన్ని విశ్వ మానవాళికి అందిస్తాయని ప్రార్థిస్తున్నాము. ఈనాటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లో తరువాతి కార్యక్రమం రేడియో సాయి తెలుగు ప్రసారాల శ్రోతలందరూ రోజూ వింటూ ఎంతగానో ఆనందిస్తున్న అద్భుతమైన అనుభవాలతో అమరిన సుస్వర గీతమాలిక సాయి సంకీర్తనారవళి. ఈ కార్యక్రమం తెలుగు ప్రసారాల్లో ప్రారంభమై 328 రోజులు పూర్తయింది. నిర్విరామంగా భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కుమారి సాయి దీపికకు, చిరంజీవి అరవింద సాయికి అభినందనలు తెలుపుతూ ఈనాటి సాయి సంకీర్తనారావళి కార్యక్రమాన్ని నిర్వహించడానికి సాయి దీపికను ఆహ్వానిస్తున్నాను. మీరు ప్రస్తుతం రేడియో సాయి గ్లోబల్ హార్మనీ తెలుగు ప్రసారాల ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా 15 గంటల పాటు రేడియో సాయి అందిస్తున్న ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. రేడియో సాయి గ్లోబల్ హార్మనీ తెలుగు ప్రసారాలకు ట్యూన్ అయి ఉండండి.
4: ఇంతవరకు మీరు రేడియో సాయి తెలుగు విభాగం పుట్టుపూర్వోత్తరాల గురించి శ్రీ శ్రీనివాసన్ గారు వివరించిన చక్కని విషయాలను విన్నారు. థ్యాంక్ యూ సార్. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు విభాగం శ్రోతలందరికీ అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలను ప్రశాంతి డిజిటల్ స్టూడియోస్ ప్రశాంతి నిలయం నుండి వింటున్నారు. రేడియో సాయి స్టూడియోస్ లో ఇప్పుడు సమయం 7:07. శ్రోతలందరూ అనుకుంటున్నారా, ఇంకా సాయి సంకీర్తనారవళి కార్యక్రమం రాలేదే అని? అందుకేనండి, ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకుని వెళ్లడానికి సాయి సంకీర్తనారవళి కార్యక్రమంతో మీ ముందున్నది మీ సాయి దీపిక. రేడియో సాయి గ్లోబల్ హార్మోనీ తెలుగు స్ట్రీమ్ కి ట్యూన్ అయి ఉండండి.

శ్రోతలందరూ అనుకుంటున్నారా, ఏమిటి సాయి సంకీర్తనారావళి కార్యక్రమం అని చెప్పి వేరే సిగ్నేచర్ ట్యూన్ వేశారు అని? అవునండి, ఇది నిస్సందేహంగా మన సాయి సంకీర్తనారావళి కార్యక్రమమే. రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ప్రథమ వసంతాన్ని పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా సాయి సంకీర్తనారవళి ఒక సరికొత్త హంగుతో మీ ముందుకొచ్చింది. భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాద పద్మములకు ప్రణమిల్లుతూ రేడియో సాయి తెలుగు విభాగం తరఫున, సాయి సంకీర్తనారవళి కార్యక్రమం తరఫున శ్రోతలందరికీ హృత్పూర్వక అభివాదములు. హృదయ నివాసి అయిన మన బంగారు స్వామికి స్వాగతం పలుకుతూ ఈనాటి మన ప్రత్యేక తెలుగు రేడియో లైవ్ సాయి సంకీర్తనారవళి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం.

రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ప్రథమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సాయి సంకీర్తనారవళి ఈ సంవత్సరం నుండి ఒక కొత్త ప్రణాళికను రూపొందించింది. గత సంవత్సరం నుండి నేటి వరకు ఎన్నో మధురానుభవాలను మీ ముందుకు తెచ్చిన సాయి సంకీర్తనారవళి ఈ వత్సరం నుండి స్వామి అద్భుతాలను, విశేషాలను వినూత్న రూపంలో మీకు అందించబోతోంది. ఇక మా ప్రణాళిక ఈ విధంగా రూపొందింపబడింది. ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారాలలో స్వామివారు స్వయంగా స్థాపించిన సనాతన సారథి మాసపత్రిక నుండి అమూల్యమైన విషయాలను శ్రోతలకు అందిస్తాం. ఇందులో ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, 1958వ సంవత్సరం మొట్టమొదటి మాసపత్రిక నుండి మొదలుపెట్టబోతున్నాం. ప్రతి మంగళవారము, శనివారము యథావిధిగా ఎప్పట్లాగే మన స్వామివారు భక్తులకు ప్రసాదించిన అనేకానేక అనుభవాలను మీకు అందించబోతున్నాం. ప్రతి గురువారం స్వామివారు మానవాళికి అందించిన పద్యసూక్తుల నుండి 2 ఆణిముత్యాలను స్వామివారి తీయని కంఠంలోనే వినిపిస్తూ దానిలోని అంతరార్థాన్ని, నిగూఢ సత్యాలను చదివి వినిపిస్తాం. ప్రతి ఆదివారం నాడు స్వామివారు అందించిన చిన్ని కథలను బాలవికాస్ చిన్నారులచే చదివించి వాటికి తగిన విధంగా పాటలను ఆ కథల మధ్య జోడించి శ్రోతలకు అందించబోతున్నాం.

మన ప్రియతమ భగవాన్ ఒక సంగీత రసాంబుధి. వారి గళం నుండి వెలువడిన భక్తి గీతాలు, భక్తి భావనా తరంగాలు మాధురీ జరులు. సత్యంగా సాటి విద్యార్థులతో పండరి భజన మండలిని స్థాపించి పండరి భజనలతో జనవాహిని ఉర్రూతలూగించిన భగవాన్ 14 ఏళ్ల పసివయసులో తాను షిరిడీ బాబాగా అని ప్రకటించిన శుభతరుణంలో మానవాళిలో భక్తి చైతన్యాన్ని చిగురింపచేసే భక్తి గీతాన్ని మనకు వరప్రసాదంగా అనుగ్రహించారు. అదే విశ్వవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తున్న మానస భజరే గురుచరణం నామ సంకీర్తనం.

చిత్రావతి నదీ తీరంలో స్వామి ప్రదర్శించిన చిత్ర విచిత్రమైన లీలలు అద్భుతాలని చూసి మైమర్చిపోయి స్వామి పాదాలనాశ్రయించిన భక్తుల మనోవీధిలో సంకీర్తనారవళి పల్లవించింది. స్వామి దివ్యానుగ్రహంతో భక్తిరస ప్రవాహంగా జాలువారింది. శ్రీ సత్యసాయి అవతార వైభవం, భగవాన్ దివ్యప్రేమ పరిమళం కుప్పంవారి భక్తిగీతాలలో ప్రస్ఫుటంగా ప్రతిబింబించింది.

0: భగవంతుడు ప్రేమమూర్తి. నిర్మల భక్తిభావాలతో పునీతమై భగవంతుని దివ్య మంగళ స్వరూప దర్శనం కోసం తపించే హృదయ పుష్పాన్ని మాత్రమే ఆశిస్తాడు తప్ప ఆడంబరాలతో చేసే ఆరాధన కాదు.
1: పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి
0: అని గీతాచార్యుడు ప్రవచించిన సత్యాన్ని అమృత తుల్యము అతి లలితము అయిన పదాలలో ఏ గుణాన్ని తాను ఆశిస్తారో మృదుమధురమైన పద్యంలో ఇలా వివరించారు.
2: ఏ గుణ

తరి కమలనయందు ఏ గుణంబు గణించి ఎతించెనో నాడు ధ్రువ కుమారుని శాఖ వైకుంఠవాసి ఏ గుణంబు గణించి ఎతించెనో నాడు ప్రహ్లాదు పాలింప పరమ పురుషుడు ఏ గుణంబు గణించి ఎతించెనో నాడు చెలు బ్రోవ వేద చరితుడు ఆ గుణం దగనించి అమరవంధుడు అర్థజనులను పాలించు అనాథనాథు శ్రీ సత్య సాయినాథు శ్రీనాథు లోకనాథు సచ్చిదానందమూర్తి పుటపతి సత్యక్రవర్తి సచ్చిదానంద

మతములన్నీ చేరి మంచినే బోధించు. మంచి కన్న వేరు మతము లేదు. మనస్సు మంచిదైతే మతమేది చెడ్డది అని ప్రవచించారు బాబా. ప్రేమావతారమూర్తి భగవాన్ అవతార లక్ష్యం హిందువుని మంచి హిందువుగా, మహమ్మదీయుణ్ణి మంచి మహమ్మదీయునిగా, క్రైస్తవుణ్ణి మంచి క్రైస్తవునిగా మార్చడమే. కుల మత వర్గ దేశ విభేదాలు లేకుండా విశ్వ మానవాళినందరినీ ఒకే కుటుంబంగా తీర్చిదిద్దిన ఘనత మన భగవాన్ బాబాదే. సాయి కుల్వన్ సభామండపం విశ్వ కుటుంబానికి ప్రతీక. సర్వమత సమైక్యత సాధించిన దివ్య అవతారమూర్తి మన భగవాన్ శ్రీ సత్యసాయి. స్వామి దర్శనం చేసుకున్న ఎంతో మంది కవులు, కళాకారులు సర్వమత సమైక్యతను స్వామి సందేశంగా గళమెత్తి నినాదించారు.

భగవాన్ని మీ అవతార లక్ష్యం ఏమిటి అని ప్రశ్నించినప్పుడు భగవాన్ చిరుమందహాసం చిందిస్తూ, మీ అందరినీ సత్యసాయిబాబాగా మార్చడమే అన్నారు బాబా. అంటే అన్న తదుపరి ప్రశ్నకు, ద్వేషించే వారిని కూడా ప్రేమించే ప్రేమమూర్తులుగా మార్చడమే అన్నారు బాబా. అది ఏ సాధన ద్వారా సాధ్యమవుతుంది? మనసు కరిగించి కన్నీరు చిందించే సంకీర్తన ద్వారానే. అందుకే తమ బిడ్డలుగా భావించి ఆదరించిన విద్యార్థుల్ని ప్రేమమూర్తులుగా మార్చడానికి సంకీర్తనా సాధనను ఎంచుకున్నారు బాబా. ఏ పదం ఎలా పలికితే, ఏ భావం ఎలా పలికిస్తే భక్తి భావనలు పల్లవిస్తాయో, ప్రేమ వేయి రేకుల పద్మంలా వికసిస్తుందో కన్న తల్లిలా చెప్పి గానగంధర్వులుగా విద్యార్థుల్ని తీర్చిదిద్దారు బాబా. అందుకే సాయి విద్యార్థులు గానం చేసే భక్తి గీతాలలో కరుణాజలపాతం పొంగుతుంది, ప్రేమ జలజాతాలు వికసిస్తాయి, భక్తి భావనాతరంగాలు విహరిస్తాయి.

ఇవాల్టి మా ప్రత్యేక తెలుగు రేడియో సాయి గ్లోబల్ హార్మోనీ సాయి సంకీర్తనారవళి ప్రత్యక్ష ప్రసారాన్ని శ్రోతలందరూ ఎంతో ఆస్వాదించారని ఆశిస్తూ సెలవు తీసుకుంటోంది మీ సాయి దీపిక. ఇప్పుడు సమయం 7:48. మరో 10 నిమిషాల్లో సాయి కుల్వన్ సభా మండపం నుండి ప్రత్యక్ష ప్రసారాలను మీరు వింటారు. దయచేసి వేచి ఉండండి. అంతవరకు మా తెలుగు రేడియో సాయి ఛానల్ కి ట్యూన్ అయి ఉండండి. మా ప్రసారాలను www.radiosai.org కి వెళ్లి తెలుగు స్ట్రీమ్ పై క్లిక్ చేసి వినవచ్చు. ఎయిర్టెల్ మొబైల్ ఫోన్ లో వినడానికి 55251 కి డైల్ చేయండి. ఐఫోన్ మరియు ఇతర స్మార్ట్ ఫోన్లలో కూడా ఈ సౌకర్యం కలదు. స్వామివారి అనుగ్రహాన్ని ఆనందాన్ని మన జీవితాలలో నింపుకునేందుకు విందాం, తరిద్దాం.

Yeah, I mean,

श्याम है परति सत्य साई, बोलो राम बोलो श्याम बोलो सत्य साई।

ആനന്ദ രൂപിണി പാലയമാ സദാ

لبثوا غنيا